0: ఆత్మ అనేటువంటి నేను నేను అనేటువంటి కర్త నిమిత్తమై నీవు ఇన్ని కర్మలు ఆచరిస్తున్నావు.
1: దీస్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్ ఫర్ ద లవ్ ఆఫ్ ఆత్మ అండ్ దట్ ఇస్ ఐ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ఆత్మ.
0: కనుక మనం భోజనము కాని నిద్ర కాని ఆనందము కాని భోగభాగ్యములు కాని అన్ని కూడాను ఆత్మ నిమిత్తమై మనం ఆచరిస్తున్నాం.
1: బీట్ టేకింగ్ ఫుడ్, రెస్టింగ్, స్లీప్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీ ఆర్ ఆల్ దీస్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆత్మ.
0: దీనిని మైత్రేయికి బోధించే సమయం లోపల తన భర్త అనేక విధములుగా దీని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: While describing this particular thing to Maitreyi, the husband was giving all the subtle inner relationships between the different
0: people. Yavar nimittame neevu premistunnavu nannu?
1: For whose sake are you loving me?
0: Bharya nimittame bhakta bharyanu premichatam ledu.
1: For the sake of wife, the husband is not loving.
0: Bhakta nimittame bharyanu bhakta premistunnadu.
1: Husband is loving wife only for his own sake.
0: Tandri kumarani premistundadani manam bhavistunnam.
1: We think that the mother loves the child for the sake of the child.
0: Tandri nimittame tandri kumarani premistundadi.
1: This is not correct. For the sake of mother she is loving the child.
0: Guru shishyuni premistunnadu annaru.
1: It is said that guru, the teacher, loves the student.
0: Shishya nimittamai guru premichatam ledu. Guru nimittamai guru shishyuni premistunnadu.
1: The teacher is not loving the student for the sake of the student. He is loving the student for the sake of teacher himself.
0: Kani, ee sadhana vartamalo koodinatuvanti yokka manavuli yokka tattvamu ee reetiga untuntadi.
1: This is the inner truth behind all this sadhana in the world.
0: Bhaktulu bhagavantuni premistunnaru.
1: Devotees are loving God.
0: కేవలం భగవంతుని నిమిత్తం కాదు.
1: బట్ దే ఆర్ నాట్ లవింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్.
0: భక్తుల నిమిత్తమే భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు.
1: దే డివోటీ ఫర్ లవింగ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ డివోటీ దెంసెల్ఫ్.
0: అయితే ఇక్కడ చిన్న రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: బట్ దేర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సటిల్ ట్రూత్ విచ్ విల్ హావ్ టు బి.
0: భగవంతుడు భక్తులను ప్రేమిస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ లవింగ్ డివోటీస్.
0: కానీ ఈ విషయంలో విరుద్ధంగా ఉంటుండాలి.
1: But in this case, the principle is explained so far.
0: Bhagavantuda bhagavantuni nimittame bhaktulu preminchatam ledu. Bhaktula nimittamai bhagavantuni preminchutunnadu.
1: God is loving devotees not for God's sake, but he is loving devotees only for the sake of devotees.
0: Karanam endunaga tanaku avistulu.
1: The reason is, he is unnarcissist.
0: Ataniki nenu sara anetunte oka para anetunte bhedam ledu.
1: He does not have any such sense of differentiation that it is his and someone else's.
0: Ekkada vyaktitvam anetundi, swartham anetundi, oka theradukuntaro aa sthayi endu maatrame idi swartham anetundi, nenu nuvvu anetundi bhavamulu ikkada gocharistu vastuntayi.
1: Where there is individuality and selfishness, the question of mindless and dullness will arise, otherwise not.
0: భగవంతుని ఎందు తన పర అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: ఇన్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ హిస్ అండ్ కామన్ ఎల్సెస్.
0: కనుక మత్కర్మకృతం మత్తకు మత్పరం మద్భక్త అనేటువంటి యొక్క తత్వములు ఇది భక్తులకు సంబంధించినటువంటివి, ఉపాసన వర్గంకు ఎన్నుతో తోడ్పడేటువంటివి.
1: దేర్ఫోర్ మత్కర్మకృతం మత్పరం మద్భక్త ఆర్ ఆల్ given for the sake of the devotee to help him in his sadhana.
0: Ante ee manavu yokka shakti samarthyamulu alpamainatundi ainappudu deeni yokka tattvam manam yedigiga gurtinchali.
1: But the capacities of man are so limited, how to understand the truth behind these statements with limited capacity?
0: Okka vyaktiki edo kontha gaali kavalanukunte oka planning chetilo pettukoni anni vidhala samaparche kudanu కించిత్తేనా గాలి తనకు చోకటం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ ఎ లిటిల్ బ్రీత్, హీ మే టేక్ ఎ హ్యాండ్ ఫ్యాన్ అండ్ వేవ్ ఇట్ అండ్ హీ విల్ బి గెటింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్.
0: జూజు నావుతని వీచినప్పుడు సముద్రం కూడాను అలలుగా బయలుదేరి ఉప్పెను కూడాను బయలుదేరుతుంది. చెట్టు వేగ వరకు కూడాను కూలిపోతుంది. ఇంత పెద్ద గాలిగా వస్తుంది. ఇది ఎవరి శక్తి?
1: వెన్ దేర్ ఇస్ ఎ హర్రికేన్ యు ఫైండ్ దేర్ విల్ బి very big waves in the ocean and the trees will come out of the roof, they will fall with the roof.
0: Manavudu veechukune atvanti yokka pranigali alpamainatundi.
1: The breeze which one gets out of Sahara is very limited.
0: Breeze shakti chala tuchchamainatundi.
1: This is after all very mean.
0: Kani padava shakti hindu bharatamu idi chala akhandamainatundi.
1: But the power of God is unlimited and tremendous.
0: మానవుడు ఒక భాగం నుండి నీరు తోరినప్పుడు లేక పంపు చెట్లు పెట్టి కొట్టినప్పుడు ఏదో కొంతవరకు నీరు మాత్రమే వానికి ప్రాప్తిస్తుంది.
1: When man tries to get water from a well or from a pump set, it is after all very limited quantity of water that
0: can be. వర్షమే కురిసినప్పుడు నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి.
1: When there is a very heavy downpour, the rivers and the oceans join together.
0: అది భగవత్ శక్తి. ఈ పంపు చెట్టు మానవ శక్తి.
1: That particular one is the power of God, which is unlimited. The other one,
0: the Prahmanalo manaku velthu ravalanna oka tailapu vachi deepamo leka oka electric bulb manam vesukuntam aa oka light tho manam aa gruhamnu maatrame manam saridichukuntam.
1: If you have some light in a house, you may just light a candle or you have an electric bulb and you get the needed light that way.
0: Kaani suryodaye ayindante సర్వత్రా కూడా ప్రకాశము అడవి ఎందు గుట్ట ఎందు చెట్టు ఎందు ఇంటి ఎందు సర్వత్రా కూడా ప్రకాశము ప్రసరిస్తూనే ఉంటుంటారు.
1: బట్ వెన్ దేర్ ఇస్ సన్ రైజ్ సన్ డాన్ ద హోల్ వరల్డ్ బి ఇట్ ఫారెస్ట్ ఆర్ ఎ సిటీ ఆర్ ఎ ట్రీ వేర్ యు జస్ట్ సీ యు గెట్ లిట్
0: బై దైవ శక్తి. దీపము మానవ వ్యక్తిత్వం యొక్క శక్తి.
1: దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ వేర్ the light that you get from a candle is the power of man.
0: In the sectical entity, akhanda sectical entity, daivatvanni, ee alpa sectito koodinatundi manavudu, ee reetiga cheradaniki veelavutundi.
1: This unlimited power which God embodies, how to reach such unlimited power by a person, by a man who is having limited power, limited capacity?
0: Deeniki saranagati annaru.
1: The method may be described as surrender.
0: అహంత్వాన్ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాచిత అహంత్వాన్ నేను నీ యొక్క దుఃఖములను నీ యొక్క పాపములను పరిహారం చేసి నా స్థానమైన ఇంటి యొక్క బ్రహ్మపదముని నీకు అందిస్తానన్నాడు.
1: ద లార్డ్ హెస్ డిక్లర్డ్ దట్ ఐ విల్ డిస్ట్రాయ్ ఆల్ యువర్ సిన్స్ అండ్ ఐ విల్ గివ్ యూ ది సుప్రీం పొజిషన్ విచ్ ఇస్ మైన్ బ్రహ్మపదం ఇట్సెల్ఫ్.
0: దీనికి చక్కని ఉదాహరణ,
1: ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: సర్వ దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతే కూడాను భూతాకాశం.
1: ది వరల్డ్ విచ్ యు సీ ఈజ్ భూతాకాశం.
0: ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మాకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది.
1: దిస్ పర్టికులర్ భూతాకాశ ది గ్రాస్ వరల్డ్ టేక్ సచ్ ఫారం ఇన్ ద మైండ్ అండ్ చిత్తాకాశ ఇట్ ఇస్ కాల్డ్.
0: ఈ సూక్ష్మ రూపం ధరించినటువంటి యొక్క చిత్తాకాశంలో చిరాకాశం అనేటువంటి కారణతత్వం రూపొందుతూ వచ్చింది.
1: విజుడి చిత్తాకాశ చిరాకాశ
0: ఈ కారణతత్వంలో అణుస్వరూపుడై ఆత్మస్వరూపుడైపోయి అణువురణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి తత్వంతో ఈ కారణస్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం.
1: గాడ్ ఈజ్ టేకింగ్ ది ఫారం ఆఫ్ ఎ స్మాల్ ఆటమ్ ఇన్ దిస్ చిరాకాశ ఇట్సెల్ఫ్.
0: ఇట్టి అఖండ నిత్యస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి ఉంటున్నాడు.
1: సట్ అన్లిమిటెడ్ అండ్ పవర్ఫుల్ వాస్ట్ గాడ్ హెస్ బీన్ ఇంప్రిజన్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎ డివోటీ.
0: దీనిని ఒకనొక సమయం లోపల నారదుడు నారాయణను సందర్శించడానికి వెళ్లాడు.
1: వన్స్అప్ ఆన్ ఏ టైం సే నారద వాంటెడ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ నారాయణ.
0: అప్పుడు నారాయణుడు, నారద నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని గుర్తించావా అని ప్రశ్నించాడు.
1: నారాయణ ఆస్తి నారద, నారద హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై సీక్రెట్ ఆఫ్ భూతాకాశం.
0: పంచభూతములు, పంచేంద్రియములు, పంచచుక్కులు, పంచ ప్రాణములు, ఈ పంచ భూతములు కూడా ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏది చాలా అధికమైన కృషిది అని ప్రశ్నించాడు.
1: నారాయణ అమౌంట్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ సెన్సర్ అండ్ విచ్ వన్ డూ యూ థింక్
0: ఫైవ్ మోస్ట్
1: ఫైవ్ లైట్ లైఫ్ విచ్ వన్ డూ యూ థింక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సత్య స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ అంతా కూడా ఉంటున్నాయి.
1: దర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ టచ్ సైట్
0: భూమి జలము అగ్ని వాయువు ఆకాశం
1: అర్త్ వాటర్ ఫైర్ స్పేస్ అండ్
0: విండ్ అండ్ స్కై ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు.
1: అలాగే ఫైవ్ ఎలిమెంట్స్ నారాయణ విచ్ వన్ ఈజ్ ఆక్యుపైంగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్.
0: అప్పుడు నారదుడు యోచించాడు, స్వామి భూమి చాలా గొప్పది అన్నాడు.
1: నారద సాఫర్ అండ్ జస్ట్ సెడ్ దట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ అర్త్ ఇట్స్
0: ఎట్ల గొప్పది అని ప్రశ్నించాడు.
1: అర్త్ వాటర్ ఫైర్ స్పేస్ అండ్
0: విండ్ అండ్ స్కై

0: మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఇస్లాం.
1: ఎట్లకి వస్తుంది అని ప్రశ్నించాడు నారాయణుడు.
0: నారాయణ ఆస్క్డ్ హిమ్, వై డు యు సే దట్ ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్?
1: ఇది చాలా తప్పు. మూడు భాగములు జలంతో నిండినటువంటిది ఇది. మూడు భాగములు జలంతో నిండినటువంటి భూమి అనేక విధములుగా ఒక్క భాగమే కనిపిస్తూ ఉంటుండాలి.
0: విచ్ ఈస్ కవర్డ్ బై 3/4 ఆఫ్ ది ఎర్త్ ఇస్ కవర్డ్ బై వాటర్ అండ్ ఓన్లీ 1/4
1: నిండినటువంటి భూమిని నీరు మృంగి ఉంటుండాలి.
0: సచ్ బిగ్ ఎర్త్ ఈస్ బీయింగ్ స్వాలోడ్ బై వాటర్.
1: కనుక మింగబడినటువంటిది గొప్పన, మింగినటువంటిది గొప్పన అన్నాడు.
0: The one which is swallowing, is it bigger? Or the one which is swallowed, is that bigger?
1: Jalam gopada swami, brindabadi mintindi kanuka, idi chala gopadi annadu.
0: Now that confess that water is bigger because that has swallowed us.
1: Aithe Narayana, inta gopada ayinatundi ee jalamu, agastudu okka thulli apoham teeskunnade, kabatti agastudu goppavada, jalam goppada ani.
0: Narayana, tendibindi kose, he just said, Agastya swallowed the entire ocean in a sieve. Do you think Agastya is greater or water greater?
1: అవునవును, అగస్త్యుడే గొప్పవాడు స్వామి అన్నాడు.
0: వెల్ స్వామి, అగస్త్య ఇస్ గ్రేటర్.
1: ఇంత గొప్ప అగస్త్యుడైనటువంటి వాడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపుడై ఉంటున్నాడు కనుక ఆకాశం గొప్పగా, అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు.
0: సత్య
1: ఆకాశం గొప్పది, ఆకాశం గగనము శూన్యం, అనంతమైన ఆకాశం చాలా గొప్ప స్వామి అన్నాడు నారదుడు.
0: నారద స్కై ఈజ్ బిగర్ దాన్ అగస్త్య స్వామి.
1: భూమి ఆకాశము రెండు చేరినటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం కింద తీసుకున్నాడు. కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు.
0: నారాయణ చెప్తే లార్డ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు టేక్ దో స్కై అండ్ ఎర్త్ టుగెదర్ అండర్ హిస్ 1 foot. Do you think that God is bigger or the water?
1: అతని పాదమే అంత గొప్పదిగా ఉంది కాబట్టి అతని ఆకారం ఇంకా ఎంత గొప్పది?
0: If his foot itself is so big, what could be his infinite form?
1: ఇంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు హృదయమంతంలో బంధిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా?
0: The next question was, the devotee who has been able to imprison such big Lord within his heart, do you think that devotee is bigger or God himself is
1: bigger? భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాత్రము ఒక భక్తుని ఎంత మాత్రమే ఉంటుండచ్చు.
0: దేర్ఫోర్ ద వన్ దట్ పర్టికులర్ పవర్ విచ్ కెన్ బైండ్ గాడ్ ఈస్ విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ద డివోటీ.
1: బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడా ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు.
0: వాట్ ఎవర్ బీ ది కెపాసిటీ ఆఫ్ ఎనీ పవర్ ఆఫ్ దట్ ఇట్ ఇస్ బౌండ్,
1: అందులో భగవంతుని ప్రేమ పాత్రము చేత బంధింపబడతాడు.
0: God has been bound by the rope of love.
1: కనుకని భగవంతుని యొక్క ప్రేమ తత్వము అన్నింటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మార్గం నందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది.
0: Therefore, in this bhakti path, it has been part of devotion. It has been said that this
1: పెద్ద అనంతమైనటువంటి సముద్రంలో అనుమాత్రమైనటువంటి చుక్క, నీటి చుక్క మనం హస్తంలో ఉంచుకున్నప్పుడు ఈ నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది.
0: If you take a drop of water from the ocean, you keep it in your mouth, that drop of water is very small.
1: కాని ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది.
0: The little drop of water in the palm, if it is put back into the ocean, it becomes a part of infinite ocean.
1: కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మ విద్బ్రహ్మ ఇవ్వబోతుంది. ఇది ఏకత్వంగా పొందిపోతుంది.
0: If the vast, little, smallest is joined together with the vast power of the Lord,
1: చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం.
0: That particular process which can bring man and God together is the path of devotion.
1: కానీ అఖండ స్వరూపుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండమాయకుడైనటువంటి యొక్క దైవత్వం యొక్క దీనిని మానవుడు సులభంగా అర్థం చేసుకోవటం లేదు.
0: బట్ man has not been able to understand God who is so powerful.
1: And Brahmanda Nayakudu Bhagavantudu.
0: God is the master of the entire creation.
1: Kani ee naati manavu yokka paristhiti ee reetiga undi. Oka grama pedda, oka state minister, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పజ్ఞుడైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విజయంతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము.
0: టుడేస్ మ్యాన్ లుక్ అట్

0: came today to bend before a small panchayat officer or a minister of a state.
1: కానీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విధేయతలమని మేము మాత్రము ప్రకటించడం లేదు.
0: But the same man has not been able to show humility and obedience before such a person as God himself.
1: అలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి యొక్క దైవత్వాన్ని మనం చాలా సులభంగా మనం భావిస్తున్నాం.
0: The most of the entire creation God has not been properly treated.
1: కారణమేమనగా దాని యొక్క మాత్రమే చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: The reason is we are not able to understand the history behind this particular thing.
1: అల్పబుద్ధుల యొక్క స్వభావమును అల్ప మార్గముని అనుసరిస్తుంటున్నాయి.
0: This small minds are following this little violence.
1: అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటుందని అనేటువంటి సత్యాన్ని నేను గుర్తిస్తే ఈ అల్ప మార్గము మనం ఏమాత్రం కూడా అనుసరించము.
0: If one were to understand that everything is a part of divinity, one would not follow the wrong
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షమే ఉందా పెరటి పుష్పమునకై ప్రీతి అయిన.
0: If you are having the wish fulfilling tree in your courtyard, why are you just hunting for a small flower?
1: అడిగిన పాలిచ్చు కామధేనువే ఉందా ధనమిచ్చి ఆవును కొనకనేన.
0: When you are having the celestial cow in your house, why are you just going in for purchase of milk for a price?
1: నిజంగా అది కామధేను అనేటువంటి యొక్క దీన్ని నీవు గుర్తించి ఉంటే ఈ చిల్లర ఆవును ఏమాత్రము కొన్ని నీవు పెరట్లో కట్టుకోలేవు.
0: If only you have recognized and identified that cow as a celestial cow, you would not have gone in for this cow.
1: ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్ప స్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి.
0: ఫర్ దిస్ స్మాల్ లిటిల్ మైండ్ ది స్మాల్ థింగ్స్ లుక్ వెరీ బిగ్.
1: గంటకు తగిన బంతలు ఉంటారు. కనుక మీ కెపాసిటీకి తగినటువంటి మీ శక్తికి తగినటువంటి దానినే మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు.
0: You are attracted by only small little things because your power is limited and the other.
1: మీ శక్తి కూడా అల్పమైనటువంటి శక్తి కాదు.
0: Your power in truly speaking is not limited.
1: అహం దేహాస్మి అహం దేహాస్మి అనేటువంటి భావంలో నీవు అల్పత్వుడుగా దిగిపోతున్నావు.
0: You are a small person because you are identifying with the body all the time.
1: ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్టత్వం పోవాలి.
0: From the feeling that you are body, you will have to just go to the next stage that you are jiva or the life.
1: అహం జీవాస్మి అనేటువంటి విశిష్టత్వం నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్వైతంలో ప్రవేశించాలి.
0: From visishtadvaita, which says that you are jiva, you will have to go to aham brahmasmi.
1: Aham dehasmi is dvaitam.
0: Aham devasmi is duality.
1: Ee dvaitam anetundi dukkhamulaku puttinillu.
0: This dualism is the very birthplace
1: of sarvam paravisham, sarvam paravasham dukkham.
0: Everything is sorrow.
1: Sarvam atmamayam sukham.
0: If one identifies oneself with Atma, everything is happy.
1: కొంతని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. కానీ కేవలం దేశ స్థాయిలో మనము ఈ యొక్క చిల్ల ఆత్మ దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop our thinking and identify ourselves with Atma and not identify with the body itself.
1: కనుకనే దీనిని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు.
0: This is being discovered as worship.
1: ఉపాసన చెప్పారు. సమీపంగా కూర్చోవటము అని ఉపాసన కింద సమీపంలో కూర్చోమని.
0: బాలరాజు హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఉపాసన మీన్స్ సిటింగ్ నియర్ బై.
1: కేవలం దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు.
0: ఉపాసన డజంట్ ఓన్లీ మీన్ దట్ యు హావ్ టు జస్ట్ సిట్ క్లోజ్.
1: కమలము పైన కప్పలు కూర్చుంటాయి కానీ అది ఉపాసనకు అర్థమా?
0: క్రాస్ సిట్ ఆన్ ద లోటస్ డజ్ ఇట్ ఇల్లస్ట్రేట్ ఉపాసన?
1: కాదు. ఇది నియర్ కాకుండా అందులో ఉన్నటువంటి హానిని పోలేటువంటి టియర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి.
0: ఇఫ్ వన్ ఇస్ నియర్ ఇట్ ఇస్ నో యూజ్. వన్ షుడ్ బి డియర్, వన్ షుడ్ బి ఏబుల్ టు సట్ ద హనీ.
1: సమీపంలో ఉంటున్నంత మాత్రమున అతనికి ప్రేమకు పాత్రమని మనం భావించరాదు.
0: బై నియర్లీ బీయింగ్ ఫిజికలీ నియర్ యూ వుడ్ నాట్ సే దట్ యు ఆర్ డియర్ టు హిమ్.
1: మన ఇంటికి ప్రక్కలో ఇంటి వారే ఉంటుంటారు.
0: దేర్ మే బి నైబర్స్ హు ఆర్ వెరీ రిచ్.
1: వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా ఏ కష్టంలో ఏ దుఃఖంలో ఏ విచారంలో ఉండేప్పుడు మనం ఏమాత్రం కూడా దానికి చింతించదు.
0: వాట్ ఆర్ దీ ప్రాబ్లమ్స్ ది డిఫికల్టీస్ ది సారోస్ ఆఫ్ అవర్ నైబర్స్ వీ డోంట్ వరీ అవర్సెల్వ్స్ అబౌట్ ఇట్.
1: నా కుమారుడు నా బ్రదరు నా భర్త అనేటువంటి ఒక భావం ఉండినటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వాళ్ళకు ఒక జాబేగిరి రాకపోతే విచారిస్తావు. వాడు దూరంలో ఉంటున్నాడు కానీ దేహం దూరంలో ఉంటుందా కానీ ప్రేమ సమీపంలో ఉంటుందా.
0: కంపేర్డ్ విత్ దిస్ ఇఫ్ ద బ్రదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్ ఇఫ్ హీ ఇస్ ఇన్ అమెరికా ఇఫ్ యూ డు నాట్ గెట్ ద లెటర్ ఈవెన్ ఫర్ వన్ వీక్ యు స్టార్ట్ వరీయింగ్ ద బాడీ ఇస్ ఫార్ అవే బట్ స్టిల్ ద లవ్ మేక్స్ దట్ ఆల్ నియర్ అండ్ డియర్.
1: ఇక్కడ దేహం సమీపంలో ఉంటుందని ప్రేమ చాలా దూరంలో ఉంటుందని పక్కింటి వారిపై.
0: ది రిలేషన్షిప్ విత్ ద నేబర్ ఈజ్ నాట్ చార్జ్డ్ విత్ ద లవ్.
1: అదే సమీపముతో పాటు ప్రేమ కూడా దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది.
0: ఫిజికల్ నియర్నెస్ షుడ్ బి అకంపనీడ్ బై బీయింగ్ వెరీ డియర్ టు ద లవ్.
1: మన ఇంటిలోనే ఎలుకలు చీమలు అన్ని తిరుగాడుతుంటాయి, అవి మనకు మిత్రులవుతాయా?
0: ఇన్ ది హౌస్ సో మెనీ రాట్స్ అండ్ యాంట్స్ విల్ బి మూవింగ్ అబౌట్, కెన్ యూ కాల్ దెమ్ ఫ్రెండ్స్?
1: కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా చేర్చుకోవాలి.
0: Along with nearness, you have to develop love also.
1: Kanuka, upasana anaga samipamulo kurchovatamu.
0: Upasana
1: veskovatamu.
0: Upasana refers to sitting near.
1: Ee samipamulo kurchovatam valla manaku labhinchetundi phalitam enti?
0: What is it that you are going to get by being near?
1: దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: ఇఫ్ యు సిట్ క్లోజ్ టు ఎ ల్యాంప్ యు గెట్ లైట్ అండ్ ఇల్యూమినేషన్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ యు మే బి ఏబుల్ టు డు మెనీ యూజ్.
1: ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమవుతుంది? దానికి కొన్ని సహాయం మనకు అందిస్తుంది.
0: ఇఫ్ యు సిట్ నియర్ ఎ ఫైర్ ప్లేస్ you will be away from the cold that is bothering you.
1: అదేవిధంగా భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలు దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ క్లోజ్ టు ద లార్డ్ గాడ్ హింసెల్ఫ్ యు గెట్ ఆల్ గుడ్ క్వాలిటీస్ విచ్ గాడ్ ఎంబాడీస్ అండ్ ఆల్
1: తన యొక్క ప్రభావముని తన యొక్క ప్రకాశముని తన యొక్క ప్రేమతత్వముని అందించడానికి అవకాశం ఉంటుంది.
0: హిస్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ హిస్ ఓన్ క్వాలిటీస్ His own love, one will be able to get by just being near to God.
1: Upavasamu upasana. Upavasamu means samipamulo nivasam.
0: Upavasamu also means being near, living near to the God.
1: Ilanti pavitramaitunte padamulaku bhakti yogamulo ee naadu manam viruddhanga pravartistunnam.
0: But in bhakti yoga, without understanding the real meaning of these things, we will be understanding a wrong
1: thing. Upasana anukunte ee naadu oka డజన్ దోశలు కొత్త పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ బ్యాంగర్ ఒక బనానా తెచ్చి పెట్టుకోవటం, రెండు చేతులు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము.
0: నౌ ఫాస్టింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ నాట్ టేకింగ్ రైస్ బట్ టేకింగ్ ఈక్వల్ మచ్ మోర్ దాన్ దాట్.
1: ఈనాడు ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమిటి హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా?
0: దీస్ డేస్ ఇఫ్ ఏకాదశి కమ్ సమ్ పీపుల్ ఫాస్ట్ అండ్ నో పీపుల్ హూ ఫాస్ట్ ఆర్ ఉప్మా టు ది సెంట్ ఆర్ హల్వా టు ది సెంట్ ఫ్రమ్ క్యాంటీన్ బికాస్ ఐ డోంట్ టేక్ రైస్. కెన్ యూ కాల్ దిస్ ఫాస్టింగ్?
1: ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఇంత లోకాసులో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
0: Fasting is really a sacred word, sacred concept, but that is being misused in a wrong way and a meme.
1: ఆదిగా శరీరాన్ని ప్రశంప చేసుకోవటం ఉపాసన కాదు.
0: ఇట్ ఈస్ అండ్ ఫాస్టింగ్ డజంట్ రెఫర్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
1: దేహో దేవాలయో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది సనాతనమైనటువంటి దేవునికి ఆలయం వంటిది.
0: గాడ్ యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ట్రీట్ ఇట్ సో.
1: ఈ దేహాన్ని ఏమాత్రం కూడా ఆలస్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు.
0: You should not allow it to suffer and come to grief.
1: ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమే దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది గాడ్ హూ ఇస్ రెసిడెంట్ ఆఫ్ ఇట్.
1: మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అతి సమీపం సమీపం సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి.
0: వీ షుడ్ యూజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ అస్ టు గో నియర్ క్లోజర్ క్లోజర్.
1: ఇది ఏ విధంగా సమీపం అవుతుందంటే ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా అన్ని కొను భగవత్పరమైన స్థితిగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం.
0: The easiest way to go closer to the God is whatever you see, whatever you think, whatever you do, whatever you talk, one should not be overjoyed by prophet, I should not come to grief.
1: He must have been samatkunda manam bhaavin chali.
0: One should treat heat and cold with equanimity.
1: Yetchanaga chalikaramlo manaku ulan kotulu manaku entaina upakaram chestayi.
0: డ్యూరింగ్ వింటర్ సీజన్ ఉలన్ క్లోత్స్ విల్ గివ్ యు ఏ లాట్ ఆఫ్ వార్మ్.
1: ఇంకా ఎండల కాలం లోపల థిన్ షర్ట్స్ మనకి ఎంతో ఉపకారం చేస్తాయి.
0: డ్యూరింగ్ సమ్మర్ థిన్ క్లోదింగ్ విల్ బి వెరీ యూస్ఫుల్. అండ్
1: ఈ రెండు కూడా మనకు ఉపకారములే కానీ అపకారములు కాదు కదా.
0: Both these things are helpful. They are not harmful to us.
1: శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో శీతం ఆయుధాలను ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
0: కోల్డ్ గివ్స్ జాయ్ సమ్ టైమ్స్, హీట్ గివ్స్ జాయ్ అట్ అదర్ టైమ్స్.
1: కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి, కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానం పోకుండా అది తప్పు.
0: కోల్డ్ అండ్ హీట్ బోత్ ఆఫ్ దెమ్ గివ్ జాయ్ ఓన్లీ, బట్ ది వే దట్ వి యూజ్
1: ఎండల కాలం లోపల మనం శీతలాన్ని ఎంతైనా ఉపకారం చేస్తుంది.
0: డ్యూరింగ్ సమ్మర్ వెల్కమ్ కోల్డ్,
1: కానీ మంచి ఎండల లోపల కూడా అధిక సమీపంలో కూర్చుంటే అది అపకారం చేస్తుంది.
0: డ్యూరింగ్ సమ్మర్ యూ గో నియర్ ద ఫైర్, దెన్ విల్ బి ఇన్ ఫర్ సమ్ ట్రబుల్.
1: అదే విధంగానే ఈ శీతోష్ణములు కానీ సుఖదుఖములు కానీ దుషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది కొన్ని లాభ నష్టములు సుఖ దుఃఖములు.
0: పేడ్ ప్రాఫిట్ అలా or gain, or heat or cold, all these opposites.
1: ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనివే కాని అపకారం ఏమాత్రం కూడా కాదు.
0: ఆల్ దీస్ ఆపోజిట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యూస్ఫుల్. ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్.
1: మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి.
0: బట్ వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ సంథింగ్ టు అవర్ ఓన్ సేవ్ ఇన్ లైఫ్.
1: పిల్లవాడి చేతికి బంగారం కప్పించినా, పిచ్చివాడి చేతికి కప్పించినా ప్రమాదం అయిపోతుంది.
0: ఇఫ్ యూ గివ్ ఏ గోల్డెన్ కప్ టు ఏ చైల్డ్ ఆర్ ఏ స్వోర్డ్ టు ఏ బ్యాడ్ పర్సన్, ఇట్ ఈస్ డేంజరస్.
1: ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీన్ని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికి దీన్ని అందించాలి.
0: గోల్డ్ కాస్ట్ ఇట్ ఇస్ హైలీ వాల్యూబుల్, నాట్ బి గివెన్ టు ఏ పర్సన్ హూ నోస్ ఇట్స్ వాల్యూ.
1: కత్తి యొక్క ప్రభావం తెలిసినటువంటి వాడి చేతికి కత్తి ఇవ్వాలి.
0: ద వన్ హూ అండర్స్టాండ్స్ అండ్ నోస్ ది యూజ్ ఆఫ్ దిస్,
1: అదే భక్తి యొక్క ప్రభావం గుర్తించుకున్నటువంటి వాడే దీన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు.
0: ఇన్ ది సేమ్ వే ద వన్ హూ నోస్ ది డివోర్స్ ది వాల్యూ ఆఫ్ డివోర్స్,
1: ప్రేమ ఎవరిని బాధించరాదు.
0: యూ వన్ షుడ్ నాట్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్,
1: ప్రేమ ఎవరిని హింసించరాదు.
0: Love should never give trouble to anyone.
1: ప్రేమ ఎవరిని ద్వేషించరాదు.
0: లవ్ షుడ్ నెవర్ లీడ్ ఎనీవన్
1: టు అతిష్ట సర్వభూతానాం అని.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎనిమిటీ అగేన్స్ట్ ఎనీ క్రియేచర్ ఇన్ ద వరల్డ్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తూ ప్రవర్తన చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది.
0: థింకింగ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ బట్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్ ఇస్ నాట్ కరెక్ట్.
1: కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని తిరసాగించుకునేటువంటి మనం ఈ ప్రేమను పెంచుకోవాలి.
0: ఇఫ్ యూ సే లవ్ అండ్ డివోషన్ యూ డెవలప్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ బి ఏబుల్ టు క్యారీ అవుట్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్.
2: That was an awe-inspiring discourse, which is the second in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 3rd August 1984, Bhagavan revealed and expounded the one and only way this limited man can attain the unlimited God, which is surrender. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 10th discourse on Gita Bhagavan delivered on 12th August 1984. In this discourse, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. Sai Bhagavan Uvacha.
1: Krodhamu Kama Mundi Avipavichandi.
2: Anger takes its birth in desire.
1: Kamamu Sankalpam Nundi Puttutundi.
2: Desire originates itself from thoughts.
1: Yetavata ee kamakrodhamulaku sankalpamule moolakaranamani Gita chepodu.
2: The sum and substance of it is that thoughts are responsible for desire and anger.
1: దారము లేక వస్తువు ఏ విధముగా కాదు, కామము లేక క్రోధం ఆ విధముగా రూపొందదు.
2: జస్ట్ యాస్ యూ కెనాట్ గెట్ క్లోత్ వితౌట్ థ్రెడ్స్, సో ఆల్సో యూ విల్ నాట్ గెట్ యాంగర్ వితౌట్ డిజైర్.
1: కనుక కామక్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టారు.
2: గీతాచార్య హ్యాస్ గివన్ a new name to the desire and anger by the word analam.
1: Analam anaga agni.
2: Analam literally means fire.
1: Deeniki dahinchabadetundi shakti untundali, dahinchetundi shakti untundali.
2: This has got the capacity to burn.
1: Agni duram nandu undi kudanu ప్రమాదం కల్పించేటువంటి అవకాశం ఉంటుంటుంది.
2: దెర్ ఈస్ రూమ్ ఫర్ గెటింగ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ఫైర్ ఈవెన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
1: అలాంటి అగ్ని మన ఎందే, మన అంతఃకరణ ఎందే ఉండినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: సచ్ బీయింగ్ ద కేస్, దెన్ fire is within your own heart and within yourself, how much more careful you should be and how much of care you should exercise in living a life, students must remember and recognize this.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలముగా ఉంచి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వంలో ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
2: Fire has an extraordinary capacity of destroying the qualities of humanity itself and suppressing the qualities of divinity and leading you on to the qualities of demonic nature.
1: ee kaamamunaku oka vidhamainatundi yokka drupti anetundi telli.
2: This desire does not have any end or any contentment at all.
1: Analam anaga maroka artham kuda untundali.
2: Analam has another meaning also.
1: Chaladu ani oka artham.
2: It is endless and it is impossible to satisfy it. That is the meaning.
1: Agni ki enni vidhamulainatundi yokka tailamu posina karralu vesina idi chaladu aneetundi tripti yokka sthitiki raadu.
2: Whatever fuel you give to fire by way of oil or by way of the wood etc., it will never be quenched, it will never be satisfied.
1: Alam anaga trupti ani.
2: Alam refers to contentment.
1: Alamu kaanatuvantade analam anaga trupti kaanatuvantade ee yokka asantrupti.
2: Analam refers to the one which does not have any contentment at all.
1: Jagattulo aneka vidhamulainatundi mantalu untunnavi.
2: In the world there are different types of fire.
1: ఈ మంటలకు ఒక విధమైనటువంటి హద్దులు ఉంటున్నవి.
2: ఫర్ ది టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్.
1: కొన్ని మంటలు కొన్ని గంటలలో ఆరిపోతుంది.
2: certain types of flame get exhausted and extinguished in a few hours.
1: Marikonni mantalu konni dinamula varaku untundi.
2: Certain other types of fire may last for a few days.
1: Antakante adhikanga ivu undutaku veelu kaadu.
2: They may not last longer than that.
1: కారణం ఏమనగా నశ్వేయు నియమం ప్రతి పదార్థములకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుంది.
2: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
2: ది ఆబ్జెక్ట్స్ which have certain limits set for themselves cannot themselves reach the unlimited one.
1: Vastulu kani vyaktulu kani ee karma pravahamulo nirantaram kottukoni poyyetundi yokka padarthamule.
2: Bad things are bad people. These are all things which are washed off in the flood of time.
1: Okadarini okati rakshinchetundi adhikaram kudanu ledu.
2: One cannot save the other. It doesn't have the power to save the other.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
2: ఏ థింగ్ విచ్ ఇస్ వాష్డ్ అవే విచ్ ఇస్ బీయింగ్ వాష్డ్ అవే బై ఇట్ సెల్ఫ్ హౌ కెన్ ఇట్ బికమ్ ఏ థింగ్ టు సేవ్ అదర్స్.
1: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి గాని తమ యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండదు.
2: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
1: Aithe kama krodhamulannikunte agniki ee maatramu oka addu kaani oka neemam kaani oka gamyam kaani ledu.
2: But for the fire of desire and anger, there is no limit whatsoever, no boundaries and no goal also.
1: Enni vidhamula anubhavinchinappudiki ఇంకను అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తుంటాయి.
2: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్ బట్ స్టిల్ దేర్ విల్ బి నో లిమిట్. దే స్టిల్ వాంట్ టు
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి, వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
2: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కౌంటర్ దెమ్.
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
2: దేర్ ఆర్ ways and methods to conquer them.
1: Gita acharyulu yokka prabodhayandu premato krodhamunu jayinchu.
2: In the teachings of Gita and Gita acharya he says conquer anger through love.
1: Vairagyam chey kamamunu jayinchu.
2: Through renunciation and sacrifice conquer.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషము ఉండదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: ద్వేషము లేనప్పుడు క్రోధం అనేటువంటిది ప్రవేశించదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్. వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: కనుకనే ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ద్వేషమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేట్రెడ్.
1: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి ఎందు ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: A sadhaka has to make every effort to establish love in his own heart.
1: Kaunta pariyayana cheptanu mana hrudayamu oka single sofa double sofa kaadu rendu chedulato kudinatundi kaadu.
2: Swami has said a number of times that our heart is like a single sofa bed.
1: Aithe ee yokka sthanamulu kudanu evariku okariki maatrame idi swadhina parichukunnataku ఒక అధికారం ఉండదు. కానీ అందరికీ ఇందులో ప్రవేశించటకు అధికారం ఉండదు.
2: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ మెనీ థింగ్స్ టు ఆక్యుపై దెమ్సెల్స్ ఇన్ దిస్ పర్టికులర్ సింగిల్ సోఫా బెడ్ అండ్ దట్ ఇస్ ద హార్ట్.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడా అందులో ప్రవేశింపు చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి ఆ కుర్చీపైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టామి, ఇది వశామి కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
2: వన్స్ ఏ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్ దెర్ ఇస్ నాట్ ద రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఇస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్ గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై.
1: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశమివ్వాలి.
2: దేర్ఫోర్ సాధకాసు హ్యావ్ టు మేక్ రూమ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ ఇన్ హిస్ హార్ట్, ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండ్ వన్ పాయింట్, అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize that our heart is not something like a musical chair.
1: Kanuka ee yokka prema chetane kodamunu sadhinchalanukunnappudu premaku oka vidhamainatundi pradhana sthanam ichi idi oka shashvatamainatundi reetiga roopandimpa cheskovali.
2: If we want to conquer anger through love, then we have to just develop our love in a magnificent way.
1: Prema enni doshamulaina enni కొన్ని తప్పులనైనా సవరించుకుని క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
2: లవ్ ఈజ్ ప్రిపేర్డ్ టు బైపాస్ అండ్ ఓవర్లుక్ మెనీ డిఫెక్ట్స్ అండ్ మెనీ వీక్నెసెస్ అండ్ ప్రిపేర్ టు షవర్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి.
2: లవ్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: Charity lives by getting and forgetting them. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు.
2: ఇట్ ఈస్ వెరీ క్లియర్ ద వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ సెల్ఫిష్నెస్, వేర్ దర్ ఇస్ సెల్ఫిష్నెస్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి యొక్క ఇది ఈ జగత్తు నందు ఏమాత్రం కూడా లేదు.
2: ఇన్ ద వరల్డ్ దర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ విచ్ కెనాట్ బి కాంకర్డ్ అండ్ అచీవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: ప్రేమతో ఏమైనా కూడా సాధించవచ్చును.
2: విత్ లవ్ వన్ కెన్ కాంకర్ అండ్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మనం క్రోధమును సాధించవాలన్నా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కాంకర్ అవర్ యాంగర్ యు హావ్ టు డెవలప్ లవ్.
1: దీనికి మరొక ఉపాయం కూడా లేకపోలేదు.
2: దేర్ ఇస్ వన్ మోర్ మెథడ్ అండ్ ప్రొసీజర్.
1: ఎవరు నీ హృదయ స్థాయి అయి, ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుని యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరును ద్వేషించుటకు కాని ఇతరులపైన కోపంను సాధించుటకు కాని అవకాశం ఉండదు.
2: ఇఫ్ యు రికగ్నైజ్ దట్ ది ఇన్వెలర్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ ది ఇన్వెలర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్ అండ్ యువర్ లవింగ్ గాడ్ హూ రిసైడింగ్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్సో రిసైడింగ్ ఇన్ ఎవ్రీ అదర్ హార్ట్ దెన్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ హేటింగ్ ఆర్ బికమింగ్ యాంగ్రీ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్.
1: నీ హృదయవాసి కర్వుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాం.
2: ద జ్వెలర్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ ఈజ్ ద జ్వెలర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్.
1: ఈశావాస్యం విదం సర్వం. అందరి హృదయం నందు వాసన చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: వెన్ ది సేమ్ లార్డ్ ఈస్ డ్వెలింగ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ అదర్ హార్ట్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేటింగ్ ఆర్ లుకింగ్ డౌన్ విత్ కంటెంప్ట్ ఎనీ అదర్ పర్సన్ యాజ్ సచ్.
1: కనుకని ప్రప్రథమంలో మనము ప్రేమను సాధించాలి.
2: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
1: నిన్నటి దినం చెప్తాను. ప్రేమ మన ఆలోచనలో చేరినప్పుడు అది సత్యం అవుతుంది.
2: The other day, Swami has just said that when love is associated with our thoughts, it becomes truth.
1: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం అవుతుంది.
2: When we introduce love in our action, it becomes dharma or righteousness.
1: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
2: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
1: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
2: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
1: Kanukuni premane satyam, premane shanti, premane dharmamu, premane ahimsa.
2: Therefore,
1: ee naligunti yandu antarpravahanga undetundi prema okkati maatrame.
2: Therefore, love is truth, love is righteousness, love is peace, love is non-violence. It is the undercurrent in all these things.
1: Kanuka అన్నింటి ఎందు కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమైనటువంటి యొక్క తత్వము ప్రేమ తత్వం. కనుకని ప్రతి సాధకుడు కాని మానవుడు కాని ప్రేమను అభివృద్ధి పరచుకున్నట్టు తగిన కృషి చేయాలి.
2: దేర్ ఫోర్ రికగ్నైజింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సాధక హ్యాస్ టు డెవలప్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: ప్రేమనే లేకుండా సత్యమే లేదు, ప్రేమనే లేకుండా శాంతియే కలగదు, ప్రేమనే లేకుండా ధర్మ ప్రవృత్తియే అభివృద్ధి కాదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో ట్రూత్, ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యాక్షన్ దెర్ ఇస్ నో ధర్మ ఆర్ రైచియస్నెస్ అస్ దెర్ ఇస్ నో స్వీస్ ఆల్సో.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను. మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, సాల్పో, మిఠాయి, జిలేబీ, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థము చక్కెర మాత్రమే. అదే విధంగాని ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును, సర్వ పదములు ఎందుకును, అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
2: సోమే స్టోన్ ఇన్ ద పాస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ది స్వీట్ కంటెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, జాంగీ, గులాబ్ జామున్, దూధ్ పేడ, ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ బేసికలీ షుగర్ ఇట్సెల్ఫ్. సో ఆల్సో ఇన్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ ట్రూత్, ధర్మ, దేర్ ఇస్ లవ్ విచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ విచ్ ఈస్
1: ఇదియే నిజమైనటువంటి దివ్యశక్తి.
2: దిస్ ఈస్ ది డివైన్ ప్రిన్సిపల్, డివైన్ పవర్.
1: ఇదే దైవశక్తి.
2: This is divine power.
1: Kanukani, love is God, live in love.
2: Therefore it is said, love is God and live in love.
1: Ee yokka prema cheta manam kodamunu sulabhamga sadhinchutaku sadhyam avutundi.
2: By this process of love, we can easily conquer hatred and anger.
1: Kodamu enni vidhamainatundi badhalanaina kaligistundi.
2: Anger can inflict a number of డిఫికల్టీస్,
1: ఎన్ని విధమైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది.
2: ఇట్ కెన్ ఎక్స్పోజ్ యూ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్,
1: దాని యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట కలుపుకుంటుంది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ ది ఆనర్ దట్ వన్ హ్యాస్,
1: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
2: ఇట్ ఓవర్లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ.
1: చాలాగా సూక్ష్మ స్వరూపములో మనలో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ టు అస్ ఇన్ ఎ వెరీ సర్టన్ ఫామ్.
1: అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరి,
2: but gradually it becomes all pervasive of the life itself.
1: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
2: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
1: Give me room to sit down. I can make room to lie down. అంటుంది. నేను మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమగ్రమైన పండుకోవటానికి నేనే చూసుకుంటాను.
2: It says, give me room to sit down, then I'll make room for lying down.
1: Kanuka manamu ilanti durmargamainatundi mana jeevithamunike pramadam kaliginchetundi ilanti shaktuluku kani ilanti vyaktuluku kani premulo sthanam ivvaku.
2: Therefore for such harmful and bad either persons or thoughts or principles, we should not give room in our own heart.
1: Ee krodhamunaku సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
2: వన్స్ వీ అలౌ దిస్ యాంగర్ ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్, ఇట్ బి ఇంపాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ యాంగర్.
1: నయా పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
2: ఇఫ్ వీ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ నయా పైసా, ఈవెన్ ఇఫ్ యూ 40,000 rupees, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్.
1: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా అవకాశం ఒక క్రోధము ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి లోపల కారు నిలిచే ముందుగా హెడ్ లైట్స్ కొంచెం రెడ్ కలర్ అనగా ఎరుపు కలర్ ఇస్తుంటాయి.
2: నౌ దిస్ యాంగర్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్ షుడ్ నాట్ బిగిన్ గివెన్ ఎనీ రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎ కార్, వెన్ ది బిఫోర్ ది కార్ కమ్స్ టు ఎ స్టాప్ ది రెడ్ లైట్ ఫ్లికర్స్.
1: అదే విధంగానే క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
2: In the same way, before we become angry, our eyes will become red.
1: Redumulu adurtai.
2: Lips will shiva.
1: Dehamunta vedekkutundi.
2: The entire body becomes hot.
1: Ee paristhitini modale gurtinchi kramakramena aa sthanamunu vadali neevu ekantanga kurcho.
2: The moment you come to get any one of these symptoms, you'll have to just leave that place, go to a lonely place, in a solitary place, and sit in peace.
1: Ninnu cheppinattuga తక్షణమే నీవు చల్లీళ్ళ స్నానమైనా
2: చేయి.
1: కారణమేమనగా ఈ క్రోధము వాక్రూపములో ప్రవేశించినప్పుడు ఇది ఎన్ని విధములైన ప్రమాదములకైనా ఇది సిద్ధమవుతుంది.
2: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
1: Kalukani, anudvega karam vakyam satyam eti hitam cheyatunna. సత్యమును కూడాను ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుత్తేజిగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదేవిధంగాని ఇతరులు మనము అహితము చేయటం కానీ అప్రీతితో వాళ్ళను అనుభవించటం కానీ ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ ఈవెన్ వెన్ యు హావ్ టు టెల్ ది ట్రూత్ ఇన్ ఎ స్వీట్ వే, ఇన్ ఎన్ యాక్సెప్టబుల్ వే, ఇన్ ఎ డియర్ వే, నాట్ ఇన్ ఎ హర్టింగ్ వే.
1: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, in the very first instance, in order to have a control over anger, we should develop love in us.
1: రెండవది కామం.
2: The second one is desire.
1: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం కూనాలి.
2: If you want to develop and if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
1: Vairagyam anaga aalu biddalanu vadali ananyamu cheratam kaadu.
2: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
1: Aasti paastulu vadali manam sanyasitam swikarinchatam kaadu.
2: It doesn't even mean that you have to give up your property and accept the సన్యాసత్వ.
1: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
2: వన్స్ వీ నో ద డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్
1: ఆటోమేటిక్గానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
2: ఈవెన్ యాజ్ వీ లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్లీ లైఫ్, ఈవెన్ దెన్ వీ హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
1: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని
2: ఐటమ్స్ ఆఫ్ విచ్ వి లైక్ మోస్ట్
1: పంచదక్ష పరమాన్నమును కూడా మన తట్టలో ఒట్టించుకుని భుజించుటకు సిద్ధంగా ఉంటున్నాం.
2: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వి మే హావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వి రెడీ టు ఈట్.
1: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి.
2: వి లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
1: తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములో తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థము లేదా కూడా తాను విసర్జిస్తాడు.
2: The cook comes and just announces that sir, don't take it, don't eat it, because some small insect has fallen and it has died in that and it is
1: పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
2: The moment a person realizes the defects and the harmful nature of a particular food, you immediately give it up, you will never come forward.
1: ఈ విధముగానే ఈ జగత్తంటేను అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భుజస్వమాం. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించున్నది అనేటువంటి దోషములను మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వేయం.
2: In the same way, we have to recognize the nature of things in the world, which are ever changing, which come to a ruin, which have a death in themselves. Once we know these things, we will have to be very enthusiastic to enjoy.
1: Roga nivarana kai vichinchitindi aaharam na neenu bhogam kaaneru.
2: Food which is only a medicine for a disease of hunger cannot become an object of enjoyment.
1: Aakali rogaaniki anubhavinchetindi annam anta bhogam avutunda.
2: What it is only a medicine for the disease of hunger can it become really a luxury or a
1: luxury or a రోగములకు సంబంధించినటువంటి ఔషధమే.
2: దిస్ ఓన్లీ మెడిసిన్ ఫర్ ది డిసీజ్.
1: అయితే కొంతమంది ఔషధాన్ని కూడా మధురమైన ఔషధాన్ని సేవించాలని
2: ఆశిస్తుంటారు. మెడిసిన్
1: అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మంచి అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
2: ఇన్ ది సేమ్ వే సమ్ పీపుల్ మే జస్ట్ సే దట్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ వుడ్ లైక్ టు హావ్ ద టేస్టీ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడిసరి ఫారం చేస్తూ
1: కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేతించేటువంటి మందులు మాత్రంగానే భావించాలి.
2: All the things which we enjoy in the world are only medicines for the diseases that we have.
1: ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుకున్నట్టుగా మనం భావిస్తుంటాం.
2: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
1: కానీ ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాం.
2: We think that these are all things of joy and enjoyment.
1: కానీ ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
2: సచ్ ఎ బిగ్ ట్రీ అనే సడన్లీ అనే పర్టికులర్ డే ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ అప్. The flowers start falling.
1: దీనికి నీరు తక్కువయ్యా? కాదు.
2: Is it because that there is a shortage of water?
1: దీనికి ఎరువు తక్కువయ్యా? కాదు.
2: Shortage of menu?
1: No. ఈ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
2: In the roots, there is some kind of pest which is destroying the very root system.
1: వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు.
2: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
1: అదే విధంగాని మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ మనం ఎన్ని భోగ భాగ్యములలో ఉండినప్పటికి ఒకనొక దినమునకు ఈ ఇల్లు కోల్పోతాం.
2: In the same way, once we allow this pest of anger and desire inside our heart, one day or the other will suddenly come to ruin in this circle.
1: Prapanchamulo dhanavantudu chaala goppa vaaduga manam bhavistunnam.
2: In the world we think that rich man is a very big man.
1: Kaani aadhyatmika margamulo dhanamu goppadi kaadu.
2: But in the world of spirituality, wealth is not a very important thing.
1: Dhanamu kante daaname goppadi annaru.
2: Charity is considered to be greater than having wealth.
1: Daname cheyakundina dhanamunaku viluve ledu annaru.
2: If there is no charity, wealth doesn't get its value at all.
1: Dhanamunaku nalugu vidhamulaitundi varasulu untaru.
2: There are four types of people who claim the wealth.
1: Mottamoditi varasudu dharmam.
2: The first one which is likely to inherit it is charity.
1: Rendu varasudu prabhutvam.
2: The second one is government.
1: మూడవ వారసుడు దొంగ.
2: ద థర్డ్ వన్ ఇస్ థీఫ్.
1: నాలుగవ వారసుడు అగ్ని.
2: ద ఫోర్త్ వన్ ఇస్ ఫైర్.
1: మొత్తం యొక్క అన్ని విధముల అధికారి అయినటువంటి యొక్క మొదటి పుత్రుడైనటువంటి ధర్మం అనే వారసులకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
2: అమంగ్ ది పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టు ఇన్హెరిట్ దీస్ థింగ్స్, ఇఫ్ యూ వాంట్ హ్యాండ్ ఓవర్ వెల్త్ టు ద ఫస్ట్ సన్ అండ్ దట్ ఈస్ చారిటీ ఇట్సెల్ఫ్, the others will not get any share in it.
1: Dharmamu cheseyatundi vyaktini chuchi dongalu kudunu aanandistaru.
2: When thieves were to have a look at the person who indulges in charity, even they have reverence.
1: Dharmamu cheseyatundi yokka prabhuvunu chuchi prabhutvam kudunu income tax exemption istundi.
2: Even the government gives income tax exemption for people who give charity.
1: Dharmamu cheseyatundi vyaktini chuchi agni kudunu bhayapadutundi.
2: Even fire gets a little frightened when it sees a person who is...
1: Kanuka dharmam anetunti varasunaku danam chesinappudu ee mooguru kudanu daniki angikarinchi ee vidhamainatunti oka tondaralu cheyakunda dinini kaapadukuntu vastaru.
2: Therefore, if one gives in charity, the other three persons who are likely to inherit will not look down. On the other hand, they will enjoy...
1: Danam undi kudanu danam cheyinatunti vaani chuchi donganiki dongaku kudanu deenipaina kannu padutundi. ప్రభుత్వమునకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో విధమైనటువంటి ఇంకా రైట్ చేసి దాన్ని లాక్కోవాలని చూస్తారు.
2: ఇన్ కేస్ దట్ పర్సన్ హ్యాస్ వెల్త్, హీ డజంట్ గివ్ చారిటీ, ది థీఫ్ విల్ హ్యావ్ ఎన్ ఐ ఆన్ సచ్ ఎ పర్సన్. ఈవెన్ ది గవర్నమెంట్ వుడ్ లైక్ టు జస్ట్ కండక్ట్ సమ్ రైట్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ అండ్ రికవర్ ది ఎంటైర్ వెల్త్ యాజ్ టాక్స్.
1: ఇంకా ఏది ఈ ఇరువురు కూడా మర్చిపోయినారంటే అగ్నైనా ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చి దీన్ని అంతా ప్రసన్న చేస్తుంది.
2: ఇన్ కేస్ దట్ దీస్ టూ పర్సన్ వాట్ ఇగ్నోర్ అండ్ డూ నాట్ టేక్ నోట్ ఆఫ్ ఇట్, ఫైర్ విల్ కమ్ వన్ డే అండ్ డిస్పాయిల్.
1: కనుక ధనము గొప్పది కాదు, ధనమునకు ధనముల కంటే దానమే గొప్పది అని నిర్ణయించింది గీత.
2: గీత దేర్ఫోర్ హ్యాస్ కన్క్లూడెడ్ దాట్ ఇట్ ఈస్ నాట్ వెల్త్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ చారిటీ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్.
1: రెండవది వాక్.
2: ద సెకండ్ వన్ ఇస్ వాక్.
1: ఈ వాక్ కంటే వృత్తం చాలా గొప్పది అని నిర్ణయించింది.
2: వృత్తం ఈస్ కన్సిడర్డ్ టు బి
1: ట్రూత్.
2: ట్రూత్ ఈస్ కన్సిడర్డ్ టు బి మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్ టాక్.
1: వాక్ ఉండవచ్చు కానీ అందులో సత్యమే లేకపోతే ఆ వ్యక్తికి విలువ కూడా ఉండదు.
2: వన్ మే టాక్ బట్ ఇఫ్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద టాక్, ద టాక్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: కనుక వాక్ ఉండి కూడాను వ్యక్తికి విలువ లేదు.
2: వన్ ఏ పర్సన్ మే బి ఏబుల్ టు టాక్ బట్ ఇట్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: సత్యమును మాత్రమే వినియోగపరిచినప్పుడు, సత్య ప్రవర్తమైనటువంటి ఒక వాక్కులే మనం నుడివినప్పుడు ఈ యొక్క వ్యక్తికి కూడాను విలువ ఎక్కుతుంది.
2: ఇఫ్ ది అటరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రూత్ దెన్ ఇట్ విల్ టేక్ వాల్యూ.
1: కనుక వాక్కు కంటే సత్యము చాలా విలువైనదని కూడాను నిర్ణయించింది గీత.
2: Therefore, truth is declared as more valuable than mere talk.
1: Inka aayu kantenu keerthi chaala goppadi annadu.
2: Gita has also said that fame and name are more important than life itself.
1: Keerthi deenikunte aayu vyartham.
2: Life devoid of a good name and fame is useless.
1: ఇలాంటి వారి వల్ల తిండికి చేటు భూమికి బరువు.
2: విత్ సచ్ పీపుల్ దేర్ ఇస్ నో యూజ్ వాట్స్ ఎవర్.
1: సత్కీర్తిని ఆర్జించాలి.
2: వన్ హ్యాస్ టు ఎర్న్ ఎ గుడ్ నేమ్.
1: అప్పుడే మానవత్వంలో ఒక శోభ.
2: దెన్ ఓన్లీ ది హ్యూమానిటీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎవరి
1: మంచి తీరును పొందాలి.
2: వన్ హ్యాస్ టు గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతో మంచి దృష్టితో మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
2: The most important duty of man is to have good thoughts, to have good behavior, to have good words, to have a good life itself.
1: Kanuka chedda perulaki em matram kudunu avakasam ivvakapodu.
2: But should never give room for earning a bad name.
1: Kaaki vaguchu kalakalam tirugaka hamsavai chalame aadumuranna. Manam manchi perutho manchi keerthito manam 2 nimishamulu hamsavale undina kuda chaalu.
2: Instead of living the life of a crow for 100 years, it is better to live a life of a few moments like a swan, having good name, good fame.
1: Atani paramahamsaga bhavistu vastundi Gita.
2: Gita has declared that person as paramahamsa itself, himself.
1: Inka deham.
2: Then body.
1: Ee deham kante sakkarmalu chaala avasaram annadu.
2: Good actions are more important than merely having a physical frame.
1: Paropakaram cheyinatundi dehamu prayojanam kaanatundi jeevacheyamu annaru.
2: A body which does not use itself for serving others is absolutely a dead body as such.
1: Paropakarartham idam shariram ani. Ee shariram paropakarartha nimittamai vachinatundide kaani swartham kosam vachinatundide kaadu.
2: Body is given to serve people rather than to satisfy one's selfish needs.
1: Inadu swarthamu manavuni tana hartamulo chechukoni teelupombovale aadistu untundadi.
2: Selfishness has made a man a doll in his hands.
1: Manavudu edi chesina edi chuchina edi telichina edi cheppina deeni venukala swartham anetundi kadultune untundadi.
2: Whatever man thinks, talks, does, there is selfishness behind all these thoughts, deeds and words.
1: Kanuka ee swarthamunu dooram nitte nimittamai paraatmamainatundi yokka pavitramainatundi paropakaramulo manam praveshisthaam kavali.
2: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
1: Appude manavattam saarthakavatam nundutundi.
2: Only then humanity gets some sanctity.
1: Manava jeevitamu జంతువు నా నరజన్మ దుర్లభం అన్నారు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ది లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్.
1: అయితే మనము ఈ కామక్రోధములను ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం, ఏ రీతిగా మనము దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
2: We have to also spend a little time thinking over how to overcome these weaknesses like desire and anger and how to develop good habits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: There is a small example for this.
1: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
2: On a particular day, one dog, this is beautiful, happened to come to our house.
1: కానీ ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించడము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాము.
2: As it was not known to whom this particular dog belongs, it was a little, one was afraid of tying it down, and therefore, in order to enjoy that beauty of the particular dog and to satisfy.
1: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
2: On that day, a little food was given to it, and second day also, proper time it came.
1: తిరిగి ఆ అందం పైన ఉన్నటువంటి యొక్క అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాము.
2: Because he liked the dog, even the second day, a little food was given to him.
1: Kramakramina ee raagam perigindi.
2: Gradually, over a period of time, attachment increased.
1: Ee kukkaku intiki raavadam alavaatu ayipoyindi.
2: This dog developed the habit of coming in the proper time to the house.
1: Kattakarapudiki konni dinamulu ee vidhamga jarigetappudiki aa kukka mana illunu vadali povatam ledu.
2: After a few days, the dog is not prepared to leave the house and go.
1: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
2: బ్యూటీ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ టెంపరీ ఫర్ ది మ్యాన్.
1: అందము లేని ఆనందం, ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
2: జాయ్ వితౌట్ బ్యూటీ అండ్ బ్యూటీ వితౌట్ జాయ్, దే ఆర్ యూజ్లెస్, ఇట్ ఇస్ సెడ్.
1: కనుక ఈ అందము కాని ఆనందము కాని లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి శాశ్వతమైనవి కాదు.
2: బ్యూటీ అండ్ జాయ్ దేర్ఫోర్ ఆర్ నాట్ పర్మనెంట్ ఎంటిటీస్ ఫర్ దిస్ వరల్డ్.
1: కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ అందం విసిగెత్తింది ఈ ఇంటి ఇంటి యజమానులకు.
2: ఫర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్ హి గాట్ ఎ లిటిల్ డిస్టేస్ట్ అండ్ డిస్గస్ట్.
1: ఈ కుక్కను ఇంటి నుంచి తెరవటం ఏ మార్గం, ఏ విధంగా ఉపయోగపెట్టాలి.
2: దెన్ హి బిగాన్ జస్ట్ థింకింగ్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
1: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
2: హీ వాంటెడ్ టు జస్ట్ ప్లాన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
1: ఇది లోపల రావడానికి ఏమి కారణం, ఏది కారణం?
2: దెన్ హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డాగ్ టు కమ్ ఇన్ టు ద హౌస్.
1: తన యొక్క అభ్యాసమే కారణం.
2: ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
1: కనుక దీనిని బయట పంపుటప్పుడు ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి.
2: దెన్ హీ కన్క్లూడెడ్ దట్ హీ హస్ టు ఫైండ్ అవుట్ ఏ ప్రాక్టీస్ బై విచ్ he can drive it out.
1: Konni dinamulu taanaku annam pettakunda tannu gamaninchukokunda taana yokka drushtini veru maratchukunnappudu kramakramina idi aa illu nodala vellipothundi.
2: For a few days, if no food is given and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
1: Ee vidhamaina abhyasamtho manam pravesham chesukunnamo అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.
2: వాట్ ఎవర్ మెథడ్ వాజ్ యూజ్డ్ అండ్ ప్రాక్టీస్ వాజ్ యూజ్డ్ టు అట్రాక్ట్ ఇట్ అండ్ టు మేక్ ఇట్ డియర్, బై ది సేమ్ ప్రాసెస్ బై రివర్సింగ్ ఇట్ యూ కెన్ గెట్ ఇట్ అవే.
1: కనుకొని భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మఫల త్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి జ్ఞానమునకు, జ్ఞానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసు. ఈ త్యాగము
2: ఆటోమేటికలీ గో అవే.
1: ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.

0: ఈ త్యాగం నుండి ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నది అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
1: Therefore, Bhagavad-gita has said that practice is the starting point and the first point. Through practice, you'll be able to get knowledge. Through knowledge, meditation. And through meditation, you'll be able to develop sacrifice. And only when you sacrifice, you get peace of mind.
0: అనేక జన్మల నుండి మనం ఈ కామక్రోధములను, వీటి యొక్క అందచందములను, వీరి యొక్క ఆనందములకు మురిసిపోయి దానికి మనం అనేక విధములుగా అవకాశాలు ఇచ్చాము.
1: Over a number of births, swayed by this beauty and desire, we have become slaves of that for a period of time.
0: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకుని పోయింది.
1: This practice has struck deep roots in the heart.
0: జన్మ జన్మముల నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
1: This desire and anger have left their roots over a period of a number of births.
0: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
1: By mere words, you will not be able to get rid of them.
0: వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది.
1: Once there are strong roots, they start sprouting again and again.
0: కనుక ఏ విధమైనటువంటి యొక్క ప్రీతితో, అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైనటువంటి దీంతో దాన్ని విరక్తితో, వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
1: By certain amount of love and attachment we have developed them and they have become a part of us. By renunciation and by the reversing process we will have to get rid of them, remove them from our heart.
0: కాము మానవునికు ప్రప్రథములు చాలా ఇష్టంగా ఉంటుంటాయి.
1: Desire in the very first instance will be very very attractive.
0: అతి మధురంగా ఉంటుంటాయి.
1: It will be extremely sweet.
0: కాని ఇది క్రమక్రమేణా ఒక వెగుటును తెప్పిస్తుంది.
1: But over a period of time, one will develop a sort of disgust for it, distaste for it.
0: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు.
1: Then if we want to get rid of it, it is very difficult, impossible.
0: మనం ప్రారంభం నుంచియే దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, right from the beginning itself, we should not give such a place of importance to desire. We will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
0: ఈ కామక్రోధములు రెండును చేరి ఒక్కొక్క సమయంలో మానవుని ఎదిరిస్తుంటాయి.
1: Desire and anger together start threatening the man sometimes.
0: కనుకని ఈ కోపమును కామమును మొట్టమొదట మానవుడు అదుపులో నుంచుకోవాలి.
1: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
0: ఆ నిగ్రహ శక్తియ మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము.
1: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
0: కాడి కిందికి రాని ఎత్తు, కళ్ళం లేని గుర్రము,
1: a knot which cannot come under control and a horse similarly,
0: brakeulu leni karu, indri nigraham leni jeevitamu chaala pramadamu unnadu.
1: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
0: Kanukani indri nigrahamu chaala avasaram.
1: Control of senses therefore is very important.
0: Deenine Patanjali yogaha chitta vritti nirodhakaha annadu. మనం చిట్టవృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకు ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకోవాలి.
1: Patanjali has therefore said that these tendencies of the mind should not be allowed to go scot-free. We will have to keep them under check and control.
0: మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుపుతుంది.
1: Even happiness which exceeds certain limits is likely to lead to
0: దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
1: For everything there should be a limit.
0: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
1: The reason is it can be given with the help of an illustration.
0: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
1: In the physical body there is temperature. There is a particular
0: 98.6 అని ఉండాలి.
1: The heat is 98.4 when it is measured.
0: 0.6 sir.
1: 0.6.
0: ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరం రోగం ప్రారంభమైంది.
1: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
0: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితిమీరిపోతే ఇది రోగం.
1: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
0: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి.

0: perfect normal.
1: Our blood pressure is, normal blood pressure is 120 by 80.
0: 90 by 150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ బై 90 by 150
0: రోగంగా రూపొందింది.
1: ఇఫ్ ఇట్ ఇస్ 90 by 150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్, ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
0: మన యొక్క గుండె యొక్క అలాగే హార్ట్ బీట్స్ మనకు 70 to 75 వరకు ఉండాలి.
1: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
0: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
1: సపోజ్ ది హార్ట్ బీట్స్ నంబర్ ఇంక్రీజెస్ దెన్ దేర్ మే బి సమ్.
0: మన కన్నుడు కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తున్నే చూడగలదు, కానీ అమితమైనటువంటి వెళ్తున్న చూసేప్పటికి లోపల ఆ యొక్క రీతిన కారిపోతుంది.
1: Even our eyes, a light which is not too effulgent can be just seen by eyes. If it exceeds that limit, if it is too bright, it will form retina.
0: మన ఇయర్ డ్రమ్స్ కూడాను అంతే, ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుంది. అధిక శబ్దం వినేటప్పటికి ఒక విధమైన ప్లేన్ లో పోయే వారికి తెలుసు, దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
1: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లేన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్.
0: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
0: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక ఈ జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ అన్లిమిటెడ్ బిజినెస్ విత్ దిస్ లైఫ్, విత్ దిస్ లైఫ్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ, దెన్ యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు.
0: కనుక దేనికైనప్పుడు ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we'll have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
0: దీనిని క్రమశిక్షణయను డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిసిప్లిన్.
0: ఈ డిసిప్లిన్ ఏంటంటే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
1: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
0: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగంగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
1: ఏ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
0: ఈ డిసిప్లిన్ కూడాను ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
1: ఈవెన్ దిస్ డిసిప్లిన్ మస్ట్ బి విదిన్ సర్టన్ లిమిట్ అండ్ దట్స్ వి విల్ హావ్ టు ఎంజాయ్ ది లైఫ్.
0: నియమానికి కూడాను ఒక నియమం ఉండాలి.
1: దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ డిసిప్లిన్ ఫర్ డిసిప్లిన్ ఇట్సెల్ఫ్.
0: కనుక యువకులైనటువంటి మీరు జీవితంలో మొట్టమొదట గీతావాక్యమునందు అన్నింటికంటే కూడాను ఈ కామక్రోధము అనేటువంటి యొక్క పరమ శత్రువులను మొట్టమొదట మనము ధిక్కరించి వారిని వశం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ యూస్ యాజ్ యు ఆర్ యూ హావ్ టు జస్ట్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ టేక్ నోట్ ఆఫ్ దిస్ డ్రెడ్ఫుల్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ డిజైర్ అండ్ యాంగర్ ట్రై టు హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్.
0: ఈ శత్రువులు బయట వైపున కనిపించేటువంటి వారు కాదు మనకు.
1: దీస్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఆర్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులు నెట్ల పట్టగలడు?
1: ఏ పర్సన్
0: లోపల శక్తులకే, లోపల యొక్క విరోధులకే, శత్రువులకే తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
1: ఏ పర్సన్ హూ ఈస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్.
0: కనుక లోని శత్రువులు మొట్టమొదట లొంగ తీసుకో.
1: Therefore, keep under control the inner force.
0: Baita sithumunu sulabhanga nu sadhinchadaniki veela avutundi.
1: The external enemies you'll be able to just conquer just like that.
0: Kanuka Bhagavad Gita yendu ee kamakrodhamulu mochchamunaku pradhanamaina shatruulu ani kuda niyaminchindi bodhinchindi.
1: Therefore, Bhagavad Gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
0: Lobha asuya sangati repati dinam maatladukundam.
1: Tomorrow we will think of miserliness and jealousy.
2: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha. That is desire and anger.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: priestly class, priests who have gone through all sacred tests and consider Veda as important and the basis, and the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life, and the businessmen, the Vaishyas, who have got the spirit of compassion and charity and grow everything, and then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all?
1: Vidyarthula.
0: Students.
1: Vedantamunandu. Tarakamu. Sankhyamu. Amanaskamu. ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి.
0: ఇన్ వేదాంత యాజ్ యు ఫైండ్ దిస్ ట్రినిటీ, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramardhika, Pratibhasika and Vyavaharika.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి ఎందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాషికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: వితౌట్ వాటర్ దేర్ విల్ బి నో వేవ్స్.
1: ఏ తర్వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: Be that as it may, the waves and the foam, they contain water.
1: కనుక పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు అని మనం భావించకూడదు.
0: So we should not consider paramarthikamu, vyavaharikam and pratibhasika separate and different.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలము యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం తిదలాకారం త్రినత్తం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: That unifies all these three is this divine principle of Parabrahma.
1: Paramarthikamu Atmaninu Vyavaharikamu Ahankaramaniyu Bhavistaru Kondaru Ajnanulu.
0: The ignorant consider Paramarthika as Atma.
1: Ivi rendu kudanu okati kaadu.
0: These two are not one.
1: Atma Aham idi pratyekinchinatuntivi.
0: Atma and Aham are separate.
1: Atma samudramu.
0: Atma is ocean.
1: Ee aham valalu.
0: Aham is the wave.
1: Aithe antardrishtito manu vicharana chesinappudu rendu okate kaani samudramunakante alalu vere ainatuntivi kaadu.
0: However, when we dive deep into the matter, we will understand that these two are not separate and different. The wave and the ocean are one and the same.
1: Karayandu agni imidi undinattuga,
0: just as the fire is present in the wood,
1: tiliyandu oil cherinattuga,
0: just there is oil in the til seeds,
1: charakunandu rasamu chakkara teyipoyinattuga,
0: just as you find the sugar within the sugar cane,
1: paramarthikamandu vyavaharikam leenamai untunnadi.
0: In paramarthika ద వ్యవహారిక ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
1: సముద్రం లేక అలలు లేదు.
0: వితౌట్ ఓషన్ దేర్ ఇస్ నో వేవ్.
1: అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు.
0: లైక్ వైజ్ వితౌట్ ద ఫాదర్ దేర్ ఇస్ నో సన్.
1: కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు.
0: దేర్ మే బి ఎ ఫాదర్ వితౌట్ ఎ సన్, దేర్ కెనాట్ బి ద సన్ వితౌట్ ద ఫాదర్.
1: అదే విధంగానే పారమార్థకం లేక వ్యావహారికమైనటువంటిది ఉండటకు వీలు కాదు.
0: లైక్ వైజ్ వితౌట్ పారమార్థికం వ్యావహారికం కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక భగవంతునికి భావాయ నమః అన్నారు.
0: సో గాడ్ ఈజ్ కాల్డ్ భావాయ
1: నమః. వేదాంతమునందు భావః.
0: ఇన్ వేదాంత భావః.
1: భావః అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై భావః?
1: భావః అనగా దృశ్యకల్పితమైన ఈ చరాచర ప్రపంచమునంతయు కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావః స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగివచ్చి సర్వరూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and establishes the harmony and the principle of oneness.
1: సక్కని రంగులతో పించములతో కూడినటువంటి నెమలి ఏ విధంగా అందంగా ఉంటుందో,
0: జస్ట్ ఎస్ ద పీకాక్ విత్ వేరీడ్ కలర్స్ ఆన్ హిస్ ఫెదర్స్.
1: సర్వమానవత్వాన్ని చేర్చుకున్నటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క విష్ణుత్వము అంత సుందరంగా ఉంటుంటాయి.
0: So also the nature of Vishnu is so beautiful with the entire ingredient divine quality latent in humanity.
1: Dini vedamu sahasra shirsha purushah sahasraksha sahasrapat. Aneka sirasrato kudinatvanti ee vishwamu.
0: This universe has so many heads.
1: Aneka netramalato kudinatvanti ee vishwamu.
0: This vishwa has so many
1: aneka
0: eyes.
1: Aneka padamalato kudinatvanti ee vishwamu.
0: So many feet over there.
1: Dinini పురస్కరించుకుని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడా విష్ణు స్వరూపమే.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ కంక్లూడ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండవ పేరు.
0: లైక్ వైజ్ గాడ్ హస్ అనదర్ నేమ్ కూటస్థ.
1: కూటస్థుడు అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా భగవంతుని యందు ఈ యొక్క అన్నింటి యొక్క ఏకత్వము నిరూపించేటువంటి యొక్క తత్వము ఉంటున్నది.
0: Kutastha, this in the divinity, there's one thing that is unity, the principle of unity, uniformity, oneness.
1: Nurugu, ala, samudramu, moodinti yokka ekattvam ye vidhanga untundado, divyatvamlo undinatvanti yokka srishti sthitala emulu kudanu ee kutasthamainatvanti sthitiki cherukuntuntayi.
0: Just as you find same water there in a wave and also the foam, you find this creation, sustenance, inhalation, all the three aspects in the divinity.
1: Anta kudanu satchidananda samudra sagaram nundi erpadinatuntive.
0: Everything emanates out of this ocean of satchidananda.
1: Idi e manas sarovaram nundi aavirbhavinchinatvanti okka aanandamu.
0: It is the bliss that comes out of that ocean of the mind.
1: Kanuka ee aanandamunaku moola kaaranamu satchit అనేటువంటిదే ఆనందమునకు మూల కారణము.
0: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
1: సత్ అనగా సత్యము.
0: సత్ మీన్స్ సత్య ట్రూత్.
1: చిత్ అనగా జ్ఞానము.
0: చిత్ మీన్స్ జ్ఞాన.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
1: సత్
0: సత్
1: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందు చేర్చినప్పటికీ ఇది మాధుర్యంగానే ఉంటాడు.
0: This sugar, you may mix anywhere, its taste remains same.
1: ఇది మధురంగానే ఉంది.
0: You mix it in coffee, it is sweet.
1: టీ లో చేర్చు మధురంగానే ఉంది.
0: Or it be tea.
1: పాయసంలో చేర్చు మధురంగానే ఉంది.
0: Rice pudding, it is
1: sweet. నీటిలో చేర్చు మధురమైన పానకంగానే ఉంటుంది.
0: In water, it is sweet.
1: కనుకనే ఇది పానకమైనటువంటి తీపదనము ఎప్పటికీ ఉండేటువంటిదే. కనుకనే సత్ సత్ అనగా బీయింగ్ మార్పు చేయనటువంటిది.
0: Therefore, the taste sweetness remains all the same, that is the being sat.
1: Adiye chakkara,
0: that is sugar.
1: Chittu
0: chit,
1: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
2: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతూ ఉంటుంది.
2: ఇట్ ఈస్ అలైవ్ లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
1: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
2: ఫర్ దిస్ లైఫ్ వాటర్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్.
2: సో చిత్ ఈస్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
2: సత్ ఈస్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే నీరు నీరే.
2: When these two are apart, they remain as such.
1: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
2: When you mix both, it becomes a syrup.
1: అదే విధంగానే సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
2: Likewise, సత్ చిత్ together will bring bliss, ananda.
1: కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే.
2: సో ఆనంద బ్లిస్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్
1: అనేటువంటి ఆత్మతత్వం నిరంతరము ఉండేటువంటిదే.
2: సత్ విచ్ ఇస్ ఆత్మ ఎగ్జిస్ట్.
1: ఈ ఆత్మతత్వమే లేకుండా ఈ జగత్తులో దేనికి నీ రాణింపే లేదు.
2: Without this atma being, there is nothing like life anywhere.
1: Super special power, ఒక అనేటువంటిది ఒక పేపర్ ఒకటి ఉండాలి. Who's super special paper?
2: There is a paper by name super special paper.
1: చాలా విలువైనటువంటి పేపర్.
2: Highly valuable paper.
1: దానిపైన అక్షరములు చూస్తే చక్కని అందంగా ఉండేటువంటి అక్షరములు.
2: On super special paper, beautiful letters.
1: ఆ లెటర్స్ కూడా ఎట్లా ఉంటున్నాయి?
2: How are they?
1: మహా అందమైనటువంటి కవిత్వంతో కూడి ఉంటుండాలి.
2: దట్ బ్యూటిఫుల్ అండ్ పోయెటిక్.
1: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భావ పాశముల తృంచి మానోల్లాసం ఇవ్వరా. బాసుర కళ్యాణపుర వాసుడవు శ్రీ శేషగోప దాసు నీభోచోటి భూషకి చేపేగా బ్రోవరారా. ఎంత అందంగా ఉంటుంటాది. మేటియ త్రికూటపీఠ సాటియ వినేటి రాజుపేట నేలుచున్న కప్త నాటక ధర. ఆటల పటాల మృదు మాటలచే భోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వము. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదమును ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
2: దిస్ ఇస్ పోయట్రీ రిటన్ ఆన్ ద పేపర్.
1: సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందు చుందువాని విందు శ్రీధర. ఇందు వదన సురేంద్ర బృంది వందిత పదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరారా. ఇలాంటి సుందరమైనటువంటి యొక్క కవిత్వంతో కూడినటువంటి యొక్క లెటర్ రాశారు.
2: సో ఏ లెటర్ రిటన్ ఇన్ ఎ పోయెటిక్ స్టైల్.
1: కాగితము చాలా విలువైనటువంటిదే.
2: పేపర్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: అక్షరము చాలా అందమైనటువంటివి.
2: లెటర్స్ ఆర్
1: కవిత్వం చాలా విచిత్రమైనటువంటిది.
2: అండ్ ది కంపోజిషన్ ఇస్ వెరీ.
1: కానీ ఒక కవర్ లో పెట్టాము.
2: బట్ వీ హావ్ పుట్ ఇట్ ఇన్ ఎన్ ఎన్వెలప్.
1: కవిత్వానికి విలువ ఉంటుంది.
2: Poetry has its own
1: అక్షరములకు విలువ ఉంటుండాలి.
2: లెటర్స్ టూ హ్యాడ్ సో
1: కవర్ కు విలువ ఉంటుండాలి.
2: కవర్ హ్యాస్ వాల్యూ.
1: కాగితానికి విలువ ఉంటుండాలి.
2: పేపర్ హ్యాస్ వాల్యూ.
1: కానీ దానిపైన అడ్రస్ రాశాడు, పోస్ట్ వేశాడు.
2: Yes, he has written the address on the envelope and posted it.
1: కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు.
2: బట్ ఇట్ ఈస్ నాట్ రీ ఇట్ హాస్ నాట్ గాన్ టు ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ అడ్రస్.
1: దేని వల్ల?
2: వై?
1: స్టాంప్ లేదు.
2: బికాస్ ఇట్ దేర్ ఇస్ నో స్టాంప్ ఆన్ ది ఎన్వెలప్.
1: అదే విధముగానే రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందుకును మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందుకును అందసందములుగానే ఉంటుండది. కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు. అక్కడ
2: వీ డూ భజన్ విత్ ఆల్ ద రిథమ్ ద ట్యూన్ అండ్ ద బీట్ బట్ ద భజన్ ది ఎన్వెలప్ డజంట్ క్యారీ ద స్టాంప్ ఆఫ్ ఆత్మానందం.
1: స్టాంప్ దానిపైన వేయాలి.
2: ద భజన్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద స్టాంప్ ఆఫ్ confidence, self confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దానిపైన లేదు.
2: దిస్ స్టాంప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్
1: కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
2: సో కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
1: దిస్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఇది మనం తెలుసుకోవాలి ఈనాడు.
2: దిస్ వీ షుడ్ నో టుడే.
1: మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి యొక్క కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి? స్టాంప్ లేదు.
2: వితౌట్ ఎఫిక్సింగ్ ది స్టాంప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ బ్యూటిఫుల్ లెటర్స్ అండ్ పోయట్రీ.
1: విశ్వాసము మొట్టమొదటిది.
2: దేర్ఫోర్ ఇన్ వేదాంత దిస్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది.
2: దిస్ విశ్వాస షుడ్ హ్యావ్ ది సెకండ్ ఆస్పెక్ట్ స్టెడ్ ఫాస్ట్నెస్ శ్రద్ధ.
1: ఈ శ్రద్ధ విశ్వాసమునకు తగినటువంటి ప్రేమ.
2: అండ్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
2: When once there is love, there will be steadfastness. When once
1: there is steadfastness, there will be confidence. శ్రద్ధ, ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
2: Therefore, faith, steadfastness and love are not different. They are one and the same.
1: ఈ నురుగు అలా సముద్రము ఎట్లా ఒక్కటైపోయిందో,
2: just as the foam and the wave and ocean are one and the same,
1: ఈ విధంగా శ్రద్ధ, విశ్వాసము, ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం కూడాను కలగాలి.
2: We also find the same identity in the unity in faith, steadfastness and love.
1: ఇది వేదాంతమునకు సరైనటువంటి యొక్క ఆధారము.
2: This is the true basis for Vedanta.
1: ఈ వేదాంతం నందు ఇచ్ఛ, పరేచ్ఛ, వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
2: ఇన్ వేదాంత దేర్ ఆర్ త్రీ,
1: ఇచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
2: ఇచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ,
1: ఈ మూడింటి ఎందు ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ?
1: ఇచ్ఛ,
2: ఇచ్ఛ
1: అనగా స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చు.
2: వి కెన్ ఆల్సో స్వేచ్ఛ,
1: స్వేచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
2: స్వేచ్ఛ, పరేచ్ఛ, అవేచ్ఛ.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
2: వాట్ యు మీన్ బై స్వేచ్ఛ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది స్వేచ్ఛ అనుకుంటాం.
2: స్వేచ్ఛ, మోస్ట్ ఆఫ్ అస్ టేక్ ఇట్ యాజ్ ఫ్రీడమ్ టు మూవ్ అబౌట్ అండ్ టు టాక్ యాజ్ వి లైక్.
1: అంతరార్థము,
2: ఇట్ ఈస్ నాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: స్వ ఇచ్ఛ ఈజ్ స్వేచ్ఛ.
2: స్వ ఇచ్ఛ ఈజ్ స్వేచ్ఛ
1: అనగా ఆత్మ ఇచ్ఛనే నిజమైన స్వేచ్ఛ.
2: ఇట్ ఈస్ ఇచ్ఛ ఆర్ ద విల్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ,
2: ఆత్మ,
1: ఈ ఆత్మ ఇచ్ఛను మనం ఫాలో చేయాలి.
2: వీ హావ్ టు ఫాలో ద ఆత్మ, దట్ ఈస్ స్వేచ్ఛ.
1: ఈ ఆత్మతత్వమే నేను అనేటువంటి పదమునకు ఆధారము.
2: ది ఆత్మ ఇస్ కన్వేడ్ ఇన్ ది యూజువల్ సెన్స్ ఐ,
1: నేను,
2: ఐ,
1: నేను, ఐ, ఐ, ఐ.
2: ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద ఆర్డినరీ వే.
1: అయితే ఈ ఐ అనేటువంటిది రెండు రకములుగా ఉపయోగిస్తున్నారు ఈ ప్రపంచంలో.
2: హౌఎవర్ దిస్ ఐ హ్యాస్ టూ కనోటేషన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ గీత ఎందుకూడను పరధర్మ స్వధర్మ అన్నాడు.
2: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
1: Swadharma managa emti chatri dharmamo leka brahmana dharmamo leka inko vaishya dharmamo edo ilantivi jati mata kulam redamulaku sambandhinchinatunti vidanni swadharmalaga bhavistunnaru kani idi kaadu swadharmam.
2: Swadharma, we consider that it is the one code prescribed on the basis of the community or caste. Not so
1: atma.
2: స్వ ఆత్మ,
1: ఆత్మ ధర్మమే స్వధర్మము.
2: ద ధర్మ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
1: పరధర్మ, పరధర్మం అనగా దేహము, దేహ ధర్మమే పరధర్మము.
2: పరధర్మ మీన్స్ దట్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
1: కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ, ఐ, ఐ.
2: సో దిస్ ఐ ఈజ్ ఇన్ టూ ఫార్మ్స్.
1: ఒక ఐ ఏకాక్షరం ఐ.
2: One is one lettered I.
1: One letter I.
2: One letter I.
1: Rendav I, E, Y, E, I. Three letters I.
2: The second one is three lettered I, E, Y, E.
1: E, Y, E, I, Dehamu.
2: E, Y, E, I is the body.
1: Ekacharam I, Atma.
2: One lettered I is Atma.
1: దేహము లేకపోతే ఆత్మ అనేటువంటిది మనం తెలుసుకోలేము.
2: వితౌట్ ద బాడీ యూ కెనాట్ రియలైజ్.
1: ఆత్మనే లేకపోతే దేహం అనేటువంటి దాన్ని ఉండడానికి వీలు కాదు.
2: వితౌట్ ఆత్మ ద బాడీ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కాబట్టి దేహాత్మ జీవతత్వం మూడింటి యొక్క ఏకత్వమే త్రిపుటి.
2: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద బాడీ
1: త్రికూటమున్నది యొక్క ఏకత్వము.
2: ఇట్ ఈస్ యూనిటీ ఆఫ్ ది త్రీ.
1: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్ ఇన్ దిస్ సింపుల్ స్మాల్ వర్డ్స్.
1: స్వయిచ్ఛనగా తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యంలో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రము విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి, దీనిని వరించి, దీనిని ప్రవర్తించాను.
2: Swaicha, one decides to do an action all by himself and therefore he is prepared to face the consequences, be that good or bad.
1: Nenu ishtapade chesani palani,
2: I did it willfully.
1: Ee ishtapade chesinatundi dantlo dukkham rani aanandam kani adi naa yokka right.
2: Having done it all by myself,
1: nenu anubhavinche teerali.
2: I am bound to suffer, face the consequences.
1: Nenu emattu kurunu venakanje veyakoddu.
2: I will never go back.
1: Aneetundi vishwasamtho chesetundi swechcha.
2: And action done with such a faith is swechcha.
1: ఇంకా పరేచ్ఛ,
2: ద సెకండ్ పరేచ్ఛ.
1: పరేచ్ఛ అనగా ఇతరుల వల్ల ప్రోత్సాహం చేచి లేక ఒత్తిడి వల్ల ఒక కార్యంలో పాల్గొంటున్నాము.
2: బై ఫోర్స్ ఆర్ కంపల్షన్ ఆర్ ఎంకరేజ్మెంట్ బై అవుట్ సైడర్స్ యు డూ ఎన్ యాక్ట్.
1: ఇది నీ యొక్క స్వేచ్ఛగా చేసినటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ డన్ ఆన్ యువర్ ఓన్.
1: ఇతరు యొక్క ప్రోద్బలం చేత,
2: బికాస్ ఆఫ్ ఫోర్స్ బై అదర్స్,
1: ఇతరు యొక్క ఒత్తిడి చేత,
2: బికాస్ ఆఫ్ ప్రెషర్,
1: ఒక కర్మను నువ్వు ఆచరించావు,
2: యు డూ ఎన్ యాక్ట్.
1: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికి కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
2: ఈవెన్ దెన్ యూ షుడ్ నాట్ బి వరీడ్ దట్ యూ హావ్ డన్ ఇట్ బికాస్ యు ఆర్ ఫోర్స్ టు డూ దాట్ అవుట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అవుట్సైడ్.
1: చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
2: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ హౌ కెన్ అదర్స్ ఫోర్స్ యూ టు డూ.
1: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉండేటప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
2: దేర్ఫోర్ దిస్ విల్లింగ్నెస్ టు డూ దట్ ఈస్ దేర్ అండ్ ఇస్ ఎంకరేజ్ బై ఫోర్స్ ఫ్రమ్
1: అవుట్సైడ్తో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి.
2: దేర్ఫోర్ దో ఐఎమ్ ఎంకరేజ్డ్ ప్రాంప్టెడ్ టు డూ బై అదర్స్ ఐ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: ఐచ్ఛ,
2: థర్డ్ వన్ ఐచ్ఛ.
1: ఇది ప్రోత్సాహము కాదు,
2: ఇట్స్ నాట్
1: లేక నా స్వసంకల్పము కాదు.
2: It's not by force from others, nor on my own.
1: ఇది కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది.
2: It has come to me as the
1: దైవేచ్ఛగా లభ్యమైనటువంటి ఒక సుఖం కానీ దుఃఖం కానీ ఆనందంగా మనం అనుభవించాలి.
2: Everything has come because of the divine will. I am ready to face.
1: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
2: It's not the force from outside.
1: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టం చే.
2: Nor of my own.
1: ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది.
2: It's all the divine will.
1: ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచిగా జరుగుతుంటాలి.
2: వాట్ ఎవర్ దట్ కమ్స్ టు అస్ అవుట్ ఆఫ్ ది డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము, విజయము, శాంతి, ఆనందము, సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ బీయింగ్ ప్రాంప్టెడ్ బై ద డివైన్ ఆర్ వాట్ యు కాల్ డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్, సీక్రెట్ అండ్ బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీనెస్ విల్ బి గివెన్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు.
2: బట్ మ్యాన్ is not having that broad minded spirit in understanding this.
1: Kevalamu punyascha phalamischanti punyam neschanti manavaha napapa phalamischanti papam kurvantu yatnatah antunnadu. Papa phalamu naaku voddu.
2: He doesn't want to face the consequences of his sinful deeds.
1: Papa phalam voddantunnade kaani papa karyam chestunnadu.
2: He is not prepared to face the consequences of the sinful deeds, but he commits a sin.
1: Papa karyam phaltam voddaneetunte vaadu papa karyam enduku cheyali?
2: If he is not prepared to face the consequence, why should
1: Kabat
2: he commit
1: a sin? Papa phalam chetane karyam chetane papa phalam neeku ostundadi.
2: Because of the sinful deeds you face the consequences.
1: Punyascha phalamischanti punyam netchanti manavaha. పుణ్య ఫలం కావాలని ఆశిస్తున్నావు.
2: యు వాంట్ ది రివార్డ్స్ అవుట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్.
1: కానీ పుణ్య కర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు.
2: బట్ యు నెవర్ డూ ఎనీ మెరిటోరియస్ డీడ్స్.
1: ఎందుకు?
2: వై?
1: కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించటము.
2: యు డిజైర్ వన్ థింగ్ అండ్ యువర్ యాక్షన్ టేక్స్ యూ టు అనదర్ థింగ్.
1: కనుక నీ యొక్క ఆశలను పురస్కరించుకునే నీ కర్మలు కూడా ఉంటుండాలి.
2: దేర్ఫోర్ యువర్ యాక్షన్ షుడ్ బి ఇన్ ట్యూన్ టు యువర్ అంబిషన్.
1: పాప ఫలం నీ వద్దనకూడదు.
2: You cannot deny.
1: Nenu chesanu tappaga ravalsindi adi.
2: I committed a sin.
1: The result.
2: Therefore results you must face.
1: Nivu telisi muttina teliyaka muttina agni ninnu kalustunde kaani ayyo teliyaka muttadani agni challabadadu.
2: Knowingly or unknowingly if you touch the fire it is sure to burn you. You cannot say I touched you unknowingly.
1: Nivu ishtapadani ishtapadakunda poni ee karma phalam nivu anubhavinche teerali.
2: Whether you like it or not you must face the music, the consequence.
1: Idi vyavaharika satyam.
2: This is vyavaharika satyam.
1: కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు.
2: బట్ పారమార్థిక సత్యం ఇస్ నాట్ లైక్ దాట్.
1: అగ్ని ఉండినప్పటికీ,
2: దో దేర్ ఇస్ ఫైర్,
1: నీవు దానిని ముట్టినప్పటికీ,
2: యు మే టచ్ ఇట్,
1: అది నిన్ను కాల్చకుండా ఉంటాది.
2: యట్ ఇట్ విల్ నాట్ బర్న్.
1: ఏ విధంగా?
2: హౌ?
1: అనగా
2: మీనింగ్
1: కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే.
2: బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది.
2: యూ విల్ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ దేర్ ఇస్ ఫైర్ ఆల్రెడీ దేర్.
1: కనుక అగ్ని కూడాను దైవతత్వంగానే నీవు విశ్వసించాలి.
2: ద ఫైర్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఈ పంచభూతంలో అగ్ని కూడా ఒకటి.
2: అమంగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఫైర్ ఇస్ వన్ అమంగ్ దెమ్.
1: కనుక ప్రతి ఒక్కదాని ఎందు కూడాను ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి.
2: సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ అహం కమ్స్ ఇన్.
1: ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చెయ్యాలి.
2: ఎంక్వైర్ వేర్ ఫ్రమ్ దిస్ అహం.
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది.
2: అహం ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆత్మ.
1: ఈ అహం నుండి మరి ఏది పుట్టింది?
2: వాట్ ఈస్ ఇట్ ద ప్రోజెనీ టు దిస్ అహం?
1: సంకల్పం పుట్టింది.
2: ద థాట్ ఈస్ బోర్న్ టు దిస్ అహం.
1: ఈ సంకల్పం నుంచి ఏది పుట్టింది?
2: వాట్ ఈస్ ఇట్ నెక్స్ట్?
1: కేవలము వాక్ పుట్టింది.
2: ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కాబట్టి వాక్ సంకల్పం నుంచి పుట్టింది.
2: దేర్ఫోర్ వర్డ్ ఇస్ బోర్న్ టు సంకల్ప.
1: సంకల్పము అహం నుంచి పుట్టింది.
2: అండ్ సంకల్ప ఇస్ బోర్న్ టు దిస్
1: అహం. ఆత్మ నుంచి పుట్టింది.
2: అండ్ అహం ఇస్ బోర్న్.
1: ఈ విధంగా తీసుకుంటే ఇది త్రిపుటి.
2: సో దిస్ ఇస్ వాట్ యు కాల్ ట్రినిటీ ఆర్ త్రిపుటి.
1: ఈ యొక్క కర్మ అనే వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
2: దేర్ఫోర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ
1: మునిమనవడు
2: గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ అహం.
1: ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
2: దేర్ఫోర్ ది థాట్ ఈస్ ది గ్రాండ్ సన్.
1: అహం అనేటువంటిది సన్.
2: అహం ఇస్ ద సన్.
1: ఆత్మకు అహం సన్.
2: దేర్ఫోర్ అహం ఇస్ ద సన్.
1: సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
2: థాట్ ఈస్ ద గ్రాండ్ సన్.
1: వర్డ్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్.
2: వర్డ్ ఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్.
1: కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం యొక్క సంబంధమే.
2: సో ఇట్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
1: గ్రాండ్ సన్ కు గ్రేట్ గ్రాండ్ సన్ కు సన్ను కూడాను ఆత్మ యొక్క ప్రాపర్టీ పైన రైట్ ఉంటుండాలి.
2: దేర్ఫోర్ గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ హావ్ గాట్ ది రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్.
1: ఆత్మ, ఆత్మ యొక్క ప్రాపర్టీ ఏమిటి?
2: వాట్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ?
1: సత్ చిత్ ఆనందము.
2: ద ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ ఈస్ సత్ చిత్ ఆనంద.
1: కనుక ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది సన్ కు, గ్రాండ్ సన్ కు, గ్రేట్ గ్రాండ్ సన్ కు.
2: సో దిస్
1: ముగ్గురికి కూడా ఈ యొక్క అసత్ చిత్ ఆనందం అనేటువంటి సంపూర్ణంగా వ్యాపించి ఉంటుండాలి.
2: So the legal heirs to the Sat Chit Ananda are the son, grandson and great-grandson.
1: Anandam ledu naalo ani anukokoodadu.
2: So no one should think that there is no ananda with one's own self. It is your right.
1: Chusava inga nirantaramu oka vidhamaina satyanityamainatuvadi vaadiga nenu undali ani aashisthunnavu.
2: That state of being is your right.
1: Inga pavitramainatuvanti oka aanandamu chittu chitta anetuvanti emiti?
2: Then what is this chit?
1: Adhe prajnanam brahma.
2: That is prajnanam brahma.
1: Aa prajnanam ni ende untundadi.
2: That prajnana is within you.
1: Kanuka sat chit aanandam ekkada undo ani vetakanakkarledu.
2: So you don't need to search for sat chit aananda.
1: Ni ende untundadi ee sat chit aanandam.
2: This sat chit aananda is within you.
1: Aithe neevu telusukolekapovatam cheta adi ninnu batti peedistundadi ajnanam.
2: Since you do not know, you are victimized by this ignorance.
1: Vidyarthulara,
2: students,
1: neenu oka chinna katha untundali.
2: For this a small story.
1: Oka marriage jarugutundali.
2: Marriage was taking place.
1: Oka kanya vaipana varu oka intindo unnaru.
2: Bride's party were staying at one residence.
1: Baludu yokka idi inkoka intilo untunnaru.
2: Bridegroom's party at another place.
1: Madhyalopala oka సంభాషణ జరపడానికి ఒక సంబంధి ఏర్పడ్డాడు.
2: ఎ పర్సన్ వాజ్ దేర్ హూ విల్ అరేంజ్ ఎ టాక్ ఆన్ బోత్ సైడ్స్.
1: కన్యవైపును వెళుతున్నాడు ప్రతిసారి ప్రతి పర్యాయము వారిని దబాయిస్తున్నాడు.
2: ఎవ్రీ టైమ్ హీ గోస్ టు బ్రైడ్స్ పార్టీ అండ్ కమాండ్స్ దెమ్.
1: ఏమిటండి, మీరు వేళవేళకంతా మాకు టిఫిన్ కాఫీలు ఇలాంటివంత సప్లై చేయటం లేదు, మీ వివాహం అనేటువంటిది ఏమింత గ్రాండ్ గా చేస్తారనుకున్నాను, మీరు సరిగా చేయటం లేదే, బాయి విషయం లోపల ఏమాత్రం మీరు శ్రద్ధ పట్టుకోవటం లేదే అని వాదిస్తున్నాడు.
2: This person visited the bride's party and went on banging them. What is it that we expected that you will perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay?
1: Maroka paryayamu bai vaipuna vastunnadu.
2: Next time he visits the bridegroom's party.
1: Emi chesi pettina enni paryayalu pichina meer raavatam lede, vantalanta chalabadi pothunnayi, meer tappaka rani taraga ani vaadanu pedda jabardast chestunnadu.
2: Another hand he visits the bridegroom's property and say, Arjun says, why don't you come sir? Come on, all things are ready, why don't you come?
1: Ee boy side jabardast chestunnappudu ee boy side varantha anukuntunnaru itane evaro girl side vaadiga untunnadu pedda yajamanidi anukunnaru vaallu.
2: The bridegroom's party considered this person as VIP, very important, representing the bride's party.
1: Ee girl side vachi jabardast chestunnappudu veellu evaro boy side yajamanidiga untunnadani veeru talchukuntunnaru.
2: The bride's party felt that he is a very VIP representing the
1: groom's party. పెచ్చి పెరిగిపోయింది.
2: And he was so independent banging both sides.
1: కళాతూరికి బాయ్ సైడ్ వాళ్ళకు గర్ల్ సైడ్ వాళ్ళకు కూడా విసుగు పుట్టిపోయింది.
2: Both the parties were vexed ultimately with him.
1: అప్పుడు ఎన్క్వైరీ ప్రారంభించాడు, ఎవరండి ఇతను?
2: Then they started inquiring, who is this man?
1: Boy side varu chi girl side evarandi itanu annada maakem theriyadandi ani veerannaru.
2: Boy side people came and asked, who is this man? They said, we don't know.
1: Girl side ucharu tirigi evarandi itanu unnaru maakem theriyadu unnaru.
2: Girls party came and said, who is this man? Boys said, they don't know.
1: Inquiry prarambham chestapudike veedu పలాయనం.
2: When both the parties came there and started inquiring about this man, he ran away.
1: మన గుట్టు బట్ట బయలు పై నేనుకొని వాడు తప్పించుకుని పరిగెత్తాడు.
2: Now the cat is out of the bag and he ran away from that spot.
1: అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవేశించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి యందు కూడాను జబర్దస్త్ చేస్తుంటాది.
2: లైక్ దిస్ ఇగ్నోరెన్స్ moves towards atma at one time, moves towards nature at another time, and just plays the mystery.
1: Atma anatma yokka sambandham entundantu discrimination vicharana saripinappude, enquiry saripinappudu ee ajnanam entundi antardhanam aipothu.
2: When once we make enquiry in depth of these two things, atma and the nature, this ignorance will run away.
1: Adi ee naadu manamu jarapatam ledu.
2: That we are not doing.
1: Ee naadu atti enquiry jarapatam ledu.
2: No enquiry is present today.
1: Ee atmana anatmana.
2: Is it this atma or that which is not atma?
1: Idi praaptamainatundi da paraathamainatundi da?
2: Is that a world or worldly or spiritual?
1: Aneetundi vicharana manam cheyakunda povatam chethane idi manamulu aneka vidhamuluga kudanu peedistu untundadi.
2: As we don't inquire this way, we are put to trouble.
1: Kanukune enquiry cheseetundi dantu naalugu margamulu untundayi.
2: There are four paths of inquiry.
1: Ee naadu vidyavantulu meekandarki telisina baaga.
2: You know, you're all educated, you know pretty well.
1: Idantha mee endu untinatundi naaku kudanu bookish knowledge.
2: What all you have is bookish knowledge.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ కొన్ని దినాల తర్వాత సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
2: After some time, bookish knowledge turns into superficial knowledge.
1: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ పోయిన తర్వాత స్పెషల్ వస్తుంది, జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
2: Thereafter, you get the general knowledge.
1: ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చినప్పుడే మీరు అప్పుడు డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ చూడాలి.
2: Then you have to possess this discrimination knowledge.
1: ఆ డిస్క్రిమినేషన్ కూడా నువ్వు ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
2: There again, you should not discriminate at the individual level. You should exercise fundamental discrimination.
1: Practical knowledge vastundi.
2: Finally, you get practical knowledge.
1: Ee practical knowledge ne satyamainatundi.
2: This practical knowledge is truth.
1: Adi atti satyam varaku kudunu manam prayanam avutune povali.
2: We have to travel till we reach that point of truth.
1: One after one, anni moktan tarvata danni manam vicharam chestu povali.
2: One after one, one step after the step, we should continue to travel.
1: Ee vidhamga enquiry chestu poyinappude satyam manaku chakkaga manaku telustundi.
2: When once we inquire in this procedure, you will know what is truth.
1: Kanukane videha mukti.
2: Videha.
1: Videha mukti.
2: Videha mukti.
1: Jeevan mukti ani rendu untunnayi.
2: There are two, videha mukti, jeevan
1: mukti, videha mukti. Ee rendu kudunu vedantamlo chaala pradhanamainatuvi.
2: In vedanta these two are very important, jeevan mukti, videha mukti.
1: Jeevan mukti anaga emiti?
2: What is jeevan mukti?
1: Anaga shariramu dharinchukodanu sarvam kudunu bhagavat swaroopame aneetvanti yokka ekatva bhavanni visvasinchi.
2: Yes. With this body to have the feeling that everything is divine.
1: ఇదంతా కూడా పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఏకత్వమే.
2: దట్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ యాక్చువల్లీ వన్.
1: మూడు వృక్షంగా ఉంటున్నది.
2: నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ. ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
1: దాని నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
2: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ద ప్రెసెంట్.
1: ఈ సీడ్ యొక్క రిజల్ట్స్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
2: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
1: వృక్షము ట్రీ.
2: ఇన్ ద పాస్ట్
1: ఫ్యూచర్ ట్రీ ప్రెసెంట్ సీడ్.
2: So in the past it was a tree, so also in future, but now in the present it is a seed.
1: Moolinti yokka ekattam okate.
2: But actually all the three stand.
1: Aa tree lekunda ee seed raledu.
2: Without the tree you don't get the
1: seed. Ee seed lekunda mari tree raadu.
2: Without the present day seed you don't get future tree. This is
1: moolinti yokka ekattam anetundi vishwasinchinatundi vaadu ఇతను జీవన ముక్తుడు.
2: ద వన్ హూ అండర్స్టూడ్ దిస్ యూనిటీ ఆఫ్ దీస్ త్రీ.
1: కష్టమును సుఖమును రెండింటిని కూడా సమత్వంగా చూసేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
2: ద వన్ హూ మెయింటైన్స్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్ ఈజ్ జీవన్ ముక్త.
1: మంచివారు వర్ణించినప్పటికీ చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటినీ సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
2: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ టేక్స్ ది ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటినీ కూడా ఏకత్వంగా విసర్జించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
2: దేర్ఫోర్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్, ద హ్యూమిలియేషన్, ఫెలిసిటేషన్ ఆల్ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విసర్జించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
2: పావర్టీ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
1: అన్ని కూడా కదిలిపోయే మేఘములే.
2: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఏది కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
2: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ ముక్తుడు.
2: జీవన్ ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్
1: అతనికి విచారం అనేటువంటిదే ఉండదు.
2: హీ హాస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
1: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుండాలి.
2: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
1: అట్టి వాడే జీవన్ ముక్తుడు.
2: సచ్ పీపుల్ ఆర్ జీవన్ ముక్త.
1: అయితే విదేహ ముక్తుడు అంటే ఏమిటి?
2: దెన్ హూ ఇస్ విదేహ ముక్త?
1: ఇవి కూడాను విదేహుని ఎందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
2: ఈవెన్ విదేహ హ్యాస్ దీస్ ట్రేట్స్.
1: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతని దేహం లేదు.
2: The difference lies, one has the body, the other has the body.
1: Deham lenatunti vaadu.
2: Videhi, the one without the body.
1: Deham ledante emti? Deham undi.
2: What does it mean?
1: There is deham paina concentrate cheyatam ledu.
2: There is body, but he doesn't concentrate on the body.
1: Aakali tappulu anetunti ve athani e maatram kuda nu erugadu.
2: He doesn't know the hunger or appetite or thirst.
1: Ilanti jeevan mukti anetunti tattvam lopala videha mukti anetundi dani pratibimbame.
2: Therefore, in the nature of jeevan mukti, జీవన్ ముక్తి అండ్ విదేహ ముక్తి అది ఆబ్జెక్ట్. అండ్
1: జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
2: దశరథ
1: జనక
2: జనక హెస్ గాట్ ది నేమ్ విదేహ.
1: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
2: మీన్స్ హీ హాస్ నో బాడీ ఫీలింగ్.
1: అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
2: సో హీస్ కాల్డ్ విదేహ.
1: దేహం అనేటువంటి ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
2: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
1: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంక ఏ అభిమానము లేదు.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ నో బాడీ ఫీలింగ్, యు కెనాట్ బీ కేర్డ్ బై ఎనీథింగ్.
1: అమనస్కము,
2: దట్ ఇస్ కాల్డ్ అమనస్కము ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్. దేర్ ఇస్ నో మైండ్.
1: మైండ్ లేనటువంటి వాడికి ఇంక థాట్స్ ఎక్కడ నుంచి వస్తాయి?
2: దేర్ ఇస్ నో మైండ్. హౌ థాట్స్
1: ఉంటేనే మైండ్.
2: ద మైండ్ ఇస్ ద వన్ విత్ థాట్స్.
1: ఇది వస్త్రము,
2: దిస్ క్లాత్.
1: ఇది వస్త్రానికి దారములు ఉండాలి.
2: ఇట్ మస్ట్ possess the threads.
1: ఈ దారమునకు ప్రతి ఉండాలి.
2: The threads need cotton.
1: ప్రతి దారమైంది.
2: Cotton becomes
1: thread. దారమే వస్త్రమైంది.
2: The thread yarn into the cloth.
1: అసలు ప్రతి లేకపోతే
2: without the cotton
1: ఈ ద్వారం
2: you don't get thread.
1: దారమే లేకపోతే
2: without the thread
1: వస్త్రమే లేదు.
2: You don't find the
1: కాబట్టి మొట్టమొదటి పత్తి అదే సంకల్పము.
2: So first the cotton is the thought.
1: థ్రెడ్ అదే డిజైర్స్.
2: ద థ్రెడ్స్ రిప్రజెంట్ డిజైర్.
1: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే కాత్ మైండ్.

0: మాయకు లోనాయ.
1: వన్ బికమ్స్ ఎ విక్టిమ్
0: మాయకు తానాయ.
1: హీ బికమ్స్ మాయ.
0: మాయ 25 మంత్రములాయ.
1: అండ్ దిస్ మాయా బికమ్స్ 25
0: మంత్రములు. ఏమిటవి?
1: వాట్ ఆర్ దిస్ 25 మంత్రాస్?
0: ఐదు కర్మేంద్రియములు,
1: ద ఫైవ్,
0: ఐదు ప్రాణములు, ఐదు కోశములు, ఐదు ఎలిమెంట్స్, ఐదు భూతములు,
1: ఫైవ్ ఎలిమెంట్స్,
0: ఈ నాలుగు
1: కాగ్నిటివ్ సెన్సెస్,
0: ఇరవై అయిపోయింది.
1: దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 20.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగైంది.
1: ద మైండ్, ది ఇంటెలెక్ట్, అహంకార,
0: ఈగో,
1: చిత్త 4, ఈగో,
0: ఈ నాలుగైంది. తర్వాత జీవతత్వము, ఇవి అన్ని చేర్చి 25 అయిపోయింది.
1: అండ్ దెన్ జీవతత్వ ఇండివిజువల్ సోల్ మేకింగ్ 25.
0: 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
1: సో ద వన్ విత్ దీస్ 25 ఆస్పెక్ట్స్ ఈస్ కాల్డ్ పిండము.
0: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
1: దిస్ బాడీ ఈజ్ పిండము.
0: అండపిండ బ్రహ్మాండము అన్నారు. అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు.
1: అండము మీన్స్ ది ఎగ్.
0: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
1: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్ ఈజ్ పిండము.
0: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండం అన్నారు.
1: బ్రహ్మాండం ఈజ్ కాస్మాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక మన దేహమునందు ఈ మూడు కూడా ఉంటున్నాయి.
1: సో ఇన్ అవర్ బాడీ,
0: అండ పిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
1: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్. అండ పిండ బ్రహ్మాండ,
0: కూటమి, అదే త్రికూటమి.
1: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ.
0: కూటమి అనగా చేరటము.
1: కూటమి జాయినింగ్.
0: శ్రీరామచంద్రుడు,
1: శ్రీరామచంద్ర
0: కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
1: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత.
0: ఎక్కడది కూటము?
1: వేర్ ఈస్ దట్ కూట?
0: జీవ, ఈశ్వర, ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటం అక్కడ.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్, ద కాస్మిక్ సోల్ అండ్ ద నేచర్.
0: రామతత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రామ?
0: రా అనగా ఆత్మ.
1: రామ మీన్స్ ఆత్మ.
0: మా అనగా మాయా.
1: మా ఈజ్ మాయా.
0: మాయా అనేటువంటిది ఆత్మతో చేరినప్పుడే ఇది రామతత్వం అయిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ మాయా ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఆత్మ, ఇట్ బికమ్స్ రామ.
0: జపం చేస్తున్నామంటే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జాపం చేయటం కాదు. ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతుని ఆత్మతో ఏకం కావాలి.
1: వెన్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ, ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
0: అది ఏ నిజమైనటువంటి రామ జపము?
1: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్ ఆఫ్ రామ.
0: తారక తత్వము,
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకము.
0: అందువల్లనే
1: సో
0: తారకం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్
0: ఎరుకు మరుపు అనకుండా,
1: వితౌట్ ఎనీ మెమరీ ఆర్
0: ఫర్గెట్ఫుల్నెస్, సుషుప్తి శక్తిలో,
1: ది వేకింగ్ స్టేట్, ది
0: అరమరలు లేకుండా
1: ఆర్ వేకింగ్ ఆర్ డీప్ స్లీప్,
0: జీవాత్మ జడివిడి తారకం.
1: సో దిస్ తారకం ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ, ది వేకింగ్, ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకు ఏకత్వమైనటువంటి తత్వము.
1: ఇట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక,
1: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక,
0: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు చాంట్ ది నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
0: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
0: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు.
1: You brought the sugar on hand.
0: ఒక టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
1: అండ్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్
0: పోసావు.
1: యూ
0: కానీ బాగా కలిపావు.
1: అండ్ యూ హావ్ మిక్స్డ్ ఇట్ వెల్.
0: కానీ తర్వాత చూస్తే,
1: లేటర్
0: చేతితో తెచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్ ఆన్ హ్యాండ్.
0: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర.
1: బట్ వెన్ వన్స్ యూ వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది షుగర్ యూ కాంట్ డు ఇట్.
0: చూచావు,
1: యూ సా ది షుగర్.
0: కానీ ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
1: నౌ ఇట్ ఈస్ ఇన్ వాటర్, యూ కాంట్ సీ దట్.
0: ఎక్కడ పోయింది?
1: What happened to it?
0: నీ చేతితోనే తెచ్చావు.
1: In fact, you brought it yourself.
0: నీ కనుతోనే చూచావు.
1: In fact, you saw with your own eye.
0: ఆ చక్కెర చేతికి చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: The very same sugar you brought with your hand and the sugar that you saw with your eye,
0: ఇక్కడ చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
1: How do you know that there is sugar here?
0: ఆ వాటర్ ను నీ టంగ్ పైన వేసుకుని, నీ నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
1: When once you keep water on your tongue, you will know the presence of sugar.
0: పిల్లలకు
1: another example,
0: ఇది కప్పు.
1: This is cup.
0: ఇది కప్పులో జ్యూస్ పోసాము.
1: సపోజ్ యు హావ్ జ్యూస్
0: పోసాము.
1: యు గాట్ ది ఫ్రూట్ జ్యూస్ ఇన్సైడ్.
0: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పులో ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఫ్రూట్ జ్యూస్ ఇన్ ద కప్.
0: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
1: బట్ ది కప్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ జ్యూస్.
0: తను నిండుకు నింపుకుంది.
1: It has got fruit juice in it.
0: కాని దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
1: But the cup does not know the taste of the fruit juice.
0: స్ట్రా వేసావు.
1: So you have put a straw there.
0: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
1: And you draw the juice with the help of
0: ఈ
1: straw.
0: ఈ జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుండాది, కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
1: Though you just draw the juice with the straw does not know the taste.

0: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
1: When once it reaches the tongue, the tongue finds the taste.
0: చూసారా ఎక్కడ దీని రుచి తెలుస్తుండది?
1: Where do you find this taste?
0: టంగ్ పైన తెలుస్తుంది.
1: It's only the tongue that finds the taste, knows the taste.
0: అదే విధంగానే
1: likewise
0: మన దేహమే ఒక కప్పు.
1: The body is the cup.
0: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుందా? రసో వయసహ, రస స్వరూపమైనటువంటి దైవం ఉంటుంది.
1: This cup of this body, there is this juice of divinity.
0: ఇది దేహానికి తెలియటం లేదు.
1: Body is not understanding.
0: మన సెన్సెస్, ఇది స్ట్రాస్.
1: Senses are the straws.
0: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము.
1: We experience with these
0: కానీ
1: senses.
0: వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
1: But even senses do not understand.
0: బుద్ధి అదే టంగ్.
1: This intellect is the tongue.
0: ఆ టంగుకు మాత్రం తెలుస్తుంది.
1: The intellect, the tongue will know.
0: బుద్ధికి తెలుస్తుంది కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుంది కానీ అది అనుభవించటం లేదు.
1: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది.
1: ఇట్ పాసెస్ ఆన్ టు ది స్టమక్.
0: జఠరం కూడా ఆ యొక్క తీపి తెలియటం లేదు.
1: ఈవెన్ ది స్టమక్ డజంట్ నో ది టేస్ట్ ఆఫ్ ఇట్.
0: జీర్ణం చేస్తుంది.
1: ఇట్ డైజెస్ట్ ఇట్.
0: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుంది.
1: ద వేస్ట్ మ్యాటర్ ఇస్ ఎక్స్క్రీటెడ్.
0: పవిత్రమైన నిర్మలమైన జ్యూస్ సర్వాంగానికి సప్లై చేస్తుంది.
1: ద ప్యూర్ జ్యూస్, ది ఎసెన్స్ ఇస్ సప్లై టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ది బాడీ.
0: జఠరాగ్ని.
1: That is called the fire, jataragni in the stomach.
0: Aham vaishvanaro bhutva praninam dehamasita pranapana samayukta pachamnyanyam chaturvidam. అహం వైశ్వానరో భూత్వ ఓ పిచ్చివాడా, నేను నీ స్టమక్ లో ఉంటుండి వైశ్వానరుగా, నీవు తిన్నటువంటిదంతా జీర్ణం చేసి నీ దేహానికి అంతా సప్లై చేసి శక్తిని ఇస్తున్నాను.
1: ఓ మ్యాట్ క్యాప్, ఐఎమ్ ప్రెసెంట్ యూ నో స్టమక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర. ఇట్ ఇస్ ఓన్లీ ఐ దట్ డైజెస్ట్, ఇట్స్ ఓన్లీ ఐ దట్ సర్క్యులేట్.
0: చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టగడకు తేలేది ఒక్కటే.
1: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత, అల్టిమేట్ యు ఆర్ అరైవ్ ఎట్ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: Truth is one, it is interpreted in different way.
0: Not two, only one.
1: Truth is only one, not two.
0: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
1: సో వేదాంత టెల్స్
0: నాట్ టూ,
1: వేదాంత
0: ఓన్లీ వన్.
1: వేదాంత టెల్స్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ అండ్ స్ట్రెంగ్.
0: నేను ఒకటే అని చెప్పడం లేదు వీక్ గా.
1: ఇట్ డజంట్ సే ఇన్ ఎ వీక్ వే ఓన్లీ వన్.
0: నేను ఒక్కటే ఒకటే, రెండు కాదు అని గట్టిగా చెప్తుంది. అది
1: ఓన్లీ వన్, నాట్ టూ.
0: అంత
1: ఎంఫాటిక్ డిక్లరేషన్.
0: గంట కొట్టినట్టుగా చెప్తుంటుంది అది, ప్రబోధిస్తుంది అది, ప్రచారం చేస్తుంది అది ప్రపంచానికి.
1: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: Allah kuda okkade.
1: Allah is one.
0: Jesus okkade.
1: Jesus one.
0: Ramudu okkade.
1: Rama is one.
0: Krishna okkade.
1: Vishnu
0: okkade.
1: Krishna is one.
0: Jarasthi okkade.
1: Jarasthi is one.
0: Anta okkade.
1: Everything is one. God is one.
0: కొంతమంది జోరాస్ట్రియన్ వేరు వేరని జోరాస్ట్రియన్స్ చెప్తుంటారు.
1: జోరాస్ట్రియన్స్ పర్షియన్స్ సే ద జోరాస్ట్రియన్ ఇస్ సెపరేట్.
0: గురునానక్ ఒక్కడే అని వారు అనేక విధములుగా ఒకరు వర్ణిస్తుంటుంటారు సిక్కులు.
1: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ద ఓన్లీ వన్.
0: రాముడు వేరే అని రామ భక్తులు చెప్తుంటారు.
1: డివోటీస్ ఆఫ్ రామాస్ కన్సిడర్ ద రామ
0: సెపరేట్ వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
1: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ డిస్టింక్ట్
0: పోతుంది అది. కానీ
1: so they go on spending like this thinking.
0: Kani daivam okkade.
1: But God is one.
0: Namamulu roopamulu veri veriga untunnayi.
1: The names and forms are different.
0: Nee jifa chapalyam chetane
1: depending upon your choice and
0: mithai kavali, naaku jilebi kavali, naaku barfi kavali, నాకు మైసూర్ పాక్ కావాలి అని ఆశిస్తున్నావు. ఈ బర్ఫీలు, మిఠాయిలు, జిలేబీలు ఇవన్నిట్లో కూడా ఉన్న చక్కెర ఒక్కటే. ఇది ఏకం సత్ విప్రాభవదావదంతి.
1: టేస్ట్ డిఫర్. వన్ వాంట్స్ దిస్ బర్ఫీ, అనదర్ వాంట్స్ గులాబ్ జామ్, దే వాంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, బట్ ది షుగర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్.
0: చాపల్యంలో ఇన్ని విధమైనటువంటి ఒక టేస్ట్ ఆశిస్తుంది.
1: దే ఆర్ ఆల్ యువర్ చాయిసెస్ అండ్ ప్రిఫరెన్సెస్, దట్స్ ఆల్.
0: ఏ నేమైన, ఏ పేరైనా చూడండి.
1: ఎనీ నేమ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఏ రూపమైనా నీవు చింతించండి.
1: ఎనీ ఫార్మ్ యూ కెన్ మెడిటేట్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ ద గోల్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
0: కనుక ఏ దాన్ని కూడా మనం విమర్శించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్.
0: ఏది కూడా వేరు వేరు కాదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: అంతా చేరి ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
1: When once we develop the spirit of unity, you will attain the state of
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: చూడండి, బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: Stars are many.
1: Stars are many.
0: Sky is one.
1: Sky is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one.
1: Earth is one.
0: Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to know this truth.
0: ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏమాత్రం కూడా నువ్వు విభజించకూడదు.
1: You should not classify basing on your likes and dislikes.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
1: When once you understand the principle of unity, go on pursuing this path of unity, you
0: reach the goal. I am God, I am God, I am God, I am God. ఆ భావంతో నువ్వు చేస్తూ రా.
1: You start doing everything with the feeling that I am God, I am God.
0: Become God.
1: Then you become God.
0: నీ థాట్ ని బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది.
1: As is the thought, so is the form you get later.
0: కనుక నీవు అనవసరమైన చింతన చేయకూడదు.
1: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ,
0: అనవసరమైన మాట్లాడకూడదు.
1: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ,
0: ఇతరుల మనసును బాధించకూడదు.
1: డోంట్
0: ఇతరులకు ఏమీ శ్రమను ఇవ్వకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: రేపటి నుండి,
1: ఫ్రమ్ టుమారో,
0: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
1: Students have examinations commencing from 5th.
0: కొన్ని దినములు,
1: for a couple of days,
0: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
1: If the series of discourses are discontinued, students will have freedom.
0: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడాను అభ్యసించాలి.
1: You should also study.
0: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
1: When once you study well, the task for which you have come will be fulfilled.
0: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
1: Your parents have sent you here with high hopes.
0: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
1: యూ షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
0: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
1: బికాజ్ దే ఆర్ ఆల్సో డివైన్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
1: సో హావింగ్ కమ్ హియర్, డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడా ఆనందం.
1: వెన్ యూ మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
0: కానీ రూముల్లో
1: స్వామి విల్ బి హ్యాపీ.
0: మాట్లాడకుండా,
1: but don't talk in your room.
0: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండా,
1: don't be in unnecessary matters.
0: మీ స్టడీ లోపల కాన్సంట్రేట్ చేయండి.
1: Concentrate on your studies.
0: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
1: Secure O grade.
0: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
1: Get a good name to our institute.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
1: Make your parents happy.
0: మీరు కూడా వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
1: You also fulfill the purpose for which you have come and go and return.

0: పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూడి జీవించ నేర్చియుండ తెలివిగలిగియు మానవులు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించ నేర్చియుండా తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదు.
1: బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లైఫ్ మెటిక్యులస్లీ అండ్ ప్రాపర్లీ. But what about the man who has been endowed with intelligence? Should he not have that much of sense to observe the rules and regulations of life

0: మునిజన వన చిత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు విష్ణుదేవు చరిత్రంబు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యూనిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్ల్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఇస్ లైక్డ్ బై మునీస్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ సేక్రెడ్ అండ్ నోబుల్.
0: సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా.
1: ది క్రియేషన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: ఏ లోకమునందు కాని, ఏ కాలమునందు కాని, ఏ ఇరువురు మనుషుల యొక్క రూపకలములు, తెలివితేటలు, ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ అండ్ ఇన్ వాట్ ఎవర్ టైమ్ యు సీ, నో టూ పర్సన్స్ ఆర్ అలైక్ ఎయిదర్ ఇన్ దర్ ఫార్మ్ ఆర్ ఇన్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దర్ క్యారెక్టరిస్టిక్స్.
0: భౌతికవాదులు ఏకత్వం యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము, ఇది ప్రపంచం యొక్క సహజము.
1: మెటీరియలిస్ట్ టెండ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ పీపుల్. దిస్ ఈజ్ నేచురల్ ఫర్ దెమ్.
0: కానీ అనేకత్వంలోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: బట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ పీపుల్ హూ ట్రై టు ఫైండ్ ద యూనిఫయింగ్ వన్నెస్ అమంగ్ ద డైవర్స్ ఫ్యాక్టర్స్.
0: పవిత్ర దృష్టితో, సువిశాలమైనటువంటి యొక్క ప్రజ్ఞానముచే పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ యూ ఎన్క్వైర్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సేక్రెడ్నెస్ అండ్ విత్ బ్రాడ్ మైండెడ్నెస్ దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద యూనిఫయింగ్ వన్నెస్ ద వన్ విచ్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ ద డైవర్స్ థింగ్స్.
0: ప్రాపంచికంగా, నైతికంగా, మానసికంగా, వైజ్ఞానికంగా ప్రతి మానవుని యొక్క ఆహార విహారములను ఏకత్వంగా గుర్తించటం జరుగుతూ ఉంటుంది.
1: యూజువలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్స్ దే ట్రై టు ఫైండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: రాజు మొదలు రైతు వరకును, కూటి పేద మొదలు కోటీశ్వరులకును జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: దిస్ వన్ ప్రిన్సిపుల్ విచ్ ఇస్ ఫౌండ్ యాజ్ కామన్ కెన్ బి సీన్ ఇన్ ది డెత్ విచ్ అక్కర్స్ టు ఆల్ పీపుల్, బి హీ ఎ కింగ్ ఆర్ ఎ పాపర్, బి హీ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్. దిస్ డెత్ అక్కర్స్ అండ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
0: జాతి, మత, వర్ణ, వర్గ, దేశ, కాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రము గురికాక ఏకత్వం అనేటువంటి ఒక సత్యాన్ని కఠోపనిషత్తు బోధిస్తుంది.
1: కఠోపనిషత్ టీచర్స్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ యూనిటీ అండ్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ కామన్నెస్ విచ్ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్, కంట్రీ, నేషన్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ మైట్ ఎగ్జిస్ట్ ఫర్ పీపుల్.
0: అది ఆత్మానం ప్రతినం విద్ధి, శరీరం ప్రతిమేవచ. ప్రతి శరీరము కూడాను రథం వంటిదని, ఈ రథమునందు రౌతు ఒక ఆత్మస్వరూపుడై ఉన్నాడని, ఇవి ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి యొక్క చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
1: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్ అండ్ దట్ ఈస్ ద బాడీ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ అండ్ ది ఇండ్వెలర్ హూ ఈస్ డ్రైవింగ్ and making this particular body to function, he is also common among all people.
0: Manavani yandu rendu vidhamulaina tattvamulu unnavi.
1: There are two types of principles which are existing in every man.
0: Okati pasuttamu, rendavadi daivattamu.
1: One is animality and animal nature. The second is divinity and divine nature.
0: Dushtamaina kama krodha lobha moha madamachyanam kiti ee arishad vargamulu lobadi bhagavat prasadamaina sthiti gati mati sampattini sadviniyoga parchukonaka దుష్ట మార్గములందు దీనిని ప్రవేశపెట్టి దుష్టుడై అనేక విధములుగా కూడాను చతుష్ట సంపత్తిని సాహసం చేత మానవుడు మరింత అధోగతికి గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ అండ్ కంట్రోల్డ్ బై ది సిక్స్ ఎనిమీస్ సచ్ అస్ డిజైర్ గ్రీడ్ యాంగర్ అండ్ ప్రైడ్ ఎట్సెట్రా ఈజ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది డివైన్ క్వాలిటీస్ which have been endowed in him by divinity itself, and therefore he is going in the wrong path and suffering immensely.
0: Ee vidhamainatundi yokka dushta margam nandu jeevitamunu pravesha petti dani yokka satyatvanni gurtinchaka kevalam asatyamane vishwasinchi paramatmanu visvarinchi tana yokka jeevitamunu adhogati paalu chesukotame idi pasuttam yokka tattvam.
1: The principle of animality which is inherent in man makes man takes the wrong path, believing only untrue things, giving up the truth in him and giving up the divinity and the divine way, and thus suffering untold suffering because he introduces life in the wrong path.
0: Manavuni yokka kayamunu kalamunu karmanu sampadanu sadviniyoga parachi
1: man, by making good use of his body, the time available to him, the wealth at his disposal,
0: neeti nijayitiliye jati yokka lakshanamani bhavinchi,
1: considering truth and morality as the very life breath of
0: veetini paropakara deekshaga vishwasinchi,
1: believing them to be used for the good of others,
0: tana karmalanu pavitramu gavinchukotame idi daivattvam yokka tattvamani.
1: Making use of his own actions in the divine way, this is the path of divinity.
0: Manavuni yokka pravartanu puraskarinchukoniye vaani yokka manchi chedallu prakatistu untadi.
1: Depending upon man's behavior, one can see whether he is a good person or a bad person.
0: Etti bhavamo atti phalitamo.
1: The results depend upon his own feelings.
0: Kanukane ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు వేదాంగములు శృతులు ఇతిహాసములు పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి యొక్క అవకాశమే మన భారతీయ సంస్కృతి.
1: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్స్
0: కొనియే వాని యొక్క మంచి చెడ్డలు ప్రకటిస్తూ ఉంటాది.
1: డిపెండింగ్ అపాన్ మ్యాన్స్ బిహేవియర్ one can see whether he is a good person or a bad person.
0: Etti bhavamo atti phalitamo.
1: The results depend upon his own feelings.
0: Kanukane prachina kalamu nundi kudanu vedamulu vedangamulu srutulu itihasamulu puranamulu yokka pramanamulanu aacharinchi aanandinchi anyulaku andinchetuvanti yokka avakasame mana bharatiya samskruti.
1: Our Bharatiya culture from ancient days is based upon the scriptures such as Vedas, Vedanta, Upanishads, and makes one believe that he has to take the right path and conduct himself in a sacred way.
0: Ivi anantamainatunti yokka sagaralu.
1: These scriptures are infinite in their scope.
0: Ivi vijnana nilayalu.
1: These are the minds of విజ్డమ్.
0: సముద్రము నుండి నిత్యము సూర్యుడు తన యొక్క కిరణముల చేత నీరును ఆవిరిగా మార్చుకొని ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుతున్నాడు.
1: సన్ గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ మేకింగ్ ది వాటర్స్ ఇన్ ద ఓషన్ బికమ్ క్లౌడ్స్ అండ్ దస్ రెయిన్ కమ్స్ అండ్ త్రూ రెయిన్ దెర్ విల్ బి plenty of harvest and thus contributes to the prosperity and joy ఆఫ్ ది పీపుల్.
0: ఈనాడు ఈ విధముగా సూర్యుడు నిత్యము కూడాను సముద్ర జలమును అనేకంగా అనంతంగా ఆవిరిగా మార్చుకున్నప్పటికీ ఈ సముద్రము కించిత్ మాత్రం కూడాను తాను తగ్గిపోవటం లేదు.
1: ఆల్దో అన్ అకౌంట్ ఆఫ్ సన్స్ రేస్ ద వాటర్స్ గెట్ ఎవాపరేటెడ్ ఇన్ ఎ వెరీ లార్జ్ మెజర్ అండ్ బికమ్ క్లౌడ్స్ ది ఓషన్ ఇట్ సెల్ఫ్ డజంట్ ష్రింక్ ఈవెన్ ఎ లిటిల్.
0: నదులు పొంగి ప్రవహించి కట్టులను దిగి గ్రామములు ముంచినప్పటికీ ఈ విధంగా అనేక నదులు ప్రవహించి సముద్రము నందు చేరుచున్నప్పటికీ సముద్రము కించిత్ మాత్రం కూడా పెరుగుటలేదు.
1: ఈవెన్ వెన్ ఎ నంబర్ ఆఫ్ రివర్స్ ఆర్ ఫ్లడెడ్ అండ్ దే ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఓషన్ అన్ ఎ లార్జ్ స్కేల్ దెన్ ఆల్సో ఇట్ వుడ్ నాట్ ఎక్స్పాండ్.
0: ఈ వెరీ తరగనటువంటి యొక్క నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
1: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇంక్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
0: అదే విధముగానే

0: భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ, ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఎన్ని ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్. ఫర్ ఏజెస్ టుగెదర్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ అండ్ బెనిఫిటెడ్ బై ది భారతీయ కల్చర్. బట్ భారతీయ కల్చర్ డజంట్ అండర్గో చేంజ్ అండ్ ఇట్ డజంట్ గెట్ కాంట్రాక్టెడ్ బై ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఇట్ నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకునలేక కేవలం వీటిని అలక్ష్యపరచడం చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: భారతీయ themselves have not recognized this extraordinary quality of భారతీయ culture which is permanent and unchanging. Therefore foreigners took advantage of this particular culture. They made use of the good things about this culture and got the benefits.
0: Veda vedangamulu kevalam aadhyatmika tattvamunu maatrame prachurinchatam kaaka విలువైనటువంటి వైజ్ఞానిక తత్వాన్ని కూడాను సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును కూడాను విరివిగా ప్రకటించడానికి పూనుకున్నది.
1: వేదాస్ అండ్ వేదాంగాస్ ఆర్ నాట్ మియర్లీ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్, దే హావ్ ఆల్సో కంటెయిన్డ్ ఇన్ దెమ్సెల్వ్స్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: వేదమునకు పుట్టినిల్లు భారతదేశము.
1: భారత్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ వేదాస్.
0: కానీ ఈ వేదము యొక్క విహార స్థానం విదేశములు.
1: బట్ they are prospering and thriving in foreign countries.
0: Vedamulo nalugova vedam ainatundi adharvana vedamu,
1: the fourth veda adharvana veda,
0: idi japanulo cheri germany ki bayal deri aneka vidhamainatundi videshamulu yendu idi aneka vidhamuluga kudanu variki upayogakaranga vinyogistuntunnaru.
1: This adharvana veda first went to Japan and then traveled on to Germany and various other countries which made use of the contents of this Veda and got immense benefits.
0: ఈ వేదము ఖగోళ శాస్త్రము.
1: This Veda gives astronomy,
0: శాస్త్రము, శిల్ప శాస్త్రము, చిత్ర శాస్త్రము, అనేక విధమైనటువంటి యొక్క పదార్థ శాస్త్రముతో కూడినటువంటిది.
1: This particular Veda is full of sciences which relate to the world such as astronomy, physics, chemistry and various other sciences.
0: ఇది గణిత శాస్త్రమునందు కూడాను సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది.
1: దిస్ హాజ్ అర్న్డ్ ఏ గ్రేట్ నేమ్ ఈవెన్ ఇన్ ది సైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ పామిస్ట్రీ.
0: ఈ ఖగోళ శాస్త్రం యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశం యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కంటెయిన్ ఇన్ దిస్ వేదా విత్ రెఫరెన్స్ టు ద ఆస్ట్రానమీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై మెనీ ఫారినర్స్.
0: ఒకనొక సమయంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి సర్ డబ్ల్యూ హంటర్ అనేటువంటి వాడు ఈ యొక్క అధర్వణ వేదము యొక్క ఖగోళ శాస్త్రం యొక్క తత్వాన్ని గుర్తించి గ్రీసు దేశములకు మించినటువంటిదిగా ఉంటున్నదని దీనిని అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ వన్ మిస్టర్ హంటర్ రికగ్నైజ్డ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేద విత్ రెఫరెన్స్ టు అస్ట్రానమీ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ వేద టు కంటెయిన్ మోర్ అడ్వాన్స్ థింగ్స్ దాన్ థింగ్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ గ్రీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ వాల్యుబుల్ థింగ్స్ విచ్ దిస్ పర్టికులర్ వేదా కంటెయిన్స్.
0: రష్యా దేశములో,
1: ఇన్ రష్యా,
0: ఉత్తర దిశయందు,
1: ఇన్ నార్త్,
0: మాస్కోకు ఇంచుమించు 1000 మైళ్ళు దూరం లోపల,
1: అట్ ఎ ప్లేస్ విచ్ ఈజ్ 1000 మైల్స్ అవే ఫ్రమ్ మాస్కో,
0: ఒక విధమైనటువంటి విశాలమైనటువంటి పట్టణం ఉన్నది.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సిటీ.
0: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
1: ఇన్ దట్ సిటీ దే హావ్ బిల్ట్ ఎ లైబ్రరీ విచ్ కంటైన్స్ ఎ నంబర్ ఆఫ్ టెక్స్ టేకన్ ఫ్రమ్ ఇండియా.
0: అదే కాజా పట్టణం.
1: నేమ్ ఆఫ్ దట్ సిటీ ఈస్ కాజా.
0: ఈ కాజా పట్టణములకు 4000 మైళ్ల సమీపం లోపల,
1: టు దిస్ పర్టికులర్ సిటీ ఆఫ్ కాజా అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4000 మైల్స్,
0: సుఖా నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఎ రివర్ బై నేమ్ సుఖా నది విచ్ ఈస్ ఫ్లోయింగ్.
0: ఈనాడు ఆ సుఖా నదినే అను అని పిలుస్తూ వస్తున్నాడు.
1: ది సేమ్ రివర్ సుఖా నది ఇస్ టుడే కాల్డ్ అను.
0: దీనికి సమీపములో చాలా విలువైనటువంటి యొక్క సువర్ణము లభ్యమవుతుందని ఈ అథర్వణ శాస్త్రము ద్వారా గుర్తిస్తూ వచ్చారు.
1: త్రూ అథర్వణ శాస్త్ర అండ్ బై అథర్వణ వేద దే హావ్ రికగ్నైజ్డ్ దట్ క్లోజ్ టు దట్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఆర్ వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ వ్లాడివాస్టాక్ అనేటువంటిది ఒక పెద్ద పట్టణం ఉన్నది.
1: దేర్ ఈస్ అనదర్ టౌన్ క్లోజ్ టు ఇట్ విచ్
0: వ్లాడివాస్టాక్
1: విచ్ గోస్ బై ద నేమ్ వ్లాడివాస్టాక్.
0: ఈ పట్టణ సమీపములో ఈ అథర్వణ వేదం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి శక్తివంతులు పరిశీలన చేయగా ఇక్కడ 69 సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
1: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ వెన్ దే ఎన్క్వైర్డ్ ఇన్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అథర్వణ వేద దే వర్ ఏబుల్ టు లొకేట్ 69 వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: కానీ భారతీయుల యొక్క పవిత్రతను వారు గుర్తించి ఇలాంటి మహాభాగ్యం మాకు లభ్యమైనదని వారు ఎంతయో దానిని వర్ణిస్తూ దానికి కృతజ్ఞతా రూపం లోపల దానికి ఒక చక్కని భారతీయుల యొక్క నామంను ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ రికగ్నైజ్డ్ ది రిచ్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్ అండ్ దే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫార్ ది బెనిఫిట్స్ విచ్ దే హావ్ గాట్ ఫ్రమ్ దిస్ అథర్వణ వేద గేవ్ ఎన్ ఇండియన్ నేమ్.
0: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
1: ది నేమ్ ఆఫ్ దిస్ ఈజ్ మహానిధి. ఇస్ ఇట్ నాట్ ఎన్ ఇండియన్ నేమ్?
0: అనగా భారతదేశం నుంచి వచ్చినటువంటి అథర్వణ వేదం యొక్క అనుగ్రహమే ఇదని భారతీయుల యొక్క తత్వానికి కృతజ్ఞతగా ఈ పేరును వారు ఉచ్చరిస్తూ వచ్చారు.
1: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ భారత్ ఫ్రమ్ విచ్ దిస్ అథర్వణ వేద హ్యాస్ కమ్ అండ్ విచ్ హాస్ బెనిఫిటెడ్ దెమ్ దే హావ్ గివన్ దిస్ పర్టికులర్ నేమ్.
0: రష్యన్స్ నందు కేవలము ఒక దైవత్వము మాత్రమే ఉచ్చరించేటువంటి యొక్క ఉత్సాహం లేదు, కాని వారి యందు ఘనమైనటువంటి నీతి నిజాయితులు ఉంటున్నవి.
1: దీస్ రష్యన్స్ మే నాట్ బి అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ క్వైట్ ఆఫన్ బట్ దెన్ దే హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ది ట్రూత్ అండ్ మొరాలిటీ.
0: ఈ విధమైనటువంటి నీతి నిజాయితులే వారి జీవితములకు జాతిగా రూపొందుతూ వచ్చినాయి.
1: దే హావ్ టేకన్ ట్రూత్ అండ్ మొరాలిటీ యాజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ దేర్ కమ్యూనల్ లైఫ్.
0: మానవ జాతికి ప్రధానమైనటువంటి లక్ష్యమే మన యొక్క శీలము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ అవర్ క్యారెక్టర్.
0: ఈ విధమైనటువంటి గుణములు సరైన నడతలే లేకుండా ఇది మానవత్వమే కానేరదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ క్యారెక్టర్ యూ కెనాట్ డిస్క్రైబ్ ద పర్సన్ ఎస్ అ హ్యూమన్ బీయింగ్. అండ్
0: మానవుని యొక్క విలువ ధనకనక వస్తువాహనాలతో లేదు, మానవుని యొక్క నడతతోనే ఉంటున్నది.
1: ద వాల్యూ ఆఫ్ మ్యాన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ పొసెషన్స్ అండ్ సచ్ అస్ గోల్డ్ బట్ ఇట్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ హిస్ బిహేవియర్ అండ్ కాండక్ట్.
0: కనుక మానవుని యొక్క నీతి తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మొరాలిటీ అండ్ ట్రూత్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా అన్నాడు.
1: ఇట్ హెస్ బీన్ సెట్ దట్ ఓన్లీ దట్ పర్టికులర్ క్యాస్ట్ ఈజ్ ఎ ట్రూ క్యాస్ట్ అండ్ ఎ కమ్యూనిటీ.
0: ఈ నీతి మానవత్వం యొక్క తత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి యొక్క విలువ.
1: దట్ ఈస్ మొరాలిటీ ఈజ్ ఎ ట్రూ మెజర్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క మార్గములలో భారతీయ సంస్కృతిని బోధించి తద్వారా నీతియే ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతిగా విశ్వసిస్తూ వచ్చారు.
1: ఎన్సిస్టర్స్ బిలీవ్ దాట్ నీతి ది మొరాలిటీ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్. దే టాట్ ది సేమ్ థింగ్ ఇన్ ఎ నంబర్.
0: సరియైన గుణ ప్రవర్తనే లేకుండా ఇది మానవత్వమే కాదని కూడాను దానిని విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హావ్ ఆల్సో ఫర్మ్లీ బిలీవ్డ్ that it is not human nature and humanity at all if it is not based upon morality.
0: Kalukane manavuni yokka seelamanaga moodu vidhamainatvanti yokka tattamulato koodinatvanti danni kudanu manam gurtinchali.
1: We have to recognize that morality of man and man's life must be based upon three important principles.
0: Modatidi pavitramu.
1: The first one is sacredness.
0: Rendavadi sahanamu.
1: The second one is patience.
0: Moodavadi పట్టుదల.
1: ద థర్డ్ వన్ ఈజ్ పర్సీవరెన్స్.
0: కనుకనే దీనిని పర్సీవరెన్స్ అనేటువంటి పేరుతో పెట్టి P+P+P+C అన్నారు.
1: అలాంగ్ విత్ దిస్ వర్డ్
0: పర్సీవరెన్స్ అండ్ ప్యూరిటీ ప్లస్ పేషెన్స్
1: త్రీ పీస్ పర్సీవరెన్స్ ప్యూరిటీ అండ్ పేషెన్స్
0: ఈజ్ ఈక్వల్ క్యారెక్టర్.
1: దీస్ త్రీ ఆర్ ఈక్వల్ టు సి, సి ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్.
0: కనుకనే ఈ మూడు ముచ్చటైనటువంటి యొక్క పదముల యొక్క తత్వమునే భారతీయులు చిన్న వాక్యముగా ఉచ్చరించి విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సూరెన్స్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై భారతీయాస్.
0: అయితే ఈనాడు అట్టి పవిత్రత ఉన్నదా?
1: బట్ టుడే డూ యూ హ్యావ్ సచ్ ప్యూరిటీ?
0: పవిత్రత ఏమాత్రం కూడా మనకు కనిపించటం లేదు.
1: ప్యూరిటీ ఈజ్ నాట్ ఫౌండ్ ఈవెన్ ఇన్ ఎ స్మాల్ మెజర్ దీస్ డేస్.
0: ఈ పవిత్రత ఉండినప్పుడే మనలో సహనము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ యూ విల్ హ్యావ్ పేషెన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత సహనము రెండు కూడినప్పుడే మనలో విధమైనటువంటి ఒక దృఢత్వము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ అండ్ పేషెన్స్ యూ విల్ హ్యావ్ పర్సీవరెన్స్.
0: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ మ్యూచువల్లీ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్.
0: శారీరకమైనటువంటి ఒక తత్వం లోపల మనం ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రయోజనములకు ఉపయోగించాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ ద బాడీ ఫార్ ది పర్పస్ ఆఫ్ అటైనింగ్.
0: పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది సమాజం యొక్క సేవ నిమిత్తమై, సత్యాన్వేషణ నిమిత్తమై, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమై సంభవించినదని, ప్రాప్తించినదని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ బాడీ హెస్ బీన్ గివన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ యూనిటీ విచ్ ఈస్ అండర్లయింగ్ ది డైవర్సిటీ అండ్ దస్ శాంక్టిఫై అవర్ ఓన్ బాడీ.
0: సహనము దేని నిమిత్తమై సహనము? ఇది మన యొక్క స్వభావం.
1: పేషెన్స్ దెన్ ఫర్ వాట్ purpose is patience to be used? This is our very nature.
0: Manavattvamlo undinatundi sahaname divyatvanga mari ade daivatvanga roopanduthundi.
1: It is the patience which is inherent in man gets transformed into divinity.
0: Prati okka kashtamunaku nashtamunaku dukkhamunaku nindalaku nishturaku kudanu manam sahananni vahinchali.
1: We have to use patience in times which are trying, which are full of difficulties.
0: Sahaname lekundina jeevitame sagadu.
1: Without patience, your life will not move.
0: Kanuka sahanam annade entiti mana yokka jeevitam yokka bharatiya samskruti yokka pradhanamainatundi lakshanam.
1: Patience therefore is a very important characteristic of bharatiya culture.
0: Parama pavanamaina bharatavaniyandu sahanam annade manaku sakkadanamu.

0: by giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: టుడేస్ మ్యాన్ డస్ నాట్ నో వాట్ వర్చ్యూ మీన్స్.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: హీఈస్ నాట్ ఈవెన్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ వర్చ్యూ.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: ఈవెన్ వెన్ హీ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్, హీ ఈజ్ ఓన్లీ మిస్అండర్స్టాండింగ్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
1: కేవలం మానవుని యొక్క ఆకారం మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ గివింగ్ అప్ హిస్ డివైన్ నేచర్ ఓన్లీ ఇన్ ఫార్మ్, హీఈస్ రిమైనింగ్ యాజ్ ఎ మ్యాన్.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. విచ్ ఎవర్ సైడ్ యు లుక్ అండ్ వాట్ ఎవర్ యు హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యు.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ ఫ్యామిన్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ ఓన్లీ అవర్ బిహేవియర్.
1: సరియైన ప్రవర్తన మనం కలిగి ఉండినప్పుడు ఈ ప్రకృతి కూడాను సరియైనటువంటి ఫలితం అందిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఈస్ గుడ్ దెన్ నేచర్ ఆల్సో విల్ బి గివింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్.
1: చెప్పు మాటలకు చేయు పనులకు భిన్నంగా అయినటువంటి యొక్క దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ వీ అటెంప్ట్ అండ్ ఇన్ వాట్ వీ డూ. దిస్ ఈస్ అవర్ లైఫ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈస్ మ్యాన్. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవటానికి ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ,
0: ఆల్దో టుడేస్ మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ఎక్స్ట్రాఆర్డినరీ స్ట్రెంగ్త్ అండ్ హైట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్,
1: ఈ నైతికమైనటువంటి విలువ దినదినములకు దిగజారిపోతున్నది.
0: డే టు డే he is getting degenerated in terms of morality.
1: ee yokka naitikamainatundi jeevitame lekundina idi jeevitam ani anipinchukodu.
0: If life is devoid of morality you cannot call it life at all.
1: naitika jeevitamato paatu aadhyatmika jeevitanni kuda nu prachirimpa chesinatundide mana yokka samskruti.
0: Our culture is one which has also put spiritual
1: ee samskrutini manam gurtinchadaniki samskramu anaga సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ లైఫ్ అండ్ దట్ పర్టికులర్ కల్చర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ అండ్ మొరాలిటీ, వీ హావ్ టు అండర్స్టాండ్ సంస్కృత్.
1: జర్మనీలో రష్యాలో అమెరికాలో ఇత్యాది ప్రాంతములు ఎందుకు కూడాను ఈ భారతదేశం నుంచి కొనిపోయినటువంటి యొక్క వేద గ్రంథములను గుర్తించుకోని నిమిత్తమై తప్పనిసరిగా అనేక విశ్వవిద్యాలయముల లోపల ఈ సంస్కృతమును అభ్యసించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు జరుపుతున్నాయి.
0: ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ రష్యా అండ్ అమెరికా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది టెక్స్ట్ విచ్ హావ్ గాన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ టు దోస్ కంట్రీస్, దే ఆర్ ట్రైన్ టు లెర్న్ సంస్కృత్ కంపల్సరీలీ.
1: మన ప్రాచీన గ్రంథములన్నీ కూడాను సంస్కృతం నందే లిఖించబడినటువంటివి.
0: ఆల్ అవర్ గ్రేట్ టెక్స్ట్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత్.
1: సంస్కృతం నుంచి ఆవిర్భవించినటువంటివే సంస్కృతి.
0: ది కల్చర్ this samskruti has come from this language sanskrutam.
1: ee vidhamaina kunti yokka protsaha utsahamulu videshamunandu viriviga perigipochunnappatikini bharata deshamunandu deeniki nirutsahamulu nisthahamulu maatrame abhivruddhi avutunnam anetundi cheppukotamu chaala vicharakaramainatundi vishayamu.
0: It is rather distressing to think that in other countries there is a lot of encouragement given to the learning of the language of sanskrit, while
1: ప్రాచీన కాలము నుండి కూడాను భారతదేశము అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమోరియల్ ది కంట్రీ ఆఫ్ భారత్ హెస్ ఆక్యుపైడ్ ది పొజిషన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ ద ప్రిసెప్టర్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్.
1: ఈ సంస్కృతమునందుండినటువంటి సంస్కృతి యొక్క తత్వాన్ని విదేశీయులు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో దీనిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఏ నంబర్ ఆఫ్ ఫారినర్స్ ఆర్ మేకింగ్ ఎఫర్ట్ సీరియస్లీ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్ కంటెయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కల్చర్ త్రూ అండర్స్టాండింగ్
1: జీవితం మనం అనుకరించడానికి ప్రయత్నిస్తున్నామే కానీ స్వదేశం యొక్క పవిత్రము యొక్క నిర్మలము యొక్క నిస్వార్థము యొక్క ఈ సంస్కృతిని మనం ఏమాత్రం కూడా ఆచరణలో పెట్టుటకు అంగీకరించటం లేదు.
0: we are not making real efforts to understand the sacredness of our own culture and our own language, although we are blindly imitating the foreigners in their own way of life.
1: Enna Bharate tanna Bharata, Bharata Deshamlo Lenetuvanti Maroka Deshamlo Ematram Kuda Kanipinchavu.
0: There is nothing which is found outside Bharat which is not available in Bharat.
1: Bharata Deshamleni Roopamulu Kani Namamulu Kani ఏ పదార్థములు కానీ చాలా పవిత్రమైనటువంటివని కూడా అందరూ గుర్తిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ రికగ్నైజ్ ఇన్ ద పాస్ట్ దట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ కంటైన్డ్ ఇన్ భారత్ ఇన్ వాట్ ఎవర్ ఫారం ఇన్ వాట్ ఎవర్ నేమ్ థింగ్స్ ఎగ్జిస్ట్ దేవర్ ఆల్ సేక్రెడ్.
1: గ్రీక్ దేశపు రాజు భారతదేశమునకు ప్రయాణమై వచ్చుచుండగా ఆ గ్రీక్ యొక్క మత గురువు ఈ రాజులకు ఒక ఆజ్ఞాపించాడు ఒక విషయాన్ని.
0: ఏ కింగ్ ఫ్రమ్ గ్రీస్ వాస్ కమింగ్ టు భారత్. His own spiritual master advised him thus.
1: Raja, neevu pavitramainatundi Bharat deshamulo paadam pettuchunnavu kaani naa yokka chirikala vanchanu kontha ka neevu teerchagalavani nenu visheshisthunnan annadu.
0: O king, you are going to enter the sacred land of Bharat. I have a few long standing desires.
1: Pavitramainatundi ganga jalamunu okka paatralo teesukuni rammannadu.
0: He requested the king, O king, you get one small vessel of Ganges water.
1: దివ్యమైనటువంటి భగవద్గీతను ఒకటి కొనిరమ్మన్నాడు.
0: You also buy one sacred భగవద్గీత for me.
1: భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి పాదధూళిని కొంత తీసుకుని రమ్మన్నాడు.
0: He also said that get the sacred dust of that particular land for me.
1: మానవాతీతమైనటువంటి శక్తులను గుర్తించి మానవాతీతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించినటువంటి మహాభారతం యొక్క చరిత్రను కూడా నువ్వు ఒకటి కొనిరమ్మన్నాడు.
0: He also just said any text which gives the supreme description of
1: మహాభారతమునందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి యొక్క ప్రతి సూత్రములు కూడాను ఇందులో ఇమిడి ఉన్నవని కూడాను బోధించాడు.
0: A copy of Mahabharat which contains quite a few things which are sacred and which are unique, which are very beneficial.
1: విదేశీయులు భారతం యొక్క రహస్యాన్ని ఈ విధంగా గుర్తిస్తే మన భారతీయులు భారతం అంటే ఏమిటంటే వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలని గారెలతో పోల్చుకుంటున్నారు భారతాన్ని.
0: When foreigners have recognized the sacredness of Mahabharat, what is the state of our Indians? Those people think that either if you want to listen, you have to listen Mahabharat, or you want to eat
1: మహాశ్రీమంతుడు ధనవంతుడైనటువంటి వాడు కుబేరుడు భారతదేశంలో.
0: They compare this particular text only to a sweet.
1: కనుకనే ఇండోనేషియా లోపల కూడాను ఒక బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ కుబేరా అని కూడాను పేరు పెట్టుకున్నారు.
0: ఇన్ ఇండోనేషియా దే హావ్ గివెన్ ద నేమ్ ఆఫ్ కుబేరా హూ ఇస్ ది వెల్తియెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు
1: ఈ ఎయిర్లైన్ కంటే కూడాను గరుడా అని కూడాను పేరు పెట్టుకున్నారు.
0: దే హావ్ గివెన్ ది నేమ్ ఆఫ్ గరుడ ఆల్సో టు
1: అనగా గరుడ అంటే ఎంత పవిత్రమైనటువంటిది విష్ణు వాహనం అని కూడాను వారు గుర్తించారు.
0: దే హావ్ రికగ్నైజ్డ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ ఈగల్ గరుడా. And therefore they have given that
1: Vishnu name. Vishnu sarvavyapakudu sarvagunayinatti vaadu ee garuda vaahunudai sarvatra vyapinchutunnadu aneetvanti satyanni kudanu vaaru artham chestunnaru.
0: They have also recognized the fact that the Vishnu is all pervasive, thus this particular garuda also is all pervasive. That is how they have given that name.
1: Kaani ee naadu manam garuda ante pachiga bhavistunnamu.
0: But today what we are doing is we are considering garuda only as
1: nivuga manam bharatiyulamani cheppukovatam kudanu chaala sigulu chetuga untundani.
0: We must feel ashamed of ourselves if we really do not know the inner significance of these things.
1: ఒకానొక సమయం లోపల
0: once upon a time
1: అమెరికా వెళ్ళినప్పుడు
0: when a person went to America
1: ఒకని పేరు చతుర్వేద శాస్త్రి అని.
0: That particular person had the name of చతుర్వేద శాస్త్రి.
1: ఈ చతుర్వేద శాస్త్రి అనగా నాలుగు వేదములు కూడాను గుర్తించినటువంటి వాడు అని దీని యొక్క అర్థము.
0: The meaning of this particular name is the one who has mastered four Vedas.
1: ee nalugu vedamulu gurtinchinatunti vaadu mahaveerudu anukunnaru aa videshiyulu.
0: Those country people, they thought that this man is a very great man because he knows all the four Vedas.
1: Okanoka samayamlo bharata vedanni kontha varaku tarjuma chestu
0: while translating Veda
1: konni shlokamulalo chakkaga arthamulu teliyakapoyindi.
0: He did not know the correct meaning of a few slokams and stanzas in that.
1: ఈ మ్యాక్స్ ముల్లరు ఈ విధమైనటువంటి అర్థముల నిమిత్తమై అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: మ్యాక్స్ ముల్లర్ tried to find out the correct meaning and he contemplated over that.
1: Videshamunaku vellinatunti prathi okkaru kodanu motta motta maximumlanu chuchi vacheyatunti varu.
0: Those people who visited that particular country, they would first pay a visit to Maximulla.
1: ఇతను కూడాను తన పని తాను పూర్తి చేసుకుని ఇండియాకు వెనుకకు తిరిగి రావాలని చెప్పని ఈ చతుర్వేద శాస్త్రి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపలికి పంపించాడు.
0: దిస్ చతుర్వేద శాస్త్రి యాజ్ హి హాడ్

0: యొక్క అనుగ్రహమేని భావించాడు.
1: మాక్స్ ముల్లర్ థాట్ దట్ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ బికాస్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎ ఫ్యూ స్టాంజాస్ ఆఫ్ ఎ వేద.
0: తక్షణమే ఈ యొక్క మాక్స్ ముల్లరే స్వయంగా వెళ్లి ఆ చతుర్వేద శాస్త్రిని లోపల తీసుకుని వచ్చాడు గౌరవంతో.
1: హియర్ కమ్స్ ఎ పర్సన్ హూ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ఫోర్ వేదాస్, దేర్ఫోర్ హీ వెంట్ దేర్ అండ్ పర్సనలీ బ్రాట్ చతుర్వేద శాస్త్రి ఇన్.
0: లోపల ప్రవేశించిన తక్షణమే ఏదో భగవత్స్వరూపుడు వచ్చినట్టుగా భావించాడు మాక్స్ ముల్లర్.
1: మాక్స్ ముల్లర్ థాట్ దట్ గాడ్ హింసెల్ఫ్ హస్ కమ్ వెన్ హీ సా దిస్ పర్టికులర్ పర్సన్.
0: టీ బిస్కెట్లతో తనకి సైలెంట్ తృప్తి పరిచాడు.
1: హీ ఎక్స్టెండెడ్ ఆల్ హాస్పిటాలిటీ అండ్ గేవ్ హిమ్ ఎ కప్ ఆఫ్ టీ.
0: మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించగానే నేను భారతదేశం నుంచి వచ్చానన్నాడు.
1: హీ క్వశ్చన్ హిమ్ ఫ్రమ్ వేర్ డు యూ కమ్ సార్, హీ సెడ్ ఫ్రమ్ భారత్.
0: మీ పేరేమనగా నాకు పేరు చతుర్వేద శాస్త్రి అన్నాడు.
1: మాక్స్ ముల్లర్ ఆస్క్డ్ ది క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ నేమ్, మై నేమ్ ఈస్ చతుర్వేద శాస్త్రి.
0: ఆహా ఎంత అదృష్టవంతుడవు నీవు, మహాభారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు, నీ జన్మ సార్థకమైంది అన్నాడు మాక్స్ ముల్లర్.
1: మాక్స్ ముల్లర్ సెడ్ హౌ ఫార్చునేట్ ఆర్ యూ టు బి బోర్న్ ఇన్ భారత్ విచ్ ఇస్ అ వెరీ సేక్రెడ్ ల్యాండ్.
0: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
1: ఇమ్మీడియట్లీ మాక్స్ ముల్లర్ బ్రాట్ ద టెక్స్ట్ అండ్ ఆస్క్ చతుర్వేద శాస్త్రి
0: ఈ పదం ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు ఈ చతుర్వేద శాస్త్రి.
1: ఈ ఆస్క్ చతుర్వేద శాస్త్రి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్.
0: ఇగో ఫలాని యొక్క శంకర భాష్యంలో ఉంటున్నదని చెప్పాడు.
1: చతుర్వేద శాస్త్రి సెడ్ దట్ దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ శంకర భాష్యానికి
0: ఈ అర్థం తెలియదు, ఒక్క వేదం కూడా తెలియదు.
1: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్, హీ డిడ్ నాట్ నో ఈవెన్ వన్ వేద.
0: అప్పుడు ఇతను ఆశ్చర్యపడ్డాడు, ఏమిటండి చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకున్నారు, ఒక్క వేదము యొక్క పదమైనా మీకు తెలియదా అన్నాడు.
1: మాక్స్ ముల్లర్ వాస్ సర్ప్రైజ్డ్, వాస్ వండర్స్ట్రక్. వెల్ సార్ యూ హావ్ కెప్ట్ ది నేమ్
0: ఓన్లీ శంకరాచార్య విషయమైనా మీకు తెలిసినా అని ప్రశ్నించాడు.
1: ఆల్ రైట్ డూ యూ నో సంథింగ్ అబౌట్ శంకరాచార్య, మాక్స్ ముల్లర్ ఆస్క్.
0: అబ్బే ఆ శంకరాచార్య ఎవరో చాదస్త బ్రాహ్మణులు అన్నారు.
1: చతుర్వేద శాస్త్రి సెడ్ వెల్ దట్ శంకరాచార్య ఈజ్ ఎ పర్సన్.
0: అప్పుడు అనుకున్నాడు మాక్స్ ముల్లర్ దీనికి పూర్వమంతా కూడాను తన యొక్క అంత్య జీవితం అంతా కూడాను మహాభారతదేశం లోపల గడుపుకొని తన యొక్క అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారతదేశం నందే అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయస్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
1: ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇగ్నోరెంట్ అటరెన్సెస్ ఫ్రమ్ చతుర్వేద శాస్త్రి, హీ జస్ట్ సెడ్ వెల్ లెట్ మీ నాట్ గో టు భారత్, ఇన్ భారత్ ఆల్సో దేర్ మే నాట్ బి ఆల్ పండిట్.
0: ఈ విధంగా భారతదేశం నందు ఉండినటువంటి వారు మన శాస్త్రములు, మన సంస్కృతిని, మన యొక్క సాధనను, మన యొక్క నీతి నిజాయితీలను ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేక కేవలం గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అగౌరవమైనటువంటి విషయం.
1: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాపర్ హార్ట్, హీ సెడ్. బట్ వెన్ సచ్ ఇస్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ పీపుల్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్ అండ్ సర్టన్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ రాదర్ అన్ఫార్చునేట్.
0: విదేశీయులు భారతదేశంలోకి వచ్చి భారతీయ సంస్కృతి విషయాన్ని చక్కగా గుర్తించి తెలుసుకున్న అనేక విధమైనటువంటి శ్రద్దా భక్తులు నిరూపించుతుండగా భారతీయులు భారతదేశం నుండే ఉంటుండి తమ యొక్క సంస్కృతిని తాను గుర్తించుకోలేకపోవటము ఎంత వెర్రితనము.
1: వెన్ సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు భారత్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ భారతీయ కల్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్, వెన్ అవర్ ఓన్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ నో వాట్ భారతీయ కల్చర్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిస్ఫార్చునిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి ఎంత ఉండేటువంటిది ప్రధానమైనటువంటిది ఒక గుణము.
1: ఇన్ భారతీయ కల్చర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వర్చ్యూ.
0: ప్రాచీన కాలము నుండి కూడా మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణం ఇస్తూ వచ్చేటువంటి వారు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వి హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
0: కనుకనే పూర్వము యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫే పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
1: దోస్ పీపుల్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ లూజింగ్ వన్స్ లైఫ్.
0: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: దే బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
1: దే ఆల్సో బిలీవ్ ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: దే ఆల్సో బిలీవ్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇది భారతీయ

0: సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
1: దీస్ త్రీ ఆర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ విచ్ గవర్న్.
0: కానీ ఈనాడు కారుకు రివర్స్ అని ఉండినట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ గోయింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్.
0: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
1: టుడేస్ మ్యాన్ బిలీవ్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇదే ధనమూలం మిదం జగత్తు. ఇదే మన యొక్క భారతీయ సంస్కృతి. ధర్మమూలం మిదం జగత్తు. ఇది నిజమైన సంస్కృతి.
1: దిస్ అమౌంట్స్ టు ద స్టేట్మెంట్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ బేస్డ్ అండ్ ఈజ్ సపోర్టెడ్ బై మనీ. నో నో, దిస్ ఇస్ రాంగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ ధర్మ.
0: రక్షించటకు ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: ఫర్ ప్రొటెక్టింగ్ ధర్మ నో వన్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్.
0: కానీ అధర్మములు ఆచరించుటకు ముందంజ వేస్తున్నారు.
1: బట్ ఫర్ ప్రాక్టీసింగ్ అధర్మ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇన్ గ్రేట్ మెజర్ అండ్ గ్రేట్ నంబర్.
0: కనుకనే దేశం పాప భూయిష్టముగా మారిపోతున్నది.
1: దట్ ఈస్ వై ది కంట్రీ ఈస్ బికమింగ్ రాదర్ సిన్ఫుల్.
0: కనుక పాపములకు మనం గురి కాకూడదు, పుణ్యమును ఆచరించాలి.
1: వి షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యాక్ట్స్ ఆఫ్ సిన్.
0: దీనినే భారతీయ సంస్కృతికి పుణ్యశ్చ ఫలమిచ్చంతి, పుణ్యం నేశ్చంతి మానవః, న పాప ఫలముచ్చంతి, పాపం కురువంతు యత్తతః అన్నారు. అనగా పుణ్యము చేయటము చాలా మంచిదని చెప్పుతున్నాము.
1: దట్ మీన్స్ వీఆర్ అట్టరింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్ దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ టు డూ వర్చ్యూస్.
0: పుణ్యఫలము కావాలని ఆశిస్తున్నాము.
1: వీ వాంట్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్చ్యూ.
0: కానీ పుణ్యకర్మలు చేయటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ అండర్టేకింగ్ యాక్ట్స్ ఆఫ్ వర్చ్యూ.
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: వితౌట్ పర్ఫార్మింగ్ వర్చ్యూస్ డీడ్స్ హౌ కెన్ యూ గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్చ్యూ?
0: నా పాప ఫలమిచ్చంతి, పాపం కురువంతు యత్తతః, పాప ఫలము నాకు వద్దు అని అంటున్నాము.
1: వీఆర్ ప్రేయింగ్ దట్ వీ డు నాట్ వాంట్ ది ఫ్రూట్స్ ఆఫ్ బ్యాడ్ డీడ్స్.
0: కానీ పాప ఫలములు ఆచరిస్తున్నాం, పాప కర్మలు.
1: బట్ వీఆర్ పర్ఫార్మింగ్ సిన్ఫుల్ డీడ్స్.
0: పాప కర్మలు ఆచరించినప్పుడు పాప ఫలం వద్దంటే పోదు కదా.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ బ్యాడ్ డీడ్స్ అండ్ సిన్ఫుల్ డీడ్స్ యూ విల్ ఆటోమేటికలీ గెట్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
0: కనుక ఎట్టి కర్మలు మనం ఆచరించమో అట్టి ఫలితం మనకు సిద్ధిస్తుంటాయి.
1: వాట్ ఎవర్ రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ వి గెట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వి పర్ఫార్మ్.
0: కనుక పవిత్రమైన కర్మలు ఆచరించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు పూనుకోవాలి.
1: ఎవరీ వన్ మస్ట్ టేక్ రెజల్యూషన్ టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
0: ఈ మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ హౌ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
0: భారతీయ సంస్కృతి యొక్క విలువను కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు ఆల్సో అండర్స్టాండ్ ది సేక్రెడ్ వాల్యూస్ ఆఫ్ భారతం.
0: చేసుకుంటే కాలం లేకపోయినా ఇష్టం లేకపోయినా దీనిని పెడత్తములు చేసుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: వీ మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ బట్ వీ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ ఇట్.
0: వీటిని హాస్యాస్పదం చేయడానికి అంతకంటే మనం ముందంజ వేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గో ఫార్వర్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: గౌరవించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ ఆల్వేస్ ట్రై టు ఆనర్ దీస్ వాల్యూస్.
0: కృతజ్ఞతను నేర్చుకోవాలి.
1: వి ఆల్సో కల్టివేట్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్ దెమ్.
0: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
1: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ వి గెట్ ఆల్ ద బెనిఫిట్స్ బట్ వీ డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ ఫర్ సచ్.
0: ఈనాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
1: Whatever things have been uttered by the youth of today, they have to practice them.
0: Kevalam maatalu endu maatrame cheppi kriyalu endu maatrame vidini viniyoginchukundina idi manavattamunaku viruddhamainatunti tattvamu.
1: It would be contrary to human nature if only they utter by word and they do not practice such great virtues.
0: Kanuka ye vidhamainatunti bhakti siddhalato hrudayapurvakanga meeru itti upanyasamulu istunnaro ఆ ఉపన్యాసములు జీవిత పర్యంతం కూడాను మీరు ఆచరణ ఎందు ఉంచి మీరు ఆనందించి పది మందికి అందించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ అర్నెస్నెస్ యు ఆర్ గివింగ్ స్పీచెస్ ద సేమ్ థింగ్ నాట్ యు ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ శాంటిఫై యువర్ లైఫ్ అండ్ హోల్డ్ యువర్
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు యువకులు కేవలం ఒక పది మంది పవిత్రులుగా చిక్కినప్పటికీ చాలు.
1: ఇఫ్ వీ కెన్ గెట్ 10 సచ్ సేక్రెడ్ స్టూడెంట్స్ దాట్ వుడ్ బి సఫిషియెంట్ ఫర్ అస్.
0: జగత్తునంతా మనము ప్రచారం సల్పవచ్చు.
1: విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద ఎంటైర్ వరల్డ్.
0: ప్రచారమునకు ముందు నీవు మొట్టమొదట ఆచరించు.
1: బిఫోర్ యు ప్రీచ్ యు మస్ట్ ప్రాక్టీస్.
0: అనుష్ఠించు.
1: ప్రాక్టీస్ దెమ్.
0: అనుభవించు.
1: ఎంజాయ్.
0: ఆనందించు.
1: అండ్ ఎంజాయ్.
0: తదుపరి పది మందికి పంచు.
1: అండ్ దెన్ డిస్ట్రిబ్యూట్ ది సేమ్.
0: మన యొక్క కర్తవ్యంగా కంకణం కట్టుకోవాలి.
1: దిస్ పర్టికులర్ డ్యూటీ విల్ హావ్ టు బి కల్టివేటెడ్ బై యూ.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటమే మన యొక్క ప్రధానమైన ధర్మంగా మనం సూచించాలి.
1: We must consider that as an important duty on our part to discharge all our duties meticulously.
0: కాలం అతి వేగంగా ప్రచండ మారుతం వలె కదిలిపోతున్నది.
1: Time is moving fast.
0: దేహం యొక్క జీవిత ప్రమాణం అనేటువంటి మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ది క్వాంటమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ బికమింగ్ లెస్ అండ్ లెస్ డే బై డే.
0: కర్తవ్యాన్ని గుర్తించకపోయే కాయమును వదిలిపెడుతున్నాడు మానవుడు.
1: బిఫోర్ మ్యాన్ రికగ్నైజెస్ వాట్ ఈస్ డ్యూటీ,
0: మానవుడు దీని ఫలితం ఏమిటి?
1: Then what is the use and purpose?
0: దేని నిమిత్తమై నీవు పుట్టావు?
1: Why is man born?
0: తిండి నిద్రాల కోసమా?
1: Is it for the sake of food and sleep man is born?
0: భయమైనాల కోసమా?
1: Is it for indulging in
0: act? ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాణి జ్ఞానం నరాణ అధికం విశేష దానైన శూన్య పశువి సమాన. ఇలాంటి జ్ఞానమే లేకపోతే పశువుతో సమానము, ద్విపాద పశువు అనే చెప్పవచ్చు.
1: If man does not have discrimination and wisdom which are unique features, then you cannot call him a man at all.
0: ఆహార నిద్ర భయ మైదునాదులు కేవలం పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నవి.
1: Even animals will have a desire for food, a desire for sleep.
0: ఇలాంటి ఫలితమును అనుభవించే నిమిత్తం మానవత్వం రావాలా?
1: For the sake of indulging in such useless things should man's life be obtained?
0: కాదు కాదు, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి, అందించాలి.
1: Not for the sake of this, one should live an ideal life and one should offer ideals for others.
0: అందులో విద్యార్థులు ఎందు ఇది ప్రధానమైనటువంటి లక్షణంగా భావించాలి.
1: And even there, among people, among students, this is a very important.
0: వారే భవిష్యత్తు యొక్క నాయకులు.
1: These are going to be the leaders in future.
0: కనుక వారి యొక్క భావములను సున్నితమైనటువంటివిగాను, పవిత్రమైనటువంటివిగాను, నిర్మలమైనటువంటివిగాను, నిస్వార్థమైనటువంటివిగాను తీర్చిదిద్దుకుంటకు తగిన కృషి చేయాలి.
1: They have to make an effort to make their feelings sacred, pure and purposeful and great.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంస్కృతిని మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
1: Wishing that you should practice this sacred culture, live this sacred culture and offer an ideal to others and sanctify your life. Thus Swami is bringing his divine discourse to a close.
0: Prema mudita manase kaho.

0: Mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం.
0: The chief purpose of love is sacrifice.
1: ప్రేమ దేనిని కోరదు.
0: Love doesn't need anything.
1: ప్రేమ ఎవరిని దూషించదు.
0: Love will not criticize anyone.
1: ప్రేమ ఎవరిని బాధించదు.
0: Love will not harm anyone.
1: ప్రేమ నిస్వార్థము.
0: Love is selfless,
1: నిర్మలము,
0: pure.
1: ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకోలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: ప్రేమ అనగా నిస్వార్థము, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love, which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమల యందు కూడాను అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: It is the divine love that brings people closer even though they stay at far distance.
1: Viyogulanu samyogam kavistundi.
0: The separation would certainly result in reunion.
1: Pashu pravartanato mudiginatundi manavuni pashupatiga marustundi.
0: The man with the bestial quality will turn himself into the divine.
1: Laukika bhautika loka sambandhamainatundi yokka premaranu kramakramina దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్లీ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ద వన్ హూ వుడ్ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ షుడ్ డెవలప్ ద డివినిటీ విద్ హిమ్.
1: నిశ్చలత్వాన్ని, నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ప్యూరిటీ అన్సలీడ్ నేచర్.
1: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ, దీని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
0: One should make an effort, keeping in full view the divine love, unmindful of all the obstacles and the problems and the sufferings that come on the way.
1: కాని విశ్వభ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
0: But even such love, you cannot call it the one of principle of unity.
1: Brotherhood of man అన్నారు.
0: We say brotherhood of man.
1: ఇందులో కూడాను స్వార్థం ఉన్నది.
0: Even this fraternity, brotherhood of man.
1: ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి.
0: There is self-interest.
1: కనుకని విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
0: Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness.
1: బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధి గాంచి, అనేక విధమైనటువంటి కలహంతల్లో, కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
0: Even among brothers, there are differences of opinions, educations, conflicts and infights.
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: Therefore, this fraternity is not true love.
1: నాయందు నీయందు వారియందు వీరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము.
0: The true form of this love lies in entertaining the feeling or the atmic principle which is uniform in everyone.
1: వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
0: The individual names and forms may vary, but atmic principle is one.
1: ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మ తత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In every aspect, we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Poola jatulu veru, poojalu kate.
0: Flowers are many, but the worship is one.
1: Anninti endu kuda nu manam ekatvanni bhavinchali.
0: We should take this spirit of oneness in all aspects.
1: Itti ekatvanni mukhyanga manam visvasinchinappude paripurna prema tattvanni kuda nu manam gurtinchadaniki veelavutundi.
0: When we abide this principle of unity, oneness, you can understand the spirit of divine love.
1: Mana hrudayam nindukunu premane nimpukovali.
0: We should fill our heart with love.
1: Kevalam hrudayamunandu kalmashamaina bhavamu nimpukoni పై పైన ప్రేమగా మనం నటించటము ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఆల్ హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అండ్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్ వి ఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్ఫ్స్.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా ఎట్టి పరిస్థితులు ఎందైనా ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమ తత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ will never give it up at any point of time under any circumstances.
1: Aneka mandi vidyarthulu hostel lo undinanta varaku institute lo chadiventa varakunu chaala nirmalanga parishuddhamaina premaga untuntaru.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: baita prapanchamlo poi praveshinchinappudiki sahavasa dosham chetanu parivaram chetanu konni sangha dosham chetanu అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు.
0: దే సే దట్ దే మైండ్ చేంజెస్ ద మూమెంట్ దే లీవ్ దిస్ ప్రెమిసెస్ బ్లేమింగ్ ద కంపెనీ అరౌండ్ అండ్ సొసైటీ.
1: సరి అయిన జవాబు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్.
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్ యు కెనాట్ చేంజ్.
1: సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యూ.
1: ఎవరికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరం.
0: వన్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పేపర్.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగన రాశాము మనం.
0: దేర్ ఆన్ దట్ పేపర్ యూ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ క్రీపర్.
1: ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం ఉండినట్టుగా మనం గుర్తింపజేస్తున్నాం.
0: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగ ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ అవుటర్ సైడ్ ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్ బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధముగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరంగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుక నేను ఈ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: Therefore the love with which you fill it up in your heart, no one can change.
1: మనస్తో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: It's not the mind, it's the heart you have to fill.
1: Mind అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: The mind is the combination of thoughts.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: The thoughts will come and go, pass off.
1: కనుక హృదయము లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: Therefore you have to keep the sacred thoughts and love safe and secure in your heart.
1: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది.
0: Love can be described in the form of a triangle.
1: ఒక కోణము తాను ఎవరికి భయపడదు.
0: One angle fearlessness.
1: ప్రేమకు భయమే లేదు.
0: Love has no fear.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema prema nimittamai premistundai kani maroka padartha nimittamai kaadu.
0: The love is for just for love's sake.
1: Kanaka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainatundi yokka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulaku nu premaku pradhanamainatundi pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatundi yokka trigunamto koodinatundi prema tattvame nijamaina prema.
0: This love which is of this triangular principle is the true love.
1: Okanoka samayamlo
0: at one time
1: oka raju
0: a king
1: veta margame aranyamaniki velladu.
0: He went to the forest for hunting.
1: వేటాడి వేటాడి అలసిపోయాడు.
0: దాహమేసింది. హి వాస్ థర్స్టీ.
1: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.
0: దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ నియర్ బై.
1: అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు.
0: హీ వెంట్ దేర్ టు నో హూ ఇస్ దేర్.
1: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
0: There he found a noble soul in meditation.
1: ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
0: King did not object or come in the way of his meditative process.
1: అక్కడనే కూర్చున్నాడు రాజు.
0: The king sat there.
1: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు.
0: This noble soul got up from meditation, asked him, "Who are you, sir? Where do you come from?"
1: నేను ఒక దేశపు రాజును.
0: Said, "I am the king of a kingdom."
1: వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను.
0: I have come to this forest for hunting.
1: అలసిపోయాను.
0: I am tired.
1: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
0: I came here to take rest for some time.
1: అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు.
0: The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available.
1: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
0: The king has partaken them all and he was happy.
1: తిరిగి వెళ్లే సమయంలోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
0: While returning, the king prayed to the saint.
1: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
0: Our kingdom is very close to this place.
1: తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
0: For all the help that you have extended to me, I request you to go out to our kingdom and accept our hospitality.
1: కాని సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు.
0: The saint, being total renunciant, did not accept this invitation.
1: కాని రాజు చాలా బలవంతపరిచాడు.
0: But the king persisted, insisted.
1: రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
0: In order to satisfy this king, he came close.
1: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
0: Both of them had bath.
1: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
0: The king entered into sanctum sanctorum.
1: అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్ళాడు.
0: The saint also followed him.
1: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
0: The king was praying.
1: దేవాది దేవా,
0: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
1: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
0: It's my good luck that I could be a king.
1: కాని ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
0: It's not enough, this small kingdom.
1: నా రాజ్యాన్ని ఇంకను వ్యాపింప చేసుకోవాలి.
0: I should expand this kingdom.
1: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: I should conquer the neighborhood.
1: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
0: He prayed God to confer the grace so that he would have all the neighboring kingdoms.
1: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
0: The saint was listening to the prayer of the king, left the spot without telling him.
1: స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
0: The king said, "You are leaving this place, saint. You are leaving this place without eating. Please stay on."
1: నేను బిచ్చగాళ్ళ దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు.
0: The saint said, "I have not come here to beg another beggar."
1: నీవు ఒక బిచ్చగాడిగా ఉంటున్నావు.
0: You are a beggar.
1: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
0: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
1: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ఎ బిగర్ వైడర్ కింగ్డమ్.
1: నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు. ఈ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
0: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
1: అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్ చేయడు.
0: The one with true love,
1: భగవంతుని ఏది కూడా అడగనక్కర్లేదు.
0: You don't need to ask.
1: అన్ని తానే సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు.
0: God will give you whatever that you require.
1: కనుకనే రామాయణం నందు కూడాను

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini aadarinchade.
0: Without asking is not shabari given.
1: Adugakatanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda. జటాయు కోరిందా?
0: డిడ్ జటాయు డిజైర్? నో.
1: ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and the total love,
1: God will run. ఏమీ మనం అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly, physical.
1: ఇది ప్రవృత్తి ధర్మములు.
0: That's all outward path.
1: కానీ పవిత్రమైన ప్రేమ తత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి.
0: When once we follow the inward path, all the external procedures,
1: భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాజుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆ మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you
1: the diamond. భగవంతుడు ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: But you are asking for mean things.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
0: But God wants to give you higher things.
1: అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన మనల్ని పెట్టాలి.
0: So you just depend on God, surrender to Him.
1: అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా తానే అందిస్తుంటాడు.
0: Then God will grant you what all that you need.
1: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
0: What you need and what you don't need.
1: ఏది నీకు మంచిదో ఏది నీకు చెడ్డదో.
0: What is good for you and what is not. You don't know.
1: కనుకనే నీకు మంచైనటువంటి దానిని నీకు అనుకూలమైనటువంటి దానిని ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
0: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
1: ye
0: what will make ideal, God will give you.
1: Ekkada, ye vidhanga andistado, adi atanike sankalpam.
0: God only knows when to give, what to give, how to give, where to give.
1: కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
0: With the total spirit of surrender, when once we leave everything to God, God will give everything that we need.
1: విశ్వాసం ఈనాటి మానవులు యందు లేదు.
0: Such strong faith is not present today.
1: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
0: Therefore, all his thoughts are along the wrong path because the absence of such faith.
1: అన్నింటికీ నీ విశ్వాసం చాలా ప్రధానం.
0: For everything, faith is essential.
1: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
0: Therefore, we go by these two principles.
1: భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
0: Therefore, we should have full faith on love.
1: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
0: సో వీ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ లవ్.
1: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు యు డెవలప్ ఫెయిత్?
1: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
0: యువర్స్ ఇస్ వరల్డ్లీ.
1: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
0: బట్ గాడ్స్ లవ్ ఇస్ ప్యూర్.
1: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
0: ఇట్స్ ట్రాన్సెండెంటల్, బియాండ్.
1: అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుభవించుకోందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
0: Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly.
1: పిల్లలు ఉంటుంటారు.
0: There are children.
1: పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికే ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
0: As examinations approach, they pray more intensely.
1: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
0: Why do they pray?
1: పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు.
0: It's only for examination purpose.
1: కాదు కాదు.
0: No.
1: అది సరైన ప్రార్థన కాదు.
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బెగ్.
1: యూఆర్ నాట్ బెగ్గర్.
0: యూఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యూఆర్ బిగ్గర్.
0: బట్ యూఆర్ నాట్ ఎ బెగ్గర్ బట్ యూఆర్ ఎ బిగ్గర్.
1: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
0: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
1: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతునే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
0: Without entertaining any desire, if you pray for God, Himself will give you.
1: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
0: సిన్స్ వీ కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్, వీ మే హావ్
1: టు డిజైర్ ఫర్ ద బిగినింగ్. అమ్మాయి నా భూ పెట్టదట. అడగకుండా అమ్మాయినా బువ్వ పెట్టదు.
0: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
1: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము.
0: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
1: కానీ డివైన్ మదర్ ప్రాకృత సంబంధం కాదు.
0: బట్ ది డివైన్ మదర్ ఇస్
1: నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్.
0: ఇట్స్ ఇన్వర్డ్.
1: ఈ ప్రవృత్తికంతా కూడాను అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజము.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ అండ్ రిసీవ్.
1: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు.
0: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
1: ఏది చేసినా అందుకో.
0: Whatever is given,
1: ఇచ్చినా అందుకో.
0: Whatever is given,
1: మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
0: Don't discriminate whether it's good or bad.
1: నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును.
0: From your standpoint, it might look bad.
1: రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును.
0: But in future, it may be good.
1: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
0: the one suffering from malaria,
1: డాక్టర్ క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు.
0: Doctor gives him quinine mixture.
1: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
0: It's very bitter to taste.
1: కానీ మందు రుచి చేదుగా ఉంటుంది, కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుంది.
0: Though the taste is bitter, but it will improve your health.
1: అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
0: It is proper cure for malaria disease.
1: కనుకనే ప్రారంభంలో భక్తి అనేటువంటిది కూడాను చాలా కష్టముగా ఉంటుంటారు.
0: Therefore, in the path of devotion, you may find certain difficulties on the way.
1: కానీ ఈ కష్టానికి మనం ఏ మాత్రం వెరవకూడదు.
0: But we should not be afraid of these troubles.
1: ఈ కష్టానికి మనం ఏ మాత్రం వదలకూడదు.
0: We should never give up the devotion.
1: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధముల శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
0: Many great noble souls have undertaken penance, facing all troubles and turmoil. Pleasure
1: is an interval between two pains. Rendu badhala madhyalo ane sukham untundali.
0: Pleasure is an interval between two pains.
1: Badhalu lekunda manaku sukham manaku praptinchadu.
0: You cannot have happiness without pain.
1: Kaka ee badhala vallane mana sukham kodanu praptistundi.
0: Out of the pain only you will have pleasure.
1: Pilachi aduga cheraku pettuna bellambu.
0: By mere asking the sugar cane, will it serve you the jaggery?
1: Pittibatti rasamu peerchakunna.
0: You have to squeeze it, extract the juice.
1: Oka vajramaina kodanu manam aneka kotalu kosinappude daniki sariyina vilu labhistundi.
0: Even the diamond, you have to cut it across several faces to make it shine.
1: Cutting cheyakapothe daniki sariyina viluvine raadu.
0: If you don't cut the diamond, it will not have
1: oka bangaramaina manam nippulo vesi kalchi chuttuto vesi kotti aneka cutting chesinappude deeniki oka sundaramaina nagaga tayaravutundi.
0: So gold has got to be burnt in fire, it must be hammered.
1: Karukane manavattam aneetundi oka divyatvanni క్రమక్రమేణ మనం కొన్ని కష్టములకు ఓర్చుకుని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that eternal divine bliss.
1: సులకంగా మనం భావించరాదు.
0: You should not take it, mistake it in another way.
1: సులకనిగా.
0: You should not take it in easy way, lighter way.
1: కానీ అది చాలా పవిత్రమైనటువంటి.
0: But it's highly sacred.
1: చూచేకి చాలా చిన్నదిగా ఉండవచ్చును.
0: It may appear to be simple.
1: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును.
0: It may appear to be the worldly experience.
1: కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వము.
0: But it's something beyond the world.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడాను పొందాలి.
0: Everyone must attain such divine love.
1: చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం.
0: అహం ఇస్ బాండ్ టు ఆత్మ.
1: ఈ అహం కు పుట్టినటువంటిది మనస్సు.
0: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ అహం.
1: మనసుకు పుట్టినటువంటిది వాక్.
0: అండ్ ది వర్డ్ ఇస్ బాండ్ టు దిస్.
1: కాబట్టి వాక్ మనసు బిడ్డ.
0: దేర్ఫోర్ దిస్ వర్డ్
1: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
0: అండ్ ది మైండ్ ఇస్ ది సన్ ఆఫ్
1: అహం. ఆత్మ బిడ్డ.
0: అహం ఇస్ ది సన్.
1: కాబట్టి ఆత్మకు అహం సన్.
0: And therefore, aham is the son of atma.
1: Atmaku mindu grandson.
0: Mind is the grandson.
1: Atmaku vaku great grandson.
0: This word speech faculty is great grandson.
1: Kanuka father, son, grandson, great grandson. Ee mukku nalvaru kudanu oka atma sambandhame.
0: Therefore, the father, son, grandson, great grandson belong to same atmic family.
1: Andari endu kudanu atma unnadi kanukane adi ye nijamaina prema tattvamu.
0: Since atma is present in all, it is true love.
1: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
0: దేర్ మే బి ఎ పర్సన్ వితౌట్ ఎనీథింగ్ బట్ యెట్ నన్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఆత్మ.
1: సర్వుడు ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్?
1: అదే సచ్చిత్ ఆనందం.
0: దట్ ఈస్ సచ్చిత్ ఆనందం.
1: అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్స్ వాట్ వి కాల్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ గాడ్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి యందు ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇన్ ఆల్.
1: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
0: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్, బట్ వీ గో బై కాన్షియన్స్.
1: కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్నెస్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
1: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కాంట్ సీ, కెన్ యూ డినై దట్?
1: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, కెన్ యూ నెగేట్ ఇట్?
1: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ, యూ కెనాట్ డినై ద
1: ప్రెజెన్స్. నీవు అనుభవించలేకపోయినంత మాత్రం చైతన్యం లేకపోలేదు.
0: బికాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, యూ కెనాట్ డినై.
1: ఉన్నది, ఉన్నది, ఉన్నది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్.
1: దీన్ని బీయింగ్, బీయింగ్, బీయింగ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ బీయింగ్.
1: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
0: దిస్ బీయింగ్ ఈస్ సత్.
1: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్.
1: వచ్చి పోయేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నోర్
1: రాక పోకలు లేనిటువంటి ఒక దివ్యత్వము ఈ యొక్క సత్.
0: దిస్ సత్ ఇస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నోర్ గోస్.
1: ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
1: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు.
0: వీ సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ఇది ప్రాకృతమైనటువంటి భావములు.
0: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
1: ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
0: వేర్ ఫ్రమ్ హస్ హి కమ్ టు?
1: ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు.
0: హి హస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అక్కడే ఉన్నాడు.
0: హి ఇస్ ప్రెసెంట్ దేర్.
1: నీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
0: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఇస్ సేక్రెడ్ యు విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
1: అంతేకాని రావటం పోవటం లేదు.
0: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: మీకందరికీ తెలుసును,
0: యు ఆల్ నో,
1: ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు.
0: ధ్రువ ఇస్ 5-year-old బాయ్.
1: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
0: హి హస్ నో ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అలాంటి వాడు విశ్వాసం చేత, నారదుని యొక్క ప్రోద్భరము చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ ఎంటర్డ్ ద ఫారెస్ట్, హస్ అండర్టేకెన్ పెనెన్స్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ దేర్.
1: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
0: ధ్రువ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నారద.
1: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
0: దట్ వెరీ ఫెయిత్ గేవ్ హిమ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ బాలుడు,
0: బట్ ఎ బాయ్,
1: లౌకికం తెలియనటువంటి వాడు,
0: హి డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విష్ణు వచ్చి, నాయనా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: విష్ణు అపియర్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్?
1: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారడవుల లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికే మీరు వచ్చారు.
0: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యు హావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐఎమ్.
1: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
0: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐఎమ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫర్?
1: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
0: గాడ్ ఈస్ నాట్,
1: ఇతనికంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హీ ఈస్ వెరీ నాలెడ్జబుల్.
1: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
0: God said, oh boy, I know where you are, what you are doing.
1: The study of mankind is man.
0: The proper study of mankind is
1: man. Thoughts, words, action, moodu okati kavali.
0: There should be harmony of thought, word and deed.
1: Appude nenu mee avishtanni nerveerchadaniki samsiddhanga untanu.
0: Then I am ready to fulfill your desire.
1: Nee inti daggara bhagavantunni darshinchi chesi అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తోట పైన కూర్చునేటువంటి వరం తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు.
0: అట్ హోమ్ యూ హావ్ డిటర్మిన్ దట్ విల్ గో టు ద ఫారెస్ట్, అండర్ టేక్ పెనెన్స్ అండ్ రిటర్న్ విత్ ఆల్ ది బోన్స్ గ్రాంటెడ్.
1: తలచినట్టుగా తపస్సు చేశావు.
0: అండ్ యూ డిడ్ పెనెన్స్ యాజ్ యూ థాట్.
1: కానీ ఆ తపస్సుకు, ఆ యొక్క సంకల్పమునకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి.
0: ఐ షుడ్ టెస్ట్ వెదర్ యూ స్పీక్ అప్రోప్రియేట్ యువర్ థాట్ అండ్ పెనెన్స్.
1: ధ్రువుడు చెప్పాడు, స్వామి.
0: ధ్రువ సెట్, స్వామి,
1: నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజముక్క కోసమే వెతుకుతూ వచ్చాను.
0: స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
1: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసనలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
0: ద వరల్డ్లీ థాట్ హ్యాస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హ్యాస్ నో వాల్యూ.
1: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
0: బట్ యువర్ డివైన్ దర్శన్,
1: ఆ గాజుముక్కై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
0: హి సేస్, మై గుడ్ లక్, ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
1: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
0: And there that point was caught by
1: God. సంకల్పించడం ఒకటి,
0: యువర్ థాట్ ఈస్ వన్,
1: ఆచరించడం ఒకటి,
0: ప్రాక్టీస్ ఇస్ వన్,
1: ఈ రెండు ఒకటైపోయినాయి.
0: Both are one.
1: కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
0: బట్ ది ప్రేయర్ ఈజ్ సెపరేట్.
1: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
0: అమంగ్ ది త్రీ టూ ఆర్ వన్, వన్ ఈజ్ సెపరేట్.
1: కాబట్టి రెండు ఉన్నటువంటిది మెజారిటీ.
0: సో మెజారిటీ గో బై ది టూ.
1: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
0: వన్ సెక్యూర్ టూ ఓట్స్, ది అదర్ వన్ సింగిల్
1: ఓట్. కాబట్టి రెండు ఓట్లు వచ్చాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు.
0: సో యాజ్ దట్ వన్ బికాజ్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
1: చూచారా, త్రికరణ శుద్ధి.
0: ది హార్మనీ ఆఫ్ ది త్రీ.
1: ప్రతి భావమునకు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
0: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ సెంటెన్స్ ఒకటి,
1: అడగటం ఒకటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
0: యూ ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యూ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇట్స్ నాట్ గుడ్.
1: కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపడికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికి దానిని పొందలేకపోయాడు. కారణమేంటి? వాగ్దోషం చేతనే.
0: దో ధ్రువ హాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యెట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్లీ మేక్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
1: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
0: బికాజ్ హిస్ టాక్ ఇస్ ఎట్ వేరియన్స్ విత్ అదర్
1: టూ. ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ టాక్ ఈస్ ది సన్ ఆఫ్ ది
1: మైండ్. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
0: Mind gets polluted because of thoughts.
1: కనుకని తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
0: And therefore the thoughts have come to the son.
1: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిండాలి మనసుకు.
0: సో మైండ్ షుడ్ హ్యావ్ ది థాట్స్ ఆఫ్ ది బ్రహ్మన్.
1: రాలేదు.
0: నౌ ఇట్ హాజంట్ హ్యాపెన్.
1: కనుకనే తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
0: సో వెన్ ఫాదర్ ఇస్ ఇన్ వన్ వే,
1: సంబంధమేమో కొడుకు తండ్రే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ది సన్ టు ద ఫాదర్.
1: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
0: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు.
0: హిరణ్యకశిపు ఇస్ వికెడ్ మ్యాన్.
1: అలా దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
0: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హీ కుడ్ హ్యావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్, ప్రహ్లాద.
1: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు.
0: హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
1: రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
1: నామ రూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ the one after the formless attributeless aspect of the divinity.
1: నామ రూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చేయాలి.
0: Though it has the name and the form, but we have to sacrifice.
1: ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది.
0: One day or other the body has got to be sacrificed.
1: కానీ త్యాగం అంటే ఏమిటి?
0: What is sacrifice?
1: కేవలం దేహ భావం త్యాగం చేయటం కాదు.
0: Is not giving up the body.
1: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
0: Is not leaving.
1: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
0: Is not giving up property.
1: ఏ దేన్ని త్యాగం చేయాలి?
0: What is to be sacrificed?
1: మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చేయాలి.
0: One has to sacrifice these three, the attachment, the jealousy and ego.
1: ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం.
0: And the human,
1: ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Humanity is encompassed by these three, the covering. One has to throw it aside.
1: కన్నుకు పొర వచ్చింది.
0: Suppose eye
1: పొరం తీస్తే చాలు, దృష్టి నీకు లభిస్తుంది.
0: The eye is suffering from cataract.
1: దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
0: You don't need to acquire new vision. అదేవిధంగా
1: నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
0: Therefore the heart is covered by
1: వాటిని attachment, hatred. ఇదే త్యాగం.
0: Giving it up these three is sacrifice.
1: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
0: Not giving up properties.
1: దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
0: You have to give up bad qualities.
1: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
0: When once you get away from the bad qualities, you will have the realization of the spirit.
1: అది నీ రైట్.
0: That is your right.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
0: So human being is the product of God himself.
1: దైవం నుంచినే వచ్చినటువంటిది.
0: He originated from the divine.
1: దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
0: Having come from God, he forgets God.
1: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
0: All clouds are born of the sun.
1: ఆ మేఘములు తిరిగి సూర్యునే కప్పివేస్తున్నాయి.
0: The clouds cover the very sun.
1: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
0: బట్ ద సన్ హాస్ నో హేట్రెడ్ ఆన్ ద
1: క్లౌడ్. ఇవన్నీ ఏమిటి ఈ మేఘములు? పాసింగ్ క్లౌడ్స్, కొంతలో కదిలిపోతాయి. దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం?
0: The sun feels so not to have a kind of any anger because clouds will pass off.
1: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: At times our heart is covered by means of
1: ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
0: And therefore the love that shines is covered by jealousy.
1: అప్పటిలో శాంతిని వహించాలి.
0: Then we should maintain peace.
1: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
0: When we are peaceful, the clouds will pass off.
1: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘం ఇక్కడ నుంచి కదిలిపోతాయి.
0: క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ బికాజ్ ద విండ్ అండ్ ది సేమ్ విండ్ విల్ టేక్ దెం
1: అవుట్. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
0: ది క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ దే విల్ వానిష్ బికాజ్ ఆఫ్ ద విండ్.
1: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
0: దట్ వర్ల్డ్ విండ్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ అనే గాలి వీచినప్పుడు
0: when once there is the wind of love,
1: కూడాను పరిగెత్తుంటాయి.
0: All clouds will go.
1: ఆవరించిన మేఘములు కూడాను కదిలిపోతుంటాయి.
0: All clouds will go.
1: ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనే లేదు.
0: There is nothing that you cannot accomplish without love.
1: దేనినైనా సాధించలేకపోవచ్చును.
0: You may not achieve anything.
1: కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు.
0: There is nothing you cannot
1: achieve. సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును.
0: Everything you can achieve with this love.
1: కనుకనే ప్రేమ ఈశ్వరహై, ఈశ్వర ప్రేమహై, పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. వీ షుడ్ నో ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ దిస్ లవ్.
1: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ది డిఫికల్టీస్ ఆఫ్ అదర్స్ యాజ్ యువర్ ఓన్.
1: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ నో ద ట్రూత్ దట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ సో ఆల్సో ద అదర్ వన్.
1: కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి.
0: సో యూ హావ్ టు టేక్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
0: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
1: తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ద ఫీట్.
1: తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే.
0: As is your feeling, so also the feeling of others.
1: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే.
0: As is my suffering, so develop this love.
1: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి.
0: You should consider the difficulties of others as your own.
1: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన

0: of the suffering of others.
1: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిది.
0: As is my misery, so also the grief of others.
1: ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
0: I consider myself pure, so also
1: అన్నింటిని కూడా పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
0: And we should go by this measure of sacred love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there is no scope for hatred.
1: ఇంకా అసూయకు అదనే స్థానం లేదు.
0: Then no scope for jealousy.
1: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
0: Therefore, in order to give up the attachment, the hatred and jealousy, you should have pure love.
1: నిస్వార్థమైన ప్రేమను.
0: You should have selfless love.
1: నిరహంకారమైన ప్రేమను.
0: And the love which is egoless.
1: మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that.
1: ఇదే నిజమైనటువంటి భక్తి.
0: This is the true devotion.
1: అంతేకాని పూజలు చేయటము, వ్రతం చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం, ఇవన్నీ కూడాను కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణిగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు.
0: Therefore, the other acts like worship, the meditation, other rituals will make your mind steady. That's all.
1: ఒక మిద్దెని ఎక్కాలంటే ఒక నిచ్చెన వేస్తాము.
0: In order to climb up the staircase, you will have the ladder there.
1: ఈ ladder పైన దానికి ఖర్చుకొని ఉండాలి, కింద భూమికి ఆధారంగా ఉండాలి.
0: The ladder should lean on the top.
1: అప్పుడే మధ్యన ఉన్నటువంటి స్టెప్స్ అంతా మనం దాటుకొని పోవచ్చు.
0: Then only it is possible to climb up the steps.
1: కింద ఉన్నటువంటి ఒక ఆధారమే విశ్వాసము.
0: The lower end is the basis of faith.
1: ఆ విశ్వాసం పైన ఈ ల్యాడర్ ను ఆధారం చేసుకోవాలి.
0: So the ladder should just be based on this.
1: పైన టాప్ ఖర్చుకున్నటువంటిదే ప్రేమ.
0: The top one leans on love.
1: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనప్పుడు మనం ఎక్కిపోవచ్చు.
0: Therefore, with the faith and love, you can climb up to any extent.
1: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ ఎక్కలేము.
0: Without these two, you can never climb the ladder.
1: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యం.
0: Even if anyone tries, you'll find it impossible.
1: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
0: You should have the basis here and also the top one that leans on love.
1: విశ్వాసము, గాఢమైన విశ్వాసం ఉండాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
0: యూ షుడ్ హావ్ సీక్రెట్ లవ్.
1: ఈ రెండింటిని మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనం చేయనక్కర్లేదు.
0: వన్స్ యూ హావ్ దీస్ టూ, యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఈ రెండింటిని పొందే కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్.
1: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
0: దెన్ వన్స్ యూ హావ్ దీస్ టూ, వై షుడ్ యూ నీడ్?
1: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
0: The one you are in search for is waiting at your doorstep.
1: చాలా మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
0: Many say they are in search of God. You don't need to search.
1: సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా వృత్తిశక్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you need to search for him?
1: మొట్టమొదట నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
0: In the first instance, do you search for yourself?
1: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
0: You don't search for
1: yourself. ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవే.
0: If you say that you are in search of your own self, others will take you
1: అదే రీతిగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
0: If you say that you are in search of God,
1: భగవంతుడు నీ వెంటనే వెంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is with you, in you, above you, below you, around you, everywhere.
1: భగవంతుడవు.
0: You are God.
1: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను పలాని వాడిని పలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
0: బేసింగ్ ఆన్ యువర్ బాడీ ఇన్ ది వెస్చర్ యూ హావ్ పుట్ ఆన్ యూ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అస్ వన్.
1: అనేక మంది మహర్షులు, అనేక వేద శాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
0: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this: who am I?
1: ఈ జగత్తులో ఎన్నో పదములు ఉన్నాయి.
0: There are so many words there.
1: కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుంది?
0: What is the meaning in finding this question, who am I?
1: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు, ఎక్కడ నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
0: We generally ask, if anyone comes to you, you'll say, who are you, where have you come from?
1: అందరిని ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
0: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, హూ ఎమ్ ఐ, వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
1: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
0: దెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ బి ఏబుల్ టు నో అదర్.
1: కనుక ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
0: What is required for
1: first confidence kavali?
0: First self confidence is required.
1: ee confidence valane satisfaction vachestundi.
0: Out of the confidence you will have satisfaction.
1: ee satisfaction valane sacrifice chestavu.
0: The satisfaction will lead to
1: sacrifice valane realization vastundi.
0: Out of the sacrifice will attain realization.
1: First self confidence the foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction is the wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice is the roof.
0: Self sacrifice is the roof.
1: Self realization is the life.
0: Self realization is the life.
1: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్.

0: గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ యూ కెనాట్
0: లివ్ దేర్. లేకపోతే మనం నివసించలేము.
1: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యూ కెనాట్ లివ్ దేర్.
0: కనుక నీ మొట్టమొదటి నుంచి నీ ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
0: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
1: Self conference is first.
0: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి
0: స్టేబుల్. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
1: Even if it amounts to sacrificing one's own life, not give up confidence, one should have strong
0: confidence.
1: When once you develop this confidence, you will enjoy the bliss. When once you are in the blissful state, you sacrifice.
0: There
1: will be no differences like I and mine and thine. Then
0: you
1: will give up sacrifice.
0: అమృతత్వమానసు న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వమానసు. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: కానీ మనం చేయలేకపోతున్నాం.
1: బట్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ అభిమాన మమకారం రెండు కట్టివేసింది.
1: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొసెసివ్నెస్ దట్ బైండ్ యు.
0: ఈ రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
1: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
0: అందుకోసమని ఎవరో చెప్పారు.
1: Therefore it is said.
0: ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
1: We say the God of death Yama will drag every soul with a rope.
0: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
1: When God has created all these things, all creatures Yama drives out the body.
0: తీసుకోవడానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
1: To drag, to take away so many lives, where do you find the rope factory for Yama?
0: ఈ రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడా లేదు.
1: Well, he has not.
0: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
1: He is not bringing ropes from anywhere.
0: అభిమానం ఒకటి, మమకారం ఒకటి, ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
1: One rope is attachment, another is possessiveness. These two are intertwined.
0: ఈ అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
1: And they will just tie up your neck ultimately.
0: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
1: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
0: కనుకనే
1: సో
0: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చుతున్నాడని కానీ భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్.
0: సుఖ దుఃఖములకు అంతా మన సంకల్పములే మూల కారణము.
1: వీ షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది కాజ్.
0: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణము.
1: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
0: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
1: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
0: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
1: We'll have low satisfaction when we feel so-and-so is responsible for
0: our pleasure. We should
1: never submit ourselves to
0: anything.
1: For everything we are
0: మంచి చెడ్డలకు మనమే కారణం.
1: For good and bad.
0: సుఖ దుఃఖములకు మనమే కారణం.
1: For pleasure and pain.
0: పాప నష్టములకు మనమే కారణం.
1: For profit and
0: loss. నిందాస్తుతులకు మనమే కారణం.
1: For everything we are responsible.
0: అన్నింటికి మనమే కారణం.
1: For everything we are responsible, the main cause.
0: మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు.
1: When once we feel that we are the main cause, we don't need to have fear.
0: లభిస్తుంది, కష్టం లభిస్తుంది అంటే భయం ఉండాలి.
1: When once you feel that troubles are because of others,
0: నిర్భయం,
1: you will be fearful.
0: నిర్భయం. ఎప్పుడు వస్తుంది నిర్భయము?
1: When you will be fearless.
0: పరిపూర్ణ ప్రేమ ఉండినప్పుడు నిర్భయం వస్తుంది.
1: When there is total love, you will be fearless.
0: దోషం ఉండినప్పుడే భయం ఆవరిస్తుంది.
1: When there is no love, you will be fear stricken.
0: మనలో దోషములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: Don't give scope for any
0: mistake. సాధ్యమైనంత వరకు ఏ చిన్న పని చేసినప్పటికీ is it good or bad, is it right or wrong అని డిస్క్రిమినేషన్ చేయి.
1: For every action, discriminate there, whether it's right or wrong, good and bad.
0: Time తీసుకో.
1: Take time.
0: తొందర పడవద్దు.
1: Don't be in a
0: hurry. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: So never be in a hurry. Discriminate.
0: Tundra paatavaddu. Edo ochinappudiki nee shaantanga nee undu.
1: Anything may come. Maintain peace.
0: Daivani smarinchu.
1: Think of God.
0: దైవ ప్రేమను పెంచుకో.
1: డెవలప్ డివైన్ లవ్.
0: ప్రేమనే నీకు అమృతంగా మారిపోతుంది.
1: ద వెరీ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్.
0: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ద మిజరీ.
0: అంకితం చేస్తుంది.
1: అండ్ దెన్ దట్ విల్ మేక్ యూ సరెండర్.
0: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
1: This is the proper education we should
0: learn.
1: The worldly education we can have.
0: కానీ ఇది కూడా ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: This is also physical secular education.
0: ఇది ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారమే.
1: This is very basis for our external worldly life.
0: సుఖీంప హేమతారక విద్య, పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
1: Therefore worldly knowledge for this worldly life.
0: ఈ రెండు విద్యలు ఉండాలి. ఈ రెండు విద్యలు ఎట్టివి?
1: What sort of
0: negative positive?
1: They are like negative and positive.
0: ఈ ప్రాకృతమైన విద్యలన్నీ కూడా నువ్వు negative, negative, negative. నెగిటివ్.
1: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
0: కనుకనే మన హృదయం నిండుకున్నాను నెగిటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాము.
1: దేర్ఫోర్ వి ఫిల్డ్ అవర్ హార్ట్స్ విత్ నెగిటివ్.
0: కానీ ఆశించేది పాజిటివ్ ను ఆశిస్తున్నాము.
1: బట్ వి ఎక్స్పెక్ట్ పాజిటివ్ ఫ్రమ్ గాడ్.
0: ఇంపాసిబుల్.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నెగిటివ్స్ నింపుకుంటున్నాము.
1: బికాజ్ యూ ఫీల్
0: నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ యూ గెట్ నెగిటివ్ థాట్స్.
0: పాజిటివ్ ఎట్ట కోరడానికి నీకు
1: ఎక్స్పెక్ట్ ద పాజిటివ్?
0: నీకు అధికారం లేదు.
1: యూ హావ్ నో రైట్.
0: నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో.
1: దేర్ఫోర్ ఫిల్ యువర్ హార్ట్ విత్ పాజిటివ్.
0: అప్పుడు అన్ని కూడా నువ్వు లభిస్తాయి.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్.
0: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
1: దేర్ఫోర్ వరల్డ్లీ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్
0: పరతత్వానికి సంబంధించినటువంటివి. హేమతారక విద్య, తారక విద్య.
1: Therefore, spiritual knowledge will give you liberation.
0: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
1: ఇట్ హస్ నో అబ్జెక్షన్ వాట్సెవర్.
0: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి.
1: We have to lead our life in between these two.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
1: Many of you play football.
0: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి.
1: There is a system in this football game.
0: అటువైపున ఒక ఆరు మంది, ఇటువైపున ఒక ఆరు మంది ఉంటారు.
1: On one team six, another team six this side.
0: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
1: Last there will be goal at the end.
0: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటారు.
1: There will be one limit this side, another limit other side.
0: ఈ రెండింటికి నీ మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
1: When the ball goes in between the two, it's a goal.
0: అదే విధంగానే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యం.
1: Likewise,
0: ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
1: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
0: ధర్మ శాంతి, అసత్య ధర్మ శాంతి, అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వమును కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
1: సిక్స్ ప్లేయర్స్ ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్.
0: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
1: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
0: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంట్లో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఇదే మన లిమిట్లు.
1: Therefore, the goals, the limits are, one is physical education,
0: another
1: is spiritual education.
0: మన లైఫ్ అనేటువంటి బాల్ కొట్టితేమా మనం గోల్ అయిపోయినాం.
1: Therefore, if you kick the ball that passes between the two, it's the goal.
0: కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికీ అది అవుట్ అవుతుంది కానీ గోల్ కాదు.
1: But if it crosses the boundaries, even it goes to one furlong, it's out but not goal.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి విద్యను చదవండి.
1: Therefore, study the worldly
0: knowledge. దాంతో కూడా ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి.
1: And good, have good positions.
0: కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
1: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
1: Of all, it's only the spiritual education.
0: లౌకిక విద్యలన్నీ కూడా చిన్న చిన్న కాలువల వంటివి, నదుల వంటివి.
1: ది సెక్యులర్ నాలెడ్జ్, ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ రివర్.
0: చేరేది ఎక్కడ? సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
0: నదీనాం సాగరో గతిహి.
1: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్
0: ఓషన్. సాగరమే గతి.
1: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
0: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్, అల్టిమేట్ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
0: కనుక ఆ విశ్వాసం చేత,
1: with that faith,
0: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత,
1: with that determination,
0: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ప్రకృతిని మనం ఏమాత్రమూ విమర్శించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
0: ప్రకృతిని ఏమాత్రమూ మనం వదలడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ గివ్ అప్ ద నేచర్.
0: భగవస్వరూపమే.
1: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రకృతి అంతా కూడా కార్యస్వరూపము.
1: ద హోల్ నేచర్
0: పరమాత్మ కారణము.
1: గాడ్ ఇస్ ది కాజ్.
0: కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: మీరు చూడాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్.
0: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకు అణు అణువును కూడా దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
1: యూ కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ in every atom in this life.
0: Kana,
1: but
0: kevalam laukika vidyalatone mana jeevithanni antyam gaavinchukodadu.
1: We should not end our lives learning the formal physical education only.

0: విద్యార్థులు. నేటి భౌతిక జీవితము చాలా అయోమయ స్థితిలో ఉంది.
1: లైఫ్ టుడే ఈజ్ హైలీ కన్ఫ్యూజ్.
0: దేవుడన్న పదమునకు అర్థములే అనేకంగా కనిపిస్తున్నారు.
1: దే ఇంటర్ప్రెట్ అండ్ గివ్ వేరియస్ మీనింగ్స్ టు దిస్ వెరీ వర్డ్ గాడ్.
0: దినము కానటువంటిదే దైవము అని దీనికి ఒక అర్థం.
1: దట్ విచ్ ఈస్ నాట్ దినము ఆర్ ఎ డే ఈజ్ గాడ్, దైవము.
0: అనగా దైవం అనగా దీని యొక్క అంతరాత్మనకు సరియైనటువంటి యొక్క అర్థము వెలుగు అని అర్థం.
1: ది ట్రూ మీనింగ్ ఆఫ్ దైవము గాడ్ ఈజ్ వెలుగు, లైట్.
0: ఈ వెలుగు ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
1: దిస్ లైట్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: వెలుగు, కాంతి, ప్రకాశము ఈ విధమైనటువంటి దీప సంబంధమైనటువంటి యొక్క రూపాంతో పోల్చుకుంటూ వచ్చారు ప్రాచీనులు.
1: ఏన్షియన్స్ కంపేర్డ్ దిస్ విత్ వర్డ్స్ లైక్ లైట్, ఎఫల్జన్స్, రేడియన్స్, బ్రిలియన్స్ అండ్ సో ఆన్.
0: ఈ వెలుగే చీకటిగా మారుతున్నది, ఈ చీకటిగే వెలుగుగా మారుతున్నది.
1: దిస్ వెరీ లైట్ చేంజెస్ ఇంటు డార్క్నెస్ అండ్ ద డార్క్ కన్వర్ట్స్ ఇట్సెల్ఫ్ ఇంటు లైట్.
0: చీకటి వెలుగులు రెండు కూడా ఒకే కాలంలో ఒకే స్థానంలో కనిపించవు.
1: ద లైట్ అండ్ డార్క్ డు నాట్ కో ఎగ్జిస్ట్ అట్ ద సేమ్ టైమ్.
0: వీటిని జ్ఞానాజ్ఞానములని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ద ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్.
0: చీకటి యొక్క ప్రతిభావమే వెలుగు.
1: ఇట్స్ ద డార్క్నెస్ దట్ టేక్స్ వన్ టు ద లైట్.
0: వెలుగు యొక్క ప్రతిభావమే చీకటి.
1: ద లైట్ కన్వర్ట్స్ ఇట్సెల్ఫ్ ఇంటూ డార్క్.
0: వీటిని అంతరాత్మనందు వేదాంత పరిభాష యందు అభావము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ అభావ.
0: అభావం అనగా భావము కానటువంటిది అభావం.
1: అభావ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ సింప్లీ భావ ఆర్ ఫీలింగ్.
0: కేవలం ఇది భావం అనగా దీనికి అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
1: దిస్ వర్డ్ భావ హ్యాస్ సో మెనీ మీనింగ్స్.
0: భావము చేత భగవంతుని ప్రార్థించడం ఒకటి.
1: ప్రేయింగ్ గాడ్ విత్ భావ ద ఫీలింగ్ ఇస్ వన్.
0: గుణము చేత మరొక రీతిగా భావించడం ఒకటి.
1: కన్సిడరింగ్ గాడ్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్.
0: లీలల చేత ఇంకొక విధంగా భావించడం ఒకటి.
1: టేకింగ్ ఆల్ లీలాస్ ఆఫ్ గాడ్.
0: నామము చేత మరొక విధంగా భావించడం ఒకటి.
1: చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ ద ఫోర్త్ వన్.
0: కనుకనే భగవత్ ప్రార్థన యందు లీలా ప్రార్థన, గుణ ప్రార్థన, భావ ప్రార్థన, సంకీర్త ప్రార్థన.
1: Therefore, there are four types of prayers offered to God. One, by thinking, praising His leelas. Second, attributes. Third, the feelings. And fourth, chanting His name.
0: కనుకని ఈ నాలుగు మార్గములు యందు కూడాను ప్రవేశించి మానవుడు దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
1: Following these four paths, man understands the reality.
0: భావము, రూపము, నామము, కీర్తన అన్నిటి కూడా హృదయమే మూలస్థానము.
1: ఫర్ ఆల్ దీస్ ఫోర్, ద ఫీలింగ్, ద ఫార్మ్, ద నేమ్ అండ్ ద సింగింగ్, ద హార్ట్ ఈస్ ద సెంటర్.
0: కనుకనే

0: Sin is not present in a foreign country. It is attached to your own actions.
1: దేవుడు కాని పాపము కాని పరప్రదేశములందు లేదు.
0: God or sin are not present at a different place.
1: తన దేహమునందే ఉన్నది.
0: They are present within one's own body.
1: అన్నింటికి ఈ దేహమే మూల కారణం.
0: The body is the basis for all.
1: కనుక దేహమునందు ఉండినటువంటి వాడు కనుకనే ఇతనికి దేహి అని పేరు వచ్చింది.
0: As God is present in deha, the body, he is called dehi, the indweller.
1: ఈ శరీరమునందు నివసించటం చేతనే ఇతనికి శరీరి అని పేరు వచ్చింది.
0: As he is present in this body, the sharira is called the shariri, indweller.
1: ఈ దేహం అనే క్షేత్రమునందు నివాసం చేస్తున్న చేతనే ఇతనికి క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు వచ్చింది.
0: As he is present in this kshetra, the body, is called kshetrajna, the knower.
1: కనుకనే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహమే ఒక దేవాలయము.
0: Body is the temple.
1: జీవుడే దేవుడు.
0: And the knower is God.
1: కనుకనే జీవత్వమునకును దైవత్వమునకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: We should know the difference between the individual soul and the cosmic.
1: దేహమునే ఆధారముగా జీవించేటువంటి వాడు జీవుడు.
0: The one who carries the life sojourn on the base of the body is
1: మనో ఆత్మలను ఆధారం చేసుకుని జీవించేటువంటి వాడు దేవుడు.
0: The one who goes by the mind and the spirit is God.
1: దీన్ని చిన్న పదములతో చెప్పాలంటే ఊగేవాడు జీవుడు, ఊరుకుండేవాడు దేవుడు అని.
0: To say the ఊగేవాడు, the one who oscillates with bumps and jumps, is the individual. ఊరుకుండే, one who remains witness, is God.
1: ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటాడు.
0: God is always steady witness.
1: అందువల్లనే slow and steady wins the race.
0: So it is said, slow and steady wins the race.
1: స్టడీగా ఉండాలి.
0: One should be steady.
1: అదే దైవత్వమునకు సరి అయినటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: నిరంతరం కొడును గడియారం పెండులం వలె అటు ఇటు మనసును చెలింప చేసేటువంటి వాడు జీవుడు.
0: It's only the individual soul that oscillates, vacillates like a pendulum.
1: కనుకనే ఎప్పుడు కూడా అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం.

0: ఈ శరీరము ఈ యొక్క బాహ్య అవస్థలు, ఈ సుఖ దుఃఖములు, ఈ కష్ట నష్టములు, ఈ వయ ప్రమాణములు, ఇవన్నీ కూడాను అస్థిరము.
1: దిస్ బాడీ, ద ప్లెజర్, ద జాయ్, ద పెయిన్, ద డిఫికల్టీస్, దే ఆర్ ఆల్ టెంపరరీ.
0: అస్థిరం యౌవనం ధనం, యౌవనం ఇది కూడాను అస్థిరమైన.
1: Youth is also passing.
0: ఇది పూర్వం లేదు.
1: It was not there before.
0: ముందుకు ఉండదు.
1: Nor would it last later.
0: మధ్యలో వచ్చిపోయేటువంటి passing cloud.
1: It is like a passing cloud that
0: ఇది
1: has come in between.
0: మధ్యలో ప్రవేశిస్తుంది, మధ్యలోనే పోతుంది.
1: It has come in the middle and will pass off.
0: ఇంకా ధనం.
1: Then well.
0: ధనం ఎంత వరకు ఉంటుంది మన దగ్గర?
1: How long does it last?
0: ఎప్పుడు కూడా ధనము కదిలి కాలకింది నీరు వరే కదిలిపోతుండేటువంటిది.
1: It is wealth is like water that flows.
0: నీ దగ్గర ఒక 100 rupees నోట్ ఉంది అని నువ్వు చూసుకుంటావు.
1: యూ వాచ్ ద 100 rupee కరెన్సీ నోట్ ఆన్ హ్యాండ్.
0: దిస్ ఇస్ మై 100 rupees నోట్ అంటావు.
1: యూ సే దిస్ ఇస్ మై 100 rupee నోట్.
0: నీ ముఖాన్ని చూసి 100 rupees నవ్వుతుందట.
1: దిస్ వెరీ సేమ్ 100 rupee నోట్ విల్ లాఫ్ ఎట్ యూ.
0: వరే పిచ్చివాడా, ఎంతసేపు నీ దగ్గర నేను ఉండగలను?
1: మ్యాడ్ క్యాప్, హౌ లాంగ్ విల్ ఐ స్టే విత్
0: యూ? బజారుకు పోయిరా, నేను వెళ్ళిపోతున్నాను నీ వెంట.
1: గో టు ద మార్కెట్, ఐ విల్ లీవ్ యూ ఇమీడియట్లీ.
0: నేను నీ దగ్గర స్థిరంగా ఉండేటువంటి దాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ. ఇలాంటి
0: ముఖాలను ఎన్ని ముఖాలను చూచాను నేను.
1: ఐ హావ్ సీన్ సో మెనీ ఫేసెస్ లైక్ యూ.
0: కట్టగడిపటికీ నా రూపమే శిథిలమైపోతుంది ఈ చేతులు మార్కం చేత.
1: బికాస్ సో మెనీ హ్యాండ్స్ ఐ చేంజ్, ఐ ఫైండ్ మై సెల్ఫ్ చేంజింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు హ్యాండ్, ఐ లూజ్ మై వెరీ ఫామ్.
0: నా యొక్క రూపం కూడా కదిలిపోతుండాలి, కరిగిపోతుండాలి.
1: ఐ లూజ్ మై ఫామ్ ఆల్సో, ది ఫేస్.
0: రాయి వంటిదే మనం కదులుతూ ఉంటే కరిగిపోతుండాలి.
1: ఈవెన్ ద స్టోన్ ఆల్సో మెల్ట్స్ యాస్ వి మూవ్ అబౌట్.
0: చక్కగా మీరు పిల్లలు వాచ్ చేయండి.
1: బాయ్స్ వాచ్ క్లియర్లీ.
0: చీమ ఎంత చిన్నగా ఉంటుంది.
1: అండ్ హీ సో స్మాల్.
0: ఈ చీమలంతా ఒక వరుసగా ఒక రాయి పైన ప్రయాణం చేస్తుంటే కొంతసేపటికి ఆ రాయి పైన కూడా కదిలిపోయి ఒక రోడ్డు ఏర్పడుతుంది.
1: యాజ్ యాంట్స్ మూవ్ ఇన్ ఎ రో ఇన్ ఎ రెగ్యులర్ సీక్వెన్స్ ఆన్ ఎ స్టోన్ ఆర్ ఎ బోల్డర్, దేర్ ఇస్ లెఫ్ట్ ఎ ట్రాక్.
0: మన కదలిక చేత రాయే కరిగిపోతుంటే ఈ కాగితం యొక్క కరెన్సీ ఎంతవరకు మనకు స్థిరంగా ఉంటాయి?
1: When the stone also leaves a kind of a scar, why not about a paper? What is to be said about it?
0: కనుకని అస్థిరం యౌవనం ధనం.
1: Youth and wealth are transient.
0: అస్థిరం ధారా పుత్రాది భార్య బిడ్డలు ఎంతవరకు స్థిరం?
1: వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌ లాంగ్ దే లాస్ట్?
0: ఈ బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: చిల్డ్రన్, వెన్ డిడ్ దే కమ్?
0: నీ వెంట వచ్చారా?
1: హావ్ దే ఫాలోడ్ యూ?
0: లేదు.
1: నో.
0: పుట్టక మునుపు నీ కొడుకులు లేరు.
1: బిఫోర్ యువర్ బర్త్ యూ హ్యావ్ నో చిల్డ్రన్.
0: మరణించిన తర్వాత కొడుకులు లేరు.
1: ఆఫ్టర్ డెత్ యూ డోంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్.
0: వివాహం కాక పూర్వము భార్య లేదు.
1: ప్రయర్ టు మ్యారేజ్ నో వైఫ్.
0: మరణించిన తర్వాత భార్య లేదు.
1: ఆఫ్టర్ డెత్ నో మోర్ ఆఫ్ వైఫ్.
0: నీ వివాహం జరిగిన తర్వాతనే హీఈస్ మై వైఫ్ అంటే.
1: సో యూ కాల్ ఎనీ వన్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ హీఈస్ మై వైఫ్.
0: పుట్టిన తర్వాతనే హీఈస్ మై సన్ అంటున్నాము.
1: ఆఫ్టర్ బర్త్ యూ సే ఇంతకు పూర్వం
0: నీ వైఫ్ అని ఈ సన్ అని ఎవరిని భావించావు?
1: బిఫోర్ మ్యారేజ్ హూమ్ డూ యూ కాల్ వైఫ్, ఆర్ బిఫోర్ బర్త్ హూ ఈజ్ యువర్ సన్?
0: అస్థిరం ధారా పుత్ర.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో టెంపరీ.
0: కానీ
1: బట్
0: రెండు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి.
1: బట్ టూ ఆర్ పర్మనెంట్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ట్రూత్ అండ్ రెప్యుటేషన్ ఆర్ గుడ్ నేమ్, దే ఆర్ పర్మనెంట్.
0: దేహము మరణించిన తర్వాత కూడా నువ్వు కీర్తి నిలుస్తుంది.
1: ద బాడీ మే డై బట్ ద నేమ్ విల్ రిమైన్.
0: సత్యం తికాల భాగ్యం.
1: ట్రూత్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: మన పుట్టక పూర్వము ఉంది సత్యము, మన జీవితంలోనూ ఉంటుంది అది. మనం మరణించిన తర్వాత కూడా ఉంటుండాలి సత్యం.
1: ట్రూత్ వాస్ దేర్ బిఫోర్ వి వర్ బోర్న్, ఇట్ విల్ బి దేర్ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్. సత్యం
0: మారేటువంటిది కాదు.
1: ట్రూత్ డజంట్ చేంజ్.
0: ఏకం ఏవ అద్వితీయం సత్యం.
1: ట్రూత్ ఈస్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: కనుకని సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే ఆర్ పర్మనెంట్.
0: కనుక మానవత్వం లోపల మనకు నిలిచేటువంటి ఏమిటి, పరిగెత్తిపోయేటువంటి ఏమిటి?
1: వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ విల్ స్టే పర్మనెంట్లీ? వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ విల్ పాస్ ఆఫ్?
0: కనుక దైవము అనేటువంటిది సత్యస్వరూపం. దైవం
1: Truth is God.
0: అది truth is God.
1: Truth is God.
0: అట్టి సత్యాన్ని మనము సహాయంగా తీసుకోవాలి.
1: We should take the help of
0: సత్యం మన స్వరూపమే.
1: We are the forms of truth.
0: మనం కొత్తగా కొనుక్కున్నటువంటిది కాదు.
1: It's not the one newly bought.
0: అయితే
1: however
0: ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు ఆ సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: However when you are in solitude the truth will manifest.
0: అయితే ఏకాంతం అంటే ఏమి?
1: What do you mean by solitude?
0: అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని వికృతి మార్గంలో తరంచి దాన్ని అనేక విధములైనటువంటి యొక్క పెదర్థములకు భావిస్తున్నారు.
1: They take distorted version to the solitude and interpret it wrongly.
0: ఏకాంతం అనగా ఒక్క రూమ్ లో కూర్చొని తలుపులు విండోస్ అంతా మూసుకొని ఒక్కడే ఉండినటువంటిది ఏకాంతము అంటారు.
1: We say that solitude is the one where one confines himself in a room, closing all the doors and windows.
0: ఏకాంతం కాదు ఏకాకి.
1: It is not solitude, it is a loneliness, ఏకాకి.
0: లేక అడవులకు వెళ్లి ఏ చెట్టు క్రిందను ఏ పొదల మధ్యను ఏ కేవ్స్ నందును మనము ఏకాంతంగా ఉంటాము, ఏక జీవితంగా ఉంటాం, అది ఏకాంతం అని భావిస్తున్నాం.
1: We consider it is a life of solitude when we go to the forest. Sit under a tree, spend the time in cave.
0: అది కాదు ఏకాంతం.
1: It is not solitude.
0: అందరి మధ్య ఉంటుండు.
1: Be amidst all.
0: ఎక్కడైనా ఉంటుండు, బజార్లో కూర్చో.
1: You sit in the street, on street.
0: నీ యొక్క సమావేశంలో కూర్చో.
1: You sit in an assembly.
0: ఎక్కడ కూర్చున్నప్పటికీ
1: wherever you are.
0: నీ మనస్సు దైవం పైన లగ్నం కావటమే ఏకాంతం.
1: To concentrate your mind on God is the meaning of solitude.
0: నీ మనస్సును దైవం వైపును మరల్చాలి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: నీ యొక్క దేహం కాని, నీ యొక్క భావం కాని, నీ యొక్క కుటుంబం యొక్క దీనిపైన కాని ఏమాత్రము మనస్సు చెలించకూడదు.
1: లెట్ నాట్ యువర్ మైండ్ వేవర్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఫ్యామిలీ కన్సిడరేషన్.
0: బిట్వీన్ యూ
1: ఇట్ షుడ్ బి లింక్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఓన్లీ.
0: ఈ రెండింటికి సంబంధించినటువంటిదే ఏకాంతము.
1: That which relates you and God.
0: మధ్యలో ఏది కూడా అడ్డు రాకూడదు.
1: Nothing should come on the
0: way. ఒక మస్కిటో కూడా అడ్డు రాకూడదు.
1: Not even a mosquito.
0: అది ఏకాంతము.
1: That is solitude.
0: కనుక ఏకాంతం అనేటువంటి పదమునకు అనేక అర్థములు ఆవిర్భవింప చేసుకుంటున్నారు.
1: There are so many meanings. We interpret in various way.
0: కనుక నీవేమైనా చేస్తురా, ప్రయాణం చేస్తుండు, బస్సులో పో, ట్రైన్ లో పో, ప్లేన్ లో పో, ఎక్కడ పోయినప్పటికీ నీ మనసును ఆ దానిపైన అమర్చాలి.
1: యు మే బి ఎనీవేర్ యు ట్రావెల్ ఇన్ ఎ ట్రైన్ ఆర్ ఎ బస్ ఆర్ ఎ ఫ్లైట్ బట్ యు థింక్ ఆఫ్ గాడ్.
0: దానిని ఏకాంతము అని చెప్తూ వచ్చారు.
1: దట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్.
0: పరులతో ఏ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోకుండా ఆ ధ్యాన సమయం నందు లేక భగవత్ చింతన సమయం నందు నీవు భగవంతుడు రెండు తప్ప మరొక దీనికి ఏమాత్రం అవకాశం.
1: One should not have any connection with anybody and meditate and concentrate on God.
0: ఈ రెండింటి యందు ఆవిర్భవించేటువంటి ప్రకాశమే ప్రేమ.
1: That which comes out as brilliance is love.
0: అడవి లోపల చెట్లు ఉంటాయి.
1: You find trees there in a forest.
0: చెట్టు కొమ్మలు ఒకదానికొకటి రాసుకుంటాయి.
1: The branches rub against each other.
0: ఒకదానికొకటి రాసుకుంటూ రావడం చేత అందులో ఒక అగ్ని ప్రారంభమవుతుంది.
1: Because of the two of the branches that rub against each other, the fire originates.
0: అదే విధంగానే
1: likewise
0: నీవు దేవుడు, జీవుడు దేవుడు, ఈ రెండింటి యొక్క సంబంధములోనే ఆ ప్రేమ అనేటువంటి యొక్క జ్యోతి వెలుగుతూ వస్తుంది.
1: Likewise the relationship between you and God would naturally lead to the
0: దైవం నుంచి వచ్చేటువంటి ప్రేమకు, లేక భార్య బిడ్డల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, అన్నదమ్ముల నుంచి వచ్చేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: There's a lot of difference when you think of this love and the love that you have towards your wife, children, brothers and so on.
0: క్షణికమైనటువంటి.
1: They are all momentary.
0: కదిలిపోయేటువంటివి.
1: They pass off.
0: స్థిరము కానటువంటివి.
1: They are not steady.
0: అవన్నీ పారిపోయేటువంటివి, జారిపోయేటువంటివి, ఊడిపోయేటువంటివి.
1: They will run away, they will drop down, they are tour to decline.
0: కానీ నీకు దైవమునకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమాత్రము తెలించేటువంటిది కాదు.
1: బట్ ది డివైన్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్
0: ఇది భ్రమించేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి డెలూడెడ్
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి సర్వ సౌకర్యములు కలుగుతుంటాయి.
1: దేర్ఫోర్ ద వన్ హూ విల్ హ్యావ్
0: సమస్తము వారికి
1: స్వాధీనమైపోయి
0: ఉంటాయి.
1: విల్ హ్యావ్ అండర్ దేర్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజు ఆల్సో సెడ్,
0: రామా
1: రామా,
0: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ఐ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: నవగ్రహములు నా హస్తగతం అన్నాడు.
1: ఆల్ ద 9 ప్లానెట్స్ విల్ బి అండర్ మై కంట్రోల్.
0: ఎందుకు ఈ కన్నులు?
1: వై?
0: పురందర్దాస్ కూడా చెప్పాడు.
1: పురందర్దాస్ ఆల్సో

0: లరా కంటి చూపులేలరా.
1: Why eyes if I can't see you, O God? What for are the looks if I can't look at you?
0: ఈ కన్నులు ఎందుకు నిన్ను చూడని కన్నులు?
1: What for? Why these eyes if I don't look?
0: అందువల్లనే సూరదాసుని కూడా వచ్చి ఒక కౌబాయ్ మాదిరి కృష్ణుడు వచ్చాడు.
1: Krishna appeared in the form of a cowboy to Suradasu.
0: Ayya Suradasu, ekkadiki velutunnaru?
1: He says, Suradasu, where are you going?
0: Kani neevevaru nayana ani adigaadu Suradasu.
1: Suradasu asked him,
0: who are you? Cowboy.
1: I'm a cowboy.
0: Ee cowboy lo rendu arthalu untunnayi.
1: Cowboy, this word has two meanings.
0: Pasuvulu meepeetunti vaadu ani okati.
1: The one who will be wearing cows.
0: Govullu kaapadeetunti vaadu okadu gopaludu. Athanu kuda cowboy.
1: And Gopala Krishna is also cowboy.
0: కాబట్టి నీవే అర్థమైనా తీసుకో.
1: యు టేక్ ఎనీ మీనింగ్.
0: కనుక నేను కౌబాయ్ అన్నాడు.
1: సో ఐఎమ్ ఎ కౌబాయ్, హీ సెడ్.
0: ఎక్కడ పోతున్నారు?
1: వేర్ ఆర్ యు గోయింగ్?
0: నేను ద్వారకు వెళుతున్నాను నాయన.
1: సూరదాస్ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు ద్వారక.
0: అయితే దారి ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ద రూట్.
0: మరి ఇంక ఎక్కడ దారి?
1: దెన్ వే, వాట్ ఎల్స్?
0: నేను చూపిస్తాను రా.
1: హీ సెడ్, ఐ విల్ షో యూ ద వే.
0: పిలిచాడు ఒంటరిగా పిలిచి. నేనెవరో నీకు తెలుసా?
1: He called him alone and said, do you know who
0: you
1: I am?
0: Cowboy, he said.
1: You are a cowboy.
0: Cowboy, when you get there, so?
1: How do you know that I am a cowboy? You yourself said.
0: I think you are a cowboy. No, you tell me.
1: But do you know what sort of cowboy I am?
0: I am Gopaludu.
1: I am Gopala.
0: నీవు గోపాలుండి ఇక్కడ ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నావు.
1: You are making effort to go to the place where Gopala
0: Krishna is. గోపాలుడు.
1: Gopala is there in Dwaraka.
0: కనుక నీవు ఎక్కడున్నాడో చూస్తానే నీ కన్నులు ఏమైనా ఇచ్చేదా దృష్టి అన్నాడు.
1: తలే గ్రాంట్ యు ద విజన్ సో యాజ్ టు సీ గోపాల.
0: పొద్దన్నాడు.
1: సార్, ఐ డోంట్ వాంట్ ఇట్.

0: అయ్యా, ఎంతమంది కన్నులు లేవు.
1: సో మెనీ హ్యావ్ ఐస్.
0: కన్ను నుండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎంతమంది నిన్ను చూడగలిగారు?
1: హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ యు?
0: ఎవరు చూడలేరు.
1: నో వన్.
0: నిన్ను చూసేటువంటి కన్నులు నాకు ఒక్కటి ఉంటే చాలు.
1: ఐ వాంట్ ఐ సోర్స్ టు సీ యు ఓన్లీ.
0: చెవి

0: They have ears, but they are deaf because they are not listening to your melodious music.
1: నీ వేణుగానం ఎవరైనా విన్నారా?
0: Anybody heard your music?
1: ఎవ్వరు వినలేదు.
0: Nobody.
1: కనుక నా పాణి పంకజమందు పరమాత్మయేయుండ పాడు సంసారంబు కోరనేలా.
0: When I have God Himself, why this family?
1: నాకు ఇవన్నీ వద్దు.
0: I don't want this.
1: ఎందుకనగా?
0: Why?
1: సర్వమును అందించేటువంటి యొక్క మేలు పర్వతం వంటి నీవే ఉంటుండగా నాకు ఈ అణిముత్యములైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి నాణ్యం నాకెందుకు?
0: When you are by my side, the Meru mountain that confers what all that is asked for, why do I need this pebble?
1: O Gopala, నీవు కేవలము కౌబాయి కాదు.
0: You are not merely a cowboy.
1: నీవు సాక్షాత్ గోపాలుడవే.
0: You are Gopala, Krishna himself.
1: ఎట్ట తెలుసుకున్నావు?
0: He said, how do you know?
1: నీ మధురమైనటువంటి మాటలు ఎండి నీ స్వరూపం నాకు గుర్తించడానికి వీలవుతుంది.
0: యువర్ వాయిస్, యువర్ స్వీట్ వర్డ్స్ మేడ్
1: మీ భగవంతుడు ఎప్పుడు కూడాను మధురమైనటువంటి రీతిగా మాట్లాడతాడు.
0: గాడ్ స్పీక్స్ విత్ ఆల్ స్వీట్.
1: అందుకోసమే నయనం మధురం, వచనం మధురం, హృదయం మధురం, హస్తం మధురం, పాదం మధురం, మైదురాధిపతే మధురం మధురం మధురం మధురం, అంతా మధురమే.
0: Everything is sweet that's related to God.
1: Kanukane Tulsidas kuda cheppesestadu.
0: Tulsidas also said,
1: hasta kamalam, pada kamalam, mukha kamalam, netra kamalam, anni kamalamule bhagavantunaku.
0: Tulsidas compared the hands of God with the lotus flower, the feet lotus flower, the face and eye, everything they look like lotus flower.
1: ఎందుకోసం దీన్ని కమలాలుగా పోల్చుకున్నాడు?
0: వై ఇస్ దట్ కంపారిజన్?
1: కమలములు ఎక్కడ పుడుతున్నాయి?
0: వేర్ డు యు ఫైండ్ ద లోటస్ ఫ్లవర్?
1: బురదలో పుడుతున్నాయి.
0: దే బోర్న్ ఇన్ మడ్.
1: నివసించేది ఎక్కడ?
0: వేర్ డు దే లివ్?
1: నీటిపై నివసిస్తున్నాయి.
0: ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్.
1: పుట్టిన బురదను చేర్చుకోవటం లేదు.
0: ఇట్ డజంట్ టేక్ ద మడ్ వేర్ ఇట్ ఇస్ బోర్న్.
1: తనం నిలుపుకున్నటువంటి నీటిని చేర్చుకోవటం లేదు.
0: నార్ ద వాటర్ ఓవర్ విచ్ ఇట్ ఫ్లోస్.
1: బురద లేకపోతే కానీ, నీరు లేకపోతే కానీ క్షణమైన జీవించేటివి కాదు ఈ కమలములు.
0: ద లోటస్ కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ విదౌట్ ద మడ్ నార్ వాటర్.
1: కాబట్టి నేను పూర్వ జన్మం అనేటువంటి ఒక బురదలో పుట్టాను.
0: ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మడ్. ద బర్త్ ఎర్లీ.
1: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగం.
0: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగం.
1: పూర్వం అనేటువంటిదంతా బురద.
0: ఆల్ ద పాస్ట్ ఈస్ దిస్ మడ్.
1: ప్రెజెంట్ అనేటువంటిది వాటర్.
0: ప్రెజెంట్ ఈజ్ వాటర్.
1: ఈ వాటర్ అనేటువంటి యొక్క దీనిపైన నేను నిలిచి ఉన్నాను.
0: I stand on the surface of water.
1: కాబట్టి ప్రెజెంట్ లేకపోతే కూడా నేను ప్రయోజనం లేదు.
0: Without the present, it's all useless.
1: పాస్ట్ లేకపోతే నువ్వు ప్రయోజనం లేదు.
0: Without the past, present can't be there.
1: రెండింటినీ ఉంది ఉండి కూడాను రెండింటినీ నేను చేర్చుకోకుండా ఉంటున్నాను.
0: So both are there, I don't take any one of them.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాని ఎందే ఉండి దానిని చేర్చుకోకుండా ఉండటమే కమలమునకు సరి అనేటువంటి అర్థం.
0: It is the true meaning of this lotus flower. Though it lives there, it floats on the surface, it doesn't carry with it any one of the two.
1: కనుక నీవు ప్రెజెంట్ లో ఉంటున్నావు.
0: You are in the present.
1: దేనిపైన? ప్రపంచం అనేటువంటి నీటిపైన ఉంటున్నావు.
0: On what?
1: ఈ ప్రపంచాన్ని నువ్వు చేర్చుకోవద్దు.
0: Don't take anything around.
1: Past.
0: Past.
1: ఈ పాస్ట్ జీవితం కూడా ఒక ప్రపంచమే.
0: Past life is also the
1: world. ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ప్రపంచము.
0: ప్రపంచము.
1: ప్రా అనగా వికాసము.
0: ప్రా మీన్స్ షైనింగ్.
1: పంచమనగా పంచభూతముల వికాసమే ప్రపంచము.
0: ద మేనిఫెస్టేషన్, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ప్రపంచ.
1: శబ్ద స్పర్శ రూప రస గంధం.
0: ఆల్ ది ఫైవ్ ది స్టార్.
1: ఎక్కడికైనా నీ వెళ్ళు ఈ పంచభూతములు ఉంటున్నాయి.
0: వేర్ ఎవర్ యు మే గో యుల్ ఫైండ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్.
1: మూనుకు పోయినా కూడా ఈ పంచభూతములు నీ వెంట తీసుకుని పోతున్నావు.
0: యు క్యారీ ది ఫైవ్ ఎలిమెంట్స్ విత్ యూ ఈవెన్ యూ గో టు ద మూన్.
1: ఎక్కడికి వెళ్ళినా పంచభూతములు లేకపోతే నీ భూతం ఉండలేదు.
0: వితౌట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూత దిస్ భూత ద డెవిల్ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుకనే
0: సో
1: ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము.
0: Therefore the prapancha,
1: ఈ ప్రపంచంలో నేను ఉండి కూడాను ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు.
0: Having been born in this world, I have no relationship with it.
1: కంటి నీటికి కాటుక అందనట్టు ఆడవారు కంటికి కాటుక పెడుతుంటారు.
0: Ladies apply eye text to their eyes.
1: కానీ అది గుడ్డుకు మాత్రం అంటదు.
0: But it doesn't affect the eyeball.
1: మనము నాలుకతో ఎన్నో పలావులు కుర్మాలు అన్ని తింటుంటాము. పలావ్ కుర్మా.
0: ఈట్ పలావ్ అండ్ కుర్మా.
1: మంచి ఆయిల్ తో ఉన్నటువంటి ఒక పదార్థమంతా తింటుంటాం.
0: ఈట్ ఆల్ ఆయిలీ స్టఫ్.
1: కానీ నాలుకకు జిడ్డు అంటదు.
0: బట్ ద టంగ్ విల్ నెవర్ బి ఆయిలీ, ఇట్ విల్ నెవర్ బి స్టికీ.
1: దేవా, ఆ విధంగా నేను జగత్తులో ఉండి కూడాను జగత్తుతో నేను అంటాను.
0: Though I am in the world, I am not touched by the world.
1: Dukkham kaani leka aanandam kaani,
0: either the pain or pleasure,
1: leka inke vidhi attachment kaani leka detachment kaani,
0: either attachment or detachment, either
1: ee samyoga viyogamulato kuda naaku sambandham ledhu.
0: I am not anyway connected with this union or separation. Keevalam
1: shariramato sambandham undi kaani aatma sambandham ee maatram kuda ledhu. Aatma sambandham andariki undi, deha sambandham undi, kaani manasika sambandham ledhu.
0: There is atmic relationship.
1: ఆ మనసే దైవం వైపు మరల్చాలి.
0: That mind has got to be directed towards God.
1: అది ఏకాంతం.
0: That is solitude.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దైవత్వం లేని చోటే లేదు.
0: There is no place where there is no God.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: God is present everywhere.
1: సర్వము దైవ స్వరూపమే.
0: Everything is divine.
1: కనుక ఇంకా దైవత్వాన్ని ఇంకా ప్రత్యేకంగా వెతకడానికి వీలు కాదు.
0: You don't need to be in search of God separately.
1: కనుక మనయ్యంది సత్యము అనే స్వరూపంతో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు.
0: God shines in the form of truth within you.
1: ఈ సత్యము ధర్మము అనేటువంటి దానిని వరిస్తూ ఉంటుండాలి.
0: This satya is always with.
1: ఈ సత్య ధర్మములు యొక్క రెండింటి యొక్క చేరిక చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుండాలి.
0: Because of the combination of satya and dharma, it gives rise to prema love.
1: అనేటువంటిది ఉండదు ఇంకా.
0: Then there will be no more beyond this.
1: సత్యముతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one that leads a truthful life would never have got violent.
1: జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one who follows dharma would never be violent.
1: శాంతితో జీవించేటువంటి వాడు హింసలో పాల్పడడు.
0: The one who remains in peace will never be violent.
1: ప్రేమతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one full of love will never be violent.
1: ప్రేమ అనేటువంటిది ఒకటి ఉంటే అంత అహింస అక్కడ చేరిపోతుంటది.
0: When once there is love, it's just non-violence.
1: సత్యము అక్కడ ఉంటే అహింస అక్కడే ఉంటుంటాడు.
0: Where there is truth, there is non-violence.
1: ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే అహింస ఉంటుంది.
0: Where there is dharma, there is non-violence.
1: కనుకని సత్య ధర్మ శాంతి ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడే అహింస ఉంటాయి.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ప్రిన్సిపల్స్ లైక్ సత్య ధర్మ శాంతి,
1: కనుక మన హృదయంలో
0: అహింస నాన్ వైలెన్స్
1: సత్య ధర్మ శాంతి ప్రేమలకు తగినటువంటి అవకాశం ఇవ్వాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ గివ్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్, ద ట్రూత్ ధర్మ, ద పీస్ అండ్ లవ్ అండ్ నాన్ వైలెన్స్.
1: సత్యం నాలుక పైన నాట్యం ఆడాలి.
0: ద ట్రూత్ షుడ్ డాన్స్ ఆన్ ద టంగ్.
1: ధర్మం చేతులతో మనము దాన్ని ఆచరించాలి.
0: You should act with both of your hands along the path of righteousness.
1: Prema hrudayamto manam anubhavinchali.
0: You should experience love in your heart.
1: Shantam tarato manam shantini pondali.
0: You should have peace in your head.
1: Inka akada himsane ledu.
0: Then there's no violence.
1: Kaga ee satya dharma shantilu rendu untunnappudu himsaku avakasame ledu.
0: When once there is truth, the righteousness and peace, there's no violence.
1: Manaku sankalpam kuda himsa ane sankalpam kuda raadu.
0: You don't think of any violent things.
1: Ee lokamulo ekkada chuchina gaani himsa kruthulu అభివృద్ధి అవుతున్నాయంటే ఈ నాలుగుంటి యొక్క స్వరూపాలు లేకపోవటమే కారణం.
0: టుడే యు ఫైండ్ థాట్స్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? బికాస్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ మిస్సింగ్.
1: కనుక మొట్టమొదట మనం ప్రేమను పెంచుకోండి.
0: సో ఫస్ట్ వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే సర్వము మన యొక్క స్వాధీనం అయిపోతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్, ఎవ్రీథింగ్ విల్ సబ్మిట్ టు యూ.
1: కనుక
0: సో
1: ప్రేమతత్వాన్ని మనం ఏనాడు కూడా వదలకూడదు.
0: We should never give up love.
1: అన్ని ప్రసంగముల లోపల కూడాను ప్రేమ ధర్మము ఈ రెండు లేకుండా నేను ప్రసంగాన్ని ఏమాత్రము చేయలేను.
0: In all discourses, most necessarily, Bhagavan refers to
1: ఈ ప్రేమ ధర్మము రెండు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాస.
0: This love and dharma, inhalation and exhalation, breathing process.
1: సబ్జెక్ట్ ఏ విధమైన సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పర్వాలేదు.
0: Whatever may be the subject.
1: ఈ రెండింటిలో కూడాను కామన్ ఇది ప్రేమ ధర్మం.
0: This love and righteousness,
1: అది ఏ వేదం యొక్క ప్రధాన ప్రమాణము.
0: That is standard.
1: సత్యం వద ధర్మం చర.
0: Be truth and follow dharma, righteousness.
1: ఇవి రెండు కూడాను మానవుని యందు నిరంతరం కూడాను తాండవమాడుతూ ఉండాలి.
0: They should be present throughout our lifetime.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అనేక రకములైనటువంటి యొక్క గ్రంథములు మీరు చదువుతున్నారు.
0: You certainly go through many texts.
1: అనేక విధమైనటువంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు.
0: యు ఆల్సో స్టడీ మెనీ సబ్జెక్ట్.
1: ఎన్ని తీసుకున్నప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆప్షన్,
1: ఎన్ని చదివినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ థరో రీడింగ్,
1: ఎన్ని విన్నప్పటికీ,
0: యు మే లిసన్ ఎనీ,
1: కానీ మనలో ఎంతవరకు దీనిని మనము సత్య ప్రేమను మనము బద్ధం చేసుకుంటున్నాం.
0: టు వాట్ ఎక్స్టెండ్ వి ఆర్ అబ్జర్వింగ్, ప్రిజర్వింగ్ ప్రేమ అండ్ ధర్మ, లవ్ అండ్ రైట్యూస్నెస్.
1: సేవలు చేయాలి.
0: వీ షుడ్ సర్వ్.
1: సేవలు అంటే ఎట్లాంటివి?
0: హౌ షుడ్ వీ సర్వ్? వాట్ సార్ట్?
1: అహంకారమును నాశనం చేసేటువంటి సేవలు చేయాలి.
0: వీ షుడ్ సర్వ్ సో యాజ్ టు కిల్ అవర్ ఈగో.
1: ఆడంబరాన్ని అణగదొక్కేటువంటి సేవలు చేయాలి.
0: The ego and pomp and show should be subdued.
1: అనేక మంది భక్తులైనటువంటి వారు కూడా, స్వామి మాకు సద్బుద్ధులు ఇవ్వండి.
0: Many pray to Swami, Swami give us good mind.
1: నేను సదాచార మార్గంలో ప్రవేశించడానికి శక్తి ఇవ్వండి.
0: Give me the energy so that I would go, I'll be treading on the path of righteousness.
1: ఇటువంటి వారు భక్తులే కాదు.
0: Those that ask like that are not devotees at all.
1: ఎందుకనగా?
0: Why?
1: నాకు సరైనటువంటి సద్బుద్ధి ఇవ్వండి అంటే సద్బుద్ధి ఉంది నీలో.
0: You pray for a good mind. In fact, you have good mind.
1: ఒక ఇచ్చేది పుచ్చుకునేటువంటి ఒక బ్యాంక్ వ్యాపారం కాదు.
0: It is not bank transaction has to be given and received.
1: నీకు సద్బుద్ధి ఉంది.
0: You have the good mind.
1: కానీ నీ ఉపయోగపెట్టడం
0: లేదు. But you don't make use of it.
1: ఆకులు అన్నమంతా వడ్డించాము.
0: The food is served on the plate.
1: తింటే కదా నీ ఆకలి తీరుతుంది.
0: Unless you eat, your hunger will not be appeased.
1: ఆకులు ఉన్నటువంటి అక్కడనే పెట్టేస్తే ఆకలి ఎట్లా తీరుతుంది?
0: If you don't eat, how do you expect your hunger to be satiated?
1: నీవు దాన్ని భుజించిన తర్వాత కదా నీకు శక్తి లభిస్తుంది.
0: You should eat it and then you have energy.
1: నీవు భుజించటం లేదు, శక్తి లభించటం లేదు.
0: You don't eat and so you have
1: no బలహీనుడిగా భావిస్తున్నావు.
0: Therefore consider yourself.
1: చెప్పినటువంటి మీరు అనుభవించండి, ఆచరణలో పెట్టండి.
0: Practice, follow all that is said.
1: కానీ ఈనాటి ఆచరణ ఎట్లా ఉంటుండదంటే,
0: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
1: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
0: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
1: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
0: so long
1: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
0: so long the
1: ఆ హరికథలు జరిగేంత వరకు,
0: so long హరికథ,
1: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
0: యు ఫైండ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ రినన్సియేషన్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంత వరకు ఉంటుంది?
0: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్,
1: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
0: The moment discourse comes to an end, these thoughts also would end up there.
1: ఇన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడాను లోపల నిల్చావు.
0: They don't treasure them until they go home at least.
1: కనుకనే అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం లేదు.
0: What is the use of listening to number of discourses this way?
1: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
0: You just listen but you don't follow.
1: మనం చేసినప్పుడే దీనికి ఒక ఫలితం ఉంటుంటాడు.
0: When once you practice, you know the result.
1: తిన్నప్పుడే దాని రుచి గాని దాని ఆకలి గాని తీరుతుంది.
0: When once you taste, when once you eat, you
1: దాని యొక్క బలం కూడాను మనకు చేకూరుతుంది.
0: You will have the strength too.
1: మనము రుచి తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్.
1: ఎందుకు తినటం లేదు?
0: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
1: ఇంకా బలహీనత పోవటం లేదు.
0: యు ఆర్ స్టిల్ వీక్.
1: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
0: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ దిస్.
1: తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
0: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యు షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
1: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: ఇది కూడాను ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: స్పిరిచువాలిటీ హాస్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
1: Fashion, fashion, not compassion.
0: It's only fashion, not compassion.
1: కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
0: When once we develop compassion, the fashion will run away.
1: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: So to listen is a matter of
1: ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
0: Where have you gone? I have gone there to listen.
1: ఏమి జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
0: What is said there? Oh, lots of things
1: are said. చెప్పండి అంటే ఏ తల్లో చేరలేదు అంటారు.
0: అట్లీస్ట్ టెల్ ఏ లిటిల్.
1: ఎందుకు పోయినావు?
0: ఇట్ హాస్ నాట్ గాన్ ఇన్ టు ద హెడ్. దెన్ వాట్ హావ్ గాన్?
1: భక్తుడు ఉంటుండేటువంటి వాడు పాపం.
0: దేర్ ఇస్ ఎ డివోటీ.
1: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
0: ఫర్ 16 ఇయర్స్ హీ హర్డ్ ఆల్ టాక్స్.
1: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
0: వాట్ ఆర్ దోస్ టాక్స్?
1: రాముని యొక్క చరిత్ర.
0: It is the story of Rama.
1: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. నిన్న నిత్యము సప్తాహాలే.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
1: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసి
0: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: జీవితం అంతా కూడా కష్టము పాలైపోయింది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
0: దట్ పండిట్, ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.
1: దాంట్లో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధంగా శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
0: దిస్ స్కాలర్ సెడ్ యూ షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఏ సింగిల్ డే.
1: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
0: బికాస్ దే మిస్ ద క్రౌడ్ విల్ బి లెస్.
1: కనుక ఈ పండితుడికి ఏమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
0: The scholar should have all the pride of talking to masses, large crowds.
1: అందువల్ల ఎవ్వరు కూడాను మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
0: The pandit said you should never miss any one day, then only you'll have the proper result.
1: సరే, ఒకనాడు
0: one day
1: ఎక్కడికో తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
0: This person had to go necessarily.
1: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారు.
0: And this person said to the scholar, sir, can I send my son on my behalf?
1: సరే, సీట్ ఫిల్ అప్ కావాలంటే కానీ ఎవరు వస్తే నాకు.
0: The crowd will be less.
1: కనుక ఈ పండితుడికి ఏమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
0: The scholar should have all the pride of talking to masses,

0: can I send my son on my behalf?
1: సరే సీట్ ఫిలప్ కావాలంతే కానీ ఎవరొస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
0: The Pandit said, the vacant seat should be occupied. Doesn't matter, send your son.
1: సరే ఇంటికి పోయాడు.
0: He went home.
1: ఒరే ఈ పండితుడు వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
0: What this pandit is speaking of renunciation.
1: Astiram jeevanam loki astinam yavanam dhanam ani cheptunnadu. Ivanni na koduku vinte emaina vaadiki viragam ostundi emto, vaadu avanni vadali petti potadu emto, etta vaadini pampinchedi ani sandehinchadu.
0: This person started wondering and felt so sad because this scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciant.
1: అనుకోని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
0: This person approached the pandit.
1: ఈ ప్రసంగాలు చాలా బాగానే ఉంటుంటాయి. ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యాలతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
0: Sir, he told this pandit, sir, your talks are very nice. But if you speak of renunciation, what will happen to me if my son is to run away from home? This pandit told straight away so as to be imprinted on his heart.
1: Ayya,
0: sir,
1: you have been
0: listening to my talk since
1: 16 years.
0: To what extent you developed this renunciation? Do you think that your son will be ascetic if he is to listen to my talk just for a day tomorrow?
1: అట్టనే ఈనాడు సంవత్సరాలు కొలది వస్తున్నారు ఉపన్యాసాలకు.
0: సేమ్ థింగ్, యర్స్ అండ్ యర్స్
1: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కాని ఆ పరభక్తి కాని ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
0: నాట్ ఇన్ నాట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ రెన్సియేషన్.
1: ఇంత వరకు హాయిగా ఉంటుంది.
0: It is so nice so long we hear.
1: చాలా ఆనందంగా ఉంటుంది.
0: We are happy.
1: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
0: The moment we leave the compound, everything goes back to the normal situation.
1: కాబట్టి ఇదంతా ఎంతకాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
0: What is the use of listening to talk so long?
1: నిత్యము మాట్లాడుతూనే ఉంటున్నాము.
0: Every day we talk.
1: మాకైనా కూడా శ్రమ లేదు కానీ మీకు పెద్ద శ్రమగా ఉంటుండాలి.
0: But the listeners feel very much tired.
1: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
0: హ్యావ్ యూ టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
1: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్లా చేసేది?
0: వీ స్టిల్ ఆస్క్ భగవాన్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, డూ దిస్.
1: మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు, ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
0: హౌ డూ ఎక్స్పెక్ట్ లిబరేషన్? ఆర్ యూ నాట్ అషేమ్డ్ టు ఆస్క్ ఫర్ ఇట్?
1: అడిగి కూడా మీకేమైనా అవమానం లేదా?
0: డోంట్ యూ ఫీల్ హ్యూమిలియేటెడ్?
1: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
0: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రాక్టీస్?
1: దీన్ని మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాలి.
0: ఫస్ట్ నౌ దిస్.
1: సంవత్సరాల కొలది వింటున్నారు.
0: యూ హావ్ బీన్ హియరింగ్ ఓవర్
1: ఇయర్స్. ఇంకా మన వ్యాపారాలు ఏమి తగ్గలేదు.
0: స్టిల్ అవర్
1: జనానికి పెరిగిపోతూనే ఉంటున్నాయి.
0: అవర్ బిజినెస్ ఇస్
1: ఆన్. స్వామి మాకు అదే చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి.
0: Still we want, Swami, you do this for me.
1: అడుక్కోకుండా నడుచుకోండి, నేనే చేస్తాను దాని పనంతా.
0: If you follow Bhagavan without asking, he will do everything for you.
1: చెప్పినట్టు నడుచుకోండి.
0: You follow as per his command.
1: నడుచుకోవటానికి జీరో, అడగటానికి హీరో.
0: In practice we are zero, to ask we are heroes.
1: కనుక ఈనాడు భక్తులంతా ఎట్ట ఉందంటే పనికి ఫరార్, తిండికి తయారు.
0: తిండికి తయారు, వీఆర్ రెడీ ఫర్ ఫుడ్. పనికి ఫరార్, ఫర్ వర్క్ విల్ రన్ అవే.
1: చెప్పినటువంటి ఆజ్ఞలు మాత్రం ఏమాత్రం పాటించడం లేదు.
0: వీ డోంట్ అబ్జర్వ్ ప్రాక్టీస్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్.
1: కనుక మొట్టమొదట ఆజ్ఞను శిరసా వహించి ఆచరణలో పెట్టి దాన్ని ఏ ఒక్కటి రెండు అయినా కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: సో ఫస్ట్ ఒబే, ఫాలో అట్లీస్ట్ వన్ ఆర్ టూ, దట్ ఇస్ సెడ్.
1: కనుక ఆచరణకి ముఖ్యమే కానీ ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఇవన్నీ కూడా రామాయణము, భారతము, భాగవతము, ఖురాను, బైబుల్, మహారాష్ట్ర ఇవన్నీ కూడా మా ఎన్నో గ్రంథాలంతా ఉన్నాయి. అన్ని కూడాను పారాయణం కోసం కాదు రాసింది. ఏది
0: ద నంబర్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ దేర్, దే ఆర్ నాట్ మెంట్ ఫర్ సింప్లీ గోయింగ్ త్రూ.
1: మతముల వారు కూడా రాసినటువంటిది కూడాను కేవలం పారాయణం కోసం కాదు.
0: ఆల్ రిలీజియస్ బుక్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ మీ రీడింగ్
1: కోసం అని పెట్టారు.
0: దే ఆర్ మెంట్ జస్ట్ టు బి ప్రాక్టీస్.
1: కానీ ఈనాడు ఆచరణ మాత్రం లేదు, పారాయణాలు చేస్తూనే ఉంటుంటారు.
0: వి జస్ట్ గో త్రూ దెం రిపీటెడ్లీ.
1: ఎన్నో సంవత్సరాలు కూడా నుంచి రామాయణం పారాయణం చేస్తున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నారు. ఏమి చేసి ఏం ప్రయోజనం పారాయణము?
0: Or years we go through Ramayana. All this running is simply leaving you. All this reading is
1: running away.
0: It's running away from you. The reading

0: కనుక ఎందుకోసం ఈ పారాయణ చేయటము?
1: వై షుడ్ యూ రీడ్ దెమ్?
0: కనుక ఒక్కటైనా మీరు పారాయణ చేయండి, ఒక్కటైనా ఆచరణలో పెట్టండి.
1: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్.
0: అదే చాలు.
1: దట్స్ ఎనఫ్.
0: ఎందుకనగా
1: ద రీజన్
0: గంగగోవు పాలు గంటడైన చాలు.
1: జస్ట్ ఎ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
0: కడవడైన నీళ్ళ కరవు పాలు.
1: వై బ్యారల్స్ అండ్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: కనుక నీ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్ కంటే ఒక టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూజ్ఫుల్.
1: A teaspoon of cow milk is useful.
0: కనుక మీరు ఆచరణలో పెట్టండి.
1: So practice what is said.
0: అధిక భాష లేకుండా చూసుకోండి.
1: Don't talk too much.
0: ప్రశాంతంగా జీవితాన్ని గడపండి.
1: Lead a peaceful life.
0: ఒకరినొకరు అధికంగా కూడా ఎక్కువ మనము స్నేహం కూడా పెట్టుకోకూడదు.
1: Don't have too many contacts or connections.
0: ప్రేమను మాత్రం వదలకండి.
1: Never give up love.
0: ఏదైనా సహాయం వస్తే తప్పక దానికి సహాయం చేయాలి.
1: In case when help is required, do it.
0: కనుకనే help ever hurt never.
1: So Bhagavan says, help ever.
0: ఒక్కటైనా కూడా మీరు ఆచరణలో పెడితే చాలు.
1: It's enough if you practice this at least.
0: అంతేకాకుండా మాట పలికేటువంటిది ఆ స్వీట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి.
1: Talk sweetly and softly.
0: ఈ విధంగా ఉన్నప్పుడే మనం విన్నందుకు, పుస్తకాలు చదివినందుకు, ఆశ్రమంలో జీవించినందుకు ఏదో అంతో ఇంతో కొంచెం ఫలితం వస్తుంది.
1: Then we'll have the positive results having heard, if only we practice.
0: జీవించడం ఆశ్రమంలో.
1: We live in ashram.
0: ఉన్న వాళ్లకు తమకు ఇద్దరికి శ్రమలే కల్పిస్తున్నారు.
1: But we find శ్రమ or exertion both to భగవాన్.
0: ఎందుకు ఈ ఆశ్రమంలో ఉండాలి?
1: Why should we be here in the ashram?
0: అన్ని శ్రమను పోగొట్టుకునే కోసం ఆశ్రమంలో కావాలి.
1: In order to be free from all anxiety.
0: అన్ని అటాచ్మెంట్ వస్తున్నాయి ఇక్కడ కూర్చొని.
1: Though we are here, we have so many attachments.
0: ఈ శ్రమలకు చేరినటువంటి గాని ఆశ్రమం చేరినటువంటిది కాదు.
1: It is full of suffering శ్రమ. It's not ashrama. That's the relief to all the kind of suffering.
0: ఆశ్రమ శ్రమ లేకుండా ఉంటుండాలి.
1: You should not be tired. You should not have any exertion.
0: ఆశ్రమ
1: ఆశ్రమ
0: శ్రమ కానటువంటిదిగా జీవించాలి.
1: That which is not శ్రమ, which is not suffering.
0: కనుక నిత్యము చెప్పేటువంటి విషయాల్లో ఎన్నో మనం విన్నటువంటివి వస్తుంటాయి. కానీ విన్నటువంటి వచ్చినప్పటికీ తిరిగి దాన్ని సరిగ్గా మననం చేసుకోవాలి. తిరిగి అదే ప్రాక్టీస్ లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి.
1: Many of the things we hear time and again, we should listen to them. At the same time, start practicing them.

0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి, సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి అందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని జీవితము సంకల్పముల యొక్క పంటని.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధంగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములు ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్తంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: So good and bad depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యము కాడు.
0: It's not enough to experience God.
1: భగవంతుని చింతించడంత మాత్రమున భగవంతుడు అంత సులభప్రియుడు కాదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: వెన్ వన్స్ యు సరెండర్, యూ అండ్ గాడ్ బికమ్ వన్.
1: ఏకం సత్తి ప్రాభూదా వదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, ది యూనిటీ, is explained in a diversified way by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంతే గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడాను అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This what is meant that knower of the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine, surrender ourselves.
1: సంకల్పం అన్నీ కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై, నిత్యమై, సత్యమై, సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: Nara is the very personification of the spirit, Atma.
1: కనుకనే నరుడనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: By taking this human body, you can't be Nara, a human being.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is Atma that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా, అంతైకుడును ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of Atma only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: So it's not enough if you merely think of God.
1: దైవానికి అర్పితం కావాలి.
0: You have to offer yourself totally to God.
1: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
0: You are the spark of the divine.
1: భగవంతుడు బింబము.
0: And God is the offer.
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంతే మాత్రమున,
0: I merely taking in,
1: నామము స్మరించినంతే మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారము చింతించినంతే మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough, they are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the external.
1: ఇది భౌతికం యొక్క చర్యలు.
0: That are physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేసెస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్?
1: పంచముఖి,
0: ఫైవ్ ఫేస్డ్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్వ ఇది రెండవ ముఖము.
0: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వ.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగో ముఖము.
0: ఇది ఫోర్త్ ఫేస్.
1: ఇంకా ఐదో ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య దర్శనము.
0: That is the cosmic form. That is the divine
1: form. భూర్భువస్వ తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫీట్?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ గాయత్రి?
1: గాయత్రి ఛాందస మాత. అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్స్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, త్రాయతి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సచవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవతా స్వరూపిణి,
0: ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, త్రియత్త త్యాగం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవనం భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హ్యావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకని ఇటు ఏకత్వమునకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వంలో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మర్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral ethical values and leading this physical ephemeral world.
1: భూర్భువస్వః ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to understand the meaning of భూర్భువస్వః.
1: అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము.
0: We think the three words భూలోక, భూవర్లోక and స్వర్లోక.
1: ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి?
0: Where are these three worlds?
1: ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని యందే ఉంటున్నాయి.
0: All the three worlds are within the man.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in every
1: ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: We consider భూలోక, సువర్లోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్. మెటీరియల్
1: అనగా పదార్థముల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచం అంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క జోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇంకా భూహా
0: సెకండ్ భూవ
1: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థమును కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is suvaha.
1: Bhur bhuvasuvaha.
0: Bhur bhuvasuvaha.
1: Materialization, vibration is suvaha. Adhe radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dhanini Vedam nandu prajnanam brahma annan.
0: This in Veda is called prajnanam brahma.
1: Adhe the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is in man.
1: Ilanti prajnanam manavudu endu untundadi.
0: దిస్ ప్రజ్ఞానం.
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందు ఉండాలి.
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహం నందు సర్వవ్యాపకమైనటువంటి సేవ పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ యూ డోంట్ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: హూ ఇస్ ద మెయిన్ వన్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్?
1: కానీ అది ఏ ఓంకారనాదం.
0: That is primordial sound, Omkara.
1: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: క్లీం అదే పృథ్వీ.
0: క్లీం ఇస్ అర్త్.
1: కృష్ణాయ అదే జలము.
0: కృష్ణాయ వాటర్.
1: గోవిందాయ అదే అగ్ని.
0: గోవిందాయ ఫైర్
1: అదే అగ్ని.
0: దట్ ఇస్ ఫైర్.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్ స్పేస్ ద స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
1: సర్వ జీవులు యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ all over the universe.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: In fact, the five elements form the life basis.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: Five elements spread everywhere.
1: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: Is what he said, the five elements are present all over.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: That which is so vast.
1: ఈ పంచభూతములగా ఏమిటి?
0: Five elements.
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: పృథ్వి భగవత్ స్వరూపమే.
0: Earth is divine.
1: కనుకనే భక్తులందరూ భూమాత అని పిలుస్తున్నారు.
0: As earth is divine,
1: భూదేవి అని పిలుస్తున్నారు.
0: Called భూదేవి.
1: ఇంకా రెండవది జలము.
0: Second water.
1: ఇది గంగాదేవి అంటున్నారు.
0: We call water గంగాదేవి.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: We consider గంగా as divine.
1: మన ప్రాచీన యొక్క వైభవము ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: No one is understanding the greatness and the nobility and the devotional heights of our ancient.
1: మన ప్రాచీనులందరికను అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు.
0: Then fire god.
1: ఇంకా గాలి దేవుడు.
0: And wind god.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: These are all important based on the space.
1: కనుకనే ఈ పంచభూతములు కూడాను పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ
1: లివ్స్ ఇన్ యువర్ హార్ట్. వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను లేక ఇంటి నుంచి వచ్చానను లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or some place.
1: You are not come
0: from any place. From any place.
1: Nee sthanam hrudayame.
0: Your original place
1: is heart. Nee nivasam hrudayame.
0: Your original placement is heart.
1: Nee vachedi ekkada poyedi ekkada.
0: Where do you come and where do you go?
1: Daivam kodunu ekkadunu raadu ekkadunu podu.
0: God doesn't come or nor does he go.
1: Unna chotane untunnadu.
0: He remains where he has been.
1: Kaani anugrahinche nimittam akkada vaari kanipinchavachchu.
0: But to confer grace, he manifests.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రం అమెరికాకి వెళ్ళినాడని భావాలని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
1: ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికి వెళ్లేటువంటిది కానీ కాదు.
0: Divinity neither has its entrance nor exit.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: Divinity is present everywhere.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: The whole universe is
1: సర్వం కల్విదం బ్రహ్మం.
0: The whole universe is a very manifestation.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: All places are his altar.
1: దైవము లేని స్థానం కాని దైవము కాని నేమం కాని రూపం కాని లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: ఆల్ ఫార్మ్స్
1: అన్ని నామములు తనవి.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
1: కనుకనే మన పేదను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: మేము దాసులము, దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ are one.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకు సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ డూ అవర్ స్పిరిచువల్ పాత్, పర్స్యూ అవర్ స్పిరిచువల్ పుట్టినంత
1: వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యూ హ్యావ్ నాన్ డ్యువల్ ఎక్స్పీరియన్స్,
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టి శక్తినివి కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కరుకనే మనం అద్దము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వి ఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
1: మన జీవితం అద్దమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు, దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ He started giving interpretation and the significance behind.
1: ee sarva sadhana kudanu chitta shuddhi kosam chesu.
0: All the spiritual pursuits are meant to attain the purity.
1: Chitta shuddhi karmaha. Mana sarva karmalu kudanu chitta shuddhini gavistayi.
0: All our actions are aimed at this purity of mind.
1: Chitta shuddhi kaliginanta matramana divyattu manaku labhyam kaadu.
0: By attaining purity you can experience divinity.
1: Chitta shuddhi tho daivatvanni manamu attitam gavinchukovali.
0: With purity you have to surrender to God.
1: Manu oka pushpam bhagavantudiki attitam chestunnam ante adi chaala vaadipoyi kullipoyi parikaraleinatvanti pushpanni manam cheyamu.
0: You never offer a flower that is a rotten that has failed to God.
1: Chettu nunchi kosinappudu gainappudenu daanilo unnatvanti purugulu teesi దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతునికి అర్పితం చేస్తున్నారు.
0: ద మూమెంట్ యు ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యు వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్.
1: శుద్ధి అనేటువంటి కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ నాట్ ఎనఫ్.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి యొక్క హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు
1: అర్పితము అర్పితము అర్పితము.
0: సరెండర్ సరెండర్
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్ ఇస్ సరెండర్.
1: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్,
1: అది ఏ దివ్యత్వం సరైనటువంటి యొక్క పేరు.
0: సత్ ఈస్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్.
0: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్.
0: సత్ ఈస్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అట్టి సత్ను మనం పొందాలి.
0: We should reach that state of that.
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That sat is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితులు వారు చెప్పారు.
0: Morning పండితులు.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water
1: నీళ్లు లేకుండా పాలించడానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కానీ ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the, in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది ఏ సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friend.
1: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీపింగ్ ఇట్ ఆన్ ది స్టవ్
1: అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోతుంది.
0: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్.
1: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: ఈ పాల నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
0: The moment water gets itself separated out of the milk, the milk feels that it cannot lead the life of separation.
1: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: హి ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్.
1: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాలపైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యు స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ పాసిఫైడ్.
1: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
0: ది సెపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్డ్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్స్ డిలైట్ఫుల్.
1: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
0: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: జీవుడు దేవుని యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
1: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
0: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
1: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
0: because of sensual pleasure
1: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందంలో మునిగి
0: because of worldly pleasures that he wants
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
0: he wants all external pursuits
1: ఈ దుష్కల్పితమైన జగత్తులో పడిపోవడం చేత
0: he gets himself drowned in the world
1: దైవం కొరకు చాలా బాధపడతాడు
0: and he feels so sad has
1: అయ్యో నన్ను వదిలిపోయినాడా ఈ జీవుడు.
0: God feels so sad that the individual left him.
1: అందువల్లని అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
0: in order to see God would not be sad in a moment
1: tirigi arpitamu aneetundi athane chesthe tirigi daivam aanandanga untadu.
0: When once the surrender or offering takes place God would be happy again.
1: Boggu ajnanam
0: and coal is ignorance.
1: Agni jnanam
0: fire is wisdom.
1: Jnanajnanamulu rendu cheyatame kaakunda
0: is not the combination of wisdom and ignorance.
1: Daiva prema aneetundi oka gaadi kuda veechindatte దైవము ఒక్కటైపోతాడు.
0: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద డివైన్ లా
1: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
0: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్
1: ఏకమైపోతాయి.
0: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
0: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
0: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దే కాంట్.
1: కానీ జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
0: ఇండివిజువల్ ఈస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఈస్ ఫీలింగ్.
1: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
0: And in fact, there's no sadness.
1: కాని తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
0: God feels sad because his friend, the individual, is cutting off himself.
1: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
0: There's only one permanent friend in this world, God only.
1: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవారి గుడ్ బై దీంతోనే మనం ముగించుకోతుండాలి.
0: All worldly friends limit themselves with these three things. Hello, how are you? Goodbye.
1: కానీ భగవంతుడు హలో అనడు, హౌ ఆర్ యూ అనడు, గుడ్ బై అని చెప్పాడు.
0: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
1: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడా తనకు ఆనందము, భక్తునికి ఆనందం.
0: When once you join one with God, you will be happy and he'll be happy.
1: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
0: When there is separation, God would not stay, but he feels sad.
1: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
0: Why the individual is going in
1: wrong? ఎందుకు సత్యాన్ని మర్చిపోతున్నాడు?
0: Why has he forgotten?
1: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు?
0: Why has he distanced from
1: divinity?
0: Why has he lost
1: identity? అని తాను చాలా బాధపడుతుంటాడు.
0: So feeling, he feels
1: sad. ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు,
0: it's not for his own.
1: భక్తుని నిమిత్తమే.
0: God feels sad for devotee.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ నీ కోసమని.
0: Whatever that is said, whatever that is done, whatever that is seen, is for you.
1: కర్తని ఈ సెపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
0: సెపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
1: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
0: రామ, లక్ష్మణ, సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫాదర్.
1: కానీ దారి నడిచి ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
0: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
1: Chitrakuta parvanappudu poyaru.
0: They reached Chitrakuta top.
1: Oka chettu kinda kurchoni
0: they sat under it.
1: Ramana cheppadu, Lakshmana oka parnasara niminchudu ayana annadu.
0: Rama said, Lakshmana, build some kind of hut there.
1: Ekkada swami annadu.
0: Where swami?
1: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
0: You can build the hut wherever you like.
1: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
0: Lakshmana could not bear these harsh words.
1: Naa ishtam naaku veriga unda?
0: Do you have my own?
1: Nee ishtame naa ishtamu.
0: You are like for my
1: naaku pratyekamainatundi oka ishtam ledu.
0: I don't have any choice of my own.
1: Neenu em tappu chesanu?
0: What mistake
1: I committed? Ishtamaina chotu nirnaminchamantunnavu.
0: You wanted me to build where I
1: ani rama ani tala pattukoni kurchunnadu.
0: He went on feeling very sad, bending his head.
1: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
0: సీత వాచ్డ్ ది సీన్.
1: లక్ష్మణ, ఎందుకు నీ వంతు విలపిస్తున్నావు?
0: లక్ష్మణ, వై ఆర్ యు క్రైయింగ్?
1: మీ అన్నగారు ఏమన్నారు?
0: వాట్ డిడ్ యువర్ బ్రదర్ సే?
1: ఏమీ తిట్టలేదు, కొట్టలేదు కదా.
0: హీ డిడ్ అక్యూజ్ యు, హీ డిడ్ బీట్.
1: నీ వంతు విలపించడానికి మూల కారణం ఏమిటి?
0: Why are you crying like that?
1: తల్లి,
0: మదర్,
1: కొట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరుగుతుంది.
0: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
1: Rama ishtame na ishtamu.
0: His life for my life.
1: Kalku na ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
0: He left to my choice. Isn't that separation?
1: Ee edabaatu yokka sokaalu nenu bharinchukolenu.
0: I can't bear the suffering of separation.
1: Chusara. ఈ లాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
0: దట్ ఈస్ ఇంటెన్సిటీ దట్ ది డివోటీ ఫీల్స్ అన్బేరబుల్ టు బేర్.
1: దైవానికి ఒక క్షణం దూరం కాకూడదు.
0: వన్ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్.
1: దైవ భావములకు మీ భావం విరుద్ధంగా ఉండకూడదు.
0: యువర్ ఫీలింగ్ షుడ్ నాట్ బి కాంట్రడిక్టింగ్
1: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
0: యువర్ థాట్ షుడ్ నాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద డివైన్
1: ఏకంగా ఉండాలి.
0: What should be one?
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చును, రేపు పోవచ్చును.
0: The world may last today and may vanish tomorrow.
1: కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
0: The relationship between the individual and God, like object and the reflection,
1: సత్యమైనటువంటిది.
0: It is true.
1: ఇది నిత్యమైనటువంటిది.
0: Eternal.
1: నిత్య శుద్ధ బుద్ధమత్యమైనటువంటి.
0: It is pure, unsullied, unpolluted, pure.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
0: This Veda says,
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: This Veda says is attributeless, formless, is eternal, nectarine, immortal, ever successful.
1: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
1: గాయత్రి ఛాందసా మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీతా.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
1: ఒకటి వర్ణన,
0: వన్ ఇస్ డిస్క్రిప్షన్,
1: రెండవది అర్పితము,
0: సెకండ్ సరెండర్ ఆఫరింగ్,
1: మూడవది ధ్యానం,
0: థర్డ్ విజ్డమ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
0: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
1: ఓం
0: ఓం
1: భువః
0: భువః
1: శివః
0: శివః
1: తత్
0: సవితుర్
1: వరేణ్యం
0: వరేణ్యం
1: భర్గో
0: భర్గో
1: దేవస్య
0: దేవస్య.
1: ఇవి వర్ణన.
0: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి, అది ఏ ధ్యానము.
0: ధీమహి, దట్స్ విజ్డమ్.
1: ధియో యోనో ప్రచోదయాత్, ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోనో ప్రచోదయాత్, బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
0: ధియో యోనో ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ, దట్ పర్మనెంట్, దట్ నాన్ డ్యువల్ విజ్డమ్.
1: ధ్యానము, ప్రార్థన,
0: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడా, నీకు ఇంతటి వాడు, అంతటి వాడు, అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్ యువర్ బ్యాక్.
1: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
0: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ రైట్. ఓ గాడ్ యువర్ మైన్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
0: We have a son at home.
1: వాడు స్కూల్ పోతుంటాడు.
0: ఇస్ గోయింగ్ టు స్కూల్.
1: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది, అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
0: The boy would not come to his father and say, oh father, you have so many cars, so many houses, why don't you give me one bushcoat?
1: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికి రాదు.
0: Well, that such description won't apply.
1: నీకు కార్లు ఉందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టించు.
0: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bushcoat.
1: Adi ye daivam yokka hakku.
0: That's the right.
1: Bhaktuni yokka hakku.
0: That is the right of a devotee.
1: Bhagavantuni, o anugraha swaroopuda, akanda swaroopuda, vishala swaroopuda, karuna swaroopuda, prema swaroopuda, ee vidhanga varninchukoddu. Neeku prema undo ledo, naaku maatram idiki nerveratsali. Idi tappindi kaadu.
0: You should not go on praising God. Oh God, you are the embodiment of very grace.
1: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
0: You be ready to ask and pray to God with all the right.
1: భగవంతుని అడక మరి ఎవరిని అడగాలి?
0: Whom else would you ask other than?
1: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
0: You have every right on God.
1: అందువల్లనే నేను పూర్వము చెప్పాను,
0: భగవాన్ said,
1: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
0: And in fact, the హృదయ is born.
1: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
0: And Hridaya is the son of Atma.
1: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
0: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
1: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
0: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాండ్ టు దిస్ మైండ్.
1: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
0: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
1: మైండ్ గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ గ్రాండ్ సన్.
1: హృదయము సన్.
0: హార్ట్ హృదయ
1: ఎవరికి? ఆత్మకి.
0: రిలేటెడ్.
1: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, అబుని మనముడు ఒక కుటుంబీకులే.
0: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
1: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
0: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
1: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
0: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
1: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
0: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
1: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
1: Grandson yokka ku kudanu great father yokka property ne vastundi.
0: Grandson also has got equal share in the property of the grandson.
1: Son kudanu father yokka property ne vastundi.
0: Son has right on his
1: father's property. బైబుల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్
1: సెడ్ శారీరక సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు.
0: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఇస్ సెడ్
1: మానసికప్పుడు
0: when we look
1: mental, I am the son of God annadu.
0: Psychologically at the mental realm he said and the son of God
1: tarvata atma bhavam tho kuda I and my father are one annaru.
0: With the feeling of the spirit and atma he said I and my father are one.
1: Kanukane manam dehabhimanam tho kuda jeevudu devudu ni bhedam pettukochunu.
0: With the body attachment you may consider separate from God.
1: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amshame nenu.
0: At the mental realm you may feel that I am your spark.
1: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
0: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
1: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
0: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: ఆల్ స్పిరిచువల్ పాత్
1: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా,
0: ఇఫ్ వి డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ రిలేషన్షిప్,
1: ఏ నాటికైనా మనం ఒక్కటి కాదు.
0: ఎనీ డే వి విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్
1: యూ ఆర్. అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
0: యువర్ సన్ మే బి స్టడీంగ్ ఇన్ అమెరికా.
1: నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
0: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
1: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
0: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
1: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ఇన్.
1: నీవు ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటి.
0: యూ మే బి ఎనీవేర్, యూ మే డూ ఎనీథింగ్, యూ మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: నా దైవం ఒక్కడే.
0: మై గాడ్ ఇస్ వన్.
1: ఆ దైవమే నాకు సంబంధము.
0: ఐఎమ్ రిలేటెడ్.
1: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
0: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద స్పిరిట్.
1: ఇంటి యజమాని ఉంటుంటాడు,
0: హియర్ ద మాస్టర్.
1: ఆ మాస్టర్ ఒక్కడే.
0: మాస్టర్ ఇస్ వన్.
1: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
0: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
1: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
0: డాటర్ లా విల్ సే అంకుల్.
1: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
0: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
1: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
0: ఆఫ్టర్ ఆల్ వన్ మే కాల్ హిమ్ సార్, వన్ మే కాల్ ఫాదర్, గ్రాండ్ పా, వాట్ ఎవర్ మే బి.
1: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైన సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్ దే కాల్ ద
1: దేహం చేత ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ ది బాడీ ద వెస్చర్ దట్ బ్రింగ్స్ ఆల్ డిఫరెన్స్.
1: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు.
0: వీ షుడ్ నెవర్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్.
1: మరణపు కొంప,
0: ఇట్స్ డర్టీ వన్.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప,
0: అఫ్లిక్టెడ్ బై దిస్.
1: జాత సంచలనము పొందు దుంప, భవసాగర మీద గలేని కంప, అప్పుల పదలము మనమెప్పు దలంప. నేను స్థిరమని నమ్మబోకు మనసా.
0: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
1: హరిపాదములు ఆశ్రయించవే.
0: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
1: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
0: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ దేహాభిమానంతో
1: నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
0: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
1: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
0: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
1: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం
0: సింగింగ్
1: విష్ణు స్మరణం.

0: నివేదనం
1: సరెండర్.
0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయింది ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు చెప్పు.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో friendship కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది.
1: There comes from God the dearness.
0: ఆ డియర్నెస్ గాలి.
1: The dearness is the wind.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవుతుంది.
1: It is the dearness, the divine love, which is like the wind that blows, making the fire to burn brilliantly.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన చేస్తున్నాము.
1: In fact, we follow spiritual path.
0: సాధనే అవసరం లేదు.
1: In fact, you don't need spiritual practice.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: Keep in view in mind this relationship.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: అది ఏ బ్రహ్మ,
1: దట్స్ బ్రహ్మ.
0: అది ఏ విష్ణువు,
1: దట్స్ విష్ణు.
0: అది ఏ ఈశ్వరుడు,
1: దట్స్ ఈశ్వర.
0: అంతా తానే.
1: సృష్టి
0: స్థితి లయములకు మూల కారణం భగవంతుడు ఒక్కడే.
1: ద క్రియేటర్, సస్టైనర్ అండ్ ఎనిహిలేటర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That భగవాన్ tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
1: What is జీ?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బట్ జనరేషన్.
0: ఇంకా ఓ,
1: ఓ
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్, ప్రొటెక్టర్.
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: And it should be the organizer for the generator.
0: D destruction. చూసారా, సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది.
1: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము,
1: దట్ వాట్స్ కాల్ జనరేషన్.
0: అది జీఓడి.
1: That is G-O-D.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయమునకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేవుడు మూడింటి ఎందు ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ద డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: వీళ్ళందరూ ఆచార్యులు.
1: దేర్ ఆల్
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెన్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి, నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ద ఆదిశంకర ఫస్ట్
0: ఆర్యాంబ కుమారుడు.
1: అండ్ ద సన్ ఆఫ్ ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: హ్యావింగ్ గాన్ దేర్,
0: స్వామి,
1: స్వామి,
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ద సిన్ హి ఇంక్వైర్డ్.
0: విధో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: We cannot describe by word.
0: నీకు అందించడానికి భాష లేదు.
1: There's no language that describes your divinity.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: The mind has no right to comprehend.
0: అది నేను చెప్పాను.
1: That's what I said.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: But having come to Kashi, I started describing you in various names.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: Having said that you can't be described or narrated, but I ventured to do it.
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి, ఇది పాపం.
1: I thought one thing and I started declaring another. It is a sin.
0: సర్వతా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యూఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్ఫుల్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ఎ సిన్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: Then God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It is, isn't that the same?
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect
0: unity. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: is only wicked man who observes disharmony in
0: ee vidamainatunti yokka manchi chettala yokka gurtimpunu prajalu kuda nirupinchese nimittamai aalasankarnu kudanu ee vidamaina prabodham chestu vachadu
1: to tell the humanity what is correct what is wrong Adishankara started teaching like this
0: ananda lahari kalpavalli ఇత్యాది గొప్ప ఏకత్వము గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆది శంకర స్పీక్ ఆఫ్ దిస్
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగలిపి భక్తిలో ప్రవేశించాడు
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకానొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: ద వన్ ఆఫ్ విజ్డమ్ ఎట్ వన్ టైం బికమ్స్ ఎ డివోటీ.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్ డివోషన్.

0: ఒక్కటి.
1: గ్రేటెస్ట్ అండ్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కాని ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓ నోములు చూడటం, ఇవన్నీ కొన్ని ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: The worship and other rituals are only physical, worldly activities.
0: ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: having been in this external
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గము.
1: It steps. There are the steps that lead to inward inquiry.
0: A, B, C, D అని అక్షరాలు నేర్చుకున్నాము.
1: You practice learning alphabets A, B, C.
0: ఈ A, B, C, D అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: after learning alphabets A, B, C,
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: You make words.
0: దీని లోపలి GOD గాడ్ అని పెట్టాము.
1: హియర్ యూ హ్యావ్ దిస్ వర్డ్ GOD గాడ్.
0: తర్వాత DOG డాగ్ అని పెట్టాము.
1: హియర్ యూ సే DOG డాగ్.
0: అనగా అక్షరము తర్వాత దీని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యూ
0: మేక్ ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: దేర్ ఈస్ గాడ్ అంటాము.
1: సే దేర్ ఈస్ గాడ్.
0: నో గాడ్ ఈస్ నో వేర్ అంటాము.
1: దెన్ యూ సే గాడ్ ఈస్ నో వేర్.
0: గాడ్ ఈస్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదములు ఎక్కడ నుంచి వచ్చేది?
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్?
0: గాడ్ ఈస్ నో వేర్.
1: God is nowhere.
0: No, N-O, no.
1: No, N-O, no.
0: Where, W-H-E-R-E, where?
1: Where, W-H-E-R-E?
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ. గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: యొక్క మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరుపది అంతా ఒక్కటే.
1: యూ స్టార్ట్ బిగినింగ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ వన్ గాడ్ అండ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ బీయింగ్ ద సేమ్.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: నిజమైన సాధన యొక్క గమ్యము.
1: ఇస్ ద గోల్ ఆఫ్
0: ఇది సాధన యొక్క లక్ష్యము.
1: ఇది ఎయిమ్ ఆఫ్
0: ఇది సాధన యొక్క సారము.
1: ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకలు పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్.
0: దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: అంతే కాని తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్. వెన్ డూ యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబు మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ వి స్టెప్డ్ ఇంటూ క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి? ఇది బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: స్ట్రెంగ్.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతములో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు,
1: రీడ్ మెనీ బుక్స్,
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తైనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్స్ ఆర్ లైక్ జ్యూవెల్స్.
0: ఈ బోధన

0: అన్నింటినీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యువెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్
0: పెట్టెలో నగలు పెట్టినట్టు.
1: జస్ట్ ఎ జ్యువెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఇనిపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనిపెట్టిలో ఉండేటువంటి వాడికి లభించము.
1: ఇఫ్ యు కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యువెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటుంది.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: ఒరే పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది అదండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో.
1: What costly things he is going to give.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss. I want that eternal bliss. And that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు. పరిమితమే లేదు.
1: ఇట్ హెస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరిది తన్నెరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి,
1: in spite of
0: ఏనీతి ఉన్నను దీనిని గుణము మానలేడు.
1: In spite of all high education, the mean man will never
0: తరచి చదువు చదువ.
1: In fact, the
0: తర్కవాదమే కానీ
1: involves in
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue, but you will not have moral.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువాలి.
1: At all, having studied lifelong, ultimately you have to die. Study to be mortal.
0: అది అమృతస్య పుత్ర.
1: You are the son of
0: శృణ్వంతరిస్తే అమృతస్య పుత్ర. నీవు అమృత పుత్రుడు ఆయన.
1: You are the son of immortality.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూసుకో.
1: Understand that.
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: Be immortal.
0: అట్టి ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: Be the form of bliss.
0: ఇలాంటివి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తాం?
0: కదిలిపోయేటువంటి మేఘములు వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రైబక్యమైన మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity in
0: experience. ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉండేటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: When current is supplied to you, pay electricity bill.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురు చేత ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద సన్ లైట్ లైటింగ్ ద వరల్డ్.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: వాట్ ట్యాక్స్ యువర్ పే?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం?
1: గాడ్ హాస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రీలీ.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటి అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్,
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: హీ ద ట్యాక్స్ యువర్
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: ఫ్రమ్ యూ గాట్ దిస్ ఫ్యామిలీ.
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యు వాంటెడ్ సో యు మ్యారీడ్.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యు హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ గ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదే.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టమంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యూ డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే ఆర్ సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యూ పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగా నేత్తురా.
1: Such people, can they ever know me?
0: ఎంత తెలివియున్న ఏమి ఫలము?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్?
0: ఏమి ఫలము?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్?
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: నో ఇట్ ఇస్ సెడ్ ఓపెన్లీ యూ డోంట్ లిసన్ టు గుడ్ థింగ్స్.
0: చెడ్డ మాటలంటే చెవి నియరు.
1: బ్యాడ్ వర్డ్స్ ఇమ్మీడియట్లీ
0: చెడ్డ మాటలు డైరెక్ట్ గా పోయి చేరిపోతాయి ఈ రంధ్రంలో.
1: బ్యాడ్ వర్డ్స్ విల్ గో డైరెక్ట్లీ ఇన్ యువర్ ఇయర్.
0: మంచి మాటలు దిన్నము చెప్తున్నప్పటికీ కొంచెమైనా శోకం అక్కడ.
1: దో గుడ్ వర్డ్స్ ఆర్ సెడ్ రిపీటెడ్లీ టు దెం, యూ డోంట్ లిసన్ టు దెం.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ.
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్,
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజన్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిస్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు
1: వెన్ యూ వాంట్ టు బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ రైట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం. నాన్ డ్యువల్.
0: సచ్చిదానందం.
1: ఎటర్నల్.
0: అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుండది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్ ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత.
1: And
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పంలో పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ హార్ట్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పంను పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు.
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుంది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్.
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీడికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: ఫాలో ట్రూత్ యూ విల్ హ్యావ్ ది హ్యాపీనెస్.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: వెన్ యు ఫాలో సత్య ద ట్రూత్ లక్ష్మి వెల్త్ విల్ ఫాలో.
0: ఇంకా రెండవది ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: జెలసీ దట్ విల్ మేక్ యూ మిజరబుల్.
0: ఈ యొక్క జెలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జెలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జెలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని
1: లర్నింగ్ యు గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యు ప్రాక్టీస్ యుల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on your destiny.
0: Ni karma sarangga vastuntundadi.
1: You act basing on your karma.
0: Ni karma sankalpam chethe koodipuntundadi.
1: The fate is based on the
0: pavitramaina sankalpam chethe karma aachariste neeku sandhavamu sanandanga kalustundi.
1: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
0: Durbhavamu chethe ee sankalpanni koodchukunte malagatta dukkhanni andistundi.
1: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకని అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
1: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ది డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి
1: with all the forms of strength
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of
0: God, karnudantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: Anni balamulu untunnayi Karnuniki.
1: He is so strong.
0: Buddhi balam untundadi,
1: astra
0: balam untundadi, shakti balam untundadi,
1: powerful
0: shastra balam untundadi,
1: and knowledge.
0: Anni balamulu untunnayi kada daiva balam lekapoyindi.
1: Yes, all forms of knowledge, the weaponry, the intelligence,
0: and patram aipoyadu.
1: Ultimately ruined himself.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వి షుడ్ ట్రై ఫర్,
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: When once you entertain sacred thoughts, you will be spiritual.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత
1: because of the merit
0: ఈనాడు ఈ పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమిచ్చింది.
1: Because of the merit of the several of the past
0: ఈ పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this chance.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: ఇదెవరు?
0: అదే మనం చెప్పాను.
1: భగవాన్ సిద్ధార్థ
0: భవనంలో ఉన్నాడు, భవనంలో ఉన్నాడు.
1: ఇదే మ్యాన్షన్.
0: బాటలో ఉన్నాడు,
1: ఇదే పా
0: పాటలో ఉన్నాడు.
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్?
0: పాటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కుయుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యు షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినములకు, ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కాని నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ doesn't desire increase in numbers.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: It's not an increase in the number
0: of పాదుకులు. భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: those that have come for paduka puja,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: యూ నాట్ అండర్స్టాండింగ్.
0: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే థాట్ ద స్వామి ఈట్ అండ్ దేర్ఫోర్ దే బ్రాట్ సో మెనీ స్వీట్స్ దేర్.
0: డ్రై ఫ్రూట్స్ అంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే బ్రాట్ ఆల్ దోస్ థింగ్స్ దేర్.
0: ఆపిల్స్, బనానాలు ఇవన్నీ తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: ఆల్ ఫ్రూట్స్ ఆర్ కెప్ట్ దేర్ ఇన్ ద షెడ్.
0: పూర్ణచంద్ర హాల్ అంతా కూడా ఈ తిండితోనే చేరిపోయి ఉంటుండాలి.
1: హోల్ పూర్ణచంద్ర ఆడిటోరియం ఇస్ ఫుల్ ఆఫ్ ది స్వీట్స్ అండ్ ఫ్రూట్స్.
0: ఏ నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
1: డు యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ? నో.
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్ ఆల్సో.
0: అలాంటి పరిస్థితి లోపల ఈ తిండ్లంతా ఎందుకోసం తెచ్చారు?
1: వెన్ స్వామి డజంట్ ఈట్ రైస్ ఫుడ్ వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
0: దీన్ని సరి చేయడంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవలసి వస్తుంది.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్ టు సెపరేట్ టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ దేర్.
0: ఎంత కాలం పడుతుంది? ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: స్వామి,
0: ఒకవేళ మీకు తేవాలి అనుకుంటుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్,
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి, హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పారు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురావకండి.
1: బికాస్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒక్కటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్.
0: అది ఏ నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్ వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యతంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీ ఈజ్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: ఎస్టర్డే ఐ షోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: యువర్ హార్ట్ హృదయ ఇస్ హిస్ చారియట్.
0: మీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: వెన్ యువర్ సేక్రెడ్ హార్ట్ ఈస్ దేర్ హీ డజంట్ నీడ్ దట్ గోల్డెన్ చారియట్.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: టుడే దే బ్రాట్ దిస్ సింహాసనం.
0: నాకు ఏమి కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: దే డోంట్ టెల్ అంటిల్ దే రీచ్.
0: ఇలాంటివంతా ఏది కూడా మీరు తేకండి.
1: డోంట్ బ్రింగ్ ఎనీ సచ్ స్టార్ట్ అప్.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దట్.
0: నాకు ఇష్టమైనటువంటి ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: స్వామి లైక్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ యువర్ లవ్.
0: కనుక ఈ పదార్థాలు కూడా నువ్వు ఇంక పైన మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
0: ఇదంతా కూడా నువ్వు గూరు ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: ఆల్ దిస్ ఇస్ భూ, దిస్ మెటీరియల్.
0: సువహా నాకు కావాలి.
1: ఇవాంట్ సువహా.
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సేక్రెడ్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: And reach that state of divinity.
0: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
1: That surrender is important.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: that offering means,
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: Just as the essence of the food part taken becomes one with the blood and gets circulated all over the body.
0: అట్టనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: దివ్యత్వమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫామ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరం.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honey bee that brings honey from different
0: flowers. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
1: Honey brought from, collected from different flowers is kept at
0: అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: And it cures all diseases, honey.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఇస్ ద ప్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ, ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు. కానీ మీరు వింటున్నారే, కానీ ఒక్కటైనా రెండునైనా ఆచరణలో పెట్టడం లేదు.
1: అండ్ ఇట్ ఛాన్స్ మెనీ టైమ్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ థింగ్ దట్ ఇస్ హర్డ్ అండ్ డిడ్.
0: అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తువులో దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత.
1: బై లిసనింగ్ టు ద మిస్టర్ అండ్ ద గ్రాండ్యూర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్భేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్నయంత.
1: Will the poverty be solved by listening to the principles of economics?
0: ఎత్తపోతుంది ఇదంతా.
1: Well, the poverty can.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం విచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: By repeating verbally, physically,
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: To dispel the darkness, you should light a lamp.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: Without lighting the lamp, the darkness can't be dispelled.
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్.
0: వర్ణించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యూ లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము?
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి నుంచి అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్. వెలిగిస్తుంది. వేర్ ఇస్
0: వెలిగిస్తుంది?
1: ఇట్ ఇస్ లైట్. ఇట్ ఇల్యూమినేట్స్.
0: అంత జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మ జ్యోతి.
1: అండ్
0: ఆత్మ జ్యోతిని మనం అభివృద్ధి చేసుకుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమిన్ ద హోల్.
0: కనుక మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light, this lamp of
0: love. ఈ ప్రేమ జ్యోతి కంటే ప్రకాశవంతమైన ఇది మరొకటి ఏకత్వంలో లేదు.
1: అండ్ దిస్ లైట్ ఆఫ్ లవ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, నథింగ్ ఎక్సెప్ట్.
0: ప్రేమ ఉందా, సర్వము అక్కడే ఉంటుండాలి.
1: వేర్ దర్ ఇస్ లవ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని
1: డెవలప్ లవ్ మోర్ అండ్
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి పనులు చేసినప్పటికీ అవి కూడా పారమాత్మికంగానే మారిపోతాయి.
1: ఈవెన్ ది వరల్డ్ యాక్టివిటీ వుడ్ బికమ్ స్పిరిచువల్ ఇఫ్ యూ హావ్ లవ్.
0: నువ్వు ఆఫీస్కి పో, పని చేయి.
1: గో టు ది ఆఫీస్ అండ్ డు వర్క్.
0: నువ్వు బిజినెస్ చేయి, పని చేయి.
1: డు బిజినెస్ అండ్ వర్క్.
0: ఇంట్లో దోషం లేదు.
1: నో మిస్టేక్.
0: మీ కుటుంబాన్ని పోషించుకోవాలి.
1: మెయింటైన్ యువర్ ఫ్యామిలీ.
0: అన్ని చేస్తూ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, ఆఫర్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
0: అంత భగవత్ ప్రీత్యార్థంగా చేయాలి.
1: మే ఎవరీ యాక్టివిటీ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: అది నిజమైనటువంటి యొక్క భక్తి.
1: దట్ ఇస్ ట్రూ డివోషన్.
0: అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఎక్కడైనా మీరు పోండి.
1: గో ఎనీవే.
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డూ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crown.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్న ఈ నగలన్నీ.
1: అండ్ ఆల్ దీస్ జ్యువెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
0: నేచురల్ విగ్రహం చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది.
1: యుల్ బి సో హ్యాపీ ఇఫ్ యూ వాచ్ దట్ నేచురల్ ఐడల్.
0: దానివంతా ఎంతో మేకప్లు చేసి మేకప్లు చేసి మేకప్లు చేసి ఇది ఒక కప్పు మాదిరి భారత చేసేస్తున్నారు.
1: ఇట్స్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్ జ్యువెలరీ, జస్ట్ మేకప్ అండ్ ఇట్ జస్ట్.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: డోంట్ క్యారీ జ్యువెల్స్ ఎనీవేర్.
0: అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు?
1: డూ యూ థింక్ గాడ్ ఈస్ పూరర్ దాన్ యూ?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: వై డూ యూ క్యారీ?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: యూ, ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్.
0: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యు ఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ నీది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ ఎ నారో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మః, హస్తస్య భూషణం దానం.
1: అండ్ ఇట్ ఇస్ ద చారిటీ విచ్ ఇస్ ద జ్యువెల్ టు ద హ్యాండ్.
0: సత్యం కంఠస్య భూషణం.
1: ట్రూత్ ఇస్ ద జ్యువెల్ టు ద థ్రోట్.
0: శ్రోత్రం చ భూషణం ధ్యానం.
1: ద లిజనింగ్ టు ద సీక్రెట్ టెక్స్ట్.
0: ఇలాంటి నగలు మనకు ఉంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం భరించాలి?
1: దీస్ జ్యువెల్స్ ఆర్ దేర్, వై డూ యూ నీడ్ అదర్ జ్యువెల్స్?
0: కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యం అనేటువంటి జ్యువెల్.
1: అండ్ యూ హావ్ గాట్ దిస్ ట్రూత్.
0: కంఠానికి ఒకటి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది.
1: అండ్ ది చారిటీ. Charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
1: లిజనింగ్ టు సీక్రెట్ థింగ్స్ ఇస్ ద జ్యువెల్.
0: చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు.
1: అండ్ యు హావ్ గాట్ ఇయర్ రింగ్స్.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: యు హావ్ గాట్ ద నెక్లెస్.
0: చేతికి కంకణం ధరించావు.
1: దీనికంటే
0: ఇంకేం కావాలి?
1: ఇది
0: ఏ సరైనటువంటి నగలు?
1: అండ్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్.
0: ఏదో పెద్ద ఉద్యాల కిరీటము వద్దు. ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబరాలకి ఇది ఒక ఆట.
1: And all these jewels made up of diamond.
0: ఇచ్చేటువంటి వాళ్ళు షో వాళ్లే, తీసుకునే వాళ్ళు షో వాళ్లే.
1: Those that offer, They speak of show.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
1: They are not devotees at all.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
1: The one who receives is no God.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
1: So God should not receive and devotee should not give.
0: ఇవ్వవలసింది తీసుకోవాల్సింది ఏమిటి?
1: What is to be given, what is to be received?
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
1: Your pure love is to be offered.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
1: And you should
0: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం.
1: These are things to be transacted.
0: Give and take, give and take, pure heart to heart.
1: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: యాజ్ ద ప్రాపర్
0: జ్యువెల్. ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో ఎ బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈజ్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఎ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావాల్సినంత ప్రబోధం చేయండి.
1: Teach here in Bharat.
0: భారతదేశంలో కావాల్సినంత అశాంతి ఉంటుందాది.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ది మిస్టేక్.
0: ఇల్లు నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్?
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This is what we are supposed to do.
0: ఇకపైన ఈ విధమైన తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ తో అంతా నిండిపోయింది.
1: The whole పూర్ణచంద్ర హాల్ is full of these plates.
0: నేను నిన్ననే శ్రీనివాస్ చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై టు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెడతారు.
1: వాట్ ఆల్ దే ఈట్ దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజంట్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హి ఈట్స్ వాట్ హి లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హి లిజన్స్ గుడ్ థింగ్.
0: నీ ప్రేమను తింటాను.
1: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
1: ఓ గివ్ పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావాలి.
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యూ మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లా.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
1: విత్ డివోషన్ అండ్ లవ్ దెన్ యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
1: ఎట్ట
0: పోయి చేరేది?
1: హౌ టు రీచ్?
0: అందరూ కూడా వానర్లు ఇక్కడ చేరిన వాళ్ళంతా.
1: ఆల్ మంకీస్ అసెంబుల్డ్.
0: ఎవరు వానర్లు?
1: హూ ఆర్ మంకీస్?
0: తోకున్న వాడు వానరు.
1: వానర
0: తీసుకుంటే నరుడు.
1: వానర ఇస్ వన్ విత్ వాల.
0: నర
1: వా, నర
0: వా అంటే వాలము.
1: వా మీన్స్ వాలము.
0: వాళ్ళని తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
1: ద మూమెంట్ టైల్ ఇస్ గాన్ హి బికమ్స్ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
1: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
1: స్వామి,
0: మీ నామమే దీన్నంతా దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదట రామ రామ రామ రామ అని ప్రాళ్ళంతా వేశారు సముద్రంలో.
1: ఈవెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామ రామ ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
0: Hanumanthu cheptatiga telina iraalanta
1: all the stones started floating.
0: Kaani etta avutundi? Ikkada oka raayi, akkada oka raayi untundi, etta teeddaadtadu?
1: But here you find one boulder over there.
0: Rendittini chercheetvanti naamam emto danni prayatninchu purvakanga sadhinchadu.
1: It's another sacred name to join these two boulders.
0: Oka raayi paina ra, rendu raayi paina ma, rasu rendu cheertu vachesayi.
1: On one big stone they wrote ra, another stone ma, and both joined together.
0: Ee rendu cheertu attane inaadu manu sairam sairam sairam anukoni వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో?
1: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్ వేర్ డస్ ఇట్ గో?
0: రా మా విడివిడిగా రాసేస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
1: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు
0: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
1: దీస్ థింగ్స్
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
1: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
1: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
1: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి,
1: పీస్ఫుల్లీ,
0: పవిత్రమైన భావంతో ఉండాలి.
1: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళు అయింది, ఇక్కడ ఉన్నారు.
1: స్వామి ఇస్ ఏజ్ 73, హౌ ఇస్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు. పీ పీ పీ.
1: స్వామి స్టాండ్స్ బై దీస్ త్రీ పీస్.
0: పీ ప్యూరిటీ,
1: ఫస్ట్ పీ ప్యూరిటీ.
0: రెండవ పీ పేషెన్స్.
1: సెకండ్ పీ పేషెన్స్.
0: మూడవ పీ పర్సివరెన్స్.
1: థర్డ్ పీ పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇక్కడే ఉంటాను.
1: With these three P's in him, he'll be like this for any length of period of time.
0: కనుకని ప్రతి ఒక్కరు కూడాను ఈ మూడింటిని కూడాను అనుభవించాలి.
1: So everyone should have these three P's.
0: Purityని పెంచుకోవాలి.
1: Develop purity.
0: ఇంకా శాంతంని పెంచుకోవాలి.
1: Develop peace.
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: And the patience is your jewel ornament.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
1: Without peace, what power is this life?
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
1: వెన్ వన్స్ ఇస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి
1: గివ్ అప్ ది లో డిజైర్
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్ సెన్స్
0: అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవరీథింగ్ గెట్స్
0: యూనిఫైడ్ ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్
0: చూడండి ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్
0: ఈ అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
1: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: Develop unity. Bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది.
1: Their lies in
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
1: Let all the world be one. Let the whole world be one with God.
0: ఏకం సత్వి ప్రాభవదావదంతి అన్నారు.
1: Truth is only one.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం is only letter, primal sound.
0: ఏకాక్షరమైనటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: Let us go by this primordial sound. Oh.
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి
1: Let us go along the divine path.
0: భావాలంతా కూడా పక్కకు నెట్టి
1: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ
1: ఎగ్జాంపుల్
0: చెప్పాడు హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
1: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడి.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీస్.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్, పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము
1: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్స్,
1: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
1: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి
1: స్వామి
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారు అంటున్నారు.
1: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: 10 శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర ఇమిడియట్.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
1: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
1: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెట్ his bhakti devotion, my shakti, my power, enjoy it.
0: ఇదిగా పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం.
1: Though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
1: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: So many changes going on.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది. అది కానీ
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్,
0: త్యాగరాజు సెడ్, చాలా కష్టాలు పడ్డాడు.
1: హి అండర్వెంట్ డిఫికల్ట్.
0: భార్య మరణించింది,
1: వైఫ్ డై,
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
1: హి కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
0: సపోర్ట్. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్
0: రాము వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
1: హి కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాముడి పైన కూడా కోపం వచ్చేసేసి
1: హి వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామా నీవు నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామా ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ది పనిష్మెంట్ యు గివ్.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
1: మై డివోషన్ ఇస్ సెక్ట్.
0: నీ శక్తియే వీక్ శక్తి.
1: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
1: యు హావ్ నో పవర్.
0: దూషించాడు.
1: అండ్ హి అక్యూజ్డ్ హిమ్.
0: అది తర్వాత విచారించాడు.
1: ఇమీడియట్లీ
0: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపి వారధి దాటునా
1: విల్ మంకీ క్రాస్
0: కలికి రోట గట్టునా
1: మోటార్ బి టైండ్
0: లక్ష్మి దేవి వలచునా
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ
0: లక్ష్మణుండు కొలచునా
1: లక్ష్మణ సర్వ్ యూ
0: సుచబుద్ధి భక్తి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ శక్తి ఎంతో గొప్పరా.
1: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: Ayyo Rama Shakti ittindi kaadu goppadi naa balaheenathi inta varaku nanni ee baadham pettindi.
1: Rama's power is highest and the greatest and limitless. It is only
0: by devamuna kante minchinatundi shakti marokati ledu.
1: The divine power is greatest.
0: Adhe divine power.
1: That is divine.
0: Aa divyamaina shakti kante minchinatundi maroka shakti ee jagatlo ledu.
1: Nothing is greater than the divine power.
0: Kanuka aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku hastagatam aipothayi.
1: Then once you have divine power with you, the rest will follow.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
1: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is the effect of the strength of the
0: planets? కనుక అనుగ్రహాల కోసం పాటుపడండి.
1: And work for to earn
0: God's కోసం పాటుపడండి.
1: Work for this.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
1: There lies the true bliss.
0: ప్రేమ ముదిట మనసే కగో.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Bhakturandaru cheri premato bhagavat yukka smarana chesina diname nijamaina dinamu.
1: It is the day that is well spent when all devotees gather together and sing in praise of God in love.
2: Bidala vedalanni pritito neravetchi annadammulam vaakinunna dinamu.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavad Kathalu cheppu dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kani takkina dinamu lanni kudunu tad dinamu de.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema Swaruplara.
1: Embodiments of love.
2: All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigala vadani, chaduvugala vadani, chakkaga erpatlanta chestunnadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his
2: intelligence.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: Chaduvulanni chadivi chala viveki magili tannirigudu mandabatudu.
1: With all the education and the learning, it is only a fool who does not know his true nature.
2: Enta chaduvu chadivi eniti unnanu heenuni gudammu manaledu.
1: In spite of higher learning, a mean man will never give up his mean mentality.
2: MA-లు BA-లు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైన
1: men of eminence with the degrees, graduate BA, MA, postgraduate degree.
2: చదువులలోనున్న మర్మం వెళ్ళ చదవక.
1: Without learning, without acquiring the secret of knowledge.
2: చదివితే మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తన యొక్క సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతం.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించక గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatam bedambhu sannagillagane samskarambhu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambhu samasipoyagane.
1: The movement that is gone from samsara.
2: Samskara.
1: Samskara, the culture.
2: భారతదేశం భాగ్యమే అణిగిపోయి.
1: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: Everywhere you find disturbances and agitations.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti oka gauravamu sannagellipoyindi.
1: In all fields, fields of ethics, righteousness, spiritual field, in all fields, there is no morality, there is no standard.
2: మానవత్వమనగా కేవలం మర్యాదనే లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను బిచ్చగాళ్ళుగానే తయారయ్యారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్, అఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద బిచ్చమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపులర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు బిచ్చమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరు ఇందులో పెద్ద, ఎవరు ఇందులో చిన్న?
1: హూ ఈజ్ ఎ గ్రేటర్ హయ్యర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూడి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్, ఈజ్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోట్టకు ఉండి కూడాను ఒక నయా పైస ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్టలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want that big size photograph to be printed.
2: Kaani tana yokka karmalu chuste naya paisa kuda nuvu ivvadu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala ee naadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్, ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టు కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందున్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ది ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందుకు కూడా లేదు.
1: Is not noticed among anybody.
2: వారు తరచినా ఏమైనా చేయగలరు.
1: If young man decides, he'll be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
1: and in fact he is putting under check all the physical power, the mental power and the power of the self, ఆత్మశక్తి
2: అంతా సమాజమునకు ఉపయోగపెట్టాలి.
1: And they have to divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulu aipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kaani 16 samvatsaralu pillavadu chuste bakka padipoyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emti?
1: Why?
2: Annam leka kaadu.
1: Not that he has no food.
2: Tindi leka kaadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: Because the mistake lies here. His senses are weak. He made them weak.
2: Senses are weak అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: When one's senses are weak, the man becomes totally weak.
2: కనుక senses ఏ మానవుని యొక్క ప్రాణము.
1: Therefore senses form the very life of man.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశం రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయినటువంటి మానవులు అవుతాం.
1: Then only we can call ourselves true humans.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపరుస్తున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: Thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే, too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then you should not waste the time.
2: Kalga manamu waste chesedi untadu dhanamu food.
1: But all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: దట్స్ రీజన్ వై వి ఫైండ్ యంగ్స్టర్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ దే షుడ్ హ్యావ్?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: దేర్ లుక్స్ ఆర్ నాట్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
2: ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తుంటుంది.
1: ఇట్ గోస్ ఆన్ వేవర్ లుకింగ్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్.
2: కాకి దృష్టి వలే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
2: దేనిని చూసినా కానీ ఆశపడటం.
1: అండ్ దే ఆస్పైర్ దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
2: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
2: Drushtini manam sakkaga pettukunnappude manaku drushti anta kudanu sakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Kanaka meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeru em anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీలు పోతుంటే కదా రోడ్లో, వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accident.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడాను మరింత యాక్సిడెంట్ అవుతుంది.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కాని పోయేది మోటార్సైకిల్.
1: And in fact, just with the motorcycle with him.
2: కాని చూసేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: గర్ల్స్ కాలేజీకి ముందుగా పోతే.
1: And if you go across the girls' college.
2: కాని వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
1: They concentrate their looks on the college.
2: ఇందుకోసం ఆ కన్ను ఇచ్చినది.
1: For that reason the eyes are given to you.
2: కన్నులు నిచ్చేది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు, కైలాసవాసుని కన్నులారా కాంచేందుకు కదా.
1: You know why eyes are gifted to you? Is it to look at everything hither and thither? It's only to watch the divine manifestation of God.
2: కనుక ఈనాడు కన్ను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: Much of the mistake lies with our looks.
2: నువ్వు మాటలు చూస్తామా అంటే,
1: and we watch the words,
2: manchi maatale raavatam ledu.
1: We are not uttering good words at all.
2: Amma chedda palukule.
1: And we use all bad words.
2: Veeru baagunnara, vaaru baagunnara, veerandama, vaarandama ani andanni gurinchi maatladataa tappa aanandanni gurinchi maatladataa ledu.
1: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
2: Aanandamlo unnatundi andamu, andame aanandam, aanandame andamu.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss, and that bliss itself.
2: Ilanti drushtini maa yuvakulu arigattali.
1: And the youngsters should control their bad looks.
2: Endukante poyetundi varcha manam ochinatundi manavatvam.
1: And we have taken upon ourselves the human life.
2: Manaki ichinatundi kannulu prapanchamlo unnatundi oka chitta vichitramanu chuttaganti.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
2: కాని అందం చందం చూడటానికి కాదు.
1: Eyes are not gifted to watch the beauty.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు
1: బ్లెస్
2: ఆనందంలో ఉన్నటువంటి అందము, అందమే ఆనందము, ఆనందమే అందము.
1: In fact, the true beauty, Anda, lies in Ananda, the bliss, and the

0: చూడటాన్ని కాదు.
1: Eyes are not gifted to watch the beauty.
0: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: And if three boys gather, they indulge in vain talk, useless talk, gossip.
0: ఈ useless talk వల్ల, useless దృష్టి వల్ల, useless చెప్పడం వల్ల మానవుడు మనిషి కాకుండా రాక్షసుడు అయిపోతున్నాడు.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
0: మన తంగు ఎంత మంచిది.
1: Our tongue is so good.
0: దీన్ని వర్ణించినారు.
1: And it is narrated.
0: Jihve.
1: And it tastes.
0: Kasagne.
1: And it has got all
0: Madhura
1: the taste.
0: Madhura Setu.
1: And it speaks sweetly.
0: Ilanti maduramainatvanti palukulu palagadaniki tongue ichindi.
1: The tongue is given so that our talk will be sweet.
0: Ante gaani chedda parakulu palakakoodu.
1: The tongue is not given to you to speak bad words.
0: Kanuka namu tongue nu chakka pavitramaga upayoginchukovali.
1: Therefore we should make use of our tongue in a sacred way.
0: Kanulanu ichindi enduku telusa cheppanu.
1: Bhagavan explained why we should
0: kaagu.
1: It's not to look everywhere all around.
0: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాను.
1: The eyes are given just to look at the beauty and the glory of God in front of you.
0: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
1: If they pass by a temple, they don't notice it.
0: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
0: ఇది ఆ వాళ్ళకు దృష్టి.
1: Is this the kind of looks they have?
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లుక్స్ దృష్టి అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లిసనింగ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దట్ వీ స్పీక్ ద మానవ హ్యూమన్ హాస్ బికమ్ రాక్షస దానవ.
0: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: Therefore, youngsters must be very careful today.
0: తన ఇంద్రియములు తనను కంట్రోల్ చేసుకుని
1: he should have self control.
0: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
1: That self control you can look around.
0: అప్పుడు ఏ తప్పు కూడా కనిపించదు.
1: There'll be no mistake at all.
0: ఏ దోషము ఉండదు.
1: There'll be no defect whatsoever.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
0: మీలో మీరు దాచి పెట్టుకోవచ్చు.
1: You may hide these things within yourself.
0: కాని నేను దాచుటకు వీలు కాదు.
1: But Bhagavan will not hide anything. It is not possible.
0: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth what is happening.
0: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
0: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The eldest parents in particular should be highly careful.
0: Koduku premaga undavachunu.
1: You may love your son.
0: Nee premanu nee koduku pai choopu.
1: You can certainly shower your love on your son.
0: Kani tannu chedipoyetuvanti margam pai choopukodadu.
1: But you should never show him the wrong path.
0: Vaadu chedipothe evariki peru? Tandrike peru.
1: The boy is spoiled is the father who gets the bad name.
0: కనుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న.
1: Therefore it is said, mother is God, father is God, teacher is God, guest is God.
0: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుంటారు.
1: And today even mother doesn't appear to be good.
0: కానీ తండ్రి చూస్తే ఏమైతే కోపడతాడో ఏమనుకుని అతని పైన కోపము.
1: The young man is full of anger towards his father because he is afraid that he may shout at him.
0: Talli tandri ante motta motta janmaku mulakaram talli tandrulle.
1: And in fact the parents are responsible for the life given to us.
0: Elanti paristhithulu endi ani kodunu talli tandrulnu hrudayapurvakanga preminchali.
1: Under any circumstances we have to love our parents.
0: Na talli motta motta devata.
1: My mother is the first god.
0: Tandri rendava devudu.
1: And father is next very god.
0: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: As the god who is protecting me.
0: ఈ తల్లియే నన్ను రక్షిస్తున్నాడు.
1: And it's the mother who is taking care of me.
0: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటిని కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
1: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
0: కనుక ఇలాంటి యాక్టివిటీస్

0: కూడాను మన సేవాదళం వాళ్ళు యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: The Sevadal people, youngsters, should control all the evil tendencies.
0: ఎవరు ఎంత అడ్డు తగిలినప్పటికీ
1: there may be obstacles, whatever may be,
0: దాన్ని ఉల్లంఘించి
1: they should go beyond,
0: మన ప్రాణమేనను ఇచ్చి
1: they should resist and sacrifice their life,
0: మన సరి అయినటువంటి ఒక తత్వమును దారిలో పెట్టాలి.
1: And we should keep ourselves right in the right direction, set right.
0: కనుక యువకులు అనేటువంటి వారు
1: యంగ్స్టర్స్
0: ఎక్కువ ధనమును వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్యూజ్ దేర్ వర్డ్స్.
0: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
0: మౌనం కలహం నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ సైలెన్స్ దేర్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
0: కానీ ఈనాడు శ్రీనివాసు చెప్పాడు.
1: శ్రీనివాసం సెడ్ నా
0: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: Srinivasan said, better you learn skills of technology.
0: Kani idi technology kaadu, tricknology.
1: It is not technology, it is a tricknology.
0: Ee trick vallane manavudu chaala chedipothunnadu.
1: Because of these tricks, man is ruining himself.
0: Tricks nerchukuntunnadu kaani chakkaga tricks nerchukovali.
1: He is learning picking up tricks but not technology.
0: Kani technology lopala ilantivi lene levu.
1: In fact, there are no tricks in technology at all.
0: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చున్నారు.
1: And they are converting technology into tricks.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీరందరూ కూడా అది జాగ్రత్త వహించాలి.
1: All of you should be highly careful.
0: మన పేరును మనం నిలబెట్టుకోవాలి.
1: Uphold our own identity, good
0: మన కుటుంబం యొక్క పేరును మనం నిలబెట్టాలి.
1: We should keep up, maintain the
0: family యొక్క దీన్ని నువ్వు కాపాడాలి.
1: We should maintain the prestige of the family, good name of parents.
0: Motta motta vyakti,
1: first individual,
0: rendavadi samasti,
1: next to society,
0: moodavadi prasti,
1: and third one, first one is
0: samajam.
1: Individual
0: samajam yokka deeni kuda manam kaapadali.
1: Therefore the best is individual should maintain the prestige of samasti of society.
0: Prahladunni chaduku pampichadu Hiranyakashipudu.
1: Hiranyakashipu father sent his son Prahlada to schooling.
0: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
1: The teachers taught him all ethics, morals.
0: కానీ ఒకనాడు తండ్రికి పిచ్చి తొడపైన కూర్చొని పెట్టుకుని నాయన ఏమి నేర్చినావు నీవు.
1: One day father called him, made him sit on his lap and asked him, son, what have you learned?
0: తండ్రి నేర్చితే అన్ని విద్యలు.
1: The boy said, I learned all forms of knowledge.
0: ఏది ఒకటి చెప్పు అన్నాడు.
1: Then the father asked, repeat one, tell me one you have learned.
0: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే.
1: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
0: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే చదివితి గలవు పెక్కురు.
1: I have learnt many, many forms of knowledge.
0: చదువులలో మర్మం ఎల్ల చదివితి తండ్రి అన్నాడు.
1: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
0: ఏది ఆ యొక్క చదివినటువంటిది గొప్పది ఒక్కటేనా చెప్పమన్నాడు.
1: And the father said, tell me one, the greatest that you have learned.
0: Character is very important.
1: Character is very important.
0: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
1: The one without character is equal to an animal.
0: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
1: The father was angry.
0: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికి కూడాను చాలా ఆశ్చర్యం వేసింది.
1: All were very much surprised listening to the answer.
0: ఒక ఆమెను పిలిచాడు.
1: And he called a lady.
0: ఈమె ఎవరు అన్నాడు.
1: He said, who is she?
0: షీ ఈజ్ మై మదర్ అన్నారు.
1: ప్రహ్లాద సెడ్,
0: కానీ మదర్ కాదు, సర్వెంట్.
1: ఈజ్ జస్ట్ ఎ సర్వెంట్.
0: ఈమె నా మదర్ అన్నాడు.
1: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
0: ఆడవారిని అందరినీ పిలిచాడు.
1: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
0: వీరందరూ ఎవరు అన్నారు.
1: యాస్ హూ ఆర్ దే.
0: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
1: హీ సెడ్, ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
0: ఈ విధంగా చెప్పేటప్పటికీ తల్లికి బుర్ర తిరిగింది.
1: It had got an impact on the father.
0: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను కూడా పిలిచాడు.
1: And out of anger, he summoned the spiritual gurus, teachers.
0: కానీ వారిని పిలిచి వాళ్ళని చక్కగా దండించాడు.
1: And they were called and they were punished.
0: ఇవి నేర్పవలసింది.
1: This is the teaching that you are supposed to give him.
0: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
1: You should not teach such things to children.
0: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
1: They naturally grow.
0: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
1: యాక్చువల్లీ దే గెట్ ఇన్ టు దిస్ పాత్.
0: తండ్రి చెప్పేటప్పటికీ వారికి భయం వేసింది.
1: అండ్ ఆల్ టీచర్స్ వర్ ఎఫ్రైడ్ ఆన్ లిసనింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ ది ఫాదర్.
0: కానీ స్కూల్ కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడాను కొట్టి తిట్టి దండించినారు.
1: And the boy was beaten. He was punished repeatedly there in the school.
0: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
1: Then the boy said,
0: Guruji, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకులా.
1: Teachers, do you really teach me?
0: తండ్రి హరిచేయరుమనేది తండ్రి తండ్రి.
1: Who is the father? He is the true father if he asks me to go closer to God.
0: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
1: Likewise the teachers should teach me.
0: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
1: But on the other hand you are teaching me all worldly matters.
0: ఇది నాకు అక్కర్లేదు.
1: This I don't want.
0: అక్కడ నుంచి బయలుదేరాడు.
1: And he started returning.
0: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
1: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
0: హరి కంటే మించినటువంటి వారు లేరు.
1: There's no one beyond హరి గాడ్.
0: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
1: And no one is greater than Ishwara, God himself.
0: ఈశ్వరుడే అందరికీ ముఖ్యము.
1: Ishwara is most important for everybody.
0: సర్వలో ఎందుకు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
1: Is only Ishwara who is present in everyone.
0: ఈశ్వర సర్వభూతారాం.
1: Ishwara is present in all beings.
0: కనుక అట్టి ఈశ్వరత్వాన్ని బోధించాలి.
1: That divine principle should be taught.
0: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాదురోజుగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహాన్ని అందించాలని నా ఆశ.
1: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ divinity, divine principle with the members of the society.
0: ఈ సొసైటీని మనం మార్చడమంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
1: Then once you get into the society and sing the glory of God,
0: దీన్ని ముందుగా మన ఇంటిలో మనం ప్రారంభించాలి.
1: It should begin at home.
0: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి
1: ఫస్ట్ we should teach our parents.
0: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గంలో బోధించాలి.
1: They should address their parents first to teach them the correct things.
0: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
1: I can only take care of the body.
0: కానీ ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
1: But who can maintain the principle of the self?
0: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
1: God is only the refuge of the forlorn.
0: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
1: So make us to look into the depths of the divinity.
0: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటలో వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
0: ఇవన్నీ కూడా కేవలం పాంచభౌతికము దుర్బలమైన కాయంబు.
1: It is all the body that is so weak with senses.
0: ఈ పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: This body being weak of senses is bound to fall, is bound to vanish someday or other.
0: దీన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్లిపోతుందో.
1: I may eat and eat, then I would drop this body, I do not know.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చి ప్రగాదులనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
1: Is it the nature of a human being to spend the time by merely eating and sleeping?
0: కాదు కాదు కాదు.
1: No.
0: క్షణము కూడాను భగవత్ చింతనే ఉండాలి.
1: Every moment one should chant the glory of God.
0: అదే మాకు నేర్పవలసినటువంటిది.
1: That is the teaching we expect.
0: అదే మాకు వెంట దంటా ఇంటా కంటా ఉండేటువంటిది.
1: Only God who is with us, above us, below us, around us, in us.
0: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: It is the important duty of all parents to show the sacred path to their children.
0: గురువులు
1: then teachers.
0: గురువులు కూడాను ఇదే మార్గమును అనుసరించాలి.
1: They should also follow the same path.
0: గురువులంతరు ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
1: The teachers today just teach basing on their textual knowledge, textual information.
0: ఇవన్నీ కూడా కేవలము ఈ టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
1: Boys take the text with the test, but in reality it is the test.
0: రియాలిటీని మనం చూడాలి.
1: సో వీ హావ్ టు లుక్ ఎట్ బి వాచ్ఫుల్ ఆఫ్ ద రియాలిటీ.
0: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందుకు అని పిల్లలు ఎందుకు అని తెలియని బోధనలు చేయాలి.
1: దేర్ ఫోర్ యూ హావ్ టు విజిట్ ఎవ్రీ స్కూల్ ఇన్ ద నైబర్హుడ్ టీచ్ దెమ్ ప్రాపర్ థింగ్.
0: ఎక్కడైనా వెళ్లే సమయం లోపల పిచ్చి పిచ్చి మాటల మీద మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపలు వేయండి.
1: As you go along on the way, if anyone indulges in gossip or vain talk, slap him.
0: వాడు తిరిగి కొట్టినా పర్వాలేదు, మీరు దెబ్బలు తినండి.
1: Doesn't matter even if he returns, but yet you slap him.
0: కానీ మొట్టమొదటి వాళ్ళని శిక్షించాలి.
1: First you have to punish.
0: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పర స్త్రీలను నిందించటము మంచిది కాదు.
1: Being born as a human being, to stare at women, it is a big mistake.
0: పర స్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
1: And if you stare at women naturally, your own people would be stared at by others.
0: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, వీరందరినీ మాత్రం జగత్ వదిలిపెడుతుందా?
1: Do you mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
0: కనుక పరులను ప్రేమించి పరులను గౌరవించి ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore love others, respect others, so that you will be loved and respected.
0: స్త్రీలు గాని పురుషులు గాని,
1: men or women,
0: ఉమెన్ కాని లేక యువకులు గాని యువతులు గాని,
1: men or women, youngsters, youth,
0: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: All should develop the human quality.
0: కనుక ఈనాడు యూత్ ను ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
1: భగవాన్ ఎస్టాబ్లిష్డ్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పీషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
0: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
1: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
0: ఈనాడు యూత్ అనేటువంటి వాళ్ళు బజార్లో తిరిగి ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
1: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
0: అది కేవలం యూత్ అనేటువంటి గాడిదలే.
1: They are not youth. They are donkeys only.
0: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
1: It's not the donkey way we should follow.
0: Donkey ఇష్టం వచ్చేట్టు అరుస్తూ పోతుంటాడు.
1: Donkey goes on moving about making sounds.
0: కానీ you are not donkey.
1: You are not donkey.
0: కానీ నీవు మంచి God.
1: You are not the donkey, but you are God verily.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్ క్వాలిటీ.
0: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
0: కనుక ఇది యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ యూత్.
0: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులు అంతా చదువుతుంటారు.
1: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ, సిల్లీ బుక్స్.
0: అది చాలా మరింత చెబుతున్నది, మరింత చెబుతున్నది.
1: And really it spoils you further and further.
0: Textbook bayta pettukuntaru.
1: They keep the textbook outside.
0: Ee novels book lobal pettukuntaru.
1: And they hide the novels inside.
0: Chadivedanta novels.
1: But they read novel.
0: Kaani bayta chuse vaadaku oka textbook chadutunnade.
1: But outers think that they are reading textbooks.
0: Kanuka teachers ni kuda mosam chestunnaru.
1: They are deceiving teachers also.
0: Kanuka meeru sariyinaatundi oka margam anusarinchi
1: to follow the correct path.
0: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
1: And you can openly declare that you are a human being.
0: నేను మానవుడే కానీ నేను పశువు కాదు.
1: I am a human being, not animal.
0: కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరు మీరు తెచ్చుకోవాలి.
1: To get the true title of a human being.
0: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే,
1: then once you have human values,
0: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అనేక విలువ ఎక్కుతున్నాయి.
1: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
0: Kaluka prema swarupulara,
1: embodiments of love.
0: Mee paina prema entano unnadi naaku.
1: Bhagavan loves you very much.
0: Naa premaku ittidi attidi ani emi vyathyasam cheyakoddu.
1: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
0: Kaani naa prema, naa prema ani.
1: Bhagavan's love is unequal.
0: ఎవరేం అనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
1: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
0: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
1: There are many people who criticize him.
0: ఇంతమంది పేపర్లో వేస్తుంటారు.
1: Many people put it in newspapers.
0: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
1: Newspapers with న్యూసెన్స్.
0: బయట విదేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ ద న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
0: అవుట్ సైడ్ ని అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
1: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
0: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
1: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్.
0: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
1: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
0: తాను అనుభవించినటువంటి తాను మాత్రం వేయగలడు, కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్లోనూ ఏ అమెరికాలోనూ ఇక్కడ చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరిస్తున్నాము. వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
1: జర్నలిస్ట్ విల్ రిపోర్ట్ వాట్ ఆల్ దట్ హీ నోస్, వాట్ ఆల్ దట్ హీ ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ హీ హస్ విట్నెస్డ్. He will not report anything that's happening in far off distances like America and other places. He is not a journalist. He is totally a dog.
0: ఏ ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నటువంటి డాగ్ అరుస్తూ ఉంటాడు.
1: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
0: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కానీ నిజమైనటువంటి మానవులు కాదు.
1: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
0: ఎవరేమనుకున్నప్పటికీ మన సత్యం మనది.
1: That people say a number of things, but you stand for truth.
0: Truth is inside.
1: Truth is inside.
0: Truth is you.
1: Truth is yourself only.
0: You are truth.
1: You are truth.
0: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
1: When you are truth, you will be able to resist.
0: దాన్ని లెక్కనే చేయకూడదు.
1: Don't bother about it.
0: ఏమైనా అంటున్నారా అన్ని.
1: When anyone says anything, let them go on.
0: ఏదో కుక్కలు వస్తున్నాయి.
1: Let dogs bark.
0: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
1: Well, you don't need to be mindful of that.
0: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి గాని మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
1: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
0: ఇది అసూయ వలన.
1: They are born out of jealousy.
0: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండదే అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును తిరగొట్టాలని చూస్తుంటారు.
1: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
0: స్వామి దగ్గరికి ఇంత మంది వస్తున్నారు.
1: So many thousands, lakhs of people come to Bhagavan.
0: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: Who sent you invitation?
0: No, no.
1: No invitation whatsoever.
0: నీవు చేర్చుకోవచ్చు ఇంత మందిని.
1: Well, can you gather that group for yourself?
0: No.
1: Impossible.
0: 10 మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
1: Even 10 people will not gather around you.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీకు ఆ మంచితనం లేదు.
1: Because you don't have goodness within you.
0: Goodness ఏ అన్నిటిని God గా లాగుతుంది.
1: It is only the goodness that is divinity, God, that draws everybody near.
0: కనుక మనం ప్రపంచం లోపల ఎంతనో చూస్తున్నాము, ఎంతనో వింటున్నాము.
1: In this world we see a lot, we have been hearing many things.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ ప్రేమను మీరు చెలుపుకోకండి.
1: నెవర్ స్పాయిల్ యువర్ లవ్.
0: మీ ప్రేమను మీరు ఏమాత్రం కూడా పరుగు చేసుకోకండి.
1: అండ్ నెవర్ హైడ్, నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
0: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
0: ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్
1: ఫాస్టర్ ఫాస్టర్.
0: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
1: Then only you will be a true human being. You can have true human quality.
0: అప్పుడు మీరు మానవులు అవుతారు.
1: Then only you deserve to be called humans.
0: లేకపోతే దానవుడు అయిపోతాడు.
1: Or else you are danava or the demons.
0: కనుక ఎవరి మాటలు వినకండి.
1: So don't pay heed to words of anybody.
0: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
1: What all that you have heard here, treasure them in your heart.
0: దైవత్వాన్ని నిరంతరము కూడా హృదయంలో నిలుపుకోండి.
1: Install, imprint the divinity in your heart continuously.
0: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
1: దెన్ ఓన్లీ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
1: ఆర్ యూ ఫీలింగ్ పెయిన్ఫుల్ బికాస్ స్వామి ఇస్ పుట్టింగ్ థింగ్స్ అక్రాస్ క్లియర్లీ?
0: దీనికి ఆనందించాలి గాని మీరేమాత్రం కష్టపడకూడదు.
1: యూ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ బికాస్ భగవాన్ హాస్ స్టేటెడ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us.
0: దైవత్వం ఎవరికీ కానరాదు.
1: Divinity is not apparent, is not conspicuous.
0: ఈ కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
1: God is not for advertisement.
0: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లు ఎత్తు జరుగుతుండేది.
1: It is only the falsehood, the wrong that goes in a different way, perverted way.
0: ఈ పేపర్ చూడండి, ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క అడ్వర్టైజ్.
1: In every paper you find advertisement.
0: అడ్వర్టైజ్ బొమ్మలు, అడ్వర్టైజ్ విషయాలు.
1: You find all the columns full of advertisements with photographs.
0: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో నేను చెప్పలేను.
1: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెన్స్ ప్రివైలింగ్ దెం ఇస్ మిస్సింగ్.
0: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్,
1: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, మల్టిపుల్ ఫూలిష్నెస్.
0: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పులు అంతా వేయరు.
1: ఇఫ్ దే ఆర్ ట్రూ హ్యూమన్స్, దే నెవర్ యాక్ట్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
0: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూసి ఆనందంగా.
1: If you are really interested, come here and experience in true depth and spirit.
0: ఏదో విన్నటువంటివన్నీ చేసుకోవటం.
1: Not all that is heard is simply heard and accepted.
0: ఇది కేవలం చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇలాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడాను సరైన సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: Educated people should at least know the truth and proceed along the path of truth.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతురండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
1: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యు, నో వన్ కెన్ విన్ ఓవర్ యు.
0: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
1: దేర్ విల్ బి నో వన్ హూ కెన్ డేర్ ఎనఫ్ టు పనిష్ యు.
0: నీవు సత్యాన్ని పాటించు,
1: అబ్జర్వ్ ట్రూత్,
0: నీ సత్యమే నీకు సాక్షి.
1: And you, the very principle of truth is the witness.
0: కనుకనే మనసుకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
0: గుణముకు గుణము సాక్షి.
1: And it is the virtue that is the witness.
0: మూర్ఖునికి మూర్ఖం సాక్షి.
1: And foolishness is the witness to a fool.
0: కనుక ఈ ఫూల్ మనం కాకూడదు.
1: We should never be fools.
0: భగవంతునికి అర్పించేటువంటి ఫూల్ కావాలి.
1: We should not be fools. We should be pool of flowers, a fitting offering to God.
0: అంతేకాని మనము ఫూలుగా ఉండవలసినటువంటి, హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము ఫూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎ ఫ్లవర్ ద పూల్ ద ఫ్రాగ్రెన్స్ ఇట్స్ మోస్ట్ ఇన్అప్రోప్రియేట్ అండ్ మిస్ ఫార్చ్యూన్ టు యాక్ట్ లైక్ ఎ ఫూల్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇంకా 3 దినములు ఉన్నవి.
1: కపుల్ ఆఫ్ డేస్ టు గో, 3 డేస్.
0: ఇంకా ముందు ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి స్టేటెడ్ టు యూ.
0: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంత పరికు చేసుకున్నాను.
1: ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ అస్ అవుట్ ఆఫ్ హిస్ ఇన్ఫినిట్ కంపాషన్ భగవాన్ ఇస్ మెన్షనింగ్ దీస్ థింగ్స్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: లవ్ అండ్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
1: కీప్ అప్ మెయింటైన్ దట్ లవ్ దట్ ఇస్ ఇన్ దిస్.
0: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైన కాదు.
1: నాట్ ద లవ్ టువర్డ్స్ ఆల్ వరల్డ్ థింగ్స్.
0: భగవంతుని పైన ప్రేమ.
1: కాన్సన్ట్రేట్ ఫోకస్ యువర్ లవ్ ఆన్ లవ్ ఆన్ గాడ్.
0: అప్పుడే మీరు బాగుపడతారు.
1: దెన్ ఓన్లీ విల్ బి కరెక్ట్.
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వాట్ ఈస్ ద యూజ్?
0: ఎడ్యుకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ తయారవుతుంది.
1: టుడే ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుకేషన్.
0: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి ఎడ్యుకేటెడ్.
0: ఎడ్యుకేషన్
1: ఇట్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషనే కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
1: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
0: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
1: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
1: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
0: అది మీ హృదయంలో ఉంటుండాలి.
1: That lies latent in your heart.
0: ఈనాడు లోకము యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
1: And the worldly knowledge education you can obtain by referring books.
0: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిదే.
1: Book is a sort of ముక్కు or nose.
0: రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు.
1: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
0: Kani, educare and it went to the...
1: But educare...
0: Is swasam went to the...
1: It is equal to the breath.
0: Ee breath ni vadutve, you sarvam kulinu pranam vadunnatte.
1: When once breath is gone, you are dead and gone.
0: Divyatma swaruplaina vidyarthulara.
1: The students...
0: Pillalanta chala manchivare.
1: All students, children are very good.
0: Maa pillalu... బంగారు వంటి పిల్లలు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
0: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండవచ్చు.
1: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
0: కాదు కాదు కాదు, మీరు 26 క్యారెట్స్.
1: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్.
0: ఈ గోల్డ్ ఏమాత్రం కూడా తగ్గించలేదు.
1: అండ్ the gold value should never be less, should never come down.
0: Kanuka aa vidhanga unte
1: you are like that.
0: Mee andariki kuda nu ee ento sahayam chestanu.
1: Bhagavan is prepared to help you, bless you
0: aarthikanga,
1: financially,
0: paramarthikanga,
1: spiritually.
0: Anniti endu kuda nu meeku sahayam chestanu.
1: Bhagavan will help you in every aspect of your life.
0: Kanuka aa manchiga sariyina bidhiga tayaru kaandi.
1: Therefore Bhagavan wants you to be perfect. That you should be good.
0: Manchi peru techukondi.
1: That you should get a good name.
0: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
1: Bharatiyas, natives of this land are forgetting Veda.
0: విదేశీయులు వచ్చి దీన్ని నేర్చుకుంటున్నారు.
1: Foreigners are learning.
0: ఈనాడు విదేశీయులు మన లాంగ్వేజ్ ని పలుకుతున్నారు.
1: And the foreigners also, they are able to pronounce correctly the Sanskrit language.
0: Ding dong well, push it in the well.
1: But whereas Indians are satisfied with the ding dong well, push it in the well.
0: ఇది మన భారతీయులు నేర్చుకోవటం.
1: This is the knowledge that Bharatiyas are
0: acquiring. కాదు కాదు, భారతీయులు పవిత్రమైన భారతదేశాన్ని యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
0: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: What is the divine nature of Bharat?
0: తల్లి ఎవరు?
1: Who is mother?
0: భారతదేశమందు నీతియే తల్లి.
1: And it's the morality that is the mother.
0: నీతియే తల్లి.
1: And adherence to ethics is the father.
0: నిజాతియే ఫాదర్.
1: Integrity is the father, honesty.
0: శాంతమే చెల్లెలు.
1: And the peace is sister.
0: ధైర్యమే బ్రదర్.
1: And the courage is brother.
0: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని,
1: we should have that kind of relationship.
0: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
1: But we forget it and we go by other kinds of relationships, just man.
0: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
1: We should not have this association or relationship which is bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వారి సహాయం చేస్తావో, ఎలాంటి వారితో స్నేహం ఉంటావో, అలాంటి వాడి నీవు అవుతావు.
1: As is the company, so you become. Your behavior depends upon the people among whom you move, mingle.
0: కనుక కావలసినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
1: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
0: నాకు ఎవరితోనా భయం లేదు.
1: Swami has no fear at all.
0: నా సత్యం పైనే నేను చూసుకుంటున్నాను.
1: భగవాన్ ఇస్ ట్రూత్ అండ్ ఇట్ డిపెండ్స్ రిలైస్ ఆన్ ద ట్రూత్.
0: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
1: లెట్ ఎనీబడీ థింక్ వాట్స్ ఎవర్.
0: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
1: బికాజ్ భగవాన్ ఇస్ ట్రూత్, హీస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: కనుక మున్ముందు అన్ని కూడా బయట పెడతాను.
1: అండ్ ఇన్ ఫ్యూచర్ భగవాన్ ఇస్ గోయింగ్ టు రివీల్ మెనీ మెనీ మోర్ థింగ్స్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: మాట.
1: By uttering truth, you will be felicitated. Because of truth, you will have all happiness and comfort. More than the life of truth, there is nothing on earth that is permanent. This is the what is conveyed to you.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Palamuloni madurasam tarutanu yeruguna.
1: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
0: Puvuloni makarandamu teegalanu bhavinchuna.
1: The nectar of the flower is not tasted by the creeper.
0: Nivrittisara sahityamu pravrutti panditunde terugunu.
1: A scholar who is outward cannot know the inward essence.
0: Granthalloni madurasamu kagitam anubhavinchuna.
1: All the matter present in the sacred text is not known to the paper.
0: Prapanchamuna pravrutti margamaniyu nivrutti margamaniyu renduga vibhajistunnaru.
1: In this world there are two paths. One is outward, another is inward.
0: Kani pravrutti nivruttulu yokka nijasthanam okkate.
1: Actually the point is one and the same for both the ways.
0: భౌతికంగా లౌకికంగా ప్రాకృతికంగా అనుభవించేదంతా కూడాను ప్రవృత్తులని, దీనికి అతీతమై అంతర్ముఖమై ఆనందమయమై అమృతమయమై ఉన్నటువంటిదంతా నివృత్తి మార్గమని భావిస్తున్నారు మానవులు.
1: పీపుల్ కన్సిడర్ దట్ ఆల్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్ దట్ ఈస్ ఇన్నర్ అండ్ ఇన్వర్డ్ blissful, immortal.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క స్వరూపము ఒక్కటే.
1: Actually the outward and inward paths are one and the same.
0: అదే మానవత్వము.
1: That is the human life.
0: ఈ మానవత్వమునందు ప్రవృత్తి వృత్తులని కొన్ని నివృత్తి వృత్తులని కొన్ని విభజించుకుంటూ వచ్చారు.
1: We classify into two categories, the outward and inward, in human sojourn.
0: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
1: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్వర్డ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్వర్డ్.
0: ప్రతిధ్వనులే,
1: రిజౌండ్,
0: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతిస్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు ఎంక్వైర్ ఇన్వర్డ్లీ ద నేచర్ ఆఫ్ దట్ విచ్ ఇస్ రిసౌండ్ అండ్
0: భగవంతుడు మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: దో గాడ్ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్, వై ఇస్ ఇట్ దట్ వీ గో బై దిస్ క్లాసిఫికేషన్?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: ఓవర్ జనరేషన్స్ ఆఫ్ పాస్ట్ లైవ్స్ people have been spending time with external approach.
0: Kanukane oke paryayamu nivrutti margamlo praveshinchutaku veelu kaadu.
1: Therefore it's not possible to proceed inward.
0: Pravruttini anusaristu nivruttilo praveshinchali.
1: As one follows the outward, one has to follow the inward path.
0: Ramalakshmana Bharata Shatrughnulu nalugariki vivaham che talanchi midilapuram lopala aneka vidhamainatvanti vedukalanu కల్పించుకున్నారు.
1: ఆల్ ద ఫెస్టివిటీ ఇన్ ద గేట్ హీ ఆర్ రెడీ టు పర్ఫార్మ్ ద వెడ్డింగ్ ఆఫ్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న హియర్ ఇన్ మిథిలాపురం.
0: ఈ ప్రవృత్తి యొక్క కర్మలు ఎందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఇన్ ఆల్ ది ఎక్స్టర్నల్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ దేర్ ఇస్ ఇన్వర్డ్ సిగ్నిఫికెన్స్.
0: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకుని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకుని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
1: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
0: మొదటి దినము వరప్రహేమము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
1: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's party.
0: తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
1: On the following day, the bride's party, all ladies will go in a procession.
0: ఇదే తెల్లవారి నుండి మొదలుకొని సాయంకాలం వరకు కూడాను ఇదే వేడుకలో జరుపుతూ వచ్చారు మొదటి దినము.
1: The same thing went on from morning till the evening on the first day.
0: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
1: Basing on the royal prestige, they express their gratitude.
0: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
1: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
0: Anaga gadachina rajulandaru kudanu pavitramainatunti yokka prakhyati ainatunti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutu vachadu.
1: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
0: Gadachina rajulandaru kudanu satkirtini సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకొనకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథనుకు దక్కేటువంటిది కాదు.
1: హ్యాడ్ నాట్ ద పాస్ట్ కింగ్స్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ ఆల్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ అండ్ ద రెప్యుటేషన్, దశరథ వుడ్ నాట్ హ్యావ్ బీన్ టుడే వాట్ హీఈస్.
0: కోసల దేశమును పాలించినటువంటి రాజులందరూ కూడాను గొప్ప మహనీయులు, ధర్మపరులు, సత్య సంపన్నులు కనుకొని అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రెసెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
0: కనుకని ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెస్టివల్.
0: తదుపరి నీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తన తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
1: లైక్ వైజ్ జనక ఆల్సో ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూడ్ టు ఆల్ ది పాస్ట్ కింగ్స్ దట్ రూల్డ్ మిథిలాపుర.
0: మిథిలాపుర నగరమును మొట్టమొదటి నిమి అనేటువంటి మహారాజు దీన్ని ప్రారంభించాడు.
1: ఇట్ వాస్ ది కింగ్ నిమి హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
0: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
0: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
0: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
1: Therefore, on all auspicious occasions, gratitude is expressed as a matter of life principle.
0: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీయగలేదు.
1: They were never egoistic thinking in this direction. Today I'm the king, how am I bothered? Are the past kings.
0: కనుక గడిచిన రాజులకందరికి నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
1: It's our responsibility and duty to express gratitude
0: to the past kings. మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
1: ఇఫ్ వి డోంట్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ వి ఆర్ నాట్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీ.
0: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
1: ఇఫ్ వి ఆర్ అన్గ్రేట్ఫుల్ వి ఆర్ డిమోనిక్ ఇన్ అవర్ బిహేవియర్.
0: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
1: దేర్ఫోర్ గ్రాటిట్యూడ్ ఇస్ ద లైఫ్
0: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
1: On the second day of the wedding, the expression of gratitude is the routine.
0: Inka moodavadi.
1: Third.
0: Tana naluguru kumarulaku bhavishyattulo taginatvanti yokka keerti gauravamunu pratishthalu perigi samajamu lopala prajala yokka suchchemani duchiyandunchukoni dana dharmamulo aneetvanti yokka peru cheta aneka vela govulanu dudalato koodinatvanti govulanu bangaru kommulato kappinatvanti yokka అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
1: on the following fourth, third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows in the cows and the cows decorated with the gold in the, around the horns. The four types of mothers. The first mother earth.
0: Rendavadi Veda Mata.
1: Second mother Veda.
0: Moodavadi Gomata.
1: Third one mother cow.
0: Nalugavadi Deha Mata.
1: The fourth one the physical mother.
0: Ee nalugu matala yokka krutagnatanu kudanu manam andinchatam mana kartavyam.
1: It's our duty to express our gratitude to all these four mothers.
0: Nalugu tallula biddalu prati manavaru.
1: Everyone has these four mothers.
0: Prati talliki kudanu tana shaktanusaramu tana krutagnatanu andinchakapothe vaadu nijanga krurudaina putrude.
1: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
0: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీదజనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: On third day, they were so happy distributing the cows to the poor people.
0: నాలుగవ దినము
1: fourth day,
0: కన్యాదానము
1: wedding, కన్యాదాన
0: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
1: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
0: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు దశరథ మహారాజు కాదు, జనక మహారాజు అతని భార్య అయినటువంటి సునేత్రి.
1: జనక brought Sita along with Urmila.
0: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంకిరువురు కూడాను.
1: The other two are the daughters of the brother of Janaka.
0: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
1: Is Kushikumara who brought these two.
0: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
1: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు
1: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక
0: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
1: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
0: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
1: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
0: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుడు నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
1: When they were all seated, Dasharatha came over there along with his four sons.
0: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒక వైపున కూర్చోబెట్టారు.
1: They were all made to sit in one line facing the north.
0: వీరికి ఎదురుగా సీత ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు
1: సీత ఊర్మిళ ద అదర్ టూ డాటర్స్
0: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
1: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
0: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
1: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
0: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్, ఇట్ ఆల్సో హెస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
1: బిఫోర్ ద మ్యారేజ్ ద బ్రైడ్ గ్రూమ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లుక్ ఎట్ ది బ్రైడ్.
0: ఇక్కడ కన్యాదానము జరిగిన తరువాత సుముహూర్తము తరిగిన తరువాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఓన్లీ ది కర్టెన్ విల్ బి రిమూవ్డ్.
0: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ Rama was looking at another direction. Sita
0: kani, Urmila vaipun kani, chudaledu.
1: He didn't look at Sita or Urmila.
0: Appudu Dasaratha janakudu vachi, mama putri, idam Sita annadu. Or Ramachandra, mama putri idam Sita. Sita ikkada undadi, neevu ekkado chustunnavu annadu.
1: Janaka came and said, my daughter Sita is here. You are looking in that direction.
0: కానీ వినిపించుకోలేదు.
1: But Rama didn't hear all this.
0: తిరిగి రెండు మూడు పర్యాయములు చెప్పాడు. ఇదం సీత ఇక్కడుంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way.
0: Karanam emiti?
1: What's the reason?
0: Inka Mangala Sutram kattaledu.
1: He has not tied that Mangala Sutra, the sacred thread.
0: Vivaham kaanatuvanti streeni chudatam maha paapam.
1: It's the worst of the sins to look at an unmarried woman.
0: Ichchakulu vamsamunake apakirti techinatuvanti vaadu avutaru.
1: We'll be bringing the Sikshwaku clan to disrepute.
0: Kanuka nenu chudanu unnadu.
1: So I won't look at her, he said.
0: Neeni pattiye ekapatni అనేటువంటి పేరుకు సార్థకమైంది.
1: ఫర్ దట్ రీజన్ హి గాట్ దిస్ నేమ్ దట్ హి హడ్ వన్ వర్డ్.
0: ఒకే మాట,
1: వన్ వర్డ్,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే అంబు,
1: వన్ ఆరో.
0: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
1: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హి హాడ్.
0: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
1: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
0: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
1: Many ladies came from the court of Janaka Emperor.
0: Veelu minchina mikkutalu streelaku ekkuva bhushanalu mundara darbarlu sitaku ramudu sutramu gattutadu iddarinokka eedu joduga gucchinadu sitaku taguvadu sri ramudu rare chudaga podamu. రాముల పెళ్లి రారే చూడగ పోదాము. స్త్రీలకు ఎక్కువ భూషణాలు.
1: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్.
0: ముందర దర్బార్లు.
1: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్.
0: సీతకు రాముడు.
1: అండ్ రామ ఫర్ సీత.
0: సూత్రము గట్టుతాడు.
1: హీస్ రెడీ టు టై అప్ మంగళ సూత్ర.
0: ఇద్దరినొక్క ఈడు.
1: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
0: జోడుగా గుర్చినారు.
1: అండ్ ఇట్స్ అప్రోప్రియేట్ సెలెక్షన్.
0: సీతకు తగువాడు శ్రీరాముడు.
1: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత.
0: చూడగ పోదాము. రాముల పెండి రారే చూడగ పోదాము.
1: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
1: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
0: ఈ మంగళసూత్రం కట్టారు.
1: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
0: కట్టిన తరువాత
1: ఆఫ్టర్ దట్
0: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
1: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
0: రామును చూస్తామా ఆజానుబాహుడు.
1: Rama is so tall.
0: Sita atani kante chaala takku height.
1: Sita is comparatively short.
0: Kanuka dasiyulu techinatvanti kaharamnu Sita pattukundi.
1: Sita held in her hands the garland brought by the seven maids.
0: Chaala daivam yokka rahasyamulainatvanti inta sookshmanga untuntai.
1: The divine secrets are so subtle.
0: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
1: అండ్ షీ సీత వాస్ హావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
0: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
1: షీ డిడ్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
0: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
1: రామ ఇస్ సో టాల్.
0: తనకు తన యొక్క మెడ అందలేదు.
1: షీ కుడ్ నాట్ క్యాచ్ హిమ్.
0: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
1: సో షీ బెంట్ హర్ హెడ్ అండ్ హోల్డింగ్ ద గార్లాండ్.
0: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
1: నోటీసింగ్ దిస్ Rama signed to Lakshmana.
0: Anaga yemani saygu.
1: What is the sign?
0: Idi Lakshmanuku tappa ee rahasyalu marokariki teliyadu.
1: These secrets are known to Lakshmana and else.
0: Andukosamne Tyagaraja kudunu cheppadu.
1: So Tyagaraja also said.
0: Endukante inta sookshma buddhi kaliginatvanti oka Lakshmanaku evvaru kudunu cheppanakkarledu.
1: Nobody need to tell Lakshmana who is so intelligent.
0: Taanu kudunu sign chesadu. అన్నాడు. వీలు కాదన్నాడు.
1: హీ టూ గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
0: అనగా ఏమిటి ఈ సైగ చేయటం?
1: వాట్ ఇస్ ది సైన్ హియర్?
0: నీవు ఆదిశేషుడు కదా.
1: యు ఆర్ ఆదిశేష.
0: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చెయ్యి అన్నాడు.
1: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాస్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ లిటిల్ హైట్.
0: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాల్సి వస్తుంది.
1: And Lakshmana said, it is not possible to lift that part only. The whole earth has got to be lifted.
0: Aite, Ramuni yokka pratigna emiti?
1: But what is the vow of Rama?
0: Bhaktuliki ekkadaina nenu shirasu unchutanu.
1: I'll bend my head before a devotee.
0: Kani streela mundu nenu shirasu unchanu.
1: But before women, I don't bend my head.
0: Ee pratigna pattadu.
1: That's the vow.
0: Appudu,
1: then,
0: veeru lekunda paristhitini patti, లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైం లిఫ్ట్ ఇట్ అప్ లిటిల్ హైట్.
0: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాల్సి వస్తుంది.
1: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్.

0: గడ్డల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: అప్పుడు లక్ష్మణుని ఎత్తి నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
1: Rama had to bend to lift Lakshmana with both of his hands. It was the right time for Sita to garland him.
0: Kanukane.
1: So.
0: ఈ లక్ష్మణు యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి, ఈ జగత్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
1: So many such actions convey the power of Rama and the intelligence of Lakshmana.
0: సీత మాత్రం కాదు.
1: Sita is not ordinary.
0: ఆమె భూజాత.
1: She is the daughter of Mother Earth.
0: కనుకనే లక్ష్మణ్ ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
1: The moment Lakshmana bent to do namaskar to Rama, immediately she took the chance.
0: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
1: The moment garlanding is over, wedding is
0: నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
1: They were going round the fire.
0: తదుపరి ఒక చెలికెత్త జలమును తెచ్చి ఇచ్చింది. సరయూ నది జలమును.
1: A servant maid brought the water from Sarayu river.
0: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
1: రామాస్ ఫీట్ హాడ్ టు బి వాష్డ్ విత్ దిస్ వాటర్.
0: పాత్ర తీసుకుంది గాని పాదములు కడగటం లేదు.
1: షీ బ్రాట్ ది వెసల్ బట్ షీఈస్ నాట్ వాషింగ్ ది ఫీట్ యాజ్ ఎక్స్పెక్టెడ్.
0: ఎంతసేపు అయినప్పటికీ పాత్రం పట్టుకుని కూర్చుంది.
1: షీ వాస్ హోల్డింగ్ ది వెసల్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
1: దెన్ షీ స్టార్ట్
0: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
1: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
0: Sita chetunu ninduku pedda pedda kankanalu vesukundi.
1: Sita was wearing bangles, very big bangles.
0: Ippude mana yokka midrapanamuku vacheku munduga Ahalya shapa vimochana jarigindata.
1: Ahalya was free from all the curse before reaching this.
0: Ee padamulu vallane raayiga marinatundi Ahalya streega roopondindi.
1: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to
0: Nenu
1: her form.
0: Maranu kaani ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
1: ఇఫ్ ఆల్ ది బ్యాంగిల్స్ ఐఎమ్ వేరింగ్ ఇఫ్ దే కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ విమెన్ రామా మే డ్రాప్ మీ.
0: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
1: దిస్ ట్రూత్ ఈస్ నోన్.
0: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి
1: లక్ష్మణ హిస్ టేకింగ్ ది క్లాత్ హి వాస్
0: రాముని పాదాలను తుడిచాడు.
1: హి వాస్ వైపింగ్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: తుడిచి తదుపరి కడగమన్నాడు.
1: లేటర్ హీ సెడ్ వాష్ హిస్ ఫీట్.
0: చూశారా ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
1: The secret of every incarnation is so subtle.
0: ఈ పాదములు కడిగింది.
1: She washed the feet.
0: ఆ యొక్క పాదముల యొక్క తీర్థము శిరస్సు పైన చల్లుకుంది.
1: She also sprinkled few drops on her head.
0: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
1: She went round and she made all vows.
0: ప్రమాణములు జరిగే సమయం లోపల
1: after taking oath
0: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీ వందుకో అన్నాడు.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
0: అప్పుడు ఈ యొక్క వధువు ఏం వరుడు ఏమని చెప్పాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైట్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
0: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
1: ఈ సే ఐ యాక్సెప్ట్.
0: కానీ చెప్పటం లేదు.
1: బట్ ఈస్ నాట్ టెలింగ్.
0: పురోహితుడు వచ్చాడు.
1: పురోహిత్ కేమ్.
0: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
1: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు,
1: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
0: మా ఇక్ష్వాకుల వంశము,
1: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్.
0: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుకు కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
1: అవర్ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్.
0: మేము దానమంతా ఇచ్చేటువంటిదే మా యొక్క అభ్యాసము.
1: అవర్ హ్యాబిట్ ఈస్ ఓన్లీ గివింగ్ కంటిన్యూస్లీ.
0: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
1: వీ డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి, ఇట్స్ నాట్ అవర్ హ్యాబిట్.
0: ఇది కన్యాదానమయ్యా పదార్థ దానం కాదన్నారు.
1: ఇస్ ఆఫరింగ్ వన్స్ ఓన్ డాటర్, నాట్ ఎనీ మెటీరియల్. యు నో
0: కన్యకుడును ఒక పదార్థమే.
1: ఈవెన్ ఉమెన్ ఇస్ ఆల్సో మ్యాటర్.
0: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడా పదార్థ స్వరూపులే.
1: సో లాంగ్ వన్ ఈజ్ ఇన్ నేచర్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ మ్యాటర్.
0: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటానన్నాడు.
1: ఇఫ్ యూ కాట్ రిమూవ్ దట్ వర్డ్ ఆఫరింగ్, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్.
0: అప్పుడు జనక మహారాజు
1: ఎంపరర్ జనక
0: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
1: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
0: నా కుమార్తె మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాజ్ నో మదర్.
0: ఇది భూమాత పుట్టినటువంటిది.
1: షీ ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అప్పుడే అతని పురోహితుడు వచ్చి రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
1: And he went on telling the
0: Janaka Maharaja, Sita ma talli leni.

0: సీత
1: రామును తండ్రి లేని బిడ్డ అన్నాడు.
0: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామ హ్యాస్ నో ఫాదర్.
1: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
0: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
1: సంబంధం లేదు.
0: సో నో కనెక్షన్.
1: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
0: Both have the same problem.
1: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
0: దట్ వెరీ డివైన్ ఫామ్.
1: పుడమి పరమాత్మ.
0: This earth
1: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
0: నేచర్ ఇస్ గాడ్.
1: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
0: You don't need to request Rama to take care of her.
1: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకుడను? ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మేచ అర్థేచ కామే ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
0: He has to take an oath telling that the bridegroom will satisfy the bride in all the aspects of righteousness, the wealth and desire.
1: అప్పుడు చెప్పాడు రాములు.
0: Then Rama said,
1: దీనికి నేను అంగీకరించను.
0: I am not going to accept this.
1: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని ప్రజాహితాన్ని కూడా నేను కోరవలసి వస్తుంది.
0: If I am to satisfy in every respect, I have to think of the welfare of my people.
1: ఒకవేళ ప్రజాక్షేమం అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను కాని ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
0: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
1: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కాని తాను చాకలవానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
0: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ పనిష్ దట్ వాషర్మన్.
1: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందుకుడను ఆనాడు ప్రతి దాని ఎందు లక్ష్యం ఉంచేటువంటి వాడు రామచంద్రుడు.
0: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
1: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను, ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకుని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
0: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈజ్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్ హీ రిజెక్టెడ్.
1: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
1: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
0: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
1: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
0: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
1: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
0: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
1: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
0: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామ టు గో ఇన్ హిస్ ఓన్
1: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోషపెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
0: రామ సెడ్ లీవ్ మీ అలోన్ లీవ్ ఇట్ టు మీ ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
1: జరిగిపోయింది వివాహము.
0: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
1: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
0: All group and they went to bride's residence.
1: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
0: All arrangements are well.
1: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
0: In the meantime, Vishwamitra came.
1: రామలక్ష్మణ
0: రామలక్ష్మణ
1: ఇది నా కడపటి ఆశీర్వాదం.
0: This is the ultimate blessings I'm conferring.
1: నేను ఇక్కడి నుంచి హిమాలయంకు వెళుతున్నాను.
0: From here I'm proceeding to Himalayas.
1: అన్నాడు.
0: He said.
1: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
1: సీతారామ కళ్యాణ నిమిత్తమే నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
1: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏముందని.
0: How lucky I am. What else I want? I have performed the marriage of Veri Narayan and
1: Adilakshmi.
0: I don't want anything more.
1: I don't
0: want any
1: position. Now the only
0: thing is to drop this body.
1: Later you don't find
0: Vishwamitra name anywhere in Ramayana.
1: కనుక అతని విశ్వామిత్రుని సాగనంపి
0: దశరథ
1: మహారాజు కంటిదారాలను కార్చుకుంటూ నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమును కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
0: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ సేయింగ్ దాట్ that he cannot thank him adequately for all that he did to his son.
1: రామచంద్రునికి అందించాడు విశ్వామిత్ర.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్టరీ.
1: దీనికి పూర్వం ఒక ఏరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
0: ఎక్సెప్టింగ్ ఏరో రామా వాజ్ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ పవర్ఫుల్ వెపన్స్.
1: కనుకనే శబ్ద ప్రమాణంతో కూడినటువంటి అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
0: రామ విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
1: రామా దేనికోసం నీకు ఇస్తున్నాను?
0: Why am I giving?
1: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
0: In fact, you gave all.
1: నీవు సర్వజ్ఞుడవు.
0: You know all.
1: సర్వవ్యాపకుడవు.
0: You are all pervasive.
1: సర్వశక్తిమయుడవు.
0: Powerful.
1: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
0: These powerful weapons should be with you.
1: ఎందుకనగా
0: రీజన్
1: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
0: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కనుక నీకు ఇచ్చిన.
0: సో ఐ గేవ్ యూ.
1: నావి కాదు ఇవన్నీ.
0: దే డోంట్ బిలాంగ్ టు మీ
1: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
0: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
1: రామచంద్రుడు
0: రామచంద్ర
1: భరత శత్రుఘ్నులు
0: భరత శత్రు
1: తమ తమ పత్నులు చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
0: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
1: కానీ
0: బట్
1: మాండవి శత్రుఘ్ని భార్య అయినటువంటి శృతకీర్తి మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
0: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
1: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
0: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
0: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
1: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
0: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
1: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
0: శృతకీర్తి నోస్ ఆల్ ద ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
1: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
0: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
1: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
0: యాజ్ షీ ఇస్ ద వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
1: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అని.
0: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
1: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
0: మాండవికి సెట్ టు ఊర్మిళ.
1: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
0: ఊర్మిళ టోల్ టు సీత.
1: సీత చెప్పింది.
0: సీత సెట్
1: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వైఆర్
1: స్వరూపము.
0: The time is his.
1: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
0: Time is in his hand.
1: కాలాత్మకుడు
0: is
1: time. కాలకాల స్వరూపుడు
0: is time.
1: కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదని.
0: Is the time is beyond time. You don't need to be mindful of
1: that. ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
0: Even if there are any obstacles on the way, Rama will take care of us.
1: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణం అయ్యారు.
0: She said all encouraging words.
1: కూర్చున్నారు.
0: They sat in the chariot.
1: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
0: All inhabitants of Mithilapura were shedding tears.
1: మహా కర్మయోగి జనక మహారాజు.
0: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
1: ఏ యొక్క అటాచ్మెంట్ కూడాను లేనటువంటి వాడు.
0: He has no trace of attachment.
1: ఏనాడు కూడాను ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
0: No day he was worried of anything.
1: జనక మహారాజు కూడాను
0: such an emperor జనక
1: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చారు.
0: He brought both of his daughters and started shedding tears.
1: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
0: People were very much surprised watching Janaka shedding tears.
1: ఇది దుఃఖం కాదు నాయన.
0: It's not grief.
1: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
0: I have been longing to see the combination union of nature and divinity.
1: ఇది ఏ యూనిటీ?
0: This is unity.
1: ఇంతకంటే డివినిటీ మనకేం కావాలి?
0: వాట్ మోర్ డివినిటీ?
1: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
0: ఇట్ ది యూనియన్
1: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
0: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
1: చెప్పి తన రాజ్యమును తన సర్వస్వమును తన శక్తినంత కూడాను వీరికే అప్పగించాడు.
0: He handed over all his kingdom and all his property.
1: అనేక మంది దాసులను పంపించాడు.
0: He sent so many servants.
1: రథములు గజములు తురగములు వేన అంత కూడాను పంపించాడు వీరితోనే.
0: And he sent the chariots and horses and
1: elephants. మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
0: They started moving from Mithila.
1: ఓ పెద్ద ధ్వనులంతా వినిపిస్తున్నాయి.
0: Loud sound around.
1: మధ్య మార్గములో ప్రవేశించారో లేదో ఒక పెద్ద బాంబు వలె శబ్దం వినిపించింది.
0: As they reached the halfway, they heard very loud sound like thunder.
1: నిలు నిలు అన్నాడు.
0: He said, stop, stop.
1: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
0: The moment they got down from the chariot, they saw పరశురామ.
1: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తినింత కూడా నీవు అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
0: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
1: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
0: రామ బికాస్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
1: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
0: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
1: రాములు రెండు చేతులు జోడించి,
0: Rama with both the folded hands,
1: Parashurama
0: said, Parashurama,
1: నీతో యుద్ధం చేసేదానికి నేను సిద్ధంగా లేను.
0: I am not ready to fight with you.
1: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
0: If you have any doubts, I'll certainly clarify.
1: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
0: And he threw that aside.
1: ఒక్క తూరు తీశాడు, రాములు విరిచాడు.
0: Rama picked it up and broke it at once.
1: విరిచిన తక్షణమే పరశురాముడు రాములు పాదం పైన పడ్డాడు.
0: Immediately Parashurama fell at the feet of Rama.
1: Anaga emiti ee yokka antarartham?
0: What is the inner significance here?
1: Bhagavantuniki 16 kadalu.
0: God has 16 facets.
1: And ee 16 kadalu lopala 12 kadalanta kudanu Sri Ramachandrunivi.
0: 12 belong to Sri Rama.
1: Inka 3 kadalu kudanu Bharata Shatrughna Lakshmanivi.
0: The remaining 3 belong to Bharata.
1: 15 ayipoyinayi.
0: 15 over.
1: Parashuramudu daggara oka shakti untundali.
0: Parashurama has one more faculty.
1: Danini Sri Ramachandrudiki andinche nimittamai inta arbhatam chesukuntu vachadu.
0: Yet to put up all this show to surrender the remaining facet with him.
1: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
0: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
1: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రాముల పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
0: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్డ్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
1: కనుకనే 16 కళ్ళతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడైపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
0: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
1: కానీ పరశురామును చూచిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
0: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్.
1: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
0: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
1: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతో చిందులు దొక్కుతున్నాడు.
0: బట్ రామా వాస్ స్మైలింగ్ ఆల్ ది టైమ్.
1: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
0: God will never show any facial expression because of agitation.
1: ఆనందంగానే ఉంటుంటాడు.
0: He is always in a state of bliss.
1: అతని ఎట్టి పరిస్థితులు ఎందుకు అతని తేజస్సు మారదు.
0: Under any circumstance there will be no change in the brilliance.
1: కనుకనే ప్రతి మానవుని ఓజస్సు ఉండటం వల్ల మారుతుండాలి, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
0: It's only the divine who has got out all that radiance, the brilliance.
1: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
0: Only man delights himself with the worldly power.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
0: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
1: సుఖంగా అయోధ్యను చేరారు.
0: They all reached Ayodhya.
1: అయోధ్య వాసులందరూ కూడాను,
0: all those people there in Ayodhya,
1: స్వాగతం చెప్పే నిమిత్తమై,
0: to welcome them,
1: ఎన్ని విధములైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
0: They made all sorts of festivity and gaiety.
1: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
0: Men and women were ecstatic.
1: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
0: Each one
1: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
0: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
1: ఒకరు వచ్చారు, రామా నీ దయ రాధా.
0: వన్ కేమ్ అండ్ సెడ్, రామా
1: ఆనంద నిలయ, రామా నీ దయ రాధా.
0: ఓ రామా, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. O Rama, don't we deserve your compassion?
0: ఈ విధంగా పాడుతూ రాముని పాదాల పైన పడింది.
1: సో సింగింగ్ ది ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: ఆమెను ఆశీర్వదించాడు.
1: హి బ్లెస్డ్ హర్.
0: తిరిగి భవనములో ప్రవేశించాడు.
1: అండ్ దెన్ హి స్టెప్డ్ ఇన్ టు హిస్ ప్యాలెస్.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు ఇన్నము పండుగలే.
1: 10 డేస్ ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా అయితే నీ గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ ద రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: బట్ గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్.
0: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటారు.
1: సో హిస్ హ్యాండ్ విల్ ఆల్వేస్ బి అప్.
0: ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: బట్ ఫర్ వన్ థింగ్ ఓన్లీ హి స్ట్రెచెస్.
0: అదే ప్రేమ.
1: దట్స్ లవ్.
0: దైవము సత్య ధర్మములు తేతనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: గాడ్ ఆల్వేస్ ట్రెడ్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్.
0: మానవుని ఎందుకు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ డివినిటీ ఇట్స్ ఓన్లీ పాసిబుల్
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ గాడ్.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దేర్ ఇస్ నో దైవ గాడ్ బట్ దేర్ ఇస్ దయ్యా ద డెమన్.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దీస్ ట్విన్స్ ది ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి షుడ్ ఆఫర్. ఈ విధంగా కాలం జరుగుతూ
0: ఉండగా
1: యాజ్ టైమ్ పాస్ బై
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని కొంతకాలం అక్కడ జీవించాలని నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: ఆ జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chikara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtistu vacharu.
1: That was those days when they could know that divine power within.
0: Naa indriyam nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Naa hastam le naa swadhinamlo ledu.
1: My hands are
0: ilanti vaadanu inta rajyanni nenu eritiga yeyagalanu.
1: How can I administer?
0: Naa arhata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్లు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రెయిన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యమేళల్లని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
0: Raayadaniki kuda chethulu raadu.
1: They cannot even write.
0: Choodadaniki kuda files choodadaniki kuda kannulu levu.
1: They don't have even proper eyesight.
0: Evarini emem cheppi vinadaniki chevulu levu.
1: They can't listen properly.
0: Ivanti angahinulainatundi vaadu rajyamlo cheratam chethane ee deshamanta ee vidhamainatundi okka durbhichaku guri ayipoyindi. Antam tagipoyindi garuka nenu arhudanu kaadani taane taane visarjinchukunnadu.
1: Dasharatha dropped. He doesn't want to be a king any longer.
0: Chakaga vicharam chesthe rajulu enta dharma parulo enta nyayavantulo enta satyavak pariparakulo ikkada chakaga manaku bodhapadutundadi.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: Tellavaru lecharu.
1: They got up next morning.
0: Vishyanta sampradincharu.
1: They consulted.
0: Vasishtha varu chepparu.
1: Vasishtha said,
0: Bharata Shatrughnulu ikkada leru kada annadu.
1: They said Bharata Shatrughnulu are not here.
0: Varu undanakkarledu.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషమేం కాదు.
1: There's no mistake in what I
0: do. రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: Is all knowing.
0: సర్వ విధములు కూడాను అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదని.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను. గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: ఆల్ పీపుల్ గేవ్ ద టైటిల్ టు రామ ప్రియదర్శన.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు. రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్. ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: God has only this quality, love.
0: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: This is not understood by all.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: All arrangements were ready.
0: కానీ
1: బట్
0: ప్రతి మంచి కార్యమునకును ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటాది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బీన్ అబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌసల్య రూమ్ నుంచి తన యొక్క కైకరి రూమ్కు వెళుతుండాలి రోడ్డు లోపల.
1: వన్ డే షీ వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ కౌసల్య లీవింగ్ ఫ్రమ్ కైకాస్ హౌస్.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: ద ప్యాలెసెస్ వర్ సెపరేట్ దెన్.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రుడులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రుడు వర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: అండ్ రామ హెడ్ hit the ball, it touched the back of Mandara.
0: Ramulu navvaledu.
1: Rama didn't laugh.
0: Kani Lakshmana Bharata Shatrughnulu inga veerito aadukuntunnatvanti oka grama pillalu kudanu pakkunu navvaru.
1: Lakshmana Bharata Shatrughnulu other boys laughed immediately.
0: Endukosam navvaru?
1: Why did they laugh?
0: Mandara veepunku tagileteppudiki mandara egirindi.
1: The moment ball touched the back of Mandara, she jumped.
0: Navvinaru.
1: వాచింగ్ హర్ జంపింగ్ దే లా.
0: రాముడు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పని ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: రామ హెస్ పుట్ మీ టు షేమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
0: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: విత్ అన్ యాంగర్
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: షీ బికేమ్ జస్ట్ ది అపోజిట్.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: యాంగర్ షుడ్ నాట్ బి దేర్ ఎనీ ట్రేస్.
0: ఈ రామాయణంకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: the anger of Mandara,
0: surpanaka kamamu,
1: the desire of
0: ee kama krodhamulu rende ramayananiki moola karananga tayaraipoyi.
1: The krodha, the anger, kama, the desire are responsible for ramayana.
0: Ee krodhamu ayodhyalo undinatundi ramunni aranyaniki pampinchindi.
1: It's only this anger that sent Rama to exile.
0: Kamamu ayon aranyamulo undinatundi sitanu lankaku pampinchindi.
1: It's only the desire that made Sita to be sent
0: to Lanka. Anaga prakruti paramatmanu viyogam sambhavinchindi.
1: It led to the separation of nature and God.
0: Ee viyogam enti baadhale ramayanamlo vachinatundi maha baadalu.
1: All the suffering that we find in Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటి.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ నీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్ షీ డిడ్
0: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుండదని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగున్ పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుచుమి.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles and committing sins. And he will lose his wealth. He will lose his respect. He will be separated from his own people. Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
1: because of this reason,
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు.
1: Rama was ready for coronation.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి.
1: Here you have to recognize.
0: అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: People are confused because of certain feelings relating to the horoscopes.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: Who had set that auspicious moment for coronation?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారే పెట్టాడు.
1: వశిష్ఠా బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారు ఈ యొక్క పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ట ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ద డాట్ ఆఫ్ టైం.
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు ఎగ్జైల్.
0: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్.
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్.
0: కాదు కాదు.
1: నో.
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామ దట్ ఈస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామ వాస్ టెలింగ్ కైక
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యు బి రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ద ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యూ విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యూ డిజైర్
0: యూ డిజైర్ ఈ విధంగా రామునే మొట్టమొదట కైకు చెప్పాడు.
1: సో రామ టోల్డ్
0: కైక రామాయణంలో కూడా లేదు.
1: ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ రామాయణ.
0: కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముల విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
0: లవ్. భరతుని కంటే రాములంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: More than her own son, she loved Rama much more.
0: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: Both of them know this secret.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: He started proceeding to pass.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: He was very happy while going.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
0: ఉన్నటువంటి వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు.
1: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురల్లీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామ వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం లాభజయాజయాత్. రెండు కుటుంబ సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్ సామాన్యురాలి.
1: షీ ఇస్ ఆర్డినరీ.
0: కౌసల్య.
1: కౌసల్య
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ంట్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద
0: లక్ష్మణ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం ఏమిటి? అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యము.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు. సుమిత్రకు చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు.
1: ఎనీబడీ.
0: రాములతో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హెస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద bed of arrows. Lakshmana is Adishesha. So Rama was reclining on Adishesha.
0: Kanukane iruvuriki edabadu jaragadaniki avakasam ledu.
1: So there is no scope for separation between the two.
0: Iruvurlo undinatundi antarathalu variki matrame telusu.
1: They know the inner meaning between.
0: Vellaru.
1: They went.
0: సరియు తీరం దాటారు.
1: సాయంకాలం
0: అయిపోయింది.
1: ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణము తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరామ్.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్.
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: నమస్కార్ టు మదర్.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్
0: లోకంలో కూడా అంటే జరుగుతుంటుంది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు.
1: ఏ
0: నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your Ayodhya. For me, this Ayodhya is the forest.
0: You
1: make proper use of this time in return. She sat.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: I don't need to live any longer.
0: పతిసుతులకు దూరమైన పడ

0: ఏ పాప ఫలంబు నాకు ఈ తాపము కలుగజేసి, ఏ పాప ఫలంబు నాకు ఈ తాపము కలుగజేసి, పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: live? ఎందుకు నా బ్రతుకు
1: being separated from?
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను,
1: and one way I am not.
0: ఒకవైపున సుతునికి దూరం అయ్యాను,
1: another way I am.
0: నేను ఎందుకు బ్రతకాలి, ఎవరికోసం బ్రతకాలి?
1: Why should I live? For whose sake
0: అని
1: should I live?
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
1: She sacrificed the food and drink and she was feeling so sad.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత,
1: after the death of Dasharatha,
0: వశిష్ఠుల వారు కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: He sent the message to the KK.
0: ఏమని దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: Not that Dasharatha died.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: He said you start immediately.
0: భరతుడు శత్రుఘ్నుడు,
1: భరత అండ్ శత్రుఘ్న,
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: Those days there were no flights.
0: రథములో రానే రావాలి.
1: They must come in chariots.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: It will take 15 days to reach.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐస్ గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: there were no chemicals or ice to protect the dead
0: body. అప్పుడు కూడా చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
1: Just as a pickle in the dead body is kept in the oil there.
0: Bharata Shatrughna vachinta varaku nunillo tadipettaru.
1: So until the arrival of Bharata Shatrughna, the dead body of Dasharatha is kept in oil.
0: Bharata Shatrughna parigetti vastunnaru.
1: Bharata Shatrughna
0: chaala veganga vastunnaru.
1: Coming very fast.
0: Ayodhya lo praveshinchetappatiki ayodhyulanta pakshulu kudanu talalu unchukoni edustunnayi.
1: By the time they reach Ayodhya, everybody bent their heads including birds.
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడాను తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రైజ్ దేర్ హెడ్స్.
0: తిరిగేటువంటి కుక్కలు కూడాను విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత,
0: తండ్రి మరణించాడు,
1: ఫాదర్ డైడ్,
0: కర్మకాండను నీవు ఆచరించమని చెప్పింది.
1: ఆల్ ద లాస్ట్ రైట్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: వాట్ హ్యాపెన్ టు రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of the Dasharatha.
0: కట్ట కడపడే తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: Ramalakshmana could be there when Dasharatha was dying.
0: నాకు ప్రాప్తి చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He felt so sad that he was not there at the time bedside.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్ళాడు.
1: Immediately went to Kausalya's palace.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసుకొచ్చినట్టు చెప్పింది.
1: He told in verbatim what all that had happened.
0: అమ్మ అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: Mother, how is it that Rama has gone to forest? Has not returned yet.
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: They are not going to return for 14 years to come.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుఘ్నులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రిపైన క్రోధం వచ్చేసేసింది.
1: They are feeling so sad because the death of the father. On hearing that Ramalakshmana are there in the forest,
0: anaga okadani kante adikamaina prema nu chuchinappudu rendavo prema tagipothundi. Okadani kante adikamaina prema nu chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento prema ga undinatunte varu Bharata Shatrughna.
1: Bharata Shatrughna loved their father.
0: కాని అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ యాస్ వెరీ లైఫ్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ ద వెరీ లైఫ్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కాని వశిష్ఠుల వారు సమాధాన పరిచి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు,
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్
0: నీ వివంతకుడును కర్మకాండను ఆచరించే మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యు ఆర్ సపోజ్డ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: All the love that they have to respond.
0: అంతకంటే అధికమైన ప్రేమ కలిగినట్టు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards Mother Kaikeyi.
0: మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Puttuta oka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one
0: grief. Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీయు చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries should be
0: solved. చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher level.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్ దట్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్ ద
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ ఎంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రేయర్.
0: నాయన మీరెవరూ లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని నాట్ హియర్. టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: వైల్ దే వర్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మౌంటైన్ టాప్ చిత్రకూట, దే వర్ లిసనింగ్ టు ద సౌండ్స్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అండ్ ద హార్స్.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: లక్ష్మణుడు
0: ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు. కపివారతి దాటునా

0: పోలచునా శుచబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is
0: well?
1: Bharata is very intelligent.
0: Ramulu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Evaru daari chupetunte vaallu
1: leru. Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pachulanta oka daggara untunnayi.
1: He saw all the
0: birds. Pachulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pachulu aadukune place lopala jalam untadi.
1: Where the birds all around
0: ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water there.
0: Ani ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా జలమున చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: ఫలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ ఎట్ సైడ్ భరత స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్ అండ్ నోటీస్డ్.
0: ఆదిశేషుడు.
1: లక్ష్మణ ఇది ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: హీజ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బీ రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: హీస్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామా స్మైల్.
0: లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: ఇంతకాలం పెరిగి కూడాను భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్.
0: మహా శాంతి స్వరూపుడు.
1: భర్త ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
1: భర్త టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు. భరతుడు పరిగెత్తి వచ్చాడు. రాముల పాదాల పైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పార్డన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమంగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డజంట్ నో దట్
0: రామ. సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుని వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్
0: అన్న
1: బ్రదర్
0: నాన్న నీ వియోగాగ్నిలో మరణించాడు అన్నాడు.
1: ఫాదర్ డైడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్
0: భస్మం అయిపోయాడు అన్నాడు.
1: హి గాట్ హింసెల్ఫ్ బర్న్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్
0: వియోగాగ్ని.
1: వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ ది ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: తక్షణమే విన్నాడు.
1: హి హర్డ్ ఇట్.
0: నలుగురు చేరారు.
1: ఆల్ ది ఫోర్ అసెంబ్లీ.
0: నదికి వెళ్లారు. తర్పణాలు విడిచారు.
1: దే వెంట్ టు ద ఫారెస్ట్ అండ్ డిడ్ ది లాస్ట్ రైట్.
0: వచ్చిన తర్వాత ఈ భరతునకు రాములకు చాలా వాదోపవాదం జరుగుతుంది.
1: లేటర్ దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్.
0: నీవు రాక తప్పదు.
1: యూ వర్ బౌండ్ టు
0: రిటర్న్. రాకపోయినా నేను ఈ అయోధ్యలోనే ఉండను.
1: ఇఫ్ యూ డోంట్ రిటర్న్ ఐ విల్ స్టే.
0: నేను కూడా ఇక్కడ అరణ్యంలోనే ఉంటాను.
1: ఆర్ ఎల్స్ ఐ విల్ స్టే విత్ యు ఇన్ ద ఫారెస్ట్.
0: కానీ
1: బట్
0: రాములు తండ్రి ఆజ్ఞను మీరకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్.
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ పీపుల్
0: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: సేన్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతని
1: బట్ హి డిడ్ంట్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికీ కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్ ఎస్.
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్ యాజ్
0: సీతారాముడు ఒక గుండు పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణుడు పిలిచాడు.
1: దే కాల్డ్ లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్?
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
0: చాలా బాధపడ్డాడు.
1: వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్?
0: రాములు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు. నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ది హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate choice or preference.
0: చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
1: If Rama says I should do it where I like,
0: నేను అర్పితం చేశాను రాములకు.
1: What harm I have done?
0: మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: I have surrendered all my wealth in the family and the kingdom.
0: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామపాదమును పట్టాను.
1: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the
0: అలాంటి seat of the... నన్ను నా ఇష్టమైనటువంటిగా పలికాడే.
1: And if you say that I should build on my own
0: choice. సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You don't
0: feel so sad."
1: నిన్ను
0: బాధించినందుకు క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
0: ఇదిగో పలాని చోట్ల నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hut is to be
0: ఆనందించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ
0: నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
0: అక్కడ కూడా అంతే. భరతుడు
1: ఏం? భరత
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒకటి
0: మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్, వన్ పాయింట్ రూల్.
0: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడాను నేను అయోధ్యలో ఉండను.
1: Until you reach Ayodhya, I will not stay there in Ayodhya.
0: నంది గ్రామం లోపల ఒక నేను కూడాను పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడాను అక్కడ జీవిస్తాను.
1: I will also build a hut there in Nandi village.
0: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: Your own feet will rule the entire Ayodhya.
0: పాదములను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామానికి వచ్చేస్తాను.
1: Your divine sandals will rule the entire kingdom there.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: Until you return, I don't step into Ayodhya.
0: అలాంటి పుత్రులు, అలాంటి అన్నదమ్ములు, అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
0: కనుకని ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
0: ప్రతి కుటుంబంలో కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: కనుకని ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: Student is not respecting the teacher.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గురువులు కూడాను గమనించటం లేదు.
1: And the teacher is not observing the student.
0: ఇలాంటి లోపల రామాయణము ప్రతి మానవునికి అత్యవసరమే.
1: Under these circumstances Ramayana is very essential.
0: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: To cure all the defects in the
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: We should follow Ramayana.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main duty on the part of every one of us.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: Following command of Rama,
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవాజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: మాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్ ఇట్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అది మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
0: ఇది దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది డివైన్.
0: దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: కృష్ణ పెట్టినది తినవు, నీ మన ఇంటిలో పుట్టినది తినవు, లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని. యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది, కృష్ణ నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా, కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెండు గలి గుట్టును తినవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: యశోద caught hold of Krishna and went on talking to him this way, Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani తన ఇంటిలో ఉన్నటువంటివి తనకి ఎప్పుడు కూడా రుచిగా ఉండవు. బయట ఇంటివి తనకి అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: యు హ్యావ్ ది ఓనర్ ఆఫ్ ఎ స్వీట్ షాప్ విత్ ఆల్ ది స్వీట్స్ అవైలబుల్. హీ స్మెల్స్ ఆల్ ఆఫ్ ది స్వీట్స్ బట్ హీ డజంట్ రిలీజ్, హీ డజంట్ పార్టేక్ ఈవెన్ వన్.
0: గాలికి ఊపేరు పరిగెత్తిపోయేటువంటి ఆ బరువులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
1: బట్ హీ ఇస్ ఆఫ్టర్ దిస్ పఫ్డ్ రైస్ which is after all the tasteless.
0: కశ్యపుడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పుచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యు హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ బట్ యట్ ఆస్క్ హిమ్ ఓన్లీ వన్ బోన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఏ చైల్డ్.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదం.
1: అండ్ దిస్ ఈస్ ది గిఫ్ట్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద డివైన్.
0: ఎన్నో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగం చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. It was Ashwamedha Yaga which was finally undertaken and Krishna appeared in his form there.
0: 100 యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
1: In spite of performing 100 of the sacred rituals, he didn't have the mental peace.
0: Ashwamedha Yagamunaku ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాస్ అండర్ టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మేనిఫెస్టెడ్.
0: కానీ పురోహితుడు వచ్చి నీవు ఇతనికి ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకూడదు.
1: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
0: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, చాలా గొప్పవాడు.
1: ది వన్ హూ హ్యాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, ఈజ్ ఎ మైటీ పర్సన్.
0: అయ్యా నాకు మూడు అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
1: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
0: కానీ చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా నీవు బ్రాహ్మణులను కూడా నీవు అతన్ని ఆశిస్తున్నావు. కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు. అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
1: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
1: The king replied, I can't go back by the word given.
0: చక్రవర్తి మహా గట్టి హృదయుడు.
1: And he has got the strong faith in God, full of
0: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రమో మరువడు.
1: He will never break his promise. He will keep it up.
0: కనుక నేను మాట ఇచ్చిదిని.
1: Yes, I have given the promise.
0: అది ఏమి కోరినను నేను ఇవ్వగలను.
1: I am ready to give whatever that he asks for.
0: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మాల మాదిరి చేసి అతనికి అర్పిస్తాను.
1: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
0: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
1: The 8th one is Ashwamedha.
0: దాన్ని కూడాను అతని పాదాలకు అర్పితం చేస్తాను.
1: That I will offer to your lotus feet.
0: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
1: And all the sacred rituals have been made into a garland and it adorned the head of the god.
0: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞము 108 యజ్ఞములు ఇవన్నీ.
1: Each one represents one yajna, 108 in total.
0: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు, బ్రహ్మాండమంతకుడును నిండిపోయాడు.
1: వామన హ్యాస్ బికమ్ మైటీ, జైజాంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
0: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండమునే ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
1: The preceptor said, you have considered him as an ordinary one.
0: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
1: not merely 3 feet.
0: ముల్లోకాలు కూడాను తీసుకోగలడు.
1: He will occupy all the 3 worlds.
0: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
1: You are deceiving yourself by the form that you see in front of you.
0: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడయ్యి అతన్ని మెచ్చుకున్నాడు.
1: హ్యావింగ్ ఆఫర్డ్ ద 3 feet, ది ఎంపరర్ బలి గాట్ ఎ వెరీ గుడ్ నేమ్, హైలీ రెప్యూటెడ్.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నది అన్నాడు.
1: ఇఫ్ వన్ బ్రేక్స్ ది ప్రామిస్ ఇట్ ఇస్ డెత్.
0: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
1: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
0: కానీ ద్వాపరయుగములు మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
1: But in the Dwapara age, nobody ever gone back the promise given.
0: కనుక బలిచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
1: So Emperor Bali said, I'll keep up my promise.
0: కానీ చెప్పినట్టుగా కృష్ణుడికి దానం చేశాడు, అంతా కృష్ణుడికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.
1: As he declared, he has offered everything to God and said,
0: అంతా భగవంతునిది,
1: nothing belongs to me, everything is yours, O Lord.
0: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
1: So he surrendered and completed the performance of the ritual.
0: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
1: The sport of Krishna is beyond all narration, comprehension and estimate.
0: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: People went on extolling, praising the Lord, the inhabitants.
0: Vamanamurtini varnistu vacharu.
1: They have been narrating God Vamana.
0: Ee Vamanudu Mahachakravarti.
1: And you have the emperor on one hand.
0: Kashyapunaku puttinatvanti muddulu biddadu.
1: And he is the dearest child of Kashyapa.
0: Aa Kashyapudu nayana నీకేం కావాలన్నప్పటికీ నేను ప్రసాదిస్తాను.
1: Whatever you want, I will confer, he said.
0: ఎవరిని నీవు ఆశించవద్దు.
1: In fact, don't expect any from anybody.
0: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగుకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
1: It's simply great if you accept what is destined, what is given to you, rather expecting something.
0: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
1: The whole world is yours, Lord.
0: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నీవు ఆశించాలి?
1: యు ఆర్ బీయింగ్ సో పవర్ఫుల్, ఓనర్ ఆఫ్ ద హోల్ కాస్మోస్, వై డూ యూ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ
0: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
1: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్ ఆస్క్ ఫర్.
0: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
1: వామన ఇస్ సో షార్ట్, ది డ్వార్ఫ్.
0: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
1: దో హీ సో షార్ట్, సో స్మాల్ ఇన్ స్టేచర్, బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
0: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
0: హ్యూమన్ లెవెల్ కంటే కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
0: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
1: The divine is limitless.
0: పరిమితములకు మించి
1: transcends limitation.
0: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటారు.
1: You find the sunrise happening every time.
0: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
1: Who is the controller of sunrise?
0: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
1: He observes his own regulation.
0: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కాని మరి ఏ యుగమునందు కాని ఎక్కడ కూడా జరగలేదు.
1: దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ ఏజ్.
0: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
1: ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ద డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోడ్ అకార్డింగ్లీ.
0: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
1: దే హావ్ నాట్ బీన్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: కిలకిల నవ్వుచు, పక్కపక్క నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
1: ద రివర్స్ అండ్ ద రన్నింగ్ బ్రూక్స్ విత్ ఆల్ ద సౌండ్స్ లైక్ దట్ ఆఫ్ ద స్మైల్స్ ఫ్లో ఇన్సెసెంట్లీ కంటిన్యూస్లీ.
0: ఇట్టి ద్వాపర యుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
1: దిస్ ఈజ్ ద ఐడియల్ సెట్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఏజెస్.
0: ఇంతే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతనో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
1: Scientists investigated, made thorough inquiry of all these facts.
0: రాత్రి యందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
1: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
0: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
1: దే డిసైడెడ్ బికాస్ ద బ్రాడ్ డే లైట్, ద లైట్ ఆఫ్ ద స్టార్స్ కుడ్ నాట్ బి సీన్ ఆర్ మేడ్ అపేరెంట్.
0: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తి కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
1: Therefore, the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore, man went on imagining his own way.
0: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
1: The moment child is born, the moment his features is cut off, the child starts crying.
0: కానీ ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడా నేటి కూడాను కనిపెట్టలేదు.
1: Nobody could explain the reason behind this.
0: ఇంత తేనో లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
1: When once the honey or the milk is fed to the child goes to sleep.
0: అనగా మానవుడు పుట్టినదంతా ఇక్కడను ఆకలి తీర్చుకునేందుకు.
1: The human birth, it appears as though is meant to be the hunger.
0: చిక్కులనందుచు కోటి విద్యలను పూనిక నేర్చి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమున మృగగనేటికి శ్రీ పరాత్మను ధ్యానం చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
1: The man struggles hard and makes use of all his talents and the skills and the knowledge that he has only to eke out his living, to carry on his living. But what is it? Why can't you think of God and go beyond, transcend the fulfillment and shelter?
0: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపుకోసమని అని గుర్తించాడు.
1: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
0: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
1: So man is struggling for food right from the beginning.
0: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తుండాలి.
1: As the wind blows, you find the branches that touch each other, and there arises sparks of fire.
0: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
1: And that fire naturally burns.
0: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొని అగ్ని తల నుండి కుట్టిన ఆవిర్భవిస్తున్నాయి.
1: But the very fire originates out of the two branches that come close to each other, rub against each other.
0: అగ్ని ఉండి కూడాను తమకు తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
1: The fire is in the wood, but the wood is not burnt by the fire within. Nobody could know the reason behind
0: it. ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నో ఉన్నవి.
1: There are so many mysteries in this nature.
0: ఇటువంటి రహస్యములు నేటి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధన చేస్తూ వస్తున్నారు.
1: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
0: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవుడు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
1: Man is in search of God to know the secrets of nature.
0: దైవాన్ని అన్వేషించుటకు వీలు కాదు.
1: It's not possible to search for God.
0: ఈ కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చును.
1: God is not an object nor individual to visualize and see him in front of you.
0: నిద్రు నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దును పద్దు లేక ప్రేమందగ చేయించి జీవితము నీ దద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
1: ఓ మ్యాన్, వాట్ కంఫర్ట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, వాట్ జాయ్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, యూ స్పెండ్ ఆల్ యువర్ టైమ్ జస్ట్ టు క్యారీ ఆన్ యువర్ లివింగ్ ఫర్గెటింగ్ ద హోలీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవశక్తి చేత సర్వములకును జగత్తులో సంచరిస్తున్నావు గాని మానవుని యొక్క సశక్తి చేత ఏది కూడా వారు ప్రయత్నపూర్వకంగా సాధించలేదు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ ఆర్డైన్డ్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ అండ్ ద డివైన్ కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్.
0: ఇదే విధంగానే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ మైటీ పవర్స్.
0: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవద్శక్తితో వచ్చేటువంటివి కాదు.
1: పీపుల్ థింక్ దట్ దీస్ పవర్స్ ఆర్ ఎక్వైర్డ్, దట్ దే ఆర్ అబ్టైన్డ్, నాట్ సో.
0: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దీస్ ఆర్ న్యాచురల్. ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ లేటెంట్ పవర్స్ ఇస్ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: ఒక కర్రను తీసి దేన్నైనా కొట్టినప్పుడు అది చాలా బాధపడుతుంటాయి.
1: వెన్ యూ hit anyone with the stick, naturally it causes pain.
0: Andulo edo ee agni shakti okati unnadi.
1: Well, there is some power here.
0: Rayan teesi denaina kottinappudu deenlo edo oka parama shakti untundi.
1: If you pelt a stone and hit anybody, naturally
0: oka raati oka raati kottinappudu daani nunchi agni prarambham avutundi.
1: When you just strike two stones against each other,
0: kaani adi agni raati nunchi manaku kanipistundada?
1: Do you see the fire externally?
0: Ledu.
1: No.
0: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి వసం చేస్తుండదు.
1: ద ఫైర్ ఈస్ హిడెన్, ఇట్ కమ్స్ అవుట్ ఎట్ ఎ ప్రాపర్ టైమ్ అండ్ బర్న్స్ ఆల్.
0: ఈ శక్తులన్నీ కూడా ఆ సహసిద్ధమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
0: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
1: They found his fire, the lamp, at the residence of Nanda.
0: మిగిలిన బీదవారందరి కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులు అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
1: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
0: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
1: There in the same village, a daughter-in-law newly married.
0: ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
1: She too was commanded to go to Nanda's residence and lamp.
0: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
1: As she was lighting the lamp, she was watching the divine face and has lost herself in ecstasy.
0: నిప్పు కారేటువంటిదే కాని చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
1: It is a fire that burns, it will never give you any kind of comfort and coolness.
0: ఇంకా మరి దీపమును అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
1: While this newly married daughter-in-law started lamping her own,
0: దూరం రావటం లేదు.
1: How is that you are distancing yourself from the fire? They have put the question.
0: అక్కడ వాళ్ళు పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
1: Then they were singing.
0: సుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట అని పాటలు పాడుతున్నారు.
1: They were all singing in chorus. Suguna could see there. Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
0: ఈ పాటలు విని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: And Yashoda came there, appeared there in front of them.
0: ఆమె కూడా చూచింది.
1: She too noticed.
0: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
1: And she could notice the finger of Suguna being burned.
0: మధ్యలో ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
1: And she also noticed all the rest dancing in joy, singing the glory.
0: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్ధం నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనింది.
1: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్? వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్? దట్స్ వాట్ షీ సెడ్.
0: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికి ఉన్నావా?
1: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు నందాస్ ఫ్యామిలీ దట్ ఎనీబడి వుడ్ బర్న్ డౌన్?
0: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
1: మదర్ ఇన్ లైన్ వెన్ షీ కేమ్ అండ్ నోటీస్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్, షీ ఫెల్ట్ వెరీ సాడ్.
0: ఇంకా ఏనాటికి కూడాను యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ సెండ్ హర్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు లైట్ అవర్ ల్యాంప్.
0: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: Mysterious things, wonderful things happened in those days.
0: Kanuka Yashoda inti daggara aneka rakamaina vichitra vichitramulanta kudanu kaligistu vachindi.
1: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
0: Ee vidhanga chestunaga oka naadu Krishnudu vachadu.
1: One day Krishna came there.
0: Madhuraku vellinatvanti Krishnudu aa naati varaku raledu.
1: Having left this place once, he has not come back.
0: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకుని కూర్చున్నారు.
1: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
0: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
1: Under these circumstances, in response to the yearning, Krishna
0: యశోదకు కనిపించలేదు, నందునికి కనిపించలేదు.
1: But nobody could see him.
0: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
1: All had assembled at the residence of Yashoda.
0: Krishnudu vachadata, meeru daachi pettukunnaru, ekkada chupandi chupandi ani andaru gola chestu vacharu.
1: People went on questioning, it seems Krishna is here, you are hiding him somewhere. Let us see him. That's what they said.
0: ఎవరికి కనిపించుకోకుండా ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
1: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
0: కాని నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాడు.
1: Things happen according to their deservedness. This is your prapti.
0: యశోదా లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
1: And Yashoda punished Krishna.
0: Krishna, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: Krishna, you don't eat that which is served to you, that which is available at home. On the other hand, you will be visiting all his relatives in the
0: neighborhood.
1: Don't you relish that what is served at home?
0: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
1: Do you really like that by stealing which is available elsewhere?
0: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
1: And he was tied up to a mortar there.
0: నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది సార్వభౌమమే.
1: This is the experience of everybody in the world.
0: తన ఇంటిని తనకి ఎప్పుడు కూడా రుచించదు.
1: No one accepts relishes that which is at home.
0: ఇంటిలో వంటలు వండితే ఆ వంటలు ఏమీ కూడా తనకు రుచిగా ఉండవు.
1: All the preparations so nicely made at home,
0: పరయింటి వంటలు మాత్రము చాలా పక్వంగా మంచి రుచిగా కనిపిస్తుంటాయి.
1: But those which are served outside, we relish them very much.
0: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
1: This is the way of the world.
0: కృష్ణుడు పరయింటికి పక్కంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
1: This is not the lesson of Krishna.
0: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
1: Butter symbolizes pure heart.
0: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
1: Krishna receives, accepts wherever there is pure heart.
0: అది మృదుమధురంగా ఉంటుంటారు.
1: It is so soft and sweet.
0: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదుమధురంగా ఉంటుంటాయి.
1: The hearts of devotees are soft, tender and sweet.
0: కనుకనే వారి యొక్క హృదయముని మాత్రమే తాను అపహరిస్తుంటుంటాడు.
1: Therefore Krishna is after such sweet hearts.
0: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
1: But however this robber is stealing brought him bad name.
0: అందరూ కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
1: All call Krishna a thief.
0: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదమును నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు.
1: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్, బట్ కృష్ణ వెన్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ నైస్ హిమ్, పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
0: చిత్త చోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
1: వెన్ వన్స్ వీ సే చిత్త చోరా, దిస్ ద వన్ హూ స్టీల్స్ ద హార్ట్, పీపుల్
0: ఊరికే చోరుడు అంటుంటే మాత్రం కోప్పడతారు.
1: But if we call you simply a thief, you'll be irritated.
0: Avidi kaakunda gaanamto cherinappudu adi ento madhuryanga untuntadi.
1: When it's mixed with a melody, it is joyful.
0: Kanuka prathi okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryamgaane untuntadi.
1: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
0: Lekapothe andaru enduku chitta chora ani pilustaru?
1: Why people call him chitta chora?
0: చిత్త చోర యశోద కే నవలీత చోర కో చిత్త చోర.

0: రాగ తాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాయి.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అటు రాగతాళములు లేకుండా ఏ చోర చిత్తచోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళములతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: everybody. వీరందరూ కూడాను ఇట్టి రాగతాళములతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళములు కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Veda.
0: Rigveda, Yajurveda, Samaveda, Adharvana Veda kodanu entano paadutu vacharu.
1: All four Vedas were repeatedly recited.
0: Samavedanu endaro brahmanulu chaala varnistu vacharu.
1: Many priests followed, adopted Samaveda.
0: Kaani ee vedamcho enni vidhamainatundi prayatnam chesina bhagavantuni okkaraina kodanu sandarshinchina varu leru.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చెప్పినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: బట్ వెన్ వన్స్ ఇట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ దే కుడ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్, హీస్ ఆఫ్టర్ మ్యూజిక్.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు,
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: యూ నీడ్ నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యూజిక్, యూ కెన్ సింగ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామా నన్ను కాపాడు అని ఒక పద్యంలో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజెక్ ఫార్మ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామా నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రామా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్, ఇట్ ఈస్ సో మెలోడియస్.
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ యుల్ సీ గాడ్
0: అపియరింగ్. మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: Those that cannot sing in praise of God, They are disappointed, they are frustrated.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ కి మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have an appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడాను మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: యు థింక్ దోస్ డేస్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్ అండ్ థింక్ సింగ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈవెన్ టుడే.
0: ఈ గానలోలుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
0: మనోలోలుడైపోతుంటాడు.
1: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హార్ట్.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం అందుకూడను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేలకు వేలేరు భగవంతునితో ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైనది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyude anetundi danti idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamme anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandunnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకొని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: Kani atti ragame meeku teliyakunda poyinappudu adi oka roganga tayaravutundi.
1: If we don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru enniyo bhajanalu chestunnaru.
1: You do bhajans.
0: అందరూ కూడా భజన లో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతున్నారు.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: If you want to identify yourself with God in you, installed in your heart, you have to sing his glory in perfection.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanaka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi marokati ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gadi dramalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutuntunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి యొక్క ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతుంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, హూసోవర్ మే బి, విల్ సర్టన్లీ బి క్యారీడ్ అవే బై దిస్ మ్యూజిక్.
0: చిన్న పిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ వీఆర్ లూపుతుంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: But they don't know music at all.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: బట్ పీపుల్ సింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్.
0: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: ద న్యూ బార్న్ బేబ్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద ట్యూన్స్.
0: ఆ చిన్న రాగాన్ని మొత్తం మనసులో చేర్చుకుని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: బట్ ద చైల్డ్ రెస్పాండ్స్ టు ద మ్యూజిక్ అండ్ గోస్ టు స్లీప్.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing His glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడారో తెలుసా?
1: Suguna, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేరు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have a wonderful beat, the rhythm.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంత.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: అంత ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం ఉంచుకుని హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta.
1: That he is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne potunnaru.
1: This rhyme anta adds the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాని కూడా మీ యొక్క హృదయంను ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటారండి.
1: దేర్ఫోర్ ఎవ్రీ రెండరింగ్ షుడ్ టేక్ యూ టు దట్ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ, బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ, ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ షుడ్ ద నెక్టరైన్ ఫీలింగ్, ద డివైన్ ఫీలింగ్. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishnu yokka charyalu chaala pavitramaina kuti venta unnai.
1: That's so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kudanu ee krishnu yokka leelane meeku anurumugalu teppistanu.
1: This evening you'll certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from His devotees.

క్రమము తప్పక మింట ప్రతిదినంబును భాను ఉదయాస్తమయముగా నొందనేలా భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారక పగలు మాత్రము దాగు బొంగియేల గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ కాంతి కాజేయు తారక పగలు మాత్రము దాగు బొంగ.

0: పవనుండు జీవకోటిని ప్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తా పవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవరించు చందమేళ అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేళ ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్ అనగా పుట్టి పెరిగి పోనటువంటిది
1: జగత్ ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్ ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్
0: దీనికి ఆధారము భూమియే
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే
1: డివినిటీ ఇస్ ద వన్ దట్ ఈస్ ఇమనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్
0: కనుకనే సర్వతపాణిపాదం తత్సర్వతోచి శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలములు యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు.
1: యు కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడి యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: హౌ ఈజ్ ఇట్ టు బి టాట్? హౌ ఈజ్ టు కాంప్రిహెండ్ ది ఆల్ పర్వేసివ్ డివినిటీ?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: హౌఎవర్ ఈచ్ గ్రూప్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ సెలిబ్రేషన్ విత్ ద నేమ్ ఆఫ్ దేర్ చోజన్ డేటీ, అబ్జర్వ్ ద బర్త్డే, అడోర్ అండ్ ఎంజాయ్ దెమ్సెల్వ్స్.
0: ఇట్టి దైవత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించట కూడాను సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎస్టిమేట్ ఆర్ మెజర్ ద డివినిటీ బై ఎనీ స్టాండర్డ్.
0: కానీ ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
1: హౌఎవర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.

0: world as we know, each child, the moment the child is born, separated from the womb of the mother, starts life sojourn by a cry. Why does the child cry?
1: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి తన సమాధానం ఏమిటి?
0: What is the reason? How to pacify the newborn babe that starts crying?
1: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
0: The child stops crying when you offer a drop of honey or milk.
1: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
0: Therefore it is clear that we are born with this appetite, hunger.
1: అది ఎట్టి ఆకలి? ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాకృతమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలియా? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
0: What kind of appetite is it? Is is that worldly or is it natural or spiritual or beyond?
1: ఆకలి మాత్రము అందరికీ ఒకటి.
0: However, the hunger is uniform.
1: ఆహారములు వేరు వేరుగా ఉండవచ్చు.
0: The food that we consume varies.
1: ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రకృతి యందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: Therefore it is essential that we partake of food, receive the essence of this food and delight ourselves.
1: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
0: Therefore to satiate hunger, food is most essential.
1: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము, తాను ఆనందించటము, ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
0: Therefore it's the duty of every individual to have food for himself and also to serve others.
1: భగవంతునకు ఎట్టి ఆకారం కాని, ఎట్టి జన్మం కాని, ఎట్టి ప్రకృతి యొక్క లక్షణము కాని లేవు.
0: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
1: కనుక దైవమునకు ఇట్టిది అట్టిదని రూపాన్ని నిర్ణయించటము ఎవరికి తరం కాదు.
0: Therefore, it's not possible for anyone to decide a definite form for God.
1: ఇతనికి చావు పుట్టుకలేనట్టు శాశ్వతుడు.
0: God has no beginning nor an end. He is immortal, permanent.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
1: తాను చావక, పుట్టక, చంపబడక.
0: He can neither be killed, nor would he be born again, and he is eternal.
1: ఇట్టి సర్వశక్తిమయుడైనటువంటి యొక్క దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు?
0: God being all powerful or pervasive, what name can you give him?
1: భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనున్నటువంటి పంటను పండించి ప్రజలకు, జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
0: You know, when the soil is watered, this water is supplied to the crop and we just reap the harvest and partake the grain and be benefited by the food.
1: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
0: And hence every creature requires water.
1: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిని చంపుకొంటుంది.
0: And is the water which is equally essential as that of appetite.
1: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కానీ నీరు లేకపోతే క్షణమైనా జీవించటకు వీలు కాదు.
0: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్, బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
1: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
0: అండ్ దేర్ఫోర్ ఫుడ్ దట్ వి డిరైవ్ బికాస్ ఆఫ్ ద వాటర్ యాడెడ్ టు దట్.
1: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సహజమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
0: యు కెన్ అక్వైర్ వాటర్ నాట్ బై ఎనీ అదర్ ఎఫర్ట్ అదర్ దాన్ ఇట్ ఈస్ వాటర్ ఇస్ ద రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్స్.
1: ఏ దేశం అందైనా, ఏ కాలం అందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారంకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
0: ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ స్ట్రగుల్ హార్డ్ విల్ ప్లాన్ ఫర్ ఫుడ్.
1: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
0: దేర్ఫోర్ టు జనరేట్ ఫుడ్ వాటర్ ఇస్ వెరీ నెసెసరీ.
1: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
0: పీపుల్ డూ సో మెనీ సాక్రిఫైసెస్ రిచువల్స్ వర్షిప్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇనఫ్ ఆఫ్ వాటర్.
1: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
0: ద ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్ నాట్ మియర్లీ ఫర్ ఎ మిలియనేర్ రిచ్ మ్యాన్, ఇట్ ఇస్ ఈక్వలీ నెసెసరీ ఫర్ ఎ పాపర్.
1: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
0: హూ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్?
1: అతని దైవము.
0: గాడ్ హెస్ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్.
1: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కానీ జగత్తు నిమిత్తం కాదు చేసేది.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ ఫర్ హిజ్ ఓన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది విల్ అండ్ నాట్ ఫర్ ది వరల్డ్.
1: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ది ఐడెంటిటీ బిట్వీన్ ది వరల్డ్ ది క్రియేషన్ అండ్ ద క్రియేటర్.
1: నీరు మానవుడు సృష్టించలేడు.
0: మ్యాన్ కెనాట్ జనరేట్ వాటర్
1: ఆల్ ఆహారమును మానవుడు పుట్టించలేడు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ప్రొడ్యూస్ ఫుడ్.
1: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించలేడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఫుడ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ హిమ్ టు క్యారీ ఆన్ హిస్ లైఫ్.
1: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పనులు సాధిస్తూ రావాలి.
0: హవెవర్ మ్యాన్ యాక్ట్స్ మేక్స్ హిజ్ ఓన్ ఎఫర్ట్ టు అపీజ్ టు సాటియేట్ హిజ్ హంగర్.
1: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
0: సో ఇట్స్ నాట్ ప్రాపర్ టు వర్షిప్ గాడ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ద గిఫ్ట్ దట్ వీ రిసీవ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్.
1: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థన చేయాలి.
0: వీ హావ్ టు ప్రే గాడ్ ఫర్ గాడ్ హింసెల్ఫ్.
1: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
0: In fact, God supplies all that we need.
1: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసును.
0: God knows what to give, when to give, where to give.
1: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
0: Even if you do not make effort, God will confer that what you need.
1: మనం కేవలం కోరి విఫలమైనంత మాత్రమున మనం బాధపడటం ఇది భక్తుల యొక్క లక్షణం కాదు.
0: ఇట్ షుడ్ నాట్ బి ది క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు గో బ్యాక్ వెన్ హిస్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ బై గాడ్.
1: ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దాన్ని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు నో వాట్ వీ నీడ్, what kind of food that we require and carry on our life sojourn on earth.
1: Daiva nirnayalu enni vidhamuluga untuntado evaru cheppaleru.
0: The mystery of God is beyond all parameters and
1: adi unidi nanaganeela.
0: Why this and that?
1: Vipena kaadi brahma paryantam neeve.
0: Right from Ant to Brahman you are there.
1: Adi erungaru.
0: They do not know that.
1: Madagarangaru.
0: Cannot understand.
1: Bhujuvi chandaru.
0: They are not happy.
1: Bhuvini kondaru. వర్తించదని కడు విర్రవీగలరు. కానీ
0: దే ఆర్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: కడబడికేది ఎత్తవునో ఎవరికీ తెలియదు.
0: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపన్ అట్ ది ఎండ్.
1: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి to express God's will or the divine plan.
1: దైవం యొక్క ప్రణాళికలు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
0: The divine plan has to be revealed by divine himself.
1: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణం ఇవ్వాలో అది భగవంతుడికే తెలుసు.
0: God knows what to give, where to give, why to give, whom to give.
1: కనుక మనం ఏదాని కూడా నువ్వు ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
1: దైవ ప్రార్థన వల్లనే సర్వములు నెరవేరుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే అందరూ కూడా ప్రేయర్ చేయాలని.
0: So it's essential that all of you should pray.
1: దీని కోసం దాని కోసమని కాదు.
0: Not for desire.
1: కానీ భగవంతుని ప్రేమి చేయాల. ఎందుకోసం చేయాలి?
0: Why should you pray to God?
1: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
0: ఓ గాడ్, ఐ వాంట్ యువర్ లవ్.
1: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
0: అండ్ దిస్ లవ్ విల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఆల్
1: ప్రపంచం అంతా కూడాను సన్నిధి అవుతుంది.
0: In fact, you can achieve the whole world for that matter.
1: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
0: In fact, there is no doubt whatsoever that because of some failure.
1: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
0: The knowledgeable people know that, not the rest.
1: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయాలన్నప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
0: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
1: భగవంతుల, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
0: Oh God, you know best what I need at what point of time.
1: అంత భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
0: When once you offer to God, anything can be achieved easily.
1: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
0: But till now we have not made an attempt.
1: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవే వచ్చి రావుతున్నాయి.
0: Effortlessly things started arriving here.
1: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
0: In fact, there is no special plan for anything.
1: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
0: And things are utilized as they reach here.
1: ఇంకా ఒకటి.
0: Another point.
1: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
0: And there is also the second procedure adopted.
1: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో,
0: యాజ్ థింగ్స్ కమ్ టు అస్,
1: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
0: వి ఆల్సో సెండ్ లైక్ వైజ్ టు హోల్ వరల్డ్.
1: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యమే తప్ప అన్ని కార్యములు లేవు.
0: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్, డివైన్ మాస్టర్ ప్లాన్.
1: మేము ఈనాటికి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
0: అండ్ ఈవెన్ దిస్ డే నథింగ్ ఇస్ డిజైర్డ్ ఫార్.
1: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని నుంచి పడిపోతాయో.
0: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
1: మాకు ఏది వద్దు.
0: We don't want anything whatsoever.
1: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
0: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
1: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
0: You don't need to give anything to Bhagavan.
1: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
0: Bhagavan is ready to give you whatever you want.
1: కానీ అది మీకు అవసరం మా కాదా అనేటువంటి కూడా చూడాలి.
0: But better you know whether you need it or not.
1: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
0: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
1: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
0: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
0: Whatever you want, pray to God.
1: సైలెంట్ గా చేయండి.
0: Pray silently.
1: ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి.
0: Not with a specific purpose or need base.
1: కోరిక లేకుండా,
0: without desire,
1: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
0: With all love, pray to God.
1: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
0: Everything will be added unto you.
1: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
0: This is the direct evidence and proof.
1: ఇలాంటి రీతిగా భగవత్ తత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
0: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
1: ప్రేమ లేకపోతే ఏది కూడా నువ్వు జరగదు.
0: విదౌట్ లవ్ నథింగ్ కుడ్ ఎవర్ హ్యాపన్.
1: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
0: దేర్ఫోర్ ద లవ్ విల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ ద టాస్క్స్.
1: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ వితౌట్ ప్రేయర్.
1: స్వామి, మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
0: సమ్ మే సే స్వామి వీ హావ్ బీన్ ప్రేయింగ్ ఫెర్వెంట్లీ బట్ వీఆర్ నాట్ సక్సెస్ఫుల్.
1: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
0: మిస్టేక్ లైస్ విత్ యువర్ ప్రేయర్ నాట్ విత్ ఎనీ రిజల్ట్ వాట్స్ ఎవర్.
1: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
0: Therefore, all tasks are fulfilled, successful by prayer.
1: Chitrambulu.
0: Peculiar.
1: Trailokya Vichitrambulu.
0: And important for all the three words.
1: Vajjalala Vittambulu.
0: And it's that so
1: endearing.
0: So close.
1: Munichanavana Bhavtambulu.
0: And that's so intimate to all the
1: sages. Charitambulu.
0: That is the history and the glory of God.
1: ఏది కావాలంటే కూడా నువ్వు మనకు జరగక తప్పదు.
0: వాట్ ఎవర్ దట్ యు వాంట్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
1: కానీ మాకు ఏది కూడా తప్పిపోలేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ నాట్ మిస్డ్ ఎనీథింగ్ టిల్ నౌ.
1: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
0: అండ్ థింగ్స్ ప్రేయర్ ఇస్ గోయింగ్ ఆన్.
1: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
0: డివైన్ విల్ ఇస్
1: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిశుద్ధ అవుతున్నాయి.
0: అండ్ ద డివైన్ విల్ గ్యారంటీస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఫార్.
1: మేము జరపవలసినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
0: ఆల్ ప్రోగ్రామ్స్ గో యాజ్ పర్ ద డివైన్ మాస్టర్ ప్లాన్.
1: ఈనాడు క్రిస్మస్.
0: టుడే ఇస్ క్రిస్మస్.
1: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్ డిజైర్స్.
1: జీసస్ కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
0: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
1: ఐ యామ్ యువర్ చైల్డ్.
0: ఫాదర్
1: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
0: వై డు యూ పనిష్ మీ?
1: పనిష్మెంట్ ఇవ్వద్దు.
0: డు నాట్ పనిష్.
1: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
0: జీసస్ సెడ్ లెట్ డై విల్ బి డన్.
1: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
0: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ ది డివైన్ విల్.
1: అహంకారము నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్.
1: అహంకారం ఏమీ లేకుండా ఆడంబరం లేకుండా కూడా శాంతిగా మీరు ప్రార్థన చేయండి.
0: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్
1: మీరు ప్రార్థన చేయండి. కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
0: యూ ప్రే సిన్సియర్లీ and you will be successful.
1: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
0: God is always with you in your heart.
1: దైవం లేనటువంటి స్థానం లేదు.
0: There is no place where there is no God.
1: దైవం చేయనటువంటి పనులు లేవు.
0: There is nothing that he cannot do.
1: సర్వమును చేయగలడు.
0: God can accomplish
1: anything. పెద్దదే చిన్నదేని ఏమాత్రం సందేహించడు.
0: Tiny or gigantic, small or big, God can do.
1: అందరూ తన బిడ్డలే.
0: All are his children.
1: వారందరికీ ఏది కావాల్సినా అది ఇస్తాడు.
0: And God will give you whatever that you need.
1: దైవం మనకంటే దూరం వాడు కాదు.
0: God is not present at a distant place.
1: హృదయం నుండే ఉంటున్నాడు.
0: God is in your heart.
1: మన హృదయం నుంచే సంకల్పాలు చేస్తున్నాడు.
0: And he goes on willing being in our heart.
1: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
0: And things happen as per his will.
1: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
0: Like this you pray to God egolessly without pump and show.
1: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
0: అండ్ టుడే ఇస్ క్రిస్మస్.
1: అతన్ని క్రూసిఫై చేయటం అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చు.
0: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నైల్డ్.
1: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
0: మదర్ మేరీ కేమ్.
1: ఏమిటి ఈ పనిష్మెంట్?
0: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
1: ఎందుకు ఈ శిక్ష?
0: వై దిస్ పనిష్మెంట్?
1: మీరు చేయవచ్చునా?
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్?
1: చేయాలనేటువంటి పని కదా ఇది.
0: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ
1: అని ఆమె కట్టిదారులు కార్చుకుంది.
0: He was shedding tears.
1: Tachchaname.
0: Immediately.
1: Kala pratyakshamai naadu tirigi.
0: And there there is an ethereal voice. The
1: rendo udiname.
0: Following day.
1: Athanni vadani pettadu.
0: And he was left.
1: Vadani pettinatvanti vyakti. Nen daivam biddanu. Daivam biddanu. Daivam biddanani taan cheppukuntu veduthu vachadu.
0: So he went on declaring that he is the son of God. The child. God.
1: Adhe reethiga manam andarukunu daivam yokka children.
0: So we should know that we are the children of God.
1: మీరు చిల్లని భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
0: If we work in full faith that we are children of God, will be successful.
1: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
1: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
0: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
1: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ బుక్స్.
1: ప్రేమను మాత్రం హృదయం ప్రతిష్ఠ చేసుకుని
0: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
1: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
0: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్. సరెండర్ టు హిమ్.
1: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
0: And you will be successful in every task that you undertake.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Naa yokka sambhashanalante kodunu prema chethane jarigetundi.
0: Bhagwan's conversation, the quintessence of his speech is
1: Naa
0: love.
1: Naa shakti ante kodunu prema shaktiye pradhanamaitundi.
0: Bhagwan's power is the power of love.
1: Premaku michinatvanti yokka phalam maligaledu.
0: There is nothing greater than love.
1: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
0: ఇఫ్ యూ డెవలప్ లవ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
1: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవసం.
0: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చు.
0: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
1: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటుంది.
0: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
1: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
0: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
1: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
0: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
1: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావో ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
0: అండ్ ఇఫ్ యు ఆర్ హిపోక్రెట్ స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
1: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
0: అండ్ ఇఫ్ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్ వాట్ ఇస్ ఫన్ ఆఫ్ praying within?
1: Nee ventane jantane intane kantane untunnadu.
0: Swami is with you, in you, always above you, around you.
1: Kaluga prema swaroopulara,
0: embodiments of love.
1: Ye deeni me kavalanu kodinappudiki prema chetane sadinchandi.
0: It's only love that will help you to achieve.
1: Prema cheta kanatvanti okkati kuda lokamlo ledu.
0: There's nothing that you cannot achieve without love in this world.
1: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
0: సో లెట్ ద లవ్ బి ది మెయిన్ థీమ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
1: ప్రేమ ముదిత మనసి.

0: సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికీ, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికీ. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగ త్రికాలమయందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అది ఏ దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికి పడుతున్న దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలిచవచ్చు.
1: Today you may just speak out what you have seen outside, but tomorrow what changes you find you cannot say.
0: Chana chanamulaku maarpichinde etvanti ee drishyamunu satyam ani bhavinchukotam entati mosam.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today student, tomorrow officer, left tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer, day after tomorrow someday you are going to retire.
0: Yedi satyamu, student satyama, officer satyama, retired satyama.
1: Now all the three states, what is the truth fundamental? Is that the state of being a student or an officer or retired state later?
0: పెళ్లి కాకమునకు అతను వేరు నీవు వేరు.
1: Prior to wedding you are different from the person you are wedded to.
0: కానీ మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
1: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
0: కానీ హస్బెండ్ వైఫ్ ఎంత కాలము?
1: This relationship between husband and wife is
0: temporary. It is temporary.
1: This relationship is also temporary.
0: కనుకొ ప్రతి ఒక్క విషయం కూడాను ఈ విధంగా చూస్తూ పోతుంటే జగత్తు కనిపించేటువంటి ఒక ప్రతి పని, ప్రతి విషయము, ప్రతి కార్యము ఇది అనిత్యమైనటువంటిదే గాని సత్యనిత్యమైనటువంటిది కాదు.
1: Therefore if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
0: దైవము
1: change
0: అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
1: బట్ గాడ్ ఈజ్ వాట్ హీ ఈజ్ ఎగ్జిస్టెన్స్, హీ వాజ్, ఈజ్ అండ్ విల్ బి.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించక అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
1: We don't understand and experience this eternal truth, but we consider the fleet momentary scenario as if they reflect the truth.
0: కనుక మొట్టమొదట సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Therefore first of all we should make every attempt to know the truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వము గుర్తించిన వారు అవుతారు.
1: When once truth is recognized, everything else will be known.
0: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
1: Without knowing, experiencing truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
0: అవన్నీ కూడాను కేవలము మిథ్యములే.
1: They all represent illusion.
0: మిథ్యమనగా సత్యమనగా దీనికి భేదం ఏమిటి?
1: What's the difference between truth and illusion?
0: మిథ్యము అనగా ఉండి లేనట్టుగా ఉండేటువంటిది.
1: Illusion or mithya?
0: సత్యమనగా ఉండేది ఉన్నట్టుంటుంది.
1: This illusion or non-identity appears as if it is existent, but it's not so. But truth is existence.
0: జగత్తంతా కూడాను మార్పు చెందినది.
1: The whole world will be changing.
0: జగత్తంతా కూడాను సత్యమైనటువంటిది.
1: The whole world, yes, naturally is truth.
0: ఈ సత్యం లోపల కూడాను అనేక మిథ్యములు కూడాను ఉన్నవి.
1: Even this truth, you find so much of illusion, mithya.
0: ఈనాటి పర్వతము రేపు గుట్టగా మారవచ్చు.
1: The mount, the hill over there, tomorrow it, you may find a valley there.
0: ఈనాడు చిన్న నదిగా ఉన్నటువంటిది పెద్ద ప్రవాహంగా మారవచ్చు.
1: A river, what you find today, well, it may run into floods, the continuous flow of water.
0: Lofty peaks, large rivers with many branches, vast rich plains, busy towns, this make the country beautiful.
1: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful.
0: ఈ నిత్యమైనటువంటి యొక్క జగత్తును మర్చిపోతున్నారు.
1: We are forgetting this eternal truth.
0: సత్యమైన దైవాన్ని విస్మరిస్తున్నారు.
1: And we are forgetting God, who is all truth himself.
0: అనిత్యము అసత్యమైనటువంటి యొక్క ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు.
1: But we repose full faith in that which is momentary and fleeting.
0: ఇది మీ కష్టములకు నష్టములకు దుఃఖములకు మూల కారణము.
1: This is the main cause for all the misery, sadness and difficulties.
0: కష్టములు వస్తున్నాయంటారు. కష్టములు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: We say that we face difficulties. Where do you get?
0: నీ కర్మల యొక్క ఫలితమే నీ కష్టము.
1: The difficulties are the results of your own actions.
0: నీ థాట్స్ యొక్క రిజల్ట్స్ నీ యొక్క కష్టము.
1: The results of your thoughts come forth by way of these
0: problems. ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను మారేటువంటిది.
1: In this world, everything is bound to change.
0: మారినట్టుగా కనిపిస్తుంది గాని అది పూర్తి మారటం లేదు.
1: It appears as though it is changing, but there is no total change either.
0: కనుక మారినటువంటిది ఒక దైవమే.
1: It is only God who is changeless and eternal.
0: అట్టి మారినటువంటి దైవాన్ని మనం హృదయం నందు ఉంచుకొని
1: we should install the changeless divinity within
0: మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమను ఆ దైవమునకే అర్పితం గావించి
1: and we have to surrender the same love gifted to us by God back to him.
0: ఆనందాన్ని అనుభవించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: And our main task lies in experiencing this bliss by offering love to God.
0: What is the life? ఏమిటి మన జీవితము?
1: What is life after all?
0: తినటము త్రాగటము నిద్రించటము మరణించటమే, ఇదేనా మన లైఫ్?
1: What do you mean by life? Is it simply drinking, eating, talking, moving and sleeping and dying ultimately?
0: ఇంత మాత్రం చేత మానవత్వము పవిత్రత కాలేదు.
1: You cannot say that human life is progressing.
0: జంతువు నామ నరజన్మ దుర్లభం.
1: The human life is the rarest and noblest of all.
0: కనుకనే మనం పుట్టిన వారం పుట్టినట్టుగానే ఉండాలి.
1: We should remain as we are born in the state of pure.
0: నేను పుట్టినాను.
1: I am born.
0: నేను బాలుడిని. బాలుడిని. బాలుడిని.
1: I am a boy.
0: నేను ఎప్పటికీ బాలుడిని.
1: I continue to be a boy.
0: కానీ మధ్య మధ్య శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతుంటాయి.
1: Or in between, there are bound to be certain physical changes.
0: ఇది కేవలము ఈ మార్పులు భౌతికమైనటువంటివి.
1: These are physical changes.
0: దేహము మనస్సు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడా భౌతికాలు.
1: The body, mind and the intellect, they are all just physical.
0: ఇంకా మనలో ఉన్నటువంటి యొక్క కామక్రోధము మోహము వచ్చేటప్పుడు ఈ అర్షద్వర్గములన్నీ కూడా మన యొక్క భ్రమరే.
1: And all other traits such as anger, the jealousy, avarice, hatred, they are all our illusions.
0: ఇష్టమైనప్పుడు ప్రేమతో చూడవచ్చును.
1: When you like, naturally love flows forth.
0: ఇష్టం లేనప్పుడు కఠినంగా భావించవచ్చును.
1: When you dislike, there comes hatred.
0: ఇది ఇష్ట ఇష్టముల యొక్క ప్రధాన కర్తవ్యములు.
1: So they are all reflections of one's own likes and dislikes.
0: కనుక మానవునియందు ఇట్టి పంచకోశములు గాని పంచభూతములు గాని లేవు.
1: In reality, there are neither five elements nor five sheets in a human body.
0: ఈ పంచకోశములు పంచ ప్రాణములు ఉండినటువంటి దీన్ని ప్రపంచము అన్నారు.
1: ప్రపంచ, భగవాన్ గివ్స్ అస్ ద డెఫినేషన్ దట్ ఈస్ ద వన్ దట్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఉండేవి కలిగి పంచ అనే పంచకోశము.
1: బికాస్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచ అండ్ దే కాన్స్టిట్యూట్ ద పంచకోశ ద ఫైవ్ షీట్స్ ఆఫ్ దిస్ ప్రపంచ.
0: పంచ అంగముల యొక్క ప్రభావాన్ని ప్రకటించినదే పంచాంగము.
1: The pancha anga, the five angas, the element, the parts, speak of almanac, panchanga.
0: కనుకని అన్ని కులను అంగములను గుణములను పురస్కరించుకొని ఇవన్నీ ఏర్పడుతూ వచ్చినాయి.
1: All these things are framed basing on the limbs and the relationship they have with the qualities.
0: ఆత్మను ఆత్మను గమనించటం లేదు.
1: And we are not observing the main factor here.
0: కానీ మనము మానవుడై పుట్టి జంతువు నాం నరధర్మ దుర్లభం. మానవ ధర్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation.
0: కానీ దుర్లభమైన మానవ జన్మములోని ఆత్మను గమనించాలి గాని ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ఒక చర్యను గుర్తించాలని ప్రయత్నించాలి.
1: The most valuable, precious human life is given to investigate and experience the self Atma and not merely to experience the physical world.
0: Atma chani veeranatvade muktudu.
1: And he is the one who is liberated mukta if he experiences the Atma, the self.
0: Atma chani nirantaram hrudayamnandunchunnatvadu muktudu.
1: And he is the only one who really understands the self and the nature, or else he is only mukta, the enjoyer.
0: కనుకని ఈ భక్తి కోసం వచ్చినటువంటి వాడికి ఈ అన్ని విధములైనటువంటి యొక్క పంచభూతములు పంచకోశములు పంచేంద్రియములు పనిచేస్తుంటాయి.
1: Therefore, the one who is born for bhukti, for mere living, you find him being totally engrossed by the five elements, five life sheets and five life breaths.
0: అట్టు కాకుండా దేహం అనిత్యము.
1: Body is temporary.
0: దేహం అశాశ్వతము.
1: And body is not permanent.
0: మనసు అనేటువంటిది కేవలము చంచలమైనటువంటి కోతి.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ వేవరింగ్.
0: దేహం చూస్తామంటే వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఇవన్నీ కూడాను అనిత్యమైన తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
1: దో వి నో దే ఆర్ క్వైట్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్, వి జస్ట్ గో బై దెం.
0: కాన ఇది ప్రపంచమో అనగా ఏంటి? మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
0: ఐదు ఉండినంత వరకు కూడాను మనము దీన్ని వదలడానికి ఏమాత్రం వీలులేదు.
1: So long these five elements are there around, you cannot give up your body.
0: జీవితం అంతా కూడాను కేవలము కష్ట నష్టములతో సుఖదుఖములతో పాపపుణ్యములతో బాధపడవలసింది.
1: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
0: దేహము పంచభౌతికము.
1: Body is of limb.
0: దేహము కూలక తప్పడు ఎప్పుడు.
1: It's bound to fall one day or other.
0: దేహి నిరామయుండు.
1: But the dweller is eternal.
0: గుణతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: Truly speaking, the indweller has neither a beginning nor an end, the liberation or bondage.
0: Kani nijambu chuda aa dehiye devadevudu.
1: Truly speaking, that indweller verily is God himself.
0: Aa dehi anetvantide chaala sthiramainatvantide.
1: Dehi, the indweller, is stable and permanent.
0: Anaga deham tho koodinatvantide kaadu.
1: And is quite independent of the body.
0: కనుకని ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
1: And therefore everyone is Atma, the self.
0: దేహములకు గుర్తించుకోవాలని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
1: For identity, the body has a name and certain identification marks.
0: పని కానీ కొంతమంది అనిల్ కుమార్ అని పెట్టితే పలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
1: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
0: Sathya Sai Baba ante ee dehanni nirupistundi.
1: When once you say Sathya Sai Baba, you will naturally think of the body.
0: Ee peru lekapothe ee okka roopamulu kodanu manu gurtinchadaku veelu kaadu.
1: Without the form that we do, that what we see here, you cannot visualize nor think of.
0: Kanuka prati manavudu kodanu bahyamlo unnadu kanukani భౌతికమైనటువంటి యొక్క దేహము ధరించిన వాడిగా ఉంటున్నాయి. ఈ విధమైన భౌతికమైనటువంటి లక్షణాలు నిరూపిస్తూ వచ్చారు.
1: సిన్స్ దేర్ ఇస్ ద ఫిజికల్ ఫామ్, ది ఎక్స్టర్నల్ ఫామ్, వీ హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ది ఇన్నర్ రియాలిటీ.
0: ఇవన్నీ కూడా కేవలము దృశ్యకల్పితములే.
1: ఆల్ దట్ వాట్ వీ సీ అవుట్ సైడ్, దే ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, ఆర్టిఫిషియల్.
0: ఏది మనం చూడమలో, ఏది చూడలేదో అది సత్యము.
1: దట్ వాట్ యు కెన్ సీ, that what you do not see, well, that is the reality.
0: Adiye atma,
1: that is the self, atma.
0: Kabatti, who are you anni nivarana pichinappudu in atma.
1: If anyone asks you who are you, you should say I am atma self.
0: Kevalam ni deham peru cheppakoddu.
1: You cannot give the name of this body.
0: Deham ni talidallu pettinatvanti.
1: The name given to this body is given by your parents.
0: Din puraskarinchukone prajalanta kuda nu ee peru ni uchchistunnaru.
1: And all people call you by your name.
0: Kaluka peru manaku pradhanam kaadu.
1: It's not that name given that's important.
0: Roopa naamamulu rendu kudanu anityamainatvanti asatyamainatvanti.
1: The name and form are temporary, they're momentary, they're going changing.
0: Ee prapanchamlo undinanta varaku dinni upayoginchukovachu.
1: You can certainly make use of this so long you're alive in this world.
0: Kaani ee prapanchamlo vadaltane evvaru kuda dinni gurtincharu.
1: The moment you leave this world, nobody can recognize you.
0: Goppa Koteshwarudu unnadu.
1: There is a millionaire.
0: Goppa Koteshwarudu.
1: Oh, he's very rich, affluent.
0: Kuppalu kuppalu dandiga dabbulu unnai.
1: He's got lots, plenty of money.
0: Kaani ataniki maranakalam aasannamainadi.
1: And the death was fast approaching.
0: Atanu chaala baadhapadutunnadu.
1: He was feeling so sad.
0: Chuttu unnatvanti bandhuvulandaru kudanu edustunnaru.
1: All the relations around the body, they started crying.
0: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
1: దెన్ హీ కుడ్ హ్యావ్ దట్ అవేర్నెస్. జ్ఞానావిధేన్
0: ఆదిశంకర్ చెప్పారు.
1: ఆదిశంకర్ అసే
0: పునరపి జననం పునరపి మరణం.
1: దిస్ సార్ట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ హ్యాపెనింగ్ అగైన్ అగైన్
0: రిపీటెడ్లీ.
1: అండ్ ద స్టేట్ దట్ వన్ హ్యాస్ టు లై విత్ ఇన్ ది వూమ్ ఆఫ్ ద మదర్.
0: ఉన్నంత వరకే ఇది.
1: అండ్ దిస్ వుడ్ బి దేర్ సో లాంగ్ యూర్ అలైవ్.
0: తర్వాత ఎవరు దీన్ని చూడరు.
1: Later, nobody would bother about it.
0: అప్పుడు తాను తెలివి తెచ్చుకున్నాడు.
1: Then out of this awareness he could know.
0: అయ్యా, నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా మీకే ఒప్పజెప్పాను.
1: All that I have earned, I have given it to you.
0: నేను కట్టిన మేడలు మిద్దెలు మందులు కూడాను మీకే అప్పజెప్పాను.
1: I got all mansions and palatial buildings, I have gifted them to you.
0: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడా మీకే అప్పజెప్పాను.
1: I transferred all my bank deposit to you.
0: అందరు బంధువులంతా కూడా మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
1: And naturally you're attracted, your attention is drawn towards
0: me. కానీ ఇప్పుడు వెళ్ళేది నేను ఒక్కడే.
1: But I remain all alone.
0: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
1: You are thinking of all the money that has been given to you and you don't think of me.
0: కనుక ఎవ్వరైనా కూడాను ఈ లోకంలో ఉండినంత వరకును లోక సంబంధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తుల యొక్క దిశను మాత్రమే చూసుకుంటారు.
1: Therefore, so long one is here in this world, they think of the properties, acquisitions and possessions.
0: ప్రాణలక్ష్యం ఎక్కడ వెళుతుందో ఏమిటో అనేటువంటిది ఏమాత్రం యోచించలేదు.
1: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
0: Kanuka manamu unnanta varaku kudanu ee dehamuniki sambandhinchindi manasuniki sambandhinchinavi mattam manam uchcharistundam.
1: Therefore, so long we are here in this body, we think of this body and the mind.
0: Ippudu ikkada kurchunnavu.
1: You are seated here.
0: Lechi nivu rendu adugulu vesinappudiki nivu maraninchavachchu.
1: You may get up and as you step forward, well, you may collapse any moment.
0: ఆ తర్వాత అది ఏమిటి?
1: లేటర్ వాట్ విల్ హ్యాపన్?
0: అది ఏ సంబంధము?
1: వాట్ రిలేషన్షిప్?
0: ఏ ఫ్రెండ్స్ కు సంబంధము?
1: హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు
0: ఏ బంధువులకు సంబంధము?
1: ఆర్ రిలేషన్స్?
0: ఎవరికి సంబంధం లేదు.
1: నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా దేహం మాత్రమే మనం లక్ష్యం అందించుకోకూడదు.
1: Like this, we should always know that. We should not keep the body as the main The body can be purified by undertaking sacred acts.
0: అనేక రకమైనటువంటి యొక్క ఈ ప్రపంచంతో సంబంధాన్ని పెట్టుకోవటం చేత అనేక మాలిన్యంలోకి చేరిపోతున్నాయి.
1: The body is highly polluted because of multidimensional relationship established.
0: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకోవడంప్పుడే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
1: Therefore, this pollution should be cleansed sometime or other.
0: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
1: As we have rains, you find more and more pollution around.
0: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
1: Many fall sick because of polluted water.
0: ఎక్కడ చూసినా మన కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపలను, తాగే నీటి లోపలను, గాల్చే పీల్చే గాలి లోపలను ఏదో పొల్యూషన్ చేరబడ్డాయి.
1: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
0: కనుకనే ఈ పొల్యూటెడ్ చేసేటువంటి పవిత్రం చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకోవాలి.
1: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
0: ఈ పొల్యూషన్ ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలో మొదలు పెట్టారు.
1: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
0: ఏమిటి ఆ నవవిధమైనటువంటి భక్తిని కూడా బోధించాలి.
1: These are all 9 forms, paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: దేహం,
1: సరెండర్,
0: ఆత్మ నివేదనం,
1: ద సెల్ఫ్ సరెండర్.
0: ఈ 5 విధములైనటువంటి యొక్క తత్వాన్ని, 9 విధములైన తత్వాన్ని ఏదో ఒకదాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
1: వి షుడ్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ అండ్ మేక్ అవర్ లైఫ్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కానీ మానవత్వం జీవత్వంతో కూడినటువంటిది కాదు.
1: We should consider the basic principle of divinity and should never bring down to the level of humanity.
0: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని మనం చెప్పడానికి వీల్లేదు.
1: We cannot simply call him మానవుడు or human being.
0: ప్రతి ప్రాణి కూడాను దైవ స్వరూపమే.
1: Every living creature is essentially divine.
0: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
1: The insects and also are divine.
0: పశువులు అనుమను కూడా జీవితమే.
1: బర్డ్స్ అండ్ బీస్ అనిమల్స్ ఆర్ డివైన్.
0: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్చంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ టు కన్సిడర్ డివినిటీ యాజ్ సో లో అండ్ సింపుల్.
0: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రచింపబడేటానికి ఈ విధమైన కొన్ని వినయాలు, జీవితాలు కొన్ని కలిగి ఉండాలి.
1: In order to know the reality, you should have some kind of expertise, the spiritual practice and self-knowledge.
0: కనుక ప్రతి మానవుడు చేయవలసిన సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ డూ?
0: సాధారణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
1: సాధన డజంట్ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: కాదు కాదు.
1: ఆల్సో ఆర్ డివైన్.
0: పశువులు అనుమను కూడా జీవితమే.
1: బర్డ్స్ అండ్ బీస్ అనిమల్స్ ఆర్ డివైన్.
0: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్చంగా భావించుకోవటము ఎంత పొరపాటు.

0: one should do.
1: సాధనగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: సాధన డజంట్ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: కాదు కాదు కాదు.
0: నో నో.
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
0: ఇట్ ఈస్ ఎంక్వైరీ విదిన్ ఎట్ ద మెంటల్ లెవెల్.
1: వాట్ ఈస్ ట్రూత్?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: నేను దేహాన్ని చూచా?
0: ఈజ్ ఇట్ ద బాడీ?
1: మైండ్ చూచా?
0: ఆర్ ద మైండ్?
1: బుద్ధి చూచా?
0: ఇంటెలెక్ట్?
1: ఇంటెలెక్ట్ చూచా?
0: ఆర్ సెన్సెస్?
1: కాదు కాదు.
0: నో.
1: ఏది కాదు. మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీ.
1: బుద్ధి ఒక చూసే చంచలత్వము.
0: ఇంటెలెక్ట్ ఆల్సో ఇస్ నాట్ స్టడీ, వేవరింగ్.
1: ఇలాంటి దీన్ని మనం ఫాలో చేస్తూ పోతుంటే ఏనాటికైనా దీన్ని మనం వదలక తప్పదు.
0: వెన్ వీ ఫాలో దీస్ యుల్ బి లాస్ట్ సండే ఆర్ అదర్.
1: కనుక దీన్ని మనం మర్చిపోవడానికి తగినటువంటి ప్రయత్నాలు చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫర్గెట్ దిస్ ఆస్పెక్ట్.
1: అయితే ఈ దేహాన్ని కాపాడుకునే నిమిత్తము ఆహార విహారంలో అత్యవసరం.
0: ఫర్ సస్టెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ ద ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ నెసెసరీ.
1: అవి కూడాను సాత్వికమైన పవిత్రమైన పరిశుద్ధమైన ఆహారంగా తీసుకోవాలి.
0: ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి సాత్విక్ ద పాయస్ ద అన్పొల్యూటెడ్ అండ్ ప్యూర్ అండ్ ఫ్రెష్.
1: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
0: If you follow this path, what else is
1: required? ఏం తీసుకుంటున్నా కూడాను సోహం సోహం సోహం సో నేను అం నేను నీవే నేను నీవే నేను నీవే నేను అని దైవత్వం గురించి చక్కగా మనం విచారం చేయాలి.
0: Therefore, we have to investigate, inquire clearly. Soham, I am you, I am you. This kind of thing.
1: Aham Brahmasmi, ani chepparu Vedamulo.
0: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
1: Nene Brahman.
0: I am Brahma.
1: Nene Devam.
0: I am God.
1: నేను మానవుడు కాదు.
0: ఐఎమ్ నాట్ హ్యూమన్ బీయింగ్.
1: నేను బంధనకు చిక్కుకోలేదు.
0: ఐఎమ్ నాట్ కాట్ ఇన్ బాండేజ్.
1: కనుకని నేను దైవత్వాన్ని నిర్మలం నిష్కలం నిస్వార్థం నిరోహితమైనటువంటి యొక్క తత్వం.
0: ఐఎమ్ డివైన్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ ప్యూర్ ప్రిస్టైన్.
1: కనుక నేను దైవాన్ని.
0: ఐఎమ్ గాడ్
1: అని మీరందరూ కూడాను తెల్లవారు లేచి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను దైవాన్ని దైవాన్ని దైవాన్ని.
0: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought that I am God. It's only God who has taken care of me, who is responsible for my birth and life. The parents who are there, they
1: are
0: also divine. Therefore everything is gift and will of God.
1: ఈ దైవం యొక్క చింతన మాత్రం మార్చి అన్ని చింతనలు మనం పెట్టుకుంటే అన్ని పోతాయి. కట్టగడబెట్టి దైవం కూడా ఉండడు.
0: యు షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్. ఇఫ్ యూ కీప్ ఇన్ యూ ఆల్ ద రెస్ట్ యూ విల్ బి లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ కాన్స్టెంట్లీ.
1: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
0: And once you are God in your mind, all the rest of the things will leave.
1: ఆ దైవాన్ని మనం ప్రేమతో పెంచుకోవాలి.
0: And you can think of God with love.
1: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ.
0: Repeat Rama's name with full of love.
1: ఈ ప్రేమనే దైవము.
0: Love is God.
1: దైవమే ప్రేమ.
0: God is love.
1: ఈ ప్రేమనే లేకుండా.
0: Without love.
1: No mother, no father, no brother, no wife.
0: No mother, no father, no brother, no wife.
1: అంతా కూడా ప్రేమతో కూడినటువంటిది.
0: All of them symbolize love.
1: ఇవన్నీ కూడా కేవలం మన అనుకూల నిమిత్తమై మన ఆనంద నిమిత్తమై స్వార్థ నిమిత్తమై వీటన్నింటినీ బంధుత్వంగా మనం మార్చుకుంటున్నాం.
0: దీస్ అసోసియేషన్స్ ఆర్ సో ఫ్రేమ్డ్ ఫర్ అవర్ ఓన్ హ్యాపీనెస్ ఫర్ అవర్ ఓన్ కన్వీనియన్స్.
1: భార్య ఎవరి కోసం? భార్య
0: వైఫ్ ఫర్ హూ సే.
1: నీకోసమే కానీ ఇంకోరి కోసం కాదు కదా.
0: అండ్ వైఫ్ ఇస్ ఫర్ యూ నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్.
1: నీ కుమారుడు నీకోసమే కానీ మరొకరి కోసం కాదు కదా.
0: ద సన్ ఇస్ for you, not for anyone.
1: కనుకని ఏ ఒక్కటి కూడాను మన స్వార్థమే.
0: For everything, for your own self-interest.
1: అందుకోసమని self-realization అన్నారు.
0: Naturally, we should step into that area, self-realization.
1: కనుకని మొట్టమొదట self-realization మనం తయారు కావాలి.
0: Therefore, we should be prepared for self-realization.
1: నేను ఎవరు?
0: Who am I?
1: దేహమా?
0: With the body?
1: మనసా?
0: Mind?
1: బుద్ధ్యా
0: ఇంటలెక్ట్
1: చిత్తమా
0: ఆర్ దట్ ఇన్నోసెన్సెస్
1: అహంకారం.

0: Or ego.
1: కాదు కాదు.
0: None of these.
1: నేను నేనే.
0: I am I.
1: ఈ రకమైనటువంటి యొక్క నిష్కారణమైనటువంటి యొక్క నిరూపమైనటువంటి యొక్క నిశ్చయమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize in full understanding with all the inquiry this basic truth.
1: చదువుకుంటున్నారు మీరు చదువులు.
0: You study, learn, you study.
1: ఓ కావాల్సిన బిఎస్ బికోమలు బిఏ ఎంబీఏలు అన్ని చదివేసేసి తర్వాత డిగ్రీకి పోయి తర్వాత డాక్టరేట్ డిగ్రీ తీసుకుంటున్నారు.
0: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees, and also doctorate degrees.
1: కానీ ఇట్లాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఇటువంటి పిహెచ్డి తీసుకున్న లోకంలో ఎంతమంది లేరు.
0: There are lots and lots of people in this world with postgraduate and doctorate degrees.
1: వారి వల్ల లోకమునికి ఏమి ఉపకారము?
0: What help, what service they are doing to society?
1: వారి వారే పోషించుకుంటున్నారు.
0: They are just taking care of themselves.
1: Help చేయటం లేదు.
0: And they are not considerate to anybody.
1: కనుక ఈ చదువులంతా కూడా నువ్వు పొట్టకోటి నిమిత్తమే చేసుకుంటున్నావు.
0: So all these studies are for your living.
1: కనుక మనం అది కాదు ముఖ్యము.
0: It's not that important.
1: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
0: We should be selfless and be prepared for sacrifice.
1: డిజైర్ యొక్క ఫలితమును త్యాగం చేయాలి.
0: We have to sacrifice the results of our actions or desire.
1: ఆ యాక్షన్ డిజైర్ మనం త్యాగం చేసినప్పుడే వాడు నిజమైన యోగి.
0: ఇఫ్ యూ సాక్రిఫైస్ యువర్ డిజైర్ రీచ్ స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్ యు ఆర్ యోగి.
1: యోగి అంటే కేవలం చెట్టు కింద కూర్చొని కన్నును మూసుకొని కేవలం జపం చేయటం కాదు.
0: ఎ యోగి ఇస్ నాట్ ఎ పర్సన్ హూ సిట్స్ ఆన్ ది ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ సిట్స్ స్ట్రైట్ అండ్ గోస్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: డిజైర్స్ ను త్యాగం చేసుకోవటమే నీవు నిజమైనటువంటి ఒక త్యాగి.
0: You are the one of sacrifice if you are desireless.
1: కనుకని ఇలాంటి చిన్న చిన్న పదాల లోపలనే మన మానవత్వాన్ని చక్కబరచుకోవాలి.
0: విత్ దీస్ స్మాల్ థింగ్స్ వీ హ్యావ్ టు రెక్టిఫై కరెక్ట్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
0: వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్ ఎక్స్పాండ్ అవర్ మైండ్.
1: కేవలం నేరో మైండ్ గా ఉండకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి నేరో మైండెడ్.
1: ఈ నేరో మైండ్ వల్ల ఏమైపోతుంది? మరింత నేరో మైండ్ బిల్డ్ అవుతుంది.
0: ద నేరో మైండ్ బికమ్స్ నేచురల్ ఫర్దర్ నేరోవర్.
1: బ్రాడ్ మైండ్.
0: You should develop broad mind.
1: Broad mind is to broad heart.
0: Broad mindedness will naturally lead to broad
1: heart.
0: Not
1: physical heart.
0: And not the physical heart, no.
1: Physical heart broad aithe heart enlarge ayipoyindani operation antaru.
0: If it is physical heart, broad heart, naturally heart enlargement, that requires surgery.
1: Premanu enlarge chesukovali.
0: And you have to expand your love. Enlarge.
1: Ee premanu manam enlarge chesukunnappude nijamaina manavudu avutam.
0: And once there is expansion of love, you will be true human.
1: Palvara.
0: Students.
1: Meeru Swami cheppe matalu chaala sulabhanga untuntayani meeru anukuntaru.
0: You think Swami speaks to us in such a simple way?
1: Kaani sarvasaramlo yokka saramu andulone untuntadi.
0: Bhagavan speaks of the essence of all that has to be said.
1: Sarvashastramlo yokka saramu aa matalone untuntayi.
0: In Bhagavan's words, you find the essence of all sacred texts of this world.
1: Sakala shastramulu chadivutunnantunu garvam enduku?
0: Why do you pride yourself that you have gone through so many texts?
1: Kaadu kaadu.
0: No.
1: Jnanam kaligunnattu vaadu vinayudu undali.
0: If you are the one of wisdom, you should be so humble.
1: Kaduka prapanchamlo prati manavudu kodanu chaduvudenta chadivinappatikini neevu human kaadu undali.
0: In spite of all your learning and wisdom, you should be so humble with human qualities.
1: కానీ నీవు ఫిజికల్ అనగా మానసికమైనటువంటి ఒక తత్వంతో నీవు నిండి ఉండాలి.
0: And you should be full of mental plane of thought.
1: ఈ మెంటల్ ఫీలింగ్ ఎట్లాంటిది?
0: What sort of state it is?
1: ఈ డిజైర్ ఫీలింగ్ కాదు.
0: The mental state should not be one of
1: desireless.
0: The mental state should be desireless.
1: అప్పుడే నీవు సరైన మానవుడిగా ఉంటావు.
0: When you are desireless, you will be a true human.
1: మా డిజైర్
0: వితౌట్ డిజైర్ మా డిజైర్
1: నవుడు మా నవుడు
0: మానవుడు హ్యూమన్ బీ
1: నరుడు అని ఇష్టం ఉండాలంటే డిజైర్లెస్ గా ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి నర్ ది హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ బి డిజైర్లెస్.
1: టూ మచ్ డిజైర్స్ చాలా ప్రమాదం.
0: Too many desires are dangerous.
1: కనుక ఈ లెస్ డిజైర్స్ పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ హ్యావ్ లెస్ డిజైర్స్.
1: అనవసరమైనటువంటి యొక్క వాంఛను మీరు పెంచుకోకూడదు.
0: డూ నాట్ డెవలప్ అన్నెసరీ డిజైర్స్.
1: దీని వల్ల కాలం కూడా వ్యర్థం చేసుకుంటారు.
0: యుల్ బి వేస్టింగ్ యువర్ టైమ్ దట్ వే.
1: కాలం వ్యర్థం చేసుకున్నటువంటి వాడు కాలుడే కాని మానవుడు కాదు.
0: ద వన్ హూ వేస్ట్ ది టైమ్ ఈజ్ ఓన్లీ కాలా, బట్ హీ కెనాట్ బి మానవ.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: Time is God.
1: Don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: కనుక మీరు టైం వేస్ట్ చేయకూడదు.
0: So never waste time.
1: ఏ సెకండ్ మనకు చిక్కిన ఆ సెకండ్ లోపల కూడా నువ్వు నీ యొక్క శ్వాసాన్ని గుర్తించుకుంటున్నా.
0: ఎవ్రీ సెకండ్ యూ షుడ్ అబ్జర్వ్ ది సోహం ఇన్ యువర్ బ్రెత్.
1: అప్పుడే నీకు సరి అయినటువంటి యొక్క మానవత్వం కుదురుతుంది.
0: Then only you will have true human quality.
1: అన్నసరి అయినటువంటి ఊరికి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే,
0: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్,
1: అంతా న్యూసెన్స్ చేరిపోతుంది.
0: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
1: ఇప్పుడు ఎక్కడ చూస్తే గానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
0: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
1: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తారు.
0: ఆల్ ది అన్నెసెసరీ మెటీరియల్ ఈస్ ఫౌండ్ దేర్.
1: ఆ బొమ్మను మీరు చూచారా?
0: యూ మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
1: ఆ విషయాలంతా మీరు విన్నారా?
0: యూ మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ది కంటెంట్. వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్.
1: ఆ పేపర్ ఏ చూడబుద్ధి కాదు.
0: యూ డోంట్ ఫీల్ లైక్ లుకింగ్ ఎట్ ది న్యూస్ పేపర్ ఎట్ ఆల్.
1: కనుక అవి కాదు మనకు కావాల్సింది.
0: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: రూపనామం లేనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సీట్, ఆ సీట్ మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
0: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner,
1: which is within God. It
0: is only divine, the Godhead, that is beyond the name and form.
1: Sweet, sweet.
0: And he is sweet and sweet.
1: Kadali kajulamulakanna, kasturibbandakanna, adi ye nijamin sweet.
0: And therefore here the sweetness lies. It's much more than almost of the precious fruits that we know.
1: ఈ పండుగలంతా వస్తున్నాయి, దేనికోసం వస్తున్నాయి?
0: Why do we celebrate festivals?
1: ప్రతి పండుగ కూడాను ఒక దైవాన్ని జ్ఞాపకం చేసే నిమిత్తమై వస్తున్నాయి.
0: Every festival is observed to remind ourselves of God.
1: ఈనాడు చాలా మంది ముస్లింలు కూడాను పండుగ చేసుకుంటారు.
0: And today you find Muslims also celebrating.
1: అన్ని మతముల వారికి కూడాను పండుగలు ఉన్నాయి.
0: All religions have festivals.
1: మతములన్నీ చేరి మంచినే బోధించే.
0: All religions together speak of goodness only.
1: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
0: All speak of the
1: essential goodness. ఏ మతం చెడ్డది కాదు.
0: No religion is bad.
1: అందువల్ల మీరు ప్రతి మతము వారి దీన్ని కూడా మనం అనుసరించాలి.
0: Therefore each one should follow one's own religion.
1: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డదవుతుంది.
0: When one's mati, the mind is spoiled, then mata, the religion turns bad.
1: మతం మంచిదిగా పెట్టుకోండి.
0: And have your mati, the mind perfect.
1: మతి మంచిదిగా పెట్టుకున్నప్పుడు మతములన్నీ కూడా ఏకమైపోతాయి.
0: When mati, the mind is perfect, corrected, mata, the religion gets unified.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: కాలమును వ్యర్థం చేయకండి.
0: Don't waste time.
1: పవిత్రమైనటువంటి యొక్క కాలమును మనం అపవిత్రం చేసిన వారం అయిపోతాం.
0: Never make this sacred time unsacred.
1: కనుక మీరు పవిత్రం గావించుకుని తద్వారా మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: By making the time sacred, experience the true state of bliss.
1: మానవుడు ఆనందమయుడు.
0: The human being is blissful.
1: ఆనందమయ.
0: And is full of bliss.
1: కనుక నిరంతరము నీవు ఆనందంగా ఉండాలి.
0: Remain eternally blissful.
1: నీవు ఎప్పుడు కూడా నువ్వు ఒక డిజైర్ గా పెట్టుకుని నువ్వు కృంగిపోయి ఉన్నట్టుగా ఉండకూడదు.
0: కాజ్ అవుట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ నెవర్ బి డిప్రెస్డ్.
1: కనుక మీరు హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్
0: ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: కనుక మీరు నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
0: వేర్ ద స్మైలింగ్ ఫేస్. Be blissful, be happy, continuously.
1: ఏ పరీక్షలు రాని, ఏ యొక్క ఎగ్జామినేషన్స్ రాని, ఏది వచ్చినా కానీ క్యాస్ట్ ఆర్ పేస్ చేయకూడదు.
0: Let the examinations approach, even at the exams in times, you should not have castor-oil face.
1: మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: You should smile and smile
1: all the time. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారో మీ లోని ఉన్నటువంటి యొక్క తత్వము అంత ఉత్సాహంగా అభివృద్ధి అవుతుంది.
0: The more enthusiastic you are, the inner divinity will manifest, will blossom.
1: మీ ఉత్సాహమునకు కారణము మీ యొక్క ఆనందమే.
0: And for all the enthusiasm activity, your happiness is the main cause.
1: కనుక మీరు హ్యాపీనెస్ గా ఉండండి.
0: Be happy.
1: మీకేమి వరి ఉండాలి?
0: Why do you worry? Don't worry for any reason. If you are really prepared and study well, why should you be worried of the
1: exam?
0: The one who has not prepared for the examination will be worried. If you are studious, you will get high ranks. You study well, get high ranks, and help for uplifting this country, for the advancement of this country. This day's festival is the festival that will make you bubbling with joy. What festival is this now?
1: Dasara.
0: Dasara festival.
1: Dasara anaga dasavidhamulainatvanti yokka bhavamunu arikattali manam.
0: This festival symbolizes that you should check, put under control all 10 aspects of
1: the dasara lopala unnatvanti phaltam emti kattagalapatiki chamundi vachesesi ee oka anarakasunni vadinchindi.
0: What happens is the control of the evil trades ultimately by chamundi. And who is this demon, the Narakasura?
1: Oh,
0: he is Akasura of Naraka. And he is really the Asura to Nara, the human. And he is an enemy to human being. Therefore, we should never be close to our enemy, Asura. So this inimical element should never be within you. I am the human being
1: Narada.
0: And his enemy Asura. What sort of relationship should you have with this Asura? Let us have human
1: relationship.
0: That's what is said in this dictum, that it is good satsanga, and out of this satsanga you will have detachment, and the detachment will take you to steadiness and ultimately liberation.
1: Be good company.
0: Be in good company.
1: Bad company chete.
0: If you are in bad company,
1: who are you? Nivevarin chepagaravu.
0: How do you declare yourself? You are that depending upon the company in which you are.
1: Karugane, I'm bad company in petkoko.
0: So you should never be in bad company.
1: Bad company just say goodbye jeppi vellipondi.
0: Say goodbye whenever you come across bad company.
1: Vesham kuda vaddu.
0: Just don't be anywhere near them.
1: Meer manchi aanandanga undandi.
0: Be happy right all through.
1: Evarini chuchina gaani daiva swaroopiga chusukoni andarki namaskarinchandi.
0: Whosoever you meet, do namaskar. Pay your respects to him.
1: Aidu karmendriyamulu, aidu gnanendriyamulu, panchendriyamulu cheri.
0: The five senses of perception, the five senses of perception, five senses of action join in unison in our namaskar. And this is the result of the five senses. And they give you supreme happiness.
1: Namaskaram chesthe evadu dosham anukuntaremo.
0: So you may come, you may think that it's a mistake to do namaskaram.
1: Andariki namaskaram cheyandi.
0: Do namaskar to everybody.
1: Evarni enemies vachina kuda nu vari kuda namaskaram cheyandi.
0: You just pay your obeisance namaskar.
1: How are you brother? Ani prashninchu.
0: You can put a question, how are you brother, even if you were to meet an enemy.
1: Vaadu kuda nu how are you brother ani vaadu prashninchadu.
0: They too naturally will respond saying, how are you, brother? Don't turn your face when you come across your enemy. You be happy all through. A human being is the one with human quality. What is this human value? The human values are the five. The truth, the righteousness, peace, love and non-violence.
1: Love unte peace vastundi.
0: Where there is love, there is peace.
1: Love is there, peace.
0: When once love is there is peace automatically.
1: Peace vachesinappudu dharma vachestundi.
0: When once there is peace, there is dharma righteousness.
1: Dharma unnappudu truth vachestundi.
0: And where there is dharma righteousness, there is truth.
1: Truth is one, not two.
0: Truth is one and not two.
1: Okay, truth eppudu kuda nivu parugutu undu.
0: And speak truth always.
1: సత్యాన్ని పలుకుతుండు.
0: Speak truth.
1: ధర్మాన్ని పెంచుకో.
0: Follow dharma.
1: Peaceful గా ఉండు.
0: And remain in peace.
1: ఆనందంగా మెలుగు.
0: Be happy and mingle.
1: సమాజంలో ప్రేమ తత్వంతో పెరగాలి.
0: And mingle freely in society with love.
1: కనుకని ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Therefore love is God, God is love.
1: Live in love.
0: Live in love.
1: అప్పుడే మీకు తెలియనటువంటి ఒక జ్ఞానం ఉదయిస్తుంది.
0: Then only you will have true knowledge, true wisdom.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అంటున్నాను.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎందుకంటే నాలో ఉన్నది ఒకే ప్రేమనే.
0: బికాస్ దేర్స్ లవ్ ఇన్ భగవాన్.
1: ఓన్లీ లవ్.
0: దేర్స్ ఓన్లీ లవ్ ఇన్ భగవాన్.
1: అదే నా ప్రాపర్టీ.
0: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా వారసులు కావండి.
0: అండ్ యు ఆర్ ద హైయెస్ట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
1: మీ అందరికి కూడా ఆ ప్రేమని పంచుతాను.
0: భగవాన్ విల్ షేర్ విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
1: నాకు ఎట్టి స్వార్థము లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
1: నాకు సెల్ఫ్లెస్.
0: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
1: కనుక నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపించను, ఎవరిని నేను దూరం చేసుకోను.
0: Bhagavan will never hate anybody. He will never distance anybody. He is never angry with anybody.
1: Prema mudita manase kahe Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama.

ప్రేమ ముదిత మనసు కరు రామ రామ రామ రామ రామ

పుడమి వడలు రోగములకు కొంప, సుఖము చూడబోవో శూన్యము మనిషికి, సుఖము చూడబోవా శూన్యము మనిషికి, మరచిపోకు.

0: Human life is like a cot full of bed bugs. On earth, human body is full of diseases. In fact, there's no trace of happiness at all for man. Never forget this good word.
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: Viluvaina manava jeevitamunu. విలువైనటువంటి మానవ విలువను మానవుడు గుర్తించుకొనలేక మాణిక్యం వంటి ఈ జీవితాన్ని మసిబొగ్గులు కమ్ముకుంటున్నాడు.
0: ద లైఫ్ దట్ ఇస్ హైలీ వాల్యుబుల్ అండ్ ది హ్యూమన్ వాల్యూస్ బిహైండ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై మ్యాన్ కైండ్ అండ్ దిస్ వాల్యుబుల్ లైఫ్ ఇట్ ఈస్ ఎ ప్రెషస్ జెమ్ ఇస్ జస్ట్ సోల్డ్ అవుట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోల్.
1: నిజముగా మానవుడు తన తత్వమును తన స్వస్వరూపమును తన స్వస్థానమును మర్చిపోవటం చేతనే ఈ జీవితములకు ఇంతటి దుర్గతి ఏర్పడుతూ వచ్చింది.
0: ట్రూలీ స్పీకింగ్ ద ప్రెసెంట్ మిజరబుల్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ సింప్లీ బికాస్ man has forgotten his true nature, his true form and his position.
1: The vice chancellor said, what is the purpose of life, Ali?
0: What is the purpose of life?
1: Manavudu tana swasvarupani telusukotamu swasthanamunu cheratame idi e purpose of life.
0: The purpose of life is to know one's own self, the true nature, and to go back to the place of origin.
1: Yachata puttanachatiki neguta nejam prani kotikin.
0: It's quite natural for the living creatures to go back to their place of their birth.
1: Maroka sthanamana kaadu,
0: not to any foreign place.
1: Yachata putte achatiki neguta nejam prani kotikin.
0: One has to go back to the place of birth actually.
1: Adiye manavuni yokka lachyam.
0: That is the purpose of life.
1: అది మానవుని యొక్క గమ్యము.
0: That is the goal of life.
1: దీనిని మరచి జీవితంలో ఏదో సుఖశాంతులను అనుభవించాలని ఆస్తిపాస్తులను అభివృద్ధి గావించాలని ఆలుబిడ్డలను పోషించాలని అనేక విధమైనటువంటి కీర్తి ప్రతిష్టలను సాధించాలని తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకును అనేక విధములుగా కూడాను శ్రమిస్తున్నాడు మానవుడు.
0: దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద మూమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అంటిల్ హీ రిటైర్స్ హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ట్రైంగ్ టు అమాస్ వెల్త్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ టు ఎర్న్ నేమ్ ఇన్ ఫేమ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ పర్పెచువల్ హ్యాపీనెస్.
1: తాను వచ్చినటువంటి స్థానమునకు తాను చేరిపోవాలి.
0: హీ హ్యాస్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: తన గమ్యాన్ని తాను చేరాలి.
0: హీ మస్ట్ రీచ్ హిస్ గోల్.
1: వచ్చిన దారిని వెతికిపోవటమే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
0: ది పర్పస్ ఆఫ్ మ్యాన్ ఇస్ టు గో బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్ ఇన్ విచ్ హీ హస్ కమ్.
1: ఎక్కడికి పోవాలి?
0: వేర్ ఇస్ టు గో
1: అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు?
0: వెన్ యూ పుట్ దట్ క్వశ్చన్ వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ కమ్.
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోవాలి.
0: యూ షుడ్ గో టు ద ప్లేస్ వేర్ ఫ్రమ్ యూ హ్యావ్ కమ్.
1: కనుకనే ఇది మరొక ప్రదేశమునకు పోవుటకు ఇది మానవుని యొక్క సరియైనటువంటి యొక్క మార్గం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ పాత్ టు రీచ్ అనదర్ ప్లేస్.
1: అసలు నీవెవర్?
0: హూ ఆర్ యూ?
1: ఇది ఈశావాస్యం ఇదం జగత్. ఇది అంతా కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: ద హోల్ యూనివర్స్ is the dwelling place of the divine.
1: Bruhaswarupudu kanukane itaniki brahma ani peru vachindi.
0: As is the very embodiment of this vastness, the divine is called brahma.
1: Vyapinchetvanti yokka tattvame atani yokka pradhana kartavyam.
0: His main trait is that the spirit of ever expansiveness.
1: Tanu leni sthanam kani tanadi kani peru kani ee jagattulo ledu.
0: In this world there is no place that does not belong to him. There is no name.
1: కనుక నీ యందు నా యందు వారి యందు వీరి యందు అందరి యందు ఉన్నది ఒక్కటే ఈశావాస్యం.
0: Only one God is present in you, in me, there and everyone.
1: అయితే ఇట్టి ఏకత్వాన్ని అందరూ అంత అభిలషించారు.
0: However, this principle of oneness is not desired.
1: దీనిని ప్రస్తరించుకుని ఏ ఉపనిషత్తులు,
0: బేసింగ్ ఆన్ దిస్ ఉపనిషత్స్,
1: ఏకోహం బహుశ్యాం అన్నారు.
0: స్టేటెడ్ దట్ వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
1: ఉన్నది ఒక్కటే, అది నిజమే.
0: Yes, there is only one.
1: కాని అదే అనేకంగా రూపొందినప్పుడు మనకు ఆనందం చేకూరుతుంది.
0: But when that manifests into many, it gives you the delight.
1: ఒక 100 రూపాయల నోటు మన చేతిలో ఉంటే అంత ఆనందం కలగదు.
0: If you have 100 rupee currency note, you will not be that happy.
1: కానీ అవే 1 రూపాయి నోట్లుగా వచ్చి 100గా మన చేతిలోకి వస్తే ఎంతో ఆనందంగా ఉంటాయి.
0: But if you have change 1 rupee notes equal to that of 100 rupee currency note, you will be very happy.
1: కనుకనే కృష్ణుడు కూడాను సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయి.
0: సరెండర్ ఎవ్రీథింగ్ టు మీ.
1: నేను నిన్ను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: ఎట్లా?
0: హౌ?
1: దీని విలువ ఏమిటి?
0: వాట్స్ దిస్ వాల్యూ?
1: ఒరే పిచ్చివాడా, జగత్తులో అనేక రకమైనటువంటి ఒక చింతలు ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ద వరీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: పుట్టుట ఒక చింత.
0: The very birth is a worry.
1: భూమి నుండుట చింత.
0: లైఫ్ ఆన్ ఎర్త్.
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత.
0: డెత్.
1: బాల్యమంతయు చింత.
0: ది ఎంటైర్ చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: వెరీ లైఫ్.
1: చెడుపు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్యు చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టములు ఒక చింత.
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: ఈవెన్ ది మిస్టరీస్ ఆల్సో ఎ వరీ.
1: అన్ని చింతలతో కూడినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీ.
1: దీనికి ఏ మాత్రము విలువ లేదు.
0: దిస్ యాజ్ సచ్ ఇట్ హాస్ నో వాల్యూ.
1: పిచ్చివాడా, ఈ చింతలతో నీవు మునిగి ఈ చింతల కట్టను నీవు తలపైన పెట్టుకుని ఏ విధంగా నీవు మోయగలవు జీవితాన్ని? ఏ విధంగా నీవు సాధించగలవు? ఏ విధంగా నీ జీవిత మార్గాన్ని నడవగలవు?
0: క్యారింగ్ దిస్ హెవీ బర్డన్ ఆఫ్ వరీస్ ద హెడ్ లోడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు లివ్ ఎ కంఫర్టబుల్ లైఫ్? హౌ కెన్ యూ క్యారీ ఆన్ దిస్ బర్డన్ యువర్ సెల్ఫ్?
1: కనుక ఒక్కొక్క చింత ఒక్కొక్క నయాపస వంటిది. ఎందుకంటే ఏ చింతను శాశ్వతమైనవి కాదు.
0: ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నయాపైస. నథింగ్ ఈజ్ పర్మనెంట్.
1: ఇప్పుడు ఒక చింత అంటే క్షణంలో అది కదిలిపోతుంది, మరొక చింత వచ్చేస్తుంది.
0: ఇఫ్ ఇట్స్ వన్ వరీ, ఇట్ పాసెస్ ఆఫ్ ఇన్ ఎ మూమెంట్ గివింగ్ ప్లేస్ టు అనదర్. దీనికి
1: విలువనే లేదు.
0: దేర్ ఇస్ నో వాల్యూ యాజ్ సచ్.
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: వరీ ఈస్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఈ మనసే చంచలమైనటువంటిది.
0: ది మైండ్ ఈస్ వెవరీ.
1: ఈ కల్పనతో కూడినటువంటి యొక్క ఈ యొక్క చింతలు ఎంతవరకు ఉండేటువంటివి?
0: And these worries, how long they last?
1: కనుక నాయన, నీ చింతలంతా నాకిచ్చేసి, ఆ చిల్లరంతా నాకిచ్చేసి.
0: Surrender all this change of worries.
1: ఒక రూపాయికి,
0: for 1 rupee,
1: 100 నయా పైసాలు.
0: You get 100 నయా పైసే.
1: ఇంకా దానికి 100 రూపాయలు చూస్తే,
0: for 100 rupees,
1: 10,000 నయా పైసాలు.
0: 10,000 నయా పైసాస్ యూ గెట్.
1: ఈ 10,000 నయా పైసాస్ అంతా మూట కడితే పెద్ద భారంగా ఉంటాయి.
0: 10,000 నయా పైసా విల్ మేక్ ఎ గుడ్ బండల్.
1: దీన్ని ఏ విధంగా మోయగలవు?
0: హౌ కెన్ యూ క్యారీ?
1: నీ చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఆ 10,000 నయా పైసాస్ నాకు ఇచ్చేసేయి.
0: గివ్ మీ ఆల్ ద 10,000 నయా పైసా.
1: 100 రూపీస్ నోట్ నీకు ఇస్తున్నాను, లైట్ గా ఉంటాయి.
0: ఐ విల్ గివ్ యూ 100 రూపీస్ నోట్ దట్ ఈస్ సో లైట్ ఇన్ వెయిట్.
1: దాచుకోవచ్చు నువ్వు.
0: యూ కెన్ కీప్ ఇట్ విత్ యూ.
1: భారం లేకుండా ఉంది.
0: ఇట్ వోంట్ బి హెవీ.
1: భద్రంగా కూడా ఉంటుంది.
0: ఇట్ విల్ బి సేఫ్ టు.
1: ఈ మూట నువ్వు దాచుకోవడం కష్టము.
0: ఇట్స్ పాసిబుల్. మోయటం
1: మరింత కష్టము.
0: వెరీ డిఫికల్ట్.
1: భద్రత అసలే ఉండదు.
0: దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ దిస్ బండిల్.
1: కాబట్టి అవన్నీ నాకు ఇచ్చేసి సర్వధర్మాం పరిత్యజ్య మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్ను శరణు తెచ్చే నీకు ఏకం ఇచ్చేస్తా.
0: Offer all the small change of worries and desires unto me, and I will give you.
1: Inta sukshmanga kudanu prabodhistu vachadu.
0: God teaches in a very very simple way.
1: Kanaka prati manavudu kudanu isha vasyam vidam jagat. Andar yendu undinatundi bhagavantudu okkade.
0: God is the only one present in all.
1: Aithe maa kartavyalu em cheyali?
0: Then what are we to do about our duties?
1: Maa duties anta untunnayi kada.
0: We have many duties.
1: Dhaneshana, dhareshana, పుత్రేక్షణ, ఇంకా ఎన్నో ఏషియన్ లాట్లు ఉన్నాయి.
0: We have so many duties and responsibilities, money, wife and children.
1: దీన్ని వదలనక్కర్లేదు.
0: You don't need to give them up.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
0: Do your duty.
1: ఎట్లా?
0: How?
1: నీవు ఒక డ్రామా లోపల ఒక ఫాదర్ యాక్ట్ చేస్తున్నావు.
0: There in a drama you are acting.
1: A father act.
0: The role of a father.
1: నీకు ఒక కొడుకు ఉన్నాడు.
0: You have a son.
1: ఆ కొడుకుకు జబ్బు చేసింది.
0: He falls sick.
1: నీవు బాధపడుతున్నావు.
0: You are feeling sad.
1: కానీ నిజంగా చూస్తే నీవు తండ్రి కాదు.
0: Truly speaking, you are not father.
1: నీకు కొడుకు లేదు.
0: Nor have you a son.
1: వాడు జబ్బుతోనో పట్టం లేదు.
0: He is never sick.
1: నీవు ఏడ్చడమూ లేదు.
0: You don't
1: cry. ఇవన్నీ డ్రామాలో ఒక యాక్టింగ్.
0: It's only acting on the stage.
1: నీవు ఏడ్చే సమయంలో కూడాను నేను పలాని బాయ్ని, పలాని స్టాండర్డ్ చదువుతుండేటువంటి వాడిని.
0: Even as you cry on the stage, you know that I am so and so studying such standard class.
1: నా కొడుకు జబ్బు చేశాడు అనే చింతనలోపల కూడాను నా కొడుకు కాదు, వీడు పలాని క్లాస్ బాయ్.
0: Even as you cry thinking that your son fell sick, you know pretty well that he is not your son.
1: Even amta kudanu nee yok acting correct ga chesey.
0: Act well on this stage.
1: Kaani enta act chestunnapudiki nee peru neevu marchatam ledhu.
0: You may act very well, but you are not forgetting your true name.
1: Nagayya vachadu, Tyagayya vesham vesadu.
0: Nagayya played the role of Tyagayya.
1: Nenendu podura paadutunnadu paapam.
0: He went on singing.
1: Tyagayya vale paadutunnadu.
0: Singing exactly like Tyagayya.
1: Kaani Tyagayya vale paadutunnapudiki atha Nagayya kaani Tyagayya kaadu.
0: He may sing like Tyagayya, yet he is only Nagayya.
1: Prekshakulakanta atariki kevalamu Tyagayyani.
0: The whole audience will take him as Tyagayya.
1: Venukku potana stage venukku pothe em Nagayya chaala baaga act chesa antaru.
0: When the moment he goes back behind the screen, everybody will say, Nagayya, you acted well.
1: Stage paina Nagayyani, stage venukula Nagayyani, paadedi Nagayyani, act chesedi Nagayyani.
0: Therefore, on the dais, behind the screen, the one who sings, the one who acts the same
1: Nagayya. Kaani stage names matram, acting matram difference ga untundadi.
0: But there is only change in acting.
1: Adhe vidhamgane.
0: Similarly.
1: Prati vyakti kudanu.
0: Every person.
1: Acting pratyekanga chestunnadu.
0: Is acting separate.
1: Aa stage yokka peru roopanamam veru veruga untunnayi.
0: The stage name and form.
1: Kaani atani nijanamamu atmane.
0: But he is truly speaking his
1: true name.
0: Danini
1: maravakoodadu.
0: One should not forget it.
1: దానిని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ నీవు ఏమి యాక్ట్ అయినా చెయ్యి.
0: థింకింగ్ దట్ యు ఆర్ ఆత్మ, యూ కెన్ యాక్ట్ ఇన్ ది వే యూ వాంట్.
1: ఇది సరి అయినటువంటి జీవితమునకు ఆదర్శవంతము, ఆనందవంతమైనటువంటి.
0: దిస్ మేక్స్ యూ ఎక్స్టాటిక్, బ్లిస్ఫుల్.
1: ఒక్కొక్కరు నేను భగవంతునకు సర్వమును అర్పితం చేశాను, నేను శరణాగతిని పొందాను, కానీ నాకెందుకు ఇంకా ఈ కష్టములు తీరలేదు.
0: Some say that I offered everything, sacrificed,
1: surrendered
0: to God.
1: పాడుకుతుడు రావటము.
0: Why that I still have some bad qualities?
1: నన్ను ఎందుకు ఈ విధమైనటువంటి బాధలు పెట్టటము?
0: Why should I be put to suffering?
1: చక్కగా పిల్లలు చాలా సూక్ష్మంగా మీరు గుర్తించాలి.
0: Students should understand very well.
1: నిజంగా నీవు శరణాగతుడే అయి ఉంటే ఈ కష్టాలు నీకెందుకు వస్తాయి?
0: Have you really surrendered?
1: ఈ భావాలు నీకెందుకు వస్తాయి?
0: Why do you have
1: ఈ భావాలు? నీవు తలవనే తలవవు.
0: You don't entertain such thoughts.
1: నాకు కష్టములు అని విచారించనే విచారించవు.
0: You will not be worried of the difficulties.
1: కనుకనే శరణాగతి కాలేదన్నమాట.
0: Means you have not totally surrendered.
1: శరణాగతి అయితేనా ఈ చింతలు నీవు కేర్ చేయవు.
0: Had you surrendered totally, you wouldn't have been bothered of the worry.
1: అదే విధంగానే దైవమే నీలో ఉండినప్పుడు, ఉన్నప్పటికీ దైవం నాలో ఉన్నాడు అనే విశ్వాసం లేనప్పుడే ఈ బాధలన్నీ నిన్ను చుట్టివేస్తాయి.
0: Because you don't have the faith that God is in you, you are suffering.
1: కానీ మానవుడు పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని తన యొక్క స్థితిగతులను చక్కగా సమయస్ఫూర్తిగా విచారించి అతని రూపనామములు పేరు వేరుగా ఉంటాయి.
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద కండిషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వి హావ్ వేరీడ్ నేమ్స్ అండ్ ఫామ్స్.
1: భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏ క్రిస్టియన్స్ అంతా చెప్పని, ఏ ముస్లింని చెప్పని, ఏ పర్షియన్స్ చెప్పని, ఏ బుద్ధులు చెప్పని, ఏ హిందువులు చెప్పని, ఎవరు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఆర్ బుద్ధిస్ ఆర్ హిందూస్, బట్ గాడ్ ఈజ్ వన్.
1: కానీ మనం మన యొక్క సమాజం యొక్క నిబంధనలు, మన యొక్క గుంపుల యొక్క సిద్ధాంతములను మనం పురస్కరించుకుని వేరు వేరు రూపనాములుగా మనం అనుభవిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ అవర్ ఐడియాలజీస్ అండ్ డిఫరెంట్ ఫెయిత్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ we consider diversity.
1: బ్రాహ్మణుడు ఉన్నాడు.
0: There's only one Brahmin.
1: ఆయన వంటింట్లో వంట చేస్తున్నాడు.
0: He cooks there in the kitchen.
1: ఆయన చేసే పనిని పురస్కరించుకొని అతను వంట బ్రాహ్మణుడు అంటున్నాం.
0: Basing on the work he does, we call him Brahmin cook.
1: ఇంకా గుడి లోపల పోయి పూజ చేస్తున్నాడు.
0: And another Brahmin offers worship
1: same
0: in it.
1: Brahmin.
0: Same Brahmin offers worship in the temple, same Brahmin.
1: దేవాలయంలో పోయి పూజ చేస్తున్నాడు.
0: Oh, he does worship there in the temple.
1: అతను పూజారి బ్రాహ్మణుడు.
0: And he is a Brahmin priest.
1: ఎందుకు ఇక్కడ వంట బ్రాహ్మణుడు అని, అక్కడ పూజారి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణే కాదా? కాదు, ఇక్కడ పని చేస్తున్నటువంటి వంట పని, అక్కడ చేస్తున్న పని పూజ పని.
0: Here Brahmin cook and Brahmin priest. It's based on the work.
1: ఇక్కడ పూజారి బ్రాహ్మణుడు, అక్కడ వంట బ్రాహ్మణుడు.
0: Here he is the priest, there he is the cook.
1: మధ్యాహ్నం పోయాడు, పంచాంగం పెట్టుకుని అందరికి చెప్తున్నాడు.
0: In the afternoon he was going through the almanac.
1: అక్కడ మా పంచాంగ బ్రాహ్మణుడు అంటుంటాం.
0: And we call him పంచాంగ బ్రాహ్మణ.
1: అదే బ్రాహ్మణ ఆఫీసులో పోయి ఒక అధికారిగా ఉంటాడు.
0: There he goes to the office and occupies the chair of authority.
1: మా బోస్ బ్రాహ్మణ పియ, మా యొక్క అధికార బ్రాహ్మణ అంటారు.
0: We call him Brahmin officer.
1: పనిని పురస్కరించుకుని ఏ పేర్లు వస్తున్నాయి.
0: Basing on the position of work he does, he gets the name.
1: అదే విధంగా ఈ జగత్ నాటక రంగం నందు వారు వారు నటించినటువంటి నటనలకు, వారి వారి అనుభవించినటువంటి యొక్క పూర్వజన్మ సుకృతాలకు తగినటువంటి పేర్లు అక్కడ వస్తుంటాయి.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్, బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్ అండ్ ద పాస్ట్ మెరిట్, వీ గెట్ దట్ రోల్.
1: నిజముగా ఇవన్నీ భ్రమనే తప్ప సత్యాలు ఒక్కటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ఆల్ ఇల్యూషన్, నథింగ్ ఇస్ ట్రూ.
1: మనస్సు యొక్క ప్రభావమే దీని యొక్క అవస్థలకు మూల కారణం.
0: ద ప్రజెంట్ ఫ్లైట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
1: కనుకని ఇది కేవలం ఒక భ్రమ అని నీవు తలుచుకుంటే బ్రహ్మ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: ద మూమెంట్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఇల్యూషన్ భ్రమ, యూ విల్ హ్యావ్ బ్రహ్మ ద డివైన్.
1: లేక నేనే బ్రహ్మ అనుకుంటే భ్రమ పారిపోతుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ యు ఆర్ గాడ్, దిస్ ఇల్యూషన్ విల్ రన్ అవే.
1: ఈ విధంగా తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతైనా కూడా తమ యొక్క తత్వం అర్థమవుతుంది.
0: ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ట్రూ నేచర్, యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఒక్కటి చిన్న చూడండి, ఎచ్చట పుట్టినచ్చటికి నేగుట నైజం ప్రాణికోటికి.
0: ఇట్ షుడ్ బి న్యాచురల్ ఫర్ ద లివింగ్ క్రియేచర్స్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ బర్త్.
1: సముద్రం నుంచి సూర్యుని యొక్క కాంతి చేత సముద్ర జలమంతా ఆవిరిగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్ లైట్, the water of the ocean transforms into the vapor.
1: ఈ ఆవిరిగా మారిపోయినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి యొక్క ఈ ఉప్పు రుచి ఆవిరిలో ఉండదు.
0: And the saltish taste or the salinity is not there in that vapor.
1: అక్కడ మధురంగా మారిపోతుంది.
0: It transforms into the sweet taste.
1: ఆ యొక్క ఇది ఆవిరియే మేఘములుగా రూపొందుతుంది.
0: The same water vapor settles as cloud.
1: ఈ మేఘముల పైన చల్లటి గాలి వీచినప్పుడు వర్ష బిందువులు వలె కురుస్తున్నాయి.
0: Added to this, when there is cool breeze, they will come down as raindrops.
1: ఈ వర్ష బిందువులు ఒకదానితో ఒకటి చేరి చిన్న ప్రవాహంగా రూపొంది.
0: All these raindrops run as a flow.
1: ఈ చిన్న చిన్న రూపములన్నీ చేరి పెద్ద రివర్ గా నదిగా ప్రవహిస్తుంది.
0: All these little flows.
1: ఈ పెద్ద నది ఎక్కడపై చేరుతుంది? అది
0: this mighty river, where does it go?
1: సముద్రాన్ని పోయి చేరుతుంది.
0: It merges into ocean.
1: ఎచ్చట పుట్టినచ్చటికి నేగుట నైజం ప్రాణికోటికి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: దిస్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: ఇంకా రెండవది,
0: ద సెకండ్.
1: ఒక కుమ్మరి ఒక చెరువుకు వెళ్ళాడు, ఒక బండిలో మట్టిని తీసుకుని వచ్చాడు, తన ఇంటి ముందు పోసుకున్నాడు.
0: A potter went to a lake, collected all the mud and kept it in front of his house.
1: కానీ ఆ చెరువులో పోయి త్రొగినప్పుడు ఆ చెరువులో గుంత ఏర్పడిపోయింది.
0: As he collected the mud, there is a big pit there.
1: తన ఇంటి ముందు పోసుకున్నప్పుడు గుట్టగా రూపొందింది.
0: The very same mud in front of his house shaped into a big
1: heap. ఈ గుట్ట మట్టే గుంత మట్టి, గుంత మట్టే గుట్ట మట్టి.
0: Therefore the heap of mud in front of his house is dug out of the pit over there.
1: గుంత దిగాలి, గుట్ట ఎక్కాలి.
0: You have to get into that pit and you have to climb up this mound of.
1: దినదినము పార్ట్స్ ప్లేట్స్ అంత చేస్తూ చేస్తూ రాగగా ఈ గుట్ట కూడాను తరిగిపోతూ వచ్చింది.
0: As pots and plates are made out of this mud and
1: చీనే పుణ్యే మధ్యలోకం విశంతి, మధ్యలో వచ్చి పడిపోయినటువంటి ఈ మట్టి అంతా కూడాను చీనే పుణ్యే మధ్యలో క్షీణించిపోయింది గుట్ట.
0: The mud that is collected over there is exhausted as pots and plates are made.
1: Pots plates chesi తిరిగి దానిని సంస్కరింపజేశాడు.
0: The pots and plates must be refined, must be
1: processed. పచ్చి పాత్రలో నీళ్లు పోస్తే పగిలిపోతుంది కుండ.
0: On the other hand, if you pour water straight away, it will break.
1: అగ్నిలో వేసి బాగా కాల్చాడు, సంస్కరింపజేశాడు.
0: It must be refined and must be burnt in fire.
1: అగ్నిలో వేసి కాసేటప్పటికి ఇందులో పోసిన నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: As it is burnt in fire, water would remain there.
1: చూసారా, పూర్వం పచ్చిగా ఉండినప్పుడు పోసిన నీరంతా కిందకి పోతున్నాయి.
0: When it was not processed, the water would drain out.
1: పాట్ కూడాను విరిగిపోతుందాది.
0: Even the pot also breaks.
1: సంస్కరింపబడిన తర్వాత ఆ పాట్లో నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: After it is processed and burned,
1: దానిని అనేక రకాలుగా మనం ఉపయోగించుకున్నాము.
0: You make use of it in the way you want.
1: కానీ బావి నుంచి నీరు తెస్తున్నప్పుడు చేయి జారింది, కింద పడిపోయింది.
0: But as you fetch water from the well, you drop it and it falls on the ground.
1: ఆ పడిపోతానే ఆ ముక్కలు మనం తీసుకుపోతామా? లేదు, అక్కడే వదిలిపెట్టిపోతాం.
0: Do you collect those broken pieces? No, you
1: ఆ రోడ్డులో పడిపోయినటువంటి ముక్కల పైన లారీలు, బస్సులు, కార్లు, మనుషులు అన్ని విధాలు తొక్కడం చేత తిరిగి కట్టగలిపితే అది మట్టిగా తయారైంది.
0: On these broken pieces of this pot, many of the cars and vans also pass by.
1: ఎక్కడ పుట్టినట్టుగా నేగుడనే
0: చెప్పుకోటికి
1: ఈ మట్టి మట్టి నుంచినే వచ్చింది. మధ్యలో పాటు ప్లేట్ అనేటువంటి రూపాలు ధరించింది. కట్టగలిపటికి వాటి రూపాన్ని కూడా మర్చిపోయింది, తిరిగి మట్టి దేకే పోయి చేరిపోయింది.
0: ఒరిజినలీ ఇట్ ఈస్ మట్ అండ్ ఇట్ ఈస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాట్ అండ్ ఎ ప్లేట్ అండ్ దెన్ బికేమ్ మట్ అగైన్ ఫైనలీ.
1: కనుకనే తిరిగిపోవు భక్తుని దీక్షనా. ఎక్కడి నుంచి వచ్చావయ్యా?
0: వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ కమ్?
1: నేను ఎక్కడికి పోవాలి?
0: వేర్ షుడ్ ఐ
1: గో? అని ఎవరిని అడగనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఆస్క్.
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పో.
0: Go to that place where from you have come.
1: Maredu ninne darege bande Madhava. Maredu ninne darege bande Purandaras cheptunnadu. Ninni marchipovadam chetane nenu ee dharaku vachi padipoyanu.
0: Purandarasa said, as I have forgotten you, this is the very same reason.
1: Ninnu marchipokunda unte nenu ikkada puttinde vaadini kaadu. నిన్ను మర్చిపోవటమే ఇక్కడ పుట్టడానికి మూల కారణం.
0: హ్యాడ్ ఐ నాట్ ఫర్గోటన్ యూ, ఐ వుడ్ హావ్ టేకెన్ బర్త్ అట్ ఆల్.
1: నన్ను పోషించలేవా?
0: కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ?
1: బెట్ట తుదియల్లి పుట్టిద వృక్షకే, బెట్ట తుదియల్లి పుట్టిద వృక్షకే. కొండపై భాగంలో ఒక రాతిపైన పుట్టినటువంటి ఒక చెట్టుకు కట్టేయను కట్టి నీరే దర్యారో, దానికి కట్టగట్టి నీళ్లు పెట్టి దాన్ని కాపాడించిన వాడు ఎవరు?
0: ఏ ప్లాంట్ దట్ హెస్ గ్రోన్ ఆన్ ద మౌంటైన్ టాప్ ద బేర్ రాక్, హూ వాటర్డ్ ఇట్?
1: అంతా నీవే పోషించావు.
0: యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్.
1: మన కంపౌండ్ ఒక మొక్క పెట్టి కావలసినంత ఎరువు వేసి నిత్యము నీరు పోస్తుంది, అది పెరగదు. కానీ కొండపైన పుట్టినటువంటి చెట్టు రాతిపైనే వేర్లంతా ఉన్నాయి, కానీ ఎంత సుక్షేమంగా పెరుగుతూ ఉంటుండాలి, అది భగవంతుని యొక్క.
0: వేర్ ఇస్ ఎ ప్లాంట్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్, దో ఇట్ ఈస్ వాటర్డ్ అండ్ మెన్యూర్డ్, ఇట్ విల్ నాట్ గ్రో. ఆన్ ద అదర్ హ్యాండ్, ఎ ప్లాంట్ ఆన్ ద మౌంటైన్ టాప్ గ్రోస్ వెల్.
1: నెమెలిగే చిత్రబండి దేవరి యారో. స్వామి, ఈ నెమలికి ఇన్ని రంగులు వేసిన వారు ఎవరు?
0: Who painted different colors to this peacock?
1: Pavaladalatage kempittaryaro. Pachani chirukaku yarrani moothi pettavu, enta andanga untundali.
0: Green parrot has got the red beak, who made it?
1: Idi evaru vesari paint?
0: Who painted that way?
1: Anta nidi.
0: Everything you only.
1: Nani.

0: எனக்கு நீ நிறுவதனுக்க நான் யாக்கே படவா நான் யாக்கே. நீ எந்தக்கு பீடவாடினவுத்தான்.
1: How can I be poor?
0: Srinidhi Hari, O Srinidhi, నీవు నా ప్రక్కలో ఉన్నంత వరకు నేను ఎందుకు పడ పిచ్చివాడిని అవుతాను లేకపోతే బీదవాడిని అవుతాను.
1: యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ వెల్త్, యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ వెల్త్ వెన్ యు ఆర్ బై మై సైడ్, హౌ కెన్ ఐ బి పూర్? నో,
0: విద్య హేళువ నీనే, బుద్ధి కలిసువ నీనే. నాకు విద్య చెప్పేవాడు నీవే, నాకు బుద్ధి చెప్పేవాడు నీవే. ఉద్ధార కాజనక స్వామి నీవే.
1: యూ టీచ్ మీ, యూ ఆల్సో కరెక్ట్ మీ, యు ఆర్ మై టీచర్.
0: బుద్ధి చెప్పేవాడు,
1: యు ఆల్సో ఉద్ధారం
0: చేసేవాడు,
1: యు ఆల్సో టీచ్ మీ, యు ఆల్సో రిడీమ్ మై లైఫ్.

0: భయపడనయ్య. ఆకాశం వచ్చి నా తలపైన కూలినా నేను భయపడను.
1: Even the entire sky falls on my head, nothing is going to happen.
0: Annitiki nee unnavu,
1: you are there behind
0: me. Mudu sri purandara vitala nee vidhamele neevu na ventane jantane intane kantane untundaga naaku enduki bhayam.
1: When you are with me, around me, in me, above me, everywhere, why should I be afraid of anything?
0: కనుక నేను ఎక్కడా పోనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: నీవే నా వెంట ఉన్నావు అనేటువంటి విశ్వాసం రావాలి.
1: ఐ షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ దట్ యు ఆర్ విత్ మీ ఆల్వేస్.
0: ఆ విశ్వాసం ఉన్నటువంటి వాడికి ఎట్టి భయము ఉండదు.
1: ద వన్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్
0: ఎట్టి కొరత ఉండదు.
1: దేర్ విల్ నాట్ షార్టేజ్ ఆఫ్ డర్త్.
0: ఏ విధమైనటువంటి బీదరికము రాదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: నిరంతరము ఎందుకంటే శ్రీనిధి, శ్రీనిధి అయినటువంటి నీవే నా నిధిగా ఉంటుండగా నాకేం భయం.
1: When God, the very embodiment of wealth, is by your side, why should you be afraid of anything?
0: Kaluka anni neeve chestunnavu.
1: You are doing everything.
0: Nenu oka aata bommanu.
1: I am only a puppet in your hands.
0: Ee vidhanga manam enchukoni mana kartavyanni manam poortiga nirvartinchukuntu povali.
1: In full awareness of this, we have to discharge your
0: nirvanti vishwasam raavali.
1: I should have the strong faith that you are with me always.
0: Aa vishwasam unnatundi vaaniki etti bhayamu undadu.
1: The one with such a strong faith
0: will not have. Etti koratha undadu.
1: There will be shortage of dirt.

0: తెలుసుకొని మన కర్తవ్యాన్ని మనం పూర్తిగా నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: ఇన్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దిస్ వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్
0: రెస్పాన్సిబిలిటీ. అంతా దైవమే ఇస్తున్నాడని అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఈస్
0: డూయింగ్ ఎవ్రీథింగ్. సూర్యుడు నా ఇంటిలో ప్రవేశించలేదే అని మనం విచారించినప్పుడు ఎంత బుద్ధి తక్కువ.
1: How foolish you are if you think that sun has not set in there while sun's light is
0: available.
1: He is there taking
0: కానీ నా ఇంటిలో ఎందుకు రావటం లేదు.
1: How is that I don't find him at my residence?
0: అప్పుడు సూర్యుడు కూడా పక్కన నవ్వాడట.
1: And sun also smiled at one
0: instant.
1: Oh, madcap.
0: అహంకార మమకారం అనేటువంటి ఒక గోడలు కట్టుకున్నావు.
1: యూ హ్యావ్ బిల్ట్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
0: అభిమానం అనేటువంటి కప్పును వేసుకున్నావు.
1: యూ హ్యావ్ గాట్ ద రూఫ్ ఆఫ్ పొసెసివ్నెస్. దెన్ హౌ కెన్ ఐ కమ్ ఇన్?
0: నీవు అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివే.
1: కట్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: నీ మమకారం అనేటువంటి టాపును తీసివే.
1: అండ్ రిమూవ్ ద టాప్ ఆఫ్ అటాచ్మెంట్.
0: సీదా నేను లోపల వచ్చి ఉంటాను.
1: అండ్ ఐ విల్ కమ్ దేర్.
0: నీ పిలువనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ఇన్వైట్ మీ.
0: నీవు నాకు ఆహ్వానం పంపనక్కర్లేదు.
1: ఇన్విటేషన్ ఇస్ నాట్ నెసెసరీ.
0: నన్ను నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ప్రే.
0: ఇస్ ఇట్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
1: ఇస్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
0: నేను తప్పక వస్తాను.
1: ఐ విల్ సర్టన్లీ కమ్.
0: అదే విధంగానే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు.
1: God is there.
0: కాని రాలేదు అనుకుంటున్నావు.
1: Yet you feel.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ అహంకార మమకారం అనుకుంటే ఒక దేహాభిమానం ఎక్కువగా పెట్టుకున్నావు.
1: You got this body attachment of ego.
0: ఇంకా మమకారం అనేటువంటిది పెద్ద టాప్ను వేసుకున్నావు.
1: And there is this possessiveness attachment.
0: భగవంతుని లోపలనే బంధించినావు.
1: God is there inside. You have binded him over there.
0: ఇంకా భగవంతుడు నీకు ఎట్లా కనిపిస్తాడు?
1: Then how do you see?
0: నీలోనే ఉన్నాడు.
1: He is in you.
0: కానీ కనిపించడు. నివను నాకభయమివ్వక నిన్ను విడువను శ్రీరామ అడుగుదట కదలనివను. నిన్ను ఒక్క అడుగైనా ముందుకు నేను పోనివను.
1: ఐ విల్ నాట్ అలవ్ యూ టు స్టెప్ ఫార్వర్డ్.
0: గట్టిగా పట్టుకున్నాడు.
1: ఐ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: ఎట్లా నన్ను వదిలిపెట్టిపోతావు?
1: హౌ కెన్ యూ డ్రాప్ మీ అండ్ గో?
0: పిచ్చివాడా, నేను బయట ఉంటే కదా వదిలిపెట్టిపోవటము, లోపలనే ఉన్నాను.
1: ఐఎమ్ నాట్ అవుట్ సైడ్, ఐఎమ్ ఇన్ సైడ్. యూ
0: నీ ఎందే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు నేనుగానే ఉన్నాను.
1: And
0: నేను నీవుగానే ఉన్నావు.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కనుక నన్ను వదిలిపెట్టిపోవటం అనేటువంటిది ఎక్కడ? అది నీ భ్రాంతి అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఇల్యూషన్ దట్ యు ఆర్ జస్ట్ అవే.
0: భగవంతుడు ఎవరిని వదలటం లేదు.
1: గాడ్ ఈస్ నాట్ లీవింగ్ ఎనీబడి.
0: ఎక్కడా పోవటం లేదు.
1: ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్.
0: ఉన్న చోటే ఉన్నాడు.
1: హీఈస్ వెరీ హ్యాపీ.
0: సర్వత్రా తానే ఉన్నాడు.
1: హీఈస్ ఎవ్రీవేర్.
0: అదే మొన్న కూడా ఒక తూరు చెప్పాను నీకు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: వేయబోవన్నీ తలుపు. జీవుడు అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాని, ఎవరైనా వచ్చి ఇందులో ప్రవేశిస్తారు ఏమో అని లోపల నుంచి ఒక విధమైన జీవభ్రాంతి అనేటువంటిది. వేయబోవన్ని తలుపు, తలుపు వేసుకో అంటుండాది జీవుడు.
1: ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఎ డెస్పరేట్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ సాలిట్యూడ్ ఈజ్ అబౌట్ టు క్లోజ్ ద డోర్స్.
0: భగవంతుడు చెప్తున్నాడు, తీయమంటూ పిలుపు.
1: But God tells you, open the doors.
0: Jeevudenduko navugolupu.
1: And it's the individual spirit that smiles.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: When the entire universe is the temple of God.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: When the whole world is the temple of God. Where is the main door?
0: ఎక్కడ చూసినా మందిరమే ఉంటుంటే, విశ్వమంతా మందిరమే ఉంటున్నప్పుడు ఇంక వీధి వాకిలి ఎందుకు?
1: When the whole world is the temple.
0: వేరే ఏదైనా ఇంకొక ప్రదేశం ఉంటే దానికి వీధి వాకిలి పెట్టుకోవచ్చును.
1: If it is separate, you can have a
0: main స్థానమే లేదు.
1: There is no place for
0: జీవ పోవడానికి కూడా స్థానం లేదు.
1: There is no place for
0: ఎందుకు?
1: Then why main door?
0: అప్పుడు చెప్తున్నాడు జీవాత్మని,

0: ఈ తలుపు పిలుపు రెండింటికి మధ్యలో ఉంటుండాలి ఈ సందేహం.
1: తలుపు ద డోర్, పిలుపు ద కాల్, దేర్ యు ఫైండ్ ద డౌట్.
0: దయ్యం అనేటువంటిది జీవుడు, తీయం అనేటువంటిది దేవుడు.
1: ఇట్ ది ఇండివిజువల్ సోల్ దట్ క్లోజెస్ ఇస్ గాడ్ హూ వాంట్స్ ఇట్ ఓపెన్.
0: కదిలేటువంటిది జీవుడు, నిలిచేటువంటి వాడు దేవుడు.
1: ద వన్ దట్ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్, ద వన్ హూ స్టడీస్.
0: కదలనటువంటి వాడే దేవుడు,
1: గాడ్ ఇస్ స్టడీ.
0: కదిలేవాడే జీవుడు,
1: ద వన్ హూ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్.
0: ఒక పిట్ట లేత కొమ్మ పైన వాలినప్పుడు కొమ్మ అటు ఇటు అటు ఇటు ఊగుతుంది.
1: యాజ్ ద బర్డ్ రెస్ట్ ఆన్ ఎ బ్రాంచ్ ద బ్రాంచ్ మూవ్.
0: కానీ ఆ చిన్న పిట్టకుడును భయపడదు.
1: Even that little bird is not afraid of anything.
0: ఎందుకంటే నేను కొమ్మను ఆధారం చేసుకోలేదు.
1: Because I don't rely on the branch.
0: నా రెక్కలను నేను ఆధారం చేసుకున్నాను.
1: I depend on my own wings.
0: ఒక పిట్టకున్నటువంటి యొక్క తన రెక్కలపైన విశ్వాసం ఈనాడు మనిషికి లేకుండా పోతుందాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్.
0: కష్టమో, ఏ కించిత్ బాధనో, ఏ కించిత్ విచారమో వచ్చేటప్పటికి అదిరిపోతున్నాడు ఈ మనిషి.
1: మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ వరీడ్, గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ బికాస్ ఆఫ్ స్లైటెస్ట్ రీజన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: పిరికి మనిషి, పిరికి మనిషి.
1: హి ఈజ్ ఎ కవర్డ్.
0: అలాంటి పిరికి మనిషిని మనం కాకూడదు.
1: యు షుడ్ నెవర్ బి కవర్డ్.
0: మనం ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక దైవ చింతనతో కూడినటువంటి హృదయం కలవాడు కావాలి.
1: థింకింగ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ బి కరేజియస్, ద వన్ ఆఫ్ వేలర్ అండ్ స్ట్రెంగ్.
0: భుజబలము బుద్ధిబలం కాదు నీకు ముఖ్యం కావాల్సింది.
1: ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్.
0: దైవ బలము ధర్మ బలము రెండు కావాలి.
1: యూ నీడ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ రైచువస్ కాండక్ట్.
0: నీకు చెప్పాను, భుజబలంబు గొప్ప దైవ బలము లేక దాసుడగును.
1: With all the physical strength and intelligence, if we don't have strength of God, you become a slave.
0: Karnudantati vaadu kadapatike maiye.
1: What happened to that mighty Karna at the end?
0: Yanta bujabalamu buddhibalamu.
1: He's so strong and intelligent.
0: Satyam cheppalante Arjuna kante goppa vaadu Karnudu.
1: Truly speaking, Karna is greater than Arjuna.
0: Suryuni yokka prasadamu.
1: He is the gift of Lord Sun.
0: Alanti కర్ణుడికి కట్టగలపటికి భుజబలం బుద్ధిబలం పైన ఆధారపడ్డాడు. దుర్యోధన దుశ్శాసనాదులపైన ఆధారపడ్డాడు.
1: కర్ణ డిపెండెడ్ ఆన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్ట్, దుర్యోధన అండ్ దుశ్శాసన.
0: కృష్ణుడు దగ్గరే ఉంటున్నప్పటికీ దైవమును ఆశ్రయించలేదు.
1: దో కృష్ణ ఇస్ క్లోజ్ బై,
0: అభిమానము అభిమానము.
1: ద రీజన్ ఇస్ దిస్
0: స్వయంవరం సమయమునందు,
1: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవరం,
0: ద్రౌపది స్వయంవరం జరుగుతుండాలి.
1: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవర ఆఫ్ ద్రౌపది.
0: కానీ కర్ణుడు చాలా గొప్ప విలువిద్యలో ప్రవీణుడు.
1: కర్ణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: అతను వెళ్ళాడు అక్కడ.
1: హి వెంట్ దేర్.
0: తెరమరగా ఉండినటువంటి ద్రౌపది చెప్పింది, క్షత్రియుడైనా కావాలి లేక మహారాజైనా కావాలి, వాడు మాత్రమే ఈ మత్స్యంత్రాన్ని కట్టడానికి కొట్టడానికి అర్హుడవుతాడని.
1: ద్రౌపది సెడ్, హీ మస్ట్ బి గ్రేట్ వారియర్, ద వన్ ఆఫ్ కరేజ్. He must be born as a kshatriya who deserves, who is fit enough
0: poyyadu
1: hit this machayantra.
0: Yantranni cheta pattukunnadu. Ee maata vinatappudike avamananga tirigi enikochadu.
1: He went there is about to hit it with all the bow and arrow, but he returned in
0: aa paristhitilo. Atanu sutuni kumarudu.
1: At that time he was the son of
0: Rajendruni koduku anaga emi గుర్రాలు కాపలా చేసేటువంటి వాడి కొడుకు అని చాక్కోవటం చేత.
1: అట్ ద టైమ్ హ్యాపెన్ టు బి ది సన్ ఆఫ్ ద పర్సన్ హు టేక్స్ కేర్ ఆఫ్ ద హార్స్. క్షత్రియుడు
0: కాదనుకున్నారు.
1: సో హి థాట్ దట్ హి ఇస్ నాట్ క్షత్రియ బై బర్త్.
0: ఇంకా రాజు కాదు.
1: హి ఇస్ నాట్ ఎ కింగ్ ఐదర్.
0: రెండింటికి అర్హత లేదు.
1: సో హి హస్ నో క్వాలిఫికేషన్. హి హస్ కెపాసిటీ.
0: కనుక వెనక్కి పోతున్నప్పుడు దుర్యోధనుడు పిలిచాడు.
1: As he was returning, Duryodhana summoned.
0: Tadeva lagnam sajanam tadeva talabhanam chandrabhanam tadeva vidyabhanam tadeva vidyabhanam tadeva ee vidhanga chakkaga aarogyinchesi aanandanga tana yokka angarajyaniki adhipatiga chesadu.
1: And then Duryodhana coronated Karna as the king of Angarajya.
0: Dani valla aa abhimanam chetane Duryodhanudu cheddavaadu ani telisi kudanu athaniki daasudaipoyadu.
1: Because of this attachment, though Duryodhana is bad,
0: kanuka abhimanam anetundi rangu ఎలాంటి పరిస్థితిని ఎందైనా కూడా మనం ధిక్కరించవలసింది.
1: అండర్ ఎనీ
0: చెడ్డవాడు చెడ్డవాడే.
1: యూ షుడ్ కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్.
0: నాకు ఈ రాజ్యమైనా అక్కర్లేదు, కానీ ఇలాంటి చెడ్డవాడితో నేను చేరకూడదు.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్, బట్ ఐ కెనాట్ బి ఇన్ ది కంపెనీ ఆఫ్
0: మీ సహాయం నాకెందుకు.
1: ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్.
0: సర్వులకు చేసే సహాయం భగవంతుడు తానే చేస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ హెల్ప్స్ ఎవ్రీవన్.
0: ఆ త్యాగం లేకపోయింది కర్ణుడిలో.
1: కర్ణ హాస్ నో స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: రాజ్యం పట్టాభిషేకం చేశాడు కదా అని లొంగిపోయాడు.
1: Because he was made a king, he submitted himself to Duryodhana.
0: దుష్ట చతుష్టయం లోపల ఒక్కడైపోయాడు.
1: హీ వాజ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్.
0: దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణుడు ఈ నలుగురితో కూడా చేరిపోయాడు.
1: హీ వాజ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్. దుర్యోధన, దుశ్శాసన, శకుని.
0: కానీ ఈ సత్యం ద్రౌపదికి పూర్వమే తెలుసు.
1: బట్ దిస్ ట్రూత్ ఈస్ వెరీ వెల్ నోన్ టు ద్రౌపది ఈవెన్ బిఫోర్.
0: కుంతీదేవి కుమారుడే.
1: దట్ ఈస్ వెరీ సన్ ఆఫ్ కుంతి.
0: అతను నా ఆరవ భర్త అనేటువంటిది ఆమెకు ముందుగా తెలుసు.
1: షీ నోస్ ప్రెటీ వెల్ దట్ కర్ణ ఈస్ హర్ సిక్స్త్ హస్బెండ్.
0: ధర్మరాజు కంటే గొప్పవాడు.
1: దట్ ఈస్ గ్రేటర్ దెన్ ధర్మరాజు.
0: పెద్దవాడు.
1: ఈస్ ఆల్ వెల్డర్ టు హిమ్.
0: కానీ ఆమెకు సర్వధర్మ స్వరూపిణి ఈ ద్రౌపది.
1: ద్రౌపది ఈజ్ వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ధర్మ.
0: కానీ అనేక మంది లోకులు, కాకులు.
1: బట్ ది పీపుల్ ఆర్ క్రోస్. యాజ్ యు నో,
0: 5 మంది భర్తలుంటే ఎట్టబ్యూ ఆమె పతివ్రత అంటావు.
1: హౌ కెన్ యూ కాల్ హర్ పతివ్రత, ది ఉమెన్ ఆఫ్ చెస్ట్ టుడే.
0: కానీ ప్రపంచం తలచినట్టుగా 5 మంది పురుషులు కాదు ఆమె భర్తలు.
1: దేర్ నాట్ యాక్చువల్లీ 5 మెన్.
0: పంచభూతములే ఆమె యొక్క ప్రాణములు రక్షించి పంచనాథులు అని చెప్పినది.
1: దర్ 5 ఎలిమెంట్స్ అండ్ దే ప్రొటెక్టెడ్ హర్, దే హావ్ టేకెన్ కేర్ ఆఫ్ హర్.
0: ఒకానొక సమయం లోపల ఎవరు ఈ లోకంలో గొప్ప పతివ్రత, రుక్మిణియా, సత్యభామన, లేకపోతే జాంబవతియా, ఇంకెవరు అని ప్రశ్న వచ్చింది.
1: అట్ వన్ టైమ్ దర్ ఇస్ ఎ క్వశ్చన్, హూ ఇస్ గ్రేటెస్ట్ అమంగ్ ఆల్ ద విమెన్, రుక్మిణి ఆర్ సత్యభామ ఆర్ జాంబవతి.
0: ఒక్కటే జవాబు చెప్పాడు ఆ సభ లోపల కృష్ణుడు.
1: దేర్ ఇన్ ద పబ్లిక్ కోర్ట్ కృష్ణ గేవ్ వన్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్.
0: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగ పోక.
1: హస్బెండ్స్ మే 1000 అండ్ ఆడ్ థింగ్స్ బట్ షీ వుడ్ నాట్ అపోజ్ దెమ్.
0: వారి సేవలు చేయగా తీరదనక.
1: టు సర్వ్ దెమ్ షీ విల్ నెవర్ సే ఐ డోంట్ హ్యావ్ టైమ్.
0: తనకు నున్న దాని చే తృప్తిగనుచునుండు.
1: షీ సాటిస్ఫైడ్ విత్ ద లాట్ ఆన్ హ్యాండ్.
0: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
1: నన్ వుడ్ ఎవర్ ఈక్వల్ టు ద్రౌపది.
0: ఈ మూడు గుణములు ఆమె ఉంటున్నాడు.
1: దీస్ త్రీ గ్రేట్ క్వాలిటీ.
0: అందువల్లనే అంత క్షమాగుణం కలిగినటువంటిది ద్రౌపది.
1: ద్రౌపది హెస్ గోట్ ఆల్ దట్ ఫర్ బేరెన్స్.
0: అశ్వత్థామ వచ్చి,
1: అశ్వత్థామ కే
0: నిద్రపోతున్నటువంటి కుమారులను 5 మందిని గొంతులు కోసుకొని వచ్చేసేసాడు.
1: యాక్చువల్లీ హీ బిహీటెడ్ ఆల్ ది 5 సన్స్ వైల్ దే వర్ ఫాస్ట్ అస్లీప్.
0: పోయి చూచింది ద్రౌపది.
1: ద్రౌపది వెంట
0: గుండె పగిలిపోయింది.
1: షీ కుడ్ నాట్ బేర్.
0: 5 మంది పుత్రులు, గొంతులంతా వేరుగా ఉంది, దేహములంతా వేరుగా ఉంటుంది.
1: ఆల్ 5 సన్స్ దే వర్ బిహెడెడ్, ద హెడ్స్ ఆన్ వన్ సైడ్, ద బాడీ ఓవర్ దేర్.
0: పట్టలేని దుఃఖంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తి వచ్చింది.
1: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్ అండ్ షీ అప్రోచ్డ్.
0: ఈ పని చేసింది ఆ బ్రాహ్మణుడు, మహా దుర్మార్గుడు, వాడిని పట్టి తీసుకుని వస్తారని చెప్పారు.
1: దట్ వికెట్ బ్రాహ్మిన్ మస్ట్ హావ్ యాక్టెడ్, ఐ విల్ సర్టన్లీ బ్రింగ్ హిమ్ హియర్.
0: బ్రాహ్మణ ఈ పని చేయవలసింది.
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఫర్ ద బ్రాహ్మణ్ టు డూ దాట్?
0: గురుపుత్రుడు ఈ పని చేయవలసింది.
1: షుడ్ ఎ సన్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్ డూ దట్ లైక్ దాట్
0: అని పట్టుకుని తెచ్చాడు.
1: అండ్ హీ వాస్ బ్రాట్.
0: వస్తే ఎంత క్షమాగుణమో చక్కగా అందరు కూడా గుర్తించాలి. ఈ క్షమాగుణాన్ని మనం తప్పక మనం జీవితంలో పెట్టుకోవాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ దిస్ క్వాలిటీ, నోబుల్ క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: ఆమె అశ్వత్థామను చూసేటప్పటికి పరిగెత్తిపోయి పాదాలపైన పడింది.
1: షీ వెంట్ ఇమీడియట్లీ ర్యాన్ అండ్ ఫెల్ ది ఫీట్ ఆఫ్ అశ్వత్థామ.
0: ఏమని కోరుతుంటుండాలి ఆమె?
1: వాట్ ఈస్ షీ సేయింగ్? షీ వాస్ ఆస్కింగ్ ఫర్
0: పరగం మా మగవరలందరూ బాణ ప్రయోగోప సంహరణ ధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: You certainly understand that all my 5 husbands have learned this expertise of archery from
0: Dronacharya. Dronudavu nee chittambulo lesham karuna sangamuleka shishya sutulan kandimpagam paadiya swami shishya sutulan kandimpaga paadiya.
1: You are the son of Dronacharya. Is it proper on your part to kill the disciples, the students of your father Dronacharya?
0: Kaadu udrekambunararu.
1: They have not come and attacked you.
0: Shastradharulai yuddhavanin leru.
1: They are not there on the battlefield with all the
0: weapons. Kinchi drohambunu neeku cheyaru.
1: They have not done anything wrong to you.
0: Balochekamuto chikatin భద్రాసక్తుల సంహరింప అకట నీ చేతులెట్లాడెనో. అకట నీ చేతులెట్లాడెనో.
1: వైల్ దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద పిచ్ డార్క్ మిడ్ నైట్, హౌ కుడ్ యూ డూ దాట్?
0: చూచాడు భీముడు.
1: భీమా సో దిస్
0: పట్టలేని కోపంతో ఉట్టి దుమికాడు.
1: హి కుడ్ నాట్ కంట్రోల్ హిస్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
0: కొడుకుల బట్టి చంపనని కోపమునందు బాలమాతకు విడుమ్మటంతు చెప్పిడిది వెర్రిది ద్రౌపది.
1: He said, oh,
0: Draupadi, Draupadi pichi patti poyindi.
1: Draupadi has turned mad because of the loss and the death of her son.
0: Lekapothe ee durmargudu ee paapudainatundi brahmana paadam pattatama.
1: Why should she catch hold of the feet of this brahmin, the wicked man who killed the
0: father? Vidumika
1: drop it, dear lady.
0: Veenini meeralu champareni no pidikiti potunnan chiramu binnam chesedi soodindar. నా పిడిగిడితోనే వాడి తలను బద్దలు చేసేస్తాడు.
1: లీవ్ మీ విత్ ది స్ట్రాంగ్ ఫిస్ట్ ఐ విల్ అటాక్ హిమ్ అండ్ కిల్ హిమ్ దేర్ అండ్ దెన్ ఇట్సెల్ఫ్.
0: మంచి శాంతి వచనాలు చెప్పింది.
1: షీ సెడ్ పీస్ఫుల్లీ టు ఆల్ ద పేషెంట్స్.
0: అర్జునుడు కూడాను నా యొక్క మాట తప్పిపోతుంది.
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ బ్రేక్ మై ప్రామిస్.
0: కాబట్టి వీరిని క్షమించడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గివ్ హిమ్.
0: అప్పుడు ఆమె చక్కగా భగవంతుని కృష్ణుని ధ్యానించింది.
1: దెన్ షీ ప్రే టు
0: వీరికి ఉపాయ మార్గం చెప్పింది.
1: అండ్ దర్ ఇస్ అ డివైస్ ప్లాన్.
0: విశ్వస్తుత్యుడు చక్రసూరుడు మహావీరుడు గోరాసచే అశ్వత్థామ శిరోజము తరగి చూడాంతర్ మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగబుచ్చుకొని పాశవ్రాత బంధములం విశ్వాసమున నూక్షి ద్రొబ్బు శిబిరోర్ విభాగము బాసిపో వెరచిన వాణి.
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్
0: వెరచిన వాణి.
1: ద వన్ హూ ఇస్ ఫియర్స్
0: దైన్యమున వెదురు నొందిన వాణి.
1: ద వన్ హూ లాస్ట్ ఆల్ ది కరేజ్
0: నిద్రమై మరచిన వాణి.
1: ద వన్ హూ ఇస్ ఫాస్ట్
0: అసలీప్ సౌఖ్యముగా మధ్యము ద్రావిన వాణి.
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటాక్సికేటెడ్
0: పరచిన వాణి.
1: ద వన్ హూ ఇస్ స్లీపింగ్
0: సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి.
1: ద వన్ విత్ పయస్ మైండ్. ద వన్ హూ షౌట్ ఫర్ ప్రొటెక్షన్.
0: కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గునా ఫల్గునా చంపుట ధర్మము కాదు ఫల్గునా.
1: అండ్ విమెన్ ఇట్ ఇస్ నాట్ ధర్మ టు కిల్ దీస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: మన చేతికి చిక్కినాడు కదా అని అతని ముక్కలు చేయటం మంచిది కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్.
0: ఇది మన క్షత్రియ ధర్మంకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అగైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్షత్రియ.
0: నా కొడుకును చంపినది నాకెంత బాధగా ఉంటాదు.
1: I feel
0: ఆ అశ్వత్థామను చంపితే అతని తల్లి కూడా నావలే బాధపడుతుంది కదా.
1: As I feel so sad for the death of my son, so also the mother of Ashwatthama.
0: మరణించిన వారెట్టైనా నా కుమారులు మరణించారు.
1: Those people who are dead and gone will not come back.
0: ఇంకా ఏ విధము చేసి ఏ కార్యంలో ప్రవేశించినా నా కొడుకులు తిరిగి రారు.
1: Whatever may be, I cannot bring back or
0: resurrect my son. మరొక ఎందుకు బాధ పెట్టాలి నీవు ఆపండి అని చెప్పింది.
1: Why should I make another mother suffer? Leave him there.
0: ద్రౌపది యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఈ క్షమా గుణమే ఆ పాండవులందరినీ కట్టకడపటి వరకు రక్షించి పోషించి కీర్తి మర్యాదలతో పల జగత్తుకు వ్యాప్తి గాపింపజేసింది ద్రౌపది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద నోబ్లెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ ద్రౌపది దట్ బ్రాట్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ టు ఆల్ పాండవర్స్.
0: కనుకనే ద్రౌపది ఆ ఇంటిని పద్ధతిని ఇల్లాలు యొక్క గుణములో పైన ఆధారపడి ఉంటుంటాడు.
1: Everything depends upon the housewife, the respect and the
0: that
1: dignity
0: of the family. పెంచుకోవాలి.
1: Every woman should develop this
0: quality. పెంచుకోవాలి. కానీ స్త్రీకి చాలా ప్రధానమైనటువంటి గుణం.
1: Men also should have, but for women it's more important.
0: ఆ క్షమా గుణంతో ఎంతైనా కూడా సాధించవచ్చు.
1: With this spirit of forgiveness.
0: క్షమా గుణమే దైవ గుణము.
1: This quality, noble quality of forgiveness is divine quality.
0: దైవం యొక్క గిఫ్ట్ ఇది.
1: It is highest God's gift.
0: రాములంతటి వాడు రమణ సీతను బాసి పామరులే వలి ఏచ్చనన్న.
1: రామ హ్యావింగ్ లెఫ్ట్ సీత హీ స్టార్టెడ్ క్రైయింగ్ బికాజ్ ఆఫ్
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వాట్ డే వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ వాట్ ఇస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ యు ఆర్ బౌండ్ టు సఫర్.
0: పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్న.
1: ఇన్ దోస్ డేస్ పాండవస్ వెంట్ టు ద ఫారెస్ట్ ఈటింగ్ ద ట్యూబర్స్ ఇన్ ద లీవ్స్.
0: ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అనుభవించాలో అది చెప్పడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేర్ అండ్ హౌ హూ కెన్ డిసైడ్.
0: కనుకనే జరగవలసింది జరుగుతుంది.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: ఇదంతా కూడా దైవ సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్.
0: మంచి జరిగింది దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఇఫ్ గుడ్ హ్యాపెన్స్ టేక్ ఇట్
0: బ్యాడ్. జరిగింది ఇట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: బ్యాడ్ ఆల్సో గుడ్ ఫర్
0: రెండు కూడా మన మంచి కోసమే తలుచుకోవటమే. ఇది ఉత్తమమైనటువంటి ఒక బ్రహ్మతత్వం.
1: ద నోబ్లెస్ట్ way towards divinity is to consider with equanimity.
0: Pavitramaina vishalamainatundi anantamaina amrutamainatundi ee bhavam manlo undinappudu anta manaku vijayame vijayame vijayame.
1: When we develop that sacred nectar and immortal eternal true principle, of this vastness, broad-mindedness,
0: you are bound to be successful.
1: Everything will be successful in all your endeavors.
0: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bal, Bala Radha Krishna Jai. Govinda Krishna Jai.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds,
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk,
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower,
0: ఫలమునందు మాధుర్యమైన రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice,
0: కట్టెల యందు అగ్ని నిమిడి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside,
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరు తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: వెలుగొందు చైతన్యమే ఆత్మరూపు. మనులయందున సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు. విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యూ డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యు ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. జస్ట్ యాజ్ యు ఫైండ్ ద థ్రెడ్ దట్ బ్రింగ్స్ టుగెదర్ ఆల్ ద ప్రెషస్ జెమ్స్, యు ఫైండ్ ద బ్రహ్మన్ pervading all over the universe.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitam ante emiti?
1: What is meant by human life?
0: Deeni gamyam emiti?
1: What is its goal?
0: Deeni lakshyam emiti?
1: What is its aim?
0: Deeni yokka visishtata emiti?
1: What is its significance?
0: Aneetvanti vishayanni ee manavudu kodanu manaspurtiga gurtinchadaniki prayatninchadam ledu.
1: No man is ever making a sincere effort to know the object and the purpose and the aim of life.
0: Ahara nidralu bhoga bhagyamule ee manavuni yokka pradhanamaina lakshyamani bhavinchi nitya satyamaina kunti yokka divyatvanni vismaristunnadu.
1: Man considers his food and habits, the pleasures and the comforts as most important, forgetting the essential, the eternal truth behind it.
0: Kaadu kaadu,
1: it's not so.
0: మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి సమాజమునకు బోధించి స్వయంగా అనుభవించి ఆనందించటమే దీని యొక్క కర్తవ్యం.
1: The chief aim of human life lies in realizing the latent divinity within, to experience, to propagate in society thereafter.
0: అన్నింటికీ భావము అత్యవసరము.
1: It is the feeling which is most important.
0: భావమే సర్వమునకు మూల కారణం.
1: And it's the feeling which is the prime cause.
0: ఒక చిన్న లెటర్ రాయాలంటే,
1: you want to write a small letter,
0: ఏమి రాయాలి?
1: What is to be written?
0: ఎవరికి రాయాలి?
1: To whom?
0: ఎట్ట రాయాలి?
1: How?
0: ఏ విషయం రాయాలి?
1: What is to be written?
0: అని మొదలు తన యందు చింతించుకొని తదుపరి ఈ యొక్క పేపర్ నందు లిఖింప చేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: Bhavam modalu acharana taruvata.
1: So it is a thought first and a practice next.
0: Kanukane motta modata manavattvam emito aneetuvanti vishayanni bhavamto gurtinchadaniki prayatninchali.
1: Therefore one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: Therefore, we have to know the divinity, the realm of thought.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతము.
1: The Vedanta says, the knower of the Brahman becomes Brahman.
0: దీనిని మనము చింతింతమో ఆ స్వరూపమే మన యందు రూపాన్ని ధరిస్తుంది.
1: As you think, so you become. You assume the same form as you think.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: The robber Ratnakara, though he has no idea of the divinity, because he paid heed to the teaching of the saints, he could become noble later.
0: కాని ఆ రామనామాను స్మరిస్తూ స్మరిస్తూ రామ రూపాన్ని కూడా చింతిస్తూ వచ్చాడు.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, Rama tejasu, ee ratnakarudu yandu utti padinayi.
1: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
0: Ee yokka valmiki yokka mukhamunandu Ramulu yokka tejasu aavirbhavistu vachindi.
1: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద టైని థాట్ హూ థాట్ ఆఫ్ నారాయణ కంటిన్యూస్లీ ఆల్సో క్యారీడ్ ఇన్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఎఫల్జెన్స్ ఆఫ్ నారాయణ.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు
1: At one time, when Darwin was the student,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: His teacher Henslow was full of sacred thoughts.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు.
1: One day the student thought,
0: నా గురువు వలె నేను కూడాను ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
1: The student wanted to become as great as his teacher.
0: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then he started following Henslow.
0: క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: Gradually it so happened Darwin and Henslow looked alike.
0: కనుక దేనిని మనం స్మరిస్తామో, దేనిని మనం చింతిస్తామో, దేనిని మనం ఆలోచిస్తామో, దేనిని మనం విచారిస్తామో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: As you think, you become. As you do, you become. As you act, you become.
0: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: Therefore you become a true human if only you think good, if only you act good, if only inquire good things.
0: కనుకని వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నా అంశమే. మమైవాంసో దైవాంశమే నీవు.
1: Therefore, in Vedantic parlance, it is clearly said, O man, you are not the product of the five elements. You are not the spark of the human being. No, verily you are the spark of the divinity.
0: Kanuka, neevu naa amshamainappudu, naa bhavamulu neekudunu, neelo aavirbhavinchali.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: Itti satyamunu gurtinchinatundi anekamandi sadhuvulu kudanu, meemu baadhalaku guri avutunnamu. మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: ద మెనీ పాయస్ పీపుల్ హూ నో దిస్ ట్రూత్ బట్ యెట్ దే ఫీల్ దట్ దే ఆర్ సఫరింగ్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్.
0: నీకు కష్టములున్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: వెన్ యూ థింక్ దట్ యుర్ పాసింగ్ త్రూ డిఫికల్టీస్ దెన్ యూ కెన్ ఫీల్ దట్ యుర్
0: పరమాత్మ కష్టములు లేవు.
1: In fact, God has no problems.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are.
0: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం కాదు.
1: దిస్ ఇస్ ఎనీవే నాట్ ఎ డివైన్
0: ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద డివినిటీ.
0: అయితే ఈ దైవాంశంను గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: He's only a true human if he knows the latent divinity.
0: అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: బ్రతుకుతున్నారు నిజమే.
1: They live, no doubt.
0: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: What sort of a life they live?
0: దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
1: Those that lead their life without thinking.
0: పశుగుడముల వలె ప్రవర్తిస్తున్నారు.
1: They behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: They entertain animal thoughts.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: And they pass through the consequences same as animals.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: The man who is the spark of the divine will enjoy the divine
0: నిత్యానందమనే పొందుతాడు.
1: He will have eternal bliss.
0: పరమ సుఖమునే ఆనందిస్తాడు.
1: He will have supreme happiness.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో జీవభూత సనాతనః. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ ద డివైన్ థాట్ షుడ్ ఒరిజినేట్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నుగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ యాక్టెడ్ యాజ్ ద చారిటర్ మేకింగ్ అర్జున సిట్ దేర్ ఆన్ ద థ్రోన్ ఇన్ దట్ చారియట్.
0: కేవలం ఆ సమయం పురస్కరించుకుని కృష్ణుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: అట్ దట్ మోమెంట్ అర్జున స్టార్టెడ్ పుట్టింగ్ సమ్ క్వశ్చన్స్ టు కృష్ణ.
0: కృష్ణ, నిరంతరము నీ స్మరణనే చేస్తున్నాను.
1: కృష్ణ, ఐ థింక్ ఆఫ్ యూ ఆల్వేస్.
0: కానీ నాకు ఈ కష్టములు ఎందుకు?
1: Then why should I have these difficulties?
0: Bandhuvulanu mitruvulanu sarvulanu kudunu kolpoyi nenu edetuvanti rajyam emiti?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: Evari kosam ee rajyam naaku?
1: For whose sake should I have this kingdom?
0: Naaku akkaraledu.
1: I don't want this.
0: Veluku tirigi intiki podam pammanu.
1: He wanted to turn back.
0: Appudu krishnudu cheptunnadu.
1: Then krishna started telling
0: అర్జున,
1: అర్జున,
0: స్మరణ చేసినంత మాత్రం నాకు చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ జస్ట్ థింక్.
0: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: యూ షుడ్ ఆల్సో రిపీట్ అండ్ యూ థింక్ అగైన్ అండ్ అగైన్. అనుస్మరణ,
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: స్మరణ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ డన్ అట్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్.
0: కానీ అనుస్మరణ అనగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా నువ్వు స్మరించటమే.
1: అనుస్మరణ మీన్స్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ టైమ్స్ ఎవ్రీవేర్.
0: అర్జున, నీ ఒక కాలమును, ఒక నియమమును పురస్కరించుకుని నీ స్మరిస్తున్నావు, కానీ ఇది సరైన స్మరణ కాదు.
1: అర్జున, యూ థింక్ ఆఫ్ గాడ్ లిమిటెడ్ బై స్పేస్ అండ్ టైమ్.
0: అనుస్మరణ చేసేటంలో నేను ఎప్పటికీ నువ్వు ఉంటాను.
1: బట్ ఇఫ్ యూ థింక్ కంటిన్యూస్లీ అనుస్మరణ,
0: అందువలనే మామను అనుస్మరణ, అనుస్మరణ,
1: అనుస్మర. థింక్ ఆఫ్ మీ,
0: యుద్ధం చేస్తూ కూడా నువ్వు నన్ను స్మరిస్తూ ఉండు.
1: ఈవెన్ ఇన్ ది రెగ్యులర్ వార్ఫేర్
0: మామను స్మర యుద్ధచ, యుద్ధంలో కూడా నన్ను స్మరించు.
1: ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ థింక్ ఆఫ్ మీ.
0: అది నీ యొక్క కర్తవ్యం.
1: దాట్స్ యువర్ డ్యూటీ.
0: అదే నీకు సర్వ సహాయమును చేకూర్చున్నటువంటి సూత్రము.
1: దాట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
0: కానీ ఇందులో మరొక విషయం కూడా గుర్తించాలి.
1: దర్ ఇస్ అనదర్ పాయింట్ టు బి నోన్ హియర్.
0: మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడీ టు నో ద డివినిటీ విద్ ఇన్.
0: ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు ఒక కళాశాలలో.
1: ఏ కాలేజ్ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్.
0: అతను ఆ కళాశాల ప్రిన్సిపల్ గా ఉండినంత వరకు కూడాను ఆ యొక్క కాలేజీ యందు ఉన్నటువంటి యొక్క సమస్త పదార్థములు యందు కూడాను తన బాధ్యత ఉంటుంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడా తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా నువ్వు విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతుంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హి విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ పోర్ట్ వే.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
1: హి విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ది రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ద ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద క్యాంపస్.
0: ఏది కారణము?
1: What is the cause?
0: ఇది మారకమే. ఇది నాది కాదు. ఇదంతా ఏ సొసైటీదో, ఏ గవర్నమెంట్ వో, ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్య భావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఇస్ మారకము ఆర్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తాను ఒక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: This is called మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by తారకము?
0: అదే ప్రిన్సిపల్.
1: The very same principle.
0: ఇంకొక గ్రామానికి మార్పు అయినప్పుడు,
1: when he transferred to some other place,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: as he leaves his home,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: He will collect all his belongings and put them in a lorry.
0: ఓల్డ్ చెప్పులు కూడా లారీలో పడేస్తాడు.
1: హి విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ది లారీ.
0: వరకు కూడా దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్.
0: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామాగ్రిని అంతా కూడా కూర్చుంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైండ్ దట్ దే ఆల్ బిలాంగ్ టు మీ.
0: తారకము,
1: దిస్ ఇస్ కాల్డ్ తారకము.
0: అనగా సర్వము నాదే అనుకోవటం తారకము.
1: The tarakam is the feeling that everything belongs to me.
0: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
1: మారకము is the feeling that nothing belongs
0: to me. ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వము జీవిస్తూ వస్తుంది.
1: The human life is carried between these two points, tarakamu and marakamu.
0: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
1: We can experience all.
0: కానీ ఇవన్నీ నాది కాదు.
1: But none belongs to me.
0: ఇదంతా దైవం యొక్క ఇదే.
1: It's all God's only.
0: ఏది నా సంతతి కాదు.
1: Nothing belongs to me.
0: ఏది నా వస్తువు కాదు.
1: Nothing belongs to me.
0: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: This is all the gift of God for that matter.
0: అంతా గవర్నమెంట్ దాని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టనే మనం కూడా ఇదంతా భగవంతుడే.
1: Just as principal leaves all the property to the government when he transfers,
0: we should also leave. I carry on
1: this so long, the responsibility is with me.
0: కర్తవ్యం యోగముచ్యతే. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
1: Discharging one's own duty is yoga.
0: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
1: So long in this world we consider this my property, my family, my wife, my children. Yes, no doubt you have to take care of them.
0: ఇది భగవంతుడిచ్చినటువంటి డ్యూటీ.
1: But this is all the duty entrusted to you by God. భగవంతుడు
0: అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: It's all the gift of God.
0: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందు ఉంచుకోకూడదు.
1: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
0: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఆల్ దిస్ యాస్ ది బేసిస్ ఆఫ్ లైఫ్.
0: ఎంతవరకు నీ సత్యం ఇది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది ఏది సత్యం కాదు.
1: నథింగ్ ఇస్ ట్రూ.
0: ఎప్పుడు దీన్ని వదులుతాము?
1: వెన్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ అప్?
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ వుడ్ నో.
0: కనుకనే
1: సో
0: మానవత్వంలో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: ఇదంతా కూడా దైవం వరప్రసాదమనే భావించాలి.
1: యూ హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
1: హౌఎవర్ ఇన్ హ్యూమన్ లైఫ్ డెఫినెట్లీ వీ డౌట్.
0: హే అర్జున,
1: ఓ అర్జున,
0: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
1: యూ మేడ్ మీ సిట్ ఆన్ ది సీట్ ఆఫ్ దిస్ చారియట్.
0: కాదు కాదు, నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
1: యూ హట్ మేక్ మీ seated on the altar of your heart.
0: Yantramu neevu.
1: You're the machine yantra.
0: Mantramu nenu.
1: I am mantra.
0: Yantramu baitadi, mantramu lopaladi.
1: Machine yantra is outside, mantra is within.
0: Kani nannu baita kurchobettavu kani lopala kurchobettukoledu.
1: But you made me seated outside, but you never asked me to sit within.
0: Idiye nijamainatuvanti okka mantram anukuntunnavu.
1: You consider this true mantra.
0: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
1: ఇట్ షుడ్ బి అనుస్మరణ కంటిన్యూస్.
0: బయట ఉండాలి, లోపల ఉండాలి.
1: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్సైడ్.
0: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్సైడ్.
0: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు సీ అవుట్సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
1: Krishna, what all you say is true, but I am an ordinary human being.
0: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu?
1: How can I reach that exalted altitudes?
0: Arjuna, neevu chaala porabadutunnavu.
1: Arjuna, you are mistaken.
0: Nenu edo aaru adugula vyaktiga neevu bhavistunnavu.
1: You consider that I am just
0: aaru adugula vyaktini kaadu nenu.
1: I am not just that.
0: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
1: In order to know my nature, you have to take some more time.
0: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
1: గోపాల వాజ్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
0: ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద బాయ్ వాజ్ ప్లేయింగ్.
0: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
1: ఇట్ వాజ్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
0: ఎవరు భరించుకోలేకపోయారు.
1: నోబడీ కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
0: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
1: దేర్ వాజ్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
0: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
1: Gopala summoned everybody.
0: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు.
1: He said, I lift this mountain, let all of you come under that.
0: కృష్ణుని వాక్యముల పైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్లారు.
1: All those that had full faith in Krishna assembled there.
0: ఎట్టి సందేహము లేదు.
1: They had no doubt.
0: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
1: What God says will happen.
0: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్లారు.
1: They never doubted, they went.
0: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
1: Some started doubting.
0: బాలుండీతడు.
1: Is after all a boy.
0: Konda doddadi.
1: It's a big mountain.
0: Mahabharambu itandu moyanga jalada.
1: Can he bear the weight of that heavy mountain?
0: Sandehistunnaru.
1: They started.
0: Inta pedda parvathanni ee reethiga moyagaladu.
1: Such a big mountain, how can he lift it up?
0: Sandehinchina varu sandehamlone kumilipoyaru.
1: All those doubted, they were frustrated and totally depressed.
0: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు.
1: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ది ట్రూత్.
0: అమ్మా,
1: మదర్,
0: కృష్ణుడు మను తిన్నాడమ్మా.
1: యు సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
0: ఎందుకంటే కృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసిన నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
1: దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్, ది రియాలిటీ.
0: యశోద చేయి పట్టుకుంది.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ యు ఈటన్ ద మట్?
0: మన ఇంటిలో వెన్నలేదా?
1: డోంట్ యు ఫైండ్ బటర్ ఇన్ సైడ్?
0: కావలసిన పదార్థములు లేవా?
1: ద లాట్ ఆఫ్ ఈటబుల్.
0: ఎందుకు నీవు మందు తిన్నావు?
1: వై హావ్ యు ఈటన్ ద మట్?
0: అప్పుడు చెప్తున్నాడు.
1: దెన్ హి స్టార్టెడ్.
0: తల్లి కూడాను దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
1: to teach divinity clearly he started
0: saying,
1: mother,
0: nangane sisuna,
1: am I a child to eat the mud like that?
0: Akuntina,
1: am I hungry?
0: Erina,
1: am I hungry or am I mad?
0: Nannu balunu madri nu chustunnavu. Nenu balunna kaadu kaadu.
1: You consider me as a child? No, I'm not a child.
0: Nenu em verivanna kaadu kaadu.
1: Am I a fool, mad? No.
0: Chudu na noru.
1: You see me now.
0: Chuchindi.
1: He saw.
0: అన్ని లోకములు కనిపిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద వరల్డ్స్ ఆర్ ప్రెజెంట్ దేర్.
0: అప్పుడు ఆమె భయపడిపోయింది.
1: దెన్ షీ వాస్ ఫియర్.

0: Is it all the dream or own of creation of the creator? Is it true?
1: ఇదంతా నాకు కలన లేక వైష్ణవమాయ లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: షీ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్. ఈజ్ దిస్ ఆల్ ఎ డ్రీమ్? ఈజ్ ఇట్ ఇల్యూషన్? వాట్ ఈజ్ ఇట్? షీ స్టార్టెడ్ వండరింగ్.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. It has nothing to do
1: body
0: with
1: the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకనే ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: ఓన్లీ గోపికస్ కుడ్ ఎంజాయ్ దట్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
1: ఈ గోపిక యొక్క వియోగ భారం భరించుకునలేక
0: గోపికస్ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: కృష్ణ సెంట్ ఎ మెసేజ్ త్రూ ఉద్ధవ.
1: ఉద్ధవుడు వచ్చి గోపికలారా కృష్ణ యొక్క సందేశం మీరు వినండి రండి అన్నాడు.
0: ఉద్ధవ కేమ్ అండ్ సెడ్ ఓ గోపికాస్ కమ్ హియర్ లిసన్ టు ది మెసేజ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: గోపికలు చెప్పారు.
0: గోపికా సెడ్
1: ఉద్ధవ
0: ఉద్ధవ
1: మా హృదయం నిండుకుడను కృష్ణు యొక్క ప్రేమ భావములే నిండి ఉంటున్నాయి.
0: అవర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: మా నాలుగు పైన కృష్ణుని యొక్క నామాన్ని నాట్యం ఆడిస్తున్నాము.
0: లార్డ్స్ నేమ్ డాన్సెస్ ఆన్ అవర్ టంగ్.
1: భగవంతుని యొక్క ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణులో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్
1: ఈ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వీ కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వీ హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై. వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్ హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: There in Vrindavan, while they are playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu ledi sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitpatti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yandu undinatvanti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికా స్వయం
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్ ట్రీస్.
1: ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ అదర్.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ దే.
1: ప్రతి వృక్షము కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హాస్ ఎ.
1: ప్రతి వృక్షం నందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ ట్రీ.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్.
1: ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: ఎవ్రీ ట్రీ కెన్ రెస్పాండ్.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: ఎవ్రీ ఫ్లవర్ కెన్ గివ్ ది జాయ్.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: దిస్ ట్రూత్ ఇస్ నోన్ టు గోపికాస్ ఓన్లీ.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళుతున్నారు.
0: గోపికాస్ హూ న్యూ దిస్ ట్రూత్ వెంట్ టు ఎవ్రీ బుష్ దేర్.
1: నల్లని వాడు,
0: ద వన్ విత్ డార్క్ కాంప్లెక్షన్,
1: పద్మ నయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పింఛము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లెడు వాడు,
0: And the one full of love,
1: ఒకడు,
0: one only,
1: మా సర్వము తోచుక వచ్చే,
0: he has captivated, he has robbed all
1: our
0: hearts.
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే, ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: Gopikas went on asking all the bushes over there, oh jasmine flowers, has Krishna has hidden behind you? Krishna is here who robbed all of our hearts.
1: Amanalu maatadtaayane em telusna,
0: do they ever feel that jasmine flowers can talk to them? Yes, they know.
1: Nirantaram kudunu krishna sancharam jarigeetvanti yokka ee brindavanamlo krishnunu teliyanaatvanti vaadu okkati kuda ledu.
0: In fact, there are none actually there who are not
1: mallaku telusunu, kommalaku telusunu, emmalaku telusunu, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును. కృష్ణ యొక్క లీలలు,
0: ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బడ్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు, ఓ మల్లియనారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావం కలిగినటువంటి ఆ గోపికలు యందు నిరంతరం కూడా దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి, చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యు జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్,
1: కృష్ణ
0: కృష్ణ,
1: పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్,
1: నే పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్,
1: పుట్టలకు పోయి వెన్న నో గుట్టున తినదవు.
0: యు విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యు స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దేర్.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ,
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్,
1: కానీ గోపికల ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యు గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికాస్.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్,
1: కృష్ణ
0: కృష్ణ,
1: పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.

0: what is served.
1: కానీ గోపికలు ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యు గో టు ది హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికలు.
1: దీని వల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా?
0: డోంట్ యు రిలీజ్ ది బటర్?
1: మరి ఇంటి వెన్న నీకు ఎంత రుచినా?
0: డు యు లైక్ ది బటర్ ఆఫ్ ది నైబర్హుడ్?
1: అది ఏమిటి? గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానము లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సీక్రెట్ అండ్ ప్యూర్ వేర్ ఎస్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ
1: అట్టలు మొత్తుకున్న
0: mothers in law may object.
1: Mari battalu kattunu nooruchunna
0: husbands may be ready to fight.
1: Noorettaru
0: they don't open their mouth.
1: Kopagincharu
0: they are not angry.
1: Yatakegaru
0: they don't go anywhere.
1: Beetila boru
0: they are not afraid.
1: Gopikal పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్.
1: కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ది ఫిజికల్ మదర్ హ్యాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అభిమాన మమకారములు అహంకారంగా రూపొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్
1: అహంకారమే సర్వమును అతపతనం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యు.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఈస్ a treacherous enemy to mankind.
1: Kanuka ahankaramulaku avakasam ivvakoodu.
0: Never give scope to ego.
1: Mamakaramunu penchukokoodu.
0: Don't have too much of it.
1: Abhimanamunu abhruddhi gavinchukokoodu.
0: Don't grow your attachment.
1: Divyatmaina aatma tattvanni visvasistu raavali.
0: Have full faith in the divine atmic principle.
1: Kanukane దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ విదౌట్ దిస్.
1: కానీ మానవుడు ఇంత లోతులకు దిగటం లేదు.
0: బట్ మ్యాన్ డజంట్ గో టు దట్ డెప్త్.
1: కేవలము బాహ్యమైన ప్రాకృతమైన ఈ లౌకికమైనటువంటి జగత్తుని విశ్వసించడం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి అభిమానములకు కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫిమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మితప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: దేర్ ఇన్ ఇటలీ
1: అంతోని అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు,
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంతోని.
1: అతను వయలిన్ అంటే అంతోని వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటిది.
0: ద వయలిన్ మేడ్ బై అంతోని వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: హి టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రులు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ ఎవరీ యాంగ్రీ.
1: ఏ అంతోని, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంతోని, ఇఫ్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్.
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: he never felt sad.
1: My dear friend,
0: he said, my dear friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever we say should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be seen.
1: పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. Total only.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: Therefore, in order to satisfy that God who is totality, you should have total love.
1: కనుక నేను వయలిన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: Therefore, I should make this mark.
1: అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then God will be pleased.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: Once God is pleased, I will be satisfied.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: I am struggling to please God.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్
1: ఫర్ మీ. ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు.
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్, ఇట్ డజంట్ లాస్ట్.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్?

0: God, not with a desire.
1: భగవంతుని ఏ కోరికతో మనం ఆరాధించరాదు.
0: You should never worship God with a desire.
1: ఏక ఏ జబ్బైనా చేతి ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: You should never pray for a cure of any disease for the
1: matter. ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: Because diseases are so common.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరగా ఉంది.
0: And all diseases are
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుంది.
0: The whole world is of wealth.
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుంది.
0: Lot of money.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి.
0: Mansions.
1: ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: All comforts.
1: ఇన్ని మరి నేను ఎందుకు కోరాలి?
0: Then why should I desire them?
1: నా దగ్గర లేని నేను కోరాలి.
0: ఐ షుడ్ ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ.
1: నా దగ్గర ఏది లేదు.
0: వాట్ ఇస్ దట్ మిస్సింగ్?
1: నా దగ్గర శాంతి లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ పీస్.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: దిస్ పీస్ ఇస్ విత్ గాడ్.
1: శాంతాకారం భుజగ శయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుడిని.
0: ఐ ప్రే టు గాడ్.
1: నా దగ్గర లేదు, లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give.
1: ఇది ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుకనే ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peaceful.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: హ్యాపీనెస్.
1: ఈ సుఖం ఎవరి దగ్గర లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: ద వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ హ్యాపీనెస్ బ్లిస్ ఇస్ విత్
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ బ్లిస్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్ యు.
1: భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యు.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందములను ప్రార్థిస్తున్నానే కాని నేను లౌకికమైన దానికి ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly
1: pleasures. అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు ఆంటోనీ.
0: ఆంటోనీ was such a sort of devotee.
1: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటుంటారు.
0: There are very few who know the divinity in
1: him. మీకందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రాములకు.
0: No, త్యాగరాజు is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను రామయ్య నామం వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు
0: వన్ డే
1: పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావం కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు.
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్. వై షుడ్ ఐ లివ్.
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా.
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్.
1: విచారించాడు.
0: ఎంక్వైర్.
1: నేను ఎప్పుడు రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సోదర్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి డిసైడ్ రామ యు హావ్ నో పవర్. దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది.
0: దేర్ ఇస్ డివోషన్.
1: నీలోనే శక్తి లేదు.
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు.
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ మీ సెల్ఫ్.
1: తర్వాత యోచించాడు.
0: లేటర్ హి థాట్.
1: చీచీచి నేను చాలా పొరపడుతున్నాను.
0: What a shame it is. I am mistaken.
1: రాముల్లో శక్తి లేదా.
0: దేర్ ఇస్ పవర్ ఇన్ రామ.
1: కాదు కాదు ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు.
0: There is no devotion in me.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: My devotion is wavering.
1: నీలో శక్తి లేకపోతే రామ.
0: రామ, if there is no power in you.
1: కపివారది దాటున.
0: Will that monkey cross the bridge?
1: కలికి రోటగట్టున.
0: Is it possible to bind to the mortar?
1: లక్ష్మీదేవి వలచున.
0: Will Lakshmi love you?
1: లక్ష్మణుండు కొలచున.
0: Will Lakshmana serve you?

0: దట్ ఇంటెలిజెంట్ భర్త విల్ హీ ఎవర్ సర్వ్ యూ ద పవర్ ఆఫ్ రామా
1: నీ శక్తి ఎత్తిదని చెప్పడానికి వీలు కాదు రామా
0: Rama, it's not possible to
1: estimate your power. If you
0: have no power, will Lakshmi come and press your feet like
1: that? సూక్ష్మబుద్ధిగల భరతుడు నిన్ను అనేక విధములుగా ఆరాధన చేసి కడబడికి నీ పాదములే గతేని వర్ధిస్తున్నాడే.
0: Will that Bharata serve you? Will he press your feet?
1: లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఆదిశేషుడే.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష హింస.
1: అతను నిరంతరము నిద్రాహారములు మాని నిన్ను సేవిస్తున్నాడే.
0: He has sacrificed his food and drink.
1: శక్తి లేకపోతే ఆ కోటి హనుమంతుడు ఇంత పెద్ద లంకను కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్స్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎందెంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో వల్లే ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ ఇస్ సచ్ మైటీ పవర్ ఇన్ ది నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్.
1: రామ, నన్ను క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ దెన్ త్యాగరాజ ప్రేడ్ ఫర్ ది ఫాదర్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి ఒక విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసములు కూడా వెంట తగులుతూ ఉంటాయి.
0: When every devotee has got such a feeling and that the disbelief will follow like a shadow.
1: భగవంతుడిని పూర్తి విశ్వసిస్తారు.
0: They have full faith in God.
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: But certain times they act in a contradictory way.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్.
1: స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి.
0: షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములను పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు యందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోషన్.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింప చేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ద కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యు వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటర్ జలమే వస్తుంది.
0: ఇఫ్ యు క్యారీ విత్ యూ ఎ స్మాల్ టంబ్లర్ యు విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది.
0: ఇఫ్ యు టేక్ విత్ యూ ఎ బిగ్ వెసల్ యు కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్.
1: ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధన వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మేర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్ టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు, ఇవన్నీ కూడా గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ ద వర్షిప్ దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యూ డూ గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డూ విత్ ది స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ది ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ఇఫ్ యూ అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్,
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: అట్టి సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యుల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకని సావు పుట్టుకలేనట్టి శాశ్వితుండు,
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు,
0: నో బిగినింగ్ అండ్ ఎండ్, హీస్ ఎటర్నల్.
1: చావక పుట్టక చంపబడక,
0: హీ డజంట్ కిల్ హిమ్, యూ కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి వెలయునందు,
0: హి స్టాండ్స్ యాజ్ అన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటారు.
0: హి స్టాండ్స్ యాజ్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి,
0: బట్ వీఆర్ ఆఫ్టర్ మొమెంట్
1: కాలమును కూడా వ్యర్థము గావించుకుని,
0: అండ్ వీ వేస్ట్ టైం,
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నాం,
0: అండ్ వీ వేస్ట్ అవర్ బాడీ.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి, భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు?
0: వి చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్?
1: భావం మార్చినటువంటి భజన ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డు భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్.
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు,
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుక నేను లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వేస్.
1: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వి చేంజ్ ద.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యూ కెన్ నో మాధవత్వ డివినిటీ.
1: కనుకనే మనం భజనలు చేస్తున్నాము.
0: సో వి డు భజన.
1: ఈ భజన అన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగ తాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వి గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వి మే డూ భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావముల చేత మనసును నింపుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్ నేచురల్లీ యు విల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: విదౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: So many are here.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్ సో దట్ ఎవరీ
1: హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవరీ.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అట్టర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి నీ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి కూడా అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్ వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
0: ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్. ఎవరి కోసం పాడావు నువ్వు?
0: దెన్ వై
1: ఆర్ యు కోసమే పాడావు?
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్.
1: పది మంది కోసం కాదు ఇది.
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడాను అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్ అసెంబ్లీ ది గ్యాదరింగ్ అండ్ అకేషన్ వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల ఎందుకు కూడాను ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క విధి లేనప్పుడు పాడి ప్రయోజనమేమిటి?
0: విదౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్
1: చేసి ప్రయోజనమేమిటి?
0: చూసి
1: ప్రయోజనమేమిటి? చెప్పి ప్రయోజనమేమిటి?
0: అన్నింటి
1: ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
1: భగవంతుడు నా హృదయమనందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
1: కబీర్ దాస్ చెప్పాడు.
0: కబీర్ దాస్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను ధ్యానం చేయలేను.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
0: బట్ వన్ ఐ హావ్.
1: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
0: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
1: ఏమిటి ఆ సూత్రము?
0: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
1: అది నా ప్రేమ సూత్రము.
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
0: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
1: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: ప్రేమకే భగవంతుడు వశమవుతాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: కానీ ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనమే?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్?
1: ఎన్ని పూజలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
1: అన్నింటికి ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ లవ్ విచ్ ఇస్ అవర్ లైఫ్.
1: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
0: సో గోపిక సెడ్,
1: ఓ కృష్ణ,
0: ఓ కృష్ణ,
1: నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
0: మై హార్ట్ హాస్ బికమ్ ఎ బారన్.

0: In such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: O Lord Krishna, talk to us so sweetly so that our heart would be full of love.
1: Veda saramanta jesi.
0: Collecting the essence of Veda.
1: Nada brahmamuganu maachi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali, the flute.
1: Gana roopamuganu maachi.
0: And changing into the form of
1: your name. Patapadu ma Krishna.
0: O Krishna, sing for us.
1: Niyokka వేద సారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ త్రూఅవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
1: ఏది ఈ మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
1: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
1: నవరంధ్రములు. నవరంధ్రము.
0: ఇట్ హస్ గాట్ 9 ఓపెనింగ్స్.
1: మన దేహమే మురళి.
0: అవర్ వెరీ బాడీ ఇస్ మురళి.
1: ఇది నవరంధ్రములతో కూడినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ 9 పోర్ట్స్ ఓపెనింగ్స్.
1: అయితే
0: దెన్
1: ఈ వేణువునందు మధ్యలో ఏ మాత్రం కూడా ఏది అడ్డు రాకూడదు.
0: బట్ దిస్ ఫ్లూట్ ఇట్ ఇస్ నో ఆబ్స్టకల్ దేర్ ఇన్ సైడ్.
1: ఇది ఏ మాత్రం ఏ పదార్థం అడ్డు వచ్చినా ఇది సుస్వరంగా ఉంటుండదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ ఇన్ సైడ్ ఎ ఫ్లూట్.
1: కనుక నా యొక్క దేహమనేటువంటి మురళి లోపల ఏ వాంఛలు అనేటువంటివి అడ్డు లేకుండా దీన్ని నీవు మురళిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
1: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దర్ హార్ట్స్.
1: కానీ కలి ప్రభావము చేత నేడుకును అనేక మంది భక్తి శ్రద్ధంత కలిగిన వారు కలరు.
0: దో ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
1: ఈ భక్తి ప్రపంచం అన్ని కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: ద డివోషన్ అండ్ సిన్సరిటీ షుడ్ బి డివైన్ టోటలీ.
1: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: బట్ ఆన్ ఫెస్టివల్స్ వీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: రెండవ దినమే ఈ భావాలు మారుగైపోతాయి.
0: ఆన్ ది ఫాలోయింగ్ డే దే ఆర్ గాన్.
1: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: ఎవ్రీ మూమెంట్ ఇస్ సీక్రెట్ ఫర్ దట్
1: మ్యాటర్. ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: ఎవ్రీ డే ఇస్ సీక్రెట్.
1: క్షణ క్షణం కూడా పవిత్రమైనటువంటిది.
0: మూమెంట్ టు మూమెంట్ దే ఆర్ సీక్రెట్.
1: అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ ద సీక్రెట్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: దైవం సర్వత్రా ఉంటుండాడు.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతో చీ శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతి.
0: God is present all over, all heads.
1: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
1: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ నో ప్లేస్ వేర్
1: ఐతే నీవు దానిని చూడటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఫైండింగ్.
1: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషులు చూస్తున్నాను.
0: యు సీ దట్ యు వాచ్ ఎ మ్యాన్ దేర్.
1: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: బట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ హస్ గాట్
1: ఇన్ హిమ్. నీవు మనిషి రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుణ్ణి చూడటం లేదు కదా.
0: యు సీ ది ఫామ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ బట్ యు డోంట్ సీ ద ఫీలింగ్.
1: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: వితౌట్ ది డివినిటీ హౌ డు యు ఫైండ్ ద మ్యాన్ ఎగ్జిస్టింగ్?
1: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
1: కానీ నీ కంటికి కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ దట్.
1: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: కానీ గాలి లేదంటావా?
0: బట్ కెన్ యు డినై?
1: గాలి లేకపోతే నీవు ఎట్లా ఉండగలిగావు?
0: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
1: గాలి ఉంది.
0: దేర్ ఇస్.
1: నీకు కనిపించదు.
0: యు డోంట్ సీ.
1: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: లైక్ వైజ్ గాడ్ ఇస్ అరౌండ్ యు.
1: కంటికి కనిపించదు.
0: You don't see him.
1: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: When you let him.
1: నిర్మలమైనటువంటి హృదయం కలిగినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: And once you have pure heart, God will step in.
1: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So we should develop sacred heart.
1: ఏది పవిత్రమైనది?
0: What is that sacred?
1: అందరి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: The feeling of oneness that God is present in all, that is the real.
1: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you accuse,
1: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you love, it amounts to love of God.
1: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: This is real piousness.
1: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
1: సాధువులు అంటే ఏమిటి? కాషాయవస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: Do you think a pious man is the one with ochre robe?
1: అతని కాదు సాధువు.
0: No.
1: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పయస్ క్వాలిటీ ఇస్ పయస్ మ్యాన్. సాధువు
1: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధువు.
1: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
1: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దట్ ఇస్ ద ట్రూ థింగ్.
1: మనం చేసే సర్వ కర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: All our activities take us near God.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏ మాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: When once we know the truth, we'll never resort to bad activity.
1: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
1: కృష్ణ అంటే ఏమి అర్థం?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
1: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
1: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
1: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కృషి?
1: భూములు దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దట్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
1: అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
1: ఈ హృదయం అనేటువంటి క్షేత్రము లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హ్యాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
1: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
1: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్
1: మస్ట్ బి ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
1: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వి షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
1: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
1: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి కృష్ణ.
1: కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హూ అట్రాక్ట్.
1: మాటలతో, పాటలతో, ఆటలతో, అన్ని రకములుగా కూడా సర్వులను ఆకర్షిస్తూ వచ్చాడు.
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్, బై హిస్ ప్లే, బై హిస్ మ్యూజిక్.
1: కలుగుని ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవర్.
1: అందరూ కృష్ణ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
1: అనగా ఆనందమే మనం కోరుతున్నాము.
0: వీ వాంట్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వీ వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
1: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
1: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యూ టు బి.
1: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబోడిమెంట్.
1: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యూ డు నాట్ నో దాట్.
1: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విత్ ఇన్.
1: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యు మే గో ఎనీవేర్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
1: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ యు డోంట్ ఆస్క్ వై యూర్ హ్యాపీ, వై డోంట్ యూ క్రై.
1: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడీ వుడ్ అసెంబుల్ గ్యాదర్ రౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
1: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
1: కనుక అందరూ గుంపుగా చేరి వాణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
1: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
1: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరూ ప్రశ్నించరు.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడీ విల్ క్వశ్చన్ వై యు ఆర్.
1: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజం.
0: So we should be happy continuously. That's our natural quality.
1: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యూ హ్యాపీ? యూ ఆర్
1: బి హ్యాపీ.
0: సో బీ హ్యాపీ ఆల్వేస్.
1: ఎప్పుడు చూసినా గానీ ఆనందంగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
1: ఏ మాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: విచార పడితేప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవత్ అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నెవర్ బి వరీడ్, సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
1: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go and get feeling sad, do you think you
1: should భగవంతుని అంశమే నేను
0: అండ్ ది స్పార్క్ ఆఫ్ గాడ్?
1: ఈ చింత ఉండకూడదు.
0: సో థాట్ యాంగ్జైటీ షుడ్ నాట్ బి.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన పోలికలంతా మనం చేసుకున్నప్పుడు మనలో ఆనందం ఉట్టి పడుతుంది.
0: When you entertain such sacred thoughts, you will be blissful.
1: ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరి అయినటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్ రీచ్ ద గోల్, నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల. చేస్తున్నారు
1: భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్, బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: ఏం ప్రయోజనం వచ్చింది?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
1: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్.
1: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
1: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
1: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫైడ్.
1: అంతా తనది.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఏ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటిని వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానని వెళ్ళిపోతుంటారు చూడు, అట్లా మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది.
0: జస్ట్ యాస్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్.
1: నీవి కాదే.
0: Because they don't belong to you.
1: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్, యాజ్ అ విట్నెస్.
1: అంతేకాని ఇవంతా నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్.
1: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యు ఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్.
1: నీ పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యు కెనాట్ టేక్
1: దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
0: గాడ్ హస్ బ్రాట్ దెమ్.
1: ఇవంతా బాధ్యతని ఇచ్చాడు.
0: నీ
1: పని చేసుకోమని చెప్పాడు.
0: యు వాంటెడ్ టు డు యువర్ డ్యూటీ.
1: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యు హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
1: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ గాడ్.
1: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
0: వెట్ ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
1: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: When once we have that feeling, we can experience the true divinity.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love.
1: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: God is love.
1: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
1: కలుగని గోపికలు కూడా చెప్పారు.
0: Gopikas also said.
1: ఏ హృదయమును సగితివు ఈసెమాకు.
0: Oh God, that heart you have given us.
1: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: We offer the same heart back to you, O God.
1: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: What else can I bring and offer you?
1: అంజలగిటింతు అందుకోవయ్య నీవు.
0: All my namaskar, salutations, kindly. ఏది
1: ఇచ్చావో అదే నీకు ఇస్తున్నాను.
0: I give you the same thing you have given me.
1: నేను తెచ్చుకున్నది ఏమీ లేదు.
0: I have not brought anything.
1: అంత నీవిచ్చింది.
0: Everything
1: నీవిచ్చింది నీకే ఇస్తున్నాను.
0: I'm just giving you that what you have given me earlier.
1: ఈ పవిత్రమైన భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: That sacred thought is the true offering.
1: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: Never think that you have given so much to God.
1: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
0: I fed 500 people.
1: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: I distributed sarees to 500
1: మందికి పంచలు ఇచ్చాను.
0: I distributed clothes to 500.
1: ఇంతంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో గాని భగవంతునికి చెప్పొద్దు.
0: All this need to be stated to the income tax officer, not to God.
1: God చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: You should always be mindful of the thought, the spirit behind that offering.
1: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
0: With the feeling of love, even if you offer the leaf of tulsi plant, it's enough.
1: ప్రేమతో ఇవ్వాలి. ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: You should offer with all love. Because it's made.
1: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
0: Without love, whatever you may do, it's all
1: useless. హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
0: You should do it wholeheartedly.
1: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
0: This is the true offering to God.
1: ఎందుకనగా నీవు కూడా నువ్వు ప్రేమ స్వరూపుడు కావాలి.
0: You should also become the embodiment
1: of love. బ్రహ్మైవ భవతి.
0: It's all known as the Brahman.
1: ఏమి స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
0: As you think, so you become.
1: డార్విన్ అట్నే అయ్యాడు.
0: డార్విన్ బికేమ్ లైక్ దాట్.
1: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో ప్రహ్లాద.
1: నారదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో నారద.
1: వాల్మీకి ఆ విధంగానే మారాడు.
0: వాల్మీకి బికేమ్.
1: కానీ ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెమ్ రీచ్ దట్ హైట్.
1: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో ఏ రూపం నీకు ఇష్టమో ఆ రూపనామంలో నీ యొక్క జీవితమును అంకితం గావించాలి.
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్.
1: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
0: డూ యువర్ ఆల్.
1: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
1: ఎనీథింగ్. అందువల్లే మామను స్మర యుద్ధచ. యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున టు థింక్.
1: నీవు ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
0: గో టు ద ఆఫీస్ అండ్ డూ
1: ద ఆఫీస్. ఇది భగవత్ కార్యమే అని భావించుకో.
0: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
1: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
0: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
1: ఏ పనులు తెచ్చుకోలేదు.
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
1: తీసుకుని పోవటం లేదు.
0: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
1: ఇచ్చింది నీకే.
0: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు హావ్ గివెన్.
1: ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్.
1: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
0: without that broad mindedness
1: సంకుచితమైన భావం చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
0: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్.
1: కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సేఫ్.
1: సంకల్పములు ఎప్పుడు కూడా నువ్వు పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
0: థాట్స్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
1: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ
1: నా ఆకారం మానవత్వము. నా భావములంతా కూడా నువ్వు క్రూరత్వంగాను పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్లవుతాను.
0: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ యానిమాలిటీ విదిన్, హౌ కెన్ యు బి ఎ హ్యూమన్?
1: పశువులు ఉండేటువంటి పాక లోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
0: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్ డూ యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
1: కరుణి నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
1: కరుణి హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి ఒక భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
0: దేర్ ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
0: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
1: దుష్ట గుణములు, దుష్ట భావములు, దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
0: ది వికెట్ సెంటిమెంట్స్, ది వికెట్ ఫీలింగ్స్
1: వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దే కమ్, జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
1: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
1: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
0: గాట్ ద డోర్స్.
1: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
0: వై ద డోర్స్?
1: మనం బయటికి పోవడానికి, రావడానికి, మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి, విడ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
0: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో ఇన్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
1: ద్వారములు ఉన్నాయని బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలికి ప్రవేశపెడతావా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్, యూ డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
1: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
0: యూ హావ్ టు డ్రైవ్ దెమ్.
1: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం అనేటువంటి వస్తే తరం కొట్టాలి దాన్ని.
0: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దమ్ అవుట్ ఇమ్మీడియట్లీ.
1: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
2: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రై దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
1: మంచి భావాలు వస్తే వెల్కమ్ చేయాలి,
2: వెల్కమ్ గుడ్ థాట్.
1: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
2: There are the good activities to be undertaken by all the senses of the
1: body. మానవత్వంలో ఉండేటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏ మాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: Mighty divinity is not understood in by any one of us.
1: జీవితం బ్రతకాలి.
2: Yes, we have to live.
1: జీవితాన్ని పోషించుకోవాలి.
2: Yes.
1: కానీ మానవుడు అంటే ఏమిటి?
2: బట్ కీప్ అవర్ లైఫ్.
1: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
2: మానవ, ద వర్డ్ మీన్స్ ద వన్ విత్ ఫెయిత్.
1: ఏం విశ్వాసం కావాలి?
2: వాట్ సార్ట్ ఆఫ్ ఫెయిత్?
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
2: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
2: యు హావ్ గాట్ వెరీ గుడ్ సఫారీ సూట్.
1: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
2: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
1: తిరిగి వెళ్ళి ఒక చాకలవాణికి వేయాలి.
2: దెన్ యూ హావ్ పుట్ ఇట్ టు వాష్ రూమ్.
1: చాకలవాణికి వేస్తున్నావు,
2: యూ గివ్ ఇట్ టు హిమ్.
1: నిజంగా చాకలవాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకలవాణికి ఇస్తావా?
2: యు నో, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దోబియ ద వాష్మెన్, యూ విల్ నాట్ గివ్ యువర్ డ్రెస్.
1: నీ తల పెరిగింది.
2: Yes, the hair.
1: నీ కత్తిరించుకోవాలని ప్రయత్నించావు.
2: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
1: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
2: ఫర్ ద హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
1: వాడు కత్తిరించుకుంటాడు, నీ తలపైన పెడతాడు.
2: యాజ్ హి కట్స్ ద హెయిర్,
1: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
2: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫార్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
1: ఇంత బంగారు తీసుకుని పోతున్నావు,
2: యూ టేక్ సమ్ గోల్డ్.
1: కమిషన్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పి చెప్పావు.
2: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ
1: చేంజ్. నీకు వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వాడికి ఇస్తావా?
2: ఇఫ్ నో ఫెయిత్ వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్.
1: మార్కెట్కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు,
2: యూ గో టు ద మార్కెట్ టు బై.
1: మార్కెట్కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ యొక్క మార్కెట్ కి వస్తావా?
2: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ దట్ యూ రిటర్న్ సేఫ్ ఆఫ్టర్ బయింగ్ వాట్ యూ రియలీ వాంట్,
1: వీటన్నింటిపైన కూడా నమ్మకం ఉంది కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
2: యూ హావ్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ బట్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
1: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
2: యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ సడన్లీ ప్రొటెక్ట్ యూ.
1: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, చాకలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
2: యూ బిలీవ్ ద వాష్మెన్, యూ బిలీవ్ ఎ బార్బర్, యూ బిలీవ్ బట్ యూ డోంట్ బిలీవ్ గాడ్.
1: ఇది ఏ మానవుని యందు బలహీనత?
2: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
1: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
2: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యూ.
1: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
2: ఇట్ మీన్స్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్
1: యూర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
2: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యూర్సెల్ఫ్ యూ కెనాట్ బిలీవ్ ఎనీవన్.
1: అందుకనే మొట్టమొదటి నిన్ను నీవు నమ్ము.
2: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్
1: యూర్సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
2: Faith in yourself, faith in God. This is the secret of greatness.
1: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనము.
2: That's real greatness.
1: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులు ఎట్లా నమ్మగలరు?
2: If you have no faith in yourself, how do you have faith in others?
1: మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
2: First we must have faith in God.
1: మిగతాంతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
2: Doesn't matter if we don't have faith in others.
1: నమ్మవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే.
2: The only one whom we have to believe.
1: మందువులందరూ వాకిటి దాకని వల్లకాటికే వత్తురు.
2: Relations would come up to the main door into the to the burial ground.
1: బంధమంటి నిన్పాయని ఆపద బంధువు భగవన్ నామే మీద.
2: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్.
1: ఎక్కడ పోయినప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడేది దైవం ఒక్కడే.
2: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హిస్ ఇన్ యూ విత్ యూ అరౌండ్
1: యూ. ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
2: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఉన్నంత వరకు పెరక తింటారు.
2: సో లాంగ్ యూ హావ్ గాట్ మనీ దే విల్.
1: కానీ దైవం అది కాదు, దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
2: బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించే?
2: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
1: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చావు.
2: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ ద గాడ్ విల్ ప్రొటెక్ట్.
1: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్తు లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
2: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
2: ఎట్ టైమ్స్ వి డూ
1: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
2: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
1: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
2: యు నో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
1: పరమ భక్తుడు అతను.
2: ఇస్ ఎన్ ఆర్డెంటి వాట్ ఇంటెన్.
1: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి రామునికి నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
2: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్ అండ్ ఫర్ ది పర్చేజ్.
1: దానివల్ల తానిషా అతన్ని జైల్లో పెట్టాడు.
2: సో తానిషా హాస్ ఇంప్రిజన్డ్ హిమ్.
1: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
2: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
1: నేను ఏం చేశాను, డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
2: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
1: నేనంతా రాముని మందిరాన్ని కట్టించాను.
2: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
1: సీతారామ లక్ష్మణులకంతా కూడా నగలు చేయించాను.
2: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
1: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
2: రామా హూ ఇస్ ఎక్స్పోజ్డ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
1: No.
0: ఇది ఏ మాత్రము తప్పు కాదు. ఇట్ ఇస్ నో మిస్టేక్ అట్ ఆల్.
1: నీ కోసమే చేశాను రామ.
0: ఫర్ యూ ఓన్లీ రామ.
1: చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
1: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే.
0: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ.
1: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్
1: రామచంద్ర.
0: రామచంద్ర,
1: అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
0: యు ఆర్ దేర్ విత్ ఆల్ దిస్ థైల్ అండ్ ద జ్యువెల్స్, హూస్ ప్రాపర్టీ ఇస్ దాట్?
1: కోపం వచ్చింది, ఇంత పెట్టుకుని తిరుగుతున్నావే, ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
0: యు ఆర్ జస్ట్ షైనింగ్ విత్ ఆల్ ద జ్యువెల్స్, హూస్ ప్రాపర్టీ, హూస్ ఫాదర్స్ ప్రాపర్టీ?
1: తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు.
0: ఇమ్మీడియట్లీ రామదాసు ఫెల్ సో సాడ్.
1: అప్పా తిట్టి తినని ఆయాస పడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టి తినయ్యా.
0: రామా డోంట్ బి యాంగ్రీ బికాస్ ఐ అక్యూజ్డ్. ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ దేర్ ఫోర్ ఐ సెడ్ సో.
1: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
0: ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ దేర్ ఫోర్ ఐ అక్యూజ్డ్.
1: క్షమించమని కోరాడు.
0: ప్లీజ్ పార్డన్ మీ.
1: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
0: వి డు హావ్ ఎమోషన్స్.
1: అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఏది కూడా పర్మనెంట్ గా ఉండదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కొక్క సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
0: దో వి లవ్ గాడ్ ఇంటెన్స్లీ, సమ్ టైమ్స్ వి హేట్ హిమ్ ఆల్సో.
1: జయ విజయులు నారాయణ వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
0: జయ విజయ హూ వర్ దేర్ ఎట్ ద మెయిన్ డోర్ నెవర్
1: వాంటెడ్ టు పార్ట్ ఫ్రమ్ గాడ్. వారు రాక్షసులే పుట్టారు.
0: బికాజ్ ఆఫ్ ద కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
1: కానీ నారాయణని ప్రార్థించారు.
0: అదే ప్రయత్నం నారాయణ.
1: నారాయణ నిన్ను వదలి మేము ఒక క్షణమైన ఉండలేము.
0: నారాయణ వీ కాంట్ బి అవే ఫ్రమ్ యూ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
0: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్
1: నాయన. మీరు నిరంతరం కూడా రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ దూషిస్తూ దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
0: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
1: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
0: దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
1: పుణ్యాన ఆ దూషణలకు మీరు పోకండి.
0: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
1: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
0: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
1: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
0: This hatred will never help you.
1: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
0: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
1: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ
0: వచ్చాడు. కంసా హేటెడ్ కృష్ణ.
1: కట్టకడపటికి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
1: ఒక శిశుపాలుడు,
0: శిశుపాల
1: నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: క్రిటిసైజ్ కృష్ణ కంటిన్యూస్లీ.
1: ఇంకా ఏమని సభలోపలు కూడా అతన్ని అనేక విధములుగా విమర్శించారు.
0: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
1: కట్టగడపటికీ ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాల పైన పడింది.
0: విత్ దట్ వీలర్ చక్ర వెన్ హి వాస్ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
0: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ throughout.
1: ఆ రక్తం కృష్ణుడి పాదాలకి అర్పితమైపోయింది.
0: దట్ బ్లడ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
1: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
0: వాట్ ఎవర్ మే బి ద వే,
1: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రిటిసైజ్.
1: ప్రేమతో పూజించండి.
0: అవుట్ ఆఫ్ లవ్ విత్
1: దూషణతో 100 నామములు స్మరించేదానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇస్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
1: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
0: టు టీచ్, టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ద సాంక్టిటీ.
1: దైవాన్ని ఏ రీతిగా మనం తెలుసుకోవాలి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి.
0: గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు us.
1: చూడండి, పూలు, సూది, దారం ఉంది.
0: హియర్ వి హావ్ దిస్ ఫ్లవర్, ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
1: కానీ పుష్పమాల తానగున,
0: can that be a garland?
1: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
1: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
0: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్ దేర్.
1: కానీ సొమ్ములు నిర్మాణమగున,
0: బట్ కెన్ యూ హ్యావ్ జ్యూవెల్.
1: చేసేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి ఎ గోల్డ్ స్మిత్.
1: ప్రణతి నూనె వత్తి గలదు, దీపపు వెలుగు కలుగునా.
0: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్. డు యు గెట్ ద లైట్?
1: కానీ ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి వన్.
1: అదే రీతిగా ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
1: బుద్ధి గలదు, విద్య గలదు, కానీ విద్యాధికారిత అనగున.
0: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
1: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి టీచర్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
2: గాడ్ హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
1: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
2: యూ హావ్ టు నో దిస్ ట్రూత్.
1: ఎందుకు అవతారం వచ్చిందంటే
2: వై ఇన్కార్నేషన్?
1: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
2: ఇట్స్ నాట్ దట్ పర్పస్ లెస్.
1: ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
2: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులై
1: ఉన్నారు జంతువు నాం నరధర్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
2: హ్యూమన్ బర్త్ ఇస్ రేర్.
1: ఈ మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
2: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో అస్ టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
1: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
2: దీస్ సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెంట్ టు రిమైండ్ us అవర్ రెస్పాన్సిబిలిటీస్.
1: పశువులు ఎట్లా ఉంటాయో తెలుసునా?
2: యు నో హౌ కౌస్ ఆర్.
1: పంటను చూసేటప్పటికే ముందు దానిలో పడిపోతాయి.
2: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
1: బాగా త్వరగా తినేసేస్తాయి.
2: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
1: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప చేసుకుంటాయి.
2: కౌస్ యాస్ దే గో బ్యాక్ దే మాస్టిగేట్ వన్స్ అగైన్ అండ్ దెన్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ పార్ట్.
1: ఇలాంటి అవకాశములు చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
2: So on these sacred occasions we have to swallow all the good things that are
1: తర్వాత మీ స్వస్థానంలో పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
2: By time we go back to our places we should recall, remind ourselves.
1: అది ఈ యొక్క బోధనలంతా.
2: That is the teaching.
1: నాయన మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
2: You have been listening but never forget what you listen.
1: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
2: The moment you go back, recall.
1: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
2: And then practice.
1: ఈ ఆచరణ చాలా అత్యవసరము.
2: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
1: విన్నంత మాత్రమే చాలదు.
2: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు లిసన్
1: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
2: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
2: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
1: ఏది చేసినా దైవ కార్యమే.
2: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
1: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
2: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైమ్.

0: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
1: Bhakti margamu suluvaina bandi bata.
0: The path of devotion is easy as you can travel in a cart.
1: Bullock cart.
0: In a bullock cart.
1: Jnana margamu jnana manam vimana yanamukade.
0: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamunundi karmopasana jnanamula yokka vishayamai aneka mandi aneka vidhamulainatuvanti yokka vadopavadamula jaruputu idi goppadi idi chinnadi aneetuvanti nindayamunaku raleka ayomaya sthitilo kalam nivartham gavistu vacharu.
0: Since ancient times, people have been deliberating, arguing amongst themselves, which of the three paths is great? The path of action, the path of devotion, and the path of wisdom. They could not decide.
1: Kani, vichara hrudayulainatuvanti varu, vicharana chesi chusinappudu, ee moodinti yokka gamyamu okkate.
0: In fact, the broad-minded people, if they investigate and inquire, they will find that the goal is one, though there are three paths.
1: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
0: Though these three names and forms are different, but the destination is one and the same.
1: కర్మోపాస జ్ఞానములు మూడు ఉంటే కూడా త్రివేణి సంఘమని భావిస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: The ancients considered the path of action, devotion and wisdom as the trinity, త్రివేణి సంగమం.
1: భక్తి అనగా యమునా నది.
0: Devotion is river Yamuna.
1: ఇది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క తత్వము.
0: Is pure, unsullied and selfless.
1: కర్మ అనగా గంగా నది.
0: Action is Ganges.
1: శరీర మాధ్యము కరుధర్మ సాధకం. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: All the actions that we undertake with this body should be sacred.
1: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
0: This path of action will certainly take you to wisdom.
1: కనుక ఈ యమున గంగ అనేటువంటి కర్మోపాసనలు రెండు కూడాను బాహ్యంగా కనిపిస్తుంటాయి.
0: Yamuna and Ganga, standing for action and devotion, they are apparent, visible.
1: Karma bhakti prabhavamulu rendu kudanu manavuni yokka achara vicharamula cheta manaku spashtam avutuntai.
0: Action and devotion are very well seen because of the practices and paths adopted.
1: Kani jnanam anetuvantidi antarvahini aina saraswati vantidi.
0: But the wisdom is an inner current like that of the river Saraswati.
1: Saraswati kanipinchadu.
0: Saraswati is not
1: seen. Kanuka jnanamunaku oka roopam ledu.
0: Wisdom has no form.
1: Jnanamu kevalamu aachara sampradayamula cheta avyaktamai untuntadi.
0: It is contained, ingrained within the tradition and the practices adopted.
1: Idi kevalamu avibhavinchetuvantide kaani prakatinchetuvantidi kaadu.
0: It's the one that originates, emanates, but does not express.
1: సర్వ కర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానం పైననే ప్రసరింపచేస్తుంది.
0: All actions proceed towards this wisdom.
1: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదనియు.
0: Action is like a flower.
1: ఉపాసన అనేటువంటిది పిండి కాయ వంటిది అనియు.
0: Worship is a tender fruit.
1: జ్ఞానము ఫలం వంటిదనియు.
0: Wisdom is a ripe fruit.
1: పుష్పం లేక కాయ కాలేదు, కాయ లేక ఫలం కాలేదు.
0: Without flower

0: cannot be tender fruit, much
1: less
0: a ripe fruit.
1: పరిణామములు వేరు వేరైనప్పటికీ దీని యొక్క గమ్యం ఒక్కటే.
0: Though these three transformation steps, stages
1: are
0: there, the transformation is one, truth is one.
1: దీని యొక్క లక్ష్యం కూడాను ఒక్కటి.
0: Its purpose is also one and the same.
1: కనుక కర్మ లేక ఉపాసన కాని, ఉపాసన లేక జ్ఞానము కాని లభ్యము కాదు.
0: Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either.
1: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః, చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
0: Action is undertaken so as to purify heart.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, శారీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు, ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action, and the devotion is in the mental realm with all that is pure that gives us wisdom.
1: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: This is called Trinity or Trikarana Shuddhi.
1: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
0: Is the true human if he has got this purity of the
1: proper three. Study of mankind is man. Thoughts, words, action. ఈ మూడింటి యొక్క ఏకత్వమే, యాక్షనే కర్మ మార్గము.
0: Therefore, this kind of harmony of thought, word and deed is the proper study of mankind is man.
1: ఉచ్చరించటమే ఉపాసన మార్గము.
0: The declaration, what we say, is
1: సంకల్పించటమే ఇది జ్ఞాన మార్గము.
0: The ultimate being the one of wisdom.
1: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
0: Therefore, basing on thought we say, later we resort to action.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వము.
0: True human quality lies in understanding the spirit behind the three.
1: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకొనలేక కేవలము కర్మోపాసన జ్ఞానములన్నింటి కూడాను వేరువేరుగా భావించి అనేక విధమైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
0: People are merely wasting time as they could not investigate and inquire properly the path of action, worship and wisdom.

0: Because of this ignorance, or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu emi uchcharinchutunnado ye palukulu palukutunnado tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya leka daiva pritiya leka sangha neetiya aneetvanti oka nindayani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunti palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: Jihve rasagni madhurapriyatvam satyam hitam tvam paramam vadan avarnayeka madhuraksharani గోవింద దామోదర మాధవేతి. హే జిహ్వే నాలుక, నీవు సత్యమును పలికేటువంటి నాలుక, నీవు మృదుమధురమైనటువంటి నాలుక, నీవు శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుక చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ట్రూత్. You can talk so sweetly. You are the one of peace. Because of you only one realizes divinity.
1: దీనిని భగవద్గీత ఎదుగుడను

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: We should not speak any word with full of agitation or emotion.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: It should be one of truth.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: It should be pleasing unto others.
0: ఎదుటి వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: It should not hurt anyone.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: It should not dissatisfy anybody.
0: అదియే సత్యము.
1: That is truth.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: Speak truth.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: Because it's not going to be accepted, never utter a lie.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడా నువ్వు విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడా మంచిదే కాని అసత్యమును మాత్రం మనం వెల్లడి చేయకూడదు.
1: It's rather better to observe silence when we cannot speak truth, when we cannot distinguish between truth and
0: false. కనుక కర్మోపాసన జ్ఞానములు మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: అది ఏ దివ్యత్వమునకు పవిత్రతకు సరియైనటి సోపానం.
1: There, that's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కానీ పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకూడను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: In the olden days, there is this categorization in railway department, compartments, first class, second class and third class.
0: అయితే ఈ దేహమునికి ఇప్పటికి 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in it, railway travel.
0: Aneka mandi railo kurchunte atu itu oogutundi ani cheptuntaru. Adi chudalani naaku aasha.
1: Bhagavan wants to experience traveling by train, how he tosses, how he jumps like that on the railway track.
0: Kaani daniki oka kaalam vastundi.
1: Because the time is ahead anyway.
0: Ee departments lopala third class అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు కొన్ని నష్టములకు కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వి ఆర్ పుట్ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్ ఇన్ థర్డ్ క్లాస్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైనటువంటి ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్.
0: కొంచెం కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: ఇంకా సెకండ్ క్లాస్ అనేటువంటి దాంట్లో చక్కగా విశాలంగా కూర్చోవచ్చును కానీ పండుకొని నిద్రించడానికి వీలు కాదు.
1: యు విల్ హ్యావ్ ఎ సిట్టింగ్ ప్లేస్ ఇన్ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ బట్ యు కెనాట్ స్లీప్.
0: ఇంకా ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాంట్లో నీ ఇష్టం వచ్చినట్టు పొరలాడవచ్చు.
1: ఫస్ట్ క్లాస్ యూ కెన్ రోల్ యాజ్ యూ ఫీల్.
0: అయితే ఈ మూడు పెట్టెలు కూడాను ఒకే స్టేషన్ కే పోయి చేరుతుంటాయి.
1: హౌఎవర్ ఆల్ దీస్ త్రీ కంపార్ట్మెంట్స్ గో టు ద సేమ్ స్టేషన్.
0: ఇంతేకాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
1: There are other examples too.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయటము ఒకటి.
1: ట్రావెలింగ్ బై ఆర్డినరీ ట్రైన్ ఆర్ ప్యాసింజర్ ట్రైన్ ఇస్ వన్ టైప్.
0: నీవు ధర్మంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటారు.
1: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
0: కాని ఈ ధర్మవరంలో ఎక్కినటువంటి ట్రైన్ ద్రోణాచలంలో మారవలసి వస్తుంది ఇంకో ట్రైన్ కు.
1: However, you may have to change there at that junction, Dronachalam.
0: ఇది కొంతవరకు ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అని ఒక దగ్గర ఎక్కి మరొక దగ్గర దిగి సామాను తిరిగి నింపుకొని తిరిగి ఇంకొక ట్రైన్ ను క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతి ఇది ఎట్టుంటారంటే త్రూ ట్రైన్.
1: బట్ హౌఎవర్ ఇట్స్ ఎ త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ టు డెస్టినేషన్ ఇస్ విజ్డమ్.
0: కంపార్ట్మెంట్ ఒక భక్తి.
1: త్రూ క్యారేజ్ ఇస్ డివోషన్.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్,
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు పడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టన్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
0: ఉపాసన మార్గంలో అప్పుడు కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది ఒక్కటే తత్వము.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: అనేక
0: దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: దట్ విచ్ ఇస్ డ్యూయల్ ఇస్ డివోషన్.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
1: ద డైవర్సిటీ ఇస్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ విజ్డమ్.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ ఇస్ డివోషన్.
0: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూసేటువంటిదే కర్మ.
1: యూనిటీ and diversity are viewed different. That is act, path of action.
0: Kanukane karma anetundi prapradhanamaintundi.
1: Therefore action is most important.
0: Ee karma chetane manu upasananu sadinchavachchu.
1: Through action only you can accomplish devotion.
0: Ee annintu yendunu karma chala pradhanamaintundi.
1: Of the three, action is most important.
0: Karma cheyaka etti upasananu manam cheyalemu.
1: Without action you cannot worship.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: విదౌట్ డివోషన్ యు కెనాట్ అటైన్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ది యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుక మనము కర్మ వేరని, ఉపాసన వేరని, జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ డివోషన్, action, wisdom separate and make certain changes to our condition and get confused.
0: కర్మం అనేటువంటి దేహాను బంధం, దేహంతో బంధింపబడినటువంటి కర్మ.
1: The body is bound by action.
0: జన్మకు మూల కారణమే కర్మ.
1: Is the action that's the main cause for birth.
0: కర్మ చేతనే జన్మం మనకు ప్రాప్తిస్తుంది.
1: You have this human birth because of this karma action.
0: కనుకనే ఈ కర్మకు మొట్టమొదట మనం నమస్కరించాలి.
1: First we should pay our respect.
0: ఇది ఉపనిషత్తు యొక్క ప్రబోధలు.
1: This is the teaching of Upanishad.
0: తస్మై నమః కర్మణి.
1: I offer my obeisance.
0: ఓ కర్మ, నీకు మొట్టమొదట నమస్కారం అన్నాడు.
1: ఓ యాక్షన్, ఐ పే మై ఒబిసాన్స్.
0: ఎందుకోసమని?
1: వై?
0: నా చేత, ఈ దేహము చేత, ఈ కరచరణాది అవయముల చేత సత్కర్మలు ఆచరింపచేయి, అందుకోసం నీకు నమస్కారం అన్నాడు.
1: ఐ పే మై రెస్పెక్ట్స్ టు యూ బికాస్ యూ షుడ్ మేక్ దిస్ బాడీ start or get into good activity and good action.
0: ee deham raavatame karmaanu bandini manushya loke. ee manushya lokamanta kudanu karma chetane chuttabadinatundi, kattabadinatundi.
1: The entire human society, human race is chained, bound by action.
0: Karma ante emiti?
1: What is action?
0: Edo manam chetulato chesetundi karma ga bhavistunnamo.
1: Not that what you do with our
0: kaadu,
1: hands.
0: Kaadu.
1: No.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసము కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండాలి.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకేవే ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి.
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: ఎట్టి ప్రయత్నము లేకుండా, పురుష ప్రయత్నము లేకుండా, సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద
0: బాడీ. నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దాట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఇస్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నము లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఇస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇస్ కర్మ ఆర్ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్
0: ఎయిర్. గుండె కొట్టుకోకపోతే అక్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్ ఎ మినిట్.
0: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: వెన్ ది బ్లడ్ డజంట్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్
0: బాడీ. కనుక నీ సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్
0: కర్మనే మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుక నీ కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore we should keep in view as the first step.
0: కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
1: డోంట్ కన్సిడర్ ఇట్ లిటిల్ ఆర్ లో.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: నెవర్ టేక్ ఇట్ మీన్ ఐదర్.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ ఎగ్జాల్టెడ్ నోబుల్.
0: అన్నింటికీ మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
0: మూలాధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యేవ అధికారశ్చ, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు హావ్ గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ విజ్డమ్.
0: నో కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ అది ఏ వేదం చెప్పింది.
1: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
0: ఏది బ్రహ్మ?
1: వాట్ ఈస్ బ్రహ్మ?
0: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇట్స్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఇది ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: స్వాభావికమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్స్
0: సత్యమైనటువంటిది.
1: ట్రూత్.
0: నిరుపమాదమైనటువంటిది.
1: నో కంపారిజన్.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
1: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము గాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
1: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
1: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
0: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
0: పల్లెల యొక్క అభివృద్ధి.
1: The development in rural areas.
0: ఏది పల్లె?
1: What is a village?
0: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
1: Not the assembly of
0: houses. ఒక్కొక్క దేహము కూడాను ఒక్కొక్క పల్లె.
1: Everybody is a village.
0: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరొక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కట్టడాలే.
1: Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses there.
0: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: దట్ విచ్ మేక్స్ యూ అవేర్ ఆఫ్ దిస్ ఈక్వాలిటీ.
0: మనస్సు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
1: ద మూమెంట్ మైండ్ డిసైడ్స్ థింగ్స్, లెగ్స్.
0: మనస్సు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
1: వెన్ మైండ్ డిసైడ్స్, హ్యాండ్స్ వర్క్.
0: మనస్సు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
1: వెన్ మైండ్ వాంట్స్ టు సీ, ఐస్ వుడ్ సీ.
0: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
1: When mind desires, ears.
0: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైన మాస్టర్.
1: దేర్ఫోర్ మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
0: కనుకనే దేహం క్రిందది.
1: దేర్ఫోర్ బాడీస్ ఎట్ ద బాటమ్.
0: దానిపైన సెన్సెస్,
1: అబౌవ్ ద సెన్సెస్.
0: దానిపైన మైండ్,
1: ఓవర్ ద మైండ్.
0: దానిపైన బుద్ధి,
1: ఓవర్ ద
0: బుద్ధి. పైన ఆత్మ,
1: ఆన్ ద టాప్ ఆత్మ.
0: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి. బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు.
1: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ ద సెన్సెస్. మనయేవ
0: మనుష్యానాం కారణం బంధమోక్షో. మనస్సే అన్నిటికీ మూల కారణము.
1: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
1: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ మేక్స్ ద బాడీ.
0: సత్కర్మల చేత ఆనందాన్ని అనుభవించేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ డిలైట్స్ బై టేకింగ్ గుడ్ యాక్టివిటీ.
0: దుఃఖం చేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఫీల్స్ సాడ్ బికాజ్ ఆఫ్ బ్యాడ్
0: యాక్టివిటీ. కానీ జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ.
0: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడా దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
1: దేర్ఫోర్ విత్ దిస్ బాడీ వాట్ ఎవర్ యూ డూ, the action or devotion or wisdom,
0: karma anityam.
1: Action is not permanent.
0: Bhakti anityam.
1: Devotion is not permanent.
0: Karma anityam. Kani emti valla deham anityam.
1: The body is temporary.
0: Kanukane anityam sukham, anityam asukham lokam. Anityam asukham lokam.
1: Therefore the whole world is temporary and there is no happiness, misery.
0: Mimam prapya bhajasvamam. కనుకనే నీవు నిత్య సత్యమైన దాని నిమిత్తమై నీవు భజించు.
1: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
0: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
1: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యూ.
0: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
1: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
0: ఉపాసన అభివృద్ధి కావడం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
1: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
0: చిన్న పసిబిడ్డ చైల్డ్
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఈస్ ఎ చైల్డ్.
0: 10 years కు ఈజ్ బాయ్.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 10 ఈజ్ ఎ బాయ్.
0: 30 years కు ఈజ్ మ్యాన్.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 ఈజ్ ఎ మ్యాన్.
0: 75 years కు ఈజ్ గ్రాండ్ ఫాదర్.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఈజ్ గ్రాండ్ ఫాదర్.
0: బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నలుగురు ఒక్కడే కానీ వివిధ రూపంలో వివిధ నామంలే. ఇవి భిన్నమైనటువంటివి కాదు.
1: దేర్ఫోర్ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే నేను పూర్వం చెప్పాను,
1: భగవాన్ సెడ్
0: ఆత్మ నుండి అహం పుట్టింది.
1: అవుట్ ఆఫ్ ద స్పిరిట్ కేమ్ ద అహం ఆర్ ఈగో.
0: ఈ అహం నుండి మనసు పుట్టింది.
1: అవుట్ ఆఫ్ దిస్ ఈగో మైండ్ ఇస్ బోర్న్.
0: మనసు నుండి వాక్ పుట్టింది.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ద వర్డ్.
0: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనస్సు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
1: అండ్ దేర్ఫోర్ దిస్ ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్.
0: నాట్ ఈగో.
1: అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈగో ఈజ్ సెపరేట్.
1: అహం.
0: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం, నేను, నేను, నేను.
1: దిస్ అహం ఐ, ఐ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: అనగా ఈ నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: దేర్ఫోర్ దిస్ ఐనెస్, దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మరొక పేరు లేదు.
1: దేర్ ఇస్ నో ద నేమ్ బియాండ్.
0: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం.
1: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్ ఓం.
0: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
1: Therefore, this I
0: is the అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: Therefore, this I-ness is the son of ఆత్మ.
0: నుండి అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
1: Out of this I-ness,
0: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఈస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ద మైండ్ కేమ్ ది వర్డ్.
0: వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: Therefore, this word is the great grandson of the spirit.
0: మైండ్, అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
1: దేర్ఫోర్
0: ఇదంతా ఆత్మ కుటుంబమే.
1: దే ఆల్ బిలాంగ్ టు ఫ్యామిలీ ఆఫ్ ఆత్మ.
0: మైండ్ యందు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ హావ్ ఆత్మిక్ ఫీలింగ్ ఇన్ ద మైండ్.
0: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావము ఉచ్చరించాలి.
1: యు షుడ్ ఆల్సో స్పెల్ అవుట్, స్పీక్ అవుట్ విత్ ఆత్మిక్ ఫీలింగ్.
0: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
1: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్.
0: ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ది స్పిరిట్ ఆత్మ హాస్ గాట్ ది రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
0: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
1: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటము ఇదంత విరుద్ధమైనటువంటి మార్గం.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
0: ఇది మోడర్న్ ఏజ్, ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
1: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్.
0: ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటుంది.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కానీ ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ స్ప్లిట్ ఇంటూ పీసెస్ నేచురల్ దే లూజ్ ద స్ట్రెంగ్త్.
0: దీంట్లో అనేక దారములు చేరి ఉన్నాయి.
1: హియర్ దేర్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్ వోవెన్.
0: దీనిని ఒక్కరు కూడా తెంచడానికి వీలు కాదు.
1: సో నో వన్ కట్ ఇట్.
0: ఇది చాలా గట్టిగా ఉంటుంది.
1: ఇట్ సో స్ట్రాంగ్.
0: కానీ దీనిలో ఒక్కొక్కటి థ్రెడ్స్ వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యు కెన్ కట్ ఇట్ ఆఫ్ విత్ ద ఫింగర్.
0: కనుకనే ఉమ్మడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
1: ద జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ టుడే ఇంటూ సెపరేట్ ఫ్యామిలీస్. దేర్ ఫోర్ వీఆర్ వీక్.
0: ఆత్మ, అహం, మైండ్, వాక్కు ఇవంతా కూడా కుటుంబమే.
1: Therefore, the Atma, the I-ness, the mind and the word.
0: కానీ ఈ నలుగింటికి కూడాను ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ.
1: బట్ దే ఆల్ హ్యావ్ జాయింట్ కామన్ ప్రాపర్టీ.
0: ఆ కామన్ ప్రాపర్టీ యావది?
1: వాట్ ఇస్ దట్ కామన్?
0: అది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దిస్ కామన్ ప్రాపర్టీ
0: మైండ్ లో ఉంది, ఆత్మలో ఉంటుండాది, వాక్కులో ఉంటుండాది, ఇంకా అహంలో ఉంటుండాది.
1: The common property of all the four members of the family is constant integrated awareness.
0: అహం బ్రహ్మాస్మి.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఐఎమ్ ఆత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుకనే ఇవన్నింటి ఎందుకును ఏకతత్వాన్ని ఇప్పుడు నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు.
1: We cannot believe what is said today when they say that brotherhood of man.
0: Brotherhood, brotherhood. Andar kudunu sodar bhavam anukuntaru.
1: We say that there's this fraternity.
0: Ee sodar bhavamlo kalisi nelchindeetundi varanta entha mandi supreme court varaku poi jagadalu veyatam ledu.
1: Though they say brotherhood of man, they go to Supreme Court.
0: ఈ బ్రదర్స్ లోపల కూడా ఎంత భేదాభిప్రాయం కలిగి ద్వేషాలు పూంచుకుంటున్నారు.
1: Among the brothers there is hatred and difference of opinion.
0: కనుక బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది ఏక భావము ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: బియాండ్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్.
0: కనుక అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ సేమ్ ఆత్మ.
0: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: వెన్ వన్స్ దిస్ ఫీలింగ్ ఇస్ దేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: కనుక మనము అన్నింటి యందు కూడాను ఒక విధమైనటువంటి ఒక మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కాని అది మాయ కాదు నీ భ్రమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ వర్ డెల్యూటెడ్ వర్ ఇల్యూషన్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నో ఇల్యూషన్ అట్ ఆల్.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ ట్రూత్.
0: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఇది కారణం ఏమిటి?
1: వై?
0: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్.
0: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్
0: నా తల్లి నా తండ్రి నా సిస్టరు నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం.
1: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్ వీఆర్ బౌండ్ బై దాట్ వీ సే మై ఫ్యామిలీ మై ఫాదర్ మై మదర్ అండ్ సో ఆన్.
0: శిష్యుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
1: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మట్ ఓపెన్ యువర్ మౌత్.
0: కానీ నోరు తెరిచాడు.
1: హి ఓపెన్ హిస్
0: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
1: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
0: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
1: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దట్.

0: తనకు తానే భ్రమించుకుంటుపోతుండాలి.
1: He went on imagining, thinking like this, is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుండాలి.
1: She couldn't have any
0: belief. తనను తాను నమ్మలేనటువంటి మానవుడు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు, దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith
0: in God? మొట్టమొదటి faith, confidence రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: Therefore we should develop self confidence.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: Therefore it is action that helps us to develop
0: self confidence. ప్రతి యాక్షన్ కూడా ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: Self confidence, there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడా ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: For every sound there is a sound.
0: కనుకనే రీసౌండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అన్నిటి కూడా రియాలిటీ యొక్క ప్రిన్సిపల్ ని.
1: Therefore reaction, reflection, resound belong to this spirit.
0: Reality
1: of the reality.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: When there's no reality, where do you get the reflection?
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Without reality, where is
0: రీసౌండ్? సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: Unless I make sound, you don't get
0: the sound. రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: So you can never change the reality.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం.
1: That is true divinity.
0: అది ప్రజ్ఞానము.
1: That is constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: Upasana anaga emiti?
1: What is upasana?
0: Ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Atyanam,
1: worship.
0: దాస్యం,
1: సర్విచ్చు,
0: స్నేహం, ఆత్మ నివేదన,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వీ కెన్ వర్షిప్ ఇన్ మెనీ వేస్.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లి అయినా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సమ్,
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ విత్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము అర్పితము అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ.
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కు ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రామును సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేసుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
0: ఈపే బలం లేకుండా పోయింటి ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్, సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాములు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్, రామ సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో, వి ఆర్ సిక్స్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న,
0: కిష్కింధ నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
1: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ.
0: సుగ్రీవుడు. లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు. అందరూ చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణములుగా అనుకున్నాము.
1: We thought we are only...
0: కాదు కాదు, ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాం.
1: We are six life principles.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: Without Sugriva, we wouldn't have known.
0: విభీషణుడే లేకపోతే రావణి వద్ద సంహారం.
1: Without Vibhishana, it would not have been possible.
0: కనుకని అన్నింటి ఎందు కూడా అన్ని విధములైన శక్తి చేరి ఉంటుండాలి.
1: There is mighty power in every
0: factor. ఈ సర్వశక్తులు కూడాను దైవ శక్తులే.
1: All this power is divine.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: You need some tooth stick that is useful at least.
0: ప్రాణం ఉన్న మనిషి లోకంలో పనికి రాడా?
1: Don't you think that man
0: who is alive? ఎవరిని మనం దేశించకూడదు.
1: So don't hate anybody.
0: అత్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
1: We should not differentiate people.
0: అందరినీ ఏకం చేయాలి.
1: We should make them united.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఒక తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
1: There lies in unity all the strength and sanctity.
0: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. Unity in diversity.
1: What Bhagavan tells us, unity in diversity.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one.
1: Earth is one.
0: Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: Stars are many.
1: Stars are many.
0: Sky is one.
1: Sky is one.
0: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: When the humanity stands one, they will know the divinity as one principle.
0: అట్టి దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
1: Therefore, to know such divinity, we have to follow these three paths.
0: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే.
1: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
0: Aithe manam anukunnatundi danini sadhinchalekapothunnam, deeniki kaaranam em?
1: Yet we are not able to achieve our target. Why?
0: Kani bhakti yokka prabhavante aavirbhavinchinatundi yokka palakulu yokka aacharana manalo lekapovatame moola kaaranam.
1: Because what all we say out of devotion, we don't practice.
0: Rama bhaktulamu rama bhaktulam ani anukuntunnamu.
1: We think we are devotees of Rama.
0: Kani రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ ఆర్ వి ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ బై రామ?
0: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
1: రామ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్, డు వి డు దట్?
0: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు, ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
1: హి హస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ఆల్ ఫోర్ బ్రదర్స్, ఆర్ వి?
0: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
1: హి కెప్ట్ టు ది ప్రామిస్. He left the kingdom and go
0: మన సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
1: Do we observe truth?
0: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
1: Do we keep our promise?
0: లేదు. రామ భక్తులు అంటే ఇంకేం భక్తులు?
1: Then how do you say that we are devotees of Rama?
0: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిది అందు పార్ట్నర్షిప్ లేదు.
1: We are only devotees of Rama for name's sake.
0: No partnership.
1: But there is no partnership.
0: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: బట్ వీ డోంట్ హావ్ పార్ట్నర్షిప్ విత్ రామ.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: వెన్ యూ గెట్ ఇట్?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: వెన్ వీ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్ దిస్ కమాండ్, వీల్ హావ్ అథారిటీ, ద రైట్ టు హావ్ పార్ట్నర్షిప్.
0: మనం అంటున్నాము కృష్ణ భక్తులు, మనం అంటున్నాము
1: వీ సే వర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ.
0: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ డు వి థింక్ ఆఫ్ కృష్ణ? డు వి కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్ దిస్ కమాండ్?
0: ఆచరించటం లేదు.
1: నో,
0: ఈ కృష్ణ భక్తులు ఎంత అవుతారు?
1: హౌ డు యు సే యువర్ డివోటీ?
0: సాయి భక్తులు మనం అనుకుంటున్నాము.
1: సాయి
0: ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: హూ ఈస్ ఫాలోయింగ్?
0: ఎన్ని సంవత్సరం నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
1: They have been here over years.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
1: They listen to so many
0: ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
1: They are permanent.
0: ఏం ఆచరిస్తున్నారు?
1: What is their practice?
0: 1/4 లో ఒక 1/4 అయినా కూడా ఆచరించటం.
1: Not even 1/4.
0: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
1: Then how do you call yourself that you would be resisting?
0: వినటం కాదు ప్రధానము.
1: Listening is not important.
0: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
1: He is not speaking.
0: సంకల్పించడం కాదు ప్రధానము.
1: It's not that.
0: ఆచరించటం ప్రధానము.
1: Practice is most important.
0: కనుకని అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
0: లైట్ ని ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎట్ట పోతుంది?
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్, హౌ డు యూ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
0: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా, విత్త ప్రభావంబు విన్నయంత.
1: విల్ ఎవర్ ఎ పూర్ మ్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పావర్టీ బై లిసనింగ్ టు ది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్?
0: ఆగున్నవాణి ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ఎ పర్సన్ హూ ఇస్
0: ఆకలిగా ఉండేటువంటి వాడికి పంచభక్ష పరమాన్నములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
1: ఇఫ్ ఎ హంగ్రీ పర్సన్ జస్ట్ watches the menu card,
0: rogambu teeruna,
1: will sickness be relieved or cured?
0: Aushadha mahimambu anta vinna,
1: by just knowing the mystery of the medicine.
0: Attane manamu ramayanalu patistunnamu, bhagavatalu patistunnamu, bhagavad geetalu vadistunnamu, inka paranalu chestunnamu, enni chesi prayojanam emti?
1: Likewise, we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
0: Innamu kudanu Bhagavata parayanam chestune untaru, Bhagavad Gita parayanam chestune untaru.
1: They go on reading.
0: Vishnu sahasranamalanta kuda uchcharistuntaru.
1: They also chant sahasranama.
0: Ivanni kudanu kevalamu grantha parichayalu maatrame.
1: It's only textual information knowledge.
0: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
1: బట్ యూ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
0: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
0: ఏదో ఉన్నారు సమీపం లోపల.
1: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
0: పుష్పాలపైన కప్పలు ఉండినట్టుగా ఉంటుండారు.
1: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
0: కానీ దూరం నుంచి వస్తున్నాయి తిమ్మెదలు ఆ పుష్పం పుష్పంలోని మకరందాన్ని తాగిపోతున్నాయి.
1: బట్ హనీ బీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
0: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
1: హియర్ ద నియర్ అండ్
0: డియర్. నియర్ ఉండదు కానీ డియర్ లేదు.
1: యు ఆర్ నియర్ బట్ యు ఆర్ నాట్ డియర్.
0: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
1: దట్ దోస్ హనీ బీస్ ఆర్ డియర్.
0: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
1: బట్ బోత్ డియర్ అండ్ నియర్ ఆర్ ఎసెన్షియల్.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: మేక్ ఎవరీ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
0: ఆచరణలో లేనప్పుడు
1: when it's not practice
0: enni vinnappatiki idi kevalam oka tape record maadirini
1: you may listen to any number of discourses is like a tape recorder
0: ee tape recorder nu chustuntunte dantu emi neeku vinipinchavu
1: when you watch the tape recorder you don't hear anything
0: aa record tape nu cut mukka mukkalaga kattarinchu dantu emi manaku anipinchavu padalu
1: even if you cut the tape into number of pieces you don't hear
0: aa tape nu record lo vesi current ki vetkinchu ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటు.
1: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
0: కనుక నేను హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: దేర్ ఫర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
0: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాయి. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: All the collection of matter must lead to connection with God.
0: Appude neevu danni select chesukunechunte vaadavutavu.
1: Then it leads to selection. You will be selected.
0: Aa selection e nee yokka ishtamu.
1: That selection is what you like.
0: Adi ichcha shakti.
1: That is ichcha shakti.
0: Ichcha shakti e kriya shaktiga maarutundi.
1: That is the will.
0: Ee kriya shakti e gnana shaktiga roopondutundi.
1: Therefore the desire will lead to action and wisdom. Ee shakti
0: gnana shakti ee moodinti oka swaroopamle karma upasana gnanamulu.
1: Therefore, ichchāsakti, the one that you desire, leads to kriyāsakti, action, that gives the jñāna-sakti, wisdom finally.
0: Kanukani, prati karma kudanu, chitta suddhiga manam chiyyāli.
1: So, we should do every activity with pure divine.
0: Yedi chesinappatikini, idi bhagavat karma ga manam viswasinchāli.
1: Whatever we do, we should take it divine.
0: Sarva karma bhagavat prityārthaṁ, chāla sulabhamaina mārgamu.
1: Easy path is to offer all actions to God.
0: Adi tappaka bhagavantuniki chendipothu.
1: Certainly, they will reach God.
0: Kanuka, కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
1: Therefore, action, devotion, wisdom are not separate.
0: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
1: All the three are one and the same.
0: కనుక దీనిలో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
1: There's no difference.
0: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును.
1: The names and forms may be different.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But the principle of Atma is same.
0: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
1: in full faith in this atma which is
0: divya margamlo praveshinchi
1: we should enter into the pathway
0: daivatvanni anubhavinchatamu prati manavuniki ni pradhanamainatundi arhata adi adhikaram
1: it is the right it is our authority to experience the divinity by treading along this path.

0: విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఎ చైన్, వీ ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ పర్వేడింగ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ దట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: మమైవాంసు జీవలోకే జీవభూత సనాతన, అందరూ నా అంశమే అని భగవద్గీత జగత్తునకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హ్యాస్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ బై డిక్లేరింగ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై ద అస్పిరెంట్స్. దే డోంట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. దే డోంట్ సీమ్ టు బిలీవ్ ఇట్ అండ్ దేర్ ఫార్ దే సఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడ?
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ వీ కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, ఏన్షియంట్, ఎటర్నల్, ఇమోర్టల్, వేర్ డస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్ కమ్ ఇన్?
0: భగవంతునికి దుఃఖం లేదే.
1: There is no sadness in God.
0: భగవంతునికి విచారం లేదే.
1: God never worries.
0: అలాంటి సమయంలో ఆ అంశమే నీ ఎందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం?
1: Then if you are the spark of the divine, where is the chance or scope for worry or sadness?
0: కనుక భగవత్ అంశమే నీ ఎందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
1: Therefore if there is divine spark within you,
0: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: కానీ సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టము అని విచారం చేస్తున్నారు.
1: This truth is not realized. We follow by the untruth of the world that is fleeting and ephemeral. And we come down to the level of animality or bestial temperament. Therefore we suffer and cry.
0: ఈ పశుత్వమో లేక చంచలత్వమో తన హృదయమును ఆవరించినది, కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయములో ఆవరించలేదు.
1: In fact, his heart is full of this animality, bestial temperament and wavering nature. Not the divinity truly speaking.
0: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the fun of going through Bhagavad Gita?
0: Bhagavad vishyanni visvasinchaleni manavudu, dani aacharanalo pettaleni manavudu, inni grandhamulu chadivi prayojanam emiti?
1: The one who has no faith in Bhagavad Gita, the one who cannot practice in the daily life, what's the fun of reading so many sacred texts?
0: Okanoka samayamlo Arjunudu kudanu ide vidhanni prarthinchadu.
1: At one time Arjuna also prayed like this.
0: Krishna, నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా.
1: ఐ థింక్ ఆఫ్ యూ కంటిన్యూస్లీ లార్డ్.
0: నాకెందుకు ఈ సమస్యలంతా?
1: వై షుడ్ ఐ ఫేస్ దిస్ ప్రాబ్లమ్?
0: ఈ యుద్ధం అనేటువంటిది నాకెందుకు?
1: వై దిస్ బ్యాటిల్?
0: ఈ కుటుంబ సంబంధమైన విచారములు నాకెందుకు?
1: వై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ యాంగ్జైటీస్?
0: నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: వై డు యూ గివ్ మీ ఆల్ దీస్ డిఫికల్టీస్?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: కృష్ణ స్మైల్డ్,
0: అర్జున నిజముగా నీవు
1: మీ సీక్రెట్ టెక్స్
0: ఒకనొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
1: At one time, Arjuna also prayed like this.
0: Krishna.

0: అర్జున,
1: అర్జున,
0: నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కాని బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కాని యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine yantra. You think of me constantly.
0: Mam anurucheta anusmaranacha anaga ni smarana chestunnavu kani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఏ ప్లేస్ అండ్ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్, ఈస్ బియాండ్ టైమ్ స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: వెన్ యూ ఫాలో దిస్ పాత్ ఆఫ్ అనుస్మరణ, కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద డివైన్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ డివినిటీ.
0: ఈ ప్రాకృతమైన బాధలు నేమీను అంటరాదు.
1: దిస్ వరల్డ్ ఇస్ సఫరింగ్ విల్ బి నో వే ఎనీవే అరౌండ్ యూ.
0: మాం అనుస్మరజ్జచ.
1: Yes, you indulge in constant
0: thought. యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I am an ordinary householder.
0: Aasti paastulato, rajya vanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo, anusmaranam nirantaramu ee vidhanga smarinchadaniki veedavutundi.
1: Arjuna says, Swami, I am just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతనిచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇవి చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైన దాన్ని గుర్తించి ఈ బాధను నీకు ఏమాత్రము అంటవు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you'll never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది,
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి,
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష,
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బై.
0: అనగా నిరపేక్ష అనగా డిసిషన్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any results.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say ఉపేక్ష.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
0: మారక తారకములంటే రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Marakam anaga emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: Anni samanu kudanu atane paina adhikaram untundadi.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture kaadu, aneka equipments kudanu, machineries kuda untunnayi.
1: Not merely furniture, the equipment in the

0: machines.
1: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
0: All these valuables at the college campus are under the control of the principal.
1: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
0: yet when he is transferred,
1: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
0: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment, and none of them belong to me.
1: ఇదంతా ప్రభుత్వంది.
0: They all belong to government.
1: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
0: I was given a responsibility.
1: నేను ఒక ప్రిన్సిపల్.
0: I am the principal.
1: కానీ దీన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
0: In my responsibility lies in keeping them in safe custody.
1: ఏ పదార్థం కూడాను నష్టం కలుక్కోకుండా,
0: I should see nothing is
1: ఇతరులు అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
0: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
1: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
0: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బాయ్ కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్
1: ఏమీ వరి చేయడు.
0: హీ వరీస్ నో మోర్
1: ఎట్టి బాధలు పడడు.
0: హీ విల్ నాట్ సఫర్.
1: ఎందువల్ల?
0: వై?
1: ఇది ఏది నాది కాదు.
0: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
1: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
0: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
1: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పడటంలో ఏమాత్రం అర్థం లేదు.
0: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్ ఇట్ ఈస్ మీనింగ్ లెస్
1: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
0: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
1: అదే ప్రిన్సిపల్,
0: ద సేమ్ ప్రిన్సిపల్
1: ఆ గ్రామం నందే ఉండి,
0: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
1: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
0: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
1: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి,
0: ఆన్ ట్రాన్స్ఫర్ గోస్ టు అనదర్ విలేజ్.
1: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
0: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
1: కేవలం సామాన్లే కాదు,
0: నాట్ మియర్లీ
1: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
0: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
1: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
0: బికాస్ దే బిలాంగ్ టు మీ, మైన్.
1: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
0: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
1: ఇక్కడ ఏది తారకము, ఏది మారకము?
0: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
1: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
0: మారకము ఈజ్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
1: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
0: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బాయ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
0: విత్ దీస్ స్పిరిచువల్ పర్సూట్స్ మ్యాన్ షుడ్ స్పెండ్ హిస్ డైలీ రొటీన్ లైఫ్.
1: ఏది మనకు శాశ్వతం కాదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఎవరూ శాశ్వతం కాదు.
0: నన్ ఆర్ పర్మనెంట్.
1: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
0: సో లాంగ్ వేర్ అలైవ్ వీ షుడ్ అప్హోల్డ్ ద గుడ్ నేమ్.
1: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
1: అయితే
0: బట్
1: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని,
0: with this attachment in our mind,
1: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu?
0: If we go on worrying, how long can you worry like
1: enta kaalam deenni vadalakunda undagalavu?
0: How long can you live without giving them up?
1: Ivanni kodu kevalam oka maya prabhavamule.
0: These are all the effects of illusion.
1: Kanuka మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకము.
1: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
1: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
0: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
1: తప్పు లేదు,
0: నో మిస్టేక్.
1: కానీ
0: బట్
1: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
0: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
1: you. ఇదంతా కూడా భగవంతుని యొక్క నిర్ణయము.
0: This is all God's will.
1: భగవంతుడి ఇచ్చినటువంటి వరప్రసాదము.
0: This gift of God.
1: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
0: The gifts of God should be experienced in the proper way.
1: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
0: we live in this world.
1: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
0: we experience this mundane world.
1: కానీ దేనిపైన అభిమానం అధికంగా పెట్టుకొనక,
0: we should not have too much of attachment on any.
1: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
0: And we'll have to discharge our duty.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
0: Then we'll have the true peace in the strict sense of the word.
1: కానీ శాంతికి విరుద్ధమైనటువంటి మార్గంలో మనం అనుభవిస్తూ పోవటం చేత,
0: బికాస్ వీ గో అగేన్స్ట్ ది పాత్ ఆఫ్ పీస్,
1: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
0: సో వీ నెసెసర్లీ ఫేస్ సో
1: మనీ అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
0: అండ్ వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
1: మనం ప్రపంచంలో ఉన్నాము,
0: వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్,
1: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
0: We cannot be away from this world.
1: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడాను ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసిందే.
0: So long we are in this world, we should have relevant appropriate experiences.
1: అనుభవిస్తూ ఈ ప్రపంచం నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
0: While experiencing the worldly things, let us not have the sense of
1: mine. ఈ ప్రపంచమంతకును భగవంతుంది.
0: The whole world is a property.
1: సమస్త పదార్థములు భగవంతునివే.
0: The all material belongs to him.
1: సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే.
0: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
1: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: ద రీజన్ ఈజ్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
0: వీ షుడ్ క్యారీ ఆన్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీ.
1: ఇంతే కాక
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
0: మ్యాన్ ఈస్ క్యారింగ్ ఆన్ హిస్ లైఫ్ సో జర్న్ డూయింగ్ సర్టన్ థింగ్స్
1: ప్రతి విషయంలో అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
0: హీ ఎక్స్పీరియన్సెస్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: కారణం
0: వై
1: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
0: మీన్స్ హీ హాస్ నో సాటిస్ఫాక్షన్ విత్ ది లాట్ ఆన్ హ్యాండ్.
1: వర్తమానంతో తృప్తి పడినటువంటి వ్యక్తి అయి నిజమైన వ్యక్తి.
0: The man who is satisfied with the present is really true individual.
1: పాస్ట్ను తలచుకుంటు,
0: థింకింగ్ ద పాస్ట్,
1: ఫ్యూచర్ని విచారం చేసుకుంటూ,
0: వరింగ్ ఫర్ ద ఫ్యూచర్,
1: వర్తమానాన్ని విసర్జించడం చేత మానవత్వంలో అనేక విధమైనటువంటి అశాంతులు కలుగుతున్నాయి.
0: వీ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్, వరీ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఫర్గెట్ ద ప్రెసెంట్, దేర్ ఫోర్ వీఆర్ రెస్ట్లెస్.
1: భగవంతుడు కేవలం ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది, కానీ ద్వేషం చేత లభ్యం కాదు.
0: లవ్ కెన్ బి అక్వైర్డ్ బై లవ్ ఓన్లీ, నాట్ బై హేట్రెడ్.
1: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రమూ ఉండవు.
0: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
1: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
0: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
0: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
1: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
0: The one with true love will be fearless.
1: ప్రేమకు భయం లేదు.
0: Love has no fear.
1: కారణం స్వార్థం లేదు.
0: Because there is no selfishness there.
1: ఇంతే కాక
0: not only this.
1: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
0: In fact, the love doesn't expect any reward.
1: ప్రేమకు ప్రేమనే ఫలము.
0: Love is the result for love.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని అనుసరించి
0: we should follow that law.
1: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటి ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
0: As we tread along the divine path, our life would be redeemed.
1: కనుక ప్రేమ అందరియందు ఉన్నది.
0: Love is in everyone.
1: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
0: There is no man without love.
1: కాని ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
0: We should never experience love in a narrow sense, selfishly.
1: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
0: It is the love of God that gives and gives, never receives.
1: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకునేది కాదు.
0: But the worldly love only accepts and receives.
1: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
0: This is the difference between the physical love and the spiritual love.
1: Spiritual love ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
0: Spiritual love gives and gives and goes on giving.
1: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
0: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
1: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
0: బట్ భగవాన్ సేస్ వీ కెనాట్ క్యారీ ఆన్ విత్ వన్ ఆఫ్ ది టూ ఎగ్జిస్టింగ్ విద్ ఇన్ అస్, ద గివింగ్ అండ్ ద రిసీవింగ్.
1: ఈ ప్రాకృతమైన జీవితంలో,
0: in this physical life,
1: ee laukikamaina jeevithamlo,
0: in this worldly sojourn,
1: ee vidhamainatundi yokka parakrutamainatundi jeevithamlo,
0: in this ephemeral world,
1: kevalam idi one way traffic kaadu.
0: Is not merely one way traffic.
1: Ichukovali puchukovali.
0: We have to give and receive.
1: Bhagavantun daggara puchukovali.
0: We have to receive from God.
1: Prakrutiki ichukovali.
0: And to the world you should give.
1: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: దిస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
0: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఫాలోయింగ్ దిస్ పాత్.
1: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
0: వేర్ ఎవర్ హీ గోస్ హీ వాంట్స్ టు రిసీవ్ యాక్సెప్ట్.
1: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ గివింగ్ అట్ ఆల్.
1: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖముల గురి అవుతున్నాడు.
0: సో మ్యాన్ ఈస్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
1: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
0: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
1: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
0: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈస్ పూర్ పాత్.
1: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనతో తాను ప్రశ్నించుకున్నాడు.
0: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్ హిమ్సెల్ఫ్,
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్,
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
1: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
0: ఐ థింక్ దట్ మై ఫాదర్
1: చక్రవర్తులు అంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
0: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ రాంగ్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
1: పూరెస్ట్ మ్యాన్ ఎవరు?
0: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్?
1: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఈజ్ ఎ పూరెస్ట్ మ్యాన్.
0: హీ హూ హ్యాస్ మచ్ ఆఫ్ ద డిజైర్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
1: కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణా కూడాను తగ్గించుకుంటూ పోయినప్పుడే
0: when we less and reduce our
1: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
0: we'll have the authority to receive the divine love.
1: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
0: therefore we have to less and reduce this selfish love.
1: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
0: we have to exercise a check or a ceiling on desires.
1: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి యొక్క గమ్యాన్ని మనం చేరగలము.
0: when we follow this path we'll reach our destination.
1: ఈనాడు
0: today
1: ఆధ్యాత్మిక మార్గమునందు
0: in the spiritual path
1: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
0: today in the spiritual path many follow many ways.
1: శ్రవణం కీర్తనం అన్నారు.
0: it is said of chanting and listening.
1: కృష్ణమూర్తి చెప్పాడు. మద్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
0: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి said so.
1: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
0: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
1: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు పిలుచుకుంటూ వస్తున్నారు.
0: వీ హ్యావ్ సో మెనీ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ such as Vishnu and
1: Brahma.
0: Shiva.
1: Yavaru.
0: Who is Brahma?
1: ఈ విష్ణు ఎవరు?
0: హూ ఇస్ విష్ణు?
1: ఈ శివుడు ఎవరు?
0: హూ ఇస్ శివ?
1: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందున్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
0: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ సెపరేట్ డెయిటీస్.
1: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
0: టిల్ దిస్ డే నన్ ఎవర్ సా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ఫార్మ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
1: ఇలాంటి మాటలు వినటం చేతన పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
0: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
1: ఇది కాదు సరైనటువంటి అర్థం.
0: దిస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వము.
0: ద పయస్ క్వాలిటీ విద్ ఇన్ అస్ ఇస్ విష్ణు.
1: మన యందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
0: ద రజోస్ రజస్ ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
1: మానవుని యందున్నటువంటి తమో గుణ లక్షణమే ఈశ్వరత్వము.
0: ద తమో గుణ ఆర్ ద డల్నెస్ ఈశ్వరతత్వ.
1: అందుకోసమని తమో గుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
0: సో వీ సే దిస్ తమో గుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
1: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
0: సో ఈశ్వర ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
1: ఇతన్ని అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
0: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
1: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
0: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
1: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
0: ఇఫ్ హి ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హీ విల్ సీ ద వరల్డ్.
1: కానీ అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
0: వీ కెన్ సీ దాట్ విచ్ మూవ్ అబౌట్.
1: దానివల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
1: పోనీ పూర్తి కన్నులు మూసుకుంటే
0: if we close our eyes completely
1: nidra vastundi
0: we might go to sleep.
1: Kanuka poorthi nidra raakunda ee chalanatvanni poorthi drushtilo pettukonukunda ardha nimilita netram ani pettukunnadu ishwarudu.
0: Ishwara kept the half eyes closed. Why? Without getting to sleep nor see the movement. Nasikakram
1: paina drushti unchukotam
0: and to concentrate at the center of the two eyebrows.
1: ఈ నాశకాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
0: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది టిప్ ఆఫ్ ది నోస్, యు నెవర్ గో టు స్లీప్.
1: అర్థం అని చెప్పారు.
0: అండ్ దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
1: ఈశ్వరుడంగా ఎవరు?
0: హూ ఇస్ ఈశ్వర?
1: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
0: విత్ మౌన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్,
1: జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
0: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్,
1: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ. నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షశ్రవద్దయా వృష్టితోడ. నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
0: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ. దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్. కైండ్లీ బెగ్ యువర్ పార్డన్.
1: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఈశ్వర?
1: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: లయాకారుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
1: దీన్నే లింగము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ కాల్డ్ లింగం.
1: దీయతే గమ్యతే ఇది లింగ. లియమనుగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
0: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యు ఎన్షోర్స్ మర్జ్.
1: తమో గుణము.
0: దిస్ ఇస్ తమో గుణ.
1: గమ్యాన్ని చేరుస్తుండాలి.
0: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ యూ టు ద డెస్టినేషన్.
1: విష్ణు అనగా ఏమిటి?
0: దెన్ హూ ఇస్ విష్ణు?
1: ఈ విష్ణుత్వం అనేటువంటిది రక్షణకర్త.
0: విష్ణు ఇస్ సస్టైనర్, ద ప్రొటెక్టర్.
1: మానవుడు జన్మించిన తర్వాత,
0: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్,
1: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైనటువంటి బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి.
0: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
1: ఈ అడ్డు తగిలినటువంటి వాటిని రక్షించి,
0: అండ్ గాడ్ సేఫ్ గార్డ్స్ అవర్ ఇంట్రెస్ట్,
1: అతన్ని సుక్షేమమైనటువంటి మార్గానికి చేర్చటము.
0: అండ్ విష్ణు విల్ టేక్ అస్ ఇన్ ద సేఫ్ వే టు అవర్ గోల్.
1: బ్రహ్మ అనగా
0: బ్రహ్మ
1: కేవలం సృష్టికర్త అని కాదు, ఇది అర్థము.
0: నాట్ మియర్లీ క్రియేటర్,
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
0: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు.
0: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ పర్వేసివ్.
1: ఈ ముగ్గురు కూడా సర్వత్రా ఉంటున్నారు.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్ ఎవ్రీవేర్.
1: ముగ్గురు కూడా త్రికాల భాజ్యులు.
0: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్.
1: త్రిగుణాతీతులు.
0: Beyond three attributes.
1: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
0: The forms seem to be different.
1: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
0: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
1: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ కౌంచ్?
1: శబ్దము.
0: ఇట్స్ కౌంచ్ స్టాండ్స్ ఫార్ ద సౌండ్.
1: చక్రం అనగా ఏమిటి? కాల చక్రము.
0: వాట్ ద వీల్? ద వీల్ ఆఫ్ టైమ్.
1: కాలము.
0: ద టైమ్.
1: కాబట్టి ఈ యొక్క చక్రము, రెండింటి యొక్క శబ్దము, రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
0: Therefore, the sound and the time are under the control of God.
1: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
0: The sound comes out of our navel.
1: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
0: Navel is the birthplace of Brahma.
1: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
1: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
1: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
0: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
1: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
0: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
1: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
0: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
1: Sarvulakunu kanipinchetuvanti oka tattvamu ee oka ekatvame.
0: Everyone would notice the unity of these three principles.
1: Karuka kalamu,
0: టైమ్,
1: కేవలం ఒక శబ్దము,
0: ద సౌండ్,
1: బలము,
0: అండ్
1: ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
0: ద టైమ్, సౌండ్ అండ్ ఎనర్జీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే త్రిగుణం త్రిదళాకారం.
0: Three attributes are equal to three leaves.
1: Trigunam tridalakaram.
0: And just take the three leaves.
1: Triyatranta chiyayudam.
0: A three-eyed one.
1: Trijanma papa samharam.
0: With a trident.
1: Ekabilvam sivarpanam mannaru.
0: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time.
1: Yemiti.
0: What is this divinity then?
1: Kevalamu oka shivuniki matrame unnada.
0: Is Shiva only divine?
1: Bhagavantuni yokka triyatramu idiye.
0: This is three-eyed nature.
1: Manavuniki rendu netramulu untunnayi.
0: Man has two eyes.
1: పాస్ట్ ను చూడగలడు.
0: హీ కెన్ సీ ద పాస్ట్.
1: ప్రెజెంట్ ను చూడగలడు.
0: హీ ఆల్సో సీస్ ద ప్రెజెంట్.
1: ఇది రెండు నేత్రములు.
0: దీస్ ఆర్ ది టు ఐస్.
1: కానీ భగవంతుడు అది కాదు.
0: గాడ్ ఇస్
1: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
0: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ద పాస్ట్.
1: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
0: యాజ్ గాడ్ కెన్ సీ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఈస్ త్రీ ఐడ్ వన్.
1: అంతేకాని ఈ నష్టపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
0: నాట్ దట్ There is third eye on the forehead.
1: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
0: These are all artificial of our own making and rather narrowed down the divinity as well.
1: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వములో ఎట్టి భేదము లేదు.
0: In fact, the very truth, God manifests in front of you.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: జీవుడు ఒక్కడే.
0: ది ఇండివిజువల్ ఇస్ వన్.
1: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
0: వెన్ వీ నో దిస్
1: ట్రూత్, మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రం ఆవిర్భవించవు.
0: దేర్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్.
1: అందరూ అనుకోవచ్చును, స్వామి సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
0: వి మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం నాకు లభ్యమవుతోంది?
0: బై థింకింగ్ ఐఎమ్ గాడ్, వాట్ ఈస్ ద రిజల్ట్?
1: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
0: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్,
1: వెన్
0: ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్, ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెట్ థాట్స్.
1: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్, అతని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
0: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
1: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
0: రత్నకార్ ఐ రోబ As he thought of Rama, he had on his face the radiance of Rama.
1: కుడును హరినామాన్ని స్మరించడం చేత ఆ ప్రహ్లాదుని యొక్క ముఖం నందు కుడును హరి తేజస్సు ఆవిర్భవించింది.
0: ప్రహ్లాద వాజ్ ఇన్ కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ దేర్ ఫోర్ ది బ్రిలియన్స్ ఆఫ్ హిస్ లా ఆఫ్ ది డివినిటీ ఆన్ హిస్ ఫేస్.
1: ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు.
0: యాజ్ యూ థింక్ సో యూ బికమ్.
1: ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
0: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్, యు
1: నేను దైవాన్ని, ఈ పనులు చేయవచ్చునా నేను?
0: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చెడ్డవారు చేయవలసినటువంటి పని.
0: దీస్ ఆర్ ది థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
1: కాబట్టి నేను దైవమును,
0: ఐఎమ్ గాడ్,
1: పవిత్రమైన కార్యములు చేయాలి.
0: ఐ షుడ్ డూ సేక్రెడ్ యాక్షన్స్.
1: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
0: ఐ షుడ్ అట్టర్
1: సేక్రెడ్
0: వర్డ్స్.
1: పవిత్రమైన శ్రవణం చేయాలి.
0: I should listen to sacred
1: things. పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
0: I should tread along the sacred path.
1: అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
0: A constant caution, a reminder will be entertained within us.
1: దైవం వేరు, నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ థింక్ దట్ గాడ్ అండ్ యూ ఆర్ సెపరేట్, యూ కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ద డివైన్.
1: దైవం మనకంటే వేరు కానే కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్.
1: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీవన్.
1: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
0: And the name of God is conscience.
1: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
0: You follow your conscience.
1: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్ లు.
0: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్స్.
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
0: These are four Fs, F, F and F.
1: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
0: ఫాలో ద మాస్టర్.
1: ఎవరు నీ మాస్టర్?
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: నీ గాడే నీ మాస్టర్.
0: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
1: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్ నీ మాస్టర్.
0: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
1: డెవిల్. డెవిల్ అనగా ఏమిటనుకున్నారు మీరు?
0: వాట్ ఇస్ ద డెవిల్?
1: కేవలం ధనం కింద పోతుంది.
0: యూ థింక్ ఇట్స్ వెల్.
1: ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ ఫర్ మనీ.
1: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
0: దిస్ ఫేస్ ద డెవిల్ ఆఫ్ మనీ.
1: తర్వాత మూడవ ఎఫ్,
0: థర్డ్ ఎఫ్,
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ ఎఫ్, ఫైట్ టు ది ఎండ్,
1: ఫినిష్ ది గేమ్.
0: అండ్ ఫోర్త్, అదే మన
1: ముక్తి.
0: ఫోర్త్ ఎఫ్, ఫినిష్ ద గేమ్, లిబరేషన్.
1: ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
1: జీవితం అనేటువంటి దాన్ని అంతం చేసుకున్నాం.
0: వీ హావ్ ఎండెడ్ అవర్ లైవ్స్.
1: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
0: అండ్ వీ సర్టన్లీ అటైన్ డివినిటీ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్.
1: అంతా మన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విద్ ఇన్ అస్.
1: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ మ్యాన్.
1: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఈస్ ట్రైయింగ్ టు ఇన్వెస్టిగేట్ ద లేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాన్.
1: శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవుని యందు ఉంటున్నది.
0: ద హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద డివైన్ స్ట్రెంగ్త్. ద డివైన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ స్ట్రెంగ్త్.
1: చేస్తే ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
0: బై పుట్టింగ్ ఎఫర్ట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: By constant effort, you will accomplish
1: anything.
0: Because of this mind which is a monkey, we have all doubts.
1: At a
0: tender age, Krishna
1: found
0: the downpour of rain in Gokula.
1: అప్పుడు కృష్ణుడు అందరిని పిలిచాడు.
0: And Krishna summoned everybody.
1: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
0: Krishna called everybody, come close, I can lift this mountain.
1: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్లారు.
0: Those in full faith
1: went. నమ్మకం లేనటువంటి వారు,
0: those who had no faith.
1: బాలుండి తడు,
0: thought that he is a boy.
1: కొండ దొడ్డది,
0: mountain is
1: మహాభారంబు, ఈ తండు మోయంగా జాలడా.
0: He is a boy. The mountain is very heavy. Can he bear the weight?
1: ఇతను మోయగలడా?
0: Can he bear the heaviness?
1: మన తలపైన వేస్తాడు ఏమో.
0: Well, he may drop it on our head.
1: వెనుకు వెళ్లారు, వాళ్ళంతా మరణించారు.
0: Krishna may not be able to carry, lift this heavy mountain, may drop on our head.
1: ఆ పెద్ద కొండ కింద వచ్చారు, వారందరూ రక్షింపబడ్డారు.
0: Those who had full faith in this statement, they were all protected and saved.
1: అదే విధంగానే కృష్ణు యొక్క మహత్తరమైన శక్తులు తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక కంఠాలు చెప్తాడు.
0: There is an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against
1: Balarama.
0: In fact, it's not the job of Balarama.
1: తల్లికి కృష్ణుడు ఇంతటి వాడు అనేటువంటి ఒక తత్వం గుర్తించాలని ఈ పని చేశాడు.
0: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
1: Amma,
0: mother,
1: మన ఇంటిలో కావాల్సినన్ని ఉంటున్నాయి.
0: We have plenty at home.
1: ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
0: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
1: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
0: Mother felt so sad.
1: పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: గొల్లల పుట్టలకు పోయి.
0: You go to the neighbor.
1: వెన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy that curd. In addition to that, do you eat clay and mud like that?
1: చేయి పట్టుకుంది, నోరు తెరుచు.
0: She caught hold of his hand and asked him to open the mouth.
1: అని చెంపలు కొట్టింది యశోద.
0: And Yashoda slapped him on the cheek.
1: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
0: Krishna smilingly said,
1: అమ్మా,
0: mother,
1: మన్ను తినంగ నీ శిశువునా.
0: To eat clay like that, am I a child? Am I hungry or am I foolish?
1: నాకేం ఆకలి లేదు.
0: I'm not hungry.
1: నేను ఫూలిష్ కాదు.
0: I'm not foolish.
1: నేను చిన్న బిడ్డను కాదు.
0: I'm not a child.
1: అమ్మా,
0: ఓ మదా,
1: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
0: Why do you punish me unnecessarily?
1: నేను బాలుడు కాదు.
0: I'm not a child.
1: నాకు ఆకలి లేదు.
0: I'm not hungry.
1: నేను పిచ్చివాడిని కాదు.
0: I'm not foolish.
1: కనుక నేను మన్ను తింటాం అంటే ఏమైనా అర్థం ఉందా?
0: Is there any meaning when you say that I'm eating sand?
1: చూడండి,
0: yes, watch my mouth, he said, opened his mouth.
1: కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
0: And there in the mouth of Krishna, the whole universe was visualized.
1: యశోద.
0: And Yashoda

0: దేవి కాను.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఏమ యశోదా ఆర్ నాట్?
0: నేను చూసేదంతా సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి ఒక యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No, no.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are
0: not Nanda Yashodala kodukku kadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balramudu.
1: Balrama said truth.
0: Kani velli talli daggara cheppadu, amma nenu nee kodukulu kadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా నువ్వు అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: బాధను పడక దైవత్వం అనేటువంటిది బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగ చెరకు పెట్టున బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటి పెట్టదది.
1: సో జస్ట్ సేయింగ్
0: అనేక రకమైన బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్ మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు.
1: The body is a sugar cane.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఇస్ ది క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఇస్ డివినిటీ.
0: ఈ రసస్వరూపమే భగవత్తుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు పెంచిన తల్లిదండ్రులు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: దేవకీదేవి
0: ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీదేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొద్దను ఎన్నో త్రాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హ్యాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని త్రాళ్లు కట్టినా గానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డ నుండి నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my fate?
0: ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండది.
1: So saying she was crying.
0: ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: కౌసల్య was feeling very sad.
0: కుమారుణ్ణి దైవముగా రాముల్ని నేను కుమారునిగా పుట్టాను కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్ బట్ యెట్
0: ఎక్కడైనా కూడా ఏ అవతారం నందైనా కూడాను కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్ వన్ హూ హాస్ గివెన్ బర్త్ అదర్ మదర్
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని దోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సెట్ ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తండ్రి ఆటను నడుచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: Where is the need for Rama to follow the command of the Father?
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: Rama wants to demonstrate to the entire world that he would follow the command of the Father.
0: అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
1: all incarnations
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one. But he needs to act in different styles.
0: మీకు అందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night there was heavy rain.
0: ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగండ్లు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగండ్లు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగండ్లు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone but not by the rain water.
0: వడగండ్లు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you'll never sustain injury because of water. అదే
0: భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడాను భగవంతుని యొక్క ప్రేమనే. కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యూ గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్య ప్రాభుదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటికీ ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకు అందరికీ తెలుసు ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is one.
0: ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారీ గామా పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: సౌండ్స్ డిఫరెన్స్ కాని గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మన పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమైనటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ట చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇచ్చి. చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిదే కానీ దానికి లైఫ్ లేదు.
1: యంత్ర ఇస్ ద మెషిన్ దట్ వర్క్స్ బట్ ఇట్ హాస్ నో
0: లైఫ్. మంత్రము ఎంతటి పని అయినా చేస్తుంది.
1: మంత్ర కెన్ డు
0: ఎంతటి సాధారణ అయినా కూడా అరికట్టుతుంది.
1: ఇట్ కెన్ కంట్రోల్ ఎనీ బిగ్ థింగ్.
0: కనుక మంత్రస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మంత్ర.
0: కనుక అతన్ని హృదయపీఠం పైన ప్రతిష్ట చేసుకోవాలి.
1: లెట్ ఇన్స్టాల్ హిమ్ ఎట్ ద ఆల్టార్ ఆఫ్.
0: అతని నివాసము హృదయమే.
1: గాడ్స్ డ్వెల్లింగ్
0: హృదయవాసి అని పేరు పెట్టారు.
1: సో గాడ్ ఈస్ కాల్ లైక్ దిస్ ద ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక హృదయమునందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్ హిమ్.
0: బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్ లుక్స్ చూసుకుంటావో ఇదంతా పశ్చితీతి పశువు. అవుట్ లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్ లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ద ఇన్వర్డ్ లుక్ వీ హావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబాడీ.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: ఎవర్ని కఠినంగా మనం మాట్లాడకూడదు.
1: we should never use harsh words.
0: అప్పుడు కఠినంగా మాట్లాడినప్పుడు మన బాధను మనం గుర్తించుకోలేము.
1: when we use harsh words we will not
0: you cannot always oblige but you can speak always obligingly.
1: you cannot always oblige but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్.
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెంది పొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: ఆ అవకాశం ఇచ్చే కొనది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీవు మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైం.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు.
1: At the end of bhajan we say this word శాంతి పీస్ thrice.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ట్వైస్?
0: నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ఫోర్ టైమ్?
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: వై థ్రైస్?
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: దేహ సంబంధమైన శాంతి.
1: పీస్ ఎట్ ద బాడీ లెవెల్.
0: మానసిక సంబంధమైన శాంతి.
1: సైకలాజికల్ పీస్.
0: ఆత్మ సంబంధమైన శాంతి.
1: ఆత్మిక్ పీస్.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంలో శాంతి ఉండొచ్చు నీకు.
1: You may have peace.
0: కానీ శారీరకంగా నీవు సరైన ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతి వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేది మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఇస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ బై ది ఏన్షియంట్ సేజెస్ అండ్ ఎస్పైరెంట్స్ అండ్ సీకర్స్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ ప్రొపగేటెడ్.
0: అనేక రకములుగా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని తపస్సు చేస్తూ వచ్చారు.
1: మెనీ డిడ్ పెనెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ టు నో వేర్ హీ ఇస్.
0: కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: సమ్ హావ్ డ్రాప్డ్ ఇన్ ద మిడిల్.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: సమ్ హావ్ థాట్ ఓవర్ వై ద లైఫ్ ఇస్ గివెన్ అండ్ దే కంటిన్యూడ్ దేర్ ఎఫర్ట్ టు నో గాడ్.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్
0: ఇన్సిస్టెన్స్ మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ సీన్?
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తుకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్. లెట్ యు ఆల్సో
0: తమస్సు.
1: వాట్ ఈస్ దిస్ తమస్ దా?
0: దేహమే తమస్సు.
1: బాడీస్ తమస్.
0: దేహాభిమానికి అవతలనే ఉంటున్నాడు దైవం.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble, don't follow the body. Mind is like a mad monkey, don't follow the mind, follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: So body and mind relate to tamas or darkness.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: It is said God is beyond this darkness,
0: the tamas. ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: Not that he is separate or in a foreign land, he is beyond darkness.
0: తమస్సు అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: హవెవర్ టు టేక్ కేర్ ఆఫ్ ద బాడీ ద మైండ్ ఈస్ గివెన్.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగిటివ్ సంబంధించినటువంటివే.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగిటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: వి షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద పాజిటివ్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ పాజిటివ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగిటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: విత్ పాజిటివ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విత్ ఇన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై నెగిటివ్.
0: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమే అన్నాడు.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: So we should have this.
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపం. Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమతత్వాన్ని ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: వాట్స్ టైప్ ఆఫ్ లవ్? ప్యూర్ లవ్, సెల్ఫ్లెస్ లవ్.
0: అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్ నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఇదిని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యుల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: నాట్ డేస్, మంత్స్, ఇయర్స్,
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: ఇన్ ఎ మోమెంట్ యుల్ రియలైజ్ ఇట్.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్లా లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: జస్ట్ యాస్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ద లైట్ స్టార్ట్ బర్నింగ్ లైక్ దట్ యుల్ హ్యావ్ రియలైజేషన్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ
1: సో లాంగ్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ
1: రెస్పెక్ట్ ద వరల్డ్.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: కన్సిడర్ ద వరల్డ్
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవ స్వరూపమే.
1: ఎంటైర్ మెటీరియల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ కూడా దైవ స్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: వీ హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ డివైన్.
0: ఇది నిజమైన సాధన.
1: దిస్ ట్రూ స్పిరిచువల్ పర్సూట్.
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దిస్.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: ద స్పిరిచువల్ పాత్ స్వార్థముతో
0: కూడినటువంటివి.
1: ద మోడర్న్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ అట్లీ
0: స్వార్థమైనటువంటి. దేనికోసం చేస్తున్నాం మనం ధ్యానం?
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want God.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and society.
0: సమస్త నిమిత్తమే మనం చేయేసినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తి స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వాది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వాది టోటల్ రూయిన్.
0: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజమంతా ఒక్కటే.
1: ద సొసైటీ
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వేర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో ఫార్మ్.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: బట్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకని సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ది హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడి ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: to know the divinity
0: mana hrudayanni parishuddham cheskovali.
1: We should make our hearts pure.
0: Idi parishuddham cheskunnappude paramatma tattvam manaku artham avutundi. Addamlo kanipinchinattiga untadi.
1: When we purify our hearts we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: జడంలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడు కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రగాదరంబుతోడు తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చావన ఛాయల మేనితోడ ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివరాత్రి అనగా ఎవరో ఏమిటో దీని అర్థం ఇంతవరకు ఎవరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎవర్ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ది డెప్త్ ఆఫ్ శివరాత్రి.
0: పదమునందే ఉన్నది దీని అర్థము.
1: ద మీనింగ్ ఈస్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ ఇట్ సెల్ఫ్.
0: శివ రాత్రి.
1: శివ రాత్రి.
0: శివ అనగా మంగళకరమైన.
1: శివ మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: మంగళకరమైనటువంటి రాత్రి శివరాత్రి అని.
1: శివరాత్రి ఇస్ ద హోలీ నైట్, ఆస్పిషియస్ నైట్.
0: శివుడు అనగా ఎవరని?
1: హూ ఈజ్ శివ?
0: సర్వజీవుల యందు సంచరించేది చైతన్యమే శివుడు.
1: శివ ఈజ్ ది యూనివర్సల్ కాస్మిక్ కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్, ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కేవలం మానవులు మాత్రమే కాకుండా పశుపక్షి మృగాదులు ఎందు కూడాను ఈ శివత్వం అనేటువంటిది ప్రజ్వలిస్తూనే ఉంటుంది.
1: శివాస్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు హ్యుమానిటీ అలోన్. You find it among birds, beasts and animals too.
0: Mukhyamga prati kshanam kudanu Shivaratri.
1: Most importantly, every moment is Shivaratri.
0: Kevalam Shivaratri nimittamai oka samvatsaram manam kaachukonakkaraledu.
1: We don't have to wait for one long year for this Shivaratri.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: శివుని చైతన్యము చాలా ప్రజ్వలిస్తూనే ఉంటున్నది సర్వత్రా.
1: శివాస్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఈజ్ ఎఫల్జెంట్ రేడియంట్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ ఉన్నది అని చెప్పగా సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: శివాస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ కాన్షియస్నెస్ is all pervasive everywhere.
0: Shivudanaga mangalakaramainatundi okka shabdamu.
1: The term Shiva meant that which is auspicious.
0: Itti mangalakaramainatundi sarvatra vyapinchiye unnadi.
1: This auspiciousness is present everywhere.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee prema tattvamunaku minchinatundi Shiva tattvamu మరొకటి లేదు.
1: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, నథింగ్ బియాండ్.
0: ఏ విధంగా తేలినప్పటికీ సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ యూనివర్సలీ.
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద కాస్మాస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద హెడ్స్, ఇన్ ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద డివినిటీ.
0: మనము ఒక్కతూరి విచారించి చూచిన మనకు కనిపించేదంతా కూడాను శివతత్వమే.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్ప్లోర్ we'll find the divinity of Shiva.
0: Shiva tattvam tappa marokati ye maatram kudanu ledu.
1: Excepting this principle of Shiva, there is nothing else.
0: శివుడనగా కేవలము జటాజూటము ధరించి కాషాయాంబరుదారుడై ఉండటం మాత్రం శివత్వం కాదు.
1: శివ డస్ నాట్ నెసెసరీ మీన్ హ్యావింగ్ మ్యాటెడ్ హెయిర్ అండ్ వన్ విత్ ఆకర్ రోబ్స్ ఓన్లీ. నో,
0: ఎక్కడ చూసినా కూడాను ఏ బారుని ఎందుకు అని, ఏ వృద్ధుని ఎందుకు అని, ఏ స్త్రీ ఎందుకు అని, ఏ పురుషుని ఎందుకు అని శివత్వమే మనకు తాండవమాడుతున్నది.
1: It is this divinity of Lord Shiva present in everybody, the tiny tots, the boys and the girls, the men and women.
0: ఇటువంటి సర్వత్రా ఉండినటువంటి ఒక శివతత్వమును ఏ విధంగా మీరు నిర్ణయించగలరు?
1: How can you estimate the divinity of Shiva which is present everywhere?
0: మౌడి గుడికెళ్ళి చంద్ర మర్కండ కళతో కూడా బెడదారు గుంపెడు జడలతో కూడా
1: With all the shine, with all the brilliance of the moon, with the matted hair, how can you visualize, how can you estimate?
0: జడలలో ప్రవహించే చదయటి జిగుతోడ డంబైన పాలనేత్రముతోడ
1: With a broad forehead, with eyes so beautiful, shining, how can you estimate, how can you extol him?
0: కుదరతి చిరుదడ్డు కుంకుమ బొట్టుతో తాంబూలనాగాధరముతోడ
1: With the vermilion on the forehead, with all the redness of the betel leaf
0: tadheemamaya vajra taadankamulatoda vichhasra vadaya vrushitoda
1: with the bracelet with all the beauty with all that grandeur how can you extol him narayana
0: nallagulagulu durmari kolalaadu
1: with all the beauty of the flower of the lotus
0: meru chaamana chayala beelitoda
1: and his complexion how can you imagine it
0: seela rajendra taredu ప్రత్యక్ష మగును
1: అండ్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ శివ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క శివతత్వమును ఎవరు పలాని చోటు పలాని కాలంలో పలాని స్థానంలో ఉన్నారని వర్ణించడము ఇది అసాధ్యమైన విషయము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు డిసైడ్ ఏ స్పెసిఫిక్ ప్లేస్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ లార్డ్ శివ.
0: ఇట్టి శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్టోల్, హూ కెన్ నరేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ?
0: శివతాండవం అనగా కేవలము ఈనాటి బాలబాలికలు నృత్యం చేస్తుంటారు, అది ఏ శివతాండవం అని చెప్పి భావిస్తుంటారు.
1: యు నో ద చిల్డ్రన్ డాన్సింగ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ శివతాండవ, దట్ వీ టేక్ ఇట్ శివతాండవ ఇన్ ద ట్రూ సెన్స్.
0: అది కేవలము ఒక చిహ్నం మాత్రమే కాని అది సత్యమైన స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ సైన్, ఎ సింబల్, బట్ నాట్ ఎ రియాలిటీ.
0: ఇట్టి అతీతమైనటువంటి యొక్క అవాగమాన సంకోచరమైనటువంటి యొక్క శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ విచ్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, హూ కెన్ గేజ్, హూ కెన్ ఎక్స్ప్రెస్?
0: కానీ ముక్కంటి వేలుకు శివుడు అని చెప్తుంటారు.
1: అండ్ వి సే శివ హాస్ త్రీ ఐస్.
0: కానీ అది ముక్కంటి అనేటువంటిది కాదు సరైనటువంటి అర్థము. మనకు రెండు కన్నులు ఉన్నాయి, కానీ భగవంతుడికి మూడో కన్ను కూడా ఉంటున్నది.
1: వి ది హ్యూమన్స్ హ్యావ్ టూ ఐస్, బట్ గాడ్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా ఐ, ద థర్డ్ ఐ.
0: ఫస్ట్ ఫ్యూచర్ చూస్తుంది, కానీ ఈ రెండు కన్నులు కానీ భవిష్యత్తును చూడలేదు.
1: ద టూ ఐస్ కెన్ సీ ద ప్రజెంట్ ఇన్ ద పాస్ట్ అండ్ నాట్ ద ఫ్యూచర్.
0: ఇట్టి మూడవ నేత్రమును ధరించినటువంటి వాడు ముక్కంటి అని పిలిచాడు.
1: శివ హ్యాస్ త్రీ ఐస్ బికాస్ హీ నోస్ ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. ముక్కంటి
0: కనుక దైవత్వమునకు అనేక రకములైనటువంటి స్వరూపములు ఉన్నవి.
1: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్స్ విత్ అట్రిబ్యూట్స్ విత్ డిఫరెంట్ ఫ్యాసెట్స్.
0: ఇట్టి దైవత్వమును ఎవరు ఎన్ని విధములుగా ఏర్పడి ఉన్నప్పటికీ వర్ణించినప్పటికీ అది కేవలము కొంత లోపముగానే ఉంటుంటుంది, కానీ పరిపూర్ణంగా కనిపించదు.
1: ఆల్ అవర్ డిస్క్రిప్షన్స్ కాంప్రిహెన్షన్స్ ఆర్ అండర్ లిమిటేషన్స్. They do not convey the reality or the totality.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: Who can describe in full the divinity?
0: ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆయా భావ స్వరూపమును పురస్కరించుకొని దైవాన్ని నిర్ణయించుతున్నారు?
1: We go on estimating God basing on our own feelings and thoughts.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: పార్వతి వినాయకుడు రాగారే.
1: The moment Vinayaka approached closer,
0: Ayya, mee pedda kumarudu ekkada ani Ishwarudu prashninchindi.
1: And he went on questioning Ishwara, how about your eldest son?
0: Taru ekkada chusinannu unnadu.
1: In fact, he is present everywhere.
0: Aithe kantiki kanipinchadu.
1: He is not seen with the physical eye.
0: Avamanasa gocharudu.
1: Is beyond all measure, beyond all description. Who can express such divinity? In fact, the divinity is one.
0: అది చైతన్యంతో కూడినటువంటిదే కాని మరొక రూపంతో కూడినటువంటిది కాదు.
1: The divinity is full of consciousness, awareness, without a specific form.
0: ఆ కాన్షియస్నెస్ ఏ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ రూపంగా కనిపిస్తాడు.
1: The divine consciousness assumes a particular form depending upon the vesture it takes upon itself.
0: ఏ కుక్క రూపం ధరించవచ్చును, ఏ కాకి రూపం ధరించవచ్చును, ఏ కొంగ రూపం ధరించవచ్చును, ఏ మానవ స్వరూపం ధరించవచ్చును.
1: The divinity may take upon itself any form of any bird, of any crane, or a crow, or a human form.
0: Sarvata panipadam ta sarvata uchi siromukam sarvata sutimalloki sarvamavrutishtati.
1: God is present everywhere. All heads are His, all hands are His, all ears are His, all feet are His. He can take any form of His choice.
0: Ilanti sarupani evaru ittidi attidi ani ninnenchagalaru?
1: Who can estimate, specify the form of God?
0: Kanuka ఈశ్వరత్వం అనగా కేవలము ఒక చైతన్య స్వరూపమే దీనికి.
1: దేర్ఫోర్ డివినిటీ ఈజ్ కాన్షియస్నెస్.
0: క్రిమికీటి కాదు ఎందు కూడాను క్రిమికి చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఈవెన్ అమంగ్ ది టైనీ క్రీచర్ సచ్ అస్
0: మానవుని ఎందు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: దేర్ ఈజ్ కాన్షియస్నెస్ ఎవ్రీవేర్.
0: పశుపక్షి మృగాదులు ఎందు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ బర్డ్స్, బీస్ట్స్ అండ్ యానిమల్స్.
0: ఈ చైతన్య తత్వమనే శివత్వము అని పేరు పెట్టారు.
1: This consciousness verily is Sivatva, the Siva principle.
0: Karuka ee Sivatvam anaga kevalamu mukkanti velpani leka trinetram swarupani chanka chakra gadadharani ani kevalamu gurtunaku peru pettukunnare kaani ivanni kodanu sarina gurtulu kaavu.
1: We associate the principle of consciousness with other insignia like shankhada conch, gadadhara, and with other things associated, but in reality it is beyond.
0: కనుక శివతత్వం అనగా కేవలము సర్వుడు ఎందు కూడాను సర్వ మానవుడు ఎందు కూడాను కనిపించేటువంటి ఒక చైతన్య స్వరూపమే శివతత్వము.
1: Therefore it could be concluded that the Sivatva, this principle of consciousness, is present in the entire cosmos, the whole of the universe.
0: ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్నటువంటి ఎన్ని స్వరూపములు ఉంటున్నావో అవన్నీ కూడా శివస్వరూపములే.
1: In this hall we had myriad of forms. They are all basically divine.
0: ఇట్టి శివత్వమును ఏది నిర్ణయించగలరు?
1: హౌ కెన్ యూ లిమిట్ ఇట్? హౌ కెన్ ఇట్ నారో ఇట్ డౌన్?
0: కనుక సర్వం శివమయం.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఈజ్ శివ.
0: ఇటువంటి శివమయమైనటువంటి తత్వాన్ని వర్ణించడం అసాధ్యము.
1: దిస్ డివైన్ విచ్ ఇస్ హోల్ ఈజ్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
0: ఏమిరెడ్డి మల్లమ్మ చెప్పింది.
1: అండ్ ఇట్ ఇస్ క్లియర్లీ సెడ్ ఇన్ అవర్ వేదస్.
0: శివుడు అనగా ఎవరని?
1: హూ ఇస్ శివ?
0: చైతన్య స్వరూపమైనటువంటి శివతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: దిస్ కాన్షియస్నెస్ ఆఫ్ శివ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: జగదగల మిగిలిన ముగ్గిన నిమ్మగల పాతాళ దత్తత్త నిమ్మ శ్రీ చరణమకుట పాదాభిన్నాభి లోకేశ భుజపాంత పదంతాం భూతాయ పతయే నమః అన్నారు. జగదగల మిగియగల ముగియగల నిమ్మగల ಪಾತಾಳದಿಂದ ಅತ್ತತ್ತ ನಿಮ್ಮ ಶೇಷನ್ನು ಚರಣಮಕುಟ ಪಾದ ಭಿನ್ನಾರಿ ಲೋಕೇಶ. ಎಕ್ಕಡ ಚೂಚಿನ ಕೂಡ ನೀವು ತಿರುಗಾಡೇಟುವಂಟಿದಿ, ಎಕ್ಕಡ ಚೂಚಿನ ಕೂಡ ನೀವು ಕನಿಪಿಸೇಟುವಂಟಿದಿ, ಎಕ್ಕಡ ಗುಡ್ ಸೂಚನನ್ನು ಸರ್ವತ್ರ ವ್ಯಾಪಿಸೇಟುವಂಟಿದಿ, ದೀನ್ನೇ ಶಿವತತ್ವಂ ಅಂತ ಚೆಪ್ಪಾರೆ.
1: ದ ಶಿವ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಇಸ್ ದ ವನ್ ದಟ್ ಇಸ್ ನೋಟಿಸ್, ದಟ್ ಇಸ್ ಫೆಲ್ಟ್ ಅಂಡ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ವೇರ್ ಎವರ್ ಯು ವಾಂಟ್ ಟು, ವೇರ್ ಎವರ್ ಯು ಗೋ.
0: ಜಗದಗಲ ಮಿಗಿರಲ್ಲ ನಿಮ್ಮ ಗದ ಪಾತಾಳದಿಂದ ತತ್ತ ನಿಮ್ಮ ಶ್ರೀಚರಣ ಮಕ್ಕಳು. ಪಾತಾಳ ಲೋಕಮನವೆಂದು ಕೂಡ ಭೂಲೋಕಂನಂದು ಕೂಡ ಜಗತ್ ಲೋಕಂನಂದು ಕೂಡ ಸರ್ವತ್ರ ಉನ್ನದಿ ಅದಿಯೇ.
1: ಇಟ್ ಇಸ್ ಓನ್ಲಿ ಶಿವಾಸ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ದಟ್ ಇಸ್ ಪ್ರೆಸೆಂಟ್ ಇನ್ ಆಲ್ ದಿ ತ್ರೀ ವರ್ಲ್ಡ್ಸ್.
0: ತ್ರಿಕಾಲಂ ತ್ರಿಗುಣಂ ತ್ರಿಲೋಕಂ ತ್ರಿನತ್ರಂ ಅನ್ನಾರು.
1: ಅಂಡ್ ಶಿವಾ ರೆಪ್ರೆಸೆಂಟ್ಸ್ ದ ತ್ರೀ ಪೀರಿಯಡ್ಸ್ ಆಫ್ ಟೈಮ್, ದ ತ್ರೀ ಬೇಸಿಕ್ ಆಟ್ರಿಬ್ಯೂಟ್ಸ್ ಆಫ್ ದ ಹ್ಯುಮ್ಯಾನಿಟಿ.
0: ಮೂರು ಕಾಲಮುನಿ ಎಂದು ಕೂಡ ಕನಿಪಿಸೇಟುವಂಟಿದೆ ಶಿವತತ್ವ.
1: ಅಂಡ್ ಶಿವಾಸ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಇಸ್ ನೋಟೀಸ್ಡ್ ಅಂಡ್ ಫೆಲ್ಟ್ ಇನ್ ಆಲ್ ದಿ ತ್ರೀ ಪೀರಿಯಡ್ಸ್ ಆಫ್ ಟೈಮ್.
0: ಕೊನ್ನಿ ಪ್ರೆಸೆಂಟ್ ತೋನ, ಕೊನ್ನಿ ಪಾಸ್ಟ್ ತೋನ, కొన్ని ఫ్యూచర్ తోన చూడవచ్చు. కానీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి ఎందుకు ఒకే రూపము ధరించినటువంటిది శివత్వం.
1: వి మే థింక్ ఆఫ్ ద పాస్ట్, వి మే ఆల్సో విజువలైజ్ ద ప్రెజెంట్, బట్ డివినిటీ ఇస్ ద వన్ విచ్ ఇస్ బియాండ్ దట్ కెన్ సీ ది పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ టూ.
0: కనుక శివతత్వమును మీరు వర్ణించుకోవాలంటే 24 గంటల సేపు కూడాను శివతత్వాన్ని వర్ణించినప్పటికీ తనివి తీరదు.
1: You may go on describing, you may go on extolling the Shiva's principle for all the 24 hours, but it would not be suffice nor adequate.
0: Kanuka Shiva tattvani manamu idi adi ani varninchataku veelu kaadu.
1: Therefore Shiva tattva, the principle of Shiva,
0: ekkada chaitanyamu akkadanta kuda untundi adi bhagavat tattvam.
1: God is present everywhere.
0: Chaitanyame Shiva tattvamu.
1: Consciousness is Shiva.
0: Itti కాన్షియస్నెస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదు.
1: హౌ కెన్ యూ డినై ద ప్రెసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అట్ సమ్ ప్లేస్ అండ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ సమ్వేర్ ఎల్స్.
0: సర్వత్ర తాండవమాడుతున్నది కాన్షియస్నెస్.
1: ద కాన్షియస్నెస్ డాన్సెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్.
0: ఇటు తత్వములకు అనేక మంది అనేక రూపనామములు ధరించి పూజిస్తూ వస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ వర్షిపింగ్ దిస్ కాన్షియస్నెస్ అట్రిబ్యూటింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఎంత కాన్షియస్నెస్ గా ఉంటుండదో శివత్వం కూడా అట్టిది.
1: యాజ్ లవ్ ఈజ్ ద వెరీ కాన్షియస్నెస్ సో ఆల్సో శివత్వ.
0: ప్రేమకు ఒక విధమైనటువంటి భేదమే లేదు.
1: లవ్ హ్యాజ్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
0: అట్టి దైవత్వమును నీవు ఏ రీతిగా వర్ణించగలవు?
1: హౌ కెన్ యూ కాంప్రిహెండ్ నరేట్ ది డివినిటీ?
0: కానీ నీ ప్రేమ అధికంగా ఉండినప్పుడు తల్లిని తండ్రిని బ్రదర్ను సిస్టర్ను వీళ్ళందరినీ ఆ యొక్క సంబంధ బాంధవ్యంగా నీవు ప్రేమిస్తున్నావు.
1: యు లవ్ యువర్ పీపుల్ కిత్ అండ్ కిన్, ద బ్రదర్ అండ్ సిస్టర్ ఫాదర్ అండ్ మదర్ ఎవ్రీబడి బేసింగ్ ఆన్ ద రిలేషన్షిప్.
0: ఇవన్నీ భావించినటువంటి భావములే కానీ ఇవి సరైనటువంటివి కాదు.
1: దే ఆర్ ఓన్లీ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ ఓన్ అటాచ్మెంట్, దే ఆర్ నాట్ ట్రూ ఆర్ రియాలిటీ.
0: భగవంతుడు నీ రూపంగానే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ ఫార్మ్.
0: కనుక నీకు నువ్వే నీవు దీనికి సాక్షి.
1: You are the witness to the divinity.
0: Okaroka samayam lopala Parvati Ishwarni prashninchindi.
1: At one time Parvati questioned Ishwara.
0: Ishwara, mee swaroopam sarvatra unnadani antunnare, ee vidhanga unnadani gurtinchadaniki naaku bhayam estundadi annandi.
1: He said, O Lord, it is said that you are everywhere. I am really fear stricken as I think of you. How can I understand?
0: Kaani నా చైతన్యము చూడు, నీ చేతి ఎందు కూడా ఉన్నది.
1: అండ్ లార్డ్ శివ రెస్పాండ్స్ దిస్ వే, దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యువర్ వెరీ
0: నరం. నరం నందు కూడా నువ్వు కణ కణం నందు కూడా నువ్వు చైతన్యం చెప్పుచునే ఉంటుంది.
1: ఎవ్రీ సెల్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటు చైతన్యమును ఎక్కడిది ఎక్కడి ఎట్లా ఉంటుంది అని ఎవరు కూడా ప్రశ్నించడానికి అర్హత లేదు.
1: No one has any authority to question, to prove or to demonstrate the existence of consciousness at a particular place in a particular period of time.
0: Kanuka itti daivatvamunu evaru nirnayinchagalaru?
1: Who can judge the divinity? Who can measure the divinity?
0: Etti roopamo atti bhavamo.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ ద ఫామ్
0: ఎట్టి భావము అట్టి గుణము.
1: సో యాజ్ ఇస్ ద ఫీలింగ్ సో విల్ బి ద అట్రిబ్యూట్.
0: ఎట్టి గుణము అట్టి చైతన్యము.
1: యాజ్ ఇస్ ద అట్రిబ్యూట్ సో ఇస్ కాన్షియస్నెస్.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వము అన్ని రకముగా కూడి ఉంటుంటుంది.
1: దేర్ఫోర్ ద కాన్షియస్నెస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అపారెంట్ అండ్ నాన్ అపారెంట్.
0: కనుక మనం ఈనాడు పూజించేటువంటిది తలంచేటువంటిది శివుని యొక్క తత్వము.
1: సో ద వన్ హూమ్ వీ అడోర్ వర్షిప్ సింగ్ ఇన్ ప్రైజ్ ఈస్ శివ.
0: జగదగల మిగిలిన నిమ్మగల పాతాళ చరణ మొగట పాద విన్నారు లోకేశ్వర మూడి బ్రహ్మాండ బిత్తయో భుజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. సర్వుల యందు కూడాను సర్వత్ర కూడాను సంచరించేటువంటి యొక్క చైతన్య శక్తి ఈశ్వరత్వం.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ దిస్ వరల్డ్ ద యూనివర్స్.
0: దైవములకు ఎట్టి సంస్కారములు లేవు.
1: గాడ్ డస్ నాట్ ఫాలో ద మండేన్ ప్రొసీజర్.
0: సర్వులను సంస్కరింపజేసేటువంటి వాడే కనుక దైవము. తనకు సంస్కారి అని పేరుకు వచ్చింది కానీ సంస్కరణం అనేటువంటిది లేదు.
1: ఇన్ఫాక్ట్ గాడ్ క్లెన్సెస్ ఎవ్రీబడి రిఫైన్స్ ఎవ్రీబడి బేస్ ఆఫ్ కల్చర్ ఇన్ ఎవ్రీబడి హీ డజంట్ నీడ్ ఎనీ ఫర్ హింసెల్ఫ్.
0: కనుక ఇవన్నీ మన భావభేదములే తప్ప భగవంతుడు ఎట్టి భేదములు కనిపించవు.
1: వీ నోటీస్ డిఫరెన్సెస్ అమంగ్ అస్ బట్ గాడ్ ఈస్ బియాండ్ విత్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: భగవంతుని ఎందుకు కల్పించేటువంటి కల్పనలు అన్ని కూడాను భక్తుని యొక్క కల్పనలే.
1: All that you think of God are merely those of your thoughts that are attributed to Him.
0: Yetti bhavamo atti brahmamo.
1: As is your feeling, so is His form.
0: Yetti brahmamo atti brahmalu.
1: And as you think of the form that leads to that kind of
0: delusion. Yetti brahmalo atti swarupamulu.
1: Basing on your own expectation, imagination,
0: kanuka,
1: is that form.
0: Ee brahmanna patti manam deenni brahmanu marchakoddu.
1: We should not be carried away by our imagination and thought. And change the deities.
0: ఎప్పుడు కూడా భగవంతుని రెండు రకములుగా మారుస్తుంటారు.
1: We go on changing our deities.
0: రుద్రుడిగాను శాంతస్వరూపుడిగాను వర్ణిస్తూ ఉంటారు.
1: We describe God as the very personification of peace.
0: భగవంతుడు ఎప్పుడు కూడా శాంతస్వరూపుడే కాని రుద్రుడు కాదు.
1: God is not Rudra, not one of anger. He is full of peace, shanti.
0: ఎప్పుడు కూడాను భగవంతుడు చిరునవ్వులు చిందులు నొక్కుతూ ఉండేటువంటి వాడే.
1: God is ever smiling.
0: అలాంటి భగవంతునికి అనేక రకములుగా పెట్టుకోవడం అది వారి భక్తుల యొక్క భావ తత్వం తప్ప భగవంతుని యొక్క స్వరూపము కాదు.
1: The diversity, the differences that we attribute to God are truly based on our own thoughts and feelings.
0: కనుక మనము వేదంలో ఏమైనా ఉంటుంటే మన యందు దాన్ని త్రోసివేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బ్రష్ అసైడ్ ఆల్ దిస్ డిఫరెన్సెస్ డ్యుయాలిటీ.
0: ఈ భేదములంతా కూడాను మానవుని యొక్క సంకల్ప బలములే తప్ప అన్యము కాదు.
1: ద డ్యుయాలిటీ ది కాజ్ ఆఫ్ ద డ్యుయాలిటీ ఈజ్ వన్స్ ఓన్ థాట్.
0: కనుక మన భేదములను దూరం చేసి భేదరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఏకంగా చూడాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గో బియాండ్ దిస్ డైవర్సిటీ. Understand the unity in the divinity and experience.
0: Kani ee understanding nanta kudanu manamu divinity ga bhavinchukovali.
1: We should understand this. This capacity of awareness, understanding is divine.
0: Ee divine anetundi okate kani rendu levu.
1: Divine, the divinity is only one without the second.
0: Kani ee naati prapanchamlo kaliga prabhavam cheta వైన్ త్రాగటం చేత డివైన్ వైన్ మాత్రమే ఇంత ఆటలు ఆడుతున్నాయి కానీ డివైన్ కాదు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ థింక్ ఆఫ్ డైవర్సిటీ బికాస్ వీ హావ్ ఫర్గాటెన్ ది డివైన్ అండ్ గెట్ ఇంటాక్సికేటెడ్ డ్రింకింగ్ వైన్ ఓన్లీ అండ్ దేర్ఫోర్ వీ ఎంటర్టైన్ థాట్స్ ఆఫ్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను డివైన్.
1: గాడ్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
0: అడవులు ఎందున్నా,
1: మేబీ ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశంలో ఉన్నా,
1: ఆర్ ఇన్ ద స్పేస్,
0: పట్టణంలో ఉన్నా,
1: ఇన్ ద సిటీ,
0: పల్లెనున్నా,
1: ఆర్ ఇన్ ద విలేజ్,
0: గుట్ట మీద నున్నా,
1: ఆన్ ద మౌంటెన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా,
1: ఆర్ డీప్ ఇన్ సీ,
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఇవన్నీ కేవలము మానవుని యొక్క భ్రమల చేత అనేక రకములైనటువంటి పేర్లు ఉద్భవిస్తూ ఉంటున్నాయి.
1: All these are attributed to God because of our own thoughts, because of our own feelings and sentiments.
0: ఇటువంటి భగవతత్వమును మనం ప్రేమతో పొందాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ ఓన్లీ బై ద పాత్ ఆఫ్ లవ్.
0: ఎన్ని రకములైనటువంటి స్వరూపములు ఉండినప్పటికీ భగవతుని ప్రేమకు వశుడైపోతుంటాడు.
1: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ ఓన్లీ టు లవ్, నథింగ్ ఎల్స్.
0: ఆ ప్రేమతత్వం చేత భగవతుని ఏకత్వంగా మనం భూజించాలి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్ ఆర్ యూనిటీ.
0: ఏకం,
1: వన్,
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: విమలం,
1: ప్యూర్,
0: అసలం, సర్వదీ సాక్షిభూతం,
1: ఎటర్నల్ విట్నెస్,
0: భావాతీతం,
1: బియాండ్ ఫీలింగ్,
0: త్రిగుణరహితం,
1: అట్రిబ్యూట్లెస్.
0: ఇటువంటి గుణములే లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్, బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్.
0: అటువంటి భగవంతునికు అనేక రకమైనటువంటి గుణములు మనం కల్పించి
1: వీ అట్రిబ్యూట్ డిఫరెంట్ క్వాలిటీస్ టు గాడ్.
0: ఆ భేద భావముల చేత మనము తబ్బిబ్బైపోతున్నాము.
1: బికాస్ ఆఫ్ దిస్ డ్యుయాలిటీ వీఆర్ అటర్లీ కన్ఫ్యూజ్డ్.
0: కనుక ఈ కన్ఫ్యూజన్ కాకుండా మనము ఈ ఫ్యూజనే పోకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దిస్ కన్ఫ్యూజన్. లెట్ ఫ్యూజన్ యూనిటీ రిమైన్ విత్ అస్.
0: కనుక మనము ఏకత్వంగా భావించుకొని దైవత్వాన్ని ఏకంగా చూసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ, ద వన్నెస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక ఇవి మనము భగవంతుని యొక్క భేదములు కాని కాదు.
1: ద కంపోజిషన్స్ అండ్ ద నరేషన్స్ అండ్ ద పెయింటింగ్స్ హావ్ నథింగ్ టు డూ విత్ ద రియాలిటీ.
0: ఎక్కడిది ఈ భేదము అని భగవంతుడికి సందేహం కలిగింది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ బిగిన్స్ టు క్వశ్చన్, హౌ డు యూ ఫైండ్ డైవర్సిటీ ఇన్ మీ.
0: క్రమక్రమేణా భక్తుల యొక్క హృదయంలో మార్పు చెందటం చేత ఈ భక్తుల యొక్క హృదయాలకు ఆహార విహారములే మూల దోషము.
1: ఫర్ దీస్ డిఫరెన్సెస్, ఫర్ దిస్ డైవర్సిటీ అండ్ డ్యుయాలిటీ, అవర్ హ్యాబిట్స్, అసోసియేషన్, ఫుడ్, మెంటాలిటీ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ యొక్క మానవుని యొక్క ఆహార విహారములు ఏకంగా ఉండినప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం కనిపించదు.
1: వెన్ ది ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ ఆర్ పర్ఫెక్ట్, దేర్ బి నో డ్యుయాలిటీ.
0: ఎక్కడ చూసినప్పుడే మనకి ఒక్కరిగానే కనిపిస్తాడు.
1: విల్ సీ దిస్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఎవ్రీవేర్.
0: గణపతి,
1: గణపతి
0: అనగా గుణములతో మార్పు కలిగినటువంటి వాడు గణపతి.
1: గణపతి రిప్రజెంట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది బేసిక్ క్వాలిటీస్ ఆర్ గుణాస్.
0: అతనికి ఎట్టి గుణములు కూడా లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ బియాండ్ దీస్ గుణాస్ ఆర్ అట్రిబ్యూట్స్.
0: ఆ గుణములు లేనటువంటి వాడే గణపతి.
1: అండ్ గణపతి ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: గణపతికి మరొక నాయకుడు లేడు.
1: And Ganapati has no other master above him.
0: కనుకనే అతన్ని వినాయకుడు అని చెప్పారు.
1: So he is Vinayaka without a master.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: The one without a master, a leader above him is Vinayaka.
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే ఒక్కొక్క పేరు లోపల కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఒక థాట్స్ బయలుదేరుతుంటాయి.
1: లైక్ దిస్ ఈచ్ టర్మ్, ఈచ్ నేమ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డెప్త్, ఇట్స్ ఓన్ ప్రొఫండిటీ.
0: వినాయకుడు అనగా తొండం కలిగినటువంటి వాడు అనుకుంటాం మనం.
1: అండ్ విత్ వినాయక ఈస్ ద వన్ విత్ ద ట్రంక్.
0: వి నాయక అతనికి మించినటువంటి నాయకుడు ఎవరు లేరు.
1: వి నాయక దేర్ ఇస్ నో మాస్టర్, నో లీడర్ గ్రేటర్ దెన్ హిమ్.
0: అందుకోసమనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడాను వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఫర్ దట్ రీజన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర వర్షిప్ వినాయక అలాయ్.
0: ఎవరికి ఏ భేదం కూడాను ఏ నాయకత్వం కూడాను కల్పింపజేయడు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో లీడర్షిప్ కెన్ ఎవర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: ఇటువంటి దైవ నిర్ణయాలను మనం సరైనటువంటి రూపంలో గుర్తించుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ డివినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క భేదములను మనం కల్పించుకోవటం చేతనే మనలో కూడా భావ భేదములు ఏర్పడుతూ ఉన్నాయి.
1: దీస్ డిఫరెన్సెస్ దట్ ఆర్ ఇన్నేట్ ఇమనెంట్ విత్ ఇన్ అస్ దే ఎంటర్టైన్ డైవర్సిఫైడ్ థాట్స్.
0: మీరు క్రమక్రమేణా ఈ దైవత్వాన్ని అనేక రూపములుగా మీరు వర్ణించుకుంటూ మీ భావములను మీరు అభివృద్ధి పరుచుకుంటున్నారు. అది చాలా పొరపాటు.
1: Therefore devotees, because of their imaginations, because of their thoughts, they think the divine is divided. Multiplicity, duality, no, it is a mistake.
0: డివైన్ డివైడ్ చేస్తున్నారు.
1: We divide the divine.
0: కనుక ఈ డివైడ్ చేసుకోవటము భక్తుని యొక్క దుర్గుణముడే.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ పాత్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు డివైడ్ ద డివైన్.
0: కనుక డివైడే చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ డివైడ్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం.
1: గాడ్ ఈజ్ వన్. God is one, pure, unsullied, eternal witness, immortal, nectarine, blemishless.
0: అటువంటి భగవంతుని తత్వాన్ని మనమే మనమే కొన్ని మార్పులు చేసుకుని దీనికి అనేక రకములుగా ఒకరినొకరు వాదోపవాదం చేసుకుంటూ వస్తున్నారు.
1: Because of our thoughts, because of the mistaken identity and superimposition, we are divided and confused.
0: అన్నిటికీ చేరి ఏకత్వం ఒక్కటే.
1: In fact, divinity is one.
0: ఆ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా మార్చుకోవటం, భిన్నత్వాన్ని అనేకత్వంగా తీర్చుకోవటం, ఇది మన యొక్క పొరపాట్లే.
1: ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ టు థింక్ ఆఫ్ డ్యువాలిటీ ఇన్ దిస్ యూనిటీ అండ్ టు ఇమాజిన్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కాన దైవత్వాన్ని మనము ఏకంగానే భావించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్, వన్ ఓన్లీ.
0: ఈశ్వరుడన్నను, విష్ణువన్నను, రామునన్నను, కృష్ణుడన్నను, అందరూ ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర, విష్ణు, ఆల్ ఆర్ వన్.
0: ఇవన్నీ పేర్లు మన తృప్తి కోసం అని పెట్టుకుంటున్నామే కానీ నిజంగా భగవంతుని యందు ఎట్టి భేదములు లేవు.
1: ద నామెన్క్లేచర్, ద నేమ్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కనుక చైతన్యం అనేది సర్వత్రా నిండినటువంటిదే కానీ ప్రత్యేకంగా ఒక దగ్గర ఉన్నటువంటిది కాదు.
1: Therefore, consciousness is present all over, cannot be limited to a particular spot.
0: కనుక భగవంతుని యందు ఏకత్వమే తప్ప అనేకత్వం ఎక్కడా కనిపించదు.
1: There is only unity in divinity, no scope for diversity or duality.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని భావించుకొని దాన్ని మీరు నమ్ముకొని దాన్నే మీరు పరిశీలన చేసుకుని దాన్ని ఆరాధన చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమమైన మార్గం.
1: Therefore, the noblest path and the immediate task in front of us is to deepen, to strengthen the principle of unity, go by the path of unity, worship and adore, and live.
0: మీకు ఏ రూపం ఇష్టమతో దానిని వరించుకో.
1: You can certainly worship the form of your choice.
0: అందుకోసం భగవంతుడు మీ ఇష్టానుసారం వదిలిపెట్టాడు.
1: Therefore, God left your own option.
0: భగవంతునికు ఎట్టి భేదములు లేవు.
1: God has no differences whatsoever.
0: రాముని పూజ చేస్తే కృష్ణుడి కోపం వస్తుందేమో, కృష్ణుడి పూజ చేస్తే రాముని కోపం వస్తుందేమో, ఇలాంటి భేదాలు నీలో ఉంటున్నాయి కానీ రామకృష్ణుడికి కోపతాపములు ఎక్కడ కూడా లేవు.
1: You may begin to feel that if you worship Rama, Krishna will be angry, and if you worship Krishna, Rama will be angry. The feelings of anger are in you, nothing to do with God.
0: ఈ దైవత్వానికి ఎట్టి దుర్గుణములే కనిపించవు.
1: In fact, there are no negative feelings in God. Bad qualities in him.
0: ఈ నెగటివ్ ని పెట్టుకున్నటువంటి ఒక మానవుని అందే ఈ పాజిటివ్ వచ్చి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Because modern man is full of this negativity, negative thoughts. There is no scope for the positive things to get into his life.
0: ఈ పాజిటివ్ అంతా కూడాను ప్రకృతి యొక్క విచిత్రములే తప్ప మరి వేరు కాదు.
1: Therefore, the positivity is essentially divine. The negativity relates to the creation, the world.
0: దైవత్వములు ఒక్కటి ఒక్కటి.
1: God is only one, one.
0: ఒక్కటి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్.
1: Positive, positive, totally, absolutely positive.
0: నెగిటివ్ కు అక్కడ ఏమాత్రం కూడా ఛాన్స్ చిక్కదు.
1: There is no chance for the negativity to get in.
0: తమాషకు చూస్తామనుకునే కూడాను ఛాన్స్ చిక్కదు.
1: Even for fun, out of curiosity, you cannot find any negativity in God.
0: Vidyarthulara,
1: students,
0: దైవత్వాన్ని భేదంగా భావించుకోకూడదు.
1: Never think that God is dual.
0: ఎవరికి ఏ పేరు పడితే ఆ పేరును మీరు ఎన్నుకోవచ్చును, ఆ పేరును మీరు పూజించుకోవచ్చును.
1: You can prefer any form. You can worship any name of your choice.
0: కనుక మీరు దైవ భేదములు ఏమాత్రం కూడా ఊహించవద్దండి.
1: Never imagine any differences in relation.
0: ఎవరెవరికి ఏదేది ఇష్టమో దాన్ని మీరు ఆనందంగా ఆరాధించుకోండి.
1: You can worship God of your own taste, temperament and choice. Nothing wrong with that.
0: కనుక ఈ రాంగ్ అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు భావిస్తారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దోషమే తప్ప పాజిటివ్ దోషం కాదు.
1: The differences are because of the negativity that is latent in you.
0: కనుక మీరు దైవతత్వంలో మీరు ఎట్టి భేదమును కూడా భావించుకోకుండా అందరూ ఈక్వల్ గా ఉంటుంది. డివినిటీ, డివినిటీ, డివినిటీ, ఆ డివినిటీనే ప్రధానమైనటువంటి ఒక పాజిటివ్ గా తీసుకోండి మీరు.
1: లెట్ దేర్ బి యూనిటీ అమాంగ్ యూ. కన్సిడర్ దట్ గాడ్ ఈస్ వన్. థింక్ ఆఫ్ హిమ్, సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్ అండ్ రిమైన్ యునైటెడ్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the morning of the 8th of March 2005 on the occasion of Mahashivratri.

ಕೈಗುಳ್ಕೆಡು ಚಂದ್ರ ಮರ್ಕಂಡಗಳ ತೋಳ ಬೆಳೆದಾರು ಗುಂಪೆಡು ಜಡಲ ತೋಡ

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 31st discourse on Gita Bhagavan delivered on 13th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmanyeva adhikaras ma phaleshu kadacha. Arjuna, te niku karmanyeva adhikaras adhikaraha. నీకు కర్మ ఎంది అధికారం ఆస్తి కలదు.
2: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. పదమునందు అధికారం ఉన్నది. ఉండినప్పటికీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ దాట్ దెర్ ఈస్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ దేర్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ది ఇంజంక్షన్.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ నఫలేషు, మా ఫలేషు ఇట్ ఈస్ సెట్.
1: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలం వలదు అన్నాడు.
2: ఇట్ ఈస్ నాట్ సెట్ దట్ దేర్ ఇస్ నో ఫ్రూట్స్. డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్.
1: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ ఫ్రూట్.
1: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
1: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ. Tree and seed, seed and
1: విత్తనము లేక మొక్క రాదు.
2: Without seed, you would not get a plant.
1: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
2: Without plant becoming a tree, you would not get seed.
1: ఇది సహజమైనటువంటి స్వభావము.
2: This is a natural state.
1: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం అందించుకోవాలి?
2: That being so, why should you care for the fruits of action?
1: Karmanu acharinchadame nee pradhanamaina kartavyam.
2: Your primary responsibility and duty is to perform action.
1: Ee yuddhamunandu naa vaaru em avutaru, naa paristhiti egati padutundo aneetundi ee phalitamunu neevu lakshyam nandunchukovaddu.
2: In this battle, you should not keep in mind what would happen to your own people, what would befall you.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ ద వెపన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఆన్ యూ బై యువర్ ఎనిమీస్.
1: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనిని కూడా తమ పైన ప్రవేశపెట్టగలరు.
2: దే మే ఎంప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ వెపన్ అగెన్స్ట్ యూ.
1: ఈ భయంకరమైనటువంటి అస్త్రశస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు.
2: ఇఫ్ వన్ వాంట్స్ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ అగెన్స్ట్ దిస్ హార్మ్ఫుల్ అండ్ డ్రెడ్ఫుల్ వెపన్స్ వన్ హ్యాస్ టు వేర్ ఎన్ ఆర్మర్.
1: లౌకికమైన జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
2: ఫర్ ఏ వరల్డ్లీ బ్యాటిల్ ఏ సెక్యులర్ వన్ హ్యాస్ సచ్ One is wearing an armor and a shield.
1: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
2: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఏ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
1: ఇది జ్ఞాన కవచము.
2: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: ఆధ్యాత్మిక కవచము.
2: స్పిరిచువాలిటీ.
1: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
2: అమంగ్ ది ఆర్మర్స్ విచ్ ఆర్ వోర్న్ బై హీరోస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్.
1: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
2: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఇన్ డిఫరెంట్ వేస్ ది అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ డివోషన్.
1: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటుంది.
2: In the battle and the war relating to the world, there will be a few scheduled hours.
1: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
2: This war or battle may last only for a few days, a few months or a few years and come to an end.
1: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
2: But the fight and the battle that has been fought by man is right from ancient days.
1: Manchi cheddalato
2: fight is with good and bad.
1: Papa punyamulato
2: with sin and virtue.
1: Raga dveshamulato
2: with attachment and detachment.
1: Asuyadi bhavamulato
2: with jealousies and such other qualities.
1: Mamattamu ahankaramulato
2: with feeling of I-ness and minus.
1: Manavudu anadikalam nundi పోరాటము సలుపుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హాస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
1: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
2: మ్యాన్ హాస్ బీన్ ఫైటింగ్ ఎన్ ఎండ్లెస్ వార్ విత్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్.
1: ఇవి మహాభయంకరమైనటువంటివి.
2: దిస్ ఆర్ రియలీ డ్రెడ్ఫుల్.
1: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
2: దీస్ టూ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
2: బట్ ది మ్యాన్ హూ ఈజ్ ఫైటింగ్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్, హీస్ వీక్.
1: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటం సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము లేక మరే విధమైన వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
2: వెన్ ఏ వీక్ పర్సన్ లైక్ మ్యాన్ ఈజ్ ఫైటింగ్ అగైన్ సచ్ పవర్ఫుల్ ఎనిమీస్ అండ్ క్వాలిటీస్ వన్ హ్యాస్ టు వేర్ ఏ షీల్డ్ అండ్ ఆర్మర్ ఆఫ్ విజ్డమ్, స్పిరిచువాలిటీ ఆర్ సమ్ సచ్ వెరీ పవర్ఫుల్ వన్.
1: గొడవను చేతిని ఎందుకు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
2: ఫర్ వన్ హూ హ్యాస్ ఎన్ అంబ్రెలా ఇన్ హిస్ హ్యాండ్ హీ మే నాట్ బి ట్రబుల్డ్ బై హాట్ సన్.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ బాధ ఉండదు.
2: ఫర్ ఏ పర్సన్ హూ వేర్స్ శాండిల్స్ ఆర్ ఫుట్ వేర్ దేర్ మే నాట్ బి ఎనీ ట్రబుల్ ఆఫ్ ది థార్న్.
1: కవచమును ధరించినటువంటి వారికి ఎదురు వారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడా బాధించవు.
2: ఫర్ వన్ హూ వేర్స్ ఏ షీల్డ్ అగెన్స్ట్ ది వెపన్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు బాదర్ హిమ్.
1: కనుకనే అర్జున నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
2: Therefore Arjuna, you must wear some type of shield or the other.
1: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచము అత్యవసరము.
2: Under these circumstances it is better you wear the armor of wisdom.
1: అనుకొని సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొట్ట అతనికి అందించాడు.
2: Therefore in the Sankhya Yoga he has offered Arjuna the armor of wisdom in the very first place.
1: నీ అభిమాన మమకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
2: Your attachment and possessive instinct are not you have not acquired them yesterday or the day before.
1: Enni enni janmalu nundiyo ninnu ventaadutunnadi.
2: They have been coming with you for a number of births.
1: దీని యొక్క బాధ ఎప్పటికి నివారణ అవుతుందని కూడాను నీవు గుర్తించలేవు.
2: యు కెనాట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది పెయిన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
1: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ థింక్ అబౌట్ గెటింగ్ రిడ్ ఆఫ్
1: వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయం నీవు వెతుక్కోమన్నాడు.
2: యు హావ్ టు ఫైండ్ అవుట్ ఎ మీన్స్ ఆఫ్ ఓవర్కమింగ్ ది పెయిన్ విచ్ ఇస్
1: రోగం వచ్చిన తర్వాత వైద్యుల నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ టు సర్చ్ ఫర్ ఎ డాక్టర్ వెన్ యు ఆర్ ఫేస్డ్ విత్ ఎ డిసీజ్.
1: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
2: ఇట్ ఈస్ ఎ ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ టు సీ దట్ యు డు నాట్ గెట్ ద డిసీజ్ అట్ ఆల్. ప్రివెన్షన్ ఇస్ బెటర్.
1: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
2: ఇన్ ద బ్యాటిల్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫైట్ నౌ యు హావ్ ఆల్రెడీ వోర్న్ ఎ వరల్డ్లీ ఆర్మర్.
1: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
2: యూ మే బి ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ ఫ్రమ్ ది ఎనిమీస్.
1: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరల్ని ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
2: బట్ హౌ డు యు ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎనిమీస్ హు ఆర్ ఇన్సైడ్ యువర్ ఓన్ సెల్ఫ్?
1: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
2: టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్ యూ హావ్ టు వేర్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
2: యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
1: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
2: బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఎనిమీస్ అట్ ఆల్.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
2: వన్ హూ హాస్ yielded to the inner enemies, how can he conquer the external enemies?
1: కనుక మొట్టమొదట లోని శత్రువుని నీవు జయించు.
2: యూ షుడ్ కాంకర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ది ఇన్నర్ ఎనిమీస్.
1: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారము.
2: రైట్ ఫ్రమ్ బేస్ లాంగ్ బ్యాక్ దీస్
1: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడా రాగద్వేషములు తప్పినవి కాదు.
2: సో లాంగ్ యాజ్ యు ఆర్ హావింగ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్
1: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు కర్మనే కారణం.
2: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
2: యూ పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను సరి అయినటువంటి స్థితిలో నీవు అనుభవించు.
2: యూ ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
1: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
1: భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
2: ద సేమ్ థింగ్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
1: కర్మమునని వృద్ధి పొంది కర్మమున చను.
2: హీ డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హీ డైస్ ఇన్ యాక్షన్.
1: కర్మమి నరునకు దైవము.
2: Action is God for man.
1: Karma mi sukadukkamulaku kaaranamelalo unnadu.
2: It is action which is responsible for good or bad, happiness or joy.
1: Ni sukamunaku dukkamunaku.
2: For your joy or sorrow.
1: Ni paapamunaku punyamunaku.
2: For your sin or for virtue.
1: Ni aanandamunaku leka aahladamunaku.
2: For your joy and delight.
1: Ni laabha nashtamulaku kudanu karmane kaaranam.
2: For the profit or the loss.
1: Asa ni janmamunake karma kaaranam unnaru.
2: For your very birth, action is responsible.
1: Kanuka కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
1: నీ జీవితం అంతా కూడా కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
2: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
2: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
2: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
1: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
2: It may start as a small sapling but may grow into a very big tree.
1: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలము చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
2: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
1: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
2: When it becomes a big tree, it will be able to offer you fruits.
1: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షము లోపల నాన ఫలములు నీవు అందుకోగలవు.
2: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యూ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
2: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
1: అహంకార పడుతున్నావు?
2: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
1: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
2: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్ ఎ సీడ్ breaks itself out when it is sown inside the mud or earth, it will be able to become a tree.
1: Mahavrucham ga marinappude phalamunu neeku andinchagaladu.
2: When it becomes a big tree, it will be able to

0: అజ్ఞానం అదే మొట్టమొదటిది.
1: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా విచారించాలి.
1: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
0: బస్సు గంటకు ఏ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
1: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
0: ఏరోప్లేన్ ఒక 300, 400, or 500 ప్రయాణం చేస్తుంది.
1: An aeroplane may fly at the speed of 300, 400, 500 miles an hour.
0: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
0: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
0: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
1: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
0: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
1: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
0: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
1: ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్
0: ఒక గంటకు
1: ద లైట్ ట్రావెల్స్
0: 67 కోట్ల మైళ్లు ప్రయాణం చేస్తుంటుండాలి.
1: అట్ ద రేట్ ఆఫ్ 67 crore miles an hour.
0: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని, ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుండాలి.
1: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 6 lakh crores of miles.
0: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
1: ది సన్ హూమ్ యూ కెన్ సీ వీ కన్సిడర్ హిమ్ టు బి వెరీ నియర్ అస్.
0: ఇంచుమించు మన భూమికి సూర్యునికి 9 crore chillara miles దూరం ఉంటుండాలి.
1: అప్రాక్సిమేట్లీ ది డిస్టెన్స్ బిట్వీన్ ది అర్త్ అండ్ ది సన్ ఈస్ అబౌట్ 9 crore miles.
0: ఈ సూర్యుడే మనకి ఎంతో ప్రకాశంగాను, సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కలుపుతూ ఉంటుండాలి.
1: ది స్ప్లెండర్ అండ్ ద లైట్ ఆఫ్ సన్ ఈ సో మచ్ ఫర్.
0: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
1: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
0: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ స్టార్స్.
0: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
1: ది డిస్టెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 4 light years.
0: అనగా 23-24 lakh crore miles దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
1: ది డిస్టెన్స్ ఈస్ సంథింగ్ లైక్ 23 or 24 lakh crore miles.
0: మనకు కనిపించేది ఒక చుక్క ఒక చుక్క ప్రక్క పక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
1: ది స్టార్స్ లుక్ యాస్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
0: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు ఒక్కొక్క నక్షత్రమునకు 1000 miles దూరం ఉంటుండాలి.
1: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 stars ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
0: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికీ ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
1: ఇట్ లుక్స్ యాస్ దో దట్ మిల్క్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
0: మనకు కనిపించేటువంటి నక్షత్రములు కొన్ని కోట్లకు కనిపిస్తున్నాయి.
1: ది స్టార్స్ దట్ వి సీ ఆర్ సంథింగ్ నంబరింగ్
0: ఇంకా మనకు కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ విచ్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ.
0: ఇలాంటి 1000 miles దూరము, 1000 crore విస్తీర్ణము, 1000 crore నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రం.
1: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎ యూనివర్స్ వేర్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్
0: సూర్యమండలములో ఈ యొక్క భూగోళం ఎంతది.
1: వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ అర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్.
0: ఈ భూగోళము లోపల భారతదేశం ఎంత చిన్నది.
1: ఇన్ దిస్ అర్త్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఇండియా.
0: ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్టిది.
1: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్
0: ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎంతది.
1: హౌ బిగ్ ఈస్ అనంతపురం డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
0: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది.
1: హౌ స్మాల్ ఈజ్ అవర్ విలేజ్ ఇన్ అనంతపురం.
0: మన గ్రామంలో నీవెంతటి వాడు.
1: అండ్ హౌ స్మాల్ యు ఆర్.
0: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు.
1: Who are you seeing and where is your
0: ahankara vastuntundadi.
1: Why are you getting this egoistic feeling.
0: Ee vishalamaina jagattunu chuste neeku ahankaram raavadaniki emaina avakasam undada.
1: If only you take cognizance of the vastness of this world can you get egoist.
0: Kanuka vishwam yokka swaroopanni kaani bhoomandalam yokka vishayanni kaani తెలుసుకోలేనటువంటి వ్యక్తి

0: మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
1: ఓన్లీ ఎ పర్సన్ హు హాస్ నాట్ రికగ్నైజ్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ వన్ వుడ్ బి చార్జ్డ్ విత్ ఈగో.
0: ఈ దేహమును ఏమైనా చూచి నీవు అహంకార పడుతున్నావా?
1: ఆల్ రైట్, ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ?
0: దేహము పాంచభౌతికము.
1: Body consists of only 5 elements.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: One day or the other it has to perish.
0: దేహి నిరామయుండు.
1: The indweller is permanent.
0: గణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: If only you look into the indweller does not have birth, death or
0: జీవడ మరణపు కొంప.
1: Oh mad person, this particular body.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప.
1: It is full of all diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It undergoes many changes.
0: భవసాగర మీదగలేని కంప.
1: It has not been able to travel the ocean of samsara.
0: ee meenu chilamani nammaboku manasa haripadamulu aashrayinchave.
1: Oh mind, don't consider this as permanent. Take shelter in the lotus feet of hari.
0: Kaluka deha sambandhamainatunti okka deeni neevu aadharanga teesukuntamante idi kevalam jadamainatuntidi.
1: On the basis of the body, if you are being proud of yourself, this is only inert.
0: Ee deham ee reethiga tayaravutuntundali.
1: How does this body manifests in
0: 7 buckets of neellu.
1: This consists of 7 buckets of neellu,
0: chunnapu neellu.
1: This consists of water of chunam,
0: rendinchalu pramanam tho kalinaatundi 4 mulikalu, nail,
1: 4 nails with the size of about 2 inches.
0: 1100 matchsticks lo unnatundi okka aa mundu unnatundi mandu.
1: The volume of 11,000 matchsticks. The phosphorus, the total phosphorus contained in 11,000 matchsticks.
0: Pencils lo undinatvanti okka idi cheesam.
1: The lead which are there in 4 pencils.
0: 2 lux soaps.
1: 2 lux soaps.
0: Ivanni cherite ఒక దేహం తయారవుతుంది.
1: When you put all these things together, it becomes one body.
0: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది అది చున్నపు నీళ్లు.
1: It is a chun of water which becomes blood.
0: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
1: There is iron in this.
0: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యమెట్ అవుతుంది.
1: The body which is made up of these inner
0: కనుకనే ఇది దేహము అన్నారు.
1: That is why this has been described as a body which will be destroyed.
0: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
1: This body is able to move about because there is indweller inside.
0: అదొక వాల్ క్లాక్.
1: There is a wall clock there.
0: అక్కడ 3 పిన్నులు ఉంటున్నాయి.
1: There are 3 hands there.
0: ఒకటి సెకండ్ది.
1: One stands for the seconds.
0: రెండోది మినిట్స్ది.
1: The second one is minutes hand.
0: మూడవది గంటలది.
1: The third one is hours hand.
0: కీ ఇచ్చేస్తే 3 తిరుగుతూనే ఉంటున్నాయి.
1: When you wind the watch, all these 3 hands will be moving.
0: ఎంత వరకు ఇవి తిరుగుతాయి?
1: For how long they keep moving?
0: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
1: As long as the power of winding is there, they will be moving.
0: కీ నిలిచిపోతానే దాన్ని ఇది దీన్నది కలుసుకోదు, ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
1: The moment the total power is exhausted, they stand still wherever they are.
0: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్ టు ఎ వాల్.
0: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలిచ్చారు.
1: టు దిస్ వి హావ్ హంగ్ ది బాడీ యాజ్ ఎ వాల్ క్లాక్.
0: అక్కడ శ్వాసమే కీ.
1: ది బ్రెత్ మే బి కంపేర్
0: మన కర్మలే సెకండ్లు.
1: అవర్ యాక్షన్స్ మే బి కంపేర్ టు సెకండ్స్.
0: మన భావములే మినిట్స్.
1: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్ టు మినిట్స్ హ్యాండ్.
0: మన ఆనందమే ఇందులో అవర్స్.
1: అవర్ జాయ్ మే బి కంపేర్ టు ది అవర్స్ హ్యాండ్.
0: అయితే కర్మలు ఎందుకు చోసం చేయాలి అని.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ వై షుడ్ యూ పర్ఫార్మ్ యాక్షన్?
0: సెకండ్స్ ముళ్ళు 60 క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
1: ది సెకండ్స్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60.
0: 60 ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికి మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
1: వెన్ ది సెకండ్స్ హ్యాండ్ మూవ్ వన్ రౌండ్ ఫుల్, ఇట్ మూవ్స్ ఓన్లీ వన్ హౌస్ 160th.
0: మినిట్స్ ముళ్ళు 60 చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
1: When the minutes hand moves 60 houses, the hours hand moves only by one house.
0: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
1: But we see the movement of the seconds hand and the minutes hand.
0: Hours ముళ్ళు తిరిగేది కనిపించటం లేదు.
1: We would not be able to notice the
0: movement. అక్కడే మనలో ఉండినటువంటి ఒక సూక్ష్మత.
1: This is an inner secret.
0: అయితే ఈ 3 కూడాను గంటకు ఒక తూరి మూడు కలుస్తున్నాయి.
1: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ త్రీ హ్యాండ్స్ మీట్.
0: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జీవేశ్వర ప్రకృతి.
0: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
1: ది ప్రకృతి ఆర్ నేచర్
0: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
1: ప్రకృతి
0: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
0: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతాం.
1: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమనేటింగ్.
0: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
1: If we should get a good feeling, we have to perform 60 good actions.
0: మనం 60 మంచి భావములు మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
1: If we were to just have 60 good feelings like that, we'd be able to just have one movement in our
0: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
1: Therefore, Arjuna was just asked to perform good actions.
0: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
1: When you do innumerable good actions, you are likely to get one or two good feelings.
0: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
0: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
0: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
1: బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
0: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్.
0: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హెస్ బీన్ గివన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
0: కర్మకాండ అనగా కేవలము దానము యజ్ఞము ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
1: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
0: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
1: Among the action, there is an action which does not
0: ఏది నిష్కామ కర్మ లేక ఏది కర్మయోగము.
1: వాట్ ఈస్ కర్మయోగ ఆర్ నిష్కామ కర్మ?
0: అహంకారము లేకుండా ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మలన్నీ కూడాను కర్మయోగములే.
1: Without having any desire and a feeling of egoism, all the actions which are performed may be compared to karma yoga.
0: ఆసక్తితో చూడినటువంటి అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
1: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్
0: కర్మయోగం కూడా కాదు.
1: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
0: ఇది యజ్ఞం కూడాను కాదు.
1: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
0: కనుక అహంకారమును దూరం చేసి
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం.
0: ఆసక్తిని అణగదొక్కి
1: సప్రెస్ యువర్ ఓన్
0: కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
0: కనుక యజ్ఞమన్నను త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటి.
1: పెనన్స్, సాక్రిఫైస్ ఆర్ యోగా, ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
0: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్ టు
0: ఆ యజ్ఞ భావం. హృదయమునందు ఉంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
1: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్సైడ్ ద హార్ట్.
0: అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడా కేవలం ఆడంబరమైనటువంటివి. ఇది అత్యల్పమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
0: కనుకనే కర్మను ఆచరించు.
1: Therefore, perform action.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: Inhaling and exhaling is also an action.
0: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైనా ఉండడానికి వీలు కాదు.
1: Without performing action, man cannot live even for a moment in the world.
0: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
1: As the actions are, so the results would be.
0: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
1: Actions will depend upon the feelings also.
0: Talampulu ettivo bhavamulu attiviga untai.
1: As thoughts are, so the feelings would be.
0: Aharam ettivo talampulu attiviga untai.
1: As food is, so the thoughts would be.
0: Kanukane indiku sattvika aharam kudanu atyavasaram annaru.
1: Therefore it is said in this context there is need for sattvika aharam.
0: Oka chinna udaharanamu.
1: One small example.
0: Manam oka manta vesukuntam.
1: We are just having a small fire.
0: Manta ettido poga attidi.
1: The smoke depends upon the type of fire that is.
0: పొగ ఎట్టిదో మేఘం అటువంటిది.
1: The cloud depends upon the smoke.
0: మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది.
1: Rain depends upon the cloud.
0: వర్షం ఎటువంటిదో పంట అటువంటిది.
1: The crop depends upon the rain that.
0: పంట ఎటువంటిదో వంట అటువంటిది.
1: The food depends upon the crop that.
0: వంట ఎటువంటిదో మన వంట అటువంటిది.
1: Our
0: దేహం అటువంటిది.
1: Our body is in the same way as the food.
0: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
1: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
0: కనుక మొట్టమొదటి కర్మలు సరైనటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
1: Therefore, in the very first place, when our actions are all right, our birth would be okay.
0: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పాను. ఆ కర్మాచరణ కూడాను సరైనటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పినప్పుడు బోధిస్తూ వచ్చాడు.
1: That in the context of performing action, without keeping the fruits of action,
0: నీ అధికారమంతా కర్మ పైన ఉంచు కాని కర్మ ఫలం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దన్నాడు.
1: Keep all your rights in performing action. Do not care for the fruits thereof.
0: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
1: We may be associated with good or bad. We may be suffering from sorrow or joy.
0: మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: How to get rid of sorrow?
0: దుఃఖం దేని వల్ల లభించింది?
1: Why are you getting, what is the reason for?
0: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
1: Action is responsible for
0: కర్మ వల్లనే పాపం వచ్చింది.
1: Sin is responsible for
0: కాబట్టి
1: action.
0: దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: How to get rid of sin and sorrow?
0: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
1: Through action alone you have to get rid of them.
0: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి. కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యం అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
0: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థం అయిపోతుంది.
1: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఏ వేస్ట్.
0: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
1: Life has been given in order to prove action as an ideal.
0: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
1: The real meaning of action does not mean the
0: దేహమునకే కర్మ అని ఒక పేరు.
1: One name of body itself is karma.
0: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికే కర్మ స్వరూపం.
1: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
0: కనుక కర్మ దేహం ఇది.
1: This body is the consequence of action.
0: ఈ కర్మల ద్వారానే
1: through action alone
0: కాలమును
1: time
0: సార్థకం చేసుకోవాలి.
1: Time has to be sanctified.
0: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
1: Body is associated with the time, causation and circumstances.
0: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
1: But this is restricted only for the waking state.
0: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్, బట్ విల్ బి హావింగ్ ఓన్లీ
0: మైండ్. సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
0: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
0: అదే కారణ స్వరూపం అన్నారు.
1: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ కారణమునకు అతీతమైనటువంటిదే మహాకారణము అని.
1: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
0: ఈ మహాకారణ తత్వమే దైవత్వము.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్ సెల్ఫ్ ఈస్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు
1: ఇన్ ది వేకింగ్ స్టేట్
0: 4:15
1: బై 4:15
0: నీ దేహము
1: యువర్ బాడీ
0: హాస్టల్ నుంచి
1: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్
0: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
1: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
0: 4:15 నీవు బయలుదేరావు.
1: By 4:15 you have started.
0: 4:30 ప్రశాంతిలయం చేరినావు.
1: You have reached ప్రశాంతిలయం by 4:30.
0: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
1: It has taken 15 minutes.
0: కాయము నడిచింది.
1: The body has moved.
0: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
1: The object is to listen to the discourse.
0: కాలము, కర్మ, కర్తవ్యము.
1: The time, the action and the duty.
0: కారణం,
1: reason,
0: జన్మ సార్థకం చేసుకోవాలి.
1: For sanctifying one's own birth.
0: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
1: By listening to this Bhagavad Gita, I'll be
0: కనుక జాగ్రత్తలు, కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
0: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది భగవద్గీత వినాలి.
1: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
0: దీని యొక్క ఫలితము
1: the fruits thereof is
0: కారణం జన్మ సార్థకం.
1: To sanctify one's own life.
0: మనకు ఇక్కడ కాల కర్మ కారణ కర్తవ్యాలు నాలుగు ఉంటున్నాయి మనకు.
1: In this particular context we can just see కాల కారణ కర్తవ్య కర్మ.
0: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
1: After this discourse is over you'll be going back to the hostel.
0: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
1: You had your dinner and you have relaxed on the bed.
0: నిద్ర వచ్చింది.
1: Yeah, slept off.
0: నీకు ఒక కళ వచ్చింది.
1: You had a dream.
0: ఎక్కడ ఉన్నావు?
1: Where were you in the dream?
0: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
1: In the dream, you were wandering in Mount Road of Madras.
0: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
1: When did you leave from the hostel?
0: కాలము లేదు.
1: There was no time there.
0: కార్లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా? ఏదీ లేదు.
1: Have you traveled by car, by bus or by plane?
0: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
1: Why did you go to Madras? There is no
0: అక్కడ అనుభవించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
1: What is it that you have enjoyed there? There is no duty there.
0: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు.
1: In the dream state, the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
0: మరి తక్షణం ఎవరు వచ్చి నిన్ను లేపారు?
1: Immediately someone woke you up there.
0: లేచి చూసేటప్పటికి 5 నిమిషములు కూడా కాలేదు ఈ స్వప్నము.
1: By the time you got up from the dream,
0: ఈ 5 నిమిషం లోపలే నీవు మెడ్రాస్ పోయి మౌంట్ రోడ్ లో తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
1: Within a course of the 5 minutes of your dream, how did you?
0: ఇది కేవలము మానసిక సంచారమే.
1: How did you go to Madras and enjoy? It was only a mental experience.
0: ఈ కాయం చేత, ఇంద్రియముల చేత నీవు ఏమాత్రం కూడా ఆచరించలేదు.
1: You have not performed this action either with the body or with the sense organs.
0: కనుక అది సూక్ష్మ స్వరూపము.
1: That may be described as a subtle form.
0: కారణకర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
1: The gross body is associated with the time, the action and the circumstances in the
0: కాలకర్మ కారణ కర్తవ్యములు లేకుండా కేవలము మానసిక తత్వం మాత్రమే సూక్ష్మము.
1: Without having all these things, only this
0: మెంటల్ కూడా లేవు.
1: None of these things exist in the dream.
0: ఈ మనోకల్పన చేత అనేక స్వరూపాన్ని సృష్టిస్తుండాలి.
1: On account of the tricks of the mind, you have been able to create a new world there.
0: ఎంత జనాన్ని మౌంట్ రోడ్ లోపల, ఎన్ని బిల్డింగులు, ఎంత జనాలు, ఎంత ట్రాఫిక్, ఇదంతా సృష్టించింది ఈ మనసు.
1: మైండ్ హెస్ క్రియేటెడ్ సో మెనీ పీపుల్ ఇన్ ద మౌంట్ రోడ్ అండ్ సో మచ్.
0: మనసుకు ఇంత శక్తి ఉంటుండాలి.
1: మైండ్ హ్యాస్ దిస్ ఎక్స్ట్రాడినరీ
0: మహా బలవత్తరమైనటువంటిది మనసు.
1: ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ వన్.
0: మహాశక్తివంతమైనటువంటిది మనసు.
1: ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
0: దేనినైనా సృష్టిస్తుంది.
1: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
0: దేనినైనా హతం చేస్తుంది.
1: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
0: కనుకని ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
1: When you offer such a powerful mind at the lotus feet, everything.
0: మన సమస్త కర్మలకును మూల కారణము మనసే.
1: For all your action, it is the mind which is responsible.
0: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
1: When you offer your mind to the Lord, then everything will be offered to him.
0: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
1: When you use your mind in thinking of the Lord, everything would be sacred.
0: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
1: There are three types of karma: karma, vikarma and akarma.
0: ఈ కర్మాది కర్మ కర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఆర్ దీస్ త్రీ థింగ్స్ కర్మ, కర్మ అండ్ అకర్మ?
0: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
1: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
0: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యూ కెన్ డూ రామ భజన, టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్.
0: సారమైనది చమురు,
1: ది ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
0: సత్యమైనది ఒత్తి,
1: the wick is the truth.
0: ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది.
1: When you join these two together,
0: వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
1: When this light goes, disappears, neither the oil comes nor the wick comes.
0: అదే విధంగానే ఇక్కడ సారము అయినది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి, ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
1: For this oil of the essence and for this wick, there should be some folder, isn't it?
0: Adi mana dehame pravida.
1: This body may be compared to that container.
0: Mana desires say ikkada oil.
1: Our desires may be compared to oil.
0: Mana yokka gnaname otti.
1: The wisdom may be compared to the wick.
0: Ee yokka aanandam anetundide deeniloni velthuru.
1: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
0: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకొని బుర్ర నారిపోతుంది.
1: If there is only wick and if you light it, it will
0: oil nu antiste antukodu.
1: If you want to light oil itself, you will not
0: be able to do it. Antiste shantanga velugutundi.
1: When the wick also associated with oil, when you light, it will be able to burn.
0: Ikkada karma aneetundi kevalamu oka oil tho samanamainatundi.
1: Action may be compared to oil.
0: Idi manas aneetundi dinlo cheri kamakkimina otte aneetundi vidyutho cheri untundadi.
1: This will be associated with mind and also intelligence.
0: Ivu rendu cheriyetappudiki akarmaga maaripothundi.
1: When these two come together, it becomes akarma.
0: Ee prakasham aneetundi vachetappudiki ee prakashamunaku aneka gunamulu untunnayi.
1: For this effulgence there are a number of attributes.
0: Aithe idi prakashamunaka ottika.
1: But these attributes, do they belong to effulgence or the wick?
0: Idi kevalamu jyotiki maatrame gunamulu aneka untunnayi gaani prakashaniki okke gunamu.
1: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
0: Ee jyoti gaali vaste atu itu aadutundi.
1: For this flame it will flicker when there is a breeze.
0: Neelu padte chitapatamani shabdam istundi.
1: When the water comes there it gives sound.
0: Poga vastundi.
1: It gives smoke.
0: Neelu padte kaalustundi.
1: If you put your finger it burns.
0: Kaani jyoti ki maatramu andariki velthunu andinchadame daniki okka gunam.
1: But this effulgence has only one attribute of giving light to all the people.
0: Kanuka velthunu matram andariki samananga istundi.
1: The light will be given equally to all the people.
0: Adi neeku atma jyoti.
1: That may be compared to atma jyoti.
0: Andari endukunu samanangane untundali.
1: It is equal in all the people.
0: Aithe ee jeevana jyoti aneetundi dantlo ee vidhamainatundi chitapatalu pogalu ee vidhamainatundi aadatam vaadatam chanchalattu ivanni deentlochi koodi untunnayi.
1: But in the flame of life all these changes, all these problems will be coming.
0: Steady ga undetundi jyoti maatrame idi karma.
1: A steady light and flame may be compared to action.
0: Aadetundi karma.
1: When it moves about and flickers, it may be vikarma.
0: Ee velthure akarma.
1: The light may be compared to akarma.
0: Anaga deeniki etti idimenti idi ledu.
1: There is no
0: disalamu undadu.
1: There is no fruit thereof.
0: Akarma ante karmanu acharinchakunda undatam kaadu.
1: Akarma does not mean not performing
0: karmanu acharinchi phalamunu korakunda andanni samattanga andincheetundi oka swabhavame idi nijamainatundi akarma.
1: While performing action, treating all the people alike and not expecting the fruit thereof is akarma.
0: కనుక అకర్మ అనగా కర్మ చేసి కూడాను కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
1: A person who does akarma will be performing action but he will not
0: really. ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
1: This has got a spiritual connotation and not in a worldly sense.
0: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించటం కాని విమర్శించటం కాని మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
0: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటాయి.
1: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
0: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
1: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: స్వర్గము తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్
0: ఎందుకనిగా తిరిగి అదే వేదమే చెప్పింది చీనే పుణ్యే మధ్య లోకం విశంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ది సేమ్ వేద హస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
0: అర్త్. ఇది వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
0: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
1: ఎ పర్టికులర్ ఎమ్మెల్యే హస్ స్టూడ్ ఫర్
0: అందులో జయించాడు.
1: హి హస్ అచీవ్డ్ విక్టరీ ఇన్ దట్.
0: ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He could go to the assembly for 5 years.
0: ఒక్కొక్క సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
1: As time lapses year after year.
0: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇది ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: At the end of 5 years he'll have to return home.
0: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చొని తిరిగి మరి క్షీణించిపోతానే మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
0: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits last, you will be in heaven.
0: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
1: Once that merits get exhausted, you will be falling down.
0: కనుకని ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్ని కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
0: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to come back.
0: ఇచ్చిన రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు, చేరేది ఎప్పుడు?
1: If your life is full of coming and going, when would you be able to reach the goal?
0: ఒక చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then she wants to bring the discourse to a close.
0: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
0: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
0: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
0: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
0: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చట్టే బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోమని చెప్పి చెప్పాడు.
1: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you will be free from your punishment and your term, you can make preparations to go out.
0: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పారు.
1: You collect all your articles and be ready.
0: వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు.
1: He was neither happy nor unhappy.
0: ఉండండి బాబు, ఇక్కడే ఉండండి అన్నాడు.
1: He said, well, let me spend my time here.
0: నీ శిక్ష అయిపోయింది, ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ పెడతావు అన్నాడు.
1: The thief said, let the articles be here, and then the jailer said, why should you not take
0: this? Yendu chesi photo teesravatu tirigi repo unnadu mari vastanu tirigi ee jail ke vastanu kabatti ikkade undani annadu.
1: Then the thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
0: Anaga tirigi bayatiki poyina kuda dongataru mananu, తిరిగి చేస్తాను, తిరిగి జైలుకు వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
1: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీవ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యు విల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యు విల్ బి గెటింగ్ బ్యాక్.
0: అదేవిధంగానే మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగిపోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రమే ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గమును కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
0: kaliku marpu chendinatvanti gnana tattvanni bodhichadu Krishnudu.
1: Therefore Krishna has taught a changeless
0: satya nityamainatvanti oka sthanamunu nirupinchadu Krishnudu.
1: Krishna has taught a place which is permanent and which is full of truth.
0: Divyamainatvanti bodhana chesadu Krishnudu.
1: Krishna has given sacred teaching.
2: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: There are none on this earth who know everything, and everyone knows a fraction, a little at least. But the all-knowing one is Sambhashiva himself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Shivaratri yoka sandeshamu, Shivaratri yoka adarshamu, శివదాత్రి యొక్క ప్రబుద్ధత సర్వ కుటుంబములకును ఆదర్శమును అందించటమే.
0: ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి హెస్ గాన్ టు ది డోర్ స్టెప్ ఆఫ్ ఎవ్రీబడి, పాసింగ్ ఆన్ ది ఐడియల్.
1: ఈనాడు విశ్వ కుటుంబమునందు మానవులకు ఐకమత్యము సన్నగిలింది.
0: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ దిస్ యూనివర్స్ యూనిటీ ఇస్ ల్యాకింగ్.
1: ఒక కుటుంబమునందు ఇరువురు ఉండినా కూడాను అనేక విధములైనటువంటి సమస్యలు వారిని ఎదుర్కొంటుంటాయి.
0: దేర్ మే బి టూ రెసిడెంట్స్ ఇన్ ఎ ఫ్యామిలీ బట్ దే హ్యావ్ డిఫరెన్సెస్.
1: కానీ ఈశ్వర కుటుంబమునందు కుటుంబీకులు నరుగులే.
0: ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఈశ్వర దర్ ఆర్ ఫోర్ రెసిడెంట్స్ మెంబర్స్.
1: పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్యం, గణపతి, ఇరువురు కొడుకులు, భార్యాభర్తలు.
0: దర్ ఆర్ ఫోర్ మెంబర్స్: పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్య అండ్ వినాయక. The two sons and the two parents.
1: ఇటువంటి నలుగురు కుటుంబంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు లేక ప్రతి కుటుంబమునకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు వారి జీవితాలు.
0: They have demonstrated what ideal is without any problems among the four members of the family.
1: ఇరువురు కొడుకులయో ఒకరికి ఒకరికి ఏమాత్రం కూడా భేదములు లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్ బిట్వీన్ ది టూ సన్స్.
1: భార్యాభర్తల్లో అసలే భేదము లేదు.
0: నో డిఫరెన్స్ ఐదర్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: నలుగురు చేరి ఏకోన్ముఖులై జగత్తును ఏలుతూ వస్తారు.
0: ఆల్ ద ఫోర్ హ్యావ్ బీన్ రెయినింగ్ ద హోల్ వరల్డ్ ఇన్ ఎ యునైటెడ్ వే.
1: అన్నదమ్ములు ఏ విధంగా జీవించాలి, భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలి, లోకానికి ఆదర్శాన్ని అందించటమే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని విశ్వసించి ఆ విశ్వ కుటుంబకులైనటువంటి యొక్క పార్వతీ ఈశ్వరులు ఈ సంకల్పం సంకల్పించారు.
0: ద వే హౌ బ్రదర్స్ హ్యావ్ టు మింగిల్ విత్ ఈచ్ అదర్, ద వే హౌ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ అన్ ఐడియల్ వే వాజ్ ద మెయిన్ డ్యూటీ that this family has undertaken to teach to the world.
1: Jagatnaku kutumbame chala pradhanamaintundi.
0: In this world it is the family which is most important.
1: Ee kutumbame sakramamaintundiga undinappude jagattanta sakramanga nadustundi.
0: When this family is proper, the whole world will be proper.
1: Aikamatyam emaina konnu kontha nasinchina జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది.
0: When the unity is lost, the world will have to suffer.
1: ఈ యొక్క ఐకమత్యమే జీవితానికి బలము.
0: Unity is the strength of life.
1: అన్యోన్యతే ఆదర్శమైనటువంటి జీవితము.
0: Mutual relationship, understanding is an ideal.
1: కనుకనే పార్వతీశ్వరుల యొక్క కుటుంబము ఆదర్శవంతమైనటువంటి కుటుంబము.
0: Therefore the family of Parvati and Ishwara is an ideal one.
1: దీనిని ప్రతి కుటుంబకులు కూడాను అనుసరించి ఆనందాన్ని అందించి జగత్తునకు శాంతిని కలిగించాలి.
0: Therefore every family must follow Ishwara family and enjoy the blissful nature and be an ideal to the rest.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకొనిను వీరికి భేదాభిప్రాయములు ఎక్కడ కూడాను కలగలేదు.
0: Under any circumstances there was no scope for any disunity.
1: ఏకోన్ముఖులై జీవిస్తూ వచ్చారు.
0: They all lived as one family.
1: లోకానికి ఆదర్శం అందిస్తూ వచ్చారు.
0: They were ideals to the world.
1: అన్యోన్యతను పోషిస్తూ వచ్చారు.
0: They were together, integrated.
1: ఐకమత్యమే జగత్తునకు మృదాధారమైనటువంటిదని భావించి ఈ ఐకమత్యాన్ని జగత్తునకు అందిస్తూ వచ్చారు.
0: They considered that the unity is the fundamental factor necessary for the world, and they demonstrated so.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి మానవుడు ఇలాంటి ఈశ్వరి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నాడా?
0: Man today, has he taken this universal family as an ideal one?
1: దైవం యొక్క కుటుంబీకుల యొక్క సంఘంపై మనం అన్యోన్యతగా గుర్తించినప్పుడే మన జీవితం కూడాను శాంతి భద్రత పొందుతుంది.
0: When once we understand the intimate relationship and the unity in the divine family, the whole world will be peaceful and secure.
1: ఈనాడు ఇద్దరు కొడుకులు ఉంటుంటే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతున్నాయి.
0: Today, when there are two sons, there arise number of problems.
1: ఒకరికొకరికి ఏమాత్రం కూడాను అన్యోన్యత లేదు.
0: There is no coordination between the two.
1: భార్య భర్తలయందు అది కూడాను చాలా విరుద్ధంగానే జరుగుతుంటుంది.
0: The husband and wife, they are contradictory in their nature.
1: వారి సామాన్యులు ఎందుకని వారి యొక్క పరిస్థితులు ఎందుకని వారి యొక్క సంపత్తి ఎందుకని ఇలాంటి అన్యోన్యతను దీర్ఘంగా నిరూపిస్తూ వచ్చారు.
0: In their usual family, in all circumstances, in favorable times, they have demonstrated unity.
1: ఇలాంటి అన్యోన్యతను మనము ఈనాడు పెంచుకోవాలి.
0: This intimate association we have to develop today.
1: ఐకమత్యమును మనం సాధించాలి.
0: We should achieve unity.
1: అలాంటి సాధించే నిమిత్తమై ఈశ్వర కుటుంబము ఈ విశ్వ కుటుంబానికి ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు.
0: The Ishwara family is the most ideal for the entire world.
1: ఈశ్వరుడు ఉన్నాడు.
0: Here is Ishwara.
1: ఇతని వాహనము ఏది? నంది.
0: The chariot of Ishwara is Nandi.
1: అనగా భౌతిక లౌకిక చూస్తే వీళ్ళ వాహనాలు వీళ్ళ యొక్క పరిస్థితులు లౌకికంగానే మనం కూడాను దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
0: Though they are from the worldly sense, we have to consider them as ideals in our worldly life.
1: పార్వతి వాహనము సింహము.
0: The chariot of Parvati is the lion.
1: సుబ్రహ్మణ్య వాహనము నెమలి.
0: The chariot of Subramanya is peacock.
1: వినాయకుని వాహనము ఎలుక.
0: It is the mouse that happens to be the chariot of Vinayaka.
1: ఇలాంటి వాహనములు ధరించి జగత్తునంతా సంచరిస్తూ కుటుంబమును పోషిస్తూ అన్యోన్యతను బోధిస్తూ జీవితాన్ని ఆదర్శంగా అందిస్తూ వచ్చారు.
0: With these chariots, they went on moving all over the universe, sustaining the entire world, and they proved to be ideals to the rest of the universe.
1: Kevalam veeri oka aadarshamainatundi vaahanamulu maatrame kaadu.
0: Their chariots are not merely ideals.
1: Kutumbamlo vaaru dharinchetundi oka aabharanamulu kudanu anyunyathiga vachayi.
0: All the jewels they wore also were equally ideal.
1: Itti aadarsham iyanaadu manaku ekkadi kudanu kanipinchatam ledhu.
0: Such an exalted ideal we don't find anywhere today.
1: కమ్ముని భార్య ఏదైనా ఒక నగ వేసుకుంటే అన్న భార్యకు కసి కలుగుతుంది.
0: If younger brother's wife has any jewel, the wife of the elder brother would be jealous.
1: అదే విధంగానే ఒకరికొకరు ఏదైనా ఒకటి చూచినప్పుడు ఆనందాన్ని అనుభవించడానికి దూరమైపోయి అశాంతిని పొందుతున్నారు.
0: That's why they have distanced themselves from bliss and are put to restlessness.
1: ఈ దేవి వాహనము సింహం.
0: It is the lion which is the chariot of Devi.
1: ఈశ్వరుని వాహనము నంది.
0: Nandi is the chariot of Ishwara.
1: నంది అనగా బుల్.
0: Nandi is the bull.
1: ఈ యొక్క పశువును చూస్తే సింహం ఊరుకోదు.
0: The lion would not remain like that watching the bull.
1: ఈ సింహమును చూస్తే నంది చాలా భయపడిపోతుంది.
0: Bull will be fear stricken on watching the lion.
1: ఇలాంటి భయములు ఏమాత్రము లేకుండా ధైర్యంగా ఆ యొక్క వాహనములైనటువంటి యొక్క ప్రాణులు కూడాను అన్యోన్యతగా జగత్తునకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: దీస్ చారియట్స్ దో దే వర్ కాంట్రడిక్టరీ అఫ్రైడ్ ఆఫ్ ఈచ్ అదర్ బట్ స్టిల్ దే లివ్డ్ ఇన్ యూనిజన్.
1: ఏమాత్రము భయం కాని ఏమాత్రము దిగులు కాని వాటికి వచ్చేటువంటివి కాదు.
0: దే హ్యాడ్ నో వరీ, యాంగ్జైటీ ఆర్ ఫియర్.
1: ఎప్పుడు భయం ఏర్పడుతుంది? మనలో దోషం ఏర్పడినప్పుడే భయం ఆవిర్భవిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: రాంగ్.
0: వేర్ దేర్ ఇస్ రాంగ్ దేర్ ఇస్ ఫియర్.
1: కనుకనే ఎవరి ఎందుకును ఏ యొక్క దోషములు లేకుండా ఉండినప్పుడు ఈ భయమే ఉండదు.
0: వెన్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ యూ దేర్ విల్ బి నో ఫియర్.
1: ఈనాటి మానవుడు ప్రతి చిన్న విషయమునకును భయభ్రాంతులకు గురి అవుతున్నాడంటే వారిలో అన్ని కూడా దోషములే ప్రారంభమవుతున్నాయి.
0: మ్యాన్ టుడే ఈజ్ అబ్సల్యూట్లీ ఫియర్ఫుల్ బికాస్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ అండ్ రాంగ్స్ ఇన్ హిమ్.
1: వారి దోషములే ఈ భయభ్రాంతులకు మూల కారణము.
0: ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ దట్ హీ హాస్ డన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫియర్.
1: ఈ ద్వేష ఆవేశములకు కూడా ఇది మూల కారణము.
0: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎమోషన్ అండ్ హేట్రెడ్.
1: కనుకనే అన్యవంత కావాలంటే అందరి ఎందు దోషము లేకుండా చూసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు లివ్ ఇన్ యూనిసన్ యు షుడ్ సీ దేర్ విల్ బి నథింగ్ రాంగ్ విత్
1: మన దోషములే మనకు భయభ్రాంతులను అందిస్తున్నాయి.
0: ఆల్ దీస్ రాంగ్ థింగ్స్ దట్ వీ డూ
1: మన దోషములే మనకు అశాంతిని దుఃఖమును చేకూరుస్తున్నాయి.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ సాడ్నెస్.
1: ఈనాటి మానవుడు దుఃఖములో మునిగి ఉన్నాడంటే ఈ దుఃఖములకు మూల కారణం ఏమిటి?
0: మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ గ్రీఫ్. What is the reason?
1: నిజంగా చూస్తే మానవునికి దుఃఖమే లేదు.
0: In fact, man should not grieve any moment.
1: Why? ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుఃఖము? ఎవరందించారు ఈ దుఃఖము?
0: Where from he got this sorrow? Where from he received it?
1: తనలో నుంచి వచ్చినటువంటి యొక్క దుర్గుణముల యొక్క రిఫ్లెక్షన్ ఏ దీనికి?
0: The sorrowfulness is the reflection of all the bad qualities within.
1: వాడి లోపల ఉన్నటువంటి యొక్క పాపములే దీనికి రియాక్షన్ కు మూల కారణము.
0: ద సిన్ విదిన్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ద రియాక్షన్.
1: వారి ఎందున్నటువంటి యొక్క దుర్భావముల యొక్క రియాక్షన్ ని నిజమైనటువంటి యొక్క మానవులకు ఆదర్శవంతమైనది కాకుండా దుర్బోధనలుగానే రూపొందుతున్నాయి.
0: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ ద రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ డూ నాట్ గివ్ స్కోప్ ఫర్ గుడ్ థాట్స్.
1: తన ఎందున్నటువంటి ఒక దోషములే తనకు రీసౌండ్ గా ప్రతిబింబిస్తున్నాయి.
0: All the mistakes and wrong things in him would come back to him as a reaction.
1: ఏ దొక వ్యక్తి నన్ను ప్రకారం దూషిస్తున్నాడంటే ఆ దృష్టి కాదు నిన్ను దూషించేది, వేరొక వ్యక్తి కాదు నిన్ను దూషించేది, నీ యొక్క భావములే నిన్ను ఆ విధమైన రూపాన్ని ధరించి దూషిస్తున్నాయి.
0: You think that the other person is critical and criticize you, but it's only your mistake within that is the mainly responsible.
1: కనుకనే పార్వతీశ్వరు యొక్క కుటుంబము చాలా అన్ని విషయములు ఎందుకును అడుగడుగులకు కనకణమునకును ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి జగత్తుకు.
0: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ పార్వతి ఈశ్వర హ్యాస్ గివెన్ వాట్ ఐడియలిజం ఈజ్ టు ద రెస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: ఈశ్వర యొక్క ఆభరణములు ఏమిటి?
0: వాట్ ఆర్ జ్యువెల్స్ ఆఫ్ ఈశ్వర?
1: అతనికి ఎట్టిది ఆభరణములు లేవు.
0: ఇన్ఫాక్ట్ హ్యాస్ నో జ్యువెల్స్ వాట్ ఎవర్.
1: తల నిండు జడల సంపంతి వాడు.
0: And he has got all affluence all over the matter.
1: అతని ఆభరణములు నాగములు.
0: And the snakes are the real decoration to him.
1: ఆ యొక్క వాహనములు ఈ విధంగా విరుద్ధంగా ఉండినప్పటికీ వీరి యొక్క ఆభరణములు కూడాను చాలా విరుద్ధంగా ఉంటున్నాయి.
0: All the jewels decoration they have put on also seem to be quite strange.
1: తలనిండ జడల సంపత్తి వాడు.
0: Has got the matted hair.
1: మౌళి కులుకెడు చంద్ర మక్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలవాడు.
0: And he's got this moon shining over with the forehead which is quite broad with a third eye.
1: నల్ల నేరడి వంటి నల్లని మెడతోడ.
0: And he's got the dark neck.
1: కరమును నాగ కంకణముతోడ.
0: And he's got the ankles over the
1: నడుమున చుట్టిన నాగ చర్మముతోడ.
0: And it is this
1: మైనిండు నల్లటి భస్మముతోడ.
0: And the భస్మాది విభూతి smeared.
1: మైనిండ నందు భస్మము తోడ.
0: విత్ ఆల్ దిస్ యాష్
1: కుతురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో.
0: అండ్ విత్ ద సెంట్రల్ వెర్మీలియన్
1: తాంబూల రాగాధరంబు తోడ.
0: విత్ ఆల్ ద కలర్ బికాస్ ఆఫ్ తాంబూల
1: తడహేమమే వద్ద తాటంకముల తోడ. వీక్షాస్త్ర వద్దయ వృష్టి తోడ. నల్ల కొలువులు తునుమాడు కొల్లలాడు మెరుగు చామల ఛాయల మేని తోడ.
0: హిస్ కాంప్లెక్షన్ ఇస్ యావరేజ్ చామల ఛాయ.
1: ఈశ్వరుని యొక్క ఆభరణములు ఎవరికున్నవి?
0: దిస్ కైండ్ ఆఫ్ డెకరేషన్ ఆఫ్ ఈశ్వర హూ ఎల్స్ హస్ గాట్ ఇట్.
1: కనుకనే పార్వతి దీనికంతా కూడాను వైరాగ్యాన్ని బోధించేటువంటి ఒక తత్వంగా తాను నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ ప్రూవ్స్ టు ద వరల్డ్ వాట్ డిటాచ్మెంట్ అండ్ రెనన్సియేషన్ ఈజ్.
1: పార్వతి ఏమైనా కూడా దీనిపైన ద్వేషమును పోనలేదు. అసూయ కలుగలేదు.
0: పార్వతి హ్యాడ్ నో హేట్రెడ్ నార్ జెలసీ.
1: ఎట్టి భేదములు వారి ఎందు కలగలేదు.
0: దేర్ వర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ బిట్వీన్ దెమ్.
1: ఇట్టి భర్తను తాను కోరటం చేత తనకేమైనా కూడా దుర్భావములు ఏమైనా వస్తున్నాయా?
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ హస్బెండ్ హ్యాస్ షీ గివెన్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ ఫీలింగ్స్?
1: ఆమె అన్యోన్యతగా అనుసరిస్తూ వచ్చింది.
0: షీ వాజ్ సో ఇంటిమేట్ అండ్ ఫాలోడ్ హిమ్ కంప్లీట్లీ.
1: ఇతను దినదినమ్మును బిచ్చమెత్తుట కాని ఇంటి పూటికి ఇరువరీ లేదు.
0: హీ వెంట్ ఆన్ బెగింగ్ స్ట్రీట్ టు స్ట్రీట్ అండ్ హీ నెవర్ పార్టేకెన్ ఎట్ హోమ్.
1: బిచ్చమెత్తేటువంటి ఒక భర్తన పెట్టుకుని భార్య ఈ విధంగా జీవిస్తుందంటే ఇది చాలా విరుద్ధమైనటువంటిది.
0: ద వైఫ్ బీయింగ్ ఏబుల్ టు బేర్ విత్ ది హస్బెండ్ హూ లివ్స్ బై బెగింగ్ ఎవ్రీడే.
1: ఇట్టి కాపురమ్ము నేను ఎట్లు చేతు అని తాను పారిపోలేదు.
0: షీ కుడ్ నాట్ స్టే దేర్ బీయింగ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ఇన్ ద ఫ్యామిలీ.
1: కాదు, అనుసరిస్తూ వచ్చింది.
0: బట్ షీ ఫాలోడ్ హిమ్ థరోలీ.
1: నీ అనుకూలమే నీ ఆనందమే నా ఆనందమని విశ్వసిస్తూ వచ్చింది.
0: షీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ ది బ్లిస్ ఆఫ్ శివ ఇస్ ద బ్లిస్ ఆఫ్ పార్వతి.
1: ఈ విధమైనటువంటి అన్యోన్యతను వారు అనుసరిస్తూ వచ్చారు.
0: దిస్ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్షిప్ వాస్ అమంగ్ దెమ్.
1: కుమారుల యొక్క వాహనం చూసినప్పుడు మీకు తెలుసును.
0: యు నో ద చారియట్ ఆఫ్ ద సన్.
1: నెమలి వాహనము సుబ్రహ్మణ్యుడు.
0: అండ్ ద చారియట్ ఆఫ్ సుబ్రహ్మణ్య ఇస్ పీకాక్.
1: ఈ పీకాక్ చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుస కొడతాయి.
0: ద స్నేక్స్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద పీకాక్ ఆఫ్ ద సన్ ఆర్ అపోజ్డ్ టు ఈచ్ అదర్.
1: ద్వేషములు వస్తున్నాయి.
0: అండ్ హావ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్.
1: ఇంతే కాకుండా గణపతి వాహనము ఎలుక.
0: అండ్ ద చారియట్ ఆఫ్ గణపతి ఈస్ ద ర్యాట్.
1: ఈ ర్యాట్ ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు.
0: And the snake would not keep quiet on watching the rat.
1: ఈ రెండింటికి చాలా పరమ విరోధము.
0: They are opposites, the two of them.
1: ఇట్టి విరోధమైనటువంటి ఒక కుటుంబమును ఏనాడు కూడాను కలహింపలేదు.
0: Though with all contradictions, they never fought with each other.
1: ఎవరికి ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ జగత్తులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
0: They discharged their duties on their own and set an ideal to the world.
1: శిరమునందు గంగ.
0: There is Ganges on the head.
1: శిఖమునందు నిమలేక చంద్రుడు.
0: And we find the moon over.
1: చంద్రుడు చాలా చల్లదనవాడు.
0: And the moon is so cool.
1: మూడవ నేత్రము అగ్ని.
0: The third eye is the fire.
1: ఈ అగ్నికి పైనుండి నీరు పోస్తే ఆరిపోతుంది.
0: The fire will be extinguished because of the water.
1: శిఖమలో అగ్ని.
0: And we find the water above and the fire.
1: ఈ రెండింటికి పరమ విరుద్ధము.
0: Both are opposites.
1: కాని ఇది ఏ మాత్రం కూడా విరుద్ధంగా సంచరించలేదు.
0: But they have never moved in an opposite direction.
1: అన్యోన్యతగా ఉంటుండి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాయి.
0: They lived together in unison and were ideals to the world.
1: ఇట్టి విరుద్ధమైనటువంటి భావములు జగత్తులో రావచ్చు.
0: Such contradictory ideas may come in the world.
1: ఇట్టి ద్వేషములు జగత్తులో కలగవచ్చును.
0: There may be hatred in this world.
1: కాని దీనికంత కూడాను మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు శాంతిగా జీవించండిని ప్రబోధిస్తూ వచ్చారు.
0: But that gave a lesson and a teaching to the world that whole world should follow them.
1: ఏ చిన్న కార్యమునందు కూడాను వారికి ఏ మాత్రము భేదములు కలగలేదు.
0: In any simple task there was no difference of opinion among them.
1: ఇటువంటి భేదరహితమైనటువంటి కుటుంబమును ఇది విశ్వమునకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మనం విశ్వసించాలి.
0: We should have full faith that this family is an ideal family because it lived without any differences.
1: ఈనాటి పరిస్థితిని దీనికి పోల్చుకోవడానికి వీలేదు.
0: We cannot compare in any sense the present position.
1: ఆనాటి పరిస్థితులకు ఆనాటి ప్రభావములకు ఆనాటి దివ్యత్వములకు ఇట్టి ఐకమత్యము ఎంతనో ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
0: It was the ideal of those days, under those circumstances, in that position.
1: ఈనాడు ప్రతి అణువుకును ప్రతి కణములకును ద్వేషమే ద్వేషమే ద్వేషమే.
0: We find hatred in every moment, in every cell.
1: అన్ని రంగముల యందుకును ఈనాడు ద్వేషమే ప్రజ్వలిల్లుతూ వస్తుండాలి.
0: In every field in life, we find hatred that's rampant.
1: తల్లి కొడుకులకు ద్వేషము.
0: There's hatred between mother and son.
1: భార్యాభర్తలకు ద్వేషము.
0: Hatred between husband and wife.
1: అన్నదమ్ములకు ద్వేషము.
0: Hatred among brothers.
1: అన్ని ఆస్తిపాస్తులకు ద్వేషము.
0: Hatred because of property
1: అన్ని
0: matters.
1: ద్వేషమే ఈనాటి మానవుని యందు కూరి ఉన్నది.
0: This hatred is full in the modern man.
1: ఇట్టి ద్వేషమునకు ఏమాత్రమో అవకాశం అందించకూడదని పార్వతీ ఈశ్వరులు ప్రత్యక్షంగా జగత్తునంతా చాటుతూ వచ్చారు.
0: పార్వతి అండ్ ఈశ్వర have demonstrated and publicized to the world that there should not be any hatred. But this teaching, who is
1: listening?
0: Who is practicing?
1: Bhaktiga Bhagavantuni smaristunnare kani.
0: They think of God with all devotion.
1: Bhagavantuni yokka adarshalu evaru aalochinchinaru?
0: Who are following the ideals of God?
1: Ansarinchatame ledu.
0: They are not following.
1: Ade vidhamgane Bhagavantuni poojinchi prayojanam emiti?
0: What is the use in worshipping God?
1: Ishwara Ishwara ani Ishwara naamanu smaristu kudanu Ishwara yokka vakyamulanu viruddhanga manam anusarinchinappudu Ishwara yokka tattvamu manaku pai ee vidhamga kalugutundi?
0: Though we repeat God's name Ishwara, if we don't follow Ishwara, what benefit we will get?
1: Kanuka manamu aikamatyanni ee naadu penchukovali.
0: Therefore, today we have to develop unity.
1: మానవునియందు ఈ ఆహార విహారముల చేత అనేక దేశములు ఆవిర్భవిస్తాయి.
0: The food and habits are responsible for hatred.
1: ఎన్ని విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవించినప్పటికీ మనసులో దానిని దాచుకోవాలి.
0: There may be any number of bad feelings and bad qualities.
1: దానిని ఏమాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు.
0: They should never manifest in the
1: form of hatred. అసూయమందు ఏమాత్రం కూడా కలగకూడదు.
0: You should never be jealous or envious.
1: ఈ నాటి ప్రతి మానవునికి కూడాను అసూయ ద్వేషము అధికంగా పెరుగుతూ వచ్చింది.
0: There is envy and hatred in every man more and more.
1: అసూయనే మనకు దుర్గుణములకు మూల కారణము.
0: Jealousy is mainly responsible for all bad qualities.
1: ఈ అసూయ వల్లనే మనలో క్రోధం బయలుదేరుతుంది.
0: The envy leads to anger.
1: ఈ అసూయ ద్వేషములు రెండే మానవునికి పూర్తి నాహతం చేస్తుంటాయి.
0: The envy and hatred ruin. There may be any number of bad feelings and bad qualities.
1: దానిని ఏమాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు.
0: They should never manifest in the form of hatred.
1: అసూయ ఏమాత్రం కూడా కలగకూడదు.

0: సుఖములో పని పొందవచ్చును.
1: యూ కెన్ ఎక్వైర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్లెజర్.
0: కానీ సుఖమును పొందలేకపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ హ్యాపీనెస్.
0: దగ్గరికి వచ్చినటువంటి ఆనందాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
1: హీ ఫర్గెట్స్ ది హ్యాపీనెస్ అట్ ది డోర్.
0: ఆనందమునకే మూల కారణమైనటువంటి వాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్.
0: తన ఎందున్నటువంటి ఆనందమునే తాను మర్చిపోతున్నాడు.
1: హీ హస్ ఫర్గాటెన్ ది ఇన్నేట్ బ్లిస్.
0: తన ఎందున్నటువంటి యొక్క సంతోషమునే తాను కూల్పోతున్నాడు.
1: In fact, he has lost the happiness that is latent in him.
0: ఇటువంటి మానవుడు ఇంక ఏనాడు సంతోషాన్ని అనుభవిస్తాడు?
1: When do you expect a man to be joyful?
0: జీవితమంతా ఇదే కష్టాలతో కూలి ఉంటాడు.
1: His life is full of miseries and problems.
0: మానవుడికి నిజంగా దుఃఖము ప్రధానమైనటువంటిది కాదు.
1: The sadness is not that important in
0: him. ఆనందమయుడు మానవుడు.
1: Man is the embodiment of bliss.
0: మానవుడు
1: is the personification of
0: శాంతి. మానవుడు
1: is the embodiment of peace.
0: అలాంటి మానవునికి ఈ దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి?
1: Such a man, why should he grieve?
0: దైవాజ్ఞను ధిక్కరించడం చేతను.
1: Because he is disobedient to the command of God.
0: ఉల్లంఘించడం చేతను.
1: Because he has disobeyed God's command.
0: దీని యొక్క రియాక్షన్ అంతా కూడా మనకు కలుగుతూ ఉన్నాయి.
1: It will come back to you by way of reaction.
0: ఈ రియాక్షన్, ఈ రీసౌండ్, రిఫ్లెక్షన్ మానవునికి ఇన్ని కష్టములకు మూల కారణము.
1: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ సఫరింగ్స్ టు మ్యాన్ కైండ్ ది రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి నాకు ద్వేషి అని మీరు భావిస్తున్నారు.
1: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ద ఫ్రంట్ హేట్స్ యూ.
0: ఆ ద్వేషి అని భావించుకొని తన ఎదురుగా పోయినప్పుడు మీరిద్దరు కూడాను ఆ రోడ్ లోపలే పెద్ద వార్ జరుగుతుంది.
1: దేర్ మే బి వార్ రైట్ ఆన్ ద స్ట్రీట్ because of hatred between you.
0: Neeku deshini chuchina tachchame hello brother how are you ani prashninchu.
1: The moment you find the person whom you hate, just greet him, hello brother how are you.
0: Appude vaadu kuda nu brother brother how are you antadu.
1: Then also he will respond, brother how are you.
0: Neevu premanu pradarshinchinappude ediru prema manaku kuda nu pratibimbanga vastundi.
1: When you love the other man, you'll get the love as reflection.
0: Adani chuchina tachchame నీవు ఇంకొక ప్రక్కన పోతే వాడు కూడా మరొక ప్రక్కన పోతుంటాడు.
1: ది మూమెంట్ యూ గెట్ అప్ అండ్ లీవ్ ది స్పాట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ గో అవే.
0: మన యాక్షన్ ఎట్లుంటుందో రియాక్షన్ అట్లనే వస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: మనము ఈ యాక్షన్ మంచిదిగా తీసుకోవాలి.
1: సో అవర్ యాక్షన్ షుడ్ బి గుడ్.
0: దుర్మార్గులే లేరు జగత్తులో.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో వికెట్ పీపుల్.
0: నా విరోధి నాకు దుర్మార్గుడు అంటున్నావు.
1: You call your enemy as we can.
0: నీలోని దుర్మార్గం లేకపోతే నీకు ప్రక్కన వాడు దుర్మార్గంగా ఎట్టు ప్రవర్తిస్తారు?
1: Without wickedness in you, how do you understand, know the wickedness in another man?
0: నీ యొక్క దుర్మార్గమే ఎదురు వ్యక్తి యందు ప్రతిబింబిస్తూ ఉండాలి.
1: The inner cruelty reflects in the man in the front.
0: ఏదైనా కూడా మన యొక్క మంచి భాగము, మంచి ప్రవర్తనలే మనకు ప్రతిబింబిస్తుంటాయి.
1: Anyway, our good feelings and good thoughts, good actions,
0: ప్రతి మానవుడు కూడా పవిత్రమైన భావములను పెంచుకోవాలి.
1: Every man should foster sacred thoughts.
0: పవిత్రమైన ఆచరణలు మనం ఆదరించాలి.
1: One should resort to sacred practices.
0: దైవాజ్ఞను మనం ఉల్లంఘించకుండా నడుచుకోవాలి.
1: We should conduct ourselves without disobeying God's command.
0: అప్పుడే మన జీవితానికి శాంతి భద్రత చేకూరుతాయి.
1: Then only the peace and security are ensured.
0: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధములైనటువంటి యొక్క చేసినా, నిజం మనసు మానవుని మనసునందు పవిత్రమైన భావములే లేకుండినా,
1: in spite of bhajans, in spite of worship, in spite of sacred rituals, if the mind does not contain good thoughts,
0: komalatvam anetuvanti gunam avirbhavinchali.
1: We should see that the mind will have all the sensitivity
0: daya prema anetuvanti pratibimbinchali.
1: We should also see the compassion
0: komala hrudayamu daya premalu lekundina vaadu rakshasudu gane untadu.
1: If the heart is not full of compassion and kindness, he becomes a demon.
0: Kalugane deeniki hrudayamu ani peru pettaru.
1: For that reason it is called hridaya.
0: Hrit plus daya hridayamu, compassion tho koodinatunti vaadu manavudu.
1: Hrit daya means the one who is compassionate.
0: Okka manavuniki maatrame ee vidhamainatunti hridayam ane peru pilustu vacharu.
1: This hridaya is applicable to man only.
0: Pashuvachi mrigadulu koodanu hridayam unnadi kaani vaatini hridayam ani chepparu.
1: Though this hridaya is present in birds and beasts, we don't call it so.
0: అటువంటి మానవుడికి ఈ పవిత్రమైనటువంటి హృదయం పెట్టుకోవటం చేతనే ఇతను మానవుడిగా పోషిస్తున్నారు.
1: An ideal man has this sacred heart, and so he befits the name man.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇటువంటి హృదయం మనం ధరించి,
1: having had such a heart,
0: ఇటు ఆదర్శాన్ని మనం పొందుకుంటూ,
1: without all the ideals,
0: మనం ఎందుకు దుఃఖంలో కుమిలిపోవాలి?
1: Why should we be sorrowful?
0: ఎందుకు విచారంలో మునగాలి?
1: Why should we worry?
0: ఇది కేవలము మన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: This is merely reaction, reflection and resound.
0: కనుకనే మనము మనలో ఉన్నటువంటి దోషములే మనం ఎదుటి

0: ఎందు మనము నిరూపిస్తూ వస్తున్నాము.
1: ఆల్ ద రాంగ్స్ విత్ ఇన్ అస్ వీ సీన్ ఇన్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్.
0: మీకు తెలుసును చూడండి, తెల్లవారు లేచిన తక్షణమే మీరు పేపర్ తీస్తుంటారు.
1: ద మూమెంట్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్,
0: ఎక్కడ చూసినా కానీ అశాంతి.
1: Everywhere there is restlessness.
0: ఎక్కడ చూసినా కానీ చంపుకోవటాలు.
1: You find the masculine.
0: ద్వేషించాలు. ఇలాంటి ద్వేషాలు క్రోధములు చాలా అపవిత్రంగా వస్తుంటాయి.
1: You find hatred, anger, temper everywhere all over the world.
0: తెల్లవారు లేచిన తక్షణమే ఎంత శాంతిగానో ఉండాలి.
1: In fact you have got to be peaceful the moment you get up.
0: అప్పుడే మనకు జీవితం అశాంతికి అవకాశం ఉండదు.
1: Then only there is no cause for agitation or restlessness.
0: మనము తెల్లవారు లేచింది మొదలుకొని ఆనందాన్ని మనం అనుభవిస్తూ రావాలి.
1: We should start experiencing the bliss right from the time we get up.
0: కష్టములు దుఃఖములు విచారములు ఉండవచ్చును.
1: There will be certain difficulties and
0: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
1: They come and pass.
0: ఏవి మనల్ని బాధించవు.
1: None will trouble you forever.
0: వాటిని తీసుకుని నీవు అనుభవించినప్పుడే అవి నిన్ను బాధిస్తుంటాయి.
1: Then once you accept you will be affected.
0: దాన్ని ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకుండా ఉంటే నీకు బాధలే నిన్ను అంటవు.
1: You should never identify nor receive such troubles.
0: నీకు ఎవరైనా ఒక కవర్ రాస్తుంటాడు.
1: If anyone writes a letter to you,
0: ఇది పోస్ట్ లో వచ్చేస్తుంది.
1: You receive by post.
0: దాంతో రీ అడ్రస్ ఉంటుంటది.
1: And you also find the address that has to be sent back.
0: From address untadi.
1: This from address.
0: Ee from address to address aa cover paina lekapothe evaru danni muttaru.
1: The letter which has no these two addresses from and to, it will not reach anybody.
0: Kalugine bhagavantuni yokka aadnalanni kudanu adi from address lu.
1: The command of God is the from address.
0: Evariki vachinayi manavuliki vachinadi to address.
1: The letters are addressed to man, mankind.
0: Kani ee naatu టూ అడ్రస్లు మాత్రమే తీసుకుంటున్నారు కానీ ఫ్రమ్ అడ్రస్ ఎక్కడుందో ఎవరు కనిపించలేదు.
1: టుడే వీ కన్సిడర్ టూ అడ్రస్ ఇగ్నోరింగ్ ద ఫ్రమ్ అడ్రస్.
0: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తాం?
1: Without this from address and to address, what will happen to the letter?
0: Letter office లో పడేస్తాం.
1: It will be kept in the dead letter office.
0: కనుకనే మనము ఈ రెండు అడ్రస్లను మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు కాగ్నైజ్
0: మొట్టమొదట ఫ్రమ్ అడ్రస్. మనం ఎక్కడి నుంచి వచ్చాము? వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
1: First, from address, where do you come from?
0: నేను ఎక్కడి నుంచి వచ్చానని తెలుసుకుంటే నేను దైవం నుంచి వచ్చాను.
1: You will know that I am from God.
0: అప్పుడే నీకు మంచి భావాలు ఆవిర్భవిస్తాయి.
1: Then only there will be good thoughts arising in you.
0: నేను ఎక్కడ ఉన్నాను?
1: Where am I?
0: మానవత్వంలో ఉంటున్నాను.
1: I am in human quality.
0: కనుక నీ ఫ్రమ్ అడ్రస్ ఈ టూ అడ్రస్ రెండు మనం దినము తలుచుకుంటూ రావాలి.
1: So we have to think of this. From address and to address every day.
0: ఈ రెండింటిని మనం తలుచుకుంటూ ఉంటే ఫ్రమ్ అడ్రస్ ను అనుసరించేటువంటి మానవుడే టూ అడ్రస్ వాడు.
1: Therefore he is the true man who follows this from address.
0: కనుకనే దీన్ని మనం ఫాలో చేసేటువంటి వాడిగా ఉండాలి కానీ దీన్ని ధిక్కరించేవాడిగా ఉండకూడదు.
1: He should follow this from address. He should never disobey.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శము ఒక మానవులకు మాత్రమే ఉంటుండాలి.
1: The sacred ideals are present in man only.
0: Intiye kaakunda ee enni deshamulu endukodunu ilanti avakasam ekkada kodunu kalugutam ledu.
1: We don't find such a chance in any country.
0: Oka bharatiyulu yokka bhagyame ilanti pavitramainatundi oka aarachani andistu vachindi.
1: It is only the good fortune of Bharat to have had these sacred ideals.
0: Ilanti aadarshalu manaku undi kodunu manam andukonalekunda aacharinchalekunda ashanti guri ayipothunnamu.
1: With all the ideals around us, we are not able to practice, we are not able to enjoy the benefits.
0: Enni bhakti pravartalu chesinappudiki mallo unnatundi bhavamu sunnitanga lekapothe.
1: With all the devotion and worship, if our feelings are not sensitive and tender,
0: vyaktamulu ayipothayi.
1: All would amount to just a waste.
0: Shravanam,
1: listening.
0: కీర్తనం,
1: సింగింగ్.
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్.
0: పాదసేవనం,
1: సర్వీస్.
0: వందనం,
1: సాల్యుటేషన్.
0: అర్చన,
1: వర్షిప్.
0: దాస్యం,
1: సర్విచ్యూ.
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్.
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఈ నవీధమైన మార్గములు మానవునికి అందించడంలో మూల కారణమేమిటి?
1: What is it which is the main objective?
0: ఏదో ఒక మంచి మార్గాన్ని నీవు అనుసరించు.
1: Among these 9 paths of devotion, at least follow one.
0: ఏ ఒక్కటి నీవు అనుసరించకపోయినప్పటికీ ఈ 9 paths అనగా 9 మార్గములు కూడా నీకు దుర్మార్గంగానే ప్రవేశపెడతాయి.
1: If you don't follow anyone, the 9-fold path would ruin you, spoil you.
0: అన్నింటికంటే ముఖ్యం స్నేహం.
1: Of all, most important is friendship.
0: ఆత్మనివేదనం,
1: self-surrender.
0: సరెండర్ కావాలి అంటారు. సరెండర్ ఎప్పుడవుతుంది? స్నేహాన్ని పెంచుకున్నప్పుడే సరెండర్ అవుతుంది.
1: వెన్ కెన్ యూ సరెండర్? వెన్ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ యూ కెన్ సరెండర్.
0: ఈనాటి ఫ్రెండ్షిప్ ఆ విధంగా లేదు, దీనికి విరుద్ధంగా ఉంటుండాలి.
1: ద మోడర్న్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ నేచర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి మార్గములు రావడానికి మూల కారణము మనలో ఉన్నటువంటి సున్నితమైన హృదయం లేకపోవటమే.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ సెన్సిటివ్ టెండర్ హార్ట్ విద్ ఇన్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: ప్రేమ భక్తులు అనగా లేకపోవటమే దీనికి మూల కారణము.
1: దేర్ ఇస్ నో లవ్ అండ్ దేర్ ఇస్ నో డివోషన్.
0: కనుకనే మనకు ప్రేమ ఉండాలి.
1: Love is essential.
0: అందరి యందు ప్రేమను మనం ప్రదర్శించాలి.
1: We have to exhibit demonstration.
0: ప్రేమను అందించాలి.
1: We should share love.
0: ప్రేమను అందుకోవాలి.
1: We have to receive.
0: కేవలము వన్ వే ట్రాఫిక్ కాదు, కేవలం తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉంటున్నాం ఈనాడు.
1: This love is not one way traffic. Today we are prepared to receive only.
0: Take and give. Take and give. నీవు ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: It should be by way channel. Take and give. Take and give.
0: ఇచ్చుకోవటము మాత్రమే ఉంటుండే పుచ్చుకోవటం లేకపోతే ప్రయోజనం ఉండదు.
1: It's not enough if you give. You should also receive. దీనికి
0: ప్రతిఫలం వస్తుందది.
1: You get the result.
0: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
1: You have to receive the result too.
0: నీవేదో మంచి చేసి నీకు మంచి వచ్చిందంటే నాకు అక్కర్లేదని దూరం చేయకూడదు.
1: If you do something good, you cannot disown the good.
0: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
1: You have to accept them.
0: నీకు ఇష్టం లేకపోతే ఇంకొకరికి అందించు.
1: If you don't like it, share with others.
0: ఇంకా ద్వేషము, నీవేమైనా కూడా దాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికీ దాన్ని నీవు సానందంగా ఆనందంగా అందుకోవాలి.
1: The hatred then, whatever that is given to you by God, we have to
0: accept it delightfully.
1: Whatever God gives, it is only for your good only.
0: Doctor nadu rogalu nivarana chesetundi vaadu doctor ani.
1: So doctor who gives you cure.
0: Kaani pottalo oka pedda pundu puttindi.
1: There is ulcer in the stomach.
0: ఆ పుండు పుట్టినప్పుడు డాక్టర్ పెద్ద కత్తి తీసుకుని కోసి వేస్తాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ నైఫ్ ది సర్జన్ వుడ్ కండక్ట్ సర్జరీ.
0: ఈ యొక్క డాక్టర్ ఈ పొట్టలు కోసినంత మాత్రం డాక్టర్ నీకు ద్వేషమా? కాదు.
1: బికాస్ ఆఫ్ ద ఆపరేషన్ దట్ హి కట్స్ యువర్ స్టమక్ విత్ ది నైఫ్, ఇట్ డజంట్ మీన్ దట్ హి ఇస్ యువర్ ఎనిమీ.
0: గుర్తించే తాను ఆ విధమైనటువంటి ఆపరేషన్ కు సిద్ధమైపోయాడు.
1: హి హస్ నోన్ యువర్ ఎయిల్మెంట్ అండ్ దేర్ఫోర్ హి హస్ టేకెన్ టు సర్జరీ.
0: కనుక నీ కోయటం కూడాను నీ యొక్క క్షేమమే.
1: And these also desires also.
0: అదే విధంగానే భగవంతుడు కొన్ని దుఃఖాలు అందిస్తుంటాడు.
1: God also will make you suffer.
0: అది కూడా నీ క్షేమం కోసమని.
1: It is also for your good.
0: నీకు మంచి కోసమని భగవంతుడు అన్ని చేస్తుంటాడు.
1: It's for your own benefit God does all.
0: సుఖదుఃఖములు రెండు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: The good and bad are God's gifts.
0: ఏ యొక్క దీనిని దీన్ని సమాప్తి చేయటమని అందిస్తున్నాడో ఎవరికి గుర్తించడానికి వీలు కాదు.
1: Nobody can know for what purpose God is giving this.
0: కనుకనే మనం ఐకమత్యం చేత అన్ని కార్యములు మనం చేయాలి.
1: With all unity we have to undertake every task.
0: అందరితోన మనం ఐకమత్యంగా జీవించాలి.
1: We have to lead our life in unity.
0: నిన్న చూడు, నిన్న తెల్లవారి భజనలు చేశారు.
1: Yesterday the morning you heard bhajans.
0: ఈ భజనలు ఎంత శ్రావ్యంగా ఉంటున్నాయి.
1: How melodious.
0: ఎంత మధురంగా ఉంటున్నాయి.
1: How sweet.
0: ఎంత ఆనందంగా ఉంటున్నాయి.
1: They were delightful.
0: కారణం ఏమిటి? అందరూ ఐకమత్యంగా చేశారు.
1: The reason is they have all participated in unity.
0: శివరాత్రి శివరాత్రి అని చెప్పుకుంటారు.
1: We declare శివరాత్రి.
0: ఎక్కడ చూసినా శివరాత్రి అల్లరి.
1: Everywhere you find
0: దేవాలయం పోయినా కూడా అల్లరి.
1: Even a temple there is noise.
0: కానీ ప్రశాంత నిలయంలో జరిగేటువంటి యొక్క ఈ శివరాత్రులు ఎక్కడి కూడా జరగవు.
1: ది శివరాత్రి ఆఫ్ ప్రశాంత నిలయం ఇస్ ది ఓన్లీ వన్ విత్
0: ప్రశాంతంగా జరుగుతుంటాయి.
1: ఇట్స్ అట్టర్లీ
0: కంప్లీట్. అన్ని కార్యములు కూడా ప్రశాంతమయంగా ఉంటుంటాయి.
1: ఆల్ టాస్క్స్ ఆర్ అండర్ టేకెన్ ఇన్ పీస్.
0: అన్ని ప్రేమమయంగా ఉంటుంటాయి.
1: ఆల్ యాక్టివిటీస్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ఐకమత్యంతో చేసినటువంటి పనులు అన్ని ప్రేమమయంగానే ఉంటుంటాయి.
1: ఆల్ ది యాక్టివిటీస్ దట్ వీ డూ విత్ యూనిటీ విల్ బి
0: ప్రేమే దైవము, దైవం ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: ఇలాంటి ప్రేమ చేతనే దైవత్వాన్ని పొందాలి.
1: ఇట్స్ ఓన్లీ విత్ లవ్ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: కనుక మీరందరి కొడును ప్రేమమేలు కావాలి.
1: యూ షుడ్ బి ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అన్యోన్యతగా జీవించాలి.
1: యూ షుడ్ లివ్ యునైటెడ్
0: ఐకమత్యాన్ని పెంచాలి.
1: యూ హావ్ టు డెవలప్.
0: కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎక్కడ పోయినప్పటికీ ఆ ప్రదేశంలో ఏదైనా అశాంతికి గురి అయినటువంటి ఏదైనా కారణం ఉంటే దాన్ని అక్కడ నిర్మూలన చేసి ప్రశాంతిని పెంచాలి.
1: Not only here, wherever you go, you have to foster and help unity.
0: ద్వేషములకు ఏమాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు.
1: Never give any chance for hatred.
0: అప్పుడే మీరు మంచి ప్రశాంతి నిలయం భక్తులుగా మీరు రూపొందుతారు.
1: దెన్ ఓన్లీ విల్ బి ట్రూ డివోటీస్ ఆఫ్ ప్రశాంతి నిలయం.
0: ఎవరైనా మీకు విరోధి మీకు అడ్డు తగిలినా అతని ప్రేమగా పలకరించు.
1: Even if you are to face your enemy, talk to him softly.
0: నిజంగా అతను కూడా నిన్ను ప్రేమగా పలకరిస్తారు.
1: And the other man also will talk to you sweetly.
0: కానీ నీవు ప్రేమగా పలకరించకుండా ఉండినా అతను కూడా నిన్ను ద్వేషంగా రూపిస్తుంటాడు.
1: If you don't have love in you, the other man will also hate you.
0: కనుక ఆ యొక్క దుర్మార్గములకు మూల కారణం మనమే.
1: You are responsible for all the wickedness.
0: మనం మంచిగా ప్రేమిస్తే వారు మనకు మంచిగానే ప్రేమిస్తారు.
1: If you love the other man in perfect way, you will be loved in turn.
0: కనుకనే ఈ జగత్ అంతా కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ తో నిండి ఉంటుండాలి.
1: So the whole world is full of reaction, reflection, resound.
0: ఏ అశాంతి నీలో ఆవిర్భవించినా దీనికి నీవే మూల కారణము.
1: Any agitation within, you are the cause.
0: ఇంకొకరు కారణం కాదు.
1: The other man is not
0: responsible.
1: You should not blame anybody.
0: అన్ని మన దోషములే మనకు ప్రతిబింబిస్తున్నాయి.
1: It's only our own mistakes.
0: మన మంచి మనకు ఆనందాన్ని అందిస్తున్నాయి.
1: And your good will give you bliss.
0: కనుకనే మన ఆనందం పొందాలనుకుంటే మనం ఆనందాన్ని జీవించాలి.
1: If you want to be happy, lead a happy life.
0: దీనికంతా కూడా విశ్వ కుటుంబకుడైనటువంటి ఒక ఈశ్వర పార్వతి సుబ్రహ్మణ్య గణపతి కూడాను మనకు ఆదర్శాలు.
1: For all this, for the whole universe, the ideal family is Ishwara family.
0: ఒక్క తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటుంటే,
1: if a father has two sons,
0: ఇద్దరు రెండు పార్టీలు,
1: both of them belong to different parties,
0: ఒక పార్టీలో ఉండరు,
1: they don't belong to same
0: ఒక్క మాటలో ఉండరు,
1: they are not in the same
0: ఒక్క బాటలో నడచరు,
1: they don't tread in the same direction,
0: విరుద్ధమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తారు,
1: they move about in opposite directions.
0: ఇవన్నిటి కూడాను మనమే మూల కారణము.
1: We are responsible for all this.
0: మన భావములే దీనికి ప్రతిబింబిస్తూ వచ్చాయి.
1: Our own feelings will come back to you as reflection.
0: కనుకనే మన దీన్ని మనం దోషాన్ని గుర్తించుకొని,
1: we have to recognize our own mistakes.
0: కొంతమంది సైలెంట్ గా ఉంటారు.
1: Some are silent.
0: అది కూడాను చాలా తప్పే.
1: It's also a big mistake.
0: ఒక విధంగా మంచి మాటలు,
1: at least
0: ఆ మాటల చేత పత్తిని ఫ్రెండ్షిప్ చేసుకో.
1: Talk softly and sweetly, develop friendship.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: You may worship a picture as God, not God as a picture.
0: అట్టాంటి పరిస్థితిలో అందరితోనూ మనం ప్రేమతో మనం మాట్లాడాలి.
1: Talk lovingly with everybody.
0: అప్పుడే నీకు ప్రతిబింబం లభిస్తుంది.
1: Then you will have true reflection.
0: ఈ శివరాత్రి యొక్క మహత్తరమైనటువంటి ప్రభావము,
1: the effects of శివరాత్రి,
0: అందరితోనూ ఐకమత్యంగా అన్యోన్యతగా జీవించటమే.
1: That we should live in unitedly.
0: ఎలాంటి పరిస్థితుల్లోనూ సోదరులు మాత్రం ఏమాత్రము ద్వేషాన్ని పొందకూడదు.
1: There should not be hatred among brothers.
0: అన్యోన్యతగా ఉండినటువంటి పంచపాండవులు ఎలాంటి పరిస్థితిని పొందారు? పరమాత్మ ప్రేమకు గురి అయ్యారు.
1: The five Pandavas who led their life in unity,
0: ఏదో మధ్య మధ్యలో కొన్ని జరిగిన పని దాన్ని వారు లక్ష్యం చేయలేదు.
1: They were never bothered of certain problems.
0: ఐకమత్యంగానే చేరారు.
1: All the five led
0: ఐకమత్యం ఉన్నప్పుడు విజయాన్ని మనం సాధించవచ్చును.
1: Therefore they were triumphant ultimately.
0: హస్తంలో ఐదు వేళ్లు ఉంటున్నాయి.
1: The hand has five fingers.
0: ఈ ఐదు వేళ్లు చేరినప్పుడే మనం ఒక పనిని పూర్తిగా ఆవించవచ్చును.
1: With all the five fingers working in a coordinated way, you can do anything.
0: కనుకనే కౌరవులు 100 మంది ఉంటున్నారు.
1: There are 100 Kauravas.
0: కానీ ఒకరిలో ఒకరికి ఏమాత్రం గిట్టదు.
1: But they hate each other.
0: ఒకరి మాట వారికి పట్టదు.
1: నో వన్ ఫాలోస్ ది అదర్.
0: వారు ఏ విధమైన సుఖాన్ని అనుభవించారు?
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ది హ్యాడ్.
0: కనుకనే ఐకమత్యంతో ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించవచ్చును.
1: సో విత్ ఆల్ యూనిటీ యూ కెన్ బి విక్టోరియస్.
0: వాలి సుగ్రీవులు వచ్చారు.
1: వాలి సుగ్రీవు
0: వారిద్దరు సోదరులే.
1: బోత్ ఆర్ బ్రదర్స్.
0: కానీ కొన్ని కారణాల చేత భేదాభిప్రాయం జరిగి,
1: బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్,
0: ద్వేషాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: అండ్ దేర్ వాస్ అటర్ హేట్రెడ్.
0: కానీ ద్వేషం ఉండినా కానీ లోపల మాత్రం ప్రేమతత్వం మానలేదు.
1: Though they hated each other, there's love within.
0: ఇలాంటి ఐకమత్యం అనేటువంటి దాన్ని మనం ఎన్ని కష్టములకైనా కూడా ఓర్చుకొని సహించుకొని భరించుకొని సాధించడానికి ప్రయత్నించాలి.
1: We have to bear all the difficulties and problems and maintain unity in life.
0: ఇలాంటి ఐకమత్యాన్ని పెంచుకోవటమే ఈ మహాశివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: To foster and to demonstrate unity is the chief objective in the celebration of Shivaratri.
0: కఠినమైనటువంటి వాక్కులు కూడా మనం ఉపయోగించకూడదు.
1: We should never use harsh words.
0: ఎప్పుడు కూడా ప్రేమతో నీవు బోధించు, ప్రేమతో నీవు పలకరించు.
1: Talk to people with all the love and affection.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: పవిత్రమైనటువంటి భక్తులారా,
1: సీక్రెట్ డివోటీస్,
0: అందరు కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రవేశంలో మీరు పవిత్రంగా చేరారు.
1: ఎక్కడ
0: చేరినప్పటికీ భక్తులైనటువంటి వారు పవిత్రమైన హృదయాన్ని మార్చుకోవాలి.
1: And every devotee, wherever he is, should have sacred heart.
0: ఇది పవిత్రంగా ఉండినప్పుడే హార్ట్ పవిత్రమైన కార్యములు మనం చేయగలము.
1: When the heart is sacred, it will lead you to sacred action.
0: పాత్ర పరిశుద్ధంగా ఉండినప్పుడే అందులో పోసినటువంటి పాత్ర ప్రదార్థం కూడా పరిశుద్ధంగా ఉంటుంది.
1: When the container is clean, the contained would be pure.
0: కానీ మంచి బంగార పాత్రలో కూడాను విషం కలిపి పెట్టినప్పుడు కూడాను అది చాలా విషంగానే రూపొందుతుంది.
1: The container may be made up of gold, but there is poison within.
0: కానీ మట్టి పాత్ర లోపల బంగారు పెట్టినా కానీ భద్రంగా ఉంటుంది.
1: But the gold in an earthen pot would be safe.
0: పాత్ర ముఖ్యం కాదు.
1: It's not the container that's important. It is the material that's important.
0: కనుకని మనము బంగారు పాత్ర లోపల పాయిజన్ పెట్టినామంటే అది బంగారు పాత్ర కానేది.
1: Then once there is poison in a golden container, it is useless.
0: మన హృదయం అనేటువంటిది కేవలము బంగారుగా పెట్టుకొని
1: the heart that is golden,
0: దాంతో పవిత్రమైన మాధుర్యాన్ని నింపుకోవాలి.
1: We have to fill it up with all the sweetness.
0: ఏ పాత్రకు అలాంటి పరిస్థితియో అలాంటి పదార్థాన్ని మనం నింపుకోవాలి.
1: And we should fill the container with the proper material inside.
0: మీరు విద్యార్థులుగా ఉన్నారు.
1: You are students.
0: ఎలాంటి విద్యార్థులు?
1: What sort of students?
0: సాయి సంస్థలో పెరిగేటువంటి విద్యార్థులు.
1: You are students of Sai institutions.
0: సాయి ఏ ఒక్క దేన్ని కూడా మీరు ఆశించటం లేదు.
1: Sai is not expecting anything from you.
0: అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Everything is offered free.
0: మీకు ఏది కావాల్సినా కానీ నేను ఫ్రీగా అందిస్తున్నాను.
1: భగవాన్ గివ్స్ యు ఫ్రీలీ.
0: ఈనాడు ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి స్కూల్స్ మీరు చూచారా, విన్నారా?
1: In this world, do you find any such institutions?
0: Bidda puttakatu puramey kudanu book chesukuntaru.
1: Prior to the birth of the baby, there will be reservation.
0: First standard book chesukuntaru, inta dabbani kattestaru.
1: There will be advance booking and pay money.
0: Inaadu anni kudanu advance booking le.
1: Advance booking is there in every respect.
0: Kaani mana prashantamlo ye oka advance lo ledu.
1: But in our prashantalayam there is no advance reservation.
0: Meeru sariyainatundi adarshanni andinchatame pedda advance.
1: The advance is the true ideal that Bhagavan gives to us.
0: Ekkadiki poyinappudiki ee chadukunna chadugunu saathakam gaavinchukovali.
1: Wherever you go, you see that the aims of
0: education are fulfilled.
1: And you should make every effort to fulfill the objectives of education.
0: Idi nijamaina ee Shivaratri yokka mahatyam.
1: This is the significance of Shivaratri.
0: Shivaratri anaga vishya kutumbamto koodinatundi Shivaratri.
1: Shivaratri is the one of universal family.
0: Meerandaru kutumbikule.
1: You are all family members.
0: Ee kutumbamranta kodunu vishya kutumbamga maarchukovali.
1: Individual family should be universal family.
0: Aa rendinti yokka ekatvame manavuni yokka divyattvam.
1: The unity of the two is the divinity.
0: Ee divyattvanni pundatam kosamane aikamatyam.
1: For the divinity, unity is necessary.
0: Ee aikamatyame nijamainatundi satsangamu.
1: And this unity is through satsanga.
0: Ee cheppanu satsangamu. అటువంటి సత్సంగంగా మీరు ప్రవర్తించాలి.
1: భగవాన్ మెన్షన్డ్ ఆఫ్ సత్సంగం యెస్టర్డే, యు షుడ్ జాయిన్ సత్సంగ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రాపర్టీ ప్రేమనే.
1: యువర్ ప్రాపర్టీ ఇస్ లవ్.
0: అది నా ప్రాపర్టీ.
1: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: కనుక మీరు అంత ప్రేమను పెంచుకుంటుంటే అంత పెద్ద ప్రాపర్టీకి నేను అధికారిగా ఉంటాను.
1: When you develop more and more of love, Bhagavan is the owner of your love.
0: కనుక నేను నాకేది అక్కర్లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీరు ప్రేమగా జీవించండి.
1: లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్.
0: ప్రేమగా మీరు బ్రతకండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: ప్రేమను ఆదర్శంగా అందించండి.
1: లెట్ లవ్ బి ది ఐడియల్.
0: అలాంటి జీవితాన్ని గడిపినప్పుడే అలాంటి విద్యార్థులు పవిత్రులవుతారు.
1: వెన్ యూ లీడ్ సచ్ ఎ లైఫ్, యువర్ లైఫ్ వుడ్ బి సీక్రెట్.
0: నిజంగా ప్రశాంతంలో జరిగేటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడా ప్రశాంతంగానే ఉంటుంటుంది.
1: Every program in Prashantanalayam is completely peaceful.
0: Inni vela mandi itvanti pradeshamlo cherinappudu ee kinchithaina shabdam listunda?
1: Those thousands and thousands have assembled here.
0: Oka bittaina pasi bittaina kuda yerchadu.
1: Not even a baby cries. No.
0: Ledu. Oka evarina tummutara ante tummadu, daggutara ante daggaru.
1: Nobody coughs, nothing whatsoever.
0: Inta pavitramaina prashantana andistuntaru.
1: You find absolute peace abiding.
0: ప్రశాంతిలోని మీరు ప్రశాంతిని పొందకపోతే ఇంకెక్కడ మీరు ప్రశాంతిని పొందగలరు?
1: If you are not peaceful here, where else can you be peaceful?
0: కాబట్టి అందరికీ ఆదర్శవంతమైనటువంటిది ప్రశాంతి నిలయం.
1: ప్రశాంతి నిలయం ఇస్ ది ఐడియల్ టు ద హోల్ వరల్డ్.
0: భౌతికంగా, నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయం అన్నింటి కూడా ప్రశాంతి నిలయం ప్రధానమైనటువంటిది.
1: ప్రశాంతి నిలయం ఇస్ అన్ ఐడియల్ ఇన్ ద మోరల్, ఎథికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: కనుకనే ఈ ప్రశాంతి నిలయంలో మనం మీరు ప్రశాంతిని ప్రోగు చేసుకుని పోవాలి.
1: Therefore, collect, gather peace from ప్రశాంతి నిలయం.
0: ఈ బజారులో మీరు ప్రవర్తించేస్తున్నప్పుడే ఏ విధమైన కఠినమైనటువంటి వాక్కులు ప్రవేశపెట్టి పెట్టకండి.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఎనీవేర్.
0: కానీ చాలా మంది భక్తులము భక్తులము భక్తులమని చెప్పుకుంటూ
1: Many declare themselves as దుర్మార్గమైన
0: మార్గంలో ప్రవేశిస్తుంటారు.
1: They proceed in the wicked direction.
0: ఇది భక్తికి చాలా మూల కారణం కాదు.
1: It cannot be devotion.
0: భక్తికి విరుద్ధమైనటువంటిది.
1: It's against.
0: ప్రవర్తనలు కూడాను భక్తి భక్తి అంటారు, కానీ ప్రవర్తనంత దుర్మార్గంగా ఉంటాయి.
1: It is against the path of devotion. Their behavior is against the devotion.
0: మనసులో ఒకటి, మాటలో ఒకటి.
1: They think one thing, they say
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: It's only wicked man whose action, whose God, thought and word today are at variance. He is a wicked man.
0: సంఘమును కూడా చేరడానికి వీలు కాదు.
1: We should not join the company.
0: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: A noble soul will have harmony in thought, word and deed.
0: ఈనాటి భక్తులు కూడా చాలా మంది పవిత్రంగానే ఉంటున్నారు.
1: The modern devotees,
0: కానీ కొంతమంది మాత్రము మనస్సులో ఒకటి, బయట ఒకటి.
1: But some people have one thing inside,
0: ప్రవర్తనలో
1: చూస్తే
0: మరి ఒకటి.
1: And the behavior is different.
0: ఈ ప్రవర్తనే చాలా ముఖ్యమైనటువంటిది.
1: The practice is very important.
0: ఈ ప్రవర్తనలో సక్రమమైనప్పుడు వాడు పవిత్రుడే కాడు.
1: If we don't practice perfectly,
0: పాపి అని చెప్పవచ్చు.
1: We can say the worst of the sinners.
0: కాదు కాదు, మనం ఆ విధమైన మార్గంలో పోకుండా ప్రవర్తన చాలా పవిత్రమైనటువంటిదిగా చూసుకోవాలి.
1: ఇట్స్ అవర్ కండక్ట్, ద ప్రాక్టీస్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఎటువంటి ప్రదేశంలో పోయినప్పటికీ మనం ప్రశాంతినే ప్రదర్శించాలి.
1: వేర్ ఎవర్ యూ గో, యూ డిమాన్స్ట్రేట్ దిస్
0: ప్రశాంతిని. విద్యార్థులు మీరు,
1: యు ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ప్రశాంతిని.
0: మీ మాటలు చెందే, మీ ప్రవర్తన ఎందే మీరు ప్రశాంతిని ఇవ్వాలని వారు గుర్తించాలి.
1: ఎవ్రీబడి షుడ్ రికగ్నైజ్ యూ as students of prashantinalayam by your word and behavior.
0: Japan, Germany, ekkada poyinappudiki vaadu chusinappudiki vaadu pravartana patti vellu evaro prashantinalayam pillaluga untunnare antaru.
1: You find everybody, they may be from America, Japan, Germany, they identify the students of prashantinalayam.
0: Entha mandiyo atti satkirtini teeskuni vastunnaru.
1: Many people bring good name.
0: మీరు ఏది ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ.
0: మీరు ఖర్చు పెట్టనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
0: ఈ ప్రవర్తన మంచిదిగా పెంచుకోండి.
1: యువర్ బిహేవియర్ షుడ్ బి పర్ఫెక్ట్.
0: అదే నాకు ఆనందము.
1: దాట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
0: ఇంతే మీరే కాదు, చేరినటువంటి భక్తులు కూడాను వారి ప్రవర్తనను చక్రమైనటువంటిగా తీసుకోవాలి.
1: ద కండక్ట్ ఆఫ్ ద డివోటీస్ ఆల్సో షుడ్ బి పర్ఫెక్ట్.
0: మేము విశ్వ కుటుంబకులము.
1: వి బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్.
0: హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఈశ్వరి పార్వతులే ప్రధానము.
1: అండ్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఈశ్వర పార్వతి ఆర్ ఐడియల్.
0: పార్వతి అనగా దేహము.
1: Parvati is the body.
0: ఈశ్వరుడు అనగా హృదయము.
1: ఈశ్వరా ఇస్ హృదయ.
0: హృదయ దేహములు రెండింటి ఎందే మానవత్వం ఉంటుండాలి.
1: హృదయ అండ్ ద బాడీ మేక్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: దీన్ని ప్రవృత్తి, ప్రకృతి అన్నారు.
1: దిస్ వీ కాల్ నేచర్.
0: కనుకనే భగవంతుని యొక్క విషయం లోపల ప్రవృత్తి నివృత్తులుగా రూపొందింపచేశారు.
1: వీ హ్యావ్ గాట్ ద ప్రవృత్తి అవుట్ వర్డ్ అండ్ నివృత్తి ఇన్ వర్డ్.
0: ప్రవృత్తి దేహము, నివృత్తి ఆత్మ.
1: సో ప్రవృత్తి ఈజ్ ఎక్స్టర్నల్ ద బాడీ, నివృత్తి ఆత్మ ఈజ్ ఇంటర్నల్.
0: యొక్క ఏకత్వమే మానవత్వము.
1: ద యూనిటీ ఆఫ్ ద ఎక్స్టర్నల్.
0: ఇలాంటి పవిత్రమైన మానవత్వాన్ని పుట్టి పెరిగి అన్ని విధాలు దీన్ని చూచుకోకుండా ఆదర్శాన్ని విస్మరిస్తున్నారు.
1: హావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్, వీ హావ్ ఫర్గాటెన్ ద ఐడియల్.
0: నేను భగవంతుని ప్రసాదమే.
1: ఐఎమ్ గాడ్స్ గిఫ్ట్.
0: ఇది కేవలం నీకు నేనుగా భావించుకుని అహంకార పడద్దు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ మై ఓన్ మేకింగ్. నెవర్ బి.
0: అహంకారం ఎక్కడ చేరునో అక్కడ నీకు అన్ని విధాలా ప్రమాదములే వస్తుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ ఈగో దేర్ విల్ బి డేంజర్ ఎట్ ఎవ్రీ పాయింట్.
0: కనుక ఈ అహంకారాన్ని ఏమాత్రం అవసరం.
1: నెవర్ బి ఈగోయిస్టిక్.
0: ప్రేమను మాత్రమే పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: ప్రేమ చేత సాధించలేనటువంటి ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ వితౌట్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో

0: ఈనాటి నామకీర్తనలంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఈ గాలిలో చేరి ప్రతిధ్వనిస్తూ జగత్కంతా వ్యాపించి సర్వులకును సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తనలు అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ నిన్న ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: All the bhajans who have done till now, let all the whole of the atmosphere, the environment, air be filled with the resonance of the matchless name of God and confer you the peace, happiness and bliss. So saying, Bhagwan, blessing everyone, brings his divine discourse to a close.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on March 2nd, 2003 in Prashanti Nilayam on the occasion of Shivratri. Bhagwan stressed that the message of Shivratri is to live in unity and harmony with everyone. Baba urged us to lead a life of good character and good behavior and said that that is the only thing he wants and that is the only thing that would give him joy. Thank you. Sai Ram.

0: చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి సత్య సంకల్పముల చేత సజ్జనుండు సకల సంకల్పరహితుడే శాంతి పొందు సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి
1: An individual gets himself spoiled because of bad thoughts.
0: Satya sankalpamuna cheta sajjanudagu.
1: He becomes noble if he has truthful thoughts.
0: Sakala sankalpa rahitude shanti bondu.
1: The one who transcends the realm of thought will enjoy peace.
0: Satyamunu delpu mata ee sai mata.
1: This is the word of Sai, which is full of truth.
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara,
1: embodiments of love, boys and girls,
0: anantamaina ee jagattulo akila prani kotilo మానవుడు అగ్రగణ్యుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ యూనివర్స్ విత్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రీచర్స్ మ్యాన్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: మానవ జీవితము అత్యుత్తమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
0: విలువైనటువంటిది.
1: ఇట్స్ హైలీ వాల్యుబుల్.
0: ఈ విలువ దేని నుండి ఆవిర్భవించింది?
1: Where from it got its value?
0: Kevalamu ee dehama ee aakarama kaadu kaadu.
1: Is it the body? Is it the form that gave the value to the human life?
0: Manava dehamu kevalamu paancha bhautikamainatundi.
1: The human body is composed of elements.
0: ఈ పాంచభౌతికమైన దేహం నందు మలమూత్ర దుర్గంధ మాంసము రక్తములతో కూడినటువంటి ఈ దేహము నందు
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ ది యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాటర్
0: ఈ దేహమే ఆత్మకు ప్రధానమైన అద్దెకొంపగా ఏర్పడుతుంది.
1: అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద సెంటర్ యాజ్ ఇట్ హోల్డ్స్ ద డివైన్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలాసేపు ప్రసంగము సలిపి కట్టకడపటికి దీపక్ ఆనంద్ మూడు ప్రశ్నలు వేశాడు.
1: హావింగ్ స్పోకన్ ఫర్ లాంగ్, దీపక్ ఆనంద్ హ్యాస్ పుట్ ఫార్వర్డ్ 3 questions.
0: ప్రతి అవతారమున కూడాను తల్లి తండ్రి ఉంటారు.
1: Every incarnation has a mother and a father.
0: Kani Brahma Vishnu Maheshwarulaku tallidandrulu evaru?
1: He wants to know the parents of Brahma, Vishnu and Maheshwara.
0: Ee satyanni evaru gurtinchukoledu.
1: No one can know the truth behind this.
0: Ye shastra upanishadulu kuda no deenni vallinchaledu.
1: No sacred epic or text.
0: ఏ గ్రంథము కూడా దీనిని రచించలేదు.
1: నో బుక్ ఈస్ ఎవర్ రిటన్ ఆన్ దిస్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరధారులు కారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రినిటీ, దే డోంట్ హ్యావ్ ఫిజికల్ బాడీ.
0: కేవలం వీరు గుణస్వరూపులే.
1: దే రిప్రజెంట్ అట్రిబ్యూట్స్.
0: ఈ గుణస్వరూపులై ప్రతి మానవుని దేహమునందు కూడాను సంచరిస్తూ ఉన్నారు.
1: They move from top to toe in every human body in the form of attributes.
0: Guna pravartana chetane మానవ దేహమును ఆశ్రయించి ఈ దేహమునుండే సమస్త కర్మలు కూడాను సాగిస్తూ వస్తున్నారు.
1: These three are in the body in the form of attributes manifest and express out by way of their conduct and perform actions thereby.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to understand the divinity in him.
0: అలాంటి తన మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నిరూపించగలడు?
1: He is not able to understand his human quality to begin with. How do you expect him to know the divinity?
0: కనుక గుణస్వరూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: In the first instance, we have to know the Trinity, Brahma, Vishnu, Maheshwara, represent the qualities, attributes.
0: Isha vasyam midam jagattu.
1: The entire universe is full of divinity.
0: Bhagavantudu sarvabhuta nideyudu.
1: God dwells in all of the beings.
0: Sarvabhuta antaratma.
1: He is the indweller of all of the creatures.
0: Aite ee atmaku శృతులన్నీ కూడాను కేవలము ఒక విధమైన నూతన పేరును ఆవిర్భవించారు.
1: Shrutis, the texts have given a name to this indwelling spirit in every body.
0: ప్రతి దేహమునందు కూడాను ఒక హృదయం ఉన్నది.
1: In fact, every body has got the heart.
0: ఈ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచింది.
1: The heart present in every body, the Veda calls it as Atma, the spirit.
0: Itti Atma ane hrudayam nundi aavirbhavinchinatundi manasu.
1: Mind is born to this spirit.
0: Kanukani ee manasune Vishnu swaroopudu annaru.
1: Vishnu symbolizes the mind.
0: Vishvam Vishnumayam jagat.
1: The whole world is full of Vishnu.
0: Manasu kuda attide manomoolam midam jagat.
1: The mind spreads, it expands, so expansive.
0: కాబట్టి ఈ మనసు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
1: What is the origin for this mind?
0: ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
1: It is born out of ఆత్మ.
0: ఆత్మకే ఈశ్వర అని పేరు.
1: ఆత్మ, the spirit, is called ఈశ్వర.
0: కనుక అటు ఈశ్వరత్వము ప్రతి వ్యక్తి యందు కూడాను ఉంటున్నది.
1: This ఈశ్వరహుడ్ is present in everyone.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: Ishvara, Atma, dwells in all of the creatures.
0: Sarva bhutamani yandu undinatvanti Ishwarattame.
1: It is the principle of Ishvara present in all of the beings.
0: Ee Ishwarattam anetvanti okka hrudayam nundi aavirbhavinchinatvanti mind ane Vishnuvu.
1: Therefore, it is of that Ishwarahood, the Atma, the mind, Vishnu is born.
0: Vishnu yokka naabhi nundi kamalam nundi aavirbhavinchinatvanti vaade Brahma.
1: Brahma comes out of the navel and the lotus of Vishnu.
0: Vishnu yokka nabhi kamalam nundi udbhavinchinatvanti vaadu Brahma.
1: Brahma is born out of the navel and the lotus of Vishnu.
0: Ee Brahmane vak swaroopudu.
1: Brahma is the presiding deity of the faculty of speech.
0: Kanukane itanni varnistu vacharu.
1: That's how the narration goes.
0: Shabda brahmamayi.
1: The sound.
0: చరాచరమయీ.
1: The motility.
0: జ్యోతిర్మయీ.
1: Light.
0: వాంగ్మయీ.
1: The speech.
0: నిత్యానందమయీ.
1: Eternal bliss.
0: పరాత్పరమయీ.
1: The supreme.
0: మాయామయీ.
1: Of illusion.
0: The
1: one of wealth.
0: ఇతరే బ్రహ్మస్వరూపుడు.
1: These relate to Brahman.
0: శబ్ద బ్రహ్మమయీ.
1: To begin with, Shabda Brahmai, the sound.
0: Anaga vak swaroopude Brahma.
1: Brahma represents the very speech or the thought.
0: Mano swaroopude Vishnuvu.
1: Vishnu represents the mind.
0: Atma swaroopude Shivudu.
1: Shiva is Atma or the spirit.
0: Atma, manasu, vaku. Ee moodinti yokka avinabhava sambandhame divyatvamainatundi atmatattvam.
1: The divinity has got the combination of these three principles. One, the spirit, the Atma. The second, the mind. And the third, the faculty of speech making. They are interdependent and intimately related.
0: కాబట్టి గుణస్వరూపుడే ప్రతి మానవుని యందు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు.
1: లైక్ వైజ్ ద ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ బై
0: మానవ ఆకారమే వారి ఆకారములు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డూ హ్యావ్ ద ఫార్మ్ లైక్ దట్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: వారికి ప్రత్యేకమైన ఆకారములు లేవు.
1: దే డోంట్ హ్యావ్ సెపరేట్ ఫార్మ్ యాజ్ సచ్.
0: ఆత్మకి ఎట్టి ఆకారము?
1: What are the form of the spirit?
0: ఇది ఏ చైతన్య స్వరూపము?
1: This is one of the awareness.
0: Consciousness.
1: That is one of consciousness.
0: కనుక అట్టి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరత్వానికి ఏ రూపము లేదు.
1: This consciousness representing ఈశ్వరత్వం has no specific form.
0: ఈ కాన్షియస్నెస్ నే ఈశ్వరత్వము అని పేరు పెట్టారు.
1: ఈశ్వర రిప్రజెంట్స్ దిస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ నుంచి కాన్షియన్స్ వచ్చి హృదయంలో చేరింది.
1: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ ఎమనేటెడ్.
0: అది మైండ్.
1: దట్ ఇస్ ద మైండ్.
0: ఆ మైండ్ నుంచి వాక్ స్వరూపుడైపోయి కాన్షియస్ అనేటువంటి వాక్ స్వరూపుడైనాడు.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ఇస్ బోర్న్ దిస్ టాక్ ఆర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: అనేక పర్యాయాలు నేను కూడా చెప్తుంటాను. ది వన్ యూ థింక్ యు ఆర్,
1: భగవాన్ టెల్స్ us repeatedly, ది వన్ యూ థింక్ యు ఆర్,
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
0: ది వన్ యూ రియలీ ఆర్,
1: ది వన్ యూ రియలీ ఆర్.
0: ఈ మూడింటి యొక్క ఆకారములే బ్రహ్మ విష్ణు స్వరూపులు.
1: దీస్ త్రీ స్టాండ్ ఫార్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: కనుక బ్రహ్మ అనేవాడు వాక్ స్వరూపుడు.
1: Brahma represents the talk or speech.
0: Vishnu anetundi manasvarupudu.
1: Vishnu stands for the mind.
0: Vishnu kunnatundi sarvavyapakatvam kudanu manasukuntunnadi.
1: That which expands, spreads all over is the
0: Vishnu principle of the mind. Sarvavyapakatvam tho kudinatundi vadu.
1: Vishnu represents the vastness.
0: Manas kudanu anti.
1: So also the mind.
0: Manomoolam vidam jagat.
1: Mind spreads all over this world.
0: Ye chanamaindaina, ye pradeshamundaina, ఏ కాలం నందైనా, ఏ దేశం నందైనా సంచరిస్తూ ఉంటుంది మనసు.
1: మైండ్ మూవ్స్ అబౌట్ ఎనీ ప్లేస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఈ మూడు కూడాను లొంగునవి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ త్రీ డు నాట్ సబ్మిట్ దెమ్ సెల్వ్స్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే బ్రహ్మ అనగా బృహత్ స్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ హ్యాస్ ఎ కాస్మిక్ ఫామ్.
0: ఇతని ఆకారములకు కానీ ఇతని పేరుకు కానీ ఒక పరిమితమైనటువంటిది లేదు.
1: యు కెనాట్ లిమిట్ హిమ్ బై ఎ స్పెసిఫిక్ నేమ్ ఆర్ ఎ ఫామ్.
0: విష్ణువు అనగా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కనుక ఇతనికి ఒక ఆకారం కానీ ఒక ఇది కానీ లేదు.
1: హీ హాజ్ నో స్పెసిఫిక్ ఫామ్ యాజ్ సచ్.
0: ఇంకా వాక్
1: దెన్ ద స్పీచ్.
0: ఇదే శబ్ద బ్రహ్మమయ్యి.
1: దిస్ ఇస్ ద వన్ ఆఫ్ సౌండ్.
0: దీనికి కూడా ఒక పరిమితం లేదు.
1: సౌండ్ హాజ్ నో లిమిట్.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా పరిమిత రహితులైనటువంటి యొక్క సర్వాంతర్యామి స్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రాన్సెండ్ ఆల్ లిమిటేషన్స్ ఆల్ బౌండరీస్.
0: ఈ సర్వవ్యాపకమైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు అణుమాత్రమైనటువంటి యొక్క దేహమునందు ఆవిర్భవించారు.
1: దీస్ త్రీ ఆర్ సో ఇన్ఫినిట్ బట్ యెట్ దే ఆర్ బోర్న్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫార్మ్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్. మహత్తరమైనటువంటి యొక్క ఈ శక్తులు అణుశక్తి అయినటువంటి దేహమునందు లీనమై ఉన్నవి.
1: బీయింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైన్యూటెస్ట్ ఫార్మ్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: కానీ ఈ అణువైనటువంటి యొక్క దివ్య శక్తులు బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంటున్నాయి.
1: ద డివైన్ పవర్ సో మైన్యూట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కనుక బ్రహ్మాండాన్ని మీరు ఎవరు చూడలేరు.
1: యు కెనాట్ సీ ద కాస్మాస్.
0: చూస్తున్నకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: కనుకనే మన స్వాధీనమునందు ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరును మనము అర్థం చేసుకుంటే విశ్వాన్ని గుర్తించిన వారవుతారు.
1: అండ్ హెన్స్ వి అండర్స్టాండ్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర విత్ ఇన్ అవర్ సెల్స్ యు కెన్ నో ది ఎంటైర్ యూనివర్స్.
0: హృదయమే ఈశ్వరుడు.
1: ద హ్యూమన్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: కాబట్టి హృదయాన్ని ఈశ్వరత్వంగా విశ్వసించిన వ్యక్తులు ఎట్టి దుర్గుణములకు కానీ దురాలోచనలకు కానీ దుర్బుద్ధులకు కానీ అవకాశం ఇవ్వకూడదు.
1: ద వన్ హూ కన్సిడర్స్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ఈశ్వర విల్ నెవర్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ సెంటిమెంట్స్ బ్యాడ్ థాట్స్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: God is in fact is beyond all attributes, beyond form. He is eternal, immortal, nectarine and unpolluted.
0: అట్టి ఈశ్వరత్వాన్ని ఎంత దురుపయోగం చేస్తున్నారు మానవులు.
1: That divinity, Godhead, is misused by man.
0: హృదయం అనేటువంటిది ఉండి కూడాను హృదయరహితమైనటువంటి యొక్క మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు.
1: He has the heart, but his behavior is heartless.
0: కనుక హృదయమే బ్రహ్మ అనుకున్నటువంటి వ్యక్తులు బ్రహ్మ భావంతోనే జీవించాలి.
1: హార్ట్ బీయింగ్ ది సెంటర్ ఆఫ్ బ్రహ్మ షుడ్ గివ్ దట్ బ్రహ్మిక్ ఐడియాస్.
0: ఎట్టి సంకల్పమును లేనిటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బియాండ్ థాట్, ట్రాన్సెండ్స్ థాట్.
0: కేవలం వాక్ స్వరూపాన్ని ధరించినటువంటి వాడు బ్రహ్మ.
1: హి మానిఫెస్ట్ బై వే ఆఫ్ అవర్ టాక్.
0: ఆ వాక్ కూడా ఎటువంటి వాక్కులు?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్?
0: చరాచరంతో చేరినటువంటి వాక్కు.
1: ద వర్డ్స్ విచ్ ఆర్ ఫుల్ మొటిలిటీ,
0: మాయామయంతో చేరినటువంటి వాక్కు.
1: ఫుల్ ఇల్యూజివ్,
0: సీమయంతో చేరినటువంటి వాక్కు.
1: వన్ ఫుల్ ఆఫ్
0: ఇలాంటి వాక్కును బ్రహ్మస్వరూపంగా మనం భావించినప్పుడు మన వాక్కులు ఎలాంటి మృదుమధురంగా ఉంటుండాలి?
1: వెన్ వి కన్సిడర్ వర్డ్స్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ బ్రహ్మన్, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ షుడ్ యు అటాచ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: బ్రహ్మ. ఏ విధంగా మౌన వాక్కును అభివృద్ధి పరుచుకుంటూ జగత్తునంతా పరిపాలన జరుపుతున్నారో ఆ శబ్దమును మనం కూడాను మౌనంగా వహించి ఆ శబ్ద ప్రవాహమును కూడాను ప్రసరింప చేయాలి.
1: జస్ట్ ఎస్ బ్రహ్మ takes the control of the mind and the word, we should also have total control and value highly the thought flow and the word. We should have very good words to begin with.
0: మృదువైనటువంటి వాక్కులు రావాలి.
1: So sweet and soft.
0: అతి చల్లనైనటువంటి వాక్కులు రావాలి.
1: So cool and sweet.
0: ఇది బ్రహ్మ వాక్కు.
1: That's what's called the walk of the
0: Brahma. ఉదయంలో ఉండినందుకు ఈ ఫలితమును మనము బహిర్పరచాలి.
1: This is the result when we feel God Brahman in our heart.
0: ఇంకా విష్ణు.
1: Then comes Vishnu.
0: ఈ విష్ణు ఏ స్వరూపంతో ధరించున్నాడు?
1: What form has he?
0: మనోస్వరూపాన్ని ధరించున్నాడు.
1: Vishnu has the form of the mind.
0: కానీ ఈ మనసును మనం ఎంత పవిత్రమైన రీతిగా ఉంచుకోవాలి?
1: In what way? In what sanctity should we hold our mind?
0: మైండ్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి ఒక మైండ్.
1: మైండ్ ఇస్ సో యూస్ఫుల్, యు నో.
0: మనస్సు అనేటువంటిది మృదుమధురమైనటువంటిదిగా ఉండాలి.
1: మైండ్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ నెక్టరైజ్.
0: విష్ణు నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ పరమ శాంతంగా ఉంటాడు.
1: యూ విల్ ఫైండ్ విష్ణు స్మైలింగ్ ఆల్వేస్, ఎంజాయింగ్ సుప్రీం.
0: కనుకనే మన మనసు కూడాను మృదుమధురమైనట్టుగా ఉండి పరమ శాంతంతో చిరునవ్వులతో చిందులు తొక్కాలి.
1: So also our mind should be so soft and sweet and peaceful and dancing joy.
0: విష్ణును సందర్శించాలని.
1: And Vishnu protects.
0: నలుగురు మహర్షులు ప్రయాణమై వెళ్లారు.
1: And four sages have gone to see Vishnu.
0: విష్ణు చూడటానికి పోయినప్పుడు గౌరవంతో పోవాలి అని ప్రజల యొక్క అభిప్రాయములు.
1: It is our tradition that one should approach Vishnu in a respectful way.
0: విజయ సనక సనందన
1: therefore
0: ఈ నలుగురు కూడాను వెళ్లారు.
1: The four Jaya, Vijaya, Sanaka, Sanandana
0: went there. వీరందరూ ఎట్ట పోయారు? చిన్న పిల్లల రూపంతో పోయారు.
1: They went in the form of babies.
0: పుట్టిన వారు పుట్టినట్టుగానే వెళ్ళినారు విష్ణు సందర్శనముకు.
1: They went to see the Lord Vishnu.
0: అనగా వారి ఎట్టి గుణములు లేవు.
1: No defect.
0: ఎట్టి మానాభిమానములు లేవు.
1: No attachment.
0: ఎట్టి పరిస్థితి ఎందుకు మార్పు లేదు.
1: They are changeless under any circumstances.
0: నలుగురు కూడాను విష్ణు సందర్శన కోసం వెళ్లారు.
1: All four kids have gone to see Vishnu.
0: పవిత్రమైనటువంటి మనస్సు సందేశం కోసం వెళ్లారు.
1: హియర్ వీ షుడ్ నో దే హావ్ గాట్ ది సెకండ్ మైండ్.
0: మంచి మనసు కలవాడే మహావిష్ణువు.
1: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మహావిష్ణువు.
0: మంచి మనసు కలవాడే మానవుడు.
1: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మానవ, హ్యూమన్ బీయింగ్.
0: కనుక అట్టి మంచి మనసు ఎవరికి ఉంది?
1: హూ హాస్ సచ్ ఎ గుడ్ మైండ్?
0: అట్టి మంచి మనసు, మధురమైన మనసు మహావిష్ణువుకు ఉండటం చేతనే చాలా చిరునవ్వుతో ఉన్నాడు.
1: Since Vishnu has got that soft and cool and sweet mind,
0: volunteers madri akkada kuda iddaru dwarapalakulu unnaru.
1: Just as we have volunteers here, there are two volunteers there at the board of Vishnu.
0: Aa volunteers addu chesaru.
1: The volunteers objected.
0: Bhagavantun daggariki velle samayalo meer ee vidhanga velladaniki veelu kaadu.
1: When we want to see God, well, you can't object us like that.
0: Ani vaarito vaadanalu prarambhincharu.
1: They argued with the volunteers.
0: Bhagavantudu nirmaludu, nischaludu, నిస్వార్థపరుడు, గుణరహితుడు. అలాంటి వాడిని దర్శించడానికి మేము కూడా గుణరహితంగా వెళ్ళాలి.
1: గాడ్ ఈస్ ప్యూర్, అన్సలీడ్, అట్రిబ్యూట్లెస్. యూ షుడ్ ఆల్సో బి లైక్ దట్ సో టు డిజర్వ్ హిస్ దర్శన్.
0: అనేక రకములుగా వాదోపవాదం జరిగింది.
1: దే ఆర్గ్యూడ్ లైక్ దాట్.
0: కానీ ద్వారపాలకులు వారు కోపం వచ్చి శపించారు.
1: ద వాలంటీర్స్ వర్ ఫ్యూరియస్ అండ్ కర్స్ ది కిడ్స్.
0: మీరు రాక్షసులై జన్మించరు కాక అని.
1: లెట్ యూ బి బోర్న్ యాస్ డెమన్స్.
0: కానీ ఏమైనా శపించుకోని.
1: యూ కర్సింది
0: విష్ణు సందర్శనం మాకు కావాలి.
1: మీ
0: శాపంతో మేము ఎన్ని బాధలు పడినా కూడా మాకేం అవసరం లేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ వే యూ కర్స్ అస్.
0: వెళ్ళి విష్ణుకు నమస్కరించి అనగా మనసును, మంచి మనసును స్వాధీనపరుచుకున్నారు.
1: they had full control over their good mind.
0: అప్పుడు ఓ మనసా అనగా విష్ణువును మనసా అని అడ్రస్ చేశారు.
1: And they addressed Vishnu this way, O mind.
0: మా గతి ఏమిటి?
1: What will happen to us?
0: మాకు మీ మృదుమధురమైనటువంటి ఒక దర్శనమే మాకు ప్రాప్తించాలి.
1: We should see you anyway.
0: అన్య కోరికలు మా యందు లేవు.
1: We don't have any.
0: అన్య అభిష్టములు మా యందు లేవు.
1: We don't have any desire.
0: మీ దర్శనమే మా యొక్క ఆనందము.
1: But we should see you.
0: మీ దర్శనమే మా యొక్క ఆహారము.
1: That's our very basic.
0: మీ సంభాషణే మా యొక్క శ్వాస.
1: Conversation is శ్వాస, the breath.
0: కొనుకునే మీ దర్శన స్పర్శన సంభాషణను మాకు లభ్యం కావాలి.
1: We should certainly earn the gift of your darshan and conversation.
0: ఆ చంటి బిడ్డలుగా ఉండినటువంటి యొక్క ఆ ఋషులను అనుగ్రహించి.
1: The sages who came there in the form of kids were blessed. And then he called
0: Dwarapalakulara
1: and told them,
0: meeru ee vidhanga shapinchadaniki margam ledu.
1: Volunteers you have cursed
0: me. Vaaru kuda mimmalni shapincharu.
1: And they too cursed you.
0: Meeru kuda rakshasuni janminchali.
1: You also going to be born as demons.
0: Aithe మీరు ప్రార్థన చేత ఒక ఆహారము.
1: దట్స్ అవర్ వెరీ బేసిక్.
0: మీ సంభాషణే మా యొక్క శ్వాస.
1: కన్వర్సేషన్ ఇస్ శ్వాస, ద బ్రెత్.
0: కొనుకునే మీ దర్శన స్పర్శన సంభాషణను మాకు లభ్యం కావాలి.
1: వీ షుడ్ సర్టన్లీ ఎర్న్ ద

0: చేత, నా యొక్క అనుగ్రహం చేత మీరు త్వరలోపల మీరు తిరిగి నా సన్నిధికి వచ్చేటువంటి మార్గం ఉన్నది.
1: However, by constant incessant prayer and by my mercy, you'll come back to me.
0: శిష్యుని యొక్క శాపాన్ని ఏ మాత్రం కూడా మార్చటకు వీలు కాదు.
1: The curse given cannot be changed.
0: శిష్యులు మానస సంచారులు.
1: And in fact, Vishnu dwells in our mind.
0: మనసనక విష్ణు యొక్క హృదయములో చేరినవాడు.
1: And Vishnu symbolizes the very mind.
0: మనోసంచారులనక విష్ణుతోనే జీవించేటువంటి వారు.
1: There the mind moves all over, that is Vishnu aspect.
0: ఈ మానస సంచారి.
1: Oh, you move in the minds of sages.
0: మేము రాక్షసులుగా పుట్టి మీకు దూరం అయిపోతాం కదా అన్నారు.
1: If we are born as
0: విజయుడు.
1: If we are born as demons, we will be distanced from you.
0: వాళ్ళు వచ్చారు.
1: They felt so sad about it.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: నాయన, వారు ఇచ్చిన ప్రకారం శాపంతో 9 సంవత్సరములు మీరు రాక్షసులుగా బ్రతించాలి.
1: Because of the consequence of the curse given to you, you will live as demons for 9 years.
0: ఒకవేళ నాకు దూరం అయిపోయి మీరు పరితపిస్తుంటే నన్ను దూషించి 3 సంవత్సరం లోపలనే మీరు 3 జన్మం లోపలే నన్ను వచ్చి చేరండి అన్నాడు.
1: If you cannot bear the pangs of separation from me by meditating, praying to me for 3 years, in absolute rivalry you will come to me.
0: దైవం యొక్క ఆరాధనలే.
1: And every form of word is worship.
0: నీవు కేవలం నిరంతరము నన్ను స్మరించడం చేత 9 సంవత్సరములు ఉండవచ్చును.
1: As you think of me constantly, you can live for 9 years.
0: నన్ను దూషించడం చేత 3 యొక్క జన్మములోపలే కడతేరవచ్చును.
1: Constantly criticizing me all through, you can reach me in 3 years time.
0: భూషణభూషణ తిరస్కారములు మాకు అక్కర్లేదు. మీ సన్నిధి మాకు చాలా ప్రధానము.
1: We don't want praise or blame, we want proximity.
0: భూషణ అయినా సరే మిమ్మల్ని దూషించి చింతించి స్మరించి తరిస్తాం మేము అన్నారు.
1: Doesn't matter even if it were to be blame, but we blame you constantly and come to you.
0: సర్వత్ర హరిదూషణం.
1: At all the time, every place, we blame you, God.
0: ఏ చిన్న విషయాన్ని కూడా నువ్వు భగవంతుని దూషించటం.
1: Any matter, doesn't matter how silly it is, we blame God.
0: దూషించి దూషించి దూషించి ఋషులు ఇచ్చినటువంటి శాపాన్ని కరిగింపజేసుకున్నారు.
1: By blaming God constantly, they faced the consequences of the curses given by those sages.
0: ఈ దూషణ భూషణ తిరస్కారంలో ఉన్నటువంటి మార్పులు ఏమిటి?
1: What are the changes you find because of praise and blame?
0: ఏమి మార్పు లేదు.
1: No change.
0: ఇప్పుడు కృష్ణుని మీరు అనేక రకములుగా మీరు దూషిస్తుంటారు.
1: Sometimes you also blame God.
0: Chitta chora yesoda ke baal navanite chora gopal. Chitta chorudu antaru.
1: You say, oh God, you have stolen my mind.
0: Adi dushana kada?
1: Is it not a blame?
0: Adhe maatalato chepte hey gadidonga antaru.
1: And if you are to say in a harsh way, you are a big thief.
0: Gadidonga ante krishnudu yokka bhaktulandaru kuda krishnudu gadidonga annadani
1: But if you say so, you are a big thief. The devotees of Vishnu will fight with you.
0: కాని అదే సంగీత సాహిత్యంతో కూడినటువంటి రీతిగా చిత్త చోర యశోదా కే బాల్ నవనీత చోర గోపాల్ అంటే మీరు కూడా తాళం వేస్తారు.
1: When the same thing is said in a poetic music form, in the form of a lyric, oh, the son of Yashoda, you are a big thief, you also join in chor, then everything will go now.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని దూషిస్తూనే ఉంటున్నారు.
1: సో ఎవ్రీ మ్యాన్ డస్ ద సేమ్.
0: అది ఏదో ఒక శాపరహితమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ ద కర్స్.
0: కనుకనే ఈ జై విజయులు కూడాను 3 జన్మముల లోపల కడతీర్చుకున్నారు.
1: సో జై విజయ టుక్ 3 బర్త్స్ and
0: ఇది కూడాను మనసు యొక్క
1: ప్రభావమే. దిస్ ఇస్ ఆల్ ద చేంజెస్ ఆఫ్ ద మైండ్.
0: విష్ణు అనగా మనోస్వరూపుడే.
1: విష్ణు టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: శంఖ చక్ర గదాధారి కాదు.
1: Not the one having the wheel and the gun.
0: Ravarmane picture vallanta dinnanta daristu vacharu.
1: That is all the imagination of the painter.
0: Manasvarupude Vishnuvu.
1: Vishnu represents the mind.
0: Andukosame nenu appudappudu antuntanu.
1: Bhagavan tells us time and again.
0: Nenu diamond ring ichinappudu diamond antuntanu.
1: Then Bhagavan gives the beautiful gift of diamond. He says diamond
0: manasanu gaaka.
1: It means let the mind be annihilated, withdrawn.
0: అనగా ఏ విధంగా నీకు మానవత్వంతో ఉండనటువంటి మనసు పోయి
1: you should have leave give up
0: దైవత్వంతో ఉండనటువంటి మనసు నీకు ప్రాప్తించుగాక అని.
1: You should sacrifice the human mind and attain the divine mind.
0: ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి మనసే విష్ణు స్వరూపుడు.
1: Therefore the mind present in every human being represents Vishnu.
0: ప్రతి మానవుని యందు కూడాను ఆవిర్భవించేటువంటి ఒక పలుకే బ్రహ్మస్వరూపము.
1: ఎవ్రీ వర్డ్ దట్ ఎ మ్యాన్ అటర్స్ సింబలైజెస్ బ్రహ్మ.
0: కనుక మన యొక్క వర్డ్స్ అంతా కూడా దురుపయోగం చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ అవర్ వర్డ్స్.
0: దీనికి ప్రాచీన ఋషులందరూ కూడా మౌనము అని వహిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: మాట్లాడటం చేత అధిక

0: అసలు మాట్లాడి తద్వారా అసత్యం ప్రారంభమవుతుందో ఏమో.
1: బై టాకింగ్ టూ మచ్ ఎక్సెసివ్ టాక్ యూ మే బి టెంప్టెడ్ టు స్పీక్ లైస్.
0: అధిక భాషల చేత పరులను నొప్పించిన వారమవుతామో ఏమో.
1: టూ మచ్ ఆఫ్ టాక్ సమ్ టైమ్స్ మే హర్ట్ అదర్స్.
0: అధిక మాటల చేత ఉద్రేకం ఆవిర్భవించి ఆ ఉద్రేకం చేత తప్పు పదములు ప్రారంభమవుతాయో ఏమో.
1: బై టాకింగ్ టూ మచ్ ఇట్ మైట్ లీడ్ టు అజిటేషన్స్ అండ్ మిస్డీడ్స్.
0: కనుక మౌనం వహిస్తామన్నారు.
1: దేర్ఫోర్ దే అబ్జర్వ్డ్ డీప్ సైలెన్స్.
0: మౌనం అనగా ఏమి? వాగ్బంధన మౌనం కాదు.
1: సంకల్పం లేకుండా ఉండాలి. వన్ షుడ్ బి థాట్లెస్.
0: అది ఆనాటి మహర్షులు అనేక రకంగా తిరిగారు.
1: That's how they moved about in the
0: world. మనస్సు అనగా ఏమిటి? సంకల్పముల యొక్క స్వరూపమే మనస్సు.
1: How do we take it today? The mind is bundle of thoughts.
0: ఇది ఏమిటి?
1: What is this?
0: బట్ట.
1: This is a cloth.
0: ఇది బట్ట కాదు.
1: Not so.
0: Bundle of thoughts.
1: It's bundle of threads.
0: ఈ థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
1: నాట్ థ్రెడ్స్ ఈవెన్, ఇట్స్ కాటన్.
0: కాబట్టి ఈ యొక్క దారములతో చేరినటువంటి వస్త్రమును మనం వస్త్రం లేకుండా చేరంటే ఒక్కొక్క దారం వేరు తీయాలి.
1: సో ద థ్రెడ్స్ ఇంటర్లీ వోవెన్ కాన్స్టిట్యూట్ ద క్లాత్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద క్లాత్ యూ షుడ్ రిమూవ్ ద థ్రెడ్స్ వన్ బై వన్.
0: కనుక మన ఎందుంటున్నటువంటి యొక్క భావములు మాటల స్వరూపంలో వచ్చినప్పుడు కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore the thoughts within us has come out manifest by their words, we should cut short our
0: speech. కనుకనే less luggage more comfort make travel pleasure అన్నారు.
1: And hence Bhagavan says less luggage more comfort make travel a pleasure.
0: మనము తక్కువ మాట్లాడాలి.
1: We should talk less.
0: ఆ తక్కువ మాటల చేత బ్రహ్మస్వరూపాన్ని మనం అనుభవించిన వారం అవుతాం.
1: Then you can enjoy the principle of Brahman.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బ్రహ్మ అనగా వాక్కే.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ థాట్.
0: విష్ణు అనగా మనస్సే.
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఈశ్వరుడు అనగా హృదయమే.
1: ఈశ్వర ఇస్ హార్ట్.
0: హృదయము ఉన్నది మనకు.
1: We have the heart.
0: మనసు ఉన్నది.
1: We have the mind.
0: వాక్కు ఉన్నది.
1: And we have
0: speech. మీ విష్ణు బ్రహ్మ స్వరూపాన్ని.
1: They represent the trinity of Godhead.
0: ప్రతి మానవుడు కూడాను.
1: Every man.
0: త్రిమూర్తి స్వరూపుడే.
1: రిప్రజెంట్ దిస్ ట్రీ.
0: కనుకనే త్రిగుణములు అతని యందు ఆవిర్భవిస్తున్నాయి.
1: అండ్ హెన్స్ వి ఫైండ్ ద త్రీ త్రిగుణము
0: త్రిదళాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: దిస్ రిప్రజెంట్స్ ద త్రీ అట్రిబ్యూట్స్ ద త్రీ ఐడ్ గాడ్ అండ్ విచ్ హస్ గాట్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: అదే ఈశ్వరునికి త్రినేత్రం కూడా ఉంటుండాలి.
1: అండ్ ఈశ్వర్ హ్యాస్ త్రీ ఐస్.
0: ప్రతి మానవుడికి కూడా త్రినేత్రం ఉంటుండాలి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ త్రీ ఐస్.
0: చూసుకుంటారు నాకు ఉందా లేదా అని.
1: దే వాంట్ టు చెక్ వెదర్ దే హావ్ ద థర్డ్ ఐ ఆర్ నాట్. ఇస్ నాట్ సో.
0: పాస్ట్ జరిగిపోయిన దాన్ని నీవు చూడగలవు.
1: పాస్ట్ యు కెన్ నో.
0: జరుగుతూ ఉన్నటువంటి దాన్ని నీవు చూడగలవు.
1: ప్రెసెంట్ యు కెన్ విజువలైజ్.
0: కానీ జరగబోయేటువంటి దాన్ని నీవు చూడలేవు.
1: ఫ్యూచర్ యు కెనాట్ సీ.
0: ఆ జరగబోయేటువంటి దాన్ని చూసేటువంటి యొక్క భావమే త్రినేత్రము.
1: దట్ అబిలిటీ టు పీప్ ఇన్ టు ద ఫ్యూచర్ ఇస్ ద థర్డ్ ఐ.
0: నీవు నిజముగా పాస్ట్ ప్రజెంట్ ను నీవు సరైనటువంటి స్థితిలో పెట్టుకుంటే ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంటుండాలి.
1: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఫ్యూచర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: కానీ ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: ఎప్పుడు చూసినా గానీ ఫ్యూచర్ పాస్ట్ ఫ్యూచర్ పాస్ట్ ఫ్యూచర్ పాస్ట్
1: ఈస్ బాదర్డ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ ఫ్యూచర్
0: గడిచిపోయిన దాన్ని నిరంతరము చింతిస్తుంటాడు.
1: హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్.
0: వాట్ అబౌట్ మై ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ను చింతిస్తుంటాడు.
1: హి ఇస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ ద ఫ్యూచర్.
0: ఈ ఫ్యూచర్ ను పాస్ట్ ను చింతించడం చేత ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు.
1: ద కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ ద ప్రెజెంట్.
0: కానీ ప్రెజెంట్ అనేటువంటిది పాస్ట్ నుంచి వచ్చినటువంటిదే.
1: ద ప్రెజెంట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్.
0: ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ యొక్క ఫలితమే ఫ్యూచర్.
1: ద ప్రెజెంట్ విల్ గివ్ ఈల్డ్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్.
0: కాబట్టి ఫ్యూచర్ పాస్ట్ రెండు కూడా ప్రెజెంట్ లోనే ఉంటున్నాయి.
1: ద ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ యాజ్ వెల్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ప్రెజెంట్.
0: ఈ సత్యాన్ని మానవులు ఎవరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద
0: ఫ్యూచర్ ఎంత వస్తుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
0: నువ్వు ప్రెజెంట్ ను సరైన రీతిలో వినియోగించు.
1: యు షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద ప్రెజెంట్.
0: ఆ ప్రెజెంట్ నీవు చాలా ఆనందంగా యూజిస్తే దీని ఫలితమే ఫ్యూచర్ గా వచ్చేస్తుంది.
1: ఇఫ్ యూ ఎంజాయ్ ద ప్రెజెంట్ జాయ్ఫుల్లీ యూ విల్ హ్యావ్ ద రిజల్ట్ ఇన్ ఫ్యూచర్.
0: వృక్షం నుంచి వచ్చినటువంటి యొక్క విత్తనమే ఈ ప్రెజెంట్.
1: ద ప్రెజెంట్ ట్రీ ఇస్ నథింగ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది సీడ్ ఆఫ్ ద పాస్ట్.
0: ఈ ప్రెజెంట్ అనే విత్తనం నుంచి ఆరంభమయ్యేటువంటి ట్రీనే ఫ్యూచర్.
1: ప్రెజెంట్ ఈస్ ద సీడ్ దట్ స్ప్రౌట్స్ అప్ ఇన్ టు ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్.
0: ఫ్యూచర్ అనేటువంటి ట్రీ పాస్ట్ అనేటువంటి ట్రీ ప్రెజెంట్ అనే సీడ్ లో ఉంటుండాలి.
1: సో ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్ ద ట్రీ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్.
0: ఈ సీడ్ లోపల ఈ వృక్షం ఎంత ఉంటుంది?
1: వెల్ హౌ డు యు ఫైండ్ ద ట్రీ విత్ ఇన్ ద సీడ్?
0: మొక్క మాదిరి ఉంటున్నది.
1: ఇట్స్ సో టెండర్ విత్ ఇన్ ద సీడ్.
0: ఆ చిన్న మొక్కనే పెద్ద మొక్కగా మారిపోతుంది.
1: ద సీడ్ జర్మినేట్స్
0: పెద్ద మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
1: గ్రోస్ ఇన్ ద జైగాంటిక్.
0: కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ప్రెజెంట్ లోనే ఇమిడి ఉంటుంది.
1: ది ఎంటైర్ ఫ్యూచర్ లైస్ ఇన్ ద ప్రెజెంట్.
0: కనుకనే నీ వాక్కును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
1: సో వీ షుడ్ మేక్ అవర్ టాక్ సేక్రెడ్.
0: ప్రెజెంట్ లోపల నీవు సద్వినియోగపరచుకొని ఈ వాక్కును.
1: ఇన్ ద present, make proper use of your talk.
0: ఈ సద్వినియోగపరచుకునే నిమిత్తమై మంచి మనసును కలిగి ఉంటుండు.
1: In order to make proper use, you should have a good mind.
0: ఎందుకనగా ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు?
1: బ్రహ్మ where does he come from?
0: వాక్ శబ్ద స్వరూపుడు.
1: Is in the form of the word.
0: ఆ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from has it come?
0: విష్ణు నుంచినే వచ్చింది.
1: It came out of Vishnu.
0: విష్ణు యొక్క నాభి కమలం నుండి వచ్చినటువంటి కమలం నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు.
1: He is born out of the navel and the lotus of Vishnu.
0: కనుక విష్ణు యొక్క అనుగ్రహం చక్కగా ఉండినప్పుడు వాక్ పరిశుద్ధం అవుతుంది.
1: అండ్ వెన్ యూ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ విష్ణు యూ విల్ హ్యావ్ ప్యూర్ టాక్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా త్రిమూర్తి స్వరూపులే.
1: ఆల్ ఆఫ్ యూ రిప్రజెంట్ ద ట్రినిటీ.
0: త్రిమూర్తాత్మక స్వరూపులే.
1: యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్.
0: త్రిగుణ స్వరూపులే.
1: యు హావ్ ద ఫామ్ ఆఫ్ ద క్రియేటివ్. త్రిమూర్తి
0: స్వరూపులే.
1: అండ్ యు రిప్రజెంట్ దట్.
0: త్రియేత్ర స్వరూపులే.
1: యు రిప్రజెంట్
0: స్వరూపులే.
1: అండ్ యు సింబలైజ్ ది క్రియేటివ్.
0: త్రిదళాకారం.
1: And all the three are there.
0: ఒకానొక సమయంలో ఒక చిన్న కథ.
1: A small story.
0: పార్వతి ఈశ్వరుని దగ్గరకు వచ్చి, ఈశ్వర దినదినం ఊరూరు తిరుపమెత్తుట కాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
1: పార్వతి క్వశ్చన్ శివ, యూ మూవ్ అబౌట్ కాన్స్టెంట్లీ బట్ యూ డోంట్ స్టే అట్ హోమ్ ఫర్ ఎనీ.
0: దినదినము ఊరు తిరుగుచుండుటే కాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
1: యూ మూవ్ కాన్స్టెంట్లీ ఎవ్రీవేర్ బట్
0: కొలలో తిరుగవలె కాని తలదాచుకుని దోసెడు కొంపలేదే.
1: And you move about everywhere, we don't have residence to reside.
0: ఇట్టి నీకాపురము నేను ఎట్టు చేతువని.
1: How can I live with you with such a life?
0: ఒక ఇల్లు లేదు.
1: I don't have residence.
0: ఒక షీట్ అయినా లేదు.
1: I don't have anything.
0: వర్షం వస్తే తడచడానికి కాపాడుకోవడానికి కూడా ఒక షీట్ లేదు.
1: And we cannot protect ourselves against rain.
0: నిన్ను దర్శించడానికి అనేక మంది ఋషులు అంతా వస్తున్నారు.
1: And many sages come to see you.
0: కాబట్టి ఇలాంటి ఋషులకంతా కూడా ఏదైనా ఒక చిన్న షెడ్ కట్టేస్తే, లేకపోతే ఒక ఇల్లు కట్టించుకుంటే చాలా మనకు వారికి అందరికీ అనుకూలం అవుతుంది అన్నది.
1: పార్వతి రిక్వెస్టెడ్ శివ టు కన్స్ట్రక్ట్ ఎ బ్యూటిఫుల్ హాల్ సో దట్ సేజెస్ కెన్ బి సీన్.
0: గృహలక్ష్మికి ఆ గృహం కావాలని ఆశ.
1: గృహలక్ష్మి ది హౌస్ వైఫ్ నేచురలీ వాంట్స్ గృహ రెసిడెన్స్.
0: సహజంగా ఆడవారికి అందరికీ ఉండేటువంటి గుణమే.
1: ఇట్ ద నేచురల్ డిజైర్ ఆఫ్ ఆల్ విమెన్.
0: ఇల్లు కట్టాలి అన్నాడు.
1: Yes, house has to be built.
0: ఆయన చెప్పాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర సార్
0: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే, ఎలుకలు మనకన్నా ముందు చేరు.
1: పార్వతి, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ద హౌస్ ఈవెన్ బిఫోర్ దట్ రాట్స్ గెట్ ఇన్.
0: ఎలుకల రావిడికి ఏదని ఒక పిల్లి.
1: In order to arrest the rats getting in, we need a cat.
0: పిల్లిపాలకు ఒక పెయ్య వలయు.
1: And we need milk.
0: పెయ్యను సాగడానికి ఒక పనిమనిషి కావాలి.
1: And then we need a
0: servant. ఎందుకు ఇవంత మనకు?
1: We need a servant maid.
0: ఇల్లే మనకు వద్దు అన్నాడు.
1: Why is all this paraphernalia? Better we don't have a house at all.
0: ఈమె కావాలని ఆయన వద్దని.
1: And she wants it and he doesn't want it.
0: ఈ రకంగానే జరుగుతూ వచ్చింది.
1: That is the argument.
0: ప్రతి కుటుంబంలో కూడా yes, no, yes, no, yes, no. ఇవి జరుగుతూనే ఉంటుంది.
1: This is true in every family. Husband says yes, wife says no.
0: కట్టగడబడికి ఈశ్వర వాక్యే సిద్ధించుతుంది.
1: Finally, decision of Ishwara prevails.
0: కట్టగడబడి చాలా శాంతంగా ప్రశ్నించింది పార్వతి.
1: పార్వతి however in a cool way question.
0: ఈశ్వర మీరు ఎందుకు ఇంత మొండితనంగా మాట్లాడుతున్నారు?
1: Why are you so determined? Why do you speak like that?
0: నా కోసం కాదు, ఋషులు కూడా వచ్చి జీవిస్తుంటారు, ఇక్కడ నిలుస్తుంటారు, నీడలు ఉంటుందని.
1: After all, the house is not for me, for the sages and saints that come to see you.
0: నాకు మీకు అందరికి కూడా ఇది ఒక తలదాచుకోవడానికి అవసరం అవుతుంది.
1: In fact, it gives a sort of a shelter to everybody.
0: అప్పుడు ఆయన చెప్పాడు.
1: Then he says,
0: నీవు ప్రారంభించినప్పటికీ నీ యొక్క లగ్నం సరైనటువంటిదిగా కాదు.
1: Even if you want to begin this project, that auspicious movement is not there right now.
0: ఇది నీవు ఎంత భవనానికి నిర్మించినప్పటికీ అగ్నిదేవుడు దీనిపైన కోపం కలిగి దీన్ని భస్మం చేస్తాడు.
1: You may construct a very big mansion, but the fire god will burn you.
0: అది నాకు తెలుసు ఫ్యూచర్.
1: I know the future.
0: నీకేమీ తెలియదు.
1: You do not know.
0: కనుక నోరు మూసుకుని కూర్చో అన్నాడు.
1: So remain silent, shut your mouth and sit down.
0: ఇప్పుడు ఆమె చెప్పింది.
1: Then she says,
0: ఈశ్వరా, సర్వశక్తులు మీలో ఉంటున్నవి. సర్వ దేవతలు కూడా మీ అనుమతిలో ఉంటున్నారు.
1: ఆల్ దైటీస్ ఆర్ ఇన్ యు.
0: అగ్ని కూడాను మీ యొక్క బంటే.
1: ఫైర్ ఇస్ ఆల్సో అండర్ యువర్ కంట్రోల్.
0: పంచభూతములు కూడాను మీ యొక్క విలువలే.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ అండర్ యువర్ కంట్రోల్.
0: ఈ అగ్నికి మీరు ఆర్డర్ చేస్తే అగ్ని కూడా దీన్ని ఏమి చేయలేదు కదా.
1: ఇఫ్ యు ఏబుల్ ఇన్స్ట్రక్ట్ ఆర్డర్ ఫైర్
0: మీ అగ్ని వహిస్తుందే కానీ దీనికి ఉల్లంఘించిపోదు.
1: ఫైర్ గాడ్ ఒబేస్ యువర్ కమాండ్ విల్ నాట్ డిసోబే యు.
0: కొంత ఆర్డర్ వేయండి అని.
1: పాస్ సమ్ ఆర్డర్ టు ద ఫైర్ గాడ్
0: చెప్పాడు.
1: అండ్ హి సెడ్
0: సరే ఇంకేం చేసేది, ఆడవారికి ఒక నెరవేరాలి అని చెప్పి నెరవేర్చుకున్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ద డిజైర్ ఆఫ్ ద హౌస్ వైఫ్ హస్ గాట్ టు బి ఫుల్ఫిల్డ్ ఎనీవే.
0: అయితే అగ్ని దగ్గరికి పోయి వాడి దగ్గర ఒక మాట తీసుకొని వస్తాను అంతవరకు ఉండు అన్నాడు.
1: And he said, just remain for some time, I'll get a promise from the fire god. And whatever Ishwara says will happen. Then she started
0: concerned.
1: However, she said one thing.
0: Ishwara, నేను కట్టినటువంటి గృహాన్ని అగ్ని వచ్చి కాల్చిందంటే నాకు చాలా అవమానం అవుతుంది.
1: The house I built cannot be burned by fire god, I can't bear it.
0: కాబట్టి అగ్ని ఒప్పుకోలేదు అంటే మీరు ఒక డబరకు వాయించండి.
1: If fire god is not prepared to accept my proposal, I want you to play on dabar.
0: నేను కట్టినటువంటి గృహాన్ని కాల్చి వేసేస్తాను.
1: Why fire god, I'll burn the house that I built.
0: వానికి అవకాశం ఇవ్వను.
1: I don't give that any scope for fire god.
0: అని చెప్పాడు. ప్రామిస్ చేసుకున్నారు.
1: And that was the promise contract between them.
0: ఈశ్వరుడు అగ్ని దగ్గరికి వెళ్ళాడు.
1: Ishwara went to Agni.
0: Agni నమస్కరించి, ప్రభు మీరు వచ్చిన పని ఏమిటి?
1: The fire god asked, oh lord,
0: మీ ఆజ్ఞ ఏమిటి?
1: What is your command?
0: అని అడిగింది.
1: And asked,
0: నాకేమి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: పార్వతి ఈ విధంగా ఇల్లు కట్టుతూ ఉండాలి.
1: పార్వతి ఈజ్ ఇన్ కన్స్ట్రక్షన్. దానికి
0: నీ గండం అధికంగా ఉంటుండాలి.
1: వెల్ యూ మైట్ అబ్జెక్ట్.
0: నువ్వు దాని జోలికి పోకుండా ఉండు, మాట ఇచ్చేసే అన్నాడు.
1: సీ దట్ యూ డోంట్ గో స్టాండ్ ఇన్ హర్ వే, మేక్ ఎ ప్రామిస్ దట్ వే.
0: అగ్ని మాట ఇచ్చింది.
1: ఫైర్ గాడ్ ప్రామిస్.
0: ఇచ్చి అగ్ని తిరిగి ప్రార్థించుకుంది ఈశ్వరుని.
1: అండ్ దెన్ ఫైర్ గాడ్ ప్రామిస్డ్.
0: నేను ఎన్ని దినముల నుంచి కూడాను మీ యొక్క శివతాండవం చూడాలని చాలా ఆశపడుతున్నాను.
1: ద ఫైర్ గాడ్ ప్రేయర్ అండ్ సెడ్, స్వామి, ఐ హావ్ బీన్ కాన్స్టెంట్లీ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ టు విట్నెస్ శివతాండవ ద సెలెస్టియల్ డాన్స్.
0: ఈ శివతాండవం నేను చూడాలని ఎంత కాలం నేను ఆశించినాను.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ టు సీ ద సెలెస్టియల్ డాన్స్.
0: అప్పుడు అతను సంతృప్తి పరిచే కోసమని శివతాండవం ఆడాడు.
1: టు మేక్ ఫైర్ గాడ్ హ్యాపీ, లార్డ్ శివ
0: శివతాండవంలో డబరకం వాయించాడు.
1: దేర్ హీ స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్ అమరుక.
0: ఈ డబరకం వినింది పార్వతి, అగ్గిపెట్టుకుంది ఇంటికి.
1: పార్వతి హర్డ్ ది సౌండ్ ఆఫ్ డమరుక అండ్ హస్ పుట్ హర్ హౌస్ ఆన్ ఫైర్.
0: తాండవ కేళి స్వల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు. తాండవ కేళి స్వల్పేనే.
1: It was the time of Lord Shiva. He was just enjoying himself
0: in talking. Chaluga damarakam chepatti danam janam jana janatakayanchu. Tandava keli salpene.
1: Lord Shiva started the cosmic dance with all his that instrument damaruka.
0: Sikamulo munneti kanya. శిఖములో మున్నేటి కన్యా, ముఖములో మూడవ కన్ను, సుగసుగ స్ఫటిక చమాలలు నిఘా నిఘా నిఘ నిఘమెరియా. తాండవ కేళి స్వల్పేనే. ఈ విధంగా ఆడుతూ వచ్చింది.
1: దట్స్ ద బ్యూటిఫుల్ సాంగ్ విచ్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ బై ట్రాన్స్లేటింగ్ దిస్. దట్ వాస్ ది సెలెస్టియల్ డాన్స్.
0: కట్ట కనపటికి
1: అల్టిమేట్లీ
0: కాల్చి వేసింది ఇల్లు.
1: Yes, she had set her house on fire.
0: Ishwara vachi chuchadu.
1: Ishwara came and saw.
0: Mantalu mandutunnayi.
1: And he saw the bonfire.
0: Parvati, emti idi vichitramu?
1: What is this mess today?
0: Vaadu nenu kaalchinandi maata ichchadu kada.
1: Well, I gave the promise earlier.
0: Mari enduku meer damaraka vaayincharu annindi.
1: Then she asked, why did you play that instrument damaruka?
0: Nenu sankalpinchukunnanu illu undakoodani.
1: Well, I did.
0: Kaani akkada tana yokka aasini pariharam cheyakunda oka trupti parchalani nenu jeevitaandavam aadanu.
1: He said, my original will was not to have the house. I just wanted to satisfy you.
0: Dabraku marchipoyi vaayinchanu.
1: And therefore I just played on that instrument, having forgotten the promise made.
0: Ishwara sankalpam anetundi enni vidamulainatundi addulu ochina gaani adi neraveyakunda podu.
1: The will of God will prevail whatever obstacles on the way.
0: Kanaka hrudaya sthayamlo undinatundi oka tattvamu eppudi kudunu phalistundi.
1: The principle present in the heart will certainly fructify.
0: అప్పుడు పవిత్రమైనప్పుడు ఫలితం కూడా మంచిదే అవుతుంది.
1: When the heart is sacred, the results are bound to be sacred.
0: కనుక హృదయం ఎప్పుడు కూడా మనం పవిత్రమైన హృదయంగా పెట్టుకోవాలి.
1: The heart should be sacred all through.
0: అది ఏ శివతత్వము?
1: That is the nature of Shiva.
0: అది ఏ శివమహస్తు?
1: That is the mystery of Shiva.
0: అలాంటి శివమైనటువంటి మంగళకరమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: The heart should be so auspicious, it has got to be sacred and pure, embodiments of love.
0: ఈనాటి యొక్క సంబంధమైనటువంటి విషయం ఎందుకంటే హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.
1: వాట్ ఈస్ టు బి సెట్ టుడే ఈస్ టు కీప్ యువర్ హార్ట్ ప్యూర్.
0: ఎవరిని దూషించడం కానీ, ఎవరిని విమర్శించడం కానీ, ఎవరిని తూలనాడటం కానీ, ఎవరిని తిట్టడం కానీ, ఇలాంటి చెడ్డ భావాలు హృదయంలో ప్రవేశించకుండా చూసుకోండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ దట్ మైట్ లీడ్ యూ టు క్రిటిసైజ్, అక్యూజ్, యూజ్ హార్ష్ వర్డ్స్.
0: శివస్వరూపము,
1: దట్ ప్యూర్ హార్ట్,
0: శివస్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటి మైండ్.
1: అండ్ దట్స్ ద మైండ్.
0: ఆ మైండ్ అంటే చాలా మంది ఇప్పుడు మంకీ మైండ్ అంటున్నారు.
1: They think mind is different in the modern concept.
0: Monkey mind kaadu, mankind.
1: It's not, It is not the monkey mind, it's mankind.
0: Mankind. Kabatti adi vishtha swaroopame.
1: Mankind, the mind represents
0: mind to kudinatvanti mind.
1: And it's comprised of mind.
0: Kanuka mana manasunu pavitramaina karunato nimpali.
1: And our mind should be filled with sacred compassion.
0: Aanandamto nimpali.
1: It should be full of bliss.
0: Premato nimpali.
1: It should be filled with love.
0: Satyamto nimpali.
1: It's wonderful.
0: Ee vidhanga manam chesinappude ee mind vishtha swaroopani pondutundi.
1: Where it's pure. It's fully pure love and bliss. It takes the form of Vishnu.
0: Brahma swaroopamunu.
1: It's one of Brahma.
0: Satya vakuto.
1: Brahma stands for truthful talk.
0: Satyam kante minchindi manokati ledu.
1: There's nothing beyond truth.
0: Satyamunandundi sarvamu srushtinche.
1: Right from the position of truth he
0: created. Satyamunanna anage sarva srushti.
1: Everything merges in truth.
0: Satya mahimaleni stalamedi kanugonna.
1: Is there any place here that does not stand for truth?
0: Satyam chudaraya.
1: It's a pure unsullied truth.
0: సత్యమే బ్రహ్మస్వరూపము.
1: The truth is Brahma.
0: అది ఏ వాక్యే బ్రహ్మస్వరూపము.
1: And this very word is
0: మైండే విష్ణు స్వరూపము.
1: And this mind Vishnu.
0: హృదయమే శివ స్వరూపము.
1: This హృదయ human heart is Shiva.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వాళ్ళు ఆకార సూర్యులు కాకుండా మన యొక్క గుణసూర్యులుగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ హ్యూమన్ ఫార్మ్స్. దే రిప్రజెంట్ ద వాల్యూస్ ది అట్రిబ్యూట్స్.
0: గుణస్వరూపులుగా ఉంటున్నారు.
1: దే స్టాండ్ ఫర్ ద క్వాలిటీస్.
0: ఎలాంటి గుణములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ?
0: అయితే ఒక్కొక్క సమయం లోపల శిక్షించాలంటే ఆ గుణములు కూడా రౌద్రదాన్ని పొందుతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఆర్డర్ టు పనిష్ యూ దేర్ ఇస్
0: జైలమునందు కూడా ఉంటుండాలి. రుద్రము భద్రము ఎండిటి అందు కూడా ఉంటుండాలి.
1: దేర్ ఆర్ టూ వర్డ్స్ హియర్, వన్ ఇస్ రుద్ర, అదర్ ఇస్ భద్ర.
0: భగవంతుడు అభిష్టాలు నెరవేరుస్తుంటాడు.
1: గాడ్ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
0: నీకు అవి చెడ్డనే చేస్తుంటే దాన్ని నివారణ గావించడానికి దాన్ని సంహరిస్తూ ఉంటాడు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద బ్యాడ్ ఇన్ యూ హీ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్.
0: మీకు తెలుసు ఆ ఈశ్వరత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎంతటి మేలైనా చేస్తుంటాడు.
1: అండ్ ఇఫ్ యు గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఈశ్వర హీ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మార్కండేయునికు నాయన నీవు 16 సంవత్సరాలు సత్పుత్రుడిగా బ్రతకమని వరం ఇచ్చాడు.
1: టు మార్కండేయ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ గివెన్.
0: కానీ అది మార్కండేయునికి తెలియదు, తల్లిదండ్రులకు తెలుసు.
1: మార్కండేయ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దిస్ నోట్ హిస్ పేరెంట్స్.
0: 5 సంవత్సరాలు అంతా కూడా ఆ కుమారుడితో ఆనందాన్ని అనుభవించారు.
1: దిస్ హ్యాడ్ ఎ నైస్ టైమ్ విత్ హిస్ సన్ ఫర్ 15 ఇయర్స్.
0: 16 సంవత్సరాలు ప్రారంభమవుతుంది.
1: 16th ఇయర్ ఇస్
0: అమ్మ ఒకటి ఏడుస్తూ ఉండాలి, నాన్న ఒకటి ఏడుస్తూ కూర్చున్నారు.
1: మదర్ అండ్ ఫాదర్ స్టార్టెడ్ క్రాయింగ్ ఆన్ దిస్ 16th ఇయర్.
0: మార్కండేయ ఏమిటి ఈ విధంగా ఉన్నారు విచారంగా?
1: హి సెడ్ మదర్ వై ఆర్ యు సాడ్.
0: అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా దగ్గర తీసుకుని
1: ద పేరెంట్స్ కాల్ హిమ్ సో
0: నాయన ఈనాటితో నీ యొక్క గడువు తీరిపోతుండాలి.
1: దిస్ ద లాస్ట్ డే, యు ఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: మా దురదృష్టం ఈ రకంగా ఉంటుండాలి.
1: ఇట్స్ అవర్ బ్యాడ్ లక్
0: అని చెప్పేటప్పటికి ఆశ్చర్యపడ్డాడు.
1: సర్ప్రైజ్
0: అంతా గుర్తించుకున్నాడు.
1: ఈ
0: క్షణం కూడా నేను పవిత్రం చేయను, అపవిత్రం చేయను.
1: I don't want to waste this single moment left.
0: ఇంతకాలం నాకు తెలియకుండా 16 సంవత్సరాలు అంతా కూడా కాలం వ్యర్థం చేసుకున్నాను.
1: Unknowingly I wasted all the time so far.
0: ఈ ఉన్న కొంత కాలాన్ని కూడా నేను ఈశ్వరుని పూజిస్తాను.
1: The remaining time now I'll make best use of it.
0: ఈశ్వరుడు దేవాలయానికి వెళ్ళాడు.
1: He went to the temple.
0: ఈశ గ్రీనే సన్నరేసే పరేసే బిరేసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణేగం అని ఈశ్వరుని కౌగలించుకున్నాడు.
1: He prayed Lord Shiva in various names and forms and hugged that Shiva.
0: Appudu kaalam teeripoyindi, yamudu vachadu.
1: At the right point, the dot of time, god of death Yama came and he said
0: anta aalochinchukunda yamudu kuda pani cheyadu.
1: Yama also will not act.
0: Itaniki etta vesedi ippudu?
1: Well, how am I to rope
0: Ishwarudu ee Markandeyudu iddaru kuda sirasulu cheripoyinayi.
1: Ishwara and Markandeya are together now.
0: కాబట్టి మార్కండేయునికి ప్రత్యేకంగా వేయడానికి వీలు కాదు.
1: అండ్ మార్కండే కెనాట్ బి రోప్డ్ అపార్ట్.
0: కానీ టైం జరిగిపోతుండాలి.
1: సో ద టైమ్ ఇస్ పాసింగ్.
0: ఈ టైం లోపల తీసుకుని పోవాల్సింది ఇంకెతని.
1: అండ్ రైట్ ద పాయింట్ ఆఫ్ టైం హస్ టు బి టేకెన్. అండ్ స్ప్రెడ్ ద న్యూస్.
0: వేస్తే ఈశ్వరుడు కూడా తగిలింది.
1: అండ్ ద న్యూస్ హస్ టైడ్ అప్ ద నెక్ ఆఫ్ శివ.
0: తక్షణమే ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు.
1: దేర్ మానిఫెస్టెడ్ ఈశ్వర.
0: ఓ యమా నాకు కూడా పాసం వేసేటువంటి దీనికి వచ్చావా నువ్వు?
1: ఓ యమా యు హావ్ కమ్ టు దట్ లెవెల్ హస్ టు take me also.
0: Stepinchi
1: and he cursed him.
0: Chiranjeeviga undamani cheppani Markandeyaniki varam icchadu.
1: And then he blessed Markandeya that he would live for long. Katayokattam
0: emanaga Markandeyudu pattupatti Ishwaru yokka prarthanalo thanu leenamai povatam chetane భగవంతుడు కూడా తనలో లీనమైపోయి తనకి వరాన్ని అనుగ్రహించి వచ్చాడు.
1: ఇట్ ఇస్ ది డిటర్మినేషన్ ఆఫ్ మార్కండేయ దట్ మేడ్ ఈశ్వర చేంజ్ హిస్ విల్ అండ్ బ్లెస్ హిమ్ విత్ ఎటర్నల్ లైఫ్. యాజ్ ఇస్ ది ఫీలింగ్
0: ఎలాంటి తిండో అలాంటి తేపు వస్తుంది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ దట్ యు
0: కన్స్యూమ్ అలాంటి ఫలితం వస్తుంటది.
1: అండ్ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
0: కనుకనే భక్తులు చేసేటువంటి పూజను పురస్కారాన్ని తీసుకుని భగవంతుడు కూడా అనుగ్రహిస్తుంటాడు.
1: Basing on the kind of worship that you do, God
0: blesses you.
1: At any point of time, there's no doubt about it.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి హృదయాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: Know this truth fundamentally.
0: హృదయమే ఈశ్వరుడు.
1: My heart is Ishwara.
0: నా మైండ్ విష్ణువు.
1: My mind is Vishnu.
0: నా వాక్యే బ్రహ్మ.
1: My walk is Brahma.
0: ఈ మూడింటిని పూర్తిగా నమ్మి.
1: Have full faith in the three.
0: ఆ మూడింటిని సద్వినియోగపరచుకుంటూ రండి.
1: Make proper use of these three.
0: మీకు సద్గతి తప్పక కలుగుతుంది.
1: You will have good results positively.
0: అన్ని విధాలా దైవంతోనే మీరు లీనమవుతారు.
1: And you will ultimately merge in God.
0: కనుక
1: so
0: ప్రతి ఒక్కటి మానవుడు చేసేటువంటి మంచి చెడ్డల కర్మల చేతనే ఫలితం కూడా మంచి చెడ్డను అనుభవిస్తున్నారు.
1: ద రిజల్ట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ది కేస్ మే బి.
0: ఈనాడు దీపక్ ఆనంద్
1: టుడే దీపక్ ఆనంద్
0: చక్కని అవకాశాన్ని అందించాడు మీకందరికి.
1: హీ గేవ్ అస్ ఎ నైస్ ఛాన్స్.
0: లేకపోతే నేను ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు.
1: భగవాన్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ ది బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ప్రార్థించడం చేత నేను కూడా చెప్పవలసి
1: ఇన్ రెస్పాన్స్ టు హిస్ ప్రేయర్స్.
0: ఈ విధంగా మీకు తెలియనటువంటి ఒక రహస్యాలు ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ సీక్రెట్స్ సటిల్టీస్
0: దైవతత్వం లోపల కొట్టినటువంటి రహస్యాలు మీరు తెలుసుకుని లేకుండా
1: యు డు నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: దురుపయోగం చేసుకుంటూ కాలాన్ని కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: యు వేస్ట్ మిస్యూజ్ యువర్ టైం.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
1: టైం ఇస్ హైలీ వాల్యుబుల్.
0: కాలాయన మహాం
1: గాడ్ ఇస్
0: కాలాయన మహాం కాలతప్పదు మనాయన మహా కాలస్వరూపాయన మహా కాల నియమితాయన మహా అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. గాడ్ కంట్రోల్స్ టైమ్.
0: కనుక ఈ కాలాన్ని మనం పవిత్రం చేయడం కోసమని మంచి మాటలు మంచి మనస్సు మంచి హృదయము కలిగి ఉంటుండే.
1: వీ షుడ్ మేక్ టైమ్ సీక్రెట్ by making use of proper words, sacred words, the sacred mind and good heart, and love should be the primordial principle.

0: నీతోచే దినమురింత కురుసలయ్యను చలిగాలి చురుకు హెచ్చే. ఈ సంక్రాంతి అనేటువంటిది పగలపూట తక్కువగాను రాత్రి ఎక్కువగాను కాలం గడుపుతుంది.
1: దిస్ ఇస్ ద సంక్రాంతి సీజన్. ద డే టైమ్ ఈజ్ షార్ట్ వైల్ ద నైట్ టైమ్ ఈవినింగ్ టైమ్ ఇస్ లాంగర్.
0: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కాన ప్రతి భారతీయుని యొక్క సమస్తంలో అన్ని పండుగల కంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: భారతీయుల ప్రతి దినం కూడాను పర్వదినములే.
1: ఎవ్రీ డే యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఎ ఫెస్టివల్ డే.
0: కానీ తెలియనటువంటి వారికి ఇది పండుగ అనేటువంటిది ప్రత్యేకంగా ఒకటి విభజిస్తూ వచ్చారు.
1: బట్ ది ఇగ్నోరెంట్ వన్ క్లాసిఫైడ్ డిఫరెంట్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది డేస్.
0: ఈ పండుగకు అనేక మంది కొత్త అల్లుండ్లంతా కూడాను అత్తగారింటికి వెళుతుంటారు.
1: ది సన్స్ ఇన్ లా విల్ బి విజిటింగ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ దేర్ ఇన్ లాస్.
0: కానీ వారికి దీని యొక్క విశిష్టత ఏమాత్రము తెలియదు.
1: దే డు నాట్ నో ద సిగ్నిఫికెన్స్ అండర్లైయింగ్ దిస్.
0: ఈ పండుగకు ఎక్కువ ఎద్దుల పండుగగా తీసుకుంటుంటారు.
1: దిస్ ఫెస్టివల్ ఈజ్ వ్యూడ్ యాజ్ ద వన్ రిలేటెడ్ టు ద బుల్.
0: ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను గోవులను పూజిస్తూ ఉంటాడు.
1: దిస్ ద డే వెన్ పీపుల్ వర్షిప్ కౌస్.
0: దీనికి గంగరెద్దు అని పేరు.
1: And the one that is specially taken is the bull.
0: దీనికి అనేక అలంకారములు చేసి అన్ని విధములుగా కూడా దీనికి వస్తువులు తొడిగి దుస్తులు వేసి బజారు బజారు తిప్పుకొని వస్తుంటారు.
1: The special bull that is taken in a procession is specially decorated with the new clothes and other jewels.
0: ఇంతియే కాక ఈ పండుగకు పశువులు కూడాను ఒక పెండిండి చేస్తుంటారు.
1: We also come across people performing marriages to cows also.
0: ఒక అన్న వచ్చి బ్రదర్ను చిన్నవాడిని పిలుస్తూ ఉంటాడు.
1: The elder brother calls his younger brother to come close to him.
0: తమ్ముడా రమ్ము గంగైద్దు దాసుడు అడుగు.
1: And he'll say, younger brother, come here. There we find the bull fully decorated.
0: ఆ గంగరెద్దును తీసుకుని వచ్చేటువంటి వాడికి ఒక అలంకారం కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: The master who accompanies this specially decorated bull also has got special dress for the season.
0: తమ్ముడ రమ్ము గంగైద్దు దాసుడు అడుగు. వెండి బిళ్ళయు మలత్రాడు దండకడవు ముక్కునన్ బయడికాడయు మోమునందు పంగనామంబులను వెంటవి గంగిరెద్దు.
1: అండ్ ది ఎల్డర్ బ్రదర్ టెల్స్ హిస్ యంగర్ వన్, దేర్ యు ఫైండ్ ద మాస్టర్ వెరీ క్లోజ్ టు దట్ బుల్. హీ వేర్స్ ది స్పెషల్ జ్యువెల్స్ ఫార్ దట్ అండ్ వీ ఆల్సో ఫైండ్ దట్ హీ హాస్ గాట్ ద మార్క్స్ ఆన్ హిస్ ఫోర్ హెడ్ అండ్ స్పెషల్ జ్యువెల్స్.
0: అయితే దీనికి అనేక రకములైనటువంటి యొక్క తర్బీజులు జరిపేటప్పుడు ఒక ఎద్దును రాములుగాను ఆవును సీతమ్మగాను పేరు పెట్టుకుని తెస్తాడు.
1: We find the two, one the bull, other the cow, named as Rama and Sita, specially brought for the occasion.
0: దీనికి అంతయును జవాబులు ఆ యొక్క చేతి అందున్నటువంటి ఒక కర్ర యొక్క సూచనలే దీనికి జవాబులు.
1: The response is based on the movement of the stick that he holds on his hand.
0: అమ్మ శ్రీరాముడు నీకు ఇష్టమేనా అని ప్రశ్నిస్తాడు ఆడగోవును.
1: And here a question is put. Do you like Sri Rama?
0: కానీ ఆ గోవు వీడి ప్రాక్టీస్ ప్రకారము నాకు ఇష్టం లేదంటుంది.
1: As the cow is specially trained, it nods its head, indicating no.
0: తర్వాత ఎద్దును ప్రశ్నిస్తాడు.
1: Later, his question is put to the bull.
0: ఓ రామా, ఈ సీతమ్మ అనేటువంటి ఆవు నీకు ఇష్టమేనా అంటాడు.
1: Then the question is put like this, Rama, do you like this Sita?
0: ఇరువురు కూడాను మొదలు వద్దంటారు.
1: Both of them say no in the beginning.
0: ఈ యొక్క ప్రాక్టీస్ ఈనాడు ప్రపంచంలో కూడాను జరుగుతూ ఉంటుండాలి.
1: This is the practice happening in the present day world.
0: బాయ్ ని అడిగి అయ్యా ఆ అమ్మాయి నీకు ఇష్టమేనా అంటే లేదు అంటాడు.
1: If you ask the boy, do you like her? He says no.
0: కానీ అమ్మాయిని అడిగినప్పుడు నాకు లేదు అంటుంది.
1: So also the response from the girl who says no.
0: దేనికనగా వీరికి రాబోయేటువంటి ఇన్కమ్లను ఆధారం చేసుకుని ఈ విధమైనటువంటి జవాబులు చెప్తుంటారు.
1: The answers are so because they will be thinking of the future, the income.
0: ఈ విధంగా జరిగి కడతుడికి ఇరువురికి పెళ్లి చేస్తాడు ఈ గంగిరెద్దు వాడు.
1: హౌఎవర్ ది మాస్టర్ పర్ఫార్మ్స్ ది మ్యారేజ్ బిట్వీన్ ది టూ, ది బుల్ అండ్
0: అలా శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెళ్లి గావించుచుంటున్న ఆ వేడుక చూసి కానుకలనిచ్చి మొత్తం కదలి రమ్ము అంటాడు.
1: And as the marriage is performed, people come close to that to watch the whole scene and to offer gifts.
0: ఈ విధంగా పసిపచ్చి మృగాదులకు కూడాను ఈ పండుగ చాలా ఆనందకరమైనటువంటి దినం.
1: Therefore, this is a holy festival, a joyful occasion for all birds, beasts and animals.
0: ఇంతే కాదు,
1: not only this,
0: రైతులకు కూడాను ఈ పండుగ చాలా ముఖ్యమైనటువంటిది.
1: This is a very important festival for farmers.
0: ఈ యొక్క పండుగ వచ్చేటప్పటికి అనేక విధములైనటువంటి ధాన్యములు తమ గృహం చేరుతుంటాయి.
1: By this time, the harvest season, they find the grains full at home.
0: అన్ని భూములు కూడాను ఈనాడుకి పూర్తి ఖాళీగా ఉంటాయి.
1: Now you find that almost all the fields are empty.
0: కారణం దాని యొక్క క్రాప్స్ అంతా తీసుకుంటాడు ఈ రైతు.
1: బికాస్ ద క్రాప్ ఈజ్ ఆల్రెడీ కలెక్టెడ్ బై నౌ.
0: కనుక ఈనాడు ఏ ఒక్క దాని ఎందుకు ఒక చెట్టు ముక్క కూడా కనిపించవు.
1: Therefore, you don't find any sapling there in the field today.
0: ఈ విధంగా రైతు మొదలుకొని రాజు వరకు కూడాను ఈ పండుగను చాలా ఆనందంగా అనుభవిస్తుంటాడు.
1: This is the festival of festivity and gaiety, right from the farmer to the standard of a king.
0: ఈనాడు ఈ పండుగను జరుపుకునేటువంటి యొక్క దేశమే లేదు.
1: There is no country which does not observe this festival.
0: అన్ని దేశముల యందును అన్ని మతముల యందును ఈ పండుగను సంక్రాంతి అనిగా చేసుకుంటుంటారు.
1: This Sankranti festival is celebrated all the world over.
0: పేర్లు వేరు వేరుగా ఉండొచ్చును.
1: The names may be different.
0: ఒకరు సంక్రాంతి అనొచ్చు.
1: Some may call it Sankranti.
0: కొందరు ఉత్తమ కాలం అనొచ్చు.
1: Some may say an auspicious time.
0: ఈ విధంగా పెట్టుకుని అనేక రకములుగా ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: దే మే నేమ్ డిఫరెంట్లీ బట్ దే ఎంజాయ్ ఇట్ ఈక్వలీ.
0: కానీ ముఖ్యముగా ఈ పండుగ యొక్క విశిష్టత ఆనందమును అందించేటువంటిది.
1: దిస్ ఈస్ ది ఫెస్టివల్ దట్ మేక్స్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: ఇట్టి ఆనందం అనేటువంటిది ప్రతి మానవునికి కూడాను అత్యవసరము.
1: దిస్ బ్లిస్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ ఆనందములకే ప్రాకులాడుతుంటాడు మానవుడు.
1: మ్యాన్ స్ట్రగుల్స్ టు బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందమే లేకుండా తనకు జీవితమే జరగదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కెనాట్ లివ్ లాంగ్ ఇఫ్ హీ ఈజ్ నాట్ హ్యాపీ ఆర్ బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందము ప్రతి మానవులకు ప్రధానమైనటువంటి యొక్క గమ్యము.
1: దేర్ఫోర్ బ్లిస్ ఈజ్ ద గోల్ ఫర్ ఎవ్రీబడి.
0: నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమ సుఖం,
1: సుప్రీం బ్లిస్,
0: కేవలం జ్ఞానమూర్తి,
1: ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ జ్యువల్,
0: గగన సదృశ్యం,
1: ఎథీరియల్,
0: తత్వమస్యాది లక్ష్యం,
1: ది అల్టిమేట్,
0: ఏకం,
1: వన్,
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: విమలం,
1: ప్యూర్,
0: అసలం, సర్వది సాక్షిభూత,
1: స్టడీ అండ్ అన్ ఎటర్నల్ విట్నెస్.
0: ఇట్టి అందరికీ కూడా ప్రీతికరమైనటువంటి యొక్క పండుగ సంక్రాంతి.
1: దేర్ఫోర్ Sankranti happens to be the most important festival for everybody.
0: Prati varuni kudanu prashnistuntaru bayata varu.
1: In fact, everyone starts putting a question.
0: Nayana, attavarintiki egumo kotta pendi koduka.
1: Newly married one, the bridegroom, you better you visit your in-laws, parents-in-law.
0: Akkada neeku em jarugutundi?
1: What happens to him there?
0: Muddu maradalu neetoda muchataadu.
1: And there your friends still are conversing with you, joking with you.
0: Puri varam ninnu athe garabhamuna mannanu sarputudu nee mama kuda.
1: All the rest of the people, inhabitants of the village will come to see you and extend all courtesies.
0: Inno samasaram nunchi kudanu అత్తవారింటికి వేగనటువంటి యొక్క ఈ కుమారుడు ఆ పండుగ దినము ప్రత్యేకంగా వెళుతుంటాడు.
1: దిస్ ఈస్ ద టైమ్ వెన్ ది సన్ ఇన్ లా విల్ బి స్పెండింగ్ ద టైమ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ది మదర్ ఇన్ లా.
0: ఎట్టి వారు కూడాను తమకు శక్తి ఉన్నంత వరకు ఈ యొక్క సన్ ఇన్ లాకు తగిన గౌరవాన్ని చేస్తుంటారు.
1: బేసింగ్ ఆన్ దర్ పొజిషన్ వాట్ ఎవర్ మే బి ది సన్ ఇన్ లా విల్ బి ట్రీటెడ్ విత్ ఆల్ ఎక్సలెంట్ హాస్పిటాలిటీ.
0: కనుక దీని యొక్క సారాంశం ఏమనగా ప్రతి మానవునికి ఆనందం అందించేటువంటి యొక్క దినము సంక్రమణం.
1: Therefore సంక్రమణ is a season that everybody will be blissful.
0: అయితే ఈనాటి కాలంలో ఈ సంక్రాంతి అనేటువంటిది ఇక్కడ పోయిందో తెలియదు.
1: But today what happens to the significance of సంక్రాంతి no one knows.
0: ఈనాడు ప్రతి అల్లుడు కూడాను ఆనందంగా నవ్వుతూ అత్తగారింటికి పోవలసినటువంటి వాడు కోపంగా ఈనాడు కొట్టాడుతూ కార్యములు జరుపుతుంటాడు.
1: ది సన్ ఇన్ లా హూ ఈస్ టు గో టు హిస్ ఇన్ లాస్ హౌస్ జాయ్ఫుల్లీ హ్యాపీలీ టుడే వీ ఫైండ్ హిమ్ సో సీరియస్ యాజ్ ఇఫ్ హీస్ రెడీ టు ఫేస్ కన్ఫ్రంటేషన్ ఆర్ ఎ కాన్ఫ్లిక్ట్.
0: కనుక ప్రధానము ఈ పసిపక్షి మృగాదుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటి దినమే ఈ సంక్రాంతి.
1: బట్ we find this sankranti is a season that makes all birds animals being extremely happy joyful.
0: India lone kaakunda videshalu endu kodanu deeniki pratyekamainatuvanti oka peru pettaru.
1: Not only in India, even in the rest of the countries all over the world they have their given their own names.
0: Idi challati samvatsaram.
1: This is the season when there's absolutely cool
0: manavudu aanandanga nirdinchetuvanti dinamu.
1: This is the time when one will have peaceful rest.
0: Endukanaga pantaranti kosi vachintaru.
1: Because the crop is ready, grain is ready.
0: Dhanyam anta inti nindu vachi untadi.
1: The house is full of grain.
0: Kanuka athaniki ye chintana undadu.
1: So he has no worries.
0: Kanukane chintaleni vaadiki santalo kuda nidra vastundi antaru.
1: Therefore the one without worry will be most happy.
0: Kada prati manavudu kodanu chinta lekunda povali.
1: Therefore everyone should spend time
0: నిరంతరము ఆనందాన్ని అనుభవించాలి.
1: హీ షుడ్ బి హ్యాపీ త్రూ అవుట్.
0: ఇట్టి ఆనందమునకు సంక్రాంతి ప్రధానమైనటువంటి పండుగ.
1: అండ్ దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ సంక్రాంతి మేకింగ్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అయితే దీని అనేక రకములైనటువంటి అంతరాత్మలు ఉండవచ్చును.
1: దేర్ మే బి మెనీ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ఇట్ సిగ్నిఫికెన్స్ టు దిస్.
0: కానీ వారి వారి అంతరాత్మను వాళ్ళు ఎవరు బోధించలేరు.
1: బట్ నో వన్ ఈస్ టీచింగ్ ద రియాలిటీ ఇన్ డెప్త్.
0: కనుక సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి దినము.
1: Therefore సంక్రాంతి is the most important festival.
0: అందులో స్త్రీలు దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం అందించి గౌరవిస్తుంటారు.
1: The women have a special position, special place when they are respected.
0: కనుక మనం ఈ సంక్రాంతిని చాలా గొప్ప పండుగగా మనం తీసుకోవాలి.
1: Therefore you have to consider సంక్రాంతి as a very important festival.
0: ఇటు బిడ్డను ఇచ్చినటువంటి వారి ఇంటికి బిడ్డను తీసుకున్నటువంటి వారు కూడాను సంతోషంగా ఉంటుంటారు.
1: ఇస్ ద టైమ్ వెన్ బోత్ ద పార్టీస్ విల్ బి హ్యాపీ, ద బ్రైడ్ గ్రూమ్ సైడ్ అండ్ ద బ్రైడ్ సైడ్ యాజ్ వెల్.
0: అన్నిటి ఎందు కూడా ఉన్నటువంటి ఆనందముల కంటే ఈ సంక్రమణ ఎందు ఉన్నటువంటి ఆనందము ప్రత్యేకమైనటువంటిది.
1: ద హ్యాపీనెస్ దట్ వీ ఎంజాయ్ డ్యూరింగ్ ది సీజన్ ఆఫ్ సంక్రమణ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది టైమ్.
0: కనుకనే పగలు తక్కువ అవుతుంది, రాత్రి ఎక్కువ తీసుకుంటుంది.
1: దేర్ఫోర్ ద డే ఈజ్ షార్ట్ వైల్ ద నైట్ టైమ్ ఇస్ లాంగ్.
0: కనుక ఈ ఆనందమును అనుభవించేటువంటి నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు.
1: Therefore everyone makes sincere attempt to experience this joy.
0: ఎట్టి వాడు కూడాను ఈ ఆనందమును ఆశించకుండా ఉండేటువంటి వాడు ఈ జగత్తులోనే లేదు.
1: In this world you do not come across anybody who doesn't want to be happy.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందమును అవసరము.
1: And this happiness is most necessary for everybody.
0: ఈ ఆనందం అనేటువంటి హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది కానీ ప్రత్యేకంగా చేసుకునేటువంటిది కాదు.
1: The bliss emanates, arises from one's own heart, not from outside.
0: మన యందే ఉండేటువంటి ఆనందాన్ని మనము రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అనగా బయటకు తీసుకోవటము, దాన్ని చూడటము, దాన్ని ఆనందించటము, అనుభవించటము జరుగుతుంటుంది.
1: The bliss that is latent and immanent in you is expressed by way of reaction, reflection, resound from the exterior.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి సంక్రమాత్రం ఎవరు కూడా సరైనటువంటి అర్థం తెలుసుకోలేకపోతున్నారు.
1: No one is able to understand the real meaning, the profundity in the observance of this festival.
0: కనుక మానవునికి ఆనందం ఆవిర్భవించాలంటే మనసు యొక్క హృదయం నుండి రావాలి.
1: Therefore, the origin of the bliss is one's own heart.
0: కానీ మానవుడు ఈనాడు అనుభవించేటువంటి ఆనందము ఆర్టిఫిషియల్ ఆనందంగా ఉంటుంది.
1: బట్ వాట్ మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ టుడే ఈజ్ ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి ఒక ఆనందము అది శాశ్వతమైనటువంటిగా ఉంటుంది.
1: బట్ ది బ్లెస్ దట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్ ఈజ్ పర్మనెంట్.
0: ఈ విధమైనటువంటి పండుగలు మన భారతదేశంలో అనేక ఉంటున్నవి.
1: దేర్ ఆర్ మెనీ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఇన్ భారత్.
0: కానా విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ముందుకు కాబోయేటువంటి యొక్క పరిస్థితిని దీని లక్ష్యం అందించుకొని మీరు మెరగాలి.
1: కీప్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూచర్.
0: అత్తమామలు మీకు ఎంతనో గొప్ప గౌరవం కల్పించాలని ఎన్నో శ్రమలు పడుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ స్ట్రగుల్ హార్డ్ టైర్లెస్లీ టు మేక్ యూ గ్రేట్ అండ్ సీ యూ గ్రేట్.
0: అప్పుడైనా సప్పుడైనా చేసి ధనం సంపాదించుకుని కొత్త గుడ్డలు గాను కొత్త భోజనాలు గాను వండించి పెడుతుంటారు.
1: They gift you new clothes and serve you all sorts of delicious items. Sometimes they may have to even borrow money.
0: కనుక ఇది ఆనందమునకై ఏర్పడినటువంటిదే కాని అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
1: So the main aim in performing, in observing this function is to make you happy, joyful, that's all.
0: మానవునికి ఆనందమే చాలా ముఖ్యమైనటువంటిది.
1: Therefore, bliss is most important for mankind.
0: ఈ ఆనందం అనేటువంటి బయట నుంచి కొనుక్కునేటువంటిది కాదు.
1: It is not from outside, it is within.
0: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిదే ఆనందం.
1: It arises from our heart.
0: ఈ ఆనందమునకై మనము అనేక రకములైనటువంటి ప్రయత్నం చేస్తున్నాము.
1: We make all attempts to be happy and blissful.
0: కానీ ఈ ఆనందము ప్రయత్నాలతో లభించేటువంటిది కాదు.
1: However, we should know that you could not get it by effort.
0: వాళ్ళ హృదయం నుంచి బయట వారి యొక్క హృదయాన్ని కూడా గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు నో ద నేచర్ ఆఫ్ దిస్ హ్యాపీనెస్ ఇన్ అదర్స్ అరైజింగ్ ఫ్రమ్ దేర్ హార్ట్.
0: ఒకరు నొప్పించి తాను ఆనందించేటువంటిది ఈ భారతీయుడు పర్వదినం కాదు.
1: ఇట్ ఈస్ నో ఫెస్టివల్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వెన్ అదర్స్ ఆర్ అన్హ్యాపీ.
0: కనుక అందరితోనూ ఆనందంగా ఉంటుండాలని దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెట్టి ఇది ఆనంద సుదినం అని పేరు పెట్టారు.
1: Therefore, this is the day of bliss. This is the day of happiness that you are happy and all others are happy.
0: కనుకనే దీనికి సరస్వరాలైన పుష్యమాసము ఉంటారు.
1: Therefore, it is the most glorious period, పుష్యమాస.
0: ఈ పుష్యమాసం లోపల అనేక మార్పులు జరుగుతూ ఉంటుంటాయి.
1: There will be so many changes during this పుష్యమాసం.
0: ఎన్ని జరిగినప్పటికీ మానవుని హృదయమునందు మాత్రము ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: But with all the changes outside, but still man wants to be happy within.
0: కనుక ముఖ్యంగా మనము ఆనందమును అనుభవించేటువంటి దినము ఈ సంక్రాంతి.
1: Therefore, this is సంక్రాంతి, truly speaking, when we are all blessed.
0: క్రాంతి అనగా మార్పు.
1: క్రాంతి means change.
0: అనగా దుఃఖం నుంచి ఆనందానికి మార్చేటువంటిది.
1: ఇట్ ఇస్ ఎ చేంజ్ ఫ్రమ్ మిజరీ టు బ్లిస్.
0: అశాంతి నుంచి ప్రశాంతికి చేర్చేటువంటిది.
1: ఫ్రమ్ రెస్ట్లెస్నెస్ టు పీస్ అబైడింగ్.
0: కష్టం నుంచి సుఖములకు తెప్పించేటువంటిది.
1: ఫ్రమ్ డిఫికల్టీస్ టు ప్లెజర్.
0: కనుక క్రాంతి అనగా అనేక రకములైనటువంటి క్రాంతులు ఉంటాయి.
1: దేర్ఫోర్ క్రాంతి చేంజ్. దేర్ ఆర్ మెనీ చేంజెస్.
0: కానీ ఈ సంక్రాంతి అనేటువంటి సర్వ మానవులకు సమానత్వం అనేటువంటిది.
1: However, the Sankranti is same, uniform to everybody.
0: ప్రతి మానవుడు కూడాను సంక్రాంతి కోసమై అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు.
1: Therefore, to enjoy this, the fruit of this Sankranti bliss, everyone looks forward.
0: ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఇంత మాత్రమే కాదు.
1: Not merely this, the significance is something more.
0: పచ్చిపచ్చిపిల్గాదులు కూడాను ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ద బర్డ్స్ అండ్ యానిమల్స్ ఆర్ వెరీ హ్యాపీ.
0: మనం క్రాప్స్ అంతా తీసుకుని ఇంటికి వస్తుంటే దానిపైన పిచ్చుకలు, పువ్వులు, కాకులు అన్ని కూర్చొని అవి కూడా ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: యాజ్ ద గ్రెయిన్ ఈస్ బ్రాట్ హోమ్ వీ ఫైండ్ సో మెనీ బర్డ్స్ పార్టేకింగ్ దీస్ గ్రెయిన్స్ అండ్ ఎంజాయింగ్.
0: ఊరి వాళ్ళను కూడాను ఎంతో గొప్పగా పండించుకున్నాడు ఇతను మహనీయుడు అనేటువంటి రీతిగా పేరు పొందుతుంటాడు.
1: The neighborhood also congratulate these farmers for bringing back home the bags full of grain.
0: Vidyarthulara,
1: students,
0: prati parvadinamu yokka antarathanni meeru gurtinchi vartinchatam athyavasaramu.
1: It is most essential that you know the depth of the significance of every festival and observe it.
0: Kaani nodunku dige artham aashinchukunda kevalam anattalato opra ashantani podutunnadu ee naadu.
1: But today what's happening? We don't understand the significance. We are not happy. On the other hand, we are miserable.
0: Kala dehanaina kulanu chagam chesi aanandanni andinchetuvanti dinamu ee yokka parvadinamu.
1: Therefore this is a holy festival day that we sacrifice everything so as to be blissful.
0: Kala deham pradhanam kaadu.
1: Body is not very important.
0: Manasu pradhanam kaadu.
1: Not the mind.
0: Manasu aneetvantidi kevalam sankalpamulu yokka cherikane.
1: Mind is just a combination of sankalpa or thoughts.
0: దేహము అనేటువంటిది పంచభూతముల యొక్క సారమే.
1: బాడీ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ పండుగ ఎందుకు చూసినప్పటికీ పంచభూతములే సర్వత్రా ప్రసరిస్తూ ఉంటాయి.
1: సో వీ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: ఈ సంక్రాంతికి పండుగ దినములు ఈ ఆనందమే.
1: దిస్ ఫెస్టివల్ హోలీ సంక్రాంతి ఈజ్ మెంట్ ఫార్ బ్లెస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంక్రాంతి నిమిషంలో ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: There's wide scope to enjoy happiness.
0: మన ఎందున్నటువంటి కామక్రోధ లోభ మాత్సర్యములన్నీ కూడాను కేవలం దూరం నెట్టాలి.
1: This is the time when we have to brush aside, give up all evil qualities like the anger, lust, greed, avarice.
0: ఆనందము ఇట్లాంటిదాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to grow more and more the happiness, the health, peace, prosperity.
0: ఇలాంటిది పెంచుకోవాల్సినటువంటి యొక్క మానవుడు ఈనాడు దానిని చించుకుంటున్నాడు.
1: Today, instead of growing in this rightful direction, man is just subjecting himself to a ruin.
0: Chinna panulu endukodanu ana ashantini pondutunnadu.
1: He is restless even in trying to attempt a tiny task.
0: Ee ashanti gaani prashanti gaani bayata nunchi vacheyatundi kaadu.
1: The restlessness or peace are not from outside.
0: Naaku peace kavali antuntadu.
1: Everyone says, I want peace.
0: Ekkada undi peace?
1: Where is peace?
0: Ee bayata prapanchamlo unda?
1: Is it there in the outside world?
0: Ledu.
1: No.
0: Bayata prapanchamlone untunte enta dharamaina petti konavachu.
1: If the peace is outside, you can buy it paying money.
0: Bayata unnadanta kuda peaces ayi.
1: What you find outside is not peace, only pieces.
0: Lopala unnadi nijamainatundi peace.
1: The true peace lies within.
0: Shanti aneetundi saukhyamu లోపల నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ద ప్లెజర్ ఆఫ్ పీస్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: దీనికి పాల పొంగులు కూడా చెప్తుంటారు. పాల పొంగులు.
1: అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద బాయిల్డ్ మిల్క్ దట్ స్పిల్స్ ఓవర్ రైజెస్ అప్.
0: అనగా పాలు ఎన్ని విధములైనటువంటి రీతిగా కాంచినప్పటికీ దాని తెలుపు పోదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ హీటింగ్ ది కలర్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ నాట్ లాస్ట్ ఇట్ కంటిన్యూస్ టు బి వైట్ అండ్ బ్రైట్.
0: కానీ ఈ పాలందు తెల్లదనందు నీరు కూడా చేరి ఉన్నది.
1: However, you find the water content also there mixed in the milk.
0: కానీ ఈ వాటర్ చేయటం వల్ల తన యొక్క తెలుపుదనం మాత్రం మారదు.
1: In spite of water being over there, the milk does not lose its color.
0: కనుక ఈ యొక్క తెలుపు అనేటువంటిది హృదయం యొక్క సంబంధమైనటువంటిది పాల పొంగులు.
1: And it is something like the boiled milk that spills over, rises up.
0: అనగా పాలు ఎన్ని విధములైనటువంటి రీతిగా కాంచినప్పటికీ దాని తెలుపు పోదు.

0: The milk does not lose its color.
1: కనుక ఈ యొక్క తెలుపు అనేటువంటిది హృదయం యొక్క సంబంధమైనటువంటిది.
0: This whiteness, brightness is the quality of the heart.
1: మన హృదయము చాలా ప్రకాశవంతమైనటువంటిది.
0: Our heart is highly radiant, effulgent.
1: ప్రచండమైనటువంటిది.
0: It is highly
1: ప్రకాంతమైనటువంటిది.
0: It is resplendent.
1: ప్రశాంతమైనటువంటి యొక్క మనసును మనమే మనం చెప్పుకుంటున్నాము.
0: And in fact, we are just polluting our mind.
1: ఎన్ని రకమైనటువంటి దుఃఖములు వచ్చినప్పటికీ ఈనాడు దానిని అనరదొక్కుని ఆనందాన్ని అనుభవించాలి.
0: We should be able to experience bliss by resisting, by controlling all the difficulties and the troubles that come along our way.
1: కనుక మానవుడు కంట్రోల్ చేయవలసినటువంటి ఈ కోపతాప అసూయమునే కంట్రోల్ చేయవలసింది.
0: Therefore, what we need to control today is to control our anger, our envy, our pride.
1: కానీ యాంగర్ ఎట్ట వస్తుంటుంది?
0: What is the origin for this anger?
1: యాంగర్ అనేటువంటిది తన అభిష్టమునకు విరుద్ధమైన జరిగినప్పుడు యాంగర్ వస్తుంటుంది.
0: When the desire is not fulfilled, we are angry.
1: తాను తచ్చుకున్నవే సరిపోతే అన్నిటికీ ఆనందిస్తుంటాడు మానవుడు.
0: When all his desires are fulfilled, man is extremely happy.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రతి మానవుడు కూడాను ఆనందాన్ని ఆశించాలి.
0: In fact, every man should wish to be blissful.
1: కష్టములు ఎందుకున్నను సుఖాన్ని మనం పొందాలి.
0: We should be able to experience pleasure even in pain.
1: కనుక మనము ఈ ఆనందమునకు ఎక్కడనో వెతకక్కర్లేదు.
0: You don't need to search for bliss.
1: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటూ ఉండదు ఈ ఆనందం.
0: This bliss is with you, in you, around you, below you, above you.
1: ఇటువంటి ఆనందాన్ని మనం ఎందుకు వదులుకుంటున్నాము?
0: Why are you giving it up? Why are you losing this bliss?
1: ఈ ఆనందం యొక్క తత్వాన్ని గుర్తించక,
0: not understanding the nature of
1: ఈ ఆనందం యొక్క రుచిని తాను ఆశించక,
0: being not able to taste bliss,
1: ఆనందం అంటే ఏదో వస్తువు ఆనందంపైన వచ్చేటువంటి భౌతికమైన ఆనందంగా భావించి,
0: considering bliss as ephemeral, transient and worldly based on the comforts and conveniences, and consider it that it is the true form of bliss.
1: కాదు కాదు, అది కాదు నిజమైన ఆనందం.
0: It is not truly speaking bliss at all.
1: ఆనందం మన హృదయం నుంచి ఉప్పొంగాలి.
0: The bliss arises from one's own heart.
1: పాలు పొంగిచ్చినప్పుడు అవి బాగా పక్క పొంగుతాయి.
0: As you boil the milk, you find the level rising up.
1: కానీ మనం కొంచెం నీళ్ళని తీసి దాన్ని చల్లించితే అది అణగిపోతుంది.
0: When once you sprinkle water on the surface, it calms down.
1: కనుక మనం కుష్ సంబంధాన్ని పెట్టుకోవాలి.
0: Therefore, we should associate with good.
1: ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ అనేటువంటిది మంచి వారిగా ఉండాలి.
0: We should join always good company.
1: ఈ గుడ్ కంపెనీ ఉన్నప్పుడు తాను ఎప్పటికూ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు.
0: బీయింగ్ ఇన్ ద గుడ్ కంపెనీ యూ విల్ ఆల్వేస్ బి హ్యాపీ.
1: కానీ మనం ఆ గుడ్ కంపెనీని మనం ఏమాత్రం చేరటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ జాయినింగ్ ద గుడ్ కంపెనీ టుడే.
1: ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అని పోతుంటారు. కానీ ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎటువంటి వాడు, వాడు ఏ విధమైన ఆనందాన్ని అందిస్తాడు అనే ప్రశ్నలు వేసుకోవాలి.
0: వీ ఆల్వేస్ స్పెండ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్, బట్ వీ డూ నాట్ నో వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ దట్ వీ హ్యావ్. What kind of joy we get in their company.
1: Kani aa yokka joy entano aanandanga untuntadi.
0: But in fact, in good company, joy is limitless.
1: Entano ledo kani naaku nirantaram aanandangane untanu.
0: Bhagavan is always blissful, continuous, eternally blissful.
1: Naaku vicharam ani kani kashtam ani kani kashtam ani kani ee chinta kuda naaku ledu.
0: Bhagavan has no worries. And no troubles, no problems, nothing whatsoever.
1: Swami, meeku emaina vari untuntada ani adugutu untaru kontha mandi.
0: Some people ask this question, Swami, do you have any worries?
1: Vari ante emiti?
0: Swami says, what is worry?
1: Naaku artham kaadu.
0: I don't understand its meaning.
1: Kabatti dani nenu chudaledu.
0: So I have never faced worries.
1: Nenu eppudu aanandangane untuntanu.
0: Bhagavan says, I am always blissful.
1: Manam chintinchedi aanandanni chintinchali.
0: So we should think of this blissful state.
1: అటువంటి ఆనందాన్ని చింతించేటప్పుడు ఎప్పుడు కొంచెం ఆనందమే కనిపిస్తుంది.
0: As you think of the bliss, you can be blissful.
1: కనుక మనం ఎక్కడ పోయినప్పటికీ ఆనందాన్ని వెతకాలి.
0: Therefore, we should be after this bliss, wherever you go.
1: ఆనందాన్ని చూడాలి.
0: And we should witness it.
1: ఆనందం రుచి చూడాలి.
0: We should taste it.
1: ఈ ఆనందంలో ఉన్నటువంటి రుచి మరి దేని ఎందుకు కనిపించదు.
0: The taste that we have in the bliss is not noticed anywhere else.
1: చక్కెర కంటే తీపి.
0: It is sweeter than the sugar.
1: అది సారం కంటే రుచ్యం అవును.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ టేస్టియర్ దాన్
1: పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము.
0: టేస్టియర్ దాన్ ద హనీ.
1: దీనికి అనేక అనేటువంటి కూడాను ఎంత వస్తుంది, ఏమొస్తుంది అని మనం గుర్తించకూడదు.
0: There is nothing like expectation.

0: expectation or expecting anything in return. When we go on contemplating on the bliss, there will be no scope for the pain to be in the
1: vicinity.
0: Some people feel so bad, so sad, because of they lose some of the near and dear, or some of the difficulties they face. But many such things happen in this world. Bhagavan is not mindful of anything at any point of time. Things come and pass.
1: Passing clouds.
0: They are like passing clouds only. It's only the sadness that is replaced by happiness. The moment happiness passes off, therefore that what lies
1: within is.
0: If you are in a blissful state every moment, there is no scope for any misery to set in. Embodiments of love. Therefore, what is that present in you is love only. But we make use of this latent love from the worldly
1: dimension.
0: We do not have the taste of love at all. Love God. That is true love. Many things may come and pass off, but God remains, he neither comes nor goes. He only exists. In times of sadness, think of the moments of happiness. There and then itself you find yourself happy. In fact, when you want to be happy, if there is every chance for you to be happy by brushing aside all feelings of sadness. In fact, that bliss continues to be in you. Some people say, Swami, are you unhappy any time? Why should I be unhappy? Body is quite healthy.
1: Mind
0: is always wavering.
1: Body is like a water bubble. Mind is like a mad monkey. Don't follow the mind.
0: Don't follow the body. Body is like a water bubble. All those that come and leave, why should you feel for them? In fact, you should receive that which will never leave you. Then only you will understand the bliss in the true sense of the
1: prema
0: term.
1: Sarupulara.
0: Embodiments of love.
1: Meer premanu penchukondi.
0: Grow more of love.
1: Premane dani yokka peru.
0: And it's love only.
1: Kaluka aa premato meer aanandanni anubhavinchalsu.
0: You can experience bliss through love.
1: Kaluka premato meer jeevithanni gadapandi.
0: Lead your life with full of love.
1: Enni kashtamlu vachinappudikini.
0: That there may be any number of difficulties.
1: Adi.
0: They may be physical. The true bliss lies in one's own heart. Because the son-in-law visited the family, people make preparation. In fact, there is no happiness in this preparation. There is no happiness in the taste of
1: it.
0: In fact, the happiness that your in-laws give you is the one of the heart. You enjoy it at the level of the heart. Then you will be able to understand what bliss is. Embodiments of love. You must have seen tiny tots. They don't have any habits whatsoever. And the child is of that attitude. When you smile, the child also smiles. It only means the child considers everyone's happiness as
1: her
0: own. And if you are happy, everyone else would be happy.
1: His happiness is not from anything outside.
0: Santosham.
1: Santosham.
0: It is santosham.
1: It is santosham, happiness.
0: He is happy any kaadu.
1: And is, you cannot call it happiness.
0: Happy, happy entity.
1: So happiness is just transient, momentary. You cannot call it happiness.
0: Happy.
1: That's not the true happiness. So that which is eternal, that which is permanent, bliss is within you. And it is God's gift to you. When you are in union, constant companion with God,
0: happiness is union with God.
1: So happiness is in union with God.
0: Union,
1: we have to unify it. When things lie separate, apart, there is no happiness. Embodiments of love. You are the people who should be blissful. There are no considerations such as age and position. And the heart is the cause for bliss. See that the heart is blissful. Then you can be blissful throughout. Sankranti is full of series of changes.
0: Kranti.
1: Kranti meaning change. We should not go by that which goes on changing repeatedly.
0: Change.
1: It's only divine love which is changeless. And if we think that there is love in God, it is only your just your imagination. But God is very embodiment of bliss. Under any circumstances, nothing will worry him. If you say you are sad or miserable, it is of your own making. There is no scope for misery to get into you. This is a white cloth. In fact, if you want to give some color, it must be dyed. Therefore, what we are doing is, we are drowning ourselves in misery. Wherever you go, whosoever you meet, be happy.
0: Swami, today is happy birthday.
1: Some say, Swami, happy birthday.
0: Birthday happy undar.
1: Is there any happiness in birthday?
0: Always happy.
1: Bhagavan is always happy. Whereas the worldly happiness is the one that you get from the outside world. This happiness is not true. Bliss is our true nature. We are unmindful of our true nature. We are covered by artificial stuff and consider it as true happiness. This is not proper. Embodiments of love. In fact, you are full of love. And it just comes out naturally,
0: spontaneously.
1: In fact, you are closing the doors. Love cannot be closed. As you think of God, you can be continuously joyful. You can be blissful physically, morally, ethically, intellectually, psychologically. Why should you lose this eternal bliss? It's because of excessive desire. We are losing this bliss. When once you get rid of these mad desires, too many desires, you can be happy. Whiteness is the nature of the cloth. As you make use of this white cloth, it becomes dirty. కానీ ఈ దట్టి ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ ద డర్ట్ హస్ కమ్.
1: ఈ ఉపయోగంతో వచ్చినటువంటిది.
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్.
1: ఇట్ నేచర్ ఇస్ వైట్.
0: But its original nature is white color.
1: ఎప్పుడు కూడా వైట్ వైట్ గానే ఉంటుంటాయి.
0: It is always white and bright throughout.
1: కనుకనే భగవంతుని హృదయము నిరంతరము వైట్ గానే ఉంటుంటాయి.
0: The heart of Bhagavan is always white and bright.
1: ఈ వైట్ అండ్ బ్రైట్ మాత్రమే కాదు.
0: And it's not simply so.
1: ఇది అనేక రకమైనటువంటి రూపాలు పొందుతుంటాయి.
0: It also assumes form.
1: ఇవి ప్రేమతో దీన్ని పెంచుకోవాలి.
0: You can grow more and more.
1: మానవునికి ఆనందమైనటువంటి క్షణము ఎక్కడో కనిపించదు.
0: In fact, in this world, there is no moment bereft of joy.
1: ఎవరైనా ఇంటికి వచ్చి ఏమయ్యా మీ వారంతా బాగున్నారా అని అడిగితే,
0: if you ask anybody, how are your people, are they okay?
1: ఏదో కొన్ని జరుగుతుంటాయి పిచ్చి పిచ్చివి.
0: Certain things do happen in this world.
1: I am very happy అని అన్నా.
0: But we should say, I am very happy.
1: అప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉన్నారండి అంటారు.
0: Even then they say in a low tone, I am happy.
1: కనుకనే మనకు ఆనందం అనేటువంటి ఉప్పొంగి వచ్చేటువంటి.
0: Happiness should be bubbling, dynamic.
1: తప్పక మీ అందరి ఎందుకు కూడా ఉంటుండాలి.
0: That's there in everybody.
1: ఒకతో అదే చూడండి ఎంత ఆనందం అనిపిస్తుందో.
0: You come to Bhagavan in a moment of time, you can experience bliss.
1: కానీ నీలో దుబ్బుతుని పెట్టుకుని దురాశలు పెట్టుకుని దుష్టించడం చేత మా దగ్గరకు వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు.
0: బికాస్ ఆఫ్ యువర్ ఇన్నర్ వీక్నెస్ వికెడ్నెస్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ టెంపర్మెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ బ్లిస్ ఫ్రమ్ హిమ్. యొక్క
1: బలహీనతలే.
0: దే ఆర్ ఆల్ యువర్ వీక్నెసెస్.
1: ఆ వీక్నెస్ మనం దూరం చేసుకోవాలి.
0: వి షుడ్ డిస్టెన్స్ ఫ్రమ్ సచ్ వీక్నెస్.
1: అనేక మందికి ఈ వీక్నెస్ చాలా కుంగింప చేస్తుంటుంటాయి.
0: అండ్ ఇట్ ఈస్ దిస్ వీక్నెస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ రూయిన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థిని గారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు ఏమాత్రం కూడా చింతించకండి.
0: Never worry for anything.
1: కొన్ని కొన్ని సమయం లోపల పరీక్షలో ఫెయిల్ అయిపోయినారు అనుకోండి.
0: Supposing you fail in the examination.
1: ఏదో టైం నాకు సరిగా రాయలేదు కాబట్టి అయిపోయింది అని తనం తాను సమర్థించుకోవాలి. కానీ అయ్యో ఫెయిల్ అయిపోతున్నాయి అని చింతించుకోవద్దు.
0: Just understand the reason why you failed in the examination, because you are not prepared adequately, you failed. There is no point in worrying. Just inquire within you.
1: Fail avadaniki evaru kaaranamo?
0: Who is responsible for your failure?
1: Na yokka thoughts e.
0: My thoughts are responsible.
1: Na thoughts ni sarainatiga pettukunnappudu eppudu nenu happy gaane untanu.
0: When thoughts are set right, you can be happy throughout.
1: Kalaniki dukkhamu vicharam anetundi.
0: Misery and worry,
1: వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ కమ్ అండ్ పాస్.
1: ఈ పాసింగ్ క్లౌడ్ కోసమని మనం బాధపడకూడదు.
0: సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దిస్ పాసింగ్ క్లౌడ్.
1: ఎప్పుడు కూడా మనం శాంతిగా ఉండాలి.
0: వీ షుడ్ బి పీస్ఫుల్.
1: ఆనందంగా ఉండాలి.
0: వీ షుడ్ బి బ్లిస్ఫుల్.
1: ఈ ఆనందం అనేటువంటి ఈ హృదయం స్వభావం.
0: దేర్ఫోర్ ఇస్ ద నేచర్ ఆఫ్ వన్ ఆఫ్ ది హార్ట్ టు బి బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు సంక్రాంతి దినము.
0: టుడే ఈ సంక్రాంతి.
1: ఈ అన్ని సంవత్సరముల కంటే ఈ సంవత్సరం చాలా ప్రధానమైనటువంటిది.
0: అండ్ దిస్ ఇయర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ది ఇయర్స్ బై గాడ్.
1: ఇంతే కాకుండా దీని యొక్క అవస్థను కూడా మీకు జ్ఞాపకం చెప్పించాలి.
0: అండ్ భగవాన్ వాంట్స్ టు రిమైండ్ యూ సర్టన్ స్టేట్స్.
1: గడిచిపోయినటువంటి నెల,
0: ద మంత్ దట్ పాస్డ్,
1: ప్రపంచంలో అనేక మందికి అనేక రకములైనటువంటి బాధలు కలిగించినాయి.
0: పీపుల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
1: ఈ సముద్రం ఉప్పొంగిపోవటం అనేటువంటిది
0: బికాస్ ఆఫ్ దిస్ సునామీ ఎఫెక్ట్.
1: సముద్రంలో అగ్ని పర్వతాలు వచ్చినాయండి.
0: బికాస్ ఆఫ్ వీ ఫైండ్ సో మెనీ డిస్టర్బెన్సెస్.
1: ఇవన్నీ కేవలం సముద్రం అందే ఉంటున్నవి.
0: వీ ఫైండ్ ది కాజ్ లైస్ ఇన్ ద సీ.
1: ఒకటి రావటం ఒకటి పోవటం అనేటువంటిది లేదు.
0: ఇట్స్ నథింగ్ లైక్ జస్ట్ కమింగ్ నౌ అండ్ దెన్.
1: నిజంగా మనం దుఃఖించుకోవటానికి కారణము ఇది నాకు.
0: And we should understand it's only our action, wrong action, that is responsible for this misery. So never indulge in wrong
1: actions.
0: They just, things happen.
1: Comes and goes.
0: They all come and go.
1: కాని ఒకతూరి ఆనందం వచ్చిందా పెరిగిపోతుంది కానీ తెగిపోదు.
0: When once bliss gets into your life, it goes on increasing. It never leave you.
1: ఈ సంవత్సరము,
0: this year,
1: ముందుకు,
0: in future,
1: ఇంకా కొన్ని కొన్ని ట్రబుల్స్ వస్తుంటాయి.
0: సమ్ ట్రబుల్స్ యూ విల్ బి ఫేసింగ్.
1: కానీ దానికి మనం తట్టుకొని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: బట్ యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ది ఛాలెంజ్, రెసిస్ట్ దోస్ ప్రాబ్లమ్స్.
1: కనుక పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా కష్టములు కలుగుతుంటాయి.
0: దిస్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ మోర్ డిఫికల్టీస్ దాన్ ది ప్రీవియస్ ఇయర్.
1: కనుక దీనికి ఏమాత్రం కూడా ఆశించకూడదు.
0: సో డోంట్ గెట్ వరీడ్ బికాస్.
1: వచ్చిపోయేటువంటి యొక్క క్లౌడ్స్ ఏ,
0: దీస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: దానికి నేనేమాత్రం ఉచ్చరించను.
0: డోంట్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
1: ధైర్యంగా ఉంటుండాలి.
0: బి కరేజియస్.
1: నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను.
0: స్వామి వాంట్స్ టు షేర్ విత్ us ఎ స్మాల్ పాయింట్.
1: గడిచిన నెల
0: ది పాస్ట్ మంత్
1: అనేక రకమైనటువంటి ఈ సముద్రం ఉప్పొంగిపోవటము అన్ని దేశముల వారికి అన్ని ప్రజలకు చాలా బాధలు కలిగించింది.
0: సునామీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫికల్టీస్ ఇన్ సో మెనీ కంట్రీస్.
1: కానీ ఇది మానవుడు కల్పించుకున్నటువంటి కానీ ఇది కేవలం దైవం యొక్క కల్పన కాదు.
0: ఇట్ ఈస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ హ్యూమన్ యాక్షన్ నథింగ్ టు డూ విత్ గాడ్.
1: కానీ మానవుడు తన యొక్క సంకల్పం చేత తాను అన్ని బాధలుగా అనిపిస్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్స్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ కాన్సిక్వెన్సెస్.
1: కాబట్టి ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రసాదాలని మనం చెప్పుకోకూడదు.
0: So we should not consider them as providential or God's will.
1: దైవం ఎప్పుడు కూడా ఆనందాన్ని అందించేవాడే.
0: God always will make you blissful.
1: ఎవరిపైన ఏ విధమైనటువంటి ద్వేషము లేదు.
0: He has no hatred on anybody.
1: అందరినీ ప్రేమించేటువంటి వాడే.
0: God loves all.
1: ప్రేమనే తన యొక్క స్వభావము.
0: In fact, his personality.
1: ప్రేమ గట్టిగా ఉండినప్పుడు ఈ బాధలు మనకు ఎందుకు వస్తాయి?
0: When there is love abiding, how is that we suffer still?
1: కానీ ఇలాంటివంతా మనం తెలుసుకొని మనం ధైర్యంగా ఉంటుండాలి.
0: We should understand all these details and be courageous.
1: కొన్ని కొన్ని పరిస్థితుల లోపల పిల్లలంతా పరీక్షలకు రాస్తుంటారు.
0: Sometimes we also find students examination.
1: కానీ కొంతమందికి చాలా కొంచెం ఫెయిల్ మార్క్స్ వస్తాయి.
0: Some students get low marks, they fail in the exam.
1: కానీ అవి కూడా మన మంచి కోసమని.
0: Know that it is for your good.
1: Whatever it is good for me, good for me, good for me, good for me. అని దాన్ని సాధకం చేసుకోవాలి.
0: So have the conviction that whatever happens in the world is good for you.
1: నీకు కాదు అందరికి కూడా ఇది మంచిదే.
0: నాట్ ఓన్లీ ఫర్ యూ, దట్ యాటిట్యూడ్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి.
1: దుఃఖం లేకుండా సుఖానికి విలువ రాదు.
0: దెర్ కెనాట్ బి హ్యాపీనెస్ వితౌట్ అన్హ్యాపీనెస్.
1: కష్టం లేకుండా మానవుడికి సుఖం చిక్కదు.
0: వితౌట్ డిఫికల్టీస్ యూ కెనాట్ ఫైండ్ ఎనీ ప్లెజర్.
1: సుఖ దుఃఖములు రెండు కూడా కూడి ఉంటుంటాయి.
0: సో ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ఇంటర్మిక్స్డ్.
1: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
0: The pain and pleasure are together.
1: దీని విడదీయ ఇవ్వని వశము కాదు.
0: It is impossible to separate them.
1: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: There is no pleasure apart.
1: కష్టము ఫలించలేని సుఖం మటందరు.
0: The fulfillment, the fruition of the difficulty is happiness.
1: కనుక భగవంతుడు ఈ సృష్టి లోపల ఎవరికి ఏ బాధలు పెట్టడం.
0: In fact, God will never put anybody to suffering.
1: అది నీవే కల్పించుకుంటున్నావు.
0: All these difficulties are of your making.
1: భగవంతుడు సర్వరక్షకుడు.
0: God protects everybody.
1: సర్వులకు ఆనందాన్ని శాంతిని అందించేటువంటి వాడే.
0: And he confers peace and bliss to everybody.
1: లోకా సమస్త సుఖినో భవంతు.
0: The whole universe be happy.
1: భగవంతుని యొక్క సంకల్పం అదియే.
0: That is God's will.
1: కానీ భగవంతుడు ఇంకా దుఃఖాన్ని ఎట్లా అందిస్తాడు?
0: Then how is it possible that God makes you miserable?
1: అర్థం చేసుకోలేక.
0: You don't understand.
1: భగవంతుడు ఈ కష్టాన్ని అందించాడు అని భగవంతునిపై నింద వేస్తాడు.
0: And you blame God thinking that he is responsible for your difficulties.
1: కానీ దీన్ని అర్థం చేసుకుంటే అన్ని మంచి కోసమని.
0: ఇఫ్ యు నో ది ట్రూ మీనింగ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ గుడ్.
1: కనుక డే అండ్ నైట్ అంతా కూడా మనకు వచ్చేటువంటి ఆనందమే.
0: సో డే అండ్ నైట్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఓన్లీ.
1: ఈ ఆనందాన్ని నీవు హృదయంలో పెట్టుకో.
0: ట్రెజర్ దిస్ బ్లిస్ ఇన్ యువర్ హార్ట్.
1: ఇట్టి ఆనందమే నీకు సర్వులకు పంచుకో.
0: అండ్ షేర్ దిస్ బ్లిస్ విత్ ఎవ్రీబడి అరౌండ్.
1: అప్పుడే నీకు మరింత ఆనందం ఎక్కువ వస్తుంది.
0: దెన్ యూ విల్ బి మోర్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ సంక్రాంతి
0: This Sankranti.
1: Prema Sankranti.
0: This Sankranti is of love.
1: Ananda Sankranti.
0: One of bliss.
1: Achyutputamaina Sankranti.
0: It's beautiful, magnificent.
1: Kalaga ichi danini manam aanandanga swagatam chestam.
0: And we have to welcome it wholeheartedly.
1: Swagatam, swagatam, swagatam.
0: We welcome it again and
1: again. Appudu manaku eppudu meeru aanandanni pilustundandi.
0: Always experience bliss, invite, welcome bliss.
1: Karuna anedi prema sarpa ilanti bilutto bhagavantuni srutti kadu.
0: You cannot please God by describing as the compassionate one, the one of kindness. No,
1: bhagavantu eppudu aanandanga undeetundi vaadi.
0: Oh God, you are the very personification of bliss. That should be our feeling.
1: Kada nee aanandanni naaku andinchu.
0: Oh God, make me blissful. That should be our prayer.
1: నీవు అన్ని కోరికలు కోరలేదు.
0: We don't need to ask for any other desire.
1: భగవంతుడా, నీవు ఎట్టి ఆనందంలో ఉన్నావో ఆ ఆనందాన్ని నాకు పంచు.
0: Oh God, that bliss which is in you, please gift that bliss to me.
1: భగవంతుని యొక్క ఆనందాన్ని నీవు అందుకునేటప్పుడు నీవు కూడా ఆనందంగా ఉంటుండాలి.
2: As you receive the divine bliss, you should be also equally blissful.
1: కనుక భగవంతుని ఎప్పుడు కూడాను నిర్దయుడు నిరాకారుడు అని మనం ఈ విధంగా వర్ణించకూడదు.
2: We should never think of God without compassion, without kindness. We should never view like that.
1: కనుక భగవంతుని ఎప్పుడు కూడాను ఆనందమయుడే.
2: God is full of bliss. Through of
1: కరుణామయుడే.
2: Is of compassion.
1: ఒకానొక సమయం లోపల
2: at one time
1: జీసస్ను మృత్యువేసి కొట్టుండగా
2: when Jesus was put on the cross and nailed to the cross
1: అప్పుడు తాను అనుకున్నాడు.
2: Then he thought,
1: దేవుడా నీవెంతో కరుణామయుడు అనుకున్నావు, నీవు కూడా ఇలాంటి బాధలు నాకు పెడుతున్నావా.
2: ఓ గాడ్, వి థింక్ దట్ యు ఆర్ కంపాషనేట్, కెన్ యూ పుట్ మీ టు దిస్ సఫరింగ్.
1: ఆ కంపాషన్ అనేటువంటిది ఈ రకంగా కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ద వే హౌ హీ ఇమాజిన్స్.
1: ఆ పెట్టినటువంటి బాధ అంతా కూడా కంపాషనేట్.
2: And all the suffering that he has gone through is a sign of compassion
1: of God. And
2: it also happened for his good. All the difficulties will ultimately confer bliss to you. When you just tune yourself to this attitude, you will continue to be blissful. You be happy, expect to be happy, share this happiness
1: with everyone.
2: And share this with fellow men in the neighborhood.
1: కాని ఈనాటి మానవుడు ఆనందాన్ని మూసిపెట్టుకుంటున్నాడు, దుఃఖాన్ని మాత్రం బయట పెట్టున్నాడు.
2: But today the reverse is happening. The happiness is contained within him, while unhappiness is sharing with everybody.
1: అది కాదు మనం చేయవలసినటువంటి.
2: That's not the thing we are supposed to do.
1: ఆనందాన్ని బయట పెట్టాలి.
2: Express your happiness.
1: దుఃఖాన్ని మనం అణగవిడొక్కాలి.
2: And you have to subdue, control your misery.
1: అది ఈనాడు మనం చేయవలసిన సాధన.
2: That is the true spiritual practice that we have to undertake.
1: Spiritual practice అంటే ఏంటి?
2: What is sadhana, spiritual practice?
1: దుఃఖం కాని, అశాంతి కాని, కష్టం కాని కలిగినప్పుడు దాన్ని ఏమాత్రం లెక్క చేయకూడదు.
2: Transcending the difficulties, the problems, worries is the spiritual practice.
1: నీవెప్పుడు కూడా ఆనందమయుడే.
2: You are one of bliss.
1: నీ ఎప్పుడు కూడా కరుణామయుడే.
2: You are compassionate.
1: నీ జనమందారుడే.
2: And you shine blossom.
1: అలాంటివన్నీ తలుచుకుంటుంటే నీకు ఏమాత్రం కూడా బాధ కలగవు.
2: When you think in this particular direction, there will be no shortage or dearth for happiness.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: ఈనాడు సంక్రాంతి.
2: Today is సంక్రాంతి.
1: ఒక దినమైనటువంటి మార్పు కలిగేటువంటి.
2: And this calls for a change.
1: ఈనాటి నుంచి మీ అందరి హృదయాలయందు కూడాను మార్పు కలిగించి నిరంతరం ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడపాలి.
2: There should be transformation in your hearts today, such that you will be ecstatic, such that you will be blissful, such that you will be joyful in future.
1: ఈ విధమైనటువంటి మంచిని మీరు తలుచుకుంటున్నారండి.
2: Think of all those things that happen for your good.
1: నిరంతరము నీవు ఆనందంగానే ఉంటావు.
2: Then you can be happy throughout.
1: అసలు నీ యొక్క పేరే ఆనందమయుడు.
2: And in fact your very name is bliss.
1: మానవునికి మానవ మానవ అని కాదు.
2: అండ్ వీ జస్ట్ కాల్ హిమ్ మానవ, ద మ్యాన్, హ్యూమన్.
1: మానవత్వం అనేటువంటి దాన్ని దూరం చేసుకుని దైవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి మానవత్వం.
2: దేర్ఫోర్ వీ హావ్ టు ట్రాన్సెండ్ దిస్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ అండ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా.
2: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు వేసేటువంటి డ్రామాలు కానీ,
2: ది డ్రామాస్ యు ఎనాక్ట్,
1: మీరు పాడేటువంటి పాటలు కానీ,
2: అండ్ ఆల్ యువర్ మ్యూజిక్,
1: మీరు చూసేటువంటి దృష్టిలు కానీ,
2: అండ్ ఆల్ ది డ్రెస్ దట్,
1: అన్ని కూడా మంచివి.
2: దేర్ ఆల్ గుడ్.
1: చెడ్డది ఎక్కడుంది? నీలో వచ్చేస్తే చెడ్డది వస్తుంది.
2: దేర్ ఇస్ నథింగ్ లైక్ బ్యాడ్. ఇట్స్ ది బ్యాడ్ ఈస్ విత్ ఇన్ యూ, దట్స్ ఆల్.
1: నీవే నీవే థింక్ చేసి దాన్ని పంచుకుంటున్నావు.
2: అండ్ యూ థింక్ ఆఫ్ దట్, యూ బ్రూడ్ ఓవర్ దట్ అండ్ షేర్ ఇట్.
1: ఆనందం ప్రతి ఒక్కరికి ఆహారమే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ బ్లిస్ ఈస్ యువర్ ఫుడ్.
1: ఒక ఈ బ్లిస్ అనేటువంటి ఫుడ్ ను మీరు నిరంతరం ఆకలితో ఉండాలి.
2: సో హ్యావ్ దిస్ అపిటైట్ ఫర్ బ్లిస్.
1: ఆకలి అంటే, ఆకలి అంటే ఏమో అన్నం తింటామని కాదు.
2: హంగర్ డజన్ మీన్ పార్టేకింగ్ ఫుడ్.
1: నా ఆనందం అనేటువంటి కోల్పోయినాను కాబట్టి నాకు ఆ ఆకలి కావాలి.
2: యాజ్ ఐ హావ్ లాస్ట్ దిస్ బ్లిస్, ఐఎమ్ వెరీ హంగ్రీ, హ్యావ్ దిస్ అపిటైట్ ఫర్ దిస్ బ్లిస్, ఫుడ్ ఆఫ్ బ్లిస్.
1: కనుక మీరు నిరంతరం కూడా ఆనందాన్ని కోరండి.
2: Therefore always desire to be blissful.
1: పరీక్ష సమయమునందు కూడాను ఆనందాన్ని మీరు కోరండి.
2: Even at the time of examinations also be blissful, happy.
1: అది వస్తే వస్తుంది, పోతే పోతుంది.
2: Well, things happen and go.
1: కానీ నీ ప్రయత్నం మాత్రం గట్టిగా పెట్టుకోవాలి.
2: But you should have the determination, your effort.
1: నీ స్థిరమైనటువంటి నమ్మకాన్ని దృఢంగా చేసుకోవాలి.
2: You should strengthen your steady faith.
1: దైవం యొక్క ప్రేమనే నీవు స్థిరమైనటువంటి.
2: It is a divine love that is permanent, steady.
1: దాన్ని ఒక్కదాన్ని మీరు బద్ధంగా పెట్టుకుంటే
2: అన్ని ఆనందములు మీకు లభిస్తాయి.
0: వెన్ వన్స్ యూ ట్రెజర్ ఇట్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యాపెన్ ఆటోమేటికలీ.
2: భజన
3: విజన సుఖ శాంతి.

0: కర్మలందు జన్మ కలుగుచునుండును, కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు. సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వి పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanu bandini manishyaloki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకు కూడాను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action, we have to understand the law of action.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: There are five principles which govern the law of action.
0: మొదటిది శరీరము.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరు వేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందుకూడను సమత్వంగా ఉండినటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ and permeates everything.
0: Divyattvam chetane samastamu kudanu jaruguchunnadi.
1: Everything is happening by the will of divinity.
0: Kani itti divyattvamu gurtinchukonaleka kevalamu angamulanu upangamulanu aadharamu chesukoni manavattvam yokka kartavyanni nirvartinchakanaka taamu తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్షచే కర్మలు ఆచరించుచున్నారు మానవుడు.
1: Men are performing actions expecting the fruits thereof.
0: ఈ కర్మఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: Man is again being born in order to enjoy the fruits of his own actions.
0: కారణం ఏమనగా కర్మఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
0: కనుకనే ఫలాపేక్షలేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: Therefore, one has to recognize that performing actions without expecting fruits is very important.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలు ఉన్నవి.
1: There are two types of action.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి, మత, కుల, వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫర్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ aspects.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: పీపుల్ ఆల్సో కన్సిడర్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ గుడ్ ఫర్ దెమ్.
0: కానీ ఇది శ్రేయస్థే ప్రేయస్థే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: వైల్ ఇట్ ఈస్ ట్రూ బట్ ది స్వధర్మ డస్ నాట్ రెఫర్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ, ద రిలిజియన్ అండ్ ది నేషనాలిటీ.
0: స్వ అనగా ఆత్మ.
1: స్వ రెఫర్స్ టు ఆత్మ.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈజ్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈజ్ స్వధర్మ.
0: ఇది మారునది కాని ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్థని కూడాను గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ దేహధర్మ ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ దేర్ ఫర్
0: దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడా ఫలప్రాప్తి నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బాడీ ఆర్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక ఇది ప్రమాదమైనటువంటిదిగా కూడా మనం విశ్వసించాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కర్మలు ఆచరించే సమయమునందు మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: While performing actions, we really do not understand the implications.
0: ముందు రాబోయేటువంటి యొక్క విచారములకు మనం ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
0: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో, ఏమవుతుందో, ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: We are something like rats which are attracted by the onion in the cage. We are not knowing what is going to happen in future when we perform some actions.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: Whatever actions are performed temporarily expecting some fruits are going to bind us in future.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to make an effort to perform good actions.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ రాజసిక కర్మ తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆర్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: పర్ఫార్మింగ్ ఆల్ ది యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఆర్ గుడ్ యాక్షన్స్ అండ్ సత్కర్మాస్.
0: ఇది కేవలము
1: బిలీవింగ్ దిస్ టు బి ఓన్లీ
0: దైవాన్ని తృప్తిపరిచే నిమిత్తము, దైవాన్ని ప్రసన్నులు గావించుకునే నిమిత్తము, దైవ ప్రీతిని అనుభవింపగోరే నిమిత్తము ఇవి ఆచరించేటువంటి సద్గుణములతో కూడినటువంటి కర్మలు.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ అసోసియేటెడ్ విత్ గ్రేట్ వర్చ్యూస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫార్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్, ఫార్ విన్నింగ్ ది ఫేవర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గాడ్.
0: అహంకార మమకారములతో ఫలాపేక్షతో చేయనటువంటి కర్మలన్నీ కూడాను రాజసిక కర్మలు.
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ ఆల్సో విత్ ఎ సెన్స్ ఆఫ్ belongingness and attachment, these are all rajasika karmas.
0: ఇవి కేవలము సామాన్యమైనటువంటి మానవులు ఈ జగత్తునందు నిత్యమును ఆచరించేటువంటి యొక్క వృత్తులు.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: పృథివీపై కలిగినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ రాజసిక సంబంధమైనటువంటి యొక్క కర్మలనే అధికంగా అనుభవిస్తున్నాడు.
1: Every man who is living on earth tends to perform rajasic karmas in large quantities and number.
0: వీటిని సాత్వికంగా మార్చుకున్నటకు ప్రయత్నించాలి.
1: One has to make an effort to transform them into sattvic actions.
0: మూడవది తామసిక కర్మ.
1: The third one is tamasic action.
0: ఇది కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: Actions which are performed with selfishness and selfish interest and performed to hurt people, to harm people and to give trouble people.
0: Prana himsato kudinatuvantidi.
1: These are also associated with violence and harming people.
0: Bhutadaya rahitamainatuvantidi.
1: This is compassionless.
0: Idi sankuchitamainatuvanti yokka bhavamulato kudinatuvantidi.
1: These are also associated with narrow mindedness.
0: Poorthi swarthamainatuvantidi.
1: Entirely and absolutely selfish they are.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: These tamasic actions are very dangerous.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: Knowingly or not knowing the implications, man will be performing different types of action in his day-to-day life.
0: కనుకనే ఈ కర్మల యొక్క పరిహార నిమిత్తమై
1: in order to overcome the bad implications of these actions,
0: ఐదు విధములైనటువంటి యజ్ఞములు నియమించినాడు.
1: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యజ్ఞ.
0: ఒకటి దేవయజ్ఞము.
1: ఫస్ట్ వన్ ఈజ్ దేవయజ్ఞ.
0: రెండవది పితృయజ్ఞము.
1: ద సెకండ్ వన్ ఈజ్ పితృయజ్ఞ.
0: మూడవది భూతయజ్ఞము.
1: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ మనుష్య యజ్ఞ.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఋషి యజ్ఞ.
0: దీనినే బ్రహ్మయజ్ఞమని కూడాను భావిస్తుంటారు.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మయజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ యజ్ఞాస్ అండ్ సాక్రిఫైసెస్.
0: మానవుడు నిత్య జీవితంలో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ a number of insects and living beings die.
0: Manaku teliyakundane rubbutalo danchutalo noorutalo aneka pranulu pranamulu povuchunnavi.
1: When we are performing actions of pounding, grinding అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of
0: a number of people. పాపముల యొక్క పరిహార నిమిత్తమై దేవయజ్ఞము అని నిర్ణయించారు.
1: In order to overcome the sinful implications of these actions, దేవయజ్ఞ is prescribed.
0: ఇంతియే కాక,
1: not merely this,
0: మన దేహమునందు అంగ అంగమునందు కూడాను రసస్వరూపులై దేవతలు నివసించుచున్నారు.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angirasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of angirasa.
0: Kanuka rasa swaroopulai mana angamunu poshinchutu rakshinchutu undatam chetane variki krutagnata purvakanga varini konni smarinchatamu brahminchatamu konti chintinchatamu dhyaninchatamu ilanti karyamulu yendu swadhyayamu sarpatamu మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవయజ్ఞ, దేవ సాక్రిఫైస్.
0: నిద్రావస్థలయందు, దుర్శక్తి అవస్థలయందు, మనకు తెలియనిటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
1: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ee pavitramainatundi dehamu karma charana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
1: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is done by deva yajna.
0: Sharira madhyam khalu dharma sadakam ani ee yokka dharma sadanaku ee sharirame mooladharamu.
1: For performing dharma, this body is a basic requirement and basic support.
0: Kanukuni ee anga devatalu ainatundi yokka veeriki manam krutagnata purvakanga varini smaristu bhajistu dhyanistu chintistu వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఆఫరింగ్ వర్షిప్, రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: పితృయజ్ఞము,
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు,
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
0: బ్రాంచెస్, పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్స్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ us.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనం అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతియే కాక, ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: నాట్ మెర్లీ దాట్, ది పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ ఈ అవర్ పేరెంట్స్.
0: మన రక్తము, మన ఆహారము, మన యొక్క మెదడు, మన యొక్క తెలివితేటలు, ఇవన్నీ కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే.
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ అవర్ ఫిజికల్ బాడీ, ద బ్లడ్, ద ఫుడ్ అండ్ ద హెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
0: హెడ్ అండ్ బ్లడ్,
1: ఫుడ్, హెడ్ అండ్ బ్లడ్, దే ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ పేరెంట్స్.
0: కనుక ఈ పవిత్రమైన మానవ జన్మమును అనుగ్రహించి ప్రసాదించినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకు మనం ఎంతయో రుణపడి ఉంటున్నాం.
1: వీఆర్ గ్రేట్లీ ఇండెటెడ్ టు పేరెంట్స్ హూ హ్యావ్ బెస్టోడ్ ఆన్ అస్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ పర్ఫార్మింగ్ ధర్మ.
0: వారు బ్రతికి ఉండినంత వరకు కూడాను వారిని ప్రసన్నులు గావించి వారిని సంతృప్తిపరిచేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్ వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ విల్ గివ్ దెమ్ జాయ్ అండ్ ప్లెజర్.
0: వారు మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థమై ఏర్పడినటువంటివే ఈ యొక్క శ్రాద్ధములు.
1: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ కమ్ అప్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సాటిస్ఫాక్షన్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ డెత్.
0: ఇట్టి శ్రాద్ధ కర్మల చేతనే ఆ పితృదేవతను సంతృప్తిపరచి వారికి సరి అయినటువంటి ప్రసన్నులు గావించుకోవాలి.
1: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ జాయ్ అండ్ గెట్ దేర్ ప్లెజర్ అండ్ దేర్ గ్రేస్.
0: ఈ కారణ నిమిత్తమై పితృయజ్ఞం కూడాను ఏర్పడుతూ వచ్చింది.
1: పితృయజ్ఞ హ్యాస్ కమ్ అపాన్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఆల్సో.
0: భూతయజ్ఞము,
1: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
0: మనం స్నానము చేయనప్పుడు,
1: వైల్ టేకింగ్ బాత్,
0: ఇల్లు ఊడ్చునప్పుడు,
1: వైల్ స్వీపింగ్ ద ఫ్లోర్,
0: బట్టలు ఉతుకునప్పుడు,
1: వైల్ వాషింగ్ ద క్లోత్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: ఈ ప్రాణులు మరణించిన యొక్క పరిహారార్థమై మనము ఈ విధమైనటువంటి యొక్క భూతయజ్ఞము అనగా భూతప్రీతికి మనం తగిన ప్రయత్నం చేయాలి.
1: భూతయజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ సాటిస్ఫాక్షన్ టు దీస్ లివింగ్ బీయింగ్స్ విచ్ వుడ్ హావ్ కిల్డ్ అన్నోయింగ్లీ.
0: ఇది ప్రాచీన కాలం నుండి కూడాను ఋషుల దగ్గర నుండి ఇది ప్రారంభమైంది.
1: దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది
0: ఋషుల ఆశ్రమంలో. సాత్విక స్వరూపులైనటువంటి జింకలను, నెమళ్లను పెంచుకోవటము, గోవులను పెంచుకోవటము, ఇది స్వార్థం పరార్థం యొక్క నిమిత్తమై వారు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ఈ యొక్క భూత గణములను ప్రేమిస్తూ వచ్చారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూజ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ద డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
0: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్య పిండి పెట్టడమో ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ పీపుల్ హ్యావ్ స్టార్ట్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్.
0: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో, ఏ పక్షులో, ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
1: అనదర్ ఆస్పెక్ట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమ్నెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ వుడ్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫార్ వేరియస్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: ఈనాటి కూడా అనేక మంది గృహముల యందు గోవులు, కుక్కలు, పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
1: ఈ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్.
0: భుజించిన తర్వాత మన యొక్క విస్తరియందు

0: ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
1: ఈవెన్ టుడే ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ దే రేర్ ది కౌస్ ది డాగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
0: ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము.
1: దిస్ పర్టికులర్ ఎగ్నైజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ విచ్ వుడ్ హావ్ కమిటెడ్ వితౌట్ నోయింగ్.
0: ఇంకా మానవ యజ్ఞము,
1: ద ఫోర్త్ వన్ ఈజ్ మానవ యజ్ఞ,
0: మనుష్య యజ్ఞం అంటారు.
1: దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ మనుష్య యజ్ఞ.
0: మనము పొయ్యి రగిలించే సమయం నందు, కూరగాయలు తరిగే సమయం నందు, దారి నడిచే సమయం నందు అనేక ప్రాణులు నశిస్తూ ఉన్నాయి.
1: వైల్ వాకింగ్, వైల్ కటింగ్ ది వెజిటబుల్స్, వైల్ లైటింగ్ ది ఫైర్ ప్లేస్ ఎట్సెట్రా, ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దేర్ లైఫ్స్.
0: కనుకనే ఈ విధమైన యొక్క యజ్ఞములు జరిపి ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము, పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
1: ది గ్రేట్ పీపుల్ ఆన్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
0: కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము.
1: ద ఫిఫ్త్ వన్ ఈస్ బ్రహ్మ యజ్ఞ, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఋషి యజ్ఞ.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దిస్ బర్త్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్
0: దుర్లభో మానవ జన్మ, ఈ యొక్క మనుష్య జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఆర్ డిఫికల్ట్ టు గెట్ ది హ్యూమన్ బర్త్.
0: ఇది కేవలము జన్మాంతర సుకృతం చేతను, భగవత్ కృపా కటాక్షం చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నంతో లభించినటువంటిది కాదు.
1: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్డ్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్, ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను, ఉపనిషత్తులను, ఇతిహాసములను, నియమములను, నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టిన నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడాను వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడాను లేనిటువంటి నిబంధనలంతా కూడాను మానవులకు నియమించారు.
1: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక, నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఈస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాస్త్రములను కూడాను మానవునికి నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములను కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and
0: శాపములను కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము, శాసనము, శాస్త్రము, శాపము ఈ నాలుగు కూడా ఒక్క మానవునికి మాత్రమే.
1: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధములైనటువంటి యొక్క మార్గములను నిరూపిస్తూ వచ్చారు.
1: మహర్షీస్ హావ్ లేడ్ డౌన్ రైట్ రాయల్ పాత్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు శాంక్టిఫై హిజ్ లైఫ్ అండ్ టు జస్టిఫై హిజ్ హ్యూమన్ బర్త్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గములకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి

0: వారిని స్మరించి, వారిని ధ్యానించి, వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవర్ ఇంపార్టెంట్ డ్యూటీ టు పర్ఫార్మ్ దీస్ థింగ్స్ అండ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు దోస్ పీపుల్ హూ హావ్ గివన్ ఆల్ దీస్ స్క్రిప్చర్స్ అండ్ అదర్ థింగ్స్ మెన్షన్ జస్ట్ నౌ.
0: దీనితో పాటు
1: అలాంగ్ విత్ దిస్,
0: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ప్లౌయింగ్ ద ల్యాండ్ ఇన్ ఆర్డర్ టు కల్టివేట్
0: దుక్కి చేయుచున్నాడు.
1: ఈజ్ మేకింగ్ ది ల్యాండ్,
0: పంటలు పండిస్తున్నాడు.
1: ఈజ్ కల్టివేటింగ్ ది క్రాప్,
0: కలుపులు కోతలు తీస్తున్నాడు.
1: ఈజ్ రిమూవింగ్ ది వీడ్స్.
0: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
1: Even while performing all this activity associated with agriculture, a number of
0: దానిని పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను ఋషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: ఋషి యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వీ వుడ్ హావ్ కమిటెడ్ వైల్ కల్టివేటింగ్ ద ల్యాండ్ అండ్ రేజింగ్ ద క్రాప్స్.
0: కనుక మానవుడు నిత్యము తన తెలియక ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రాణాలను మనం నశింపచేస్తున్నాము.
1: నాట్ నోయింగ్ వాట్ హీఈస్ డూయింగ్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ హిస్ డే టు డే లివింగ్.
0: ఈ జగత్తునందు అహింసాతత్వమును బోధించి అహింసాతత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్ హూ రియలీ అండర్స్టాండ్స్ అండ్ పర్ఫార్మ్స్.
0: అహింసాతత్వమును బోధించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
1: నో వన్ హ్యాస్ ద రైట్ టు ప్రీచ్ అహింస అండ్ నాన్ వయలెన్స్.
0: అనగా
1: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవునికి తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: వెన్ మ్యాన్ ఈజ్ కిల్లింగ్ సో మెనీ లివింగ్ బీయింగ్స్ వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు ప్రీచ్ నాన్ ఇంజురీ.
0: మనం నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ అవర్ రెగ్యులర్ బ్రీతింగ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఎ నంబర్ ఆఫ్ స్మాల్ ఇన్సెక్ట్స్ డై.
0: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధనలు ఎందుకు కూడా అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
1: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యూ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
0: క్షణం కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
0: హింసలనే చేస్తున్నాము.
1: వీఆర్ కిల్లింగ్ లివింగ్ బీయింగ్స్.
0: అయితే
1: బట్ దెన్
0: మనము తెలిసే మనము చేయకూడదు పాపము.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కమిట్ సిన్స్.
0: తెలిసి ఒకరిని హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ అండ్ హర్ట్ ఎ పర్సన్ నోయింగ్.
0: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కాజ్ ఎనీ.
0: తెలియక చేసేటివి ఎన్నో ఉండవచ్చును.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ పర్ఫార్మ్
0: తెలియక చేసేవి పాపములు కాదు.
1: యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నాట్ అన్నోయింగ్లీ
0: ఇవి పొరపాటు అని చెప్పవచ్చు.
1: దే ఆర్ నాట్ సిన్స్, దే ఆర్ ఓన్లీ మిస్టేక్.
0: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ రూమ్ ఫర్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
0: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: బట్ ఫర్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నోయింగ్లీ దేర్ ఇస్ నో రెమెడీ.
0: తప్పక అనుభవించే తీరవల్లో
1: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్షన్.
0: కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం హీ హ్యాస్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్.
0: ఎట్టి విత్తనమును మనం నాటుకుందామో అట్టి మొక్కగానే అట్టి వృక్షంగానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
0: ఇది కేవలం అజ్ఞానమే.
1: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతును అణిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఏ విత్తులను నాటి ఇచ్చోటనుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్ హౌ కెన్ యూ రీప్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాప కర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసినావి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ యూ హావ్ పర్ఫార్మ్డ్ నాట్ లీవింగ్ ఈవెన్ వన్, ది అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బ్రహ్మ విల్ గివ్ అండ్ అడోర్న్ యూ విత్ ఎ గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
0: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపమును కూడాను పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాత పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాత సంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్యా పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్యా పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, ది హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ది ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
1: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
0: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
1: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ది నూన్.
0: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
1: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకనే త్రిసందలి ఎందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
1: That is why these three sandhyas have been prescribed as the worship of Trinity, three gods.
0: కాని ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: But people who recognize this truth and perform these actions are becoming rather rare.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
1: As we are performing a number of actions not knowing the implications and we are responsible for killing a number of things,
0: ee yagyamulaku ee vidhamga homa gundamulu kaani inke vidhamaina vedikalu kaani manam yerparchukonakkaraledu.
1: Every day we'll have to perform these five yagnas. For performing these five yagnas there is no need for preparing the type of
0: yagyatandra agnanu sirasa vahinchi
1: obeying the commands of the Lord,
0: devatalanu chintinchi
1: remembering the gods,
0: మన ఇంటి ఎందున్నటువంటి ఓ లేక బయట ఉన్నటువంటి ఒక్కో ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి,
1: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్, ఎ లిటిల్ ఫుడ్ టు,
0: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి,
1: యూ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బెగర్,
0: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి,
1: యూ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: అన్నదానము కన్న అధిక దానం వేది తల్లిదండ్రుల కన్న దైవమేది, జగదీతపము కన్న సత్యశీలం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్న చూడలాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్? కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ అండ్ యాంగర్ ఈస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిన్ అండ్ టేకింగ్ ఎ లోన్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డిసీజ్. కెన్ దర్ బి ఏ గ్రేటర్ డెత్ దాన్ ది ఇల్ ఫేమ్ ఆర్ బ్యాడ్ నేమ్? కెన్ దర్ బి ఏ గ్రేటర్ మెరిట్ దాన్ రిమెంబరింగ్ ది లార్డ్?
0: కనుక మానవ జీవితము చాలా ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
1: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ అవర్ లైఫ్.
0: మంత్రముల చేత మన పాపం పరిహారం కాదు.
1: Through mantras, you cannot remove the sins that
0: karmala chetane manaku ee yokka pariharamu enta varaku nena jarpukovachunu.
1: Only by performing the right action you can remove the sins which you have committed.
0: Kanukane kattavi karmalanu nirvartinchadaniki taginatundi shakti samarthyamulu meeru sampadinchukovali.
1: Therefore you will have to acquire the required capacity to discharge your duties properly.
0: Nitya jeevithamulo satyanandanni manam anubhavinchali.
1: In daily life you should enjoy the truth and the bliss.
0: Kevalam manam ee naadu anubhavincheetundi aanandamu laukika aanandamulu,
1: whatever type of joy that you are enjoying today is only mean one,
0: chanikamaina aanandamulu,
1: it is a temporary joy,
0: anityamaina aanandamulu,
1: it is impermanent joy,
0: asatyamaina aanandamulu,
1: it is untrue joy.
0: Ee aanandamula cheta manam hrudayamu ee maatram kodano parishuddham kaaneradu.
1: This kind of joy can never purify your heart.
0: Kanukane chitta shuddhi leni శివ పూజ ఏటికి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ వర్షిప్ టు శివ వితౌట్
0: ఆత్మశుద్ధి లేని ఆచారం? అది ఎలా?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డూయింగ్ ఆచారస్ వితౌట్
0: ఆత్మశుద్ధి లేని పాకం ఎలా?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ విత్ వెసల్స్ విచ్ ఆర్ నాట్ ప్యూర్?
0: నీ హృదయం అనేటువంటిది శుద్ధంగా లేనప్పుడు నీవు ఎన్ని కర్మలు ఆచరించే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ యాక్షన్స్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్?
0: అసలు కర్మలు ఆచరించడమే చిత్తశుద్ధి నిమిత్తము.
1: In fact, performing actions itself is what
0: mana karmala dwara chittam marinta ashuddham gaavinchukotamu, idi marinta ajnanamu.
1: It is rather ignorant to perform actions and pollute our own heart.
0: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachchu.
1: Today what is happening is we are
0: bodhinchavachchu,
1: we are uttering vedanta and we are preaching vedanta.
0: Kani aacharinchatam chaala kashtamu.
1: But practicing Vedanta is
0: ఆ కష్టమైనటువంటి ఆచరణని మనం ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకోవాలి.
1: A person who works, he gets
0: కష్టమునందు మనకు సుఖమున్నది కానీ సుఖమునందు సుఖము లేదు. నసుఖార్ లభ్యతే సుఖం.
1: There is joy in our own work and hard work. Without that, we will not be able to get joy.
0: కనుక మనము నిత్య జీవితము లోపల ఏ విధమైనటువంటి యొక్క వేదశాస్త్రం ఇతిహాస పురాణములు మనకు తెలియకపోయినప్పటికీ మనకు తెలిసినంత వరకు కూడా భూతదయా పశ్చాత్తాపములు మన హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ మైట్ నాట్ బి నోయింగ్ వేదాస్ ఉపనిషత్స్ అండ్ ఆల్ దాట్ బట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ షుడ్ ఎగ్జిబిట్ కంపాషన్.
0: శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్, వెన్ హీ హ్యాస్ ది కెపాసిటీ,
0: వరకు నువ్వు మనం దాన ధర్మములు చేయాలి.
1: You must offer things in charity so long as you have the capacity.
0: Kanukane dhanamu kudanu naluguru shatruvulu untunnaru.
1: Wealth also could become an enemy for you.
0: Mottamoditi vaadu pedda kumarudu dharmamu.
1: For wealth there are four types of thieves.
0: Ee dharmamunike ee dhanamunu sadviniyogam gaavinchukondena
1: four types of people who may claim it. The first one is the eldest son.
0: Inka rendo vaadu anaga raju అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో, ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో, లేక ట్యాక్స్ అని చెప్పో, వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈజ్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవి ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: ద థర్డ్ క్లెయిమెంట్ ఈజ్ ఎ థీఫ్ హూ మే ట్రై టు స్టీల్ అవే వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్.
0: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
1: Still, if there is something left out, it is the fire which may destroy it.
0: Kanukane jeevitam unnanta lopalni manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakam gavinchukovali.
1: Therefore, when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
0: Telisi cheyali kani chachina tarvata em chestaniki veelavutundi.
1: When you are alive, knowingly, with full intention, you'll have to do it.
0: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు, నేను చచ్చిన తర్వాత పలాన ధర్మం పలాన ధర్మం పలాన ధర్మం. ఏమిటి చచ్చిన తర్వాత? అది కూడా చచ్చింది.
1: మెనీ పీపుల్
0: ఇలాంటిది చేసేది, నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసి ఆనందాన్ని అనుభవించు.
1: మెనీ పీపుల్ రైట్ ఎ విల్ ఇన్ విచ్ దే సే హౌ టు డిస్పోజ్ ఆఫ్ ది వెల్త్ దట్ దే హావ్. వెన్ యు ఆర్ అలైవ్ త్రూ యువర్ ఓన్ హ్యాండ్స్ బై యువర్ ఓన్ కాన్షియస్ ఎఫర్ట్,
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇన్
0: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: You see what is ahead of you and put your next foot, and also knowing fully
0: kalpane param bhaktudain kunte tyagaraju kudanu telisi rama chintana cheyave.
1: Tyagaraju also has described that, oh mind, you go on repeating the name of the Lord knowing
0: you telisi bhagavantunu chinta chey manasa.
1: Oh mind, after knowing well,
0: edo teliyakunda ajnana dutilo nivu స్మరించడానికి ప్రయత్నించద్దు.
1: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
0: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకొని ప్రయత్నించున్నాడు.
1: రిమెంబర్ దట్ హీఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
0: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు, కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికీ తుస్సు బుస్సు అని బయలుదేరుతుంటాది.
1: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెసెంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
0: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారికి మాత్రమే ఒక హద్దుగా ఉంటుండాయి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజా రూమ్. అది
0: ఈ పూజా రూమ్ లో ఉండినంత సేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద ష్రైన్ you will be experiencing immense peace.
0: Bhagavantuni chaala praarthistoo untaru.
1: You will be offering and praying to the Lord from the core of the heart.
0: Aa gadi daati yuvutala adugu pettina inga pani vaari paina vaari paina veeri paina aneka rakamainatvanti okka udrekaalu bayalu deerutuntai.
1: The moment you step out of the shrine room, you become agitated and go on shouting at everyone that you come
0: across. Idi kaadu mana nijamainatvanti yogamu, idi kaadu mana nijamainatvanti dhyanamu, idi kaadu mana nijamainatvanti bhakti.
1: This is not true yoga, true dhyana or true devotion.
0: Satatam yoginah nirantaram kudanu shantito premato satyamuto jeevitanni ankitam gavinchali.
1: One should be in a state of yoga continuously, and continuously one should practice love and devotion.
0: Bhagavantuni mundu aneka bharatanatyalu aadutuntaru.
1: Before God, different types of
0: ee vine vidheetal aneetundi kevalamu aashadabhootini veshalaga kanipistuntai.
1: The obedience and the humility exhibited are only
0: koncham marugu poyana inga sakshat durvasulo vishishtulo ambarishulo inke vidhamaintundi margallo avalambistuntaru.
1: Before God, all these things are shown as an exhibition.
0: But ee vidhamuga maratam aneetundi e maatram kuda nu manchidi kaadu.
1: Once you are out of sight, you become your own real self.
0: సమయమును పురస్కరించుకొని కొన్ని పదములు మార్చుకోవచ్చును.
1: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్ యు మే చేంజ్ యువర్ టోన్ అండ్ వర్డ్స్ యూజ్,
0: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
1: బట్ యుడ్ నెవర్ చేంజ్ యువర్ హార్ట్.
0: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయం అనే చెప్పవచ్చు.
1: ది హార్ట్ ఆఫ్ సచ్ పీపుల్ హూ గో ఆన్ చేంజింగ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ దే ఆర్ డెమోనిక్ హార్ట్స్.
0: కనుక మనము చూచుటకు మానవుల వలె ఉంటుంది, మన ప్రవర్తన రాక్షస ప్రవర్తనలుగా ఉంటుంటే ఇంక దైవత్వం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: ఫార్ అపీరెన్స్ ఇఫ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్ బై యాక్షన్స్ ఇఫ్ యు ఆర్ డెమన్స్ హౌ కెన్ వీ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు ప్రపంచంలో మానవత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: the human nature and human qualities are not seen in this world in any small
0: measure. సాధకులంతా కూడాను భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
1: A number of aspirants say that they are searching for God.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటం?
1: When God is omnipresent, where is the need for searching?
0: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
1: Because he is not a devotee, he is making a
0: నిజమైన భక్తుడైతే వెతకనక్కర్లేదు.
1: For a true devotee, there is no need for searching at all.
0: సర్వత పాణిపాదం త సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి. సర్వత్రా తానే ఉంటున్నాడు.
1: For a true devotee, he finds God everywhere.
0: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
1: Today, devotee is not searching God.
0: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
1: In fact, God is searching for a true devotee.
0: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
1: He is searching to find out where
0: he is. ఈ వెతకడం అంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
1: The reason for his searching for a true devotee is wherever you see, you don't get a true devotee at all.
0: ఈనాటి మన భక్తి అంతకుడును రివర్స్.
1: The type of devotion that we are having is in the
0: భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడు అనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
1: Today, instead of devotee searching for God, God is searching for devotee.
0: కనుక మనము భగవంతుడు మనలను వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
1: Today, what we'll have to just do is, we have to just get the capacity to get the grace of God.
0: కనుకని కర్మాచరణ ద్వారా కాయమును సార్థకం చేసుకుని కాలమును పవిత్రము గావించుకుని దివ్యత్వాన్ని అనుభవించి పవిత్రతలో మనం లీనమైపోవాలి.
1: త్రూ ద బాడీ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆఫ్ ధర్మ, జస్టిఫై యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్ అండ్ రీచ్ ది గోల్.
0: మన హృదయము ఒక్కటే.
1: అవర్ హార్ట్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
1: Our heart is not a musical chair.
0: ఒక్క తూరి ఒక్కరు, మరొక తూరి మరొకరు, మరొక తూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: We should not introduce one day one particular person into our heart.
0: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make effort to find out what are the true qualities of a good devotee.
0: కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు అన్ని కాలములు ఎందుకు కూడాను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
1: One should have an equal mindedness whether it is in the trouble, in the sorrow, in the joy, in the difficulties, in the problems, under all circumstances. 10
0: మంది పొగిడితే మనము 50 పౌండ్ ఉండేటువంటి వాడు 100 పౌండ్లుగా మనం పెరిగిపోతాం.
1: If anyone praises us, we increase almost 100%.
0: ఎవరైనా దూషిస్తే లేక విమర్శిస్తే మనం కృంగిపోతాం.
1: If any person criticizes us, censures us, we shrink.
0: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
0: కృంగటము ఒక బలహీనత.
1: ఇట్ ఈస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
0: పొంగిపోవటం ఒక అహంకారత.
1: టు గెట్ ఎలేటెడ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్.
0: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎయిదర్ ఆఫ్ దెమ్.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
1: ఐ హావ్ హెల్డ్ ది ఫీట్. Whatever decision I have taken, let me not give it up. Whatever my
0: korina dediyo korane koritivi korke chelludu daaka povakundu.
1: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
0: Adigina dediyo adagane adigitivi adigina jettu daaka vidivakundu.
1: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
0: Talachina dediyo talachane talachitivi talapu teeredu daaka povakundu.
1: Well, somehow I have thought of this particular thing. Once I have thought of him in the way, I am not going to go away.
0: Poru padaleka thanaina brahma valayu.
1: Not being able to bear with us, he has to yield.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Not forgetting your own self, you should go on asking.
0: Antiye kaani tirigi povuta bhaktuni diksha kaadu annaru.
1: But then it is not a true quality of a good devotee to go away just like that.
0: Idi bhaktuni yokka lakshanalu.
1: These are the qualities of a devotee.
0: Itti lakshanalnu manam abhiruddhi parchukoni mana endu cherinatundi avalakshanalnu dooram chesi ee nityanandamunu ee yokka brahmanandamunu aatmanandamunu anubhavinchi deshamunandu taginatundi aadarshanni andinchalani నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: We have to develop these qualities and foster these qualities, and we have to become distant for bad qualities, and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.

ఇనుముకు పట్టు తుప్పు మట్టి చేరిన ఇనుముకు పట్టు తుప్పు అగ్ని చేరిన ఇనుముకు అది ఎవిడూ

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: Isukalo Varsha Dhana Jaladharulu Inkipo Isukalo Varsha Jaladharulu Inkipo Madhuramai Nilchu Regadi Masakalona Atule Prapta Anusaramai Alaru Bhakti Atule Prapta Anusaramai Alaru Bhakti Atule Prapta Anusaramai Alaru Bhakti.
0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema Swaruplena Vidyarthulara.
0: Students, embodiments of love.
1: Manavatam ento pavitramaina adinappatikini tanu సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్ బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
1: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కానీ అదియే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తదిగా మారుతుంది.
0: బట్ ది వెరీ సేమ్ ఐరన్ వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్ ద రస్ట్ విల్ లీవ్ దాట్ ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
1: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: The dust in the company of air will go up to the sky.
1: కాని నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం, క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: వెన్ వీఆర్ గుడ్ కంపెనీ నేచురల్లీ వీ కెన్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియాస్ అండ్ అటైన్ డివినిటీ.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యంలో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
1: Satsangam cheta manavadu kevalamu daivatvanni pondagaradu.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
1: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
1: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
1: కనుకనే మానవుడు మధ్య లోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
1: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself.
1: ఈ అన్నింటికీ సంకల్పములే మూల కారణములు.
0: For everything, thought is the main cause.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సార్థకమైనటువంటివి గాను ఉండాలి.
0: The thoughts should be pure, sacred, and they should be proper.
1: కాని లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయస్సును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: But one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: Iron in the company of dust gets rust.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: Iron which is rusted bursts.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: When it bursts, it must be tested.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: When you test it, it will have rest.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: Is the rest that is high level.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
0: Therefore, we should wipe out all the dust.
1: ఈ డస్ట్,
0: what is this dust?
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతనే ఏర్పడుతుంటాయి.
0: All these things are the result of the bad company.
1: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: As is the company, so you are.
1: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: Doesn't matter, take time, inquire and join the good company.
1: కాని మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: When we are in good position, when times are favorable, all will gather round you.
1: కాని మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడాను మనకు దూరమైపోతుంటారు.
0: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
1: స్నేహమనగా కష్టముల యందు, సుఖముల యందు, నష్టముల యందు, ఆదాయముల యందు, అన్నింటి యందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
1: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
1: కేవలం హలో అంటేనే హలో అనుకుని పోని వారితో చేరటము చాలా తప్పు.
0: It's a mistake if you join anyone by merely hello.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
1: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటివి అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
1: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి ముఖం కూడా మనం చూడకూడదు.
0: ద వన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్ ఇఫ్ హీస్ ఇన్ బ్యాడ్ కంపెనీ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: ఇఫ్ హీ సేస్ హలో సే గుడ్ బై.
1: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికే ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి ఒక చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అని చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
1: ఏ నిమిషంలో వీడిపోతుందో.
0: One moment it would leave you.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిప్యులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
1: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ జస్ట్ లివింగ్.
1: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్ళకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
1: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
1: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
1: అనగా మనసు చలించని మనసును భ్రమించిన దృష్టిని మనం అభివృద్ధిపరచుకోవాలి.
0: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
1: ప్రతి దానికి కూడాను గడియారం పెండుల వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడి ముఖమే చూడకూడదు.
0: If everything oscillates like the pendulum, you should never look at his face.
1: Bad boy.
0: He's a very bad boy.
1: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడాను ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడాను ఆ బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహాగట్టిగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో స్ట్రాంగ్.
1: కఠినంగా ఉంటుంటారు.
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికీ ప్రకాశవంతంగా ఉంటుంది.
0: వెన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
1: it shines.
0: The moment dust is off, it remains pure.
1: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
1: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: Such iron piece can be made into
1: ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చు, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చు, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్ ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
1: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
0: Therefore there is every scope to change it according to your situations, the difficulties, the misery, anxiety.
1: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే,
0: when the dirt is free,
1: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రం జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
1: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
0: Removing all the dirt and keeping up its quality.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: All the material that we partake is natural in its creation.
1: తింటున్నాము,
0: we eat rice,
1: వేడలు తింటున్నాము,
0: we eat dog,
1: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
0: we eat all sorts of material.
1: పుట్టినట్టుగా మనం భోజించము.
0: We don't eat as they are available.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: You find the paddy growing.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: We remove the grass.
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
1: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
1: విల్ బి రెడీ. ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరించి చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యూ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే ఒక వెండి కానీ, బంగారు కానీ, వజ్రం కానీ కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
1: Gold silver idantha kuda nu matti tho koodi untuntadi.
0: Silver gold diamond are full of this mud.
1: Aneka vidhamuluga parishuddham chesi
0: it must be purified.
1: Agni samskaram cheta dinni kontha varaku nu parishuddhamaina putti yokka metal ga tayar chesukovali.
0: Therefore it must be purified, it is processed in fire.
1: Appude dani dwara manam aneka ragalu manam chesukovachu.
0: Then you can make jewelry out of it.
1: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
1: ఇది బట్టగా ఉంది,
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
0: ప్రయర్ టు దాట్
1: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: దిస్ కాటన్ హెస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హ్యాస్ టు షేప్.
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
1: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: This kind of refinement is also needed.
1: Enta chadu chadivinappatikini samskaram lenu chaduvu chaduve kaadadu.
0: You may read a lot without culture, you cannot call it education.
1: Enta chadu chadivi yeniti unnanu inuni gunambu manaledu.
0: One may have very high education, but a mean man will never give up his quality.
1: Tarachi
0: it, enjoy it, utilize it.
1: Kanuka inaadu meeru chadiveetundi chaduvulanni kudanu kevalamu బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: ఆల్ దట్ యూ స్టడీ

0: One may have very high education, but a mean man will never give up his quality.
1: Tarachi chaduvu chaduvam, tarkavadame kani, purna gnanam eppudu pondaledu.
0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: Kanuka manamu. ఏ విధమైనటువంటి చదువులు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: బికాజ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ కంటిన్యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ జస్ట్ ఎ లివింగ్.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్ ద నాలెడ్జ్.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
0: వీ టేక్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అండ్ కన్సిడర్ ఇట్ దట్ ఇట్స్ మెంట్
1: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: దేర్ ఆర్ టూ పాత్స్ ఇన్
1: లైఫ్. ఒకటి జీవనోపాధి, రెండోది జీవిత పరమావధి.
0: వన్ ఈజ్ జస్ట్ ఎ లివింగ్, అనదర్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
0: వైల్ క్యారింగ్ అవుట్ అవర్ డైలీ లైఫ్ వీ షుడ్ ఆల్సో వర్క్అవుట్ to achieve the purpose of life.
1: Edo manu undinanta varaku nu jeevinchi kattagapadi edo oka vidhanga maraninchavachunu.
0: We may live and may die ultimately.
1: Idi kaadu manavuni yokka pradhanamainatunte lachyam.
0: This is not the purpose of
1: aadarshavantamainatunte yokka deenini manam andariki andinchali.
0: We should set an ideal to everyone.
1: Prati manavudu kudunu aadarsha swaroopulu kavali.
0: Every person should mold himself as an ideal person.
1: Manishi maraninchina gaani aadarsham matram maarakoodadu.
0: Person may die, but his ideal should remain.
1: కనుకనే ఉత్తమ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: ద ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు సీ దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
0: ఎ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరి అయినటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూజ్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనసేకం వచసేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: Never any person, never allow any person to be near the one who thinks in one way and in another way.
1: Vedanta paribhashalo undu, manas anyat, vachas anyat.

0: కర్మ అన్యత్ దురాత్మనం అన్నది. ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
1: ఈ మూడింటి ఏకత్వం పాలించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నారు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: కనుకనే అట్టివాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
1: ఇతరుని యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద పర్సన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
1: కానీ తన థాట్స్ ను తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఈజ్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet distance.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలను కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఏ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఏ డాగ్.
1: కనుక మనం డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఏ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెల్లింగ్ ఒక్కటే.
0: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధన కంటే మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
1: తపం చేయటము జపం చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
1: నతపంసి నతీర్థానం.

0: సజ్జనో సేవనో వినా.
1: సజ్జనుడు సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
2: You find your parents, mother,
1: వీరిని గౌరవించు,
2: రెస్పెక్ట్ దెమ్,
1: వీరికి సేవించు,
2: సర్వ్ దెమ్,
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
2: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
2: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
1: దీనిని భగవంతుడు కూడా అంగీకరించడు.
2: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
2: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు,
2: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
2: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
2: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్ యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘం లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
2: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
1: Edaina gunamulu sarveyinatutti varini, character sarveyinatutti varini chuste vaadu manike sambandha pettukokoddu.
2: Don't have any relationship with a person who has a bad character.
1: Aithe andariki namaskarinchu, sarva jeeva namaskaram kesavam prathigacchedi. Andariki namaskarinchu, tappu ledu, kaani sarva jeeva tiraskaram kesavam prathigacchedi. Idanni kuda manam tirinchukovali.
2: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
1: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు,
2: so long you are a student,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
2: Don't bother about other matters.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థిని ఉంటారు.
2: Here we find students, boys and girls.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
2: Boys should remain as boys.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
2: If boys have got any sort of connection with girls,
1: student గా ఉండినప్పుడు నీ ఈ విధమైన పెడమార్గం పట్టించమంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
2: As a student, if you follow this wrong path, having kind of friends with girls, your parents also will not accept this.
1: అలాంటి తల్లిదండ్రుల గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
2: Your life is a waste having been born to your parents.
1: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
2: That life is wasted.
1: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
2: That life is in vain.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
2: What sort of a life?
1: చేతులారంగ శివుని పూజించరేని.
2: If we don't worship God with both hands,
1: noru navanga harikeeti nuduvadeni.
2: If we don't sing the glory of Lord with full throat,
1: satyambu lonata talupadeni.
2: If we don't have compassion and truth
1: within, kaluganeetiki tallula kadupu chetu.
2: Why should they be born at all to their mother?
1: Enduku talli garbhanni nuppu pettadaniki?
2: Why should they be born at all to the mother? Sarinandu
1: em kavali?
2: What for?
1: సరి అయిన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
2: వీ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్.
1: అది మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
2: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
1: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
2: బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
2: ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
2: వాట్ ఈస్ ది యూజ్?
1: పుస్తకంలో ఉంటుందా చదువు అంతా?
2: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ది
1: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
2: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
1: ఇది చదువా?
2: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: కాదు, కాదు.
2: నో.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
2: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
1: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
2: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
2: If the head is full of so much of matter,
1: would it ever be empty? Kaka ila sukrutam nimpanaguna.
2: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: Ee tumbler lo water untundali.
2: In this tumbler there is water.
1: Ee manam paalu poyalante etna postavu? Kanukane emi leni burralona emaina cherchavachchu.
2: In an empty head you can stuff it with anything.
1: Ememo nindi unna talaburradi kaadiyaguna.
2: If this if the head is full of so much of matter, would it ever be empty?
1: Kaka, ila sukrutam nimpanaguna.
2: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: Ee tumbler lo water untundali.
2: In this tumbler there's water.
1: Ee tumbler palu poyalante etna postavu?
2: If you want to pour milk, water there, how do you do it? Don't remove water.
1: Tirigi palu poyali.
2: And then fill it up with
1: ante
2: milk.
1: Ante gani water lo kuda palu poste rendu brashtu pattipothayi.
2: On the other hand, if you pour milk there, both will be spoiled.
1: కనుకనే మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
2: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
1: blissful. అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
2: If you cheat your parents, you are the worst of the worst fellows.
1: ఈ చదువును చదివి కూడా ప్రయోజనం లేదు.
2: There is no use of this education.
1: ఇదంతా కేవలం ఈ చదువును చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చు.
2: Instead of studying like that, better we beg house to house.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
2: So we should develop character.
1: గుణము లేని సుతుడు,
2: the son without character.
1: గురు లేని విద్యలు,
2: and education.
1: నీతి లేని జాతి నిష్ఫలంబు,
2: and the nation without character.
1: శాంతి లేని జీవి,
2: the life without peace.
1: శశి లేని నిశ్చిరాత్రి,
2: and the night without moon.
1: ఇది ఏమి ప్రయోజనం?
2: What is the use?
1: కనుకనే మొట్టమొదట
2: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడిగా మనం తయారు కావాలి.
2: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి ఒక నాయకులుగా అభివృద్ధి కావాలి.
2: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
2: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
2: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
1: మొదలు చెట్టున కూడా మొదబుట్టనిచ్చున మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్టైపోతుంది.
2: As a plant, if it is bent, the whole tree would be bent.
1: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
2: Students are a foundation to the country.
1: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
2: For this mansion of life, the student is the foundation.
1: బ్రహ్మచర్యం,
2: that is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాము.
2: On this foundation of celibacy, the householder.
1: దాని పైనే వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
2: ఓవర్ దట్ వానప్రస్థ.
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపైనే సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తాం.
2: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
2: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
2: Celibacy, the foundation should be strong.
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
2: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
1: నిలువునా కూడిపోతాయి.
2: విల్ కొలాప్స్ టోటల్లీ.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
2: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయస్సు చాలా గొప్పది.
2: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది.
2: ఇట్స్ సేక్రెడ్.
1: గోల్డెన్ ఏజ్.
2: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
2: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
2: స్టూడెంట్స్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
2: Should be pure.
1: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
2: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
2: యువర్ హార్ట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
1: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
2: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
1: లవ్,
2: ఫుల్ ఆఫ్ లవ్.
1: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
2: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
1: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
2: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్.
1: తీయని వాటరే వస్తుంది.
2: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకనే మన హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
2: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్, సో ఈజ్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
2: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
2: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ది యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
2: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
1: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
2: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడా దేహమంతా ప్రాకిపోతుంది.
2: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
1: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్ కే వెళ్తాయి.
2: Naturally, everything will tell upon your senses, or your eyes will be after bad looks. The legs will take you to wrong spots. పాదము
1: మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
2: From top to toe, such thoughts will percolate, spread over.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
2: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
2: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
2: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
2: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
1: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా.
2: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
1: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
2: హార్ట్ ఈజ్ స్పిరిచువల్,
1: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
2: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
2: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ ఇన్ ప్యూర్.
1: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
2: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్, ఎటర్నల్ ట్రూత్.
1: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
2: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
2: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
1: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
2: ఇన్ తమిళనాడు
1: ఆయన చెప్పేటువంటి వాడు,
2: యూస్ టు సే
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే వందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నిన్ను నేను పూజ చేస్తున్నాను.
2: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
2: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
2: హ్యూమన్ లైఫ్
1: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
2: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
2: ఐ బ్రాట్ సచ్.
1: దీన్ని నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
2: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
2: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
1: కడలి కుళితోరు ముత్తడితేని కైనడువ

0: ಬಾರಿ ಕಡಲಿ ಕುಳಿತೊಳು ಮುತ್ತಡಿತೇನೆ ಕೈ ನಡುವ ವಿಡುವಾಯೋ. ಸಮುದ್ರಂ ಲೋಪಲ ನೀನು ಎಂತೋ ಮುನಿಗಿ ಅಟ್ಟಡುಗುನಕು ಪೋಯಿ ಈ ಮುಚ್ಚಮನೆಟುವಂಟಿ ದಾನ್ನ ತೀರ್ಚುಕುನ್ನಾನು ಸ್ವಾಮಿ.
1: ಸ್ವಾಮಿ, ಐ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಪರ್ಲ್ ಗೆಟಿಂಗ್ ಇನ್ ಟು ದ ಬಾಟಮ್ ದ ಡೆಪ್ತ್ ಆಫ್ ದಿ ಓಷನ್.
0: ಇದೇ ನಾ ಮುಚ್ಚಮನೆಟುವಂಟಿ ಜೀವಿತಮು.
1: ದಿಸ್ ಲೈಫ್ ದೀನಿ
0: ನಾ ಚೈ ನುಂಚಿ ತಿರುಗಿ ಜಾರಿ ಈ ಯೊಕ್ಕ ಸಮುದ್ರಂಲೋ ಪಡಿಪೋಕುಂಡ ಚೂಸ್ಕೋ.
1: ಐ ಡೋಂಟ್ ಅಲವ್ ಇಟ್ ಟು ಡ್ರಾಪ್ ಡೌನ್.
0: ಅದಿ ಪಡಿಪೋಯನಾ ಗತಿಯಲ್ಲೇ ಗಿರಿಧಾರಿ. ಇಂಕ ನಾಕು ಗತಿಯೇ ಲೇದು ಗಿರಿಧಾರಿ.
1: ವೆನ್ ಒನ್ಸ್ ದಿಸ್ ಪ್ರೆಷಸ್ ಪರ್ಲ್ ಆಫ್ ಲೈಫ್ ಇಸ್ ಡ್ರಾಪ್ಡ್, ವೆಲ್ ಐ ಹ್ಯಾವ್ ನೋ ಅದರ್ ಥಿಂಗ್ ಟು ಲುಕ್ ಅಟ್.
0: ಕನಕ ಮನಂ ತೆಚ್ಚುಕುನ್ನಾಂ ಈ ಮಾನವತ್ವಂ ಅನ್ನೇಟುವಂಟಿ ಜೀವಿತಾನ್ನಿ.
1: ವಿ ಹ್ಯಾವ್ ಬ್ರಾಟ್ ದಿಸ್ ಹ್ಯೂಮನ್ ಲೈಫ್.
0: ಎನ್ನಿ ಜನ್ಮಲ ಫಲಂ ಅನ್ನೇಟುವಂಟಿ ದಾನ್ನು ಅಂದಿಚ್ಚಿ ಈ ಯೊಕ್ಕ ಜೀವಿತಂ ಅನ್ನೇಟು ದಾನ್ನಿ ಕೊನುಕ್ಕುನ್ನಾಂ.
1: ಇಟ್ ಈಸ್ ದ ಮೆರಿಟ್ ಆಫ್ ಸೆವರಲ್ ಪಾಸ್ಟ್ ಲೈವ್ಸ್.
0: ಈ ಮಾನವತ್ವಾನ್ನಿ ಮನ ಪೆಡಮಾರ್ಗಂ ಪಟ್ಟುಕೊಂಡ ಚುಚ್ಚುಕೋವಾಲಿ.
1: ವಿ ಶುಡ್ ಸೀ ದಟ್ ಇಟ್ ನೆವರ್ ಗೋ ರಾಂಗ್.
0: ಮಾನವನಿಗಾನೇ ಸಾವಾಲಿ.
1: Human being should die as a human. He should not die as an animal.
0: Adiye manam chesukosi manavudu devudu kaanakkaledu.
1: Human being need not be divine.
0: Manavudu manavudiga betukite chalu.
1: It is enough if we lead the life of a human being.
0: Idiye motta motta vidyarthi naadu nechukovalsinatundi.
1: This is the first lesson the students
0: learn. Baita prapanchamanta kudanu aneka rakamulainatundi reetiga pravartistu untundadi.
1: In the outer world you find various tendencies and temperament.
0: కరికు వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: Don't be bothered about their
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: Let us foster, take care of our goodness.
0: కరికని నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: Even if there is slightest of the mistake, consider it very big.
0: అంతేకాని పరలో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: But don't exaggerate mistakes of others.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నాను వేరెతి ఎరుగపరతు సాధు సద్గుణ

0: People aspire for exalted positions and good times, but they don't desire jnana, wisdom, and they don't aspire to be wise, endowed with good intellect, nor good conduct either. What else, what more is to be communicated to this assembly of noble souls?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jagatilo Pavarulu Modalukoni Paramahamsa Varaku Kuti Peda Modalukoni Kotisaran Varaku Tanantana Parchayam Cheskunna Samayamlo నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఫ్రమ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ టు ద లెవెల్ ఆఫ్ ద రియలైజ్డ్ సోల్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్ ఎవ్రీవన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: పచ్చిపచ్చి మృగాదులకు మాటలు రాకపోవటం చేత అవి కూడాను నేను నేను అని ఉపయోగించలేకపోతున్నాయి. కానీ వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరించుకుంటున్నాయి.
0: బర్డ్స్ అండ్ బీస్ట్ అనిమల్స్ హ్యావ్ నో వెర్బల్ ఎక్స్ప్రెషన్. హ్యాడ్ దే బీన్ ఎండో గిఫ్టెడ్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ దే టు వుడ్ హ్యావ్ యూజ్డ్ దిస్ I to introduce themselves.
1: Nenu aneetvanti tattvamu idi upanishad vakyamu.
0: This I is upanishadic in its origin.
1: Nenu aneetvanti padamu aadhyatmika samskruti yandu pradhana padamu.
0: This I is an important word in spiritual literature.
1: నేను అనే పదము సామాన్యమైనటువంటి పదం కాదు.
0: దిస్ వర్డ్ ఐ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
1: అహం బ్రహ్మాస్మి ఇది ఉపనిషత్ వాక్యము.
0: ద డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ ఈజ్ అహం బ్రహ్మాస్మి.
1: బ్రహ్మకు పూర్వమే అహం అనేటువంటి నేను ప్రారంభమైంది.
0: ప్రయర్ టు బ్రహ్మన్ దిస్ అహం స్టార్టెడ్.
1: అహం బ్రహ్మాస్ అనగా నేను వచ్చిన తర్వాతనే బ్రహ్మ పదం వస్తుండాలి.
0: అహం అండ్ ఐ ద బ్రహ్మన్ ద డివైన్ కమ్స్ నెక్స్ట్.
1: జగత్తునందు రామకృష్ణ అవతారాదులు కూడాను పేర్లు పెట్టినవే కాని అవి వారు కాదు.
0: ఇన్కార్నేషన్స్ లైక్ రామ అండ్ కృష్ణ దే వర్ నేమ్స్ సో క్రిజెంట్ సో నాట్ బోర్న్ విత్ ద నేమ్.
1: వారికి సరి అయినటువంటి పేదము సత్యమైన పేరు నిత్యమైన పేరు అహం అహం అహం.
0: ద ట్రూ నేమ్ ఇన్ రియాలిటీ ఇస్ అహం ఐ.
1: నేను నేను నేను అనే పదమే మొట్టమొదటి పేరు భగవంతునకు.
0: ది ఫస్ట్ నేమ్ ఆఫ్ ద డివైన్ ఇస్ దిస్ ఐ నేను.
1: మిగిలిన పేర్లన్నీ కూడాను వారి ఆనందమునకై వారి సంతృప్తులకై ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునకై పెట్టుకున్న పేర్లే కాని నిజమైన పేరు అహం అహం.
0: ద రెస్ట్ ఆఫ్ ద నేమ్స్ గివెన్ టు అస్ ఆర్ ఫర్ వరల్డ్లీ యూటిలిటీ వరల్డ్లీ వాల్యూ అండ్ ఫర్ అవర్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: కేవలము మనస్సు యొక్క వికారం చేతనే ఈ భ్రాంతులను మనము అభివృద్ధి గావించుకుంటున్నాం.
0: ద ఇల్యూజన్స్ ఆర్ డ్యూ టు అవర్ మెంటల్ పర్వర్షన్స్.
1: మనసు వంపు లేక చేసుకోవటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రైటన్ అవర్ మైండ్ విదౌట్ ఎనీ బెండ్.
1: బ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా.
0: వీ కెన్ స్ట్రైటన్ ఎ ట్రీ విదౌట్ ఎనీ బెండ్ ఎనీవేర్.
1: తిప్పవచ్చు ఇది తిన్నగాను.
0: వీ కెన్ స్ట్రైటన్ ఇట్.
1: మనసు తిప్పగలరా మరి వంపు లేకుండా.
0: Can you straighten your mind without any bend?
1: ఇది అసాధ్యము.
0: ఇట్స్ ఇంపాసిబుల్.
1: కనుక మనసును సక్రమమైన మార్గంలో పెట్టుకోవటమే సాధన యొక్క ప్రధాన లక్ష్యము.
0: ది ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్ ఈజ్ టు స్ట్రైట్ అవర్ మైండ్ టు సెట్ ఇట్ రైట్ అండ్ ప్రాపర్.
1: లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ అండర్టేక్ సెవెరల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్.
1: ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారములు కంటే తృప్తిని అందించినవి.
0: ఆల్ ది స్పిరిచువల్ పార్ట్స్ విల్ గివ్ అస్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్.
1: కానీ నిజమైన తృప్తిని అందించినది నేను నేను నేను.
0: ఇన్ ఫ్యాక్ట్ ద రియల్ సాటిస్ఫాక్షన్ యూ గెట్ బై యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: భగవతత్వాన్ని గుర్తించుకునలేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో ఆరాధన సలుపుతున్నారు.
0: మెనీ హూ కెనాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డివినిటీ గివ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు గాడ్.
1: బ్రహ్మాండం అంతటా ప్రబలచుండేటి తనకు ఆలయంబున మర్చ నలవయగున.
0: ద గాడ్ ఈజ్ యూనివర్సల్ ఆల్ పర్వేడింగ్. కెన్ యూ లిమిట్ హిమ్ ఇన్ ఎ టెంపుల్?
1: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు ప్రమిద దీపమునే వారు పట్టగలరు.
0: When God has got the effulgence and brilliance of 1 crore of suns, can you hold a lamp in front of him?
1: అజహరాజులకైనా అందని తనకును ఏ రూపు నీవుగన ఎవరి తరము.
0: When Brahman, the creator, himself cannot comprehend the divinity, what form can you give him?
1: సర్వ జలములయందు సంచరించేటి తనకు సరైన పేరు సాధ్యమగున.
0: When God dwells in all of the beings, what name can you give him?
1: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చబోజ్యము తనకు పెట్టదగున.
0: When the entire universe lies there in his belly, can you feed him with any food?
1: వసుదయ్యుచున్నది రామకృష్ణ యనుచు.
0: We just give them the names Rama and Krishna.
1: ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ జగత్తునందు ఈ విధమైన పేర్లు పెట్టుకుని భగవంతుని ఆరాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టెంపరీ అండ్ ఎఫీమరల్ వీ వర్షిప్ గాడ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క పేరు నిత్య సత్యమైనటువంటి పేరు అహం అహం.
0: ద నేమ్ ఇన్ రియాలిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఈస్ అహం.
1: నేను అనేటువంటి పదమే ప్రథమ పేరు.
0: నేను ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అందువల్లనే 4 ఉపనిషత్తులు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అండ్ హెన్స్ ఉపనిషత్ డిక్లేర్డ్ ఐఎమ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఐఎమ్ ప్రజ్ఞాన.
1: అహం ఆత్మ బ్రహ్మ.
0: ఐఎమ్ ద సోల్ ద బ్రహ్మన్.
1: తత్త్వం అసి.
0: తత్వమసి.
1: వేదమునందు మహావాక్యములుగా ప్రకటించవచ్చింది.
0: These are the main dicta of Veda.
1: Kanuka Veda vakyam kudanu ekoham bahusyam.
0: The declaration of Veda is one manifests into many.
1: Ekam sat vipra bahuda vadanti.
0: The Veda also declared the one reality is interpreted and experienced different ways. Reality is the only one.
1: Aa okkate aham.
0: That ultimate reality is aham.
1: Ee ahamunku అనేక విధమైనటువంటి రూపనామములు కల్పించి మానవుడు తృప్తి పొందుతున్నాడు.
0: డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ హావ్ బీన్ అట్రిబ్యూటెడ్ టు ద డివైన్ ఫర్ వర్షిప్.
1: కనుక మానవుని తృప్తి నిమిత్తమై ఈ మనస్సు అనేక రకములైనటువంటి యొక్క ఆటలు ఆడుతూ ఉన్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ టు కన్ఫర్ సాటిస్ఫాక్షన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ఆల్ ద గేమ్ ఆఫ్ ద మైండ్.
1: ఎవరి తరము కాదు.
0: It is impossible for anybody to set the mind right.
1: Chimalo domalo anni pradeshamala paina valutuntai kaani agni paina matram valam.
0: The ants and mosquitoes fall on every object but never on the fire.
1: Adhe vidhamgane ee manassu sarvatra sancharistundi.
0: mind moves about all over.
1: Sarva vishayamulanu aakarshistundi.
0: It attracts all material objects.
1: Kani daivam vaipuna matramu idi manasu nilavadu.
0: But mind will never be directed towards God.
1: ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిలిచినో అట్టి మనసే నిజమైనటువంటి మనసు.
0: యు కెన్ కాల్ ఇట్ యాజ్ ద ట్రూ మైండ్ ఇఫ్ ఇట్ రిమైన్స్ స్టడీ ఇన్ గాడ్.
1: కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
0: ద మెయిన్ స్పిరిచువల్ పాత్ ఇట్స్ అబ్జెక్టివ్ లైస్ ఇన్ keeping our mind steady in God, selflessly, pure and unsullied.
1: కనుక మనో నిగ్రహం నిమిత్తమై ఈనాటి సాధనలన్నీ కూడాను జరుగుతూ ఉన్నాయి.
0: We follow spiritual paths to control our mind.
1: నవవిధ మార్గములు యందు కూడాను మనసు అర్పితమే ప్రధానమైన లక్ష్యము.
0: In all the 9 paths of devotion, the surrender of the mind is important.
1: నవవిధ మార్గములు యందు ఈ మనసు యొక్క నిగ్రహమే ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: కంట్రోల్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ద చీఫ్ ఎయిమ్ ఇన్ ఆల్ ద 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిజనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: ఆత్మ నివేదనం,
0: సరెండర్.
1: ఆ నివేదన కావాలి.
0: That surrender is necessary.
1: Manasanaga kevalamu pratyekamainatvanti oka sankalpamulo moota kaadu.
0: Mind is not merely a bundle of thought.
1: Ee prakrutamainatvanti oka dharmamu.
0: It is worldly.
1: Idi emiti eniga vastram antaru meeru.
0: If you ask what it is, it you will say it's a piece of cloth.
1: Kaani this is not a piece of cloth. This is thread.
0: It is not piece of cloth, it's bundle of threads.
1: This is not thread, this is cotton.
0: There are not threads either, it's cotton.
1: Cotton nunchi thread kavatamu, thread nunchi vastram kavatam.
0: Cotton is made into threads and threads are interwoven.
1: Adhe vidhamgane, you are not one person.
0: Likewise, you are not one person.
1: But three. The one you think you are, physical body.
0: The one you think you are is the physical body.
1: The one others think you are, mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atma.
0: The one you really are, that is Atma.
1: Adiye I.
0: That is I.
1: Adiye Brahmamu.
0: That is Brahman.
1: Adiye Daivamu.
0: That is God.
1: Kanukane Daivamunaku etti peru kuda ledu.
0: God has no particular name.
1: Nirgunam, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Suddha Buddha Mukta Nirmala Swarupinam.
0: Divinity is attributeless, formless, pure, unsullied, immortal, ever effulgent, ever brilliant.
1: ఏదో ఒక ఆకారముగా కల్పించుకొని మానవుడు తృప్తి నిందుతున్నాడు.
0: We derive satisfaction by assuming a form to God.
1: కట్టకడబడికి సర్వరూపములు కూడాను ఏకం కావాలి.
0: Finally, we should reach the state of formlessness.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బ్రాహ్మణులు ఉన్న ఒక్కటిని అనేకంగా వర్ణిస్తూ వచ్చారు.
0: సో స్కాలర్స్ డిస్క్రైబ్డ్ నరేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ద సేమ్ రియాలిటీ విచ్ ఇస్ వన్.
1: కేరళ యందు
0: ఇన్ కేరళ
1: బలి చక్రవర్తి
0: ఎంపరర్ బలి
1: వామనమూర్తికి
0: టు వామన
1: 3 అడుగులు దానం అడిగిన చేయటం వచ్చింది.
0: హూ గేవ్ ఇన్ చారిటీ ద 3 foot steps.
1: బలి చక్రవర్తి గొప్ప రాజు.
0: Bali is a great emperor.
1: Mahatyagi.
0: He is the one who sacrificed.
1: Parama bhaktudu.
0: An ardent devotee.
1: Alanti parama bhaktudu ainatvanti deeniki Vamanamurti chinna vidavadu ayyochadu.
0: Vamana asked for a simple thing from this emperor.
1: Ee chinna roopamunu enduku dharinchadu Vamanudu?
0: Vamana, why should he come in that war form?
1: Bichchamadigeetvanti vaadu chinna vaade kaani pedda vaadu kaadu.
0: The one who asks is small, he cannot be great.
1: Kalukuni Bali Chakravarti goppa maharaju.
0: Bali is a mighty emperor.
1: Chakravarti daggariki bichchamadukodaniki vachinappudu Narayana Murthy kudanu chinna vaadayyadu.
0: Narayana Murthy, God himself, came in a small form because he came there to beg.
1: Lakshmi vahinamu lakshmi endi undunnaga anaga pachivahana nariki அச்சை வட்சமந்தை உண்டகா பிச்சமெத்தன் ஏழை பிடிப்படைக்க.
0: விஷ்ணு ஹிம்செல்ஃப் ஹூ ஹஸ் காட் த பேர்ட் அஸ் த சேரியட் அண்ட் த காடஸ் ஆஃப் வெல்த் ரைட் ஆன் ஹிஸ் செஸ்ட், வை சுட் ஹி ஆஸ்க் ஃபார் எனிதிங்?
1: கனக பகவந்தன் கூடனு சின்னவாடு கைனப்படே பிச்சமெத்து வச்சாடு.
0: God also has taken a small dwarf form because he wanted to beg.
1: ఆ చిన్నవాని పాదములు మరింత చిన్నవి.
0: And what he asked is still smaller.
1: మూడు అడుగులు మాత్రమే అడిగాడు.
0: Just he asked for 3 footsteps.
1: కాని ముల్లోకములంతా సాధించాడు.
0: But yet he could win over all the 3 worlds.
1: శుక్రాచార్యుడు చెప్పాడు.
0: శుక్రాచార్య preceptor said.
1: బలి చక్రవర్తి యొక్క గురువు.
0: He is the preceptor of Bali.
1: బలి ఇతను సామాన్యుడు కాదు.
0: బలి హిస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: సాక్షాత్ నారాయణ మూర్తి.
0: ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: నీవు అతనికి మాట ఇవ్వద్దు.
0: డోంట్ గివ్ ఎ ప్రామిస్.
1: దానికి బలి చక్రవర్తి చెప్పాడు.
0: బలి ఆన్సర్డ్ దిస్ వే.
1: ఇచ్చిన మాటను తప్పను నేను.
0: ఐ విల్ నెవర్ విత్డ్రా మై ప్రామిస్.
1: మాట తప్పినేని మరినడు అవుతాడా?
0: ఇఫ్ ఐ గో బ్యాక్ బై ది ప్రామిస్ గివెన్ కెన్ ఐ బి ఎ కింగ్? నో.
1: కనుక నేను ఇచ్చాను మాట.
0: I give the promise.
1: Yemaina sariye nenu tappakistanu annadu.
0: Come what may, I will fulfill my promise.
1: Kanuka bhagavantuni yokka vakyamulaku addu tirigeetundi vyaktini chaala takkuva.
0: In fact there were very few or none who would transcend disobey God's utterances.
1: Vamanudu adiginattuga ichchadu moodu adugulu.
0: Emperor Bali gave 3 footsteps in response to the request of
1: Vamana. ఒక్క అడుగు భూలోకమంతా అయిపోయింది.
0: విత్ 1 footstep హి ఆక్యుపైడ్ ద హోల్
1: భూర్భువస్వః.
0: భూర్భువస్వః.
1: ఈ మెటీరియల్ లోకమంతా కూడాను ఒక్క పాదములకు చేరిపోయింది.
0: ది ఎంటైర్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఆక్యుపైడ్ బై జస్ట్ 1 footstep.
1: స్వః.
0: స్వః.
1: భూర్భువస్వః.
0: భూర్భువస్వః.
1: భూమనగా భావముతో కూడినటువంటి ఒక లోకము.
0: ద భూవర్ రిఫర్స్ టు ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అదే మైండ్.
0: That's the mind.
1: Suvarlokamu.
0: Suvarloka.
1: Adi atma tattvamu.
0: That is the nature of the self.
1: Kanukane material lokamu.
0: One the material
1: bhava lokamu.
0: The realm of thought.
1: Atma lokamu.
0: And that is the
1: self. Moodu cheri okkate.
0: The matter, the thought and atma are one.
1: Kanuka bhagavantuni yandu kevalam anantamainatu shakti kaladu.
0: God is infinite in his power.
1: ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు.
0: వాట్ ఈజ్ ఇట్ దట్స్ నాట్ పాసిబుల్ టు గాడ్ హూ ఇస్ సో పవర్ఫుల్?
1: కేరళ దేశము మహాత్యాగ భూమి.
0: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: భక్తి ప్రపత్తులకు ఆటపట్టు.
0: ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: త్యాగమునకు పుట్టినిల్లు.
0: ఇట్ ఈస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఎట్టి బిచ్చగాడైనా కూడాను తనకు తగిన దాంట్లో బిచ్చమిస్తుంటాడు.
0: Any needy person would receive the alms that he would ask for. Yavadu
1: ledu ani cheppetuvanti vyakti ledu.
0: Nobody would deny the alms to anyone who approaches.
1: Atuvanti punya bhoomi yandu,
0: the land of merit,
1: Bali Chakravarti puttadu.
0: That was the birthplace of Emperor Bali.
1: Ee Bali Chakravarti ki,
0: for this Bali,
1: గురువు శుక్రాచార్యుడు.
0: The preceptor happened to be Shukracharya.
1: Ee శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి.
0: In fact, he disobeyed his guru.
1: దైవానికి అర్పితం చేశాడు.
0: He surrendered himself to God.
1: దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలి చక్రవర్తి.
0: Emperor Bali is the only one who has surrendered భూదానము,
1: గోదానము, అన్నదానము, సర్వదానము, సువర్ణదానము, అన్ని దానములు చేసేవారు ఉన్నారు.
0: In fact, there are many people who would offer in charity the cows, the food and clothing.
1: బలి చక్రవర్తి తనను తానే దానం చేసుకున్నాడు.
0: Emperor Bali has surrendered himself to God.
1: అట్టి పుణ్యభూమి కేరళ దేశం.
0: Kerala is పుణ్యభూమి, the land of merit.
1: ఏదో కొన్ని కాల ప్రభావం చేత కొన్ని మార్పులు జరగవచ్చునే కాని మొదటి నుండి కూడాను భారతదేశము చాలా వెనకెక్కినటువంటి కేరళ దేశం.
0: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్స్ థింగ్స్ మైట్ హావ్ చేంజ్డ్ బట్ యెట్ కేరళ ఈజ్ నోన్ ఫర్ డివోషన్.
1: అక్కడనే ప్రహ్లాదుడు కూడా పుట్టాడు.
0: కేరళ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ప్రహ్లాద.
1: ప్రహ్లాదుడు కూడాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు.
0: ప్రహ్లాద ఆల్సో డిసోబేయ్డ్ ద ఫాదర్.
1: ధిక్కరించి హరికి నేను అర్పితమైపోయాను.
0: ప్రహ్లాద సరెండర్డ్ హింసెల్ఫ్ టు హరి గాడ్.
1: కానీ తండ్రి అయినటువంటి యొక్క ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు.
0: But the Hiranyakashipu father had total hatred towards God.
1: Manaman cheppadu.
0: He said, give it up.
1: Ee promise nu vadalukomannadu.
0: He said, don't abide by the promise given.
1: Paluku cheppi tapputa kante paadi unne.
0: And it was the reply of the emperor, having given the promise, can I withdraw?
1: Nenu tappanu tandri.
0: He said, I will not do that.
1: Adariki ichina maata tappu nerveristanu.
0: Bali said, I will certainly fulfill the promise given.
1: ఇలాంటి మహనీయులంతరు కూడాను పవిత్రమైన కేరళలో పుట్టినటువంటి వారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ హ్యావ్ టేకెన్ బర్త్ ఇన్ దట్ హోలీ ల్యాండ్ ఆఫ్ కేరళ.
1: ప్రహ్లాదుడు మహాజ్ఞాని.
0: ప్రహ్లాద్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: మహాత్యాగి.
0: ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: పరమ భక్తుడు.
0: ఇస్ ఎన్ ఇంటెన్స్ డివోట్.
1: ఇలాంటి పరమ భక్తుడైనటువంటి వాడు తండ్రి తల్లి ఎవరు చెప్పినప్పటికీ వినలేదు.
0: ప్రహ్లాద్ డిడ్ంట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ హిస్ ఫాదర్ ఆర్ మదర్.
1: సైంటిస్ట్ అంతా కూడాను భగవంతుడు ఏదో ఒక ప్రదేశంలో లేడు, ఎక్కడ చూసినా ఉన్నాడని చెప్తుంటారు.
0: మెనీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటర్ సైంటిస్ట్ సే దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
1: కానీ కొంతమంది సైంటిస్ట్ భగవంతుడే లేడు అంటుంటారు.
0: బట్ ద మోడర్న్ సైంటిస్ట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: భగవంతుడు లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: పాణిపాదం.
0: His feet are everywhere.
1: Sarvatra srutimalloke.
0: His heads and ears are everywhere.
1: Chichitati.
0: And he installed himself everywhere.
1: Tanu lenetundi sthaname ledu.
0: There is no place where he does not exist.
1: Hindukaradandu ledani sandeham varadu.
0: Never doubt that God is here and he is not there.
1: Sarvopagatundu endendu vetaki chuchina andande kaladu.
0: Wherever you search, wherever you want him, you will find him there.
1: Prahladudu gantavale vaagi cheppinatundi vaadu.
0: That was the strong faith of Prahlada.
1: ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు.
0: ప్రహ్లాద్ వాస్ టైనీ టాట్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా ఎంతో గొప్పవారు.
0: ద సైంటిస్ట్ ఆర్ గ్రేట్ టుడే.
1: తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడాను గొప్ప సైంటిస్ట్.
0: ద ఫాదర్ ఆఫ్ ప్రహ్లాద హిరణ్యకశిపు ఇస్ ఎ రిప్యూటెడ్ సైంటిస్ట్.
1: కానీ హిరణ్యకశిపుడు కూడాను చంద్రమండలము సూర్యమండలము వెళ్లాడు.
0: హిరణ్యకశిపు రీచ్డ్ మూన్ అండ్ సన్.
1: కానీ నక్షత్ర మండలం కూడాను వెళ్లాడు.
0: హి రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
1: ఆ నక్షత్ర మండలం లోపల ధ్రువ నక్షత్రాన్ని పోయి సోకేటప్పటికీ భూమి తిరిగిపోయింది.
0: బై ది టైమ్ హీ రీచ్ దట్ స్టార్ ధ్రువ ద హోల్ ప్లానెట్ ఎర్త్ టర్న్డ్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క సాహసానికి పూనుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు ఇస్ అ మ్యాన్ ఆఫ్ సచ్ వేలా అండ్ కరేజ్.
1: అలాంటి సైంటిస్ట్ అంతా కూడాను నేటి వరకు కూడాను కేవలం తెలుసుకోలేకపోయారు.
0: We do not find scientists of this day who could accomplish to that level.
1: ఒక ప్రేమ తత్వం చేతనే భగవంతుని కనుక్కోవచ్చును.
0: But you can know God only by following the path of love.
1: ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు.
0: There is no other path other than path of love.
1: కనుక ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమలేపలు తనకు తానే అర్పితమయ్యేటువంటిది.
0: In fact, love would help you to surrender.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఎల్డర్స్ సిన్స్ దెన్.
1: ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్స్ నేమ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఐ అహం.
1: అది ఏ బ్రహ్మ.
0: That is Brahman.
1: Adiye Bhagavantudu.
0: That's God.
1: Adiye Atma.
0: That is Self.
1: Adiye Parameshwarudu.
0: That's God Himself.
1: Adiye Jyotirmayamu.
0: That is Life.
1: Adiye Nityanandamayamu.
0: That is Eternal.
1: Adiye Paratparamayamu.
0: Supreme Bliss.
1: Adiye Anandamayamu.
0: That is Bliss.
1: Amta Aham Aham Aham.
0: This I is Bliss. This I is Supreme Bliss. That is Eternal Bliss.
1: ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి.
0: Everything is contained within this I.
1: అయ్యా నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే,
0: if we question when did you come,
1: నేను నిన్న వచ్చాను అంటాడు.
0: ఐ కేమ్ యెస్టర్డే.
1: నిన్న వచ్చినది ఎవరు?
0: హూ కేమ్ యెస్టర్డే.
1: నీవా ఈ దేహమా?
0: యు ఆర్ యువర్ బాడీ.
1: దేహం వచ్చింది కానీ నీవు రాలేదు.
0: బాడీ కేమ్ నాట్ యు.
1: దేహమునే నేనని భావించి నిన్న వచ్చాను అంటున్నావు.
0: యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ రిప్లై ఐ కేమ్.
1: నేను తెల్లవారి వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది.
0: నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెండ్ వాస్ డ్యూ టు స్లిప్ హీ సస్టైన్డ్ అ ఫ్రాక్చర్.
1: నా కాలు విరిగింది అంటున్నాడు.
0: My leg fractured, you say.
1: Ninna dehame thalane branch tho nenu ninna vachanu antunnadu.
0: Identifying with the body, you said, I came yesterday.
1: Ee naadu kaalu virigetappudiki naa kaalu antunnadu. Kaalu tanakante pratyekamaindi kada.
0: And today you say my leg. It means you are different from your body.
1: Ee my leg anetundi my evaru.
0: When you say my leg, who is this my?
1: Ee leg neevu kaadu.
0: You are not the leg.
1: Deham neevu kaadu.
0: You are not the body.
1: Kevalamu నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: ద రియల్ యూ ఇస్ ఐ.
1: ఈ విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతుండేప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదము.
0: ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్ వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ.
0: ఎవ్రీవన్ షుడ్ నో ది ఐ విద్ ఇన్.
1: ప్రతి వ్యక్తి ఎందుకును నేను అనేటువంటిది సమానంగా ఉంటుండాలి.
0: దిస్ ఐ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
1: సర్వుల ఎందు ఉండినటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే.
0: గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: వాస్యం మీతం జగత్తు.
0: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద డివినిటీ.
1: ప్రతి వ్యక్తి ఎందుకును ఉన్నటువంటి పరమాత్మలు ఐ అనేటువంటిది.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: నేను అనేటువంటిది ఎక్కడ ఉందో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: Wherever you have I, there is God.
1: నేను అనేటువంటి పదం లేనప్పుడు భగవంతుడే లేడు.
0: Where there is no I, there is no God, you can say.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును నేను అనేటువంటిది సర్వుల ఎందుకును నిండి ఉన్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిక్లేర్స్ హింసెల్ఫ్ యాజ్ ఐ.
1: అహం స్వరూపమే మానవుని యొక్క ఆకారము.
0: అండ్ దట్ ఈస్ హిస్ ఫామ్.
1: కనుక అహం అనేటువంటిది నేను అని.
0: అహం ఈస్ ఐ.
1: నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడున్నాడు.
0: వేర్ దేర్ ఇస్ ఐ అహం దేర్ ఇస్ గాడ్.
1: భగవంతునికే నేను నేను అనే పేరు.
0: గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ.
1: అహం బ్రహ్మాస్మి.
0: I is divine.
1: నేనే దైవము.
0: I am God.
1: దైవం రెండవది, నేను మొదటిది.
0: I comes first, God next.
1: కనుకనే ప్రతి ఒక్కరు కూడాను ఐ అనేటువంటి పదం ఉన్న చోట దైవం ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop strong faith in this declaration. Wherever there is I, there is God.
1: సర్వ సుఖ దుఃఖములకు కూడాను ఐయే మూల కారణము.
0: This I is responsible for all kinds of things that we have.
1: కష్టసుఖములకంతా ఐయే కారణము.
0: For all kinds of things that we pass through.
1: ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖ దుఃఖము లేదు.
0: Without this I, there is no comfort at all.
1: ఇది నా మనసు.
0: This is my mind.
1: ఇది నా బుద్ధి.
0: My intellect.
1: ఇది నా హ్యాండ్.
0: My hand.
1: నా లెగ్.
0: My leg.
1: అంత నాది నాది అంటున్నావు. Who are you?
0: Everything you say mine, then who are you?
1: దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు.
0: To this question you have no response.
1: My mind, my buddhi, my chittamu, my indriya, my antakarana. But
0: whatever there is I, there is God.
1: Sarva sukadukumanu kudunu aye mola karanamu.
0: This I is responsible for all kinds of things that we have.
1: Kashtasukumanu kanta aye karanamu.
0: For all kinds of things that we

0: Then you have no response.
1: My mind, my buddhi, my chittamu, my indriyam, my antakarana. But who am I?
0: We say, my senses, my mind, my intellect. Then who am I?
1: ఈ క్వశ్చన్ వేసుకుంటే ఇవన్నీ నీవు కాదు.
0: When you put this question, you are none of these.
1: ఆకార దృశ్యములే కాని
0: they are just in form.
1: ఆనంద దృశ్యము కాదు.
0: But they are not the reality, the bliss.
1: ఆత్మ దృశ్యము కాదు.
0: They are nothing to reflect the self.
1: అది ఐ.
0: That is I.
1: కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: This అహం ఐ is in everyone.
1: వీడు బీదవాడు, వాడు లక్షాధీశుడు అంటున్నారు.
0: He may be a pauper or a millionaire.
1: ధనంలో లక్షాధీశుడు భిక్షాధీశుడు కావచ్చును, కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ వన్ మే బి ఎ పాపర్ అదర్ మే బి మిలియనేర్ బట్ ఐ ఈజ్ కామన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమనే ఐ.
0: దిస్ వెరీ లవ్ ఈజ్ ఐ.
1: ఈ ప్రేమనే లేకపోయినా మానవుడే లేడు.
0: వితౌట్ దిస్ లవ్ మ్యాన్ కెనాట్
1: ప్రతి మానవుని ఎందుకు ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది.
0: లవ్ షైన్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ ప్రకాశించేటువంటి ప్రేమ తత్వమే ఐ.
0: ద షైనింగ్ లవ్ ఇన్ ఎవ్రీవన్ ఈజ్ ఐ.
1: కరెంట్ ఉండినప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి.
0: వెన్ దేర్స్ కరెంట్ ద లైట్ బల్బ్స్ బర్న్.
1: కరెంటే లేకపోతే ఏ బల్బు వెలగదు.
0: వెన్ దేర్స్ నో కరెంట్ సప్లై,
1: చేతులు పనిచేస్తున్నాయి, కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుగు మాట్లాడుతున్నది.
0: ది ఐ వాచెస్, ది ఇయర్ లిసన్స్, అండ్ ద టంగ్ స్పీక్స్.
1: ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి.
0: బిహైండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ దీస్ సెన్సెస్ దేర్ ఇస్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ ద కరెంట్ ఐ.
1: నీవు చూసేది కన్నులు కాదు.
0: ఇస్ నాట్ ది ఐ దట్ సీస్.
1: కన్నుల ద్వారా నీవు చూస్తున్నావే కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం.
0: యు వాచ్ త్రూ ది ఐస్ బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ లైట్ విద్ ఇన్.
1: కన్నులు మూసుకో, ఏది కనిపించదు.
0: వెన్ వన్స్ యు క్లోజ్ యువర్ ఐస్ యు డోంట్ సీ ఎనీ.
1: కనుకనే ఈ ప్రకాశము కన్నుల్లోపల కనిపించాలి.
0: సో దిస్ లైట్ ఈస్ విత్ ఇన్ ది ఐ.
1: దైవము లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దైవం కానటువంటి పేరే లేదు.
0: దేర్ ఇస్ నో నేమ్ దట్ ఈస్ నాట్ హిస్.
1: సర్వనామములు, సర్వస్వరూపములు దైవమే.
0: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
0: హూ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ అన్ టు ద లార్డ్.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: హూ సో ఎవర్ యూ డినైస్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ ఆఫ్ గాడ్.
1: ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు.
0: యూ మే అక్యూజ్ ఎనీబడీ, యూ విల్ బి అక్యూజింగ్ గాడ్.
1: ఎవరిని నీవు గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు.
0: యూ మే రెస్పెక్ట్ ఎనీబడీ, ఇట్స్ టోటల్ రెస్పెక్ట్ టు గాడ్. ఫైనల్లీ
1: గౌరవ మర్యాదలన్నీ కూడా ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి.
0: ద రెస్పెక్ట్ అండ్ కర్టసీ యాక్చువల్లీ రీచ్ ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మనం ఇతరులు గౌరవించాలనుకున్నప్పుడు,
0: వెన్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్
1: నీ గౌరవం కోసం నీవు పాటుపడకూడదు.
0: డోంట్ స్ట్రగుల్ టు ఎర్న్ రెస్పెక్ట్.
1: నీ గౌరవాన్ని ప్రక్కకి నెట్టు,
0: బ్రష్ ఇట్ అసైడ్.
1: మొట్టమొదట ఇతరులు గౌరవించు.
0: ఫస్ట్ యూ రెస్పెక్ట్
1: అదర్స్. ఇతరులు గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు.
0: వెన్ యూ రెస్పెక్ట్ అదర్స్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
1: కనుకనే నీవు ఇతరులను గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవ్వరు గౌరవించరు.
0: వితౌట్ రెస్పెక్ట్ ది అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడీ.
1: నిన్ను నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు.
0: వెన్ వన్స్ యూ లవ్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి లవ్డ్ బై ఎవ్రీబడీ.
1: నీ ప్రేమనే నీకు లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు?
0: వెన్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్ హౌ డు యూ లవ్ అదర్స్ దెన్?
1: కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవము.
0: సో లవ్ దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఇస్ డివైన్.
1: ఈ ప్రేమనే ప్రకాశవంతమైన నేను.
0: దిస్ లవ్ ఇస్ ద షైనింగ్ ఐ.
1: కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: లవ్ దట్ ఈస్ ద లైట్ షుడ్ బి ద మెయిన్ ప్రిన్సిపల్.
1: ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది.
0: ఇఫ్ యు పుట్ ఆన్ ద స్విచ్ యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ద లైట్స్ ఆన్ ఇన్ ఆల్ ద రూమ్స్ యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్.
1: చెవు వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు.
0: And if you want to hear, you can put on the switch of the ear.
1: నీ కన్నులు మాత్రం కనిపించాలంటే కన్నుల స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to see, you can put on the switch of the eye.
1: నోటితో మాట్లాడాలనుకుంటే నోటి స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to talk, you can put on the switch of the tongue.
1: కానీ ఈ స్విచ్లన్నీ వేరు వేరు.
0: But these switches are many.
1: అన్నింటికి నీ మెయిన్ స్విచ్ ఆత్మ, అదే ఐ.
0: But the main switch is this I, ఆత్మ, the spirit.
1: నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నట్టు అంగములు ప్రకాశిస్తుంటాయి.
0: When once you put on this main switch, I, the aham, you will have the lights everywhere.
1: కనుక మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము.
0: So this main switch is the self.
1: అదే సత్య స్వరూపము.
0: That is the true form.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That reality is divine.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: Love is God.

0: God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఈ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే,
1: and once you know this,
0: ఇంతకంటే వేరు సాధన చేయనక్కర్లేదు.
1: No other spiritual practice is needed.
0: మన అందరికీ కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే.
1: God is an eternal witness.
0: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనము దర్శిస్తున్నాము.
1: We worship and visualize in
0: ఎవరిని చూసినప్పటికీ మనం గౌరవించాలి.
1: And we have to respect any form.
0: ఆ గౌరవాన్ని మనం కూడాను పొందుతాం.
1: And then you will be respected in turn.
0: ఇతరులను మనం గౌరవించకుండా పోతే ఎవరు మనల్ని గౌరవించరు.
1: If you don't respect others, you will never be respected by anybody.
0: కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి.
1: Therefore we have to respect.
0: ప్రతి ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి.
1: We should have this feeling of love.
0: ఈ విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది.
1: Without this broad mindedness of love, if we lead this life in contraction, it is narrow mindedness.
0: ఇది మంచిది కాదు.
1: It's not good.
0: సర్వ మానవుల యందు కూడాను మానవుడు చాలా ఉత్తముడు.
1: Man is noblest of all of the creatures.
0: Jantunam narajanma durlabham.
1: Of all the beings, human life is rarest.
0: Narajanmane bhagavantuni yokka swaroopamu.
1: God is in human form.
0: Daivam manusha roopena.
1: God is in human form.
0: కనుకని మనుష్య ఆకారమంతా కూడాను దైవ స్వరూపమే.
1: సో ద హ్యూమన్ ఫార్మ్ ఇస్ బేసికలీ డివైన్.
0: ఏదో ఆకారంలో పురస్కరించుకుని మీరు హాస్యాస్పదం చేయవచ్చు.
1: వీ మే నాట్ బిలీవ్ ఇట్ వెన్ వీ గో బై ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఆకారములు కావు ప్రధానము.
1: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ రియల్.
0: చక్కెర పాకం చేసి
1: వెన్ యూ మేక్ సిరప్
0: ఒక జింకు ప్రింట్ వేస్తాడు.
1: And we make it a mold.
0: కుక్క వేషం వేస్తాడు.
1: We bring it in the form of a dog.
0: ప్రింట్ కొడతాడు.
1: Or some other
0: కుక్క ప్రింట్ కొడతాడు.
1: Make different prints.
0: అన్నిటికి రెండు నాలుగు అంటాడు.
1: And we pay 2 NS for every form.
0: మా పిల్లవాడు వచ్చేస్తాడు, నాకు జింక కావాలి అంటాడు.
1: A boy comes and he asks for deer.
0: 2 NS ఇచ్చి జింక కొన్నాడు.
1: And he says there is.
0: నాకు కోడి కావాలి అంటాడు.
1: One will ask for another one.
0: రెండు నాలుగు ఇచ్చేస్తే కోడి కొంటాడు.
1: Well, how long you want?
0: ఇవంత ఆకారములు కోడి కుక్కలే గాని
1: the forms are different.
0: అన్నింటి యందు ఉన్నటువంటి మాధుర్యము చక్కెర ఒక్కటే.
1: But the candy is basically sweet because of sugar.
0: నీవు ఇచ్చేది చక్కెర కోసం ఇస్తున్నావు గానీ కోడి కోసం కుక్క కోసం కాదు.
1: The value is for the candy, the sugar, and not the form.
0: ఆకారం కోసం నీవు ఇవ్వటం లేదు.
1: Not for anything.
0: ఆకారాన్ని భ్రమించేటువంటిది బాలుడు.
1: Whereas the boy runs after the form.
0: ఈ ఫండమెంటల్ మ్యాటర్ ని భ్రమించేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు.
1: వేరేస్ ఏ మెచ్యూర్డ్ మ్యాన్ ఏ సాధక విల్ నో ది
0: చక్కెరని మాత్రమే లక్ష్యమునందుంచుకొని చూసేటువంటి వాడు నిజమైనటువంటి యొక్క భక్తుడు.
1: ఏ ట్రూ డివోటీ విల్ గో బై ది ఎసెన్స్.
0: కానీ ఆకారములు మాత్రమే ప్రత్యేకంగా భావించి ప్రదర్శించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు.
1: వేరేస్ ఎన్ ఆర్డినరీ ఇగ్నోరెంట్ పర్సన్ విల్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్.
0: కనుక మనం ఆకారములు మనం చూసి భ్రమించరాదు.
1: సో డోంట్ బి డెల్యూటెడ్ బై ద ఫార్మ్.
0: ఆత్మభావం చూసి మనం భ్రమించాలి.
1: You be carried away by the reality.
0: ఆత్మతత్వమే మనం వరించాలి.
1: Know the nature of the self.
0: ఆత్మనే మనం ప్రేమించాలి.
1: And we should love that self.
0: ఆత్మకొట్టే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond the self.
0: ఆత్మనే ఐ.
1: That very ఆత్మా is I.
0: ఆత్మనే అహం.
1: That is అహం.
0: ఆత్మనే బ్రహ్మ.
1: That ఆత్మా is బ్రహ్మన్.
0: అంత ఆత్మనే.
1: Everything is ఆత్మా.
0: ఆత్మకు అనేక రూపనామములు ఉన్నాయి.
1: And it takes many forms and names.
0: కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు.
1: We should not be mistaken by these names and forms.
0: ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము.
1: We are mistaken quite often because of the names.
0: నామమును ప్రక్కనెట్టు.
1: Brush them aside. Keep them aside.
0: దాని యొక్క స్వరూపంని స్వభావాన్ని తీసుకో.
1: Go by the basic essence, the fundamental.
0: అన్నింటి యందు ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
1: Basically sugar is one.
0: ఈ సత్యాన్ని తీసుకుంటే,
1: when you go by this truth,
0: నిజంగా లోకంలో మానవుడే దేవుడైపోతాడు.
1: ద వెరీ మ్యాన్ వుడ్ బి డివైన్.
0: మానవుడే సర్వసంపన్నుడు.
1: మ్యాన్ ఈస్ మైటీ అఫ్లూయెంట్.
0: మనుష్యం దైవరూపం.
1: అండ్ మ్యాన్ ఈస్ జస్ట్ రియాలిటీ.
0: ఎక్కడైనా దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్య ఆకారమే పెడతారు, కానీ మరొక ఆకారం చూడు.
1: ద డివైన్ ఈస్ పిక్చరైజ్డ్ అండ్ పోర్ట్రేడ్ ఇన్ ఏ హ్యూమన్ ఫార్మ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఈస్ డివైన్.
0: అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు.
1: ఉపనిషత్స్ కాల్ హిమ్ యాజ్ హృదయ.
0: హృదయం.
1: హృదయం.
0: హృదయం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ హృదయ?
0: హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము.
1: హృదయ, దట్ విచ్ ఇస్ కంపాషనేట్.
0: ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ కంపాషనేట్.
0: అతనిలో హృదయం ఉంది.
1: దేర్ ఇస్ హృదయ.
0: కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు,
1: when there is love in everyone,
0: andariyu aa karuna nadiga undinappudu,
1: when everyone is compassionate,
0: prapancham anta karunamayame,
1: the whole world. will be full
0: అశాంతి
1: of compassion.
0: ఉంది
1: Then where is restlessness?
0: No ashanti.
1: There is no restlessness.
0: No dveshamu.
1: There is no hatred.
0: No kopamu.
1: No anger.
0: No japamu.
1: Nothing.
0: Anta karunamayame.
1: Everything will be full of compassion. So the name is given Hridaya.
0: Hridaya anaga karunamayudainatundi.
1: Hridaya meant that which is compassionate.
0: Kabatti prati manavudu kodanu karunamayude.
1: So every man is full of compassion.
0: Prati manavudu kodanu karuna swarupude.
1: Every man is very embodiment of compassion.
0: Aa karuna undinappudu inga nidda ekkada vastundi.
1: When there is kindness, where is the scope for hatred?
0: Kanukane prapanchamanta kodanu karunamayame.
1: The whole world is full of this compassion.
0: Karunamayamainatundi okka satyanni gurtinchukunnatundi vyaktiki ashanti anedi undadu.
1: When once you know that you are the very embodiment of kindness, you will never be agitated or disturbed.
0: Kalpane aa karunane prema.
1: And this very kindness is love.
0: Hrut daya hrudayam.
1: Hrut daya hrudaya.
0: Daya.
1: Hrut daya.
0: Daya anaga karuna.
1: Daya compassion.
0: Hrut mane yokka hrudayam anta dayameme.
1: The hrut the hrudaya is full of compassion.
0: Ilanti satyanni మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద ట్రూత్ అండ్
0: ఏదో హృదయం హృదయం హృదయం అని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ
1: ఇన్ ద నేమ్ ఆఫ్ హృదయ వీ థింక్ ఆఫ్ ఫిజికల్ హార్ట్
0: అని పేర్లు కాదు.
1: ఇట్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్
0: అది గుండెనే.
1: ఇట్ ఇస్ జస్ట్ ఫిజికల్
0: హృదయం అనగా సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మతత్వమే గృహం అది అహం.
1: Hridaya in reality is the spirit of the self atma which is everywhere.
0: Atma tattvam anetundi hridayam.
1: The nature of the self is reflected in hridaya.
0: Hridayani manamu pavitranga pettukovali.
1: We should keep our hridaya highly sacred.
0: Danni ye vidhanga pettukovali.
1: How should you maintain?
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Manamu ekkadaina viluvainatundi vastuvulu dongalaku madhyalo pettamu.
1: Valuables, we don't keep it open.
0: ఈనాడు మన యొక్క దయ ప్రేమ సహనము సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం.
1: We have kept all valuable jewelry, like compassion, kindness, available to the thief, the mind.
0: ఈ మనసు దగ్గర పెట్టి ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా చిక్కుతాయా?
1: The thief here is the mind. Well, he will never keep these treasures with you.
0: Chikkane chikkavu.
1: You cannot hold.
0: Manaku dakkane dakkavu.
1: There is no safety for the valuables.
0: Kanukane ee oka viluvainatundi vastuvu kanta unnanu sarine hrudayanni manamu danni yajamanudiga pettali.
1: The most valuables should be kept in the treasure of hrudaya.
0: Ee donga ainatundi oka manasunu manam yajamanudiga pettakoddu.
1: We should never keep the mind the thief in custody of these valuables.
0: Ee naadu manamanta chesedi adhe pane.
1: That's what we are doing today.
0: Prati daniki manasu manasu manasu manasu.
1: We make the mind the master for everything.
0: ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుండు
1: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్
0: దొంగ కంటిని హీనమై దుర్గను
1: హి విల్ బి వర్స్ దెన్ ఎ థీఫ్.
0: ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు.
1: యూ బికమ్ ఎ థీఫ్ ఇఫ్ యు గో బై ద మైండ్
0: చిత్తం ఆధారంగా కొన్న చిత్తజనుండు
1: whereas if you think of the intellect
0: atma kantini gopoye anarchundu
1: and you will transcend the principle of the self
0: chittanni manam vettukovali.
1: We should keep in view the intellect.
0: Chitta suddhi odu unnai pooja seidane annadu tiruttundalvar.
1: Tiruttundalvar laid emphasis on the purity.
0: కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ ఈస్ ద బేస్.
0: మైండ్ ను మనం ఆధారంగా తీసుకోకూడదు.
1: నాట్ బై ది ఆర్డినరీ మైండ్.
0: మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే.
1: మైండ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్.
0: మనసు ఎప్పుడు కూడా దొంగనే.
1: మైండ్ ఈస్ ఆల్వేస్ ఎ రాబర్.
0: ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు.
1: మైండ్ ది రాబర్ కెన్ నాట్ బి ది కస్టోడియన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్
0: జ్యువెల్స్. మానవుని యందు కూడాను సద్గుణములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ వర్చ్యూస్
0: ఇన్ సదాచారములు ఉన్నాయి.
1: Good practices.
0: సత్ప్రవర్తనలు ఉన్నాయి.
1: Good conduct.
0: సచ్చింతనలు ఉన్నాయి.
1: Good thought.
0: ఇవన్నీ డైమండ్స్ తో సమానము.
1: These are most valuable things like diamonds.
0: అలాంటి విలువైనటువంటి ఒక నగలంతా కూడాను మనము మైండ్ అనేటువంటి దొంగకు ఎందుకు యజమానుడిగా పెడుతున్నాం?
1: Such most valuable diamonds are in the custody of the robber.
0: మైండ్ ని మనం ఆధారం చేసుకోకూడదు.
1: We should never keep them in the custody of mind.
0: మన మైండ్ ని ఆధారం చేసుకోవటం వల్లనే మన సాధనలు కూడాను కృంగిపోతున్నాయి.
1: If we are carried away by the whims and the fancies of the mind, all of
0: ప్రేమ ఆధారంగా చేసుకో.
1: Go with the love as the basis.
0: సత్యను ఆధారంగా చేసుకోండి.
1: And devotion as the foundation.
0: Truth is everywhere.
1: Truth is everywhere.
0: ఇది ఇండియన్ సత్యము పాకిస్తాన్ సత్యము అమెరికా సత్యము అని మనం సత్యాన్ని వేరువేరు చేయకూడదు.
1: ట్రూత్ ఈస్ ది ఓన్లీ వన్. దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: పాకిస్తాన్ కానీ ఇండియా కానీ అమెరికా కానీ సత్యమే సత్యమే.
1: ట్రూత్ ఈస్ ట్రూత్. ఇట్స్ ఓన్లీ వన్ ఫర్ ఆల్ కంట్రీస్.
0: దీన్ని ఏమీ మార్చడానికి వీలు కాదు.
1: ట్రూత్ ఈస్ చేంజ్లెస్.
0: కనుక అట్టి సత్యాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
1: దట్ ట్రూత్ షుడ్ బి అవర్ ఫౌండేషన్.
0: అట్టి ప్రేమని మనం ఆధారంగా చేసుకోండి.
1: దట్ లవ్ షుడ్ బి అవర్ బేసిక్ వాల్యూ.
0: కనుకనే ఆ ప్రేమను మనం ఆధారంగా తీసుకున్నప్పుడు సర్వము మనకు శాంతి చేకూరుతుంది.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ లవ్ యాజ్ ది ఫౌండేషన్ వీల్ హ్యావ్ ద మ్యాన్షన్ ఆఫ్ పీస్.
0: మా ఇద్దరు మినిస్టర్స్ కూడాను
1: both the ministers
0: Keralaku aneka demul nunchi ramani korutu vacharu
1: have been praying to swami that he should visit Kerala
0: kani ituri matram tappaka nenu vastanu
1: this time bhagavan will definitely visit Kerala
0: inte kaadu
1: not only this
0: ee samvatsaram nunchi
1: from this year
0: కేరళ సైన్స్ లోపల కూడాను చాలా అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
1: దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ స్కోప్ ఫర్ కేరళ టు బి అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: సైన్స్ అండ్ టెక్నాలజీకల్ ఒక కర్ణాటకంలో ఒక ఆంధ్రాలో అని చెప్తున్నారు. కాదు కాదు, కర్ణాటక ఆంధ్ర కంటే కూడాను కేరళ చాలా గొప్పదైపోతుంది.
1: Kerala state is going to excel Andhra and Karnataka in the field of science and technology.
0: కల్పిస్తానని దీనికి ప్రత్యేకమైనటువంటి అనుకూలములు కల్పిస్తానని చెప్పి నిన్నటి దినము ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రామిస్ చేశాడు.
1: ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మేడ్ ఎ ప్రామిస్ దట్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్
0: ప్రైమ్ మినిస్టర్. చేసినా చేయకపోయినప్పటికీ కేరళ దేశము చాలా ఉన్నతమైన స్థితిగా అవుతుంది.
1: బట్ కేరళ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
0: సత్యాన్ని ఎరిగినటువంటి దేశము కేరళ దేశము.
1: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ట్రూత్.
0: ప్రేమను గురించి ప్రకాశించినటువంటిది కేరళ దేశము.
1: కేరళ ఇస్ ది స్టేట్ వేర్ ద లవ్ షైన్స్ బ్రిలియంట్.
0: ప్రేమయందు సత్యమునందు ఎట్టి మార్పులు లేకుండా ఉండేటువంటిది.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రిగార్డ్ టు లవ్ అండ్
0: ధర్మములో ఆరితేరినటువంటిది.
1: అండ్ ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక నీ ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద ధర్మం చెర.
1: Therefore the ancient culture of Bharat said speak truth and follow dharma.
0: కనుక ఈ సంవత్సరము నేను తప్పక కేరళకు వస్తాను.
1: భగవాన్ విల్ విజిట్ కేరళ డెఫినెట్లీ దిస్ ఇయర్.
0: కేరళ ప్రజలు చాలా సున్నితమైన హృదయులు.
1: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ టెండర్ హార్టెడ్.
0: ఏ వ్యక్తి ఎందు చూసినప్పటికీ లోపలంతా కూడా ప్రేమతత్వం ఉంటుంటుంది.
1: దే ఆర్ సో సాఫ్ట్ అండ్ టెండర్ అండ్ డెలికేట్ విత్ ఇన్.
0: కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ లో కూడా ఆదర్శంగా చూపిస్తుంది.
1: వెరీ సూన్ కేరళ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడా వర్షం రావాలంటే మొట్టమొదట కేరళలో ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ రెయిన్స్ రెయినీ సీజన్ ఈస్ టు స్టార్ట్ కేరళ ఇస్ ద ఫస్ట్ టు హ్యావ్ రెయిన్స్.
0: కనుకనే అన్నింటికి కూడాను కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది.
1: సో కేరళ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
0: అలాంటి దేశము భగవంతుడికి మాత్రం ముఖ్యం కాదా?
1: సచ్ ఎ ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్ ఆల్సో.
0: తప్పక దైవం కూడా అక్కడే ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ దేర్ ఇన్ దట్ స్టేట్.
0: బలిచక్రవర్తి పుట్టినటువంటిది కానీ వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం.
1: ఇట్ వాజ్ ది ల్యాండ్, ఇట్ వాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి అండ్ వామన.
0: వారిద్దరు కూడా పుట్టినటువంటిది కూడాను మంచి ప్రదేశము.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ హైలీ సీక్రెట్.
0: సిద్ధాశ్రమము అని పేరు.
1: ఇట్స్ నేమ్ వాజ్ సిద్ధాశ్రమ.
0: సిద్ధాశ్రమం అనగా అన్ని కూడా సిద్ధింపజేసేటువంటిది.
1: సిద్ధాశ్రమ మెంట్ ద ల్యాండ్ ఆఫ్ ఫుల్
0: అన్ని సక్సెస్ చేసేటువంటిది.
1: ఇట్ వన్ ద సొల్యూషన్.
0: సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఆఫ్ అండ్ ప్లాన్ ఫార్ ఇట్ బౌండ్ టు బి ఫుల్ఫిల్డ్.
0: విశ్వామిత్రుడు అక్కడికి పోయి తపస్సు చేశాడు.
1: సో విశ్వామిత్ర డిడ్ పెనెన్స్ దేర్.
0: ఆ విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసి
1: because his penance
0: siddhaashram anetundi daniki shastram anetundi kirtini deppinchadu.
1: And he brought a very good name to siddhaashrama, the land of fulfillment.
0: Kanuka atti siddhaashramu sarva siddhulaku kuda moola karaname.
1: And it is responsible for all the kinds of divine powers.
0: Ee karanaanni gurinchukoni bali chakravarti kuda akkade puttadu.
1: That's the reason why emperor bali was born there.
0: Ante kaadu,
1: not all this,
0: గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడే పుట్టారు.
1: మెనీ సెయింట్స్ లివ్ దేర్.
0: విశ్వామిత్ర వామన జమదగ్ని వీళ్ళందరూ కూడా కేరళలో పుట్టారు.
1: మెనీ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ హ్యాడ్ దిస్ కేరళ యాజ్ దేర్ బర్త్ ప్లేస్. తెలుసును,
0: కొంతమందికి తెలియదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ నో దిస్.
0: తెలిసిండేటువంటి విశ్వామిత్రుడు,
1: దే నో ఓన్లీ విశ్వామిత్ర.
0: కానీ విశ్వామిత్రుడు గొప్ప రాజు.
1: యట్ విశ్వామిత్ర వాజ్ ఎ బిగ్ కింగ్ దెన్.
0: అతను రాజు అయినప్పటికి కట్ట కనబడికి సన్యాసాశ్రమం తీసుకుని పోయి,
1: దో హి వాజ్ ఎ కింగ్ టు బిగిన్ విత్, హి రినౌన్స్డ్ ఎవ్రీథింగ్.
0: వశిష్ఠుల వారు గొప్ప త్యాగభూమిగా పొమ్మించాడు.
1: అండ్ హీ ఆల్సో ఫాలోడ్ వశిష్ఠ ఇన్ దిస్ ల్యాండ్.
0: ఆధ్యాత్మిక మార్గంలో త్యాగి అనిపించుకున్నాడు.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ హీ స్టూడ్ ఫర్ సాక్రిఫైస్.
0: కానీ నేను కూడా రాజయోగి కాకూడదు, బ్రహ్మయోగి కావాలని విశ్వామిత్రుడు పట్టుబట్టాడు.
1: విశ్వామిత్ర వాంటెడ్ టు బి ఎ బ్రహ్మయోగి, బ్రహ్మర్షి అండ్ నాట్ రాజర్షి.
0: ఈ బ్రహ్మర్షి కావడానికి ఏది కారణము?
1: What is the cause for this title, Brahma?
0: దేశాన్ని త్యజించడమే బ్రహ్మర్షి కారణము.
1: బికాస్ హీ కిల్డ్ ఆల్ ది ఈగో అండ్ హేట్రెడ్, సో హీ కుడ్ బికమ్ బ్రహ్మర్షి.
0: వశిష్ఠుల వారు ద్వేషాన్ని త్యజించడం చేతనే అతను రాజర్షి, ఒక బ్రహ్మర్షి అయినాడు.
1: బికాస్ వశిష్ఠ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్, హీఈస్ బ్రహ్మర్షి.
0: కనుకనే విశ్వామిత్రుడు కూడాను ఈ యొక్క క్రోధమును జయించడం చేతనే బ్రహ్మర్షి అయ్యాడు.
1: యాజ్ విశ్వామిత్ర కుడ్ విన్ ఓవర్ దిస్ యాంగర్ అండ్ హేట్రెడ్,
0: నేను వచ్చిన పని బ్రహ్మర్షి, నేను త్యాగాన్ని సాధించాను.
1: Now I could achieve this sacrifice.
0: ప్రకృతి పరమాత్మలకు అంకితం చేశాను.
1: I could bring a union between the creation and creator.
0: కల్పించాడు.
1: The hope holy wedlock
0: కల్పించాడు.
1: Creation creator Rama and Sita.
0: జనక రాజ్యం నుంచి కూడాను తాను అరణ్యానికి వెళ్ళాడు.
1: Thereafter he has gone into the exile.
0: కనుకనే అతను వచ్చిన పని ఇదే సిద్ధాశ్రమం.
1: Siddhashrama is the main center of
0: సంకల్పించినంత కూడాను సిద్ధి గావించుకున్నాడు.
1: The fulfillment of all his thought is there.
0: ఇదే ప్రేమనే మూల కారణము.
1: For all this love is the main cause.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరు కూడాను ప్రేమను పెంచుకోండి.
1: All of you foster love.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: నీ ద్వేషిని కూడాను నీవు ప్రేమించు.
1: You love even the one who hates you.
0: నీపై నీకు వారిపై కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకో.
1: Convert all your anger into love.
0: అప్పుడే నీవు కూడా గొప్ప మహర్షిగా మారవచ్చు.
1: Then also you will become maharshi, a sage.
0: ఏ ద్వేషిని వెనుక నీ వెంట వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయి.
1: Your enemy may come in front of you, still respect him.
0: ఎవ్వరిని నువ్వు ద్వేషించద్దు.
1: Don't hate anybody.
0: ద్వేషం చాలా గొప్పది కాదు.
1: The hatred is not good.
0: చాలా చెడ్డది.
1: It's very bad.
0: కనుకనే ప్రేమతో వారిని పలకరించు.
1: Talk to them lovingly.
0: ప్రేమముదిత మనసు కహు.

0: ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. కోటి సూర్యుల దీప్తి మేటి జల్దిన తనకు, కోటి సూర్యుల దీప్తి మేటి గల్గిన దంచు పల్కెడి పలుకులు పావనములే. రూపమే లేని శక్తికి రూపుదల్ రూపమే లేని శక్తికి రూపుదల్ నెవరి సాధ్యము ఎవరైనా ఎలుగగలరే, ఎవరి సాధ్యము ఎవరైనా ఎరుగగలరే. శక్తి రూపరహిత అనాది నుండి దిగ్గిగంతరములనందు దీప్తి నుండే శక్తి రూపరహితమై అనాది నుండి.
1: That which has no form, that which has no concrete base or a physical shape or form, how can you possibly assign a definite name and a definite form to such an entity? That which has no hand, no feet, how can you possibly talk in terms of the grace or the subtlety of movement of such an entity? You talk of that entity having this attribute, that attribute, having this form of that nature. This is nothing but a matter for laughter. You talk in terms of that entity having the resplendence and the splendor of 1 crore sun. These words are nothing but a figment of your imagination. That Shakti, that innate power, which has no form,